0: And the second hand was lifted. And he has put bangles there.
1: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
0: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
1: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
0: నాట్ మచ్.
1: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
1: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్ ఈ యొక్క గ్రామం లోపల.
0: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
1: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
1: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అ విండో.
1: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
0: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
1: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను. నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
0: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
1: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
0: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంక్ సెల్లర్ వెంట్.
1: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అని.
0: అండ్ హీ సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
1: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
0: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
1: తప్పు చెప్పారు.
0: హూ టోల్డ్ యూ?
1: కానీ ఇది రైట్ కాదన్నాడు.
0: ఇస్ నాట్ రైట్ హీ సెడ్.
1: కానీ తన యొక్క తత్వం ను చక్కగా అర్థం చేసుకున్నాడు.
0: But he has known the reality.
1: నా సత్యశీలమ, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకో. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
0: He went on questioning himself.
1: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
0: I don't have any desire.
1: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
0: And then he said, "Where is she?"
1: Palani gootiku pakkalo untundadata cheppindi ani cheppindi.
0: And she directed me that money is there, very close to the window.
1: Akkada kitiki ledu, goodu ledu.
0: And when he went inside, there is no window.
1: Tanu enno paryayamlo aa intlo sancharinchinatunti vaade.
0: And in fact he moved about for a long time.
1: Kaari ee naadu lopala velletappudiki oka kitiki kanipinchindi, daniki venaku vaipuna oka chinna goodu kanipinchindi.
0: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
1: Aa deentlo cheyi pettetappudiki daniki enta కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
0: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
1: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
0: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
1: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
0: అండ్ ది మ్యాన్ సెడ్, వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
1: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu venti terigadu.
0: Calling Radha, Radha by name, he followed this bangles ala.
1: Kaani akkada poyyetappatiki,
0: by time he went,
1: amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi, athanu icchadu annadu.
0: And here he said, I received the money as per your direction.
1: Asheeranga vakyam vinipinchindi.
0: And he heard ethereal voice.
1: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
0: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
1: అందింది.
0: ఎస్.
1: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చారమ్మా.
0: అండ్ హియర్ ఐ బ్రాట్ ఫర్ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
1: అతనికి దర్శనం ఇవ్వండి అని.
0: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
1: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
0: దెన్ షీ సెడ్,
1: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
0: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
1: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
0: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
1: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
0: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
1: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
1: కట్ట కడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
0: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
1: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
0: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
1: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితి పట్టు నెగ్గేడు దాకా అట్టే ఉండని.
0: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
1: కలిగినే అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
0: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
0: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
1: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన దిరుదాకా విడవకుండు.
0: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
1: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
0: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
1: అయితే ఇక్కడ 2 కట్టుబాట్లున్నాయి.
0: పోరు
1: పడలేక తానైన బ్రోబవలయు.
0: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
1: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
0: ఆర్ యూ షుడ్ ఫాల్.
1: అంతే కాని
0: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
1: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
0: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
1: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
0: That is the quality of a devotee, the determination.
1: కనుకనే ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
0: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
1: అతను ధన్యుడైపోయాడు.
0: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
1: కనుక ప్రతి వారి ఎందు కూడాను దైవం సర్వత్రా ఉన్నప్పటికీ,
0: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్,
1: ఎక్కడ ఏ ఏ కారణం పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
1: సమయ సందర్భాన్ని చూసుకుని,
0: ద పొజిషన్, ద సిచ్యువేషన్,
1: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
0: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
0: వితౌట్ దీస్ కన్సిడరేషన్,
1: అడిగినారు కదా అని చీప్గా వచ్చి భగవంతుడు అందించడు.
0: హీ డజంట్ మేనిఫెస్ట్ ఫర్ ద చీప్ రీజన్స్.
1: అక్కడ అవసరమా కాదా,
0: వెదర్ ఇట్స్ నెసెసరీ ఆర్ నాట్,
1: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
0: హీ జస్ట్ ఫైండ్స్ అవుట్ ద కాజ్.
1: ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎట్లా, ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
0: హీ ఆల్సో ఆన్సర్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్, వై, వేర్,
1: ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా,
0: వెన్, హౌ.
1: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
0: అండ్ గాడ్ మానిఫెస్ట్ వెన్ హీ గెట్స్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడాను మన యందే ఉంటున్నాయి.
0: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
1: ఈ శక్తుల కోసమని మరొక చెట్టుకు పోయి ప్రయత్నించనక్కర్లేదు.
0: We don't need to pray elsewhere, go anywhere for
1: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
0: In fact, the power in you is not present anywhere.
1: మానవుడు మహాశక్తివంతుడు.
0: Man is highly powerful.
1: మహాపవిత్రుడు.
0: He is highly sacred.
1: అన్నిటికీ మార్గదర్శకుడు.
0: And is ideal.
1: దేనిని కావాల్సిన సాధించగలడు.
0: He can achieve anything.
1: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
0: But he should have determination.
1: మధ్య మధ్య బంప్స్, జంప్స్, ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
0: But he has got bumps and jumps and doubts. Well, that takes him away.
1: అమెరికా వాడు,
0: అమెరికన్,
1: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
0: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
1: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
0: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
1: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
1: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
0: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
1: కారణం ఏమిటి? లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు, కానీ అర క్షణమైన కూడాను, అర ఇంచైనా కూడాను లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
0: హీ కెన్ అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్, బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
1: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
0: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
1: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
0: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్. అయ్యా,
1: నువ్వు భగవంతుని సూచనాలంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
0: అండ్ హీ సెడ్ హౌ ఇస్ దట్ యూ సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్.
1: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
0: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
1: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యా బిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
0: యూ హావ్ బీన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
1: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
0: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
1: కానీ
0: బట్
1: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ ఆర్ ఎర్న్ బై గాడ్?
1: ఏడ్చినావా?
0: హావ్ ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
1: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
1: కనుకని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
0: సో యూ క్రై
1: భగవంతుడు కావాలనుకునే ప్రయత్నం చేయి.
0: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
1: ఆ పట్టుదలను పట్టు.
0: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
1: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
0: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you will never be able to achieve.
1: ఎప్పుడు చూసినా గానీ మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man is full of doubts more and more day by day.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
0: So long the sandeha, doubt,
1: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
0: So long the sandeha, the doubt, you have got this deha, the body.
1: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
0: And therefore distance yourself from this doubt.
1: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
0: So long you have got these doubts, you can never experience God.
1: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
0: యూ షుడ్ డిటర్మిన్.
1: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
0: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
1: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండే ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
0: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
0: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
1: సర్వీస్ లోపలనే ఉంటుండాలి సర్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
1: కానీ దానిని దర్శించక,
0: బట్ వితౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్,
1: స్పర్శించక,
0: వితౌట్ ఎక్స్‌పీరియన్స్,
1: అంత సంభాషణ లేకుండా,
0: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
1: ఎంత కాలం ఉండి ఏమి ప్రయోజనము?
0: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
1: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్.
1: కనుకనే ఇన్యూ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తున్నాయి.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్ దిస్.
1: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
0: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
1: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
0: అండ్ యు ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్ ఆల్సో. కానీ చూసినంత
1: తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
0: డూ యూ మీన్ సే దే టే లిబరేషన్?
1: చూడటం కాదు,
0: ఇస్ నాట్
1: ఇది దైవత్వంగా చూడాలి.
0: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్ తాకటం కాదు,
1: దైవత్వంగా తాకాలి.
0: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
1: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
0: అండ్ యూ టచ్ ద బాడీ ఆఫ్
1: ఎన్ని దర్శనంలో చేస్తున్నారు మీరు?
0: యూ సీ మెనీ పీపుల్,
1: ఎందరితో సంభాషణలో జరుపుతున్నారు?
0: యూ కన్వర్స్ విత్ మెనీ. కానీ
1: అన్ని దీనికి సంబంధం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్.
1: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
0: అండ్ డివైన్ వైబ్రేషన్
1: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్,
1: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
0: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు.
1: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
0: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ యు ఇస్ నాట్. ఎవరైనా
1: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
0: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ దట్.
1: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
0: You cannot specify.
1: He may
0: appear in
1: any form. However, he will fulfill your desire.
0: ఏ
1: రూపంపైన తనకు ఇష్టం ఉంటుండదో,
0: ద ఫార్మ్ దట్ యు లైక్ మోస్ట్,
1: ఆ రూపకంగానే తాను దర్శనమిస్తాడు.
0: గాడ్ అపియర్స్ ఇన్
1: మరొక అన్య రూపకంగా ఇవ్వడు.
0: నో అదర్ ఫార్మ్ దేర్.
1: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
0: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: రూపమే లేనటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
0: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ and prayer of the devotee, he assumes that form.
1: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
0: అండ్ దట్ ఫామ్ హీ టేక్స్.
1: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
0: Therefore, those people who understand full well the divinity would be able to experience.
1: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు నో గాడ్.
1: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల.

Thank you.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈస్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా ఈ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు.
1: వైఫ్ అండ్ ది సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్.
0: ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు.
1: So long there is ego in you, you can never attain bliss at any time.
0: Kanuka manavudu modalu ahankaramunu nasimpa chesukovali.
1: Therefore man must kill this ego in the first instance.
0: Krodham hitva nasochati. Krodham undinanta varaku kudanu itaniki aanandam aneetundi labhinchadu.
1: You cannot be happy so long there is anger in you.
0: ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే.
1: You are bound to be miserable so long you are angry.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నను అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: So long the desires infinite in you, you cannot think of plenty and prosperity at any moment.
0: ఏనాడు మానవుడు వాంఛనలు వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: The day you give up desires, all forms of wealth will follow you.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ గ్రీడ్ ఇన్ యూ, యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నావు ఆనాడే మానవుడు సర్వ సుఖమును అనుభవిస్తాడు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ మైజర్లీనెస్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రపంచమంతా కూడాను ఆసక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు అగుచు, ఘనము కంటేను చూలమై ఘనము అగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: Anuye atma, atmane anuavu.
1: It is atma the spirit that is the atom and vice versa.
0: Kanuka ee anushakti yokka shakti evaru kodanu gurtinchukonaleru.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి చక్రముల యొక్క సమూహమే.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: ఇట్ ఈస్ అటామిక్ పవర్ దట్ లైస్ బిహైండ్ ఇన్ ద వర్డ్స్ దట్ వి యుటర్, ద లుక్స్ అండ్ గ్లాన్సెస్ అవర్ వాకింగ్ అండ్ ఆల్సో అవర్ లిజనింగ్.
0: ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే.
1: ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: ee satyanni ee naati scientistlu 1000 samvatsaram tarvata dinni telusukogaligaru.
1: Scientists could know this truth after the lapse of 1000 years.
0: ee yokka anu yokka shaktini gurtinchadaniki scientist ku 1000 samvatsaramlu kaalam pattindi.
1: Scientists took roughly about 1000 years to know the power, atomic power.
0: Kaani ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back ప్రహ్లాద, the tiny tot, a student could know the atomic power.
0: ఇందుకలడందు లేదనే సందేహము లేదు. వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు.
1: ప్రహ్లాద డిసైడెడ్ అండ్ డిక్లేర్డ్, Never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity.
0: ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కాని ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద did not do any experiments nor made any observations.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్య స్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: In fact, the heart that is pure, steady, unpolluted will have the experience of truth.
0: అణువు కంటే నువ్వు సూక్ష్మమై అణువు ఎగుచు,
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్,
0: ఘనము కంటే నువ్వు ఘనమయ్యి తాను వెలుగు.
1: హీ షైన్స్ మోర్ బ్రిలియంట్లీ దాన్ ది ఆల్ మైటీ థింగ్స్.
0: ఆత్మయే అణువు, అణువుయే ఆత్మ ఎగును.
1: ఆటమ్ ఇస్ ఆత్మ, ఆత్మ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఇట్టు సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క విద్యార్థి బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ సచ్ ఎ స్టూడెంట్ హూ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: దీనిని ఆధారం చేసుకున్న ప్రపంచమంతా కూడాను దైవమయమే, దైవస్వరూపమే.
1: Based on this principle, we can say the whole world, the cosmos, is basically divine.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: In all forms of material objects, you find atomic power.
0: ఈ అణువు లేనటువంటి వస్తువు కాని, అణువు లేనటువంటి స్థానం కాని, అణువు కానటువంటి రూపం కాని ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ జస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆటమ్.
0: సమస్త శక్తులు కూడా అణు స్వరూపములే.
1: ఆల్ పవర్స్ రిఫ్లెక్ట్ ది ఆటమ్.
0: ఈ భూమి అంతా కూడా కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: ది ఎంటైర్ ఎర్త్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ is a generator.
0: ఇతని ఎందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: The magnet in him transforms into electricity.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: Because of the electricity latent in man, he is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: Because of light rays, we find this magnetic principle increasing.
0: దీనిని పరిష్కరించుకునే ఐన్స్టీన్,
1: బేసింగ్ ఆన్ దిస్ ఐన్స్టీన్,
0: మ్యాటర్ ఎనర్జీ రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: Decided that matter and energy are one and the same.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్ అంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులు అంతా కూడా బ్రహ్మమయము అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint call it as Brahman.
0: కనుకన సైంట్ చెప్పినటువంటిది, సైన్స్ చెప్పినటువంటిది, సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అని పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్.
0: నా అనగా జ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of ganapati.
0: గణపతి కూడాను శక్తి సకలములే.
1: గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati.
0: Intiye kaaka.
1: Not only this.
0: Samasta ganamulu kudanu taanu adhipati ayinatundi vaadu kanaka Ganapati ani kudanu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: Samasta shaktulu kudanu taanu adhipati ayinatundi vaadu.
1: He is the master of all faculties.
0: Idanne marok roopam lopala Vinayaka ani pilustu vacharu.
1: Yes, another name Vinayaka.
0: Itaniki vere nayakudu ledu.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్నే మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: He has another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు.
1: He is the master of all forms of wealth.
0: సకల ఐశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర is the very embodiment of all forms of wealth.
0: ఈ యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్ని కూడా ఆటం యొక్క శక్తి స్వరూపములే.
1: When we understand the inner significance like that, we'll understand that everything is atomic power.
0: ఏమిటి ఈ సకలేశ్వర్యము?
1: What are the forms of wealth?
0: శబ్ద బ్రహ్మము.
1: One that is the sound.
0: చరాచరము.
1: The movement.
0: జ్యోతిర్మయము.
1: Light.
0: విద్యామయము.
1: That of knowledge.
0: అణుమయము.
1: Atom.
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: Everything speaks of this atomic power.
0: జ్యోతిర్మయం.
1: That of light.
0: ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే.
1: It's also the form of an atom.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రతి ప్రాణి యందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: Light is present in every living creature in the form of electricity.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ఒక ప్రాణి కనిపించటం లేదు లోకంలో.
1: There's no living creature in this world without latent electricity.
0: ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతి నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet.
0: అయితే వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The form may vary, but the power is one.
0: బల్బు వెలిగినా ఫ్యాన్ తిరిగినా స్టవ్ వంట చేసినా మిషన్ వర్క్ చేసినా కరెంటు ఒక్కటే.
1: Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా కాంత శక్తి అన్నా ఉష్ణ శక్తి అన్నా అయస్కాంత శక్తి అన్నా లేజర్ శక్తి అన్నా.
1: You may call it electricity, or the energy of the light, or the power of the heat. You may give it any name.
0: లేక ఒక విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రభావాన్ని గురించే ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This principle, the divine principle, is very much spoken, referred to by this magnetic power.
0: ప్రతి మానవుని యందు ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి.
1: The electricity in every man is viewed as X-rays.
0: దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: This is called inner being.
0: Reflection of the inner being.
1: రిఫ్లెక్షన్ ఆఫ్
0: పలికే పలుకు, చూచే చూపు, వినే శబ్దము, నడిచే నడక, తినే తిండి, త్రాగే నీరు, అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే.
1: The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: There is fire in water, బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: That is electricity in water.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుండదో అలాంటి ఆత్మగలిగేటువంటి ఒక జలమునంది ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్స్ ద వాటర్ దట్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్, బట్ యట్ దేర్ ఇస్ ఫైర్ దేర్ ఇన్ వాటర్.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: సో యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: Vishwam Vishnumayam Jagat annaru.
1: The Jagat is of Vishnu.
0: Kanuka Ganapati veru, Vishnu veru, Shivudu veru, Shakti veru, aneetundi manavudu veru, aneetundi bhedamulaku manamu dooram cheyali.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకూడను మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరైనటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కాని నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రైట్.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకూడను ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way.
0: Adiye anusakti.
1: This formless one is atomic power.
0: Ee bhautikamainatundi prakriti shaktini poshinche nimittamai ee anusakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchochcharu.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: Ee vinayaka chavithi dinamu.
1: On this day of vinayaka chavithi,
0: vinayakuniki emi arpitam chestunnaru?
1: What is that we offer to vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకుడికి అర్పితం చేస్తున్నారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్.
0: బియ్యము ఉడికించి,
1: రైస్ ఇస్ బాయిల్డ్,
0: దాన్ని ముద్దగా చేసి
1: మేడ్ ఇన్ టు మాస్,
0: ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి
1: until Caesar boiled.
0: దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిచ్చి
1: జాగరీ ఇస్ మిక్స్డ్
0: దీన్ని ఆ యొక్క బియ్యపు పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లమునందు కాని నువ్వులు ఎందు కాని బియ్యమునందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు.
1: Either until seeds or jaggery rice has no oil there.
0: దీనికోసమనే విఘ్నాశ పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు.
1: Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దానిలో పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: Those that don't have oil content.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result of it?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: What is the profit?
0: అని విచారణ చేస్తే
1: if you investigate
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oil-less preparations can be digested quickly.
0: ఈ నువ్వుల వల్ల ఒక విధమైనటువంటి వాతపిత్త శేషాదులు తగ్గిపోతాయి.
1: Because of the use of till seeds you will be free from the bile and the phlegm.
0: బెల్లం వల్ల కన్నుల్లో ఉండేటువంటి ఒక శక్తులు చాలా వరకు అభివృద్ధి అయిపోతాయి.
1: జాగరీ హెల్ప్స్ ఫర్ ఐ సైట్ ద విజన్.
0: ఇవన్నీ కూడా ఆరోగ్య నిమిత్తమే ఏర్పడినటువంటి ఒక ప్రసాదములే కానీ నైవేద్య నిమిత్తమే ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ ద ఆఫరింగ్స్ మెన్ ఫర్ హెల్త్ అండ్ నాట్ మియర్లీ ఫర్ ఎన్ ఆఫరింగ్ యాజ్ సచ్.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ ద మ్యాటర్ అండ్ దట్స్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ సో టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్.
0: వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి.
1: వినాయక ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: వినాయకుని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు.
1: మెనీ ఫీల్ వెరీ హ్యాపీ.
0: ఆ రూపమే చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: ద బొజ్జ
1: వెరీ బిగ్ స్టమక్
0: చక్కని తొండము
1: అండ్ వెరీ గుడ్ ట్రంక్
0: కళ్ళకు అవించేటువంటి ఒక కన్నులు
1: అండ్ ద ఐస్ అట్రాక్టివ్
0: మంచి చెవులు
1: అండ్ వెరీ గుడ్ ఇయర్స్.
0: ఇవంతా కూడా నువ్వు ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు.
1: The proportion doesn't seem anything contradictory, non-proportional.
0: Aithe deenini endukosam ee yokka yenugunu sirasunu uncharu.
1: Why he has the head of an elephant?
0: Anaga mana yokka gajamunaku telivitetam chaala goppavi.
1: Elephant is highly intelligent.
0: Mrugamullo chaala pedda shariram kaliginatundi.
1: Of all the beasts the elephant is mighty.
0: Ee mrugam kudunu ee elephant shariram anta shariramu ekkada levu.
1: No animal has got that much of body as that of an elephant.
0: Kaani mrugaraja ainatundi simham yokka padamulu kudunu enugu padamto tokki kappi vestundi.
1: Yes in the mighty lion also can be trampled under the feet of a lion.
0: Ekkadaina adavulu endu simham sancharinchindante
1: and lion moves about any form.
0: Vaati padamulu gurtunu puraskarinchukoni danni veta vaallu kaiyaleertuntaru.
1: The hunters will follow the footprints of the lion.
0: Kaani aa padamulu paina yelugu nadchindante aa padamulu putti moosi vestundi.
1: When once the elephant starts moving in the direction the footprints are covered.
0: Mrugaraja pada printunu kudanu moosi vesetuvanti okka pada printu elephant kuntundali.
1: The footprints of an elephant will cover the footprints of a lion.
0: Dani telivitetanu maroka mrugamulaku revu.
1: The intelligence of an elephant no other animal has.
0: Intiye kaakunda
1: not only this
0: మానవులకు అందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్స్ ఎన్ ఎలిఫెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ టు మ్యాన్.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు మూవ్ అబౌట్
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడాను సులభంగా సంచరించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఈజీ ఎనఫ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ థిక్ డెన్స్ ఫారెస్ట్.
0: ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: ఇట్స్ ఎలిఫెంట్ దట్ గోస్ ఫస్ట్ మేకింగ్ ఎ వే ఫర్ మ్యాన్ టు ఫాలో.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చు.
1: ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రేడింగ్ అలాంగ్.
0: ఈ గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హ్యాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులను కూడా సమీపించి నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: దే కాల్ బోత్ ఆఫ్ ది సన్స్ అండ్ వాంటెడ్ దెమ్ టు గో అరౌండ్ ది ఎర్త్ అండ్ వాంట్ టు డిసైడ్ హూ విల్ స్టాండ్ ఫస్ట్.
0: ఈ రెండో మొదటివాడు ఎక్కడా పోలేదు. గణపతి
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: ద సెకండ్ సన్ సుబ్రహ్మణ్య స్టార్టెడ్ మూవింగ్ ఆన్ హిస్ చారియట్ పీకాక్.
0: చాలా శ్రమ పడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: హిస్ ట్రైన్డ్ అండ్ ఎగ్జర్టెడ్ వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ రిటర్న్.
0: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
1: వాచింగ్ ద సుబ్రహ్మణ్య ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్, గణపతి గాట్ అప్ వెంట్ రౌండ్ ద పేరెంట్స్ అండ్ స్టూడ్ దేర్.
0: తల్లి ఆశ్చర్యపడింది.
1: మదర్ వాస్ సర్ప్రైజ్డ్.
0: గణపతి శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
1: సుబ్రహ్మణ్య వెంట్ రౌండ్ ద హోల్ ఎర్త్.
0: ఎక్కడ కూడాను కారు కదపలేదు.
1: You haven't put a step forward.
0: పొట్ట కదలలేదు.
1: Your stomach didn't move.
0: కడుపు దాటలేదు.
1: You didn't move.
0: కాసు ఖర్చు కాలేదు.
1: You didn't spend any money.
0: నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
1: How can you win? How can I call you a victor?
0: తల్లి
1: మదర్,
0: ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
1: దిస్ వరల్డ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
1: ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్.
0: ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
1: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యు, ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
0: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకరు లేరు.
1: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ నన్ ఎల్స్.
0: సర్వత పాణిపాదం త సర్వత ఉచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
1: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యూ దేర్.
0: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన
1: చేసినట్టు.
0: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
1: ఈశ్వర వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
1: ద సన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు అన్నారు.
1: హీ హాస్ నోన్ ద ట్రూత్.
0: అప్పుడు తాను చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: వినాయక
1: వినాయక,
0: సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
1: యు ఆర్ ద సన్ హూ ఇస్ ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించురుగాక ఈ లోకులు.
1: లెట్ దిస్ వరల్డ్ వర్షిప్ యూ బిఫోర్ దే వర్షిప్ మీ.
0: నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు ఆర్.
0: కేవలం తల నిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
1: వీఆర్ హియర్ ఎస్ పేరెంట్స్ బట్ వీఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ ఎనఫ్ యాజ్ యు.
0: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ స్పీకింగ్ ఆఫ్ హిస్ ఓన్ పవర్.

0: చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: All the forelocks and the moon over there.
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ.
1: The dark neck and also holding the snake.
0: నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మైనిండనదు భస్మముతోడ.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: కుదురుదీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ.
1: With the vermilion smeared in the forehead.
0: తడహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయ వృష్టితోడ.
1: With all compassionate looks.
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు.
1: అన్ని ఉంటున్నాయి కాదు,
0: తెలివితేట నీ అందే ఉంటున్నాయి.
1: విత్ ఆల్ ది బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బాడీ ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ యాజ్ యూ.
0: కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేతుడుగాక.
1: బిఫోర్ పీపుల్ స్టార్ట్ వర్షిపింగ్ శివ దే వర్షిప్.
0: ఈ వరాన్ని నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు.
1: దిస్ ద బోన్ ఐ కన్ఫర్ ఐ గ్రాంట్ యు.
0: అట్టి కుమారునకు ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు.
1: ఈశ్వర గేవ్ సన్ ఏ హైయర్ పొజిషన్ దాన్ హిస్ ఓన్.
0: కనుక గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వెర్ ఎవర్ హీ ఈస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యమునకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యమునకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ when we pray to
0: Ganapati,
1: అనేక
0: మంది శ్రీమంతులు ధనవంతులు విద్యావంతులు గుణవంతులు ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: Many rich people, educated people, men of character worship Ganapati today.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్ సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్.
0: మన దేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి ది గాడెస్ ఆఫ్
0: భరత అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు, అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వై థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ. ఇట్ ఇస్
0: ఎవరి పేరు కాదు.
1: It's not the name of anybody.
0: దైవం పేరే.
1: It's the name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టినటువంటి పేరు.
1: It's not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి చిద్దిర్భవతు వతుమేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేంది బింబానన అన్నారు. భారతి పూర్ణేంది బింబానన ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతి పూర్ణేందు బింబానన
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి తాళము రాగం ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్ దే నీడ్స్ టు బి ఎ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: భా అనగా
1: భా మీన్
0: కేవలం భాగ్యములతో కూడినటువంటిది కాదు, భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రా అనగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: భా ద భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ది బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్ ఇస్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే లేక గాన సభ జరపాలనుకుంటే ఒక సంగీతం ప్రారంభించాలంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు గణపతి.
0: వాతాపి గణపతిం భజేహం వాతాపి.
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: మొట్టమొదటి వాతాపి.
1: ఫస్ట్ వాతాపి.
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: They worship Ganapati first so that they'll be powerful thereafter.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి ఒక కార్యములకు ఒక విధమైన కర్మలకు ఒక విధమైన శుభములకు దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను రెండింటి కూడాను గణపతి దీనికి పతి.
1: Ganapati is not merely master of all actions and auspiciousness but is master of both auspiciousness and inauspiciousness.
0: అతనికి శుభమే.
1: It may look like inauspicious.
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: సర్వులకుడును శుభమును అందించేటువంటి వాడు గణపతి.
1: గణపతి కన్ఫర్స్ దిస్ ఆస్పిషియస్ థింగ్.
0: సర్వులకుడును సర్వైశ్వర్యములను కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి హూ కన్ఫర్స్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఆన్ ఎవ్రీబడి.
0: బుద్ధి విజ్ఞానములను కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి గివ్స్ యూ దట్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: పెంచేటువంటి వాడు గణపతి.
1: హీ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మొట్టమొదటి ఉండాలంటే
1: వాట్ ఈస్ టు బి
0: సద్గుణములు
1: Virtues,
0: సద్బుద్ధి,
1: గుడ్
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ సిక్స్.
0: అట్టి విద్యను నేర్పేటువంటి వాడే గణపతి.
1: గణపతి టీచర్స్ దీస్ సిక్స్ ప్రిన్సిపల్స్.
0: దుర్విద్యను నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీథింగ్.
0: దురభ్యాసము నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్.
0: కనుకని సర్వులకు నువ్వు పతి అయినటువంటి వాడు గణపతి.
1: సో గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: హి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పి కాదు, ఏ కార్యము వద్దు, నీవే నాకు కావాలి.
1: వి షుడ్ నాట్ ప్రే ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్.
0: గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం.
1: వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యు, యు బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్.
0: బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారి నగలు చేయించుకోవచ్చు.
1: ద మూమెంట్ యూ హ్యావ్ ద గోల్డ్ విత్ యు, యు కెన్
0: ఎనీ ఆభరణములైనా చేయించుకోవచ్చు.
1: ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యు కెన్ హ్యావ్.
0: కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు.
1: సో గణపతి ఇస్ గోల్డ్.
0: మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: ద ఫీలింగ్స్ అండ్ ద డిజైర్స్ ఆర్ లైక్ జ్యువెల్స్.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వీ డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర,
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దర్ నాట్ బి ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్
0: ఐ హావ్. నిమిత్తమే నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యు.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్.
0: కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ
1: దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్.
0: కాలములు వ్యర్థం చేస్తున్నారు. కానీ
1: దస్ వేస్ట్ టైం.
0: అంతర్భావం గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: దర్ వెరీ ఫ్యూ హూ రిమైన్ ఇన్ పీస్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఏ దైవమునకు కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగ చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramu deity. Ante evaru?
1: Who is Rama?
0: Akaram matrame kaadu.
1: Not merely the form.
0: Atani pavitramainatundi gunamule manaku aadharamu.
1: The sacred qualities are symbolized.
0: Rama bhaktulu kavalanukunte Rama gunamulo manam nadchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: Krishna bhaktulu kavalanukunte Krishnuni vale nirantaram aanandanga navutu undali.
1: If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful
0: Sai
1: all the time.
0: Kavalante nirantaramu premamayuluga marali.
1: If you want to be a devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Evvarni preminchakunda undakoodadu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving.
0: Vahimanti prakirtistikaniki నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్.
0: మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే.
1: పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎర్త్ మడ్ ఓన్లీ క్లే.
0: కనుక బంగారంతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే.
1: ఆల్ ద జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
1: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్
0: సిగ్నిఫికెన్స్. అతని రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
1: ద ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుక నేను చెప్పాడు భాగవతంలో,
1: ఇన్ భాగవతం
0: వ్యాసుడు చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ ఆల్ వరల్డ్
0: ప్రజల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చారిత్రంబులు.
1: దట్ మిస్టీరియస్ దట్ వండర్ఫుల్ సో క్లోజ్ టు ది ఆల్ సెయింట్స్ అండ్ సేజెస్ దట్ ఇస్ ద స్టోరీ ఇన్ ద మిస్టరీ ఆఫ్ ద డివినిటీ.
0: అతని చరిత్ర చాలా విచిత్రమైనటువంటివి.
1: ది ఎంటైర్ నరేషన్ ఆఫ్
0: అనగా దైవ చరిత్రములు అన్ని కూడా చాలా విచిత్రమైనటువంటివి.
1: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్ ఇన్కాంప్రిహెన్సిబుల్లోనే
0: తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
1: దేర్ లైస్ ది ఎంటైర్ డివినిటీ.
0: ఏ ఒక్క పదము కానీ ఏ ఒక్క అడుగు కానీ అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
1: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
1: Whatever God says is highly meaningful.
0: అర్థ సహితమైనటువంటిది.
1: It's fully meaningful.
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
1: It has got sacred meaning.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
1: స్వామి సెడ్ when one
0: wait, wait, wait అన్నాడు.
1: స్వామి సెడ్ wait, wait.
0: కానీ ఆ వెయిట్ చేయడానికి అతను ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు వెళ్లిపోయాడు.
1: He was not patient enough to wait, but he purchased the ticket and left.
0: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్దీ వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్.
0: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
1: హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్.
0: అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్.
0: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్
0: తిరిగి వచ్చాడు.
1: హి వాస్ నాట్ సక్సెస్ఫుల్. హి రిటర్న్డ్.
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్డ్ అగైన్.
0: అయ్యా నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
1: భగవాన్ సెడ్ వై డిడ్ యు గో.
0: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హి సేస్.
0: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
1: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు.
1: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
0: నేను మధ్యలో వెళుతుంటాను.
1: భగవాన్ గోస్ ఇన్ ద మిడిల్.
0: వాడు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
1: దే గో ఆన్ ఆస్కింగ్, స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్.
0: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
1: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
0: వాళ్ళు అనుకుంటారు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరూ పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
1: దే థింగ్ భగవాన్ సెడ్ వెయిట్. దే మీన్ లిటరల్ మీనింగ్ దే విల్ కంటిన్యూ టు వెయిట్. నేను సహజంగా
0: కూర్చో కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను.
1: వెన్ దే గెట్ అప్ స్వామి ఆస్క్ యూ టు సిట్ డౌన్.
0: వెయిట్ వెయిట్ డోంట్ హేస్ట్ అని చెప్పి చెప్పి.
1: వెయిట్ వెయిట్ డోంట్ బి హేస్టీ హి సేస్.
0: తొందర పడద్దు, కొంచెం కాచుకొని ఉండు అని అంటాను.
1: డోంట్ బి ఇన్ హేస్ట్, వెయిట్.
0: ఆ అర్థాన్ని వాడు ఇంకొక రకంగా తీసుకుని అందరూ పోయినప్పటికీ వాళ్ళు కూర్చొనే ఉంటారు.
1: దే గో బై ది లిటరల్ మీనింగ్ ఈవెన్ ఆఫ్ ఎవ్రీబడి లీవ్ వాలంటీర్
0: పోయి అయ్యా నీవు లేమని అంటే లేదు స్వామి కూర్చోమన్నాడు.
1: ఇవి అదర్ వాలంటీర్ సే గెట్ అప్
0: ప్లీజ్. అర్థాలు
1: ఇట్ ఇస్ ఎ ఫూలిష్
0: ఇంటర్ప్రిటేషన్. సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ హావ్ టు అండర్స్టాండ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ ద
0: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ ది కన్సిడరేషన్ ద టైం అండ్ ద
0: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకంగా పూజిస్తుంటారు.
1: మోస్ట్ ఆఫ్ ది థీస్ వర్షిప్ వినాయక.
0: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
1: హౌ డస్ ది థీస్ వర్షిప్?
0: శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం. శుక్లాంబరధరం అంటే ఏమి? తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
1: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హాస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
1: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి.
1: అండ్ హి హాస్ గాట్ ఫోర్ లింబ్స్.
0: ప్రసన్నవదనం.
1: సో కామ్.
0: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు.
1: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
0: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీన్ని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
1: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
0: శుక్లాం బరధరం విష్ణు. శుక్లాం బరధరం విష్ణు. తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ.
0: శుక్లాం బరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. దాకల వాడు కట్టేయడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
0: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
1: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
0: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగులో ఉండేటువంటి వాడు.
1: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
0: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
1: అండ్ హీ కంపేర్ టు దట్ డాంకీ.
0: చతుర్భుజం నాలుగు పాదములు లేదు గాడిదే.
1: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
0: ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నమై తిన్నా ఏ తిన్నా కూడా ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు.
1: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
0: కాబట్టి శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
1: ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ.
0: కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్ పోల్చుకున్నారు.
1: బికాజ్
0: భావం తద్భవతి. వారి భావం పురస్కరించుకుని వారు పూజిస్తుంటున్నారని.
1: As these fellows are donkeys, they gave donkey interpretations.
0: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి, అనర్థాల్లో నానార్థాలుగా పెంచి, నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
1: దే గో బై డిస్టార్షన్స్, దే గో బై డిఫరెంట్ మీనింగ్స్, ఫర్గెట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ది రియాలిటీ.
0: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
1: వీ షుడ్ నాట్ గో బై రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
0: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు.
1: సమ్ పీపుల్ టేక్ సీక్రెట్.
0: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అనుస్వరూపుడే భగవంతుడు.
1: Divine power in reality is the atomic power. Meaning,
0: Gopikalu kuda aanadu chepparu.
1: Gopikas also said,
0: Anukante ati sushma roopudavu, ganamukante ati gananeyudavu. 84 laksha jeevamula anayambuna nedabayukunduvata, anugurenu drunakashtamu modalu akandaru pudavai velajutuvata. Ninu ganu gonna gallama, Krishna, ninu ganu gonna gallama.
1: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always an infinite form.
0: Yavaravari, yavaravari, vaara shakti samarthyalu tagnattuga anusaristhu, acharistu, artham chesukuntu vastuntaru.
1: Each one started understanding and practicing in the way they understand.
0: Kaani ganapati vishayamlo matramu aastikulu kaani, naastikulu kaani, scientist kaani, saintu kaani, andarikulu okke bhavame.
1: But in respect of Ganapati, whether a scientist or a theist,
0: sarvatra ఆదిశక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
1: దట్స్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
1: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్.
0: ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే.
1: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
0: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
1: రామభద్ర సెడ్,
0: అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ, రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు.
1: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు,
0: రామమయం ఈ జగమంతా, రామమయం.
1: రామదాసు సెడ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రామచంద్ర. ఎక్కడ
0: చూసినా రామమయమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ రామ.
0: రాములు లేనిటువంటి స్థానం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: అణువు లేనిటువంటి స్థలం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: కాబట్టి సర్వత్ర అణుశక్తి ఉంటుండాలి, సర్వత్ర రామశక్తి ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ.
0: అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ టు నో ద పవర్ ఆఫ్
0: జ్యోతిర్మయ స్వరూపుడు.
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుని ఏ రీతిగా జ్యోతిని వెలుగుతుంది?
1: ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యు నో దాట్?
0: రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
0: పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మమి చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమరురా, సత్యమైనది ఒత్తిరా.
1: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది వేక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: అండ్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్, నోబడీ విల్ ఫాలో యు.
0: ఎవరు రారు,
1: నోబడీ విల్ ఫాలో యు.
0: ఇలాంటి తత్వము జ్యోతిది.
1: That is the nature of light.
0: Saram oil.
1: The essence, the oil.
0: Kani satyam otti.
1: The wick is the truth.
0: Ee rendu poyetappudu evvaru velthare raadu.
1: The moment both are not there, you don't get any light.
0: Kota yedu chuttura, kota lopula totara. Kota yedu chuttura, kota lopula totara.
1: And there's a fort all around the seven, and that there's a garden within.
0: Seven forts anta unnai.
1: There are seven forts.
0: Kani ee madhya lopala oka tota untunda.
1: Garden at the center of the fort.
0: Adiye saptaswaramulu.
1: That is seven sounds.
0: Dani madhyalopalle ee yokka daivattam anetundi tota untundadi.
1: There lies the garden of the divinity at the center.
0: Tota loniki podamante dari teliyadu ettara.
1: In order to go to the garden, I don't know the way how to go.
0: Kani kotalu telustunnayi kani dari teliyatam ledu.
1: I see the fort but I don't know the way.
0: Ee vidhanga భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: డివోటీస్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ది డివినిటీ ఇన్ దేర్ ఓన్ వే.
0: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
1: అభిమన్యు ఆల్సో స్టెప్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి.
1: హి నోస్ హౌ టు గెట్ ఇన్.
0: తిరిగి రావటం తెలియదు.
1: హి డజంట్ నో హౌ టు రిటర్న్.
0: తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
1: యాజ్ హి డజంట్ నో హౌ టు రిటర్న్, హి హాడ్ టు డై దేర్.
0: అదే విధంగా కోట ఏడు చుట్టూ ఉండేటువంటి తెలుసును.
1: Though there are seven forts we know.
0: కానీ దానికి దారి తెలియకుండా ఉంటుందా?
1: బట్ వీ డోంట్ నో ద వే టు గెట్.
0: ఆ దారి ఏ ప్రేమ తలము.
1: That the only way, the way of love.
0: Prema, prema, prema.
1: The love and love alone.
0: Premato ekkadaina kuda mana prayanam cheyochunu.
1: With love you can travel.
0: Premato ekkadaina mana praveshinchavachunu.
1: You can enter with love.
0: Kanukane love is God, live in love.
1: Love is God, live in love.
0: Start with love.
2: Start the day with love.
0: End the day with love.
2: End the day with
0: Fill
2: love.
0: The day with love.
2: Fill the day with
0: End
2: love.
0: End the day with love.
2: End the day with
0: this
2: love.
0: Is the way to God.
2: This is the way to God.
0: You start chey, premato.
2: You start with love.
0: ఈ ప్రేమతో ఎండ్ చేయి.
2: End up with love.
0: ఈ మధ్యలో రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది ప్రేమమయమే.
2: In between the two is full of love.
0: ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి?
2: How to develop this love?
0: ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు.
2: There's no other way.
0: ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి.
2: It's only love that grows love.
0: ఒక మొక్కను నాటాము.
2: Here you have put a
0: ఆ మొక్క పెద్దదైపోయి పళ్ళు ఇవ్వాలంటే
2: if it to yield fruit.
0: ఊరికి నాటినంత మాత్రమే చాలదు.
2: It's not enough if you sow the seed.
0: నీరు పోయాలి, ఎరువు వేయాలి.
2: You have to water and manure it.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
2: Then grows the tree.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని, ఆధునిక స్త్రీలు గాని, పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
2: Modern men and women, what are they doing to grow tree?
0: చెట్టు నాటుతారు, దిన్నము సాగబెరకాలని పెంచుతారు.
2: They just plant a sapling, they go and just
0: అది చచ్చిపోతుంది.
2: Drawing it out. It dies.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
2: If you want the tree grow, what you should you do? You should water and
0: manure. విశ్వాసమనే ఎరువు వేయాలి, ప్రేమనే జలం పోయాలి.
2: So you have to manure. The manure of faith and water of love is to be given.
0: ఈ ప్రేమ విశ్వాసముల వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
2: It's only with the help of this water of love and the manure of faith the tree grows.
0: మనం జగత్తులో అనుకుంటున్నాము.
2: We think in this world.
0: ఏదో తల్లి తండ్రులు మన కోసం ఎంతో పాటు పడుతున్నారని.
2: We think that our parents are struggling.
0: కానీ మాతృదేవో భవ పితృదేవో తల్లిదండ్రులు దైవ స్వరూపులే.
2: Parents are divine.
0: కానీ వారి వారి పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క సమయంలో దానికి విరుద్ధంగా పోతుంటారు.
2: Basing on the circumstances they act in the opposite way.
0: ఒక గొప్ప విద్యార్థి, తెలివితేటగల విద్యార్థి,
2: a highly intelligent student,
0: దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు.
2: He came to a hermitage ashrama there, close center.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
2: స్వామీజీ there in that hermitage started teaching, preaching.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
2: The rain started, it was dark.
0: ఆ పిల్లవాడు ఇంటికి రాలేకపోయాడు.
2: The boy could not return.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి.
2: స్వామి said,
0: నాయన, చీకటి పడింది,
2: it's not
0: dark. వర్షం కురుస్తుంటుండాలి,
2: it's raining.
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు,
2: ద బాయ్ సెడ్,
0: స్వామి,
2: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
2: మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అండ్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి,
2: ఐ హావ్ వైఫ్ టు,
0: ఆమె కూడా నిద్రపోదు,
2: షీ టు ఓంట్ గో టు స్లీప్,
0: భోజనం చేయదు,
2: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీరందరూ చాలా అవస్థలకు గురి అవుతారు,
2: దే సఫర్ ఎ లాట్.
0: కనుక నేను పోతాను అన్నాడు.
2: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా,
2: ఓ మ్యాన్ క్యాన్,
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు,
2: యూఆర్ జస్ట్ షౌటింగ్ లైక్
0: ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి.
2: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్,
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికీ లేదు.
2: ట్రూ లవ్ ఇన్ ద సిక్స్త్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
2: యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్, దేర్ఫోర్ యూ హావ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు,
2: నీ
0: ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
2: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
2: హి సేస్ ఐఎమ్ ఫ్రమ్ జితేంద్రియ కింగ్డమ్.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
2: ద వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్ ఇస్
0: జితేంద్రియ. మా తండ్రి పేరు జితేంద్రుడు.
2: మై ఫాదర్స్ నేమ్ జితేంద్రియ.
0: నా పేరు మోహచంద్రుడు, మోహేంద్రియ,
2: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్ అనేటువంటి దాన్ని సాధించినాను నేను అన్నాడు.
2: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
2: హి సెడ్ ఐ మస్ట్ నెసెసరీలీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమ నీ గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
2: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
2: ద బాయ్ డిటర్మిన్డ్
0: వెళ్లే తీరాలి అన్నాడు.
2: ఐ మస్ట్ నెసెసరీలీ గో.
0: వెళ్ళు, సంతోషమే, నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి, కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
2: హి సెడ్ yes, certainly you go now, the parents have taken care of you.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
2: బట్ నౌ ఐఎమ్
0: టీచింగ్. ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
2: యు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు, ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
2: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్, బై టైమ్ యు గో హోమ్
0: నీవు మరణించినట్టుగా పడిపోతావు.
2: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ యువర్ డెడ్.
0: మరణించవు,
2: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
2: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే చూస్తామన్నాడు, వెళ్ళాడు.
2: హి సెడ్ yes, I'll see and went.
0: భోంచేశాడు,
2: యాడ్ హిస్ ఫుడ్.
0: ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
2: అండ్ హి జస్ట్ swallowed that tablet.
0: తక్షణమే పడిపోయినాడు.
2: ఇమ్మీడియట్లీ ఫెల్ డౌన్.
0: మరణించినట్టుగా కనిపించింది.
2: ఇట్ అపియర్డ్ యాస్ దో హి డైడ్.
0: ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రువులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
2: ఆల్ కాంగ్రిగేటెడ్ అసెంబ్డ్ దేర్, మదర్, ఫాదర్, వైఫ్, రిలేషన్స్.
0: ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమిటో, మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
2: దే వెంట్ ఆన్ షౌటింగ్, వెరీ మచ్ బాదర్డ్, వేర్ హి హస్ గాన్ టు, విచ్ హెర్మిటేజ్ హి హస్ గాన్.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
2: ఎగ్జాక్ట్లీ అట్ ద టైం స్వామి అపియర్డ్ దేర్.
0: అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
2: హి సెడ్, వై ఆర్ యు క్రైయింగ్?
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు.
2: ది బాయ్ కేమ్ జస్ట్ నౌ ఫ్రమ్.
0: ఏం జరిగింది?
2: వాట్ హ్యాపెండ్?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
2: హౌ ఇస్ దట్ హి డైడ్ నౌ?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు.
2: దే సే వి డోంట్ నో వై హి డైడ్.
0: మీరే ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు.
2: అండ్ ఆల్ స్టార్టెడ్ బ్లేమింగ్ స్వామి, యు మస్ట్ హావ్ డన్ సంథింగ్ దట్ మేడ్ హిమ్.
0: చాలా పొరపడుతున్నారు.
2: యువర్ మిస్టేక్.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
2: వెయిట్ ఫర్ సమ్
0: టైం. నేను బ్రతికిస్తాను.
2: ఐ విల్ సీ దట్ హిల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
2: If you bring him back to life, he will be very, very happy. They prayed to him like that.
0: అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు.
2: He said one.
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
2: Take this tumbler full of water.
0: ఈ జలము ఎవరు త్రాగుదరో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
2: Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up.
0: తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు.
2: Went to mother.
0: రాజా,
2: the king,
0: నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి. ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బతుకుతాడు అన్నాడు.
2: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ. యూ డ్రింక్ ద వాటర్, యూ విల్ డై అండ్ యువర్ సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
2: ఫాదర్ సెడ్,
0: స్వామీజీ,
2: స్వామీజీ,
0: నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు,
2: వీళ్ళందరినీ
0: ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తాగడానికి వీలు లేదు అన్నాడు.
2: ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. Who will take care of this kingdom? He is after all a young boy.
0: తల్లి దగ్గరికి వెళ్ళాడు.
2: Then he went to mother.
0: తల్లి, మాతృమనసు కదా.
2: Yes, your mother.
0: నీవి నీరు త్రాగి నీ కుమారుని బతికించుకోమన్నాడు.
2: Your mother, you drink this water. See that your son will come back
0: to life. అయ్యో, ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్స్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి. నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు. ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది.
2: ది మదర్ వెంట్ ఆన్ టెలింగ్, ఐ గాట్ సో మెనీ డాటర్స్, ఐ షుడ్ సీ దట్ దే గెట్ మ్యారీడ్. ఎ హౌస్ వితౌట్ ఎ వుమన్ ఇస్ ఆల్మోస్ట్ ఎ ఫారెస్ట్. వెల్, హౌ యామ్ ఐ టు డై నౌ? నో.
0: సరే, వీరిద్దరు లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళాడు.
2: స్వామీజీ షూర్ దట్ ది వైఫ్ విల్ సర్టన్లీ క్రై ఫర్ ద లాస్ ఆఫ్ ది హస్బెండ్.
0: అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పని ప్రారంభమైంది.
2: అండ్ నౌ యూ బికమ్ ఎ విడో. దిస్
0: ఇస్ విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు.
2: అండ్ యు ఆర్ గోయింగ్ టు బి విడో నౌ.
0: కనుక నీ భర్త కోల్పోయినాడు.
2: అండ్ యు ఆర్ లాస్ట్ యువర్ హస్బెండ్.
0: దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను.
2: అండ్ ఆన్ ద వే యాస్ యువర్ హస్బెండ్ వాస్ రిటర్నింగ్ హి వాస్ కిల్డ్ బికాజ్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ ది బై ఎ లయన్.
0: మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
2: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో, నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
2: The wife started telling, I am the only one.
0: మరణించేటట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు.
2: If I die, my both of my parents will die.
0: మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో.
2: What will happen to all the property?
0: దయచేసి నేను త్రాగను అనింది.
2: Please, I am not ready to drink the water.
0: ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు.
2: And all the three said.
0: ముగ్గురు ఏం ప్లాన్ వేశారు? విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు.
2: All the three planned, the master plan they had of the విశ్వేశ్వరయ్య.
0: ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు.
2: All the three.
0: స్వామి, మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి.
2: Swami, you have so many attachments.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
2: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
2: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి తల్లి చెప్తుంటుంది.
2: మదర్ వెంట అంటే,
0: స్వామి, మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
2: మదర్ స్టార్టెడ్ టెల్లింగ్, స్వామి, వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టోమ్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
2: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
2: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడిని లేయమన్నాడు.
2: The moment guru wanted this boy, he got up.
0: అన్ని విన్నాడు వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా.
2: He heard all that transpired.
0: చెప్పింది పరమ సత్యము.
2: He said, Swamiji, what you said is supreme.
0: లోకమంతా మాత నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
2: There's worldly love. In fact, there's no mother, no father, no relation.
0: కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు.
2: It's only the divine love that is home made up of marble for you.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
2: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
2: Went on speaking.

0: మదర్ నో ఫాదర్ నో రిలేషన్.
1: కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతుడికి తప్ప ఎవరికి ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ దట్ ఇస్ ట్రూ లవ్.
1: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
0: ఐ వాంట్ ద డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
1: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాస్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
1: కానీ ఏది ప్రేమనో ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
1: అయినప్పటికీ నీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
0: However, we love the parents.
1: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
0: We should make them happy.
1: సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి.
0: We should make them happy to certain.
1: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
0: But we should never forget a God.
1: అది ఏ శాశ్వతమైనటువంటిది.
0: That's permanent.
1: అది ఏ సత్యమైనటువంటిది.
0: That's true.
1: అది ఏ నిత్యమైనటువంటిది.
0: That's eternal.
1: ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
0: And parents that love you will die someday.
1: కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు.
0: But God is deathless, immortal.
1: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
0: God is immortal and eternal.
1: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
0: We should love God.
1: దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులను కూడా ప్రేమించండి.
0: And we should love our
1: parents. ప్రేమించండి.
0: Love your relatives.
1: సర్వులను ప్రేమించండి.
0: Love everybody.
1: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
0: But we should have unwavering steady love for God.
1: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop that eternal truth, the principle of love.
1: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
0: Love is God.
1: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
0: And Ganapati is love.
1: అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము.
0: Love is Vigneshwara.
1: అట్టి ప్రేమనే సర్వస్వరూపము.
0: And love is
1: ఈ స్వరూపం కూడా భగవంతుడి స్వరూపమే.
0: In fact, you are also essentially divine.
1: నీకు నేను భగవంతుని అని భావించుకో.
0: Consider yourself as God.
1: నీకేమి తప్పు లేదు.
0: No mistake.
1: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే, కానీ
0: in form you are just a human being.
1: Atma drishtiyo neevu daivame.
0: But from the point of spirit, atma, you are God.
1: Kankare aham brahmasmi anetindi bhavamto neevu jeevinchu.
0: Lead your life the feeling that I am brahma.
1: Sharira bhavamto nenu oka vyaktini.
0: Just the physical level, I am an individual.
1: Kaani manasikatlo nenu oka dasunni.
0: But at the mental level, I am a servant.
1: Ee hanumantudu kuda ide cheppadu.
0: That's what Hanuman said.
1: Ramulu hanumantunu oka paryayam pilichadu.
0: Rama asked Hanuman to come close.
1: Hanuman, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
0: యా హనుమాన్, ఇన్ వాట్ ఫార్మ్ ఆర్ యు వర్షిపింగ్ మీ?
1: స్వామి,
0: స్వామి,
1: శారీరకంగా నేను మీ దాసుణ్ణి, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
0: ఫిజికల్లీ ఐఎమ్ యువర్ సర్వెంట్, యు ఆర్ మై మాస్టర్.
1: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
0: సైకలాజికల్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యస్ యు అండ్ యు అండ్ ఐ.
1: కానీ ఆత్మరీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
0: అండ్ ఆత్మిక్ లెవెల్ బోత్ ఆఫ్ అస్ ఆర్ వన్ అండ్ సేమ్.
1: ఇద్దరు కానే కాదు,
0: నాట్ టూ,
1: మనం ఇద్దరు ఒక్కటే ఉన్నాం.
0: బోధ్ ఆఫ్ అస్ ఆర్ వన్.
1: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
0: అండ్ వి లవ్ విత్ దీస్ త్రీ ఫీలింగ్.
1: ఈ మూడు రకములు మంచివే.
0: ఆల్ దీస్ త్రీ
1: కట్టకడపటికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
0: బట్ ది అల్టిమేట్ రియాలిటీ ఇస్ దిస్ దట్ ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: దేహాలు వేరు వేరు కావచ్చును,
0: బాడీస్ ఆర్ డిఫరెంట్,
1: కానీ ఆత్మ ఒక్కటే.
0: బట్ ఆత్మ ఇస్ వన్.
1: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మణులు.
0: And truth is one, not two. It's interpreted in different ways by scholars.
1: Kanuka, so Vigneshwara yokka pandugante edo sarvasamanyamainatundi panduga manam bhavistunnamu.
0: This Vigneshwara festival is not an ordinary one.
1: Kaani samasta devatala yokka swarupamu, samasta devatala yokka shakti smattamu anta Vigneshwara yende untundadi.
0: All the faculties, the powers are latent in Vigneshwara.
1: Manam nirantaram kudunu ee naadu panduga maatrame, ee naadu maatrame poojinchadam prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
0: నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీడే.
1: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
1: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యాత్మం అన్నారు.
0: దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్ ఆల్
1: ఏ పనైనా చేయి,
0: యు డు ఎనీథింగ్,
1: ఎక్కడికైనా వెళ్ళు,
0: యు మే గో ఎనీవేర్.
1: ఎంత భగవత్ ప్రీత్యాత్మం చేస్తున్నాను అనుకో,
0: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
1: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
0: యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
1: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
0: యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
0: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
1: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
0: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
1: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
0: టుడే యు వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
1: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
0: ఆర్ యు గోయింగ్ టు సాటిస్ఫై ది యాపిల్?
1: నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
0: యు వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
1: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు.
0: యు గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
1: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
0: ఆర్ యు వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
1: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
0: నో, ఫర్ యువర్ ఓన్.
1: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే, కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
0: లైక్ వైజ్ ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ టు సాటిస్ఫై వన్ ఓన్ సెల్ఫ్.
1: కనుక ఏ పని చేసినప్పటికి నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి.
0: వాట్ ఎవర్ యూ డూ,
1: సర్వము నీకు సజ్జింపజేస్తుంది.
0: యు డూ విత్ ఆల్ లవ్,
1: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
0: యు విల్ అచీవ్ ఎ కంప్లీషన్,
1: ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: అండ్ యు విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అండ్ పీస్.
1: సర్వము

0: It is from truth the whole universe has emerged, and ultimately it will merge back into that principle of truth. In fact, there is no place in cosmos where there is no truth. It is that pure, unsullied truth which is present all over.
1: Satyam brujat, priyam brujat, na brujat satyam apriyam. Satyam vada, dharmam chara. ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణ వాక్యములు.
0: The Veda wants us to speak truth. Veda wants us not to utter any lie, and we should speak truth in an acceptable way and conduct ourselves along the rightful path.
1: జగత్తులోని జన్మించినటువంటి ప్రాణులకు ఆహారం మొదలు.
0: ఫర్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ద ఫుడ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ విచ్ కెనాట్ బి గివెన్ అప్.
1: ఆహారమే లేకుండినా గతించిపోతుంది ఆ యొక్క జీవి.
0: ద లివింగ్ క్రీచర్ న్యాచురలీ లూజెస్ లైఫ్ ఇఫ్ ద ఫుడ్ ఇస్ నాట్ గివెన్.
1: అయితే ఈ ఆహారములకు సూర్యుడు అతి ప్రమాణం.
0: For this food, sun god is very necessary.
1: Surya prakasham chetane varsham labhistundi, varsham chetane pantalu pandutayi, ee pantalu yokka pravahame aaharanga roopantutu vastundi.
0: Because of the heat in the sunlight, we have rains, and the rains are responsible for the crop, and that constitutes our food, sustaining the organic world.
1: Upanishadulu cheppinattuga prati vakyamulandaru kudanu moodu padamulu pradhanamainatvanti yokka pramanamulu.
0: In Upanishads, three are most important standards, dikta.
1: Ee aaharamunaku, ee aakaliki, ee yokka truptiki సత్యమునందే మూడు పదములు ఏర్పడుతూ వచ్చింది.
0: ఫర్ ఫుడ్ ది అపిటైట్ అండ్ ది సేషియేషన్ ఆఫ్ హంగర్, ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్ ప్రమాణం అనగా ప్రాణము.
0: సత్ ఈజ్ లైఫ్.
1: ఈ అనగా అన్నము.
0: ఈ ఈజ్ ఫుడ్.
1: అనగా సూర్యుడు.
0: ఈ సన్,
1: ఈ సన్ యొక్క ప్రకాశం చేతనే ఆహారం లభించి దేహమునకు పుష్టిని సంతుష్టిని కలిగించి జీవితానికి ఆయన చేకూరుస్తుండడు.
0: బికాస్ ఆఫ్ ది సన్ రేస్ అండ్ ది సన్ లైట్ వి హావ్ ది ఫుడ్ టు మెయింటైన్ అవర్ బాడీ and the strength.
1: Satyamu anaga kevalam unnadi unnattu cheppatamu, chusindi chusinattu palakatamu, idi maatrame kaadu satyamu.
0: Truth is not simply telling what is seen, what is heard, and what is thought of.
1: Ee moodu aksharamlandu undinatundi yokka mottamodati sattu, ade pranamu.
0: In this three, among the three, the first one is sat, life.
1: ఈ ప్రాణములో ఈ అనేటువంటి ఆకలి ఉన్నది.
0: In this life there is ఈ, the appetite.
1: యం అనేటువంటి సూర్యుడు ఈ ఆకలిని తీరుస్తున్నాడు.
0: యం, sun appeases our hunger.
1: సత్యమనగా ప్రాణము, ప్రాణములందు ఉన్నటువంటి ఆకలి, ఆకలిని తీర్చేటువంటి సూర్యుడు, ఈ మూడింటి యొక్క సర్వము ఈ సత్యమునందే ఇమిడి ఉన్నది.
0: సత్యం హ్యాస్ గాట్ దీస్ త్రీ కంపోనెంట్స్, ద లైఫ్ దట్ హ్యాస్ గాట్ ద హంగర్ అండ్ ద సన్ గాడ్ హూ సషియేట్స్.
1: సత్యంబునందుండి సర్వంబి సృష్టించే, సృష్టంబునందుండిగే సర్వ సృష్టి. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వం ఇదియే చూడరయ్యా అని చెప్పాను. ఇది ఏ సత్యము? ఈ సత్యమే జగత్తునంతా కూడాను కాపాడుతూ, ఆకలి తీరుస్తూ, పుష్టిని అందిస్తూ, ఆరోగ్యం చేకూరుస్తూ, పోషిస్తూ వస్తున్నది.
0: సో ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్, సస్టైన్ బై ట్రూత్, అండ్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ది ట్రూత్. దాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఫుడ్ అండ్ సస్టెనెన్స్ అండ్ హెల్త్.
1: సత్యము అనగా ప్రాణులను సృష్టించడము,
0: క్రియేటింగ్ ది క్రీచర్స్,
1: ఈ ప్రాణులకు తగినటువంటి ఆహారం అందించటము,
0: సప్లైయింగ్ ది నీడెడ్ ఫుడ్,
1: ఈ ఆహారం చేత తన యొక్క జీవితం పోషించుకోవటం,
0: అండ్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ దేర్ బై.
1: ఇది సత్యం యొక్క అంతరార్థము.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ సత్య ట్రూత్.
1: ఇంకా రెండవ అర్థం ఏమిటంటే సత్య.
0: ద సెకండ్ మీనింగ్ ఇస్ సత్య.
1: సత్య అనగా
0: సత్య,
1: సత్,
0: సత్,
1: సతయ,
0: సతయ.
1: ఇది సతయ.
0: దిస్ ఇస్ సతయ.
1: సతయ,
0: సతయ.
1: ఇది కూడా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: దిస్ ఆల్సో హ్యాస్ త్రీ లెటర్స్.
1: అయితే దీనిని ఇటువైపు నుంచి మనం చదువుకుండా వెనుక వైపు నుంచి మనం చదివినటువంటి ఇది ఏ అర్థం ఇస్తుందో గుర్తించాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ యూ రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, వాట్ మీనింగ్ వీ గెట్?
1: సతయ,
0: సతయ.
1: యా అనగా యమనియమాదులు తేచ మానవుడు తపస్సు చేసినప్పుడు.
0: యా స్టాండ్స్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ విత్ విచ్ వీ హ్యావ్ టు డూ పెనెన్స్.
1: సకారమైనటువంటి సత్యము,
0: సా స్టాండ్స్ ఫర్ సత్య ది ట్రూత్,
1: సాక్షాత్కరిస్తుంది,
0: ఇట్ మేనిఫెస్ట్.
1: సతయ, సా అనగా యమనియమాదులతో కూడిన దీనిని తపస్సు చేసినప్పుడే ఈ సత్య స్వరూపమైనటువంటి సాక్షాత్కారం లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ హ్యావ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్య ట్రూత్ ఇఫ్ వన్ అబ్జర్వ్స్ పెనెన్స్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు యమ నియమ ద ప్రిస్క్రైబ్ డిసిప్లిన్.
1: ఈ సత్యమే దైవము.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: సత్యం ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉంటున్నది.
0: వేర్ ఇస్ ట్రూత్? ఇట్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్.
1: సత్యం లేని స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: సత్యము కాని వస్తువు లేదు.
0: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విదౌట్.
1: సర్వము సత్యం నందే ఇమిడి ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద ట్రూత్.
1: కనుక సత్యము అనగా త్రికాల బాధ్యమైనటువంటి స్వరూపమే సత్యం.
0: ట్రూత్ మెంట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: యమ నియమాలతో కూడినటువంటి తపశ్శక్తి సత్యము.
0: సత్య ద ట్రూత్ ఈస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్ విచ్ ఇస్ డన్ ఇన్ అడిహరెన్స్ టు ఆల్ ది డిసిప్లిన్.
1: సత్య స్వరూపమైనటువంటి యొక్క సాక్షాత్కారమే ఈ యొక్క తపస్సు.
0: పెనెన్స్ ఫ్రక్టిఫైస్ బై ఎంజాయింగ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యం ఎక్కడ ఉన్నదనగా సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: సో వేర్ ఇస్ ట్రూత్? సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: సత్యమే జ్ఞానము.
0: ట్రూత్ సత్య ఇస్ జ్ఞానం, విజ్డమ్.
1: జ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువాలిటీ ఈజ్ విజ్డమ్.
1: రెండు కాని ఒక్కటే,
0: ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
1: అది ఏ సత్యం?
0: దట్ ఈస్ ట్రూత్.
1: ఇటు సత్యమును జ్ఞానము చేత లభిస్తుంది అని అర్థం.
0: ఇట్ ఓన్లీ మెంట్ వన్ కెన్ అక్వైర్ ట్రూత్ అవుట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన.
1: ఈ జ్ఞానమనగా అనంతమైనటువంటిది జ్ఞానం.
0: జ్ఞాన విజ్డమ్ ఇస్ ఇన్ఫినిట్.
1: ఏదో అంతో ఇంతో గ్రంథముల ద్వారా మనం చదువుకున్నటువంటి జ్ఞానం జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షనల్ నాలెడ్జ్ ఆర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: అనంతమైన స్వరూపమే జ్ఞానము.
0: జ్ఞాన ఇస్ ఇన్ఫినిట్ ఇన్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి ఆది లేదు, అంత్యము లేదు.
0: ఇట్ హాస్ నో బిగినింగ్ నార్ ఎండ్.
1: అటువంటి అనంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని ప్రబోధించేటువంటిది సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూత్ ఆర్ సత్య దట్ స్పీక్స్ టీచర్స్ ఇన్ఫినిట్ జ్ఞాన విజ్డమ్.
1: కనుక సత్యము అనగా కేవలము ప్రాకృతిక రూపంలో మనం అనుభవించేటువంటి యొక్క పలికేటువంటి యొక్క పదముల యొక్క అంతరాత్మలకు మాత్రమే కాదు.
0: సో సత్య ట్రూత్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్ బై టెలింగ్ దాట్ వాట్ హ్యాడ్ హ్యాపెన్డ్, వాట్ వీ హ్యావ్ సీన్ అండ్ థాట్ ఓవర్.
1: వేదములకంతా కూడా నువ్వు సారమైనటువంటి యొక్క తత్వము సత్యము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఈజ్ సత్య.
1: అనంతమైనటువంటి వేదములకు పుట్టుక స్థానము సత్యము.
0: సత్య ది ట్రూత్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ది ఎంటైర్ వేద.
1: కనుక వేదముల యొక్క స్వరూపమే ఈ సత్యము.
0: సత్య ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ వేద.
1: ఈ సత్యమునకు ఎట్టి అర్థమును బోధించుచున్నదో అది ఏ జ్ఞానము.
0: ద మీనింగ్ ఆఫ్ సత్య ఈజ్ జ్ఞాన ఆర్ విజ్డమ్.
1: ఆ జ్ఞానమే సత్యము.
0: అండ్ దట్ వెరీ విజ్డమ్ ఈజ్ ట్రూత్.
1: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతుంటే సత్యమునకు ఎంతైనా కూడా అంత అర్థం ఉంటుంది.
0: సత్య ది ట్రూత్ హ్యాస్ గాట్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
1: కనుక సత్యమును మనం వదల్తిమా జగత్తే లేదు.
0: ఇఫ్ వీ గివ్ అప్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ ఎట్ ఆల్.
1: అనాది కాలము నుండి అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు, త్యాగులు, యోగులు ఈ సత్యాన్ని ఆశ్రయించి ఆనందంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ సీకర్స్ ఆఫ్ ట్రూత్ అండ్ స్పిరిచువలిస్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫాలోడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సమస్త సిరి సంపదలు, భోగ భాగ్యములు ఈ సత్యమునందే ఇమిడి ఉన్నవి.
0: ఎంటైర్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆల్ కన్వీన్స్ కంఫర్ట్స్ ఆర్ ఇన్ దిస్ ట్రూత్ ఓన్లీ.
1: కనుక సత్యమనగా కేవలము లౌకికమైనటువంటి అర్థములతో మనము సంభాషించుకోవటం కాదు.
0: ట్రూత్ ఈజ్ నాట్ వరల్డ్లీ కాన్వర్సేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్.
1: ఇట్టి సత్యమును ఈనాడు కాదు, ప్రాచీన కాలం నుండి పవిత్రమైనటువంటి ఋషులు ఈ సత్యాన్వేషణ నిమిత్తమై సర్వ సంపదలను కోల్పోయి అరణ్యమునకు ఏగి తపస్సును ఆచరించి ఈ సత్యం యొక్క నిజస్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టుడే. లాంగ్ బ్యాక్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ మేడ్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ అండ్ దే స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ ఇన్ డీప్ పెనెన్స్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్ అనగా శాశ్వతమైనటువంటిది అని అర్థం. మరొకటి
0: సత్ మీన్స్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ సత్ అనేటువంటిది మారేటువంటిది కాదు.
0: సత్ ఈజ్ చేంజ్లెస్.
1: అది ఒక విధమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
0: ఇట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్రహ్మన్.
1: ఈ సత్ అనేటువంటి యొక్క ప్రమాణ స్వరూపాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
0: We have to investigate clearly the reality of this satya.
1: ee satya anetundide fundamental life.
0: This sat satya is fundamental life.
1: Annintikini aadharamaitundi yokka swaroopam ee satya.
0: Sat is the fundamental foundation for everything.
1: ee satya lekapothe lokamulo marakati ee srushtinchapadinaatundi chitta anetundi kanipinchane ledu.
0: Without this sat you cannot visualize chit.
1: ఈ సత్ పవిత్రమైనటువంటి పవర్ఫుల్ అనేటువంటి ఒక శక్తి.
0: సత్ ఈజ్ ఎ సీక్రెట్ పవర్.
1: దీనిని పాజిటివ్ అన్నారు.
0: దిస్ ఈజ్ పాజిటివ్.
1: చిత్తు అనేటువంటిది దీన్ని ఆశ్రయించి దీని యొక్క ఆధారం చేత తమ కర్తవ్య కర్మలను ఆచరించేటువంటిది చిత్తు.
0: ఇట్ ఈస్ చిత్ దట్ డిశ్చార్జెస్ ఆల్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ అండ్ డ్యూటీస్ బేసింగ్ ఆన్ దిస్ సత్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రమాణ స్వరూపం కాదు. ఇది
0: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద మెయిన్ స్టాండర్డ్ ఆర్ ఫండమెంటల్.
1: ఇది పాజిటివ్.
0: దిస్ ఇస్ పాజిటివ్.
1: సత్ అనేటువంటిది పాజిటివ్.
0: సత్ ఇస్ పాజిటివ్.
1: చిత్ అనేటువంటిది నెగటివ్.
0: చిత్ ఇస్ నెగటివ్.
1: ఈ సత్ అనేటువంటిది ఈ పాజిటివ్ అనేటువంటి వ్యక్తి చిత్తుతో చేరినప్పుడే
0: వెన్ వన్స్ సత్ ద పాజిటివ్ జాయిన్స్ ద చిత్ నెగటివ్.
1: ఈ సత్ చిత్ రెండు కూడినప్పుడే ఆనందం ఏర్పడుతుంది.
0: ద కాంబినేషన్ ఆఫ్ సత్ చిత్ విల్ ఈల్డ్ ఆనంద బ్లిస్.
1: సత్ అనేటువంటిది ఆహారం అని చెప్పారు.
0: భగవాన్ సెట్ సత్ ఈజ్ ఫుడ్.
1: సత్ అనేటువంటిది మానవుని యొక్క దాహంను కూడా తీర్చేటువంటి జలం వంటిది.
0: సత్ ఈజ్ లైక్ వాటర్ దట్ క్వెంచెస్ అవర్ థర్స్ట్.
1: అన్నము లేకపోయినా కూడా మనం బ్రతకవచ్చును, కానీ జలము లేకపోతే క్షణమైనా నివసించడానికి వీలు కాదు.
0: వన్ కెన్ లివ్ even without food, but one cannot live without water.
1: కనుక సత్ అనేటువంటిది కేవలం ఒక ప్రాణ స్వరూపమైనటువంటి ఒక జలం వంటిది.
0: Therefore, sat is water which is very life.
1: చిత్ అనేటువంటిది నెగటివ్ వంటిది.
0: చిత్ ఈజ్ నెగటివ్.
1: ఈ నెగటివ్ అనేటువంటిది సత్తు లేకపోతే దీని ప్రయోజనం ఏమాత్రము ఉండదు.
0: చిత్ ద నెగటివ్ ఈజ్ యూస్లెస్ వితౌట్ సత్.
1: జలంతో ఈ యొక్క చిత్ అనేటువంటిది చక్కగా చేర్చినప్పుడంటే
0: when once we mix this chit in this sat, the positive
1: sat water chit chakra,
0: sat is water, chit is sugar,
1: chittu lopana kuda ruchi undutunadi,
0: there is taste in chit,
1: ee sat chittu lopana chakkani parimalamainatundi oka gandham kuda untundali,
0: and also we find the aroma smell in chit.
1: కనుకనే సత్ చిత్తు ఈ రెండు కలిసినప్పటికే ఆనందం ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ మిక్స్డ్ సత్ చిత్ వీ గెట్ ఆనంద బ్లిస్.
1: జలమును పానకమని చెప్పరు.
0: వీ డోంట్ కాల్ వాటర్ యాజ్ అ సిరప్.
1: చక్కెరను పానకమని చెప్పరు.
0: నార్ ద షుగర్ ఎయిదర్.
1: చక్కెర జలము రెండు చేరినప్పుడే దీనికి పానకం అంటారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ షుగర్ అండ్ వాటర్ దట్ మేక్ ద సిరప్.
1: కాబట్టి భగవంతుడు ఏ స్వరూపంలో ఉన్నాడు?
0: ద ఫార్మ్ ఆఫ్ గాడ్
1: పానకంలోని చక్కెర వలె ఉంటున్నాడు.
0: ఈజ్ లైక్ షుగర్ ఇన్ సిరప్.
1: ఈ చక్కెర అనేటువంటిది పానకం తప్పి చక్కెరగా ఉండడానికి వీలు కాదు.
0: అండ్ ద షుగర్ కెనాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద సిరప్.
1: చక్కెరను వదిలి పానకం ఉండడానికి వీలు లేదు.
0: అండ్ ద సిరప్ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ షుగర్.
1: కనుక నీ పాలలోని వెన్న వలె,
0: జస్ట్ అస్ ది
1: వెన్నలోని ఘీ వలె, నెయ్యి వలె,
0: జస్ట్ అస్ బటర్ ఇన్ ద మిల్క్,
1: అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
0: ది ఆర్ ఇంటర్ డిపెండెంట్.
1: కనుకనే అనాది కాలం నుండి ఋషులు అనంతమైనటువంటి తపస్సులు ఆచరించి,
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద సేజెస్ డిడ్ డీప్ పెనెంట్,
1: ఈ సత్ చిత్ అనేటువంటి ఒక పదార్థమును గుర్తించి ప్రపంచానికి అందిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఫుల్లీ రికగ్నైజ్డ్ సత్ ప్రిన్సిపల్ అండ్ చిత్ అండ్ ప్రొపగేటెడ్ ఇన్ ద వరల్డ్.
1: ఒకానొక సమయంలో పెద్ద వేద సభలు జరుగుతుండగా అందులో ప్రవేశించారు ఈ మహర్షులు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ వెరీ బిగ్ కాంగ్రిగేషన్.
1: ఈ సత్చిత్ ఆనందమును వెతికే నిమిత్తమై అనేక ఋషులు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
0: మెనీ సేజెస్ వర్ మేకింగ్ రిపీటెడ్ అటెంప్ట్స్.
1: ఎంత తపస్సు చేసినప్పటికీ, ఎంత దీక్ష పూనినప్పటికీ, కానీ ఈ యొక్క సత్ అనేటువంటి స్వరూపం గుర్తించడానికి వీలు కాలేదు.
0: ద లాంగ్ పెనెన్స్, ఆస్టెరిటీస్ అండ్ వౌస్ విల్ నెవర్ హెల్ప్ ఎనీబడీ టు నో సత్ అండ్ చిత్ ఇన్ రియాలిటీ.
1: అందులో సత్యస్వరూప అనేటువంటి ఒక స్వరూపం బయలుదేరింది.
0: There started the manifestation of satya.
1: అతను ఎక్కడికి వచ్చి,
0: హీ కేమ్
1: వేదః వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్ అన్నాడు. వేదః వేదం పురుషం ఆదిత్యవర్ణం తమసత్పరస్తాత్. ఈ యొక్క వేదం అనేటువంటిది ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: వేద ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అండ్ ఎస్టిమేట్.
1: ఇది అన్నింటి ఎందు కూడాను ఒక పానకంలో చక్కెర వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యాజ్ ఇన్ సిరప్.
1: అయితే ఎట్లా ఉంది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఆదిత్యవర్ణం సూర్యుని కాంతి వలె ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద సేమ్ వే ఆఫ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
1: సూర్యుని కాంతియే కాదు, తూజన్ తేజస్సు కూడా ఉంటుండాలి.
0: ఇట్ హాస్ గాట్ ద బ్రిలియన్స్ ఆఫ్ సన్.
1: తమసః పరస్తాత్ చీకటిగా కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆల్సో పిచ్ డార్క్.
1: ఇందులో వెలుగు ఉంటుండాలి, చీకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్ అండ్ డార్క్నెస్ టూ.
1: వెలుగు లోపలనే చీకటికి మంచి ప్రకాశము.
0: అండ్ బియాండ్ దిస్ డార్క్నెస్ దేర్ ఇస్ లైట్.
1: ప్రకాశమైనటువంటి ఒక చీకటిలోనే వెలుగుకు మంచి ప్రకాశము.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఓన్లీ ది డార్క్నెస్ ద లైట్ షైన్స్.
1: చీకటి లేకపోతే వెలుగునికి ఏమాత్రం ప్రకాశం లేదు.
0: వితౌట్ ద డార్క్నెస్ దేర్ కెనాట్ బి లైట్.
1: వెలుగే లేకపోతే చీకటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వితౌట్ ద లైట్ యూ కెనాట్ డిస్టింగ్విష్ ద డార్క్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అన్నారు.
0: సో
1: ఈ విధంగా ఉంటున్నాడు భగవంతుడు.
0: God is beyond this darkness in the form of brilliance of sun.
1: Suryani kaantito koodinatundi vaadu bhagavantudu.
0: He is of that intensity.
1: Aditya varnam tamasah parastat annaru.
0: He is beyond this darkness like the sunlight.
1: Aithe idi ekkada choochaaru meeru ani aneka mandi rishulu prashnistu vacharu.
0: Many sages have questioned, where have you seen that light?
1: పగలు చూచారా లేక రాత్రి చూచారా?
0: హ్యావ్ యూ సీన్ ఇట్ ఇన్ ద డే టైమ్ ఆర్ ఇన్ ద నైట్?
1: ధ్యానంలో చూచారా జాగ్రత్తలో చూచారా?
0: ఇస్ ఇట్ ఇన్ మెడిటేషన్ ఆర్ ఇన్ వేకింగ్ స్టేట్?
1: తుర్యావస్థలో చూచారా బ్రహ్మాస్త్రంలో చూచారా?
0: ఇస్ ఇట్ ఇన్ ద అల్టిమేట్ స్టేట్ ఆర్ ఇన్ ద
1: ఈ విధంగా కూడాను అవస్థల త్రయములు,
0: ది త్రీ
1: కాలత్రయములు, స్థానత్రయములు అన్నిటినీ ప్రశ్నిస్తూ వచ్చారు.
0: They went on questioning the three levels of consciousness, the three places and the three periods of time.
1: అప్పుడు ఆ సత్య స్వరూపుడైనటువంటి సత్యం చెప్పింది.
0: And the manifestation of truth replied thus. దీనికి
1: కాల భేదములు లేదు.
0: It has no difference
1: of time. భేదములు లేదు.
0: No positions.
1: దీనికి ఏ మాత్రం కూడాను ఒక స్వరూపాలు రావు.
0: It has no definite form.
1: దీనికి డే అండ్ నైట్ పగలు రాత్రి అనేటువంటి ఒక వ్యత్యాసమే కనిపించదు.
0: It has no differences like the day and the dark.
1: కనుగొని ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి పరిస్థితిలో మేము ఈ సత్యాన్ని చూచాం.
0: At that place, at that time, we have seen truth.
1: అయితే ఈ సత్యమును ఏ విధంగా చూచారు?
0: How have you
1: ధ్యానావస్థలో చూచారా లేకపోతే జాగ్రత్త అవస్థలో చూచారా అని చెప్పమని చెప్పారు.
0: They wanted them to inform, to let them know when they had this experience.
1: ఈ జాగ్రత్త అవస్థ ఈ చర్మ సచివులు.
0: In the waking state, the physical eye helps you.
1: ఈ చర్మ సచివులతో అన్నియో చూస్తున్నాము.
0: With this physical eye, you see.
1: కేవలం ఈ చర్మ సచివులు మానవులకు మాత్రమే కాదు.
0: The physical eye is only not
1: పశుపక్షి మృగాదులకు కూడా ఈ చర్మ సచివులు ఉన్నాయి.
0: Animals and beasts also have eyes.
1: క్రిమికీటకాదులకు కూడా ఈ యొక్క చర్మ సచివులు ఉన్నాయి.
0: Insects also have eyes.
1: కనుక ఈ జగత్తు లోపల సర్వ జీవులు కూడాను ఈ చర్మ సచివులతో చూస్తున్నారు.
0: In this world all the living beings have eyes to watch.
1: చూచటం గొప్పతనం కాదు.
0: Nothing great in seeing.
1: కాబట్టి మానవ యొక్క చర్మ సచ్యములు భౌతికమైన రూపాన్ని చూపిస్తుంటాయి.
0: ద ఫిజికల్ ఐ షోస్ యు ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
1: కానీ అందులో ఉన్నటువంటి అంతఃస్వరూపాన్ని నిరూపింపజేసేటువంటిదే నిజమైనటువంటి ఒక చర్చము.
0: సో ది రియల్ ఇన్నర్ ఐ ఇస్ ద వన్ దట్ మేక్స్ యు
1: జ్ఞాన చర్చము.
0: దట్ ఈస్ ది విజ్డమ్ ఐ.
1: కనుక మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు చూడవచ్చును.
0: యూ కెన్ సీ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావంలకు ఇది చిక్కేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: కనుక ఎప్పుడు పడితే అప్పుడు సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
0: దేర్ఫోర్ యూ కెన్ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎనీవేర్ ఎనీ టైమ్.
1: కనుక ఇప్పుడైనా కూడా సరే మీరు
0: నౌ యూ కెన్ సీ.
1: ఒక్కతూరి ఆ హృదయం లోపల ఉన్నటువంటి తేజస్సు మూర్తిని మీరు చింతించండి అన్నాడు.
0: Right now at this moment, contemplate on the light, the divine within you.
1: చిన్న తక్షణమే.
0: Immediately then,
1: ఈ సత్యస్వరూపుడు వారి యొక్క నొసటిపైన బటన్ వేలు పెట్టాడు.
0: The personification of truth has applied vermilion on their forehead.
1: తెలియకుండానే వేదాహవేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అని వాళ్ళు కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: They too started repeating that they could visualize the brilliant light beyond the darkness.
1: ఓ ప్రజలారా,
0: ఓ పీపుల్,
1: ఓ పండితులారా,
0: ఓ స్కాలర్,
1: ఓ యోగులారా, ఓ జ్ఞానులారా, మేము కూడా చూచాము ఆ యొక్క సత్య స్వరూపుణ్ణి.
0: ఓ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ద సేజెస్ అండ్ సెయింట్స్ నో దట్ వీ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచాము?
0: వేర్ హావ్ సీన్?
1: మేము కూడా సత్యం చూచిన దగ్గరనే వేదాహ వేదం పురుషం మహాంతమైనటువంటి యొక్క ఆదిత్యవర్ణంలో చూచాము.
0: We have seen him in all the brilliance in totality.
1: అది ఒక ప్రదేశంలో కనరాదు.
0: It is not limited to a place.
1: సర్వత్రా కనిపిస్తుంది.
0: It is present everywhere.
1: ఒక ప్రదేశంలో కనిపించేటువంటిది అణు మాత్రమైనటువంటి ఒక సత్యము.
0: The truth is only fragmentary if it is limited to a particular
1: place. అణు కాదు, ఇది అనంతమైనటువంటి సత్యము.
0: It is not అణు atom but
1: అణు అనియాన్ మహతో మహీయాన్ అన్నది.
0: It is the smallest of the small and the biggest of the big.
1: కనుకనే అణువునందున చూడగా అణువునగుచు.
0: ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇన్ దిస్
1: ఘనమునందున చూడగా ఘనమునగుచు.
0: అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: అణువు ఘనమును రెండును కూడినట్టి.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ మైక్రోకాజం మాక్రోకాజం.
1: ఆనందమే ఈ సత్యం.
0: అండ్ దిస్ వెరీ బ్లిస్ ఇస్ ది సత్య, ది ట్రూత్.
1: కనుకనే ఇది ఆనందంతో కూడినటువంటి ఒక సత్యం.
0: సో ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్
1: ఆనందమునకు రంగు ఏమిటి?
0: What is the color of ananda?
1: ప్రకాశవంతమైనటువంటి ఒక తెలుపు ఆనందము.
0: The whiteness is this ananda.
1: కనుక ఇది చీకటితో ఉండేటువంటిది కాదు.
0: It never exists in the dark.
1: ఇట్టి ఆనందము ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get it?
1: సత్యము నుండియే వచ్చింది.
0: And truth is the origin for ananda.
1: ఈ విధంగా ఋషులతోపల సత్యం వాదిస్తూ వచ్చాడు.
0: This has been the point of argument in sages.
1: ఇంత జరిగిన తర్వాత మీరెవరు అని ప్రశ్నించారు ఆ ఋషులు.
0: సేజెస్ ఆస్క్ దిస్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: తమస పరస్తాత్ అన్నాడు.
0: దే సెడ్ ఇట్స్ బియాండ్ డార్క్నెస్.
1: చీకటి నుంచి తర్వాత వచ్చినటువంటి వాడిని నేనే.
0: ఐ హావ్ కమ్ బియాండ్ దిస్ డార్క్నెస్.
1: ఈ డార్క్నెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: ఇది ప్రకాశం నుంచి ఆవిర్భవించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్.
1: కనుక నీ ప్రకాశం నుంచి వచ్చినటువంటి సత్యము ఈ చీకటిలో నుంచి ఉంది.
0: Therefore this truth which has come out of the light is still there in the dark.
1: దివ్యత్వమైనటువంటి ఒక సత్యము,
0: ద the truth which is divine,
1: భౌతికమైనటువంటి యొక్క చీకటిలో,
0: in this physical darkness,
1: సంచరిస్తూ ఉంటుండాలి.
0: It moves about there,
1: కానీ దానికి అన్ని కనిపిస్తుండాలి.
0: But it sees all,
1: అది ఎవ్వరికి కనిపించదు.
0: But that is not watched by any.
1: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం.
0: This is the truth we are supposed to know today.
1: ఈనాడు ఎంతమందో విద్యావంతులు, ఎంతమందో జ్ఞానులని, ఎంతమందో పండితులని, ఎంతమంది ప్రజ్ఞాశాలు అని, ఎంతయో సుజ్ఞానశాలు అని పేరు పొందుతూ ఉన్నారు.
0: Today we find many educated people, men of wisdom, scholars and intellectuals. But what have they learned?
1: తెలుసుకున్నది చూస్తే ఏమీ లేదు.
0: In fact, they have not known anything.
1: తన తత్వమే తనకు గుర్తించడానికి వీలు కాదు.
0: It could not be possible for them to know their
1: nature. కన్ను మూసుకుని చింతిస్తే తాను ఎవరు అనేటువంటి తనకే తెలియదు.
0: If you close your eyes, you do not know your true self.
1: కానీ బయట కూడాను వెలుగులో కూడాను తన సత్వ స్వరూపాన్ని తాను చూడలేడు.
0: Even in the light, you cannot know your form.
1: దీనికి కూడా ఒక అద్దమో లేక మరొక ప్రతిబింబమో ఉండినప్పుడే తన స్వరూపాన్ని తాను చూడగలడు.
0: You need a mirror to see your own form in the day.
1: కాబట్టి ఇది సాక్షాత్ స్వరూపం కాదు.
0: So it is not the direct visualization.
1: ఇది ప్రతిబింబ స్వరూపమే.
0: It is just an indirect form.
1: కనుక నీవు మీరందరూ చూసేది ప్రతిబింబ స్వరూపంలే కానీ సాక్షాత్ స్వరూపం కాదు.
0: యు సీ ఓన్లీ ద రిఫ్లెక్షన్ బట్ నాట్ ద డైరెక్ట్ ఫామ్.
1: కనుకనే ఆదిత్యవర్ణం తమస పరస్తాత్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ఆల్ ద బ్రిలియన్స్ బియాండ్
1: సూర్య ప్రకాశంతో కూడినటువంటి యొక్క తమస్సు నేను.
0: అండ్ ఐఎమ్ తమస్ ద డార్క్నెస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ లైట్ ఆఫ్ ద సన్.
1: తమస్ అంటే చీకటి అని.
0: Tamas means darkness.
1: కాని చీకటితో కూడినటువంటి వెలుగు నేను అంటున్నాడు.
0: But I am the light in combination with the darkness.
1: అనగా రెండింటి యొక్క ఏకత్వమే.
0: Meaning the unity of the two.
1: ఈ యూనిటీ అనేటువంటిది మంచి చెడ్డలు.
0: Its unity is the combination of good and bad.
1: చెడ్డ లేకపోతే మంచికి విలువ లేదు.
0: Without bad, good has no value.
1: మంచి లేకపోతే చెడ్డకి ఏమాత్రం కూడా మనం గుర్తించలేము.
0: Without good, you cannot identify bad.
1: కనుక నా స్వరూపాన్ని మీరు గుర్తించడానికి సాధ్యం కాదన్నాడు.
0: సో హీ సెడ్, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు నో మీ.
1: అయితే గుర్తించే తీరాలని మీరు హఠం పట్టారా? చూడండి, ఇదంతా నా స్వరూపమే.
0: సిన్స్ యూ ఆర్ డిటర్మిన్ టు సీ మీ, నో దట్ దిస్ ఇస్ ఆల్ మై ఫామ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: I am the cosmic form, the universal form.
1: Sahasrasirsha purushah sahasraksha sahasrapat.
0: With all the thousands of heads,
1: inni taralu inni swarupamulu inni vidhamaina chaitanyamulu unnatundi tattvamu ee reetiga meeru gurtinchagalaru.
0: How can you know the form with so many infinite number of heads, the ears, the feet?
1: Okkoka shariramunandu okkoka chaitanyam kanipistundali.
0: There is chaitanya awareness in every form.
1: Kaani inni chaitanyamulu ikka kanipinchadam ledhe.
0: But you don't see your own chaitanya.
1: Kaani అన్నిటి ఎందు చైతన్యం ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ చైతన్య అవేర్నెస్.
1: ఆధ్యాత్మిక తత్వం అంటే తెలుసుకోవటం చాలా కష్టము.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికమనగా
0: స్పిరిచువాలిటీ మెంట్
1: తనకు తెలియనటువంటి ఒక సత్య స్వరూపాన్ని తెలుసుకోవటం.
0: ఓన్లీ టు నో ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ నోన్ టు హిమ్.
1: తనకు కనిపించేటువంటి దాంట్లో కనిపించినటువంటి ఆనందాన్ని కనుక్కోవటం.
0: టు ఫైండ్ అవుట్ ద బ్లిస్ ఇన్ దట్ విచ్ ఇస్ సీన్.
1: కనిపించినటువంటి ఆనందం లోపల
0: in that bliss which is not seen,
1: ananda parichetvanti oka swarupani darshinchali.
0: One has to visualize that blissful form.
1: Idi evaru darshinchadaniki prayatnistunnaru?
0: And who are making attempt to see that blissful
1: dhyanani
0: form?
1: Dhyanani kurchuntunnaru.
0: We sit for meditation.
1: Edo kannulu musukuntunnaru.
0: We close our eyes.
1: Edo oka swarupani nirminchukuntunnaru.
0: We assume a form.
1: Kaani ivanni kudunu pratibimba swarupamle kaani pratyaksha swarupamle kaadu.
0: They are only reflections but not the direct forms.
1: Ee reflection, ఈ రియాక్షన్, ఈ రీసౌండ్లు ఎంతకాలం ఉంటుంటాయి?
0: దిస్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్, హౌ లాంగ్ డూ దే లాస్ట్?
1: ఈ రీసౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను మాట్లాడుతున్నాను.
0: ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ హియర్.
1: నేను మాట్లాడేటువంటి శబ్దమంతా మీరు వింటున్నారు.
0: ఆల్ దిస్ సౌండ్ యూ,
1: ఈ శబ్దమునకు మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్?
1: కానీ నా యొక్క నోరు అంటున్నారు మీరు.
0: ఇట్ ఈస్ ఓన్లీ మై
1: కాదు కాదు కాదు.
0: నో నో.
1: కనుకనే ఇది నిశ్శబ్దం అనేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ సైలెన్స్ టోటల్లీ.
1: ఇంకా రియాక్షన్,
0: రియాక్షన్
1: ఏమిటి? నేను చేతులు తిప్పటము, ఏం నేను నోరు కదిలించటము, ఇది రియాక్షన్ అవుతుందా?
0: అండ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జెస్చర్స్, మూవింగ్ హ్యాండ్స్, కెన్ దట్ బి రియాక్షన్?
1: ఈ రియాక్షన్ కూడాను ఆ రీసౌండ్ యొక్క ప్రతిబింబమే.
0: రియాక్షన్ ఇస్ ఆల్సో రిఫ్లెక్షన్ ఆఫ్ ది
1: రీసౌండ్. రీసౌండ్ యొక్క ప్రతిబింబ రియాక్షన్ వచ్చి
0: And reason comes down in the form of
1: reality ని కప్పిపుచ్చుస్తుంది.
0: And it covers the reality.
1: ఇవి రెండు కూడాను నాభి స్థానం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
0: These two emanate from the navel.
1: ఏదైనా ఒక యొక్క వ్యక్తిని స్వరు గురించి మీరు మాట్లాడాలనుకుంటే,
0: if you want to converse with a person,
1: ఆ వ్యక్తి లోపల మీరు ప్రవేశించాలి.
0: You should get into him.
1: ఆ వ్యక్తి యొక్క పరిస్థితులంతా గుర్తించాలి.
0: You should know his position.
1: ఆ వ్యక్తి యొక్క ప్రభావాన్ని మీరు అత్యంతం చేసుకోవాలి.
0: You should also know the effects thereby.
1: అప్పుడే నీవు ఆ వ్యక్తిని మీరు వర్ణించడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know him in
1: full. అదే విధంగానే యాక్షన్ రియాక్షన్.
0: Similarly, action,
1: sound, resound.
0: Sound, resound.
1: కానీ రీసౌండ్ కు రియాక్షన్ కు రిఫ్లెక్షన్ అనేటువంటిది ఒకటి ఉండాలి.
0: But there is reaction, reflection,
1: resound. రిఫ్లెక్షన్ అనేటువంటి దాన్ని మీరు గుర్తించాలి.
0: We have to know this reflection.
1: ఏమిటి ఇది రిఫ్లెక్షన్?
0: What is this reflection?
1: ఒక ఫ్లాష్ తీస్తే ఒక తూరి లైట్ వస్తుంది.
0: When once you click camera, flash.
1: ఆ లైట్ వచ్చిన తక్షణమే చీకటి ఏర్పడుతుంది.
0: That flash will be immediately followed by the.
1: ఈ చీకటి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from you get this dark?
1: ఈ లైట్ ద్వారానే అది పోవటం వల్ల చీకటి కనిపిస్తుంది.
0: Because the flash, the light vanished, you find darkness there.
1: అది ఏ రియాక్షన్?
0: That is the reaction.
1: ఆ రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రీసౌండ్ ఏమిటి? అది ఏ శబ్దము?
0: The resound out of the reaction is the sound.
1: ఈ రీసౌండ్ లో వచ్చినటువంటి ఒక ఇది ఏమిటి?
0: What is it you get out of the sound?
1: రిఫ్లెక్షన్ లోపల వచ్చినటువంటి రియాక్షన్, రియాక్షన్ లో వచ్చినటువంటి ఒక రియాలిటీ.
0: And it is the reaction out of the reflection which is the reality.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక స్వరూపము.
0: This is the true form.
1: శరీరాన్ని నీవు ధరించకూడదు.
0: You cannot have
1: simple దేహాభిమానాన్ని మర్చిపోవాలి.
0: Forget the body attachment.
1: ఆత్మాభిమానం లక్ష్యంగా ఉంచుకోవాలి.
0: Be attached to the self.
1: ఈ ఆత్మాభిమానం చేతనే ఆ యొక్క రీసౌండ్ నాభి నుంచి ఆరంభమయ్యేటువంటి ఒక రీసౌండ్ మనం గుర్తించాలి.
0: When once you attach to the self, the resound starts from the navel.
1: ఇది ఏ నిజమైన సత్యము?
0: This is the true satya.
1: కానీ సత్యం అంటే ఇప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలుసిన?
0: You know what satya is?
1: ఎవరి ముందు వారికి తగినట్టుగా మాట్లాడేది.
0: We have to speak appropriate to the person whom we meet.
1: Adi resound antara?
0: Can you call it resound?
1: Adi leka satyam antara?
0: Can you call it truth?
1: Kaane kaadu.
0: No.
1: వాడి దగ్గర వాడి మాటలు, వీడి దగ్గర వీడి మాటలు, వారి దగ్గర వారి మాటలు, తనలో తన మాటలు, ఈ విధంగా కూడా సత్యం కానే కాదు.
0: వీ స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్ విత్ డిఫరెంట్ పీపుల్.
1: త్రికాలం ఎందుకు మార్పు చెందినటువంటిది ఏదో అది ఏ సత్యము?
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ఇస్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్
1: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. మూడింటి ఎందుకు మార్పు చెందినటువంటిది సత్యము?
0: సత్య ఇస్ చేంజ్లెస్ ఇన్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: కనుకనే నీవు మొన్న మాట్లాడినటువంటి మాట ఈనాడు మాట్లాడుతున్నావా అంటే లేదు.
0: Are you just talking what you said 2 days ago?
1: Monnati maata monnane, ninnati maata ninnane, neeti maata neetine.
0: You said something 2 days before, something yesterday, and today is altogether different.
1: Kalpane satyam ante moodu kaalamlu endu maarpu chendakoodadu.
0: Truth should not change in all the 3 periods of time.
1: అలాంటి సత్యాన్ని ఈనాడు గుర్తించిన వారు ఎంతమంది ఉన్నారు?
0: హౌ మెనీ హావ్ రికగ్నైజ్డ్ ద ట్రూత్ టుడే?
1: ఓన్లీ లౌకికమైన సత్యాన్ని అయినా గుర్తించినటువంటి వారు ఉన్నారా?
0: ఆర్ దేర్ ఎనీ హూ హావ్ నోన్ ది వరల్డ్లీ ట్రూత్?
1: లేదు.
0: నో.
1: ఏమి చెప్పాడో స్వామి అనేటువంటి కూడాను మీరు చక్కగా విని దాన్ని శ్రీసౌండ్ గా చెప్పడం లేదు.
0: యూ డోంట్ లిసన్ టు భగవాన్ కేర్ఫుల్లీ అండ్ రిపీట్.
1: సత్యమా అనుకుంటే అది సత్యం కాదంటారు.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ యూ సే నో.
1: ఇంకా ఏది సత్యము?
0: దెన్ వాట్ ఈస్ ట్రూత్?
1: తనకు తెలియనటువంటిదే సత్యము.
0: And he doesn't know what it is.
1: కనుక అలాంటి సత్యాన్ని నువ్వు ఉచ్చరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రిపీటింగ్ సచ్?
1: నీవు గుర్తించినటువంటి సత్యాన్ని నీకు చెప్పాలి.
0: సే దట్ వాట్ యు హవ్ నోన్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: పాస్ట్, ప్రజెంట్,
1: గడిచిన కాలమును, జరుగుతున్న కాలమును, జరగబోయే కాలమును, మూడు కాలములు కూడా నువ్వు ఏకం చేయాలి.
0: యు హావ్ టు యూనిఫై ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ మూడు కాలములు ఎందుకు మూడు గుణములు ఉండకూడదు?
0: దేర్ షుడ్ నాట్ బి త్రీ క్వాలిటీస్.
1: త్రికాలం, త్రిగుణం, త్రిత్రం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద త్రీ అట్రిబ్యూట్స్.
1: మూడు కాలములకు, మూడు పదములకు, మూడు యొక్క చూపులకు వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ అండ్ త్రీ స్టేజ్.
1: కనుక మూడు కాలములు, మూడు శబ్దములు, మూడు విధమైనటువంటి యొక్క యాక్షన్లు అంత ఒక్కటే అయిపోవాలి.
0: దేర్ఫోర్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద సౌండ్ అండ్ యాక్షన్స్ షుడ్ బి.
1: అది ఏ సత్యం యొక్క స్వరూపము?
0: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: స్థలం మార్చుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్.
1: కానీ కొన్ని విషయం లోపల మార్పు చెందుతూ ఉంటుంది.
0: బట్ అండర్ సర్టన్
1: సర్కంస్టాన్సెస్ సత్యమే కాదు.
0: దట్ విచ్ చేంజెస్ కెనాట్ బి ట్రూ.
1: ఒక నిమిషంలో ఒకటి చెప్తున్నావు.
0: We say something in one moment.
1: మరో నిమిషంలో మరొకటి చెప్తున్నావు.
0: Later we say different.
1: అది సత్యం కాదు.
0: It is not true.
1: ఎప్పటికీ ఒక్కటే సత్యం. బ్రూజా సత్యం ఒక్కటే.
0: Truth is one. నాట్ టూ.
1: రెండు కానటువంటి ఒకటే సత్యము.
0: ట్రూత్ ఈజ్ వన్ అండ్ నాట్ టూ.
1: ఏ విధంగా ఒకటే అవుతుంది?
0: హౌ కెన్ దట్ బి వన్?
1: ఎప్పుడు చూసినా గాని ఒకే దృష్టి అని ఉంచుకున్నావు, ఒకే సౌండ్, ఒకే రూపము, ఒకే ఆనందంతో కూడినటువంటిది, అది నిజమైనటువంటి సత్యం.
0: ఇట్ ఈస్ రియాలిటీ ఆర్ ద ట్రూత్ వెన్ దేర్ సేమ్ సౌండ్ అండ్ సేమ్ ఫార్మ్ అండ్ సేమ్ ప్లేస్.
1: ఇట్టి సత్యమనే ఉపనిషత్తులు అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఎక్స్టోల్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: ఏ విధంగా వర్ణిస్తూ వచ్చాయి?
0: హౌ హ్యావ్ దే డిస్క్రైబ్డ్?
1: ఈ సత్యమునకు వర్ణనే లేదు.
0: సత్యం ఇస్ బియాండ్ డిస్క్రిప్షన్.
1: సత్యమునకు రూపమే లేదు.
0: సత్య హ్యాస్ నో ఫార్మ్.
1: సత్యమునకు ఆనందం ఒక్కటే ప్రమాణము.
0: అండ్ ఆనంద ఇస్ ది ఎవిడెన్స్.
1: ఆ సత్యాన్ని స్మరిస్తూ ఉండినప్పుడు,
0: యాజ్ యూ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకై మీరు ఒకతూరి సత్యాన్ని స్మరిస్తుండగా కన్నులు మూసుకొని,
0: క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ సత్య,
1: మీకు తెలియకనే చిరునవ్వులు చిందులు దొక్కుతుంటాయి.
0: అన్నోయింగ్లీ యూ స్టార్ట్ స్మైలింగ్.
1: నవ్వుని మీకు ప్రారంభమవుతుంటాయి.
0: యూ స్టార్ట్ స్మైలింగ్.
1: ఆ స్మైలింగ్ ఎక్కడి నుంచి వస్తుండది?
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ ఇట్ కమ్?
1: అది నీలంజన్ నుంచి వస్తుండది.
0: యూ స్మైల్ ఫ్రమ్ ద ఫీలింగ్.
1: ఆ ఆనందమున కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ బ్లెస్?
1: ఈ డ్యూయల్ మైండ్ ఉండినప్పుడు ఈ ఆనందం రాదు.
0: సో లాంగ్ యూఆర్ డ్యూయల్ మైండెడ్ యూ కెన్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: కనుక ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ది ఆనంద్ ఆర్ యూ గాడ్?
1: దైవం నుంచినే వస్తుంటుండాలి.
0: గాడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆనంద.
1: కనుకనే నీ నుంచి నీవు వచ్చినట్టుగానే భావిస్తున్నావు.
0: యూ థింక్ దట్ ఇట్ హెస్ కమ్ ఫ్రమ్
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నారు.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: యూనియన్ విత్ గాడ్.
1: కలిసిపోయినటువంటి ఆనందమే.
0: And it's just union with
1: ఎవరితో
0: కలిసినటువంటిది?
1: దైవంతో కూడినటువంటిది.
0: ద యూనియన్ ఈజ్ విత్ గాడ్ ఓన్లీ.
1: దైవంతో కూడినటువంటి ఆనందం ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది.
0: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ ఇన్ యూనియన్ విత్ గాడ్,
1: ప్రకృతి ద్వారా లభించినటువంటి ఆనందము ఒక నిమిషం ఆనందంగా ఉంటుంది, మరొక దినము ఇంకొక రకంగా ఉంటుంటుంది.
0: బట్ ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అదర్వైజ్ విల్ లాస్ట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఆ విధంగా మార్పు చెందేటువంటి ఆనందము దానికి ఆనందం అనే చెప్పరు.
0: It cannot be ananda or the bliss if it goes on changing.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటి సత్యం ఒకటి ఉంటుంది.
0: But there is satya which is changeless.
1: కానీ మీరు అది గుర్తించినారో లేదో,
0: whether you have known it or not,
1: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
0: Bhagavan is always blissful.
1: ఎప్పుడు కూడా నవ్వుకుంటూనే ఉంటాను.
0: Bhagavan always smiles.
1: మీరు ఎప్పుడైనా నా కష్టాల ఫేస్ చూసారా?
0: Did you find Bhagavan serious castoil face any time?
1: నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫేస్ రాదు.
0: No, Bhagavan is never serious.
1: ఎప్పుడు ఆనందంగానే ఉంటుంటాడు.
0: Bhagavan is always blissful.
1: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
0: What is the source?
1: అంతర్భావం నుంచి ప్రతిబింబించేటువంటి ఆనందము.
0: It is the source is inner feelings.
1: కొంతమంది ఒక నిమిషంలో ఆనందంగా ఉంటారు, మరొక నిమిషంలో సీరియస్ గా కనిపిస్తారు.
0: సమ్ ఆర్ బ్లిస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఆర్ సీరియస్ అట్ అదర్ టైమ్స్.
1: అప్పుడే చూసినప్పుడు, ఓ ఇతనిలో ఏదో మార్పు ఉందప్ప అంటారు.
0: అండ్ వీ కెన్ నోటీస్ ద చేంజ్ ది మూమెంట్ వీ సీ హిమ్.
1: కనుక ఇతరులకు ఈ విధంగా మార్పు ఉన్నదని తెలియనటువంటి స్థితిగా ఉండాలి మనం.
0: యూ షుడ్ బి ఇన్ దట్ వే దట్ నోబడీ కెన్ నోటీస్ ద చేంజ్.
1: ఇది నిజమైన సత్యము.
0: దిస్ ఈజ్ సత్య.
1: సత్యం అనేటువంటిది మార్పు చెందినటువంటిది.
0: సత్య ఈజ్ చేంజ్లెస్.
1: ఇది దాచితే దాగేది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యు వాంట్.
1: పెట్టితే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ కెనాట్ బి కెప్ట్.
1: పట్టితే చిక్కేటువంటిది కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పట్టితే చిక్కదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
1: పెట్టితే ఉండదు.
0: యు కెనాట్ కీప్ ఇట్.
1: ఇంకేమైనా మనకు చెత్తి చేసి అందదు.
0: అండ్ యూ కెనాట్ గెట్ ఇట్ హోల్డ్ ఇట్.
1: అందదు పొందదు.
0: యూ కెనాట్ ఎక్వైర్ ఇట్.
1: అది నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఈస్ ట్రూ బ్లిస్ ఆనంద.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నిజమైనటువంటి ఉపనిషత్ ఆనందం అనేటువంటిది,
0: ద రియల్ ఆనంద్ ఆఫ్ ఉపనిషత్,
1: అది సత్. ఉపనిషత్ గానే ఉంటుంటది.
0: రిమైన్స్ యాజ్ ఉపనిషత్ ఓన్లీ.
1: సత్ అనగా ఉండటము.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎట్లా ఉండటము? కదలిక లేనట్టుగా ఉండాలి.
0: ఎగ్జిస్టెన్స్ విచ్ ఇస్ విదౌట్ మోషన్.
1: ఉపాలుగా మనకు సమీపంగానే ఉంటుంటుంది.
0: ఉపా మీన్స్ విచ్ ఇస్ క్లోజ్ టు యూ.
1: కానీ మన వైబ్రేషన్ తో అది కూడా ఏమాత్రం కదలదు.
0: వైబ్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ మొటిలిటీ మూవ్మెంట్.
1: అలాంటి సత్యమే నిజమైనటువంటి సత్యము.
0: అండ్ దట్ ఈస్ ట్రూత్ ఇన్ రియాలిటీ.
1: ఒకవతూరి మనం నవ్వకపోయినా గానీ మన వైబ్రేషన్ ను దాన్ని నవ్విస్తుంటుంటది.
0: యూ మే నాట్ స్మైల్ బట్ వైబ్రేషన్స్ మేక్ యూ స్మైల్.
1: కనుక మనకు వైబ్రేషన్ కూడా లేదు.
0: దేర్ నో వైబ్రేషన్ టుడే.
1: ఎట్టి వైబ్రేషన్ కూడా మనకు రావు.
0: నో వైబ్రేషన్.
1: ఎట్టి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ కూడా ఉండదు.
0: నో రియాక్షన్, నో రిఫ్లెక్షన్, నో రీసౌండ్.
1: కనుకనే ఇలాంటిది నిజమైనటువంటి ఆనందము.
0: దిస్ ఇస్ ట్రూ బ్లెస్.
1: అట్టి ఆనందము ఒక ఉపనిషత్ ద్వారానే మనకు లభిస్తుంది.
0: దిస్ ఆనంద బ్లిస్ యు కెన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఉపనిషత్.
1: ఆ ఉపనిషత్తులు ఎందుండేటువంటి ఋషులు,
0: సేజెస్ ఆఫ్ ఉపనిషత్,
1: ఆ ఋషులు దీనిని అనేక రకములుగా పరిశీలన చేస్తూ వచ్చారు.
0: దే హావ్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ ది ఇన్ డెప్త్.
1: మీకు తెలుసును.
0: యు నో దిస్.
1: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
0: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
1: ఒక ఋషి ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇస్ వన్ సేజ్.
1: అతనికి ఏ భయ భేదములు ఉండేటువంటిది కాదు.
0: హి హాడ్ నో డిఫరెన్సెస్.
1: ఇది భగవత్ యొక్క ఆనంద ఫలమును పొందాలని తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హి డిడ్ డీప్ పెనెన్స్ టు ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఆనంద.
1: అతని పేరు ఋషిశృంగుడు. ఋషిశృంగుడు.
0: అండ్ హీ ఇస్ ఋష్యశృంగ.
1: ఋషిశృంగుడుని.
0: ఋష్యశృంగుడు.
1: అతను దండకారణ్యంలో ఉన్నాడు.
0: హి స్పెండ్ టైమ్ ఇన్ దండకారణ్య.
1: ఈ దండకారణ్యంలో ఉండినప్పుడు
0: వెన్ హీ వాస్ దేర్
1: దేనికోసం ఉండినాడు?
0: వై వాస్ హీ దేర్?
1: తన ఆశ్రమానికి ఎదురుగా ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: దేర్ వాస్ ఎ జైజాంటిక్ ట్రీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్
1: హెర్మిటేజ్. ఆ వృక్షంలో అమృత ఫలము అనేటువంటిది కాచి ఉంది.
0: అండ్ దేర్ వాస్ ప్రెసెంట్ ఎ ఫ్రూట్ ఆఫ్ నెక్టర్.
1: కాని ఆ ఫలం నిమిత్తమై తాను అనేక దినములు తపస్సు చేస్తూ వచ్చాడు.
0: హీ డిడ్ పెనెన్స్ టు అక్వైర్ దట్ ఫ్రూట్.
1: అదే మార్గం లోపల
0: అలాంగ్ ది సేమ్ పాత్
1: అరణ్యంలో సంచరిస్తూ
0: మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్
1: ద్రౌపది యొక్క దృష్టి ఆ ఫలం పైన పడింది.
0: ద్రౌపది హ్యాడ్ ఎ గ్లాన్స్ ఎట్ దట్ ఫ్రూట్.
1: తక్షణమే ధర్మజుడికి చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ షీ టోల్ టు ధర్మజ,
1: మీరు ఆ ఫలం కొంటే మనం అందరూ 3 దినం 4 దినం చక్కగా భుజించవచ్చు అనింది.
0: షీ సెడ్ ఇఫ్ యూ ప్లగ్ దట్ ఫ్రూట్ ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఫుడ్ ఫర్ 4 డేస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
1: ధర్మజుడు ఆమెను సంతోషపెట్టే నిమిత్తమై కొట్టాడు దాన్ని.
0: ధర్మజ టు మేక్ హర్ happy shot an arrow.
1: క్రింద పడింది.
0: అండ్ ద ఫ్రూట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: దీన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వాస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు లిఫ్ట్ ఇట్.
1: చేత కాలేదు.
0: హి కుడ్ నాట్.
1: ద్రౌపది కూడా చేరింది.
0: ద్రౌపది అసిస్టెంట్.
1: ఆమె కూడా మహాశక్తి స్వరూపిణి.
0: షీ ఈజ్ ఆల్సో పవర్ఫుల్.
1: అగ్నిజ్వాల నుంచి ఉద్భవించినటువంటిది.
0: షీ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
1: కాదు, ఆమెకు చేత కాలేదు.
0: ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఈవెన్.
1: చూచారు ఫలముల నిమిత్తమై కందమూలాదుల నిమిత్తమై బయటపోయినటువంటి ఒక అర్జునుడు నకులు సహదేవుడు వీళ్ళందరూ వచ్చారు.
0: అండ్ ఆల్ అదర్ బ్రదర్స్ హూ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద ఫుడ్ మెటీరియల్ ఆల్ అరౌండ్ ఆల్సో అసెంబ్ల్డ్ దేర్.
1: ఏమిటో ఇద్దరు కూడా వయసు అయినటువంటి వారు.
0: ద ఏజ్డ్ పీపుల్,
1: ఓల్డ్ పీపుల్, వీళ్ళెత్తితే అది చిక్కుతుందా అని వాళ్ళు ఆశ్రయం చేస్తూ వచ్చారు.
0: కెన్ దే లిఫ్ట్ దిస్ ఫ్రూట్? దే మేడ్ ఫన్ ఆఫ్ ది టూ.
1: వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేశారు.
0: దే టు ఆల్సో స్ట్రగుల్.
1: ఆ ఫలం కదలలేదు.
0: అండ్ ద ఫ్రూట్ డిడ్ నాట్ మూవ్.
1: ఇది చూచాడు. తిరిగి భీముడు కూడా వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ భీమా అరైవ్డ్ దేర్.
1: భీముడు కందమూలాలు తీసుకుని పరిగెత్తి వచ్చాడు. ఎక్కడ పోయినారు మా అన్న, ఎక్కడ పోయినారు మా తమ్ముళ్ళు, ద్రౌపది ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వచ్చారు.
0: భీమా కేమ్ దేర్ విత్ ఆల్ ద వెజిటబుల్స్ ఇన్ సర్చ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్ అండ్ యంగర్ బ్రదర్స్.
1: చూచాడు ఆ ఫలము కంటికి కనిపించింది.
0: హీ కుడ్ సీ విత్ ది ఐ దట్ ఫ్రూట్.
1: కంటికి కనిపించేటప్పటికి దీన్ని ఎత్తడానికి ఇంతమంది కావాలన్నా అన్న.
0: ఆర్ దర్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ దిస్ సింగిల్ ఫ్రూట్?
1: మా యొక్క సోదరుడైనటువంటి అర్జునుడు గాంధీవాన్ని ఎత్తినాడని చెప్పి చెప్తున్నారు.
0: అర్జున ఇస్ సో గ్రేట్ యాజ్ టు లిఫ్ట్ దట్ గాంధీవాన్.
1: ఏమిటో అది ఎత్తే సమయం లోపల అది ఏ గాంధీవమో, బెండు గాంధీవమేమో.
0: వాట్ కైండ్ ఆఫ్ గాంధీవా? ఇట్ ఇస్ మేబీ మేడ్ అప్ ఆఫ్ కార్క్.
1: ఇట్ రండి, నేను ఎత్తుతానన్నాడు.
0: హి సెడ్ గో అసైడ్, నౌ ఐ విల్ డూ ఇట్.
1: పోయాడు, ఎడమ చేయి పట్టాడు.
0: అండ్ హి గాట్ హోల్డ్ ఆఫ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్.
1: కదలలేదు.
0: హి డిడ్ మూవ్.
1: రెండు చేతులు పట్టాడు.
0: హి జాయిన్ బోత్ హ్యాండ్.
1: తన బలము తన కండలములు అన్ని కూడా కదిలించి పెట్టాడు.
0: హి యూస్డ్ ఆల్ హిస్ మజిల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్.
1: కానీ వీళ్ళ అందరూ కూడా అక్కడ తిరుగాటం చూచింది. ఆ తిరుగాడినటువంటి వల్ల ఆ ఋషిశృంగుడి యొక్క ఋషి అనగా రోమములన్నీ కూడా పరచుకుని పోయినాయి.
0: Because of this little movement of the fruit, all the hair of the sage started moving.
1: రిషిశృంగుడు అనగా రోమం అంతా కూడా ఆశ్రమం అంతా ప్రకించింది.
0: And the sage, because he was in deep penance, his hair has spread all over the hermitage. ఈ భీముడు
1: సహదేవుడు వీళ్ళందరూ తొక్కుతుండేటప్పటికి మెత్తగా లేస్తూ వచ్చాయి.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: తిరిగి అవి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
0: అండ్ ద ఋషిశృంగ వుడ్ బి ఫ్యూరియస్.
1: అదే శాపమునకు వీళ్ళు గురి అయిపోతారు.
0: అండ్ దే విల్ బి పుట్ టు ఆల్ కర్స్.
1: ఆ సమయం లోపల కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ అట్ దట్ టైం.
1: కృష్ణ అనాథ రక్షక,
0: కృష్ణ
1: ఇన్ని సమయం లోపల మమ్మల్ని రక్షిస్తూ వచ్చావు.
0: యు ప్రొటెక్టెడ్ ఇన్ ఆల్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్.
1: కానీ ఈనాడు కూడా నీవే తప్ప మాకు అంతం లేదు.
0: టుడే యు ఓన్ యువర్ ఓన్లీ
1: నీవే తప్ప ఇతపరం బెరుగా.
0: వి డోంట్ హావ్ ఎనీబడి.
1: మన్నింపందగు దీరు నిన్ను.
0: యు షుడ్ రిఫ్యూజ్.
1: రాధే కృష్ణ కాపాడవితుండేటప్పటికి వెత్తగా లేస్తూ వచ్చాయి.
0: As the hair was trampled under the feet of all the brothers, the hair started again.
1: తిరిగి అవి పూర్తి లేయంగానే ఇంకప్పుడు ఋషిశృంగుడికి కోపం వస్తుంది.
0: అండ్ ద

0: യുവർ
1: വി ഡോണ്ട് ഹാവ് എനിബഡി
0: മന്നിപ്പന്തകും ദീരുനിം
1: യു ഷുഡ് റിഫ്യൂ
0: രാധേ കൃഷ്ണ കാപാടവേ സംരക്ഷിച്ചവേ അന്നാരു
1: ഓ കൃഷ്ണ കം ഹിയർ ആൻഡ് പ്രൊട്ടക്ട് ആൻഡ് സേവ് ഗാഡ് അസ്
0: വച്ചാട് നവ്വുകൊണ്ട് കൃഷ്ണുഡു
1: ആൻഡ് കൃഷ്ണ കേം സ്മൈലിംഗ്
0: ചൂച്ചാട്
1: He saw.
0: ఆ పరమను కూడా చూచాడు.
1: He saw the fruit too.
0: ఎక్కువ టైం మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.
1: He said it's not possible for you to be here.
0: నేను చెప్తున్నాను.
1: I'm telling you now.
0: మీకు సత్యానికైనటువంటి మార్గం ఇది.
1: And this is the right path for you.
0: దాన్ని మీరు అనుసరిస్తూ రండి అన్నారు.
1: You follow me, he said.
0: స్వామి, మీ ఆజ్ఞను మేము ఏనాడు అనుసరించలేదు, ఎప్పుడు అనుసరిస్తూనే ఉన్నాము.
1: They said, Swami, we always followed you.
0: ఏది చెప్పినా అది చేస్తున్నాము.
1: We were doing according to your command.
0: చెప్పిన పనికి తూచామే ఆలకిస్తున్నాము.
1: We followed your command in toto.
0: అది చెప్పాడు.
1: So he
0: said, మీరందరూ ఇక్కడే ఉండండి.
1: Dharmaja, all of you be here.
0: నేను పోతాను ఋషిశృంగుని ఆశ్రమానికి.
1: I'll go to the ఆశ్రమ.
0: 5 నిమిషాలు అయిన తర్వాత మీరు రండి.
1: After 5 minutes you come there.
0: వచ్చి నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో మీరు అదే విధంగా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ యాక్ట్ ఇన్ ద వే యాజ్ ఐ డూ దే.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఎట్లా చేస్తానో అట్ట ఉండాలి అన్నారు.
1: అండ్ యూ జస్ట్ యాక్ట్ ఇన్ ది వే యాజ్ ఐ డూ ఎట్ దట్ మోమెంట్.
0: కృష్ణుడు వెళ్లాడు ఋషశృంగాశ్రమానికి.
1: కృష్ణ వెంట్ టు ఋషశృంగ.
0: ఋషశృంగుడు వీళ్ళు శపించడానికి రావడం కోసమని సిద్ధంగా ఉన్నాడు.
1: అండ్ ఋషశృంగ వాజ్ అబౌట్ టు కర్స్ దెం.
0: ఆ సమయ స్ఫూర్తిగా సమయానుసారంగా కృష్ణుడు అక్కడ లోపల వెళ్లాడు.
1: కృష్ణ రీచ్ ది ఎగ్జాక్ట్ మోమెంట్.
0: స్వామి, మీరు ఇక్కడికి మా ఆశ్రమానికి వచ్చారా? ఎంత అదృష్టము, మా అదృష్టం పండిపోయింది, మా ఆశ్రమం పవిత్రమైంది అని ఎంతెంతో చెప్పుకుంటున్నాడు ఆ ఋషశృంగుడు.
1: ఋషశృంగ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద విజిట్ ఆఫ్ కృష్ణ, బికాస్ ఆఫ్ ద ఆస్పిషియస్ మూమెంట్.
0: కొంచెం దూరం లోపల ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకసి వీళ్ళందరూ వస్తున్నారు.
1: లిటిల్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్ దే ఫౌండ్ ధర్మజుడు.
0: ఇక్కడ ఋషశృంగుడితో మాట్లాడుతుండేటప్పటికి దృష్టి ఏమో వారిపైన ఉంటుండాలి.
1: దో కృష్ణ వాజ్ కన్వర్సింగ్,
0: ఇది ఏ భగవంతుని యొక్క దృష్టి.
1: హి వాజ్ థింకింగ్
0: ఏ పనులు చేస్తున్నప్పటికీ వారి దృష్టి దేనిపైన పోవాలో దానిపైన పోతుంటారు.
1: గాడ్ మే బి డూయింగ్ సో మెనీ యాక్షన్స్ బట్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ హిస్ డివోటీస్ ఓన్లీ.
0: అందువల్ల వారు వచ్చే చూచి మెత్తగా కృష్ణుడు ఈ యొక్క ఋషశృంగుని పాదాలపైన పడ్డాడు.
1: వాచింగ్ దెమ్ కమింగ్ ఓవర్ హియర్, కృష్ణ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ఋషశృంగ.
0: ఏమిటిది కృష్ణ, మీరేమిటి భగవంతుడు, నా పవిత్రమైనటువంటి దీన్నంతా నా యొక్క దీనిపైన పడిపోయి మీరంతా అపవిత్రం చేసుకుంటున్నారే అన్నాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగా సెడ్, ఓ కృష్ణ, యువర్ గాడ్, హౌ ఇస్ దట్ యు ఫాల్ ఎట్ మై ఫీట్.
0: మీరేమిటి, మీరు నమస్కారం చేయటం ఏంటి?
1: వాట్ ఈస్ దట్ యు డూ నమస్కార్?
0: నేనెవరు, మీరెవరు?
1: వాట్ ఆమ్ ఐ ఆఫ్టర్ ఆల్?
0: ఈ విధంగా అనుకుంటున్నట్టే మెత్త కృష్ణుడు ఒకటి చెప్పాడు.
1: అండ్ దెన్ కృష్ణ సెడ్,
0: నీవే నేను, నేనే నీవు అన్నాడు.
1: యు ఆర్ ఐ అండ్ ఐఎమ్ యూ.
0: ఇది చేస్తుండగానే వచ్చాడు పాండవులు.
1: ఇన్ ది మీన్ టైమ్ పాండవర్స్ కేమ్.
0: పాండవులు వచ్చేటప్పటికి
1: బై దట్ టైమ్
0: వారు నిలుచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూచాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగ నోటీస్ దేర్ ప్రెజెన్స్.
0: లేచినటువంటి కృష్ణుడు ఈ యొక్క ధర్మజునికి, అర్జునికి, నకులకి, సహదేవునికి, ద్రౌపది కూడా నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: ద మూమెంట్ దే అరైవ్డ్ దేర్ కృష్ణ స్టార్టెడ్ డూయింగ్ నమస్కార్.
0: ఆరు మంది నమస్కారం చేశాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నమస్కార్ టు ఆల్ ది
0: సిక్స్. ముందుగానే చెప్పి వచ్చాడు కృష్ణుడు.
1: బట్ కృష్ణ సెడ్, ఈవెన్
0: ఏమాత్రం నోరెత్తకూడదు.
1: డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: నేను చేసినట్టుగా మీరు చేసిందంటే.
1: యూ డూ యాజ్ ఐ
0: చెప్పినట్టుగా చేయాల్సిందే.
1: యూ మస్ట్ డూ అకార్డింగ్ టు మై ఇన్స్ట్రక్షన్.
0: అందరూ ఆశీర్వదించినట్టుగా చేతులు పెట్టారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ దే వర్ బ్లెస్సింగ్ హిమ్.
0: చూచాడు ఋషశృంగుడు.
1: ఋషశృంగ నోటీస్
0: ఏమిటిది, కృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ యొక్క పాండవులకు నమస్కారం చేస్తున్నారే, వీళ్ళు ఎవరు, ఎట్టి గొప్పవారు, ఎట్టి శక్తి కలిగిన వారు, వీళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు ఎలాంటివో అని అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు.
1: ఋషశృంగ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ వాచింగ్ దిస్ సీన్. వాట్ ఈస్ దట్ గాడ్ ఈస్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ఆల్ దీస్ సిక్స్ పీపుల్. దే మస్ట్ హావ్ బీన్ సర్టెన్లీ గ్రేట్.
0: ఎప్పుడు పాండవులకు నమస్కారం చేశారో వీరికందరికీ ఋషశృంగుడు వచ్చి నమస్కారం చేశాడు.
1: ద మూమెంట్ కృష్ణ డిడ్ నమస్కార్ టు పాండవస్ హీ వాజ్ ఫాలోడ్ బై ఋషశృంగ హూ ఆల్సో డిడ్ నమస్కార్.
0: ఋషశృంగుడు కూడా నమస్కారం చేసి వాళ్ళ పాదాలపైన పడేటప్పటికి కోపం లేదు.
1: అండ్ హీ వాజ్ నాట్ యాంగ్రీ.
0: ఆ కోపాన్ని చల్లార్చే నిమిత్తమై,
1: టు పాసిఫైస్
0: ఆ కోపానికి బలి కాకుండా ఉండే నిమిత్తమై,
1: ఇన్ ఆర్డర్ టు సీ దే వోంట్ ఫీల్ ద రాట్ ఆఫ్ యాంగర్,
0: నాటకాలు ఆడుతూ వచ్చాడు.
1: దిస్ హాస్ బీన్ ది ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద డ్రామా ఆఫ్ కృష్ణ.
0: అనగా పాండవులకు శాపం రాకూడదు.
1: Pandava should not be cursed.
0: Adaniki godam raakoddu.
1: And Rishyasringa would not.
0: Godam vache shakti inkevaru bharinchukoleru.
1: When once he is angry, nobody can bear.
0: Kaabatti Rishyasringuki kopam challarchadu.
1: So Rishyasringa was pacified.
0: Appudu lechina tarvata Krishnudu cheptunnadu.
1: Later Krishna went on telling.
0: Veeru maha rajulu.
1: These are all emperors.
0: Pandu rajulu.
1: They are Pandu kings.
0: Chakravartulu.
1: They are emperors.
0: Ilanti Pandu rajulu anta kuda mana anya aranyamlo vachi ee palam nimittamai praakulaadutunnaru.
1: In fact,

0: ఆల్ పాండు కింగ్స్ ఆర్ హియర్ టు ప్రొక్యూర్ దిస్ ఫ్రూట్.
1: అప్పుడు చెప్పాడు, చి నా ఆశ అల్పమైనటువంటిది,
0: మై డిజైర్ ఇస్ సో
1: మా చక్రవర్తులు ఆశించేటువంటి ఆశకు నేను అడ్డు తిరిగినాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ ద వే ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది ఎంపరర్స్.
1: రండి అని ఆ ఋషశృంగుడు వీళ్ళందరినీ అక్కడ తీసుకుని పోయాడు.
0: అండ్ ఋషశృంగ వాంటెడ్ దెమ్ టు గో అలాంగ్ విత్ హిమ్.
1: ఆయన మంత్రదృష్టం చేత తాకినాడు.
0: And he touched that fruit with his power of the mantra.
1: తాకేటప్పటికే చేతి పైన వచ్చి పడింది.
0: And he could collect that fruit in his hands.
1: అప్పుడు ఈ పాండవులకంతా కూడాను అర్పితం చేశాడు.
0: And then he passed on the fruit to
1: Kalaga. ఈ ఫలం ఎలాంటిది?
0: What sort of fruit?
1: అమృత ఫలము.
0: It is amruta phala.
1: దీన్ని తిన్నటువంటి వానికి ఇంకే విధమైన జననమరణం లేదు.
0: The one who partakes that fruit will not have birth.
1: ఏది లేదు ఇంకా.
0: And then nothing whatsoever.
1: అలాంటి ఫలము ఆ ఋషశృంగుడి యొక్క ఫలము.
0: That is the greatness of that fruit.
1: ఈ ఋషశృంగుడు కూడా ఈ తపస్సు చేసి దీని యొక్క అంతరార్థాన్ని పాండవులకంతా చెప్పి కృష్ణుడు కూడా చెప్తూ వచ్చాడు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ద ఆస్టెరిటీ ఇన్ ద పెనెన్స్ ఆఫ్ ఋషశృంగ హూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్స్ ఇన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు పాండవర్స్.
1: తర్వాత నెమ్మదిగా కూర్చున్న తర్వాత
0: ఆఫ్టర్ సిట్టింగ్
1: ఆ ఫలమును కోసుకుని అందరు తిన్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ హాడ్ పార్టేకెన్ దట్ ఫ్రూట్.
1: కృష్ణుడు కూడా ఒక ముక్క ఇచ్చారు.
0: అండ్ కృష్ణ ఆల్సో హాడ్ ఎ పీస్ ఆఫ్ దట్.
1: అయ్యో నేను ఫలం తిన్నని మీకు తెలీదా?
0: And Krishna said, "Don't you know that I don't eat
1: phalamunu nenu muttanu?
0: I don't touch any fruit.
1: Kabatti meere bhujinchandi annadu.
0: Better you eat," he said.
1: Aanadu ee naadu ee naadu modalukoni kunnaru okka phalamunu kuda muttadu.
0: And then and now God has not touched any fruit.
1: Ee meekosam vachindi meere bhujinchali.
0: You have come here and you eat.
1: Sare Draupadi aanu pattukoleka cheyi petti meer taakandi dani prasadanga teesukuntam annaru.
0: Draupadi wanted Krishna to touch the fruit at least.
1: Sthira lopala antati parava bhakti avibhavistu untadi.
0: And you have got that intense devotion in you.
1: Prachina kalam nundi kudanu streela yokka prabhatti vallane purushulu kudanu mahaveerulaipoyi suryulaipoyi gambheerulaipoyi parava bhaktuluga maarutu vacharu.
0: It is the intense devotion of the ladies of the ancient times that made men warriors, men of courage.
1: కనుకనే ప్రతి భక్తుడు కూడాను ప్రతి చక్రవర్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక పరమ పవిత్రమైన మార్గంలో ప్రవేశించారంటే స్త్రీలే దీనికి ఆధారం.
0: All kings and emperors followed the sacred path because they were prompted by women.
1: అప్పుడు కట్టగనపటికి కృష్ణుడు కూర్చున్నాడు.
0: Finally Krishna sat.
1: ఆ ఆనందాన్ని చూస్తూ ఉంటుంటే ఋషశృంగుని కట్టిదారులు కారుతూ ఉన్నాయి.
0: ఋషశృంగ was shedding tears.
1: దాన్ని తుచ్చడానికి కూడా కృష్ణ దగ్గర బట్టలు లేవు.
0: అండ్ కృష్ణ డిడ్ హావ్ క్లాత్ టు వైప్ అవుట్ ద టియర్స్.
1: నాయన నీవు కారేటువంటి ఒక దీనిని కేవలం ఇది కాదు, కన్నీటి దారాలు కాదు.
0: దే ఆర్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
1: ఆనంద బాష్పములు.
0: ద టియర్స్ ఆఫ్ బ్లిస్.
1: ఇదిగో నీ జన్మం ఇంకా సార్థకం అయిపోయిందని రెండు చేతులతో అతను చేస్తున్న తాకాడు.
0: కృష్ణ కెప్ట్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఋషశృంగ అండ్ బ్లెస్డ్ హిమ్.
1: తన ప్రాణము కృష్ణుడిలో చేరిపోయింది.
0: అండ్ దెన్ ఋషశృంగ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
1: అప్పుడు దీన్నంతా చూచి పాండవులందరూ కూడా ఇదే కోరుతూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ పాండవస్ వాంటెడ్ ది సేమ్.
1: స్వామి మాకు కావాల్సింది ఏముంది?
0: స్వామి వాట్ ఇస్ దట్ వి వాంట్?
1: అన్ని అనుభవించవలసిందని అనిపించాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హాడ్
1: ఎన్ని కష్టంలో ఎన్ని నష్టంలో ఎన్ని ఇష్టంలోనూ ఎన్ని నిందలో మేము అనుభవించాం.
0: వి ఎక్స్పీరియన్స్ ఆల్ ద బ్లేమ్ మిజరీ సారో
1: ట్రబుల్స్. మాకు ఈ జన్మ సార్థకం చేయండి అన్నారు.
0: Help us to liberate ourselves.
1: Kaadu kaadu inka jaragavasina venno unnai.
0: Krishna said not now, many things should happen.
1: Oka drama lopara oka vyakti oka vesham vesadu.
0: An actor has played a role in a drama.
1: Vaadiki kathalanta enno untuntai, second scene lo, third scene lo, fourth scene lo, last scene lo kuda untundali.
0: And this actor has got a role in every scene till the end.
1: Okka thuri vachesi swami inga nenu vesani ee vesham inga naaku chaalu untunte vadaludu.
0: The actor cannot say, leave me with this scene.
1: నీ కథ పూర్తి అయ్యేంత వరకు నువ్వు ఉండవలసిందే.
0: Until you complete your role, you must stay.
1: అదే విధంగానే కృష్ణుడు వారికి చెప్పారు, మీ ఇంకా చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: So also Krishna said there are many lots.
1: ఈ జగత్తుకు చాటవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: You have to teach the whole world.
1: ఈ సత్య ప్రమాణాలు గుర్తించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
0: And there are many things that truth has got to
1: be known. సత్యాన్ని ఈనాడే ఇంకా గుర్తించలేదు.
0: And you have not known satya till today.
1: ఇలాంటి గుర్తించకమునిపై నీవు మరణిస్తే నీ యొక్క జీవితం ఏమిటి?
0: If you want to leave your body without knowing
1: ప్రతి మానవుడు కూడా ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై జన్మం వస్తున్నాయి.
0: In fact human life is gifted to know the
1: ఈ జన్మ ఎత్తినందుకు దాన్ని సాధించే తీరాలి.
0: We must achieve this truth. ఏదో మనం
1: పుట్టాం పెరిగాం పోయాం అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ వి థింక్ వి ఆర్ బోర్న్ అండ్ డై.
1: పెరిగినాము కానీ సాధించవలసిన సాధించి తర్వాత పోవాలి.
0: వి ఆర్ బోర్న్ ఎనీవే, వి హావ్ గ్రోన్ అండ్ వి షుడ్ అకంప్లిష్
1: ఉండండి అని చెప్పి చెప్పి
0: హి వాంటెడ్ దెమ్ టు లివ్.
1: కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: అండ్ కృష్ణ వానిష్డ్ ఫ్రమ్ దేర్.
1: చూచారు ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపించలేదు.
0: అండ్ దే కుడ్ నాట్ సీ ఎనీవే కృష్ణ ఇన్ ద విసినిటీ.
1: కృష్ణుడి యొక్క తత్వమును గుర్తించుకుని
0: they have known the nature of
1: krishna ardhana mana unnanta varaku nu tucha nadchukovustundi.
0: They have decided to follow the command of krishna.
1: ఈ అర్జునికి నకుల సహదేవులకు ద్రౌపది కూడా చెప్పాడు.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ధర్మజా టు హిస్ బ్రదర్స్ అండ్
1: ద్రౌపది. ఆనాడు వారు ప్రామిస్ చేశారు ధర్మజునికి.
0: దెన్ ఆల్ బ్రదర్స్ మేడ్ ఎ ప్రామిస్ టు ధర్మజా.
1: స్వామి మీరు ఏ విధంగా నడిస్తే దాన్ని మేము అనుసరించడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
0: ఆల్ బ్రదర్స్ సెడ్ స్వామి వి విల్ ఫాలో యు ఇన్ విచ్ ఎవర్ వే యు ప్రొసీడ్.
1: ఆ ప్రమాణ పూర్వకంగా
0: దే ప్రామిస్డ్.
1: పోయినవాడు అర్జునుడు యుద్ధమైన తర్వాత పోయినాడు అక్కడికి.
0: అండ్ అర్జున వెంట్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: పోయినటువంటి వాడు తిరిగి ఎంతకాలమైనా రాలేదు.
0: అండ్ హి డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: తిరిగి కృష్ణుడు ఇంకా రాలేదే అర్జునుడు రాలేదే అని కాపం కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ అర్జున డిడ్ రిటర్న్ ఫర్ లాంగ్.
1: కానీ ఎక్కడికి పోయినాడు?
0: వెర్ హాస్ హి గాన్?
1: ఎక్కడ కనిపించలేదు. అప్పటికప్పుడు సృష్టించినటువంటి గ్రామం ఒకటి ఉంది.
0: And there's one village that has been created then, just then.
1: దాని పేరే ద్వారక. ద్వారకకు వెళ్ళాడు కృష్ణుడు, కృష్ణుడి జతలో అర్జునుడు కూడా.
0: అర్జున వెంట్ టు ద్వారక అలాంగ్.
1: ఈ ద్వారకను ఏ విధంగా సృష్టించాడో అది కూడా మీరు కొంచెం చెప్పాలి.
0: హౌ ది ద్వారక ఇస్ క్రియేటెడ్ మస్ట్ బి టోల్డ్ టు యూ.
1: కృష్ణుడంతా కూడాను ఈ కంసుని శిశుపాలని దంతవక్రుణ్ణి వీళ్ళందరినీ చంపిన తర్వాత
0: ఆఫ్టర్ కిలింగ్
1: తన మామయ్య అయినటువంటి ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు కృష్ణుడికి.
0: And in fact, the two daughters of
1: Kamsuniki,
0: uncle,
1: అతను కూడాను చంపాడు.
0: Kamsa was also killed.
1: జరాసంధుని చంపాడు.
0: జరాసంధ
1: అందరూ ద్వేషమైపోయినారు.
0: In fact, all had hatred.
1: ద్వేషమైపోయి కృష్ణుని ఏ రకంగానైనా సరే ఈ యాదవులందరినీ చంపివేయాలని ఆ రాజు అంతా పట్టుబట్టారు.
0: And all those kings have determined to kill Krishna and the Yadava.
1: ఆనాడు
0: ద్రౌపది
1: ప్రార్థించింది.
0: ద్రౌపది ప్రే
1: స్వామి,
0: స్వామి
1: క్షణ క్షణం కూడా మేము భయప్రాంతులతో జీవితం గడుపుతున్నాము.
0: వీఆర్ లీడింగ్ అఫ్ లైఫ్ అవర్ లైఫ్ ఇన్
1: మమ్మల్ని భయము లేనటువంటి స్థానానికి చేర్చండి అని.
0: టేక్ అస్ టు ఎ ప్లేస్ వేర్ వీ కెన్ బి ఫియర్.
1: అప్పుడు ఆయన చెప్పాడు వేపల్లెకు పోయి మీరందరూ ఒక్కతూరి నన్ను స్మరించండి, కన్నులు మూసుకోండి.
0: హీ సెడ్ గో టు వేపల్లె, క్లోజ్ యువర్ ఐస్ అండ్ కంటెంప్లేట్ ఆన్ మీ.
1: నిద్రపోయినట్టుగా మీరు భావించండి.
0: కన్సిడర్ యువర్ ఫాస్ట్
1: స్లీప్. ఆ రాత్రి వారు కన్నులు మూసుకున్నారు. లేచేటప్పుడు తెల్లవారుతలకి వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు.
0: That night they were fast.
1: ద్వారకలో పోయి చేరిపోయినారు అన్నమాట.
0: నెక్స్ట్ మార్నింగ్ బై ది టైమ్ దే వోక్
1: నడిచింది లేదు, ట్రైన్ లో పోలేదు, బస్సులో పోలేదు.
0: దే ఫౌండ్ దెమ్సెల్స్ ఇన్ ద్వారక. దే డిడ్ంట్ గో బై ఫ్లైట్ ఆర్ బై వాక్.
1: సమాధి సృష్టి లోపల కూర్చున్నప్పటికి వాళ్ళు ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: బై టైమ్ దే సాట్ ఇన్ సైలెన్స్ క్లోజ్ దేర్ ఐస్ దే రీచ్డ్
1: సామాన్లు అంతా కూడా ద్వారక పోయి చేరిపోయినాయి.
0: దే ఇమ్మీడియట్లీ దే రీచ్డ్ ద్వారక.
1: కృష్ణుని యొక్క తత్వం అంటే ఈ రకంగా అన్ని రకములుగా ఎవరు కూడా వర్ణించడానికి వీలు కానటువంటి స్థితిలో జరుగుతూ వచ్చింది.
0: ద డివినిటీ ఆఫ్ కృష్ణ కెన్ నాట్ బి డిస్క్రైబ్డ్ ఇన్ డెప్త్ బై ఎనీబడి.
1: ఆ విధంగా ద్వారకలో పోయి చేరిపోయినారు.
0: దట్స్ హౌ దే రీచ్డ్.
1: ఆ ద్వారక నుంచి ఇంకా రాలేదే అర్జునుడని కుంతీదేవి చాలా బాధపడుతుండాలి.
0: కుంతి ఇస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ బికాస్ అర్జున డిడ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ ద్వారక.
1: తిరిగి వస్తున్నారనే వార్త తెలిసింది.
0: She could get the message that he's coming.
1: వస్తున్నాడు అర్జునుడు, అర్జునుడు వస్తున్నాడా వస్తున్నాడా అనింది. పాపం లేచింది, చూచింది, కన్నులు మూసింది. కృష్ణుడు పోయినాడు అంటానికి వెతుకుని రావడానికి పోయినట్టుగా పోయింది.
0: అండ్ షీ కుడ్ నో ద మెసేజ్ దట్ అర్జున వాజ్ రిటర్నింగ్ అండ్ కమింగ్ టు నో ద కృష్ణ ఇస్ నో లాంగర్ దేర్. షీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ అండ్ బ్రిడ్ నో మోర్.
1: ధర్మజుడు కూర్చున్నాడు. ధర్మజుని తొడపైన కుంతీదేవి తల పెట్టింది, ప్రాణం ఇచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ కుంతి రెస్టెడ్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ధర్మజ అండ్ బ్రీద్ హర్ లాస్ట్.
1: ధర్మజుడు ఇంకా ఎక్కడా లేవడానికి వీలు లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అప్.
1: భీముణ్ణి పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ భీమ.
1: నీవు అరణ్యానికి తగినటువంటి సామగ్రి అంతా నీవు రెడీ చేయమన్నాడు.
0: యూ మేక్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ టు గో.
1: అర్జునుడు పిలిచాడు.
0: He called Arjuna.
1: Arjuna, నీ కుమారుడికి పట్టాభిషేకమునకు సిద్ధం కమ్ము అన్నాడు.
0: He said, make every arrangement to coronate your son.
1: కుమారుడు పట్టాభిషేకం అంతా కూడా బాధ్యత అంతా అర్జునుడికి అప్పచెప్పాడు.
0: ఇట్ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అర్జున టు కారునేట్ హిస్
1: నకుల సహదేవులంతా అంత్యక్రియలు చేయడానికి వాడు సిద్ధమైపోయినారు.
0: నకుల సహదేవ షుడ్ బి రెడీ టు డూ అబిచురి రైట్.
1: కుంతీదేవికి ఒకవైపున సహజ కర్మలు జరుగుతున్నాయి.
0: ఆల్ దట్ విచ్ హాస్ టు బి డన్ ఇస్ అబిచురి రైట్.
1: అరణ్యానికి ప్రయాణమై పోయితే కర్మలంతా కూడా భీముడు చేస్తున్నాడు.
0: భీమా వాజ్ మేక్ అరేంజ్మెంట్స్ టు గెట్ ఇన్ టు ద ఎగ్జైల్.
1: యుద్ధములకు సిద్ధమైనటువంటి యొక్క దీనికి కుమారుడు బాధ్యత అంతా అర్జునుడు తీసుకున్నాడు.
0: అర్జున హాస్ టేకెన్ అపాన్ హింసెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ టు కరోనేట్ హిస్ సన్.
1: ఇది ఎక్కడే గాని భారతంలో ఎక్కడ జరగలేదు.
0: దిస్ హాస్ నాట్ హ్యాపెండ్ ఇన్ భారత.
1: ఒకే సమయం లోపల
0: అట్ ది సేమ్ టైం
1: ఒక భయంలో అంత్యక్రియలు,
0: వన్ టైం అభిచ్యం,
1: మరొక విషయం లోపల పట్టాభిషేకము,
0: అనదర్ మూమెంట్ కరోనేషన్,
1: మూడవది సర్వసంగ పరిత్యాగము,
0: అండ్ థర్డ్ టోటల్ రెనౌన్సియేషన్,
1: తల్లి యొక్క అంత్యక్రియలు
0: అండ్ అభిచ్యం.
1: అన్ని ఒకే దినము ఒకే క్షణంలో జరుగుతూ వచ్చేసేసినాయి.
0: ది లాస్ట్ రైట్స్ కరోనేషన్ ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ది సేమ్ మూమెంట్.
1: జరుగుతారట్లా?
0: ఇస్ ఇట్ పాసిబుల్?
1: ఎక్కడా జరగదు.
0: నో వేర్ ఇట్ హ్యాపెన్స్.
1: కనుకనే ఆ విధమే చేసేటప్పటికి కృష్ణుడు అంత్యక్రియలు అయిపోయింది. రాముడు యొక్క దీని అనగా భీముడు యొక్క దీన్ని అంతా జరిపిన తర్వాత తాను బయలుదేరిపోయినాడు ధర్మజుడు.
0: When all the three are over, Dharmaja started moving from.
1: నేను వెళ్తున్నాను.
0: He said, I'm returning.
1: శిష్యుని ఆశ్రమంలో మీరు ఏ విధంగా నాకు మాట ఇచ్చారు? అక్కడ పట్టుకున్నాడు.
0: And now he caught hold of that promise given by his brothers to him in Rishyasringa ashrama.
1: Mem siddhame swami annaru.
0: Brother said, we are ready swami.
1: ఆ ధర్మజుడు ముందు నడుస్తున్నాడు.
0: ధర్మజ వాజ్ ఇన్ ద ఫ్రంట్.
1: ద్రౌపది వెనక నడుస్తుండది.
0: ద్రౌపది బిహైండ్.
1: ఇతనికి పట్టాభిషేకం కట్టాడు అర్జునుడు.
0: అండ్ అర్జున కరుణేటెడ్ హిస్ సన్.
1: అర్జునుడు భీముడు నకులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు.
0: ఆల్ ది ఫోర్ బ్రదర్స్ వర్ జస్ట్ ప్రొసీడింగ్ ఇన్ సీక్వెన్స్.
1: ఎవరి మాట ఎవరు కూడా వినటం లేదు. ఒకరిని ఒకరు చూడటం లేదు.
0: నో వన్ ఈస్ స్టేరింగ్ ఎట్ ఎనీబడి.
1: కొంత దూరం పోయితేనే నకులు పడిపోయాడు.
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్ నకుల ఫెల్.
1: తర్వాత సహదేవుడు పడిపోయాడు.
0: ఆల్సో సహదేవ.
1: తర్వాత భీముడు పడిపోయాడు.
0: ఆల్సో భీమ.
1: అర్జునుడు పడిపోయాడు.
0: అర్జున ఫెల్.
1: కానీ ద్రౌపది కూడా పడిపోయింది.
0: ఆల్సో ద్రౌపది.
1: అందరికి పోని, నేను ఒకటే వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: లెట్ ఎనీబడి లీవ్ మీ, లెట్ మీ గో.
1: సత్య వాక్కు లోపల బ్రతికినటువంటి వాడు.
0: అండ్ ధర్మజ ఆల్వేస్ ప్రొసీడర్.
1: సత్యధీరుడు ఆ యొక్క ధర్మజుడు.
0: అండ్ ధర్మజ హాస్ గాట్ ద క్వాలిటీ ఆఫ్ సత్య.
1: సత్యాన్ని వర్ణించి వరించి యమధర్మరాజు సాక్షాత్ స్వరూపాన్ని ధరించాడు.
0: బికాస్ ధర్మజ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. యమధర్మరాజ,
1: నీవు ధర్మజుడు, నేను యమధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ, ఐఎమ్ యమధర్మజ.
1: నేను నీ వెంట వస్తానని ఒక కుక్క రూపం ధరించి ధర్మజుడు వెంట పోయాడు.
0: అండ్ హీ ఫాలోడ్ ధర్మజ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్.
1: ధర్మాన్ని వదలడానికి యమధర్మరాజు కూడా ఇష్టం లేదు.
0: యమధర్మరాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు లీవ్.
1: ధర్మమే మా ప్రాణము.
0: ధర్మ ఇస్ అవర్ లైఫ్.
1: అట్టి ధర్మాన్ని మేము వదిలి ఎట్ట ఉండగలము?
0: హౌ కెన్ వీ లివ్ లీవింగ్ ధర్మ.
1: అని యముడు కూడా అందులో ప్రయాణం అయిపోతున్నాడు.
0: యమ ఆల్సో జాయిన్డ్ దెమ్ ఇన్ దట్ సోజర్న్.
1: కొంత దూరం పోయిన తర్వాత
0: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
1: అతనికి కొంచెం దృష్టి చదిగింది.
0: And then he could have little wavering.
1: భయంకరమైనటువంటి దృశ్యం వచ్చేసింది.
0: He could have outward view.
1: ఏమిటి కంట ఇంత అరుపులు, ఇంత కోరదములు, ఇంత బాధలు, ఇన్ని దుఃఖములు కలుగుతున్నాయే, ఎక్కడిది ఇది అనుకుంటున్నాడు ధర్మజుడు.
0: ధర్మజ వెంట్ ఆన్ వండరింగ్ వాట్ ఆర్ దీస్ క్రైస్, వాట్ ఆర్ ది మిజరీస్.
1: ప్రతి ఒక్కటి కూడా ఆ కర్మానుసారంగా జరిగే తీరాలని చెప్పినని కృష్ణుని యొక్క చింత.
0: ఇట్ వాస్ కృష్ణాస్ విల్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ పర్ డెస్టినీ.
1: ధర్మజ,
0: ధర్మజ,
1: నీవు ఎప్పుడు అబద్ధం చెప్పేటువంటి వాడు కాదు.
0: ధర్మజ యు నెవర్ అటర్డ్ సింగిల్ లై.
1: నీవు కేవలం అశ్వత్థామ అత కుంజరహ అని చెప్పావు అబద్ధం.
0: అట్ వన్ టైమ్ యు సెడ్ లై.
1: అది కూడా అబద్ధం ఏమి కాదు.
0: కుంజరహ
1: వినిపించకుండా మాత్రం అత కుంజరహ అన్నాడు.
0: యు సెడ్ అత కుంజరహ సాఫ్ట్లీ.
1: అర్జునుడు అనేటువంటి వాడు ఏనుగు చచ్చిపోయినాడు, ఏనుగు అనేటువంటి పదం చెప్పలేదు గట్టిగా.
0: అండ్ యూ సెడ్ అశ్వత్థామ రైట్ బట్ దిస్ ఎలిఫెంట్ నేమ్ యూ డింట్ సే లౌడ్లీ.
1: ఆ అబద్ధం చెప్పి ద్రోణాచార్యుని యొక్క కుమారుడికి మరణం తెప్పించాడు కాబట్టి ఆ పాపపరమైనటువంటిది ఈ యొక్క యమలోకంలో కొంతసేపు ఉండవలసి వచ్చింది.
0: బికాస్ దట్ లై దట్ యు అటర్డ్ లెడ్ టు ద డెత్ ఆఫ్ ద్రోణాచార్య, దేర్ ఫోర్ యూ హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది లైస్.
1: వెళ్ళాడు లోపగుడికి.
0: And he went.
1: వెళ్ళి ఆ యమలోకంలో భరించుకుంటుండగా చాలా బాధలు పడుతుండేటువంటి వాళ్ళంతా ఆనందం ఆనందం ఆనందం అన్నారు.
0: When one Dharmaja went to that Yamaloka hell, he found everybody ananda, bliss.
1: Swami, మీ యొక్క దర్శనం చేత, మీ యొక్క స్పర్శం చేత, మీ యొక్క సంభాషణ చేత, మీ యొక్క ప్రవేశం చేత మాకు బాధలంతా తీరిపోయినాయి.
0: All the inhabitants of the hell said, Oh Dharmaja, because of your visit, we are free from all the difficulties.
1: Visit chesadu tachame venikku vastunnadu.
0: After the visit he started returning.
1: Ee dutalanta kuda unnichaledu.
0: And he
1: nee time saripoyindi inka.
0: He said this moment
1: is sargapattaname nee vellali annadu.
0: And now you should travel further.
1: Akkada yamlokamlo unna varandaru kudanu బాధపడుతున్నారు. ఈ సుఖమును మేము మొదలుపెట్టి మేము ఎక్కడ ఇటు ఉండేది, మేము కూడా వస్తామన్నారు. రావడానికి వీలు లేదన్నాడు యమభట్టుడు.
0: అండ్ ఆల్ దోస్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ హెల్ వాంటెడ్ టు ఫాలో ధర్మజ బికాస్ దే వాంటెడ్ టు బి బ్లిస్ఫుల్ బట్ యమధర్మరాజా సెడ్ యు కెనాట్ ఫాలో నౌ.
1: కానీ ఆయన నేనే ఇక్కడ ఉంటాను, యమలోకంలోనే ఉండి వీళ్ళందరికీ ఆనందాన్ని అందిస్తానన్నాడు.
0: బట్ ధర్మజ సెడ్ ఐ విల్ స్టే బ్యాక్ ఇన్ హెల్ మేక్ ఎవ్రీబడీ హ్యాపీ.
1: ధర్మజ యొక్క గుణం అంత పవిత్రమైనటువంటిది, అంత విశాలమైనటువంటిది, అంత సత్యమైనటువంటిది.
0: దట్ ఈస్ ది వాస్ట్నెస్ ఆఫ్ నొబిలిటీ, ది హైట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ధర్మజ.
1: కనుకనే అతను చెప్పాడు.
0: హీ సెడ్
1: అయ్యా నీవు ధర్మజుడు.
0: యు ఆర్ ధర్మజ.
1: నేను యమధర్మజుడు.
0: ఐఎమ్ యమధర్మరాజ.
1: ఆ యమ అనేది తీసేసేస్తే అది యోగంగా మారిపోయింది.
0: అండ్ యు రిమూవ్ యమ, ఇట్ ఇస్ యోగ.
1: యమాదులతో కూడినటువంటి సత్యమే నీ యొక్క స్వరూపము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ద ట్రూత్, ద కాంబినేషన్ ఆఫ్ యమ.
1: ఆ సత్యమే ధర్మ స్వరూపము.
0: అండ్ దట్ సత్య ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ.
1: చెప్పి అతన్ని స్వర్గానికి పంపించేసేసి.
0: So saying, he sent him to heaven.
1: అన్నింటి యొక్క అంతరార్థాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
0: అండ్ టాట్ హిమ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్
1: కలుగునే సత్య ధర్మముల యొక్క స్వరూపాలు ఇంతటి గొప్పవి అనేటువంటి ఇంత ఘనమైనటువంటివి ఎవరికీ తెలియదు.
0: నో వన్ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్యం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
0: విత్ ద ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ అచీవ్డ్.
1: కనుక ఇటు సత్యాన్ని మనం తీసుకున్నప్పుడు, సత్యాన్ని మనం అనుసరించినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకు బాధలే కలగవు.
0: వెన్ వన్స్ యూ ఫాలో ట్రూత్ వీల్ నెవర్ సఫర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అనేక విషయంలో సమస్యలందు కొన్ని అసత్యం ఆడవలసి వస్తుంటుంది.
0: మెనీ టైమ్స్ యూ మే హావ్ టు స్పీక్ లైస్.
1: అసత్యం ఏమాత్రం ఆడవద్దండి.
0: నెవర్ స్పీక్.
1: ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పటికీ సరే నీవు సత్యాన్ని చెప్పు.
0: Even if you have to sacrifice your life, speak truth.
1: Satyam nasti paro dharmaha, daniki michina dharmam meruktedu.
0: There is no other dharma beyond satya.
1: Kalaga mee jeevitham anta kuda satya margamlo pravesha pettandi.
0: So lead your life along the path.
1: Bharat deshananta kuda tirigi satya vratamto meeru uddarinchandi.
0: Follow the path of truth of Bharat.
1: Ee anyaya akrama aachara asatyamlanta kuda dooram cheyandi.
0: Be away from all unrighteousness and injustice.
1: Satya margamlo para meeru santoshapadandi.
0: And be happy in following the path of truth.
1: కనుక ఈ సత్యాన్ని మనం బోధించే నిమిత్తమై యాజ్ఞవల్కుడు ఎంతనో తపస్సు చేశాడు.
0: యాజ్ఞవల్క్య డిడ్ పెనెన్స్ టు టీచ్ ట్రూత్.
1: ఇంత తపస్సు చేసి కట్టకడబడికి దైవత్వాన్ని పొందాడు.
0: అల్టిమేట్లీ అటైన్ ది డివైన్.
1: సత్సంగము చేరాడు.
0: అండ్ హి వాస్ ఇన్ ట్రూత్.
1: సర్వానందాన్ని అనుభవించాడు.
0: హి ఎక్స్పీరియన్స్డ్ బ్లిస్ ఇన్ ఫుల్.
1: కనుక సత్యం చేత ఎన్నో మనం సాధించవచ్చును.
0: సో విత్ ట్రూత్ యూ కెన్ అచీవ్ మెనీ.
1: సత్యంతో సాధించలేనిటువంటి లోకంలో ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ అచీవ్ బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రూత్.
1: సత్యంతో ఎన్నైనా మనం సాధించవచ్చును.
0: విత్ ట్రూత్ యూ కెన్ అకంప్లిష్ మెనీ.
1: భూమిని ఆకాశంగా మార్చవచ్చును, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చును.
0: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ స్కై.
1: సత్యాన్ని
0: స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇంటూ ఎర్త్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్.
1: సత్యాన్ని మీరు కాపాడుతూ రండి.
0: Uphold the truth.
1: సత్యమే మీ ప్రాణంగా జీవించండి.
0: Consider truth as your life.
1: ఇది మీరు నేర్చుకోవాల్సినటువంటి చదువు.
0: This is the true education.
1: ఎక్కడ పోయినప్పటికీ అసత్యం అనేటువంటి దానికి మీరు అవకాశం అందించకండి.
0: Never speak lies anywhere.
1: సత్యాన్ని మీరు పలకండి.
0: Speak truth always.
1: ఆనందంగా మీరు అనుభవించండి.
0: Experience bliss.
1: ఈ సత్యం వల్ల ఏ కష్టం కలుగుతుందని విచారమే చేయకండి.
0: Never be worried of the difficulties you may face when you speak truth.
1: అలాంటి సత్యాన్ని పలుకుతుంటే
0: when you

0: evil. Do not talk evil. Do not hear evil at any time in the world. Establish in your heart the statue of those three monkeys which give you this lesson. This is a matter of fact which I am telling you.
1: Vidyarthulara,
0: dear students,
1: Upanishad Vakyanusaramu Shariramu Rathamaniyu Indriyamulu Gurramaniyu Manasu Paggamaniyu Manam Gurtinchukunnam.
0: According to the declarations of the Upanishad, we have recognized that physical body is like chariot and senses are horses, mind is the rope.
1: శరీర ఇంద్రియ మనస్సు యొక్క తత్వము కేవలము ఒక నిరుపయోగమైనటువంటివి.
0: ది ప్రిన్సిపల్ అసోసియేటెడ్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సస్ అండ్ ద మైండ్ ఈస్ బై ఇట్ సెల్ఫ్ యూజ్లెస్.
1: గుర్రము ఎంత భద్రమైనవైనప్పటికీ, పగ్గములు ఎంత బిగువైనవైనప్పటికీ, రథము చాలా అందచందములతో కూడినప్పటికీ, సారథియే లేకుండినా ఈ రథము, ఈ పగ్గములు, ఈ యొక్క గుర్రములు కూడాను నిరుపయోగమే.
0: ది చారియట్ ఆఫ్ ది బాడీ మే బి ఎక్సలెంట్, ద హార్సెస్ మే బి ఇన్ ట్రిమ్ కండిషన్ అండ్ ద రోప్ మే ఆల్సో బి వెరీ స్ట్రాంగ్ అండ్ స్టర్డీ, బట్ ఇఫ్ దెర్ ఇస్ నో చారియట్ హియర్ ఆల్ దీస్ ఆర్ యూజ్లెస్.
1: కనుక జీవిత యాత్రలో బుద్ధి అత్యంత ప్రధానమైనటువంటిది.
0: దేర్ఫోర్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్.
1: నిశ్చయాత్మక బుద్ధి అన్నారు, ఇది నిశ్చయాత్మకమైనటువంటిది.
0: దిస్ ఈజ్ ద వన్ విచ్ టీచర్స్ స్టడీనెస్.
1: జీవితంలో అనేక సమస్యలు, అనేక విధమైనటువంటి చిక్కులు, అలజడలు చెలరేగుతుంటాయి.
0: వన్ ఫేసెస్ ఇన్ లైఫ్ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఏ నంబర్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ఏ నంబర్ ఆఫ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్.
1: అయితే ఈ సమస్యలను పరిహారం గావించుకోవటం ప్రతి మానవునికి ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ to solve these problems.
1: Aithe ee yokka pariharamunaku edi pradhanamaina sutramu,
0: what is it that can help you to provide a solution for the problems?
1: Buddhi,
0: that is intelligence.
1: Buddhi yokka pravesham leka mana yokka samasyalu gaani, mana yokka sambandhamaina chikkulu gaani teerutaku veelu kaadu.
0: Without intelligence playing its own role, it is impossible for us to solve any problems of life.
1: Samshayatma vinashyati, samshayamulaku nirmoolam gaavinchinatvanti buddhi kanukane buddhi grahya matindriyam annaru. Indriyamulaku atheetamainatvanti kanuka idi samshayatmakamainatvanti oka swaroopam.
0: As intelligence transcends the senses, it is that which can help in deciding and solving the problems.
1: భగవద్గీత తన యొక్క ప్రవాహములకు రెండు హద్దులను ఏర్పరచుకున్నది.
0: దేర్ ఆర్ టూ బండ్స్ ప్రిస్క్రైబ్డ్ బై భగవద్గీత ఫార్ ఇట్స్ ఫ్లో.
1: ఈ హద్దులే లేకుండినా ఈ జీవిత ప్రవాహం అనేటువంటిది కేవలము అనేక విధములైనటువంటి యొక్క చిక్కులకు, బాధలకు, అపాయములకు గురి అవుతుంది.
0: If the flow of life does not have these two bunds or two banks, then it faces innumerable dangers and problems.
1: Oka vaipuna astachari mantramu, maroka vaipuna astachari mantramu, ee rendu mantramulu anetuvanti gattu naduma ee jeevitham anetuvanti pravaham pravahinchina sukha shanti ainatuvanti yokka anugraha sagaramu cheragalavu ani deeni yokka antarattham.
0: The inner meaning of it is that on either side of this flow there is an 8-lettered mantra on both the sides. And within this, if it, the life flows, it can reach the goal of grace and enjoy it.
1: Vakavaipuna Sreddhavan Labhate Ganam. Idi 8th aksharam yokka mantram.
0: This 8-lettered mantra, one such is Sraddhavan Labhate Gnanam.
1: Maroka vaipuna Samsayatma Vinasyate. Idi Ashtachara mantram.
0: The other side is Samsayatma Vinasyate, 8-lettered mantra.
1: Vakavaipuna Sraddha, Vakavaipuna Samsayamu, Undinappude, Manava Jivitamu, Gamyamnu Cheragaladu.
0: A human life can reach its goal only when on one side it has Sraddha, interest, on the other side, freedom from doubts.
1: Kanuka, Manavunaku, Sraddha, Nissamsayamu, Atyavasaramanetvanti, Gita, Ninnayaparastu Vachindi.
0: Gita has expounded that for man's happy life, there is a need for one side Sraddha, another side freedom from all doubts.
1: Ee buddhiki mari aneka perlu kuda untunnavi.
0: This intelligence, buddhi, has different names.
1: Deeniki antarvani ani maroka peru.
0: Another name for this is inner voice.
1: Ee antarvanini puraskarinchukoniye manavudu kontha varaku tama jeevita margamunu anusaristu untadu.
0: Man follows to a great extent following the dictates of this inner voice.
1: Samasyalu telivegeyinappudu antarvani yokka sambandhamaina jababunu kosam kaachukoni untadu.
0: Man waits for the answers coming from the inner voice whenever he faces problems.
1: Tana antarvaniye santruptiya lekundina taanu santruptini ematram kunu prakatinchaledu.
0: If his inner voice does not give him satisfaction, no other external satisfaction can give him real satisfaction.
1: ఇది అంతర్వాణి సంతృప్తిగా ఉండినా తాను బాహ్య సంబంధమైన జగత్తునందు కూడాను సంతృప్తిని ప్రకటిస్తాడు.
0: ఇఫ్ హిజ్ ఇన్నర్ వాయిస్ ఆర్ హిజ్ కాన్షియన్స్ ఇస్ హ్యాపీ దెన్ హీ విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నలీ.
1: అదే మనం నిత్య జీవితంలో ఉపయోగపెట్టుంటాం. నా కాన్షియన్స్ నాకు తృప్తిగా లేదు, నా కాన్షియన్స్ దీనిని ఒప్పుకోవటం లేదు అంటారు. అనగా ఏమి? అంతర్వాణి అనగా కాన్షియన్స్.
0: When you say antarvani, it is conscience. In the common parlance also, we'll be coming across statements, my conscience is not happy. I am not satisfied with what my conscience is.
1: Kanuka motta mota, follow the master annam. Nee master ever, ide antarvaniye, nee conscience e nee master.
0: In the statement, follow the master, who is the master referred to? It is the conscience.
1: ఈ కాన్షియన్స్ ను అంతర్వాణిని మనం అనుసరించినప్పుడు సరియైనటువంటి స్థాయిని మనం చేరుకోగలము.
0: If you can follow the conscience properly, you can reach the proper stage.
1: అయితే ఈ బుద్ధికి ఇంకొక పేరు కూడా ఉంటున్నది.
0: There is one more name for this buddhi, intelligence.
1: దీనికి విజ్ఞానము అని కూడాను చెప్పగలరు.
0: For this విజ్ఞానము or wisdom.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైన విషయంలో మాత్రమే విమర్శించి విచారణ కలిపి నిర్ణయానికి తెస్తుంది.
0: దిస్ విజ్ఞానము ఆర్ ది ఎక్స్టర్నల్ విజ్డమ్ ఓన్లీ డిసైడ్స్ థింగ్స్ రిలేటింగ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్.
1: అయితే బుద్ధి అంతర్ సంబంధమైన సమస్యలను తీర్చి తద్వారా ఒక నిర్ణయానికి తీసుకుని వస్తుంది.
0: ఇంటెలిజెన్స్ సాల్వ్స్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అండ్ helps you to come to certain decisions.
1: కనుకే దీనికి సరియైనటువంటి విజ్ఞానం అని చెప్పటము సరియైనటువంటి ఒక పేరు కాదు.
0: Therefore this word విజ్ఞానం is not appropriate to describe intelligence.
1: ఈ విజ్ఞానం అన్నటువంటిది బాహ్య సంబంధమైనటువంటి లౌకిక భౌతిక జగత్తునకు సంబంధించినటువంటిది.
0: This word విజ్ఞానం is applicable to the physical world, the external world.
1: బుద్ధి అంతర్ సంబంధమైన సూక్ష్మ స్వరూపమైన తత్వానికి సంబంధించినటువంటిది.
0: ద ఇంటెలిజెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఇన్నర్ వరల్డ్ విచ్ ఇస్ సట్లర్.
1: కనుక ఈ బుద్ధి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుటకు ప్రయత్నించడం అత్యవసరము.
0: దేర్ ఫార్ ఇట్ ఈస్ నెసెసరీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: అయితే మధ్య ఈ బుద్ధిని కూడాను అహంకారం ఆవరిస్తూ ఉంటారు.
0: సమ్ టైమ్స్ దిస్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో.
1: శరీరమున కంటే ఇంద్రియములు సూక్ష్మమైనటువంటివి గాను
0: సెన్సెస్ ఆర్ సెటిలర్ దాన్ ద బాడీ.
1: ఈ ఇంద్రియముల కంటే మనస్సు మరింత సూక్ష్మమైనటువంటిది గాను
0: మైండ్ ఈజ్ సెటిలర్ దాన్ ద సెన్సెస్.
1: ఈ మనస్సు కంటే బుద్ధి అత్యంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ సెటిల్ దాన్ ది మైండ్.
1: బుద్ధి కంటే ఆత్మ అంత సూక్ష్మమైనటువంటిది గాను
0: ఆత్మ ఈజ్ ఇన్ఫినిట్లీ సెటిలర్ కంపేర్డ్ టు ఆల్ దీస్ థింగ్స్.
1: నిర్ణయించవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ దిస్ వెరీ కన్ఫ్యూజింగ్.
1: ఇట్టి సూక్ష్మమైనటువంటి బుద్ధికి అహంకారం ఆవరించినదనగా అహంకారం అనేటువంటిది బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటిదిగా మనం నిరూపించాలి.
0: వెన్ యు సే దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎన్వలప్డ్ బై ఈగో, ఈగో మస్ట్ బి సెటిలర్ దాన్ ఇంటెలిజెన్స్.
1: అహంకారం అత్యంత సూక్ష్మమైనటువంటిది.
0: ఈగో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: సర్వత్రా ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వ కర్మలు యందు కూడాను ప్రవేశిస్తుంది.
0: ఇట్ ఎంటర్స్ ఇంటూ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్.
1: కనుకనే మానవుడు ఈ యొక్క అహంకారమును దాటి ఆత్మను చేరలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హాజ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ దిస్ ఈగో అండ్ రీచ్ ఆత్మ.
1: ఒకనొక రాజు ఒక పెద్ద సమావేశంలో గావించి అందులో గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులను పండితులను ఆహ్వానించాడు.
0: వన్ కింగ్ కాల్డ్ ఎ బిగ్ అసెంబ్లీ ఆఫ్ పండిట్స్ అండ్ స్కాలర్స్ అండ్ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈ సమావేశంలో ఈ మహారాజు ఒక ప్రశ్నను వేశాడు.
0: దిస్ కింగ్ పుట్ ఎ క్వశ్చన్ టు ది పార్టిసిపెంట్స్ ఇన్ దట్ అసెంబ్లీ.
1: ఇంత వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ప్రత్యక్ష రూపకంగా గోచరింపజేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి ఓ పండిత వర్యులారా,
0: ఓ గ్రేట్ స్కాలర్స్ హూ హ్యావ్ మాస్టర్డ్ ద వేదాస్ శాస్త్రాస్ ఇతిహాసాస్ అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ అండ్ హూ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ సమావేశంలో కూడినటువంటి ఈ మహా అదృష్టవంతులలో ఎవరు మోక్షమును చేరగలరు అని ప్రశ్నించాడు.
0: ది క్వశ్చన్ కంటిన్యూడ్, అమంగ్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ అసెంబ్డ్ హియర్ హూ హ్యాస్ ది పవర్ టు రీచ్ మోక్ష లిబరేషన్.
1: అయితే ఈ పండితులు అనేక పాండిత్యం కలిగినటువంటి వారు అయినప్పటికీ దీనికి ధైర్యంగా సాహసంగా జవాబును చెప్పడానికి సాహసించలేదు.
0: దీస్ స్కాలర్స్ హూ హ్యావ్ అసెంబ్డ్ హ్యావ్ నో డౌట్ స్కాలర్షిప్ బట్ దే డిడ్ నాట్ డేర్ కమ్అట్ విత్ అన్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్ ఆఫ్ ది కింగ్ అబౌట్ లిబరేషన్.
1: ఆ సమావేశంలో సభ అంతా కూడా స్తంభించిపోయింది.
0: దేర్ వాస్ పర్ఫెక్ట్ సైలెన్స్ అండ్ స్టిల్నెస్.
1: శబ్దంగా ఉండినటువంటి ఆ యొక్క శబ్దములో ఒక సామాన్యమైన వ్యక్తి లేచి, మహారాజా నేను పోతే పోవచ్చును అన్నాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ దేర్ వాజ్ పర్ఫెక్ట్ సైలెన్స్ దేర్ వాజ్ వన్ లోన్ వాయిస్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, వెల్ ఓ కింగ్, ఐ మే బి ఏబుల్ టు రీచ్.
1: పండితులకందరికీ మహా అసూయ కలిగింది. ఏ శాస్త్రము, ఏ ఇతిహాసము, ఏ పురాణము, ఏ భగవద్గీత, ఏ బ్రహ్మసూత్రము, ఏమీ తెలియనటువంటి సామాన్య మానవుడు.
0: ఆల్ దీస్ స్కాలర్స్ వర్ అసెంబ్డ్ వర్ జెలస్ ఆఫ్ దిస్ ఆర్డినరీ మ్యాన్ హూ డేర్ ఆన్సర్డ్ దట్ హీ వుడ్ గో టు లిబరేషన్ యాజ్ హీ హాజ్ నాట్ మాస్టర్డ్ ఆర్ స్టడీడ్ ఎనీ ఆఫ్ ది స్క్రిప్చర్స్ భగవద్గీత, వేదాస్, ఉపనిషత్, బ్రహ్మసూత్ర ఆర్ ఎనీథింగ్ లైక్.
1: ఎట్టి సాధనా సంపత్తిని కూడా ఎరుగునటువంటి ఈ పామరుడు,
0: దిస్ పర్టికులర్ పర్సన్ హూ హాజ్ నాట్
1: నేను పోతే పోవచ్చునని చెప్పిన ధైర్యంగా చెబుతున్నాడే, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేనిని బట్టి చెబుతున్నాడు? దీని యొక్క అంతరార్థం ఏమిటి అని వారిలో వారు చాలా గుసగుసలు ప్రారంభమైనాయి.
0: హౌ డేర్ దిస్ జెంటిల్మెన్ డిక్లర్ దట్ హీ మే బి ఏబుల్ టు రీచ్ లిబరేషన్ వెన్ హీ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్ లైక్ దాట్. దే బిగాన్ క్వశ్చనింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అబౌట్ ది ఫూల్ హార్డినెస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్.
1: మహారాజు ఆ వ్యక్తిని చెంత చేర్చి, నాయన, ఏ ఆధారంను పురస్కరించుకుని నీవు నేను పోతే పోవచ్చునని పలికావు? ఇంతమంది పండితుల వారి లోపల ఇది పండితులు అవమానపరిచినట్టు కాదా?
0: కింగ్ కాల్డ్ దట్ జెంటిల్మెన్ నియర్ ఆర్ అండ్ జస్ట్ టోల్డ్ అఫెక్షనేట్లీ, వెల్, ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ యూ క్యాన్ రీచ్ లిబరేషన్? ఈజ్ ఇట్ నాట్ పుట్టింగ్ ఆల్ దీస్ స్కాలర్స్ టు షేమ్?
1: మహారాజా క్షమించండి, నేను పోతే పోవచ్చు అనేటువంటి అంతరార్థంలో, నేను అనేటువంటి అహం పోతే పోవచ్చు అనేటువంటి యొక్క భావమే దీని యొక్క భావం అన్నాడు.
0: హీ సెట్ వెల్ మహారాజా వెన్ ఐ సెట్ దట్ ఐ మే నేను పోతే పోవచ్చు, దట్ మీన్స్ ఇఫ్ ఈ గో ఇఫ్ ఐ గో ఐ మే గో.
1: అహం అహం అహం, నేను అనేటువంటిది ఒక అహం. ఈ అహం ఆకారంతో కూడటం చేత ఇది అహంకారంగా మారిపోయింది.
0: వెన్ హీ సెడ్ దట్ ఇఫ్ ఐ గో దట్ రెఫర్ టు ది ఈగో, హీ మెంట్ దట్ ఇఫ్ ఈగో గోస్ వన్ కెన్ గో టు లిబరేషన్.
1: కనుక నీ దేహాత్మ భావం పోయినప్పుడే మోక్షమునకు అర్హుడవుతాడు అనేటువంటిదే దీని అంతరార్థం అన్నాడు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దట్ వాస్ దట్ ఇఫ్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ అండ్ ఇఫ్ ఈగో ఇస్ డిస్ట్రాయ్డ్,
1: మానవుని ఎందుకూడను ఈ దేహాత్మ భావము దేహ తాదాత్మ్యము పొందినప్పుడే ఇది అహంకారంగా రూపొందుతుంది.
0: వెన్ ఎ పర్సన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ హిస్ బాడీ దెన్ హీ డెవలప్స్ ఈగో.
1: కనుక ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను బుద్ధి కూడాను ప్రకాశించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ వన్ సఫర్స్ ఫ్రమ్ ఈగో వన్స్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ షైన్.
1: కనుక మొట్టమొదట బుద్ధిని ఆవరించినటువంటి అహంకారాన్ని నిర్మూలం గావించడానికి తగిన కృషి చెయ్యాలి.
0: Therefore, in the first instance, you should make efforts to destroy ego which envelops intelligence.
1: ఇది క్రమక్రమేణా బుద్ధి అనున్నటువంటిది ఆత్మకు అత్యంత సమీపంగా ఉంటుండాలి.
0: This intelligence is very closely set to Atma.
1: ఆత్మకు సమీపంగా ఉండుట చేత ఆత్మ యొక్క ప్రభావము, ఆత్మ యొక్క ప్రకాశము, ఆ యొక్క ఆత్మ యొక్క ప్రచిన్నత ఈ బుద్ధిని సరిగ్గా చేరడానికి అవకాశం ఉంటుంటారు.
0: యాజ్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఆత్మ ఈజ్ వెరీ హై, ఇట్ ఈస్ లైక్లీ టు గెట్ ది యాజ్ ఇట్ ఈస్ వెరీ నియర్ ఇట్ ఈస్ లైక్లీ టు జస్ట్ హ్యావ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆత్మ ఆన్ దట్.
1: కనుక ఆత్మశక్తి అంతైకుడు ఇంచుమించు 90% బుద్ధిపైకి రావడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫార్ ది ఆత్మిక్ పవర్ 90% ఆఫ్ ఇట్ టు రీచ్ దిస్ ఇంటెలిజెన్స్.
1: ఈ తర్వాతనే దేహం మనస్సు పైన ప్రసరిస్తుంది.
0: ఆఫ్టర్ దిస్ ఇంటెలిజెన్స్ అలోన్ దిస్ ఆత్మిక్ పవర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావమే ఇంద్రియముల పైన ప్రసరిస్తుంది.
0: ద పవర్ ఆఫ్ మైండ్ is set on the senses.
1: Indriyamulu yokka prabhavame deham paina.
0: The power of the senses is left on the body.
1: Buddhi suddhamaina addam vantedi ani anukunnam.
0: We thought that intelligence is like a pure mirror.
1: Suryuni yokka kiranamulu mana intilo praveshinchutaku idi chaala kashtam.
0: The rays of the sun may not straight away get into our house.
1: Atyanta chikatito koorinatvanti yokka gruhamulo ఈ సూర్యకిరణములు చేరాలనుకున్నప్పుడు మనము అద్దమును సూర్యుని వైపును త్రిప్పి దానిని ఇంటి వైపును కొంతవరకు మరల్చినప్పుడు ఆ యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబము అద్దం పైన పడి అద్దం యొక్క ప్రతిబింబము గృహములో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యు వాంట్ ద రేస్ ఆఫ్ ది సన్ టు రీచ్ యువర్ హోమ్ వేర్ దర్ ఇస్ డార్క్నెస్, యు మేక్ ది రేస్ ఆఫ్ ది సన్ రిఫ్లెక్ట్ ఆన్ ద మిరర్, టర్న్ ది మిరర్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రేస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ టు ది హౌస్ అండ్ దెన్ లైట్ ఈ షెడ్.
1: ఈ సూర్యుని యొక్క కిరణములు డైరెక్ట్ గా రూమ్ లో పడడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది రేస్ ఆఫ్ ది సన్ డైరెక్ట్లీ ఇన్ టు ద హౌస్.
1: అద్దం ద్వారానే ఈ యొక్క గృహంలో ప్రవేశించాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ దిస్ రేస్ గో ఇన్ టు ద హౌస్ త్రూ ఎ రిఫ్లెక్షన్ ఇన్ ద మిరర్.
1: అద్దము పైన పడినటువంటి యొక్క సూర్యకిరణములు క్రమక్రమేణా తమ యొక్క శక్తిని సొంత సన్నగించుకుని తదుపరి ఈ గృహంలో ఆ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ చూపిస్తూ వస్తుంది.
0: ది పవర్ ఆఫ్ ది రేస్ కమింగ్ through falling on the mirror may not be as powerful as the direct rays of the sun falling on the mirror.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
0: Here is one more example.
1: నీరు ఊట పుట్టిన చోటు చాలా పవిత్రంగానే ఉంటుంది.
0: The origin of a river is sacred, the place. The place where the water spring is there, it is sacred, it is pure.
1: కానీ క్రమక్రమేణా ప్రవహించి జనుల యొక్క ఉపయోగ స్థాయికి వచ్చేటప్పటికి మాలిన్యాన్ని పొందుతాయి.
0: బై ది టైమ్ దిస్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ ది స్ప్రింగ్ టు ది ప్లేస్ వేర్ ది మెన్ ఆర్ యూజింగ్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్ అండ్ ఇట్ బికమ్స్ డర్టీ.
1: అదే రీతిగానే ఆత్మ యొక్క ప్రభావము సూర్యుని పైన పడి, అనగా బుద్ధి పైన పడి, బుద్ధి నుంచి మనసు పైన పడి, మనసు నుంచి ఇంద్రియంలో ప్రవేశించి, ఇంద్రియముల ద్వారా శరీరం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది పరిపూర్ణ మాలిన్యాన్ని పొందుతుంది.
0: ఇన్ ద సేమ్ వే ది పవర్ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ ఫాలింగ్ ఇట్ ఆన్ ఇంటెలిజెన్స్ అండ్ దెన్ ఆన్ ద మైండ్ అండ్ దెన్ ఆన్ ద సెన్సెస్ అండ్ బై ది టైమ్ ఇట్ రీచెస్ ది బాడీ దే వుడ్ హావ్ లాస్ట్ మచ్ ఆఫ్ ఇట్స్ పవర్.
1: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి బుద్ధిని పరిశుద్ధమైనటువంటిదిగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఈ బుద్ధి యొక్క ప్రభావము డైరెక్ట్ గా దేహం పైన కూడా పడడానికి అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ మేక్ ది ఇంటెలిజెన్స్ ప్యూర్ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ దాట్ ది పవర్ విచ్ ఇంటెలిజెన్స్ డిరైవ్స్ ఫ్రమ్ ఆత్మ మే బి డైరెక్ట్లీ అలౌడ్ టు ఫాల్.
1: కనుక బుద్ధి యొక్క పవిత్రతకు బుద్ధి యొక్క నిర్మలత్వమునకు మానవుడు ప్రయత్నించాలి.
0: దేర్ ఫోర్ మ్యాన్ హ్యాస్ టు మేక్ ఎఫర్ట్ టు కీప్ హిస్ ఇంటెలిజెన్స్ సేక్రెట్ అండ్ ప్యూర్.
1: దశోపనిషత్తులందు యందు ఒక ప్రధానమైనటువంటి ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు.
0: అమంగ్ ద ఉపనిషత్ తైత్రేయ ఉపనిషత్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఉపనిషత్తునందు ఈ బుద్ధిని ఒక పక్షిగా వర్ణిస్తూ వచ్చింది.
0: ఇన్ దిస్ తైత్రేయ ఉపనిషత్ ఇంటెలిజెన్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బర్డ్.
1: దీని యొక్క శిరస్సు శ్రద్ధ అనేటువంటిదిగా నిరూపించింది.
0: ద హెడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈజ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: కుడివైపున ఉన్నటువంటి పక్షము అనగా రెక్క దీనికి రుతము అని పేరు పెట్టింది.
0: ద రైట్ వింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ రుతము.
1: ఎడమ వైపున ఉన్నటువంటి రెక్క పేరు సత్యము అని నిరూపించింది.
0: ద లెఫ్ట్ వింగ్ హెస్ బీన్ కాల్డ్ సత్యము ట్రూత్.
1: మధ్యనున్న దేహమునకు మహత్తత్వము అని పేరు పెట్టింది.
0: ద బాడీ ది ప్రాపర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ మహత్తత్వము.
1: దీని తోకకు యోగము అని నామకరణం చేసింది.
0: ద నేమ్ గివన్ టు ఇట్స్ టెయిల్ ఈజ్ యోగము.
1: అనగా శ్రద్ధ అనేటువంటి ఒక బుద్ధి అనేటువంటి పక్షికి శ్రద్ధ శిరస్సు.
0: ఫార్ ది బర్డ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ శ్రద్ధ ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ ది హెడ్.
1: కుడి ప్రక్కన రెక్క రుతము.
0: ద రైట్ వింగ్ ఈజ్ రుత.
1: ఎడమ ప్రక్కన రెక్క సత్యము.
0: ద లెఫ్ట్ వింగ్ ఈజ్ ట్రూత్.
1: దేహము మహత్తత్వము.
0: ది రిమైనింగ్ బాడీ ఈజ్ మహత్తత్వం.
1: తోక యోగము.
0: ద టెయిల్ ఈజ్ యోగ.
1: కనుక బుద్ధి అనగా కేవలము ఒక్క భాగముతో కూడినటువంటిది కాదు. రుతము సత్యము మహత్తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క యోగముతో కూడి ఉన్నటువంటిది.
0: దేర్ఫోర్ వెన్ యూ సే ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రుత ట్రూత్ ఇంట్రెస్ట్ మహత్తత్వ అండ్ యోగ.
1: బుద్ధి సామాన్యమైనటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఆర్డినరీ థింగ్.
1: ఇది ఇన్ని రకములైనటువంటి అంగములతో కూడినప్పుడే ఇది పరిపూర్ణ బుద్ధి స్వరూపాన్ని పొందుతుంది.
0: టు బి ఫుల్ ఇంటెలిజెన్స్ ఇట్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ లింబ్స్ టుగెదర్ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫుల్.
1: విక్రమాదిత్యుని కాలమునందు
0: డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ విక్రమాదిత్య
1: ఆయన మహాపండితుల చేత ఒక సమావేశం గావించాడు.
0: హీ కాల్డ్ ఫార్ ఎ వెరీ బిగ్ మీటింగ్ అసెంబ్లీ.
1: ఇక్కడ శ్రద్ధ ప్రధానమైనటువంటిదా లేక మేధా ప్రధానమైనటువంటిదా బుద్ధి ప్రధానమైనటువంటిదా దీనిని మీరు తేల్చి చెప్పాలి అన్నాడు.
0: హీ ఆస్క్డ్ ది మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ వెదర్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ ఆర్ మేధ ఇంటెలిజెన్స్ మేధ ఆర్ బుద్ధి విచ్ ఆఫ్ దీస్ త్రీ.
1: బుద్ధికి శిరస్సు అనేటువంటి శ్రద్ధనే లేకపోతే ఇది ఏమాత్రము ప్రయోజనం లేదు.
0: ఇంటెలిజెన్స్ వితౌట్ ద హెడ్ ఆఫ్ శ్రద్ధ ఇంట్రెస్ట్.
1: ఈ పండిత సమావేశంలో అనేక మంది అనేక విధములుగా కూడాను చెప్తూ వచ్చారు.
0: డిఫరెంట్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ గేవ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: కట్ట కడపటికి మేధాశక్తియే గొప్ప అన్నారు.
0: అల్టిమేట్లీ దే సెడ్ దట్ దిస్ పవర్ ఆఫ్ మేధస్ దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్.
1: విక్రమాదిత్యుడు పండితుల యొక్క జవాబునకు చాలా చింతించి దీనికి సరి అయినటువంటి జవాబును చెప్పలేకపోయారు కదా అని యోచించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాజ్ ఫీలింగ్ సారీ దట్ ఎ ప్రాపర్ రిప్లై హ్యాస్ నాట్ కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది పండిట్స్.
1: ఆయన చెప్పాడు.
0: హీ టోల్డ్ దెమ్
1: ఆశ్చ ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధే నిరుపయోగ కిం ప్రయోజన అన్నాడు. అనగా ఆస్థ స్వాస్థాయ నస్వాత్ మేధయ కిం ప్రయోజన. ఓ పండితులారా, ఆస్థ అనగా కేవలం ఆసక్తి. ఓ స్కాలర్స్, స్వాస్థ అనగా ఒక స్థిరత్వము అని చెప్పాడు.
0: హి టోల్డ్ దెం
1: ఆస్థ ఆస్థ స్వస్థాత్యాయ స్వాత్ మేధయే

0: స్వాస్థ అనగా ఒక స్థిరత్వము, డిజైర్ స్టెడీనెస్, ఆసక్తి స్థిరత్వము లేనటువంటి యొక్క మేధ నిరుపయోగము అన్నాడు.
1: మేధస్ విచ్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ డిజైర్ అండ్ స్టెడీనెస్ ఈజ్ యూజ్లెస్.
0: అనేక మంది చాలా మేధాశక్తులుగా ఉండవచ్చును.
1: దేర్ మే బి మెనీ పీపుల్ హూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ మేధ.
0: శ్రద్ధనే లేకపోతే ఈ మేధాతో ఏమి సాధించగలరు?
1: వితౌట్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ ఇట్ దట్ దే ఆర్ గోయింగ్ టు అచీవ్ విత్ దట్ మేధాశక్తి?
0: ఈ మేధాశక్తి పైననే ఒక స్థిరత్వమే లేకపోతే ఏ కార్యము వాడు సాధించలేడు.
1: వితౌట్ దట్ సెన్స్ ఆఫ్ స్టెడీనెస్ విత్ మియర్లీ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: స్థిరత్వ స్థిరత్వము రెండు ఉండినప్పుడే ఆసక్తి బలపడుతుంది.
1: ఇంట్రెస్ట్ అండ్ స్టెడీనెస్ అలోన్ విల్
0: కనుక మొట్టమొదటి ఆసక్తి.
1: ది ఫస్ట్ వన్ ఈస్ ఆసక్తి
0: స్థిరత్వము.
1: ద సెకండ్ వన్ ఈస్
0: ఈ రెండు కూడినటువంటిదే బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ దీస్ టూ.
0: కనుక మానవుడు తెలివితేటలు ఎందు మాత్రమే ఆధారపడి తెలివితేటల్ని నమ్ముకుని జీవించటము ఇది కేవలం వెర్రితనం.
1: Therefore, if man thinks that cleverness and intelligence alone can give him success, he is mistaken.
0: దీనిపైన అమితమైన ఆసక్తిని మనం పెంచుకోవాలి.
1: There is a need for extraordinary interest in that.
0: ఆ ఆసక్తిని స్థిరత్వంగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: You have to transform that interest into steadiness.
0: అప్పుడే మానవుడు ఎట్టి ఘనకార్యములైనప్పుడు సులభంగా సాధించగలడు.
1: Then only he can achieve anything in life.
0: కనుకనే వేదాంతము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు.
1: దట్ ఈస్ ది రీజన్ వై వేదాంత హాస్ డిక్లేర్డ్ వన్ కెన్ గెట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: శ్రద్ధనే లేకపోతే మనము ఎట్టి చిన్న కార్యమునందు కూడా విజయాన్ని కాని ఆనందాన్ని కాని కార్యమును కాని సాధించలేము.
1: వితౌట్ హ్యావింగ్ శ్రద్ధ ఇంట్రెస్ట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెయిన్ ఎదర్ సక్సెస్ ఆర్ జాయ్ ఇన్ లైఫ్.
0: అనుమాత్రం అగ్ని మన యొక్క చేతికి చిక్కినప్పుడు దాని శ్రద్ధనే ఉంటే అనేక రకంగా దాని ఫ్యాన్ వేసో ఇంకే విధమైనటువంటి మార్గంలోనూ దానిని గొప్పగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ యూ కెన్ గెట్ ఎ స్పార్క్ ఆఫ్ ఫైర్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ డెవలప్ దాట్ ఇన్ టు ఎనీ అమౌంట్.
0: లేనటువంటి వానికి తట్టడు నిప్పులు తెచ్చి పెట్టినా కూడా అశ్రద్ధతో ఆరగొట్టుకోవచ్చు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ యూ గివ్ ఎనీ క్వాంటమ్ ఆఫ్ ఫైర్ he does not have shraddha, it can be extinguished.
0: Anuswarupamainatundi marriginjani teeskuni vachi shraddato poorchi dani sareinatundi oka shraddato pochinchinappudu oka brahmandamainatundi vrutchanga roopondutundi.
1: If you can get a small tiny seed of people tree, if you can just develop into a tree, it can become a very big vast tree.
0: Kalukuni ano raniyan mahato mahiyan. అడవు నుంచి ఘనం వరకు కూడా పెంచడానికి శ్రద్ధ అత్యవసరం.
1: ఫర్ డెవలపింగ్ ఈవెన్ ది స్మాల్ అండ్ మైన్యూటెస్ట్ థింగ్స్ ఇన్ టు మౌంటనస్ బిగ్ థింగ్స్ ఇట్ ఈస్ శ్రద్ధ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఎసెన్షియల్.
0: కానీ మానవునికి శ్రద్ధ ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ఇంట్రెస్ట్.
0: దేనిపైన శ్రద్ధ?
1: బట్ ఆన్ వాట్ డస్ హీ హ్యావ్?
0: ఫలము పైన శ్రద్ధ ఉన్నది కానీ క్రియ పైన శ్రద్ధ లేదు.
1: హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నాట్ ఆన్ ది
0: స్పిరిట్ ఆఫ్ వర్క్.
1: ఆన్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ వర్క్.
0: ఇది మానవులు యందు సన్నగిలినది.
1: హి ఈజ్ నాట్ హ్యావింగ్ దట్ స్పిరిట్ ఆఫ్ వర్క్ ఇన్ హిమ్.
0: ఈ సైన్స్ యొక్క డెవలప్ వల్ల అభివృద్ధి వల్ల
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సైన్స్
0: మానవుడు సుఖమునకు మరిగి
1: మ్యాన్ హాస్ బికమ్
0: ఇండోమరత్వాన్ని పెంచుకుని
1: హాస్ డెవలప్డ్ లేజినెస్.
0: శ్రద్ధను క్రమక్రమేణ సన్నగింప చేసుకున్నాడు.
1: హీ హాస్ లాస్ట్ ఆల్ ది ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఈజ్ నాట్.
0: కానీ మన ఉపయోగం అనేటువంటి దానివల్ల పెడమార్గం పడుతుండాలి.
1: బట్ ద యూజ్ ఆఫ్ సైన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: మనం ప్రతి విషయమునందు కూడా పవిత్రమైనటువంటి ప్రేమను చిన్నాభిన్నంగా వించుకుంటున్నాం.
1: వీఆర్ డిస్ట్రాయింగ్ ద లవ్ బై డిఫ్యూజింగ్ ఇట్ అండ్ డైవర్టింగ్ ఇట్ టు మెనీ డైరెక్షన్స్.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గమునందు ఈ ప్రేమను అభివృద్ధిగా వించుకోవాలి, ఏకత్వంగా నిరూపించాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు ప్రచారం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ ప్రాపర్లీ దాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ లవ్ అండ్ డైవర్ట్
0: మనములో. ఆధ్యాత్మికమునకు ఒక విజ్ఞానమునకు ఉండేటువంటి వ్యత్యాసం మనం చెప్పాలంటే ఒకే ఒక పదం.
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అవుట్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ యూ కెన్ డూ ఇట్ విత్ వన్ వర్డ్.

0: ఆఫ్ లవ్ ఇదే ఆధ్యాత్మికము, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇదే సైన్స్.
1: స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ స్పిరిచువాలిటీ, స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ సైన్స్.
0: దీనికి ఎంత వ్యత్యాసం చూడండి.
1: యూ కెన్ సీ ది ఓషన్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ.
0: ఉన్నది చిన్న పదమే,
1: దేర్ ఇస్ ఓన్లీ అ స్మాల్ వర్డ్,
0: కానీ ఇది అనంతమైన అర్థంతో కూడి ఉంటుండాలి.
1: బట్ దిస్ ఇస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
0: లౌకికమైనటువంటి భోగ భాగ్యములను, అనుకూల సదుపాయములను కేవలము ఈ వైజ్ఞానం మనకు అందిస్తూ ఉంటుండాలి.
1: సైన్స్ కన్ఫర్స్ వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ వరల్డ్లీ బెనిఫిట్స్,
0: కానీ మానవునికి కావలసినటువంటిది అంతర్ సంబంధమైనటువంటి ఆనందం.
1: బట్ వాట్ మ్యాన్ రియలీ నీడ్స్ ఈజ్ ఇన్నర్ జాయ్,
0: కోరేది ఆనందము.
1: He is seeking joy.
0: ప్రయత్నించేది ఆనందం నిమిత్తము.
1: But he is making efforts for joy.
0: కానీ ఆ ఆనందం వస్తువాను యందు ఉన్నదా?
1: But does he get it in the
0: విషయములందు ఉన్నదా?
1: Does he get it in senses?
0: నీకు ఆనందం ఇచ్చేటువంటి వస్తువులే అశాశ్వతమైనప్పుడు ఈ నిత్యానందం నీకు ఎట్లా లభ్యమవుతుంది?
1: When the sense objects themselves are impermanent, how can you get permanent joy out of them?
0: కనుక ఇచ్చే పదార్థములు అశాశ్వతమే, అనుభవించేటువంటి దేహములు అశాశ్వతమే, మనము నివసించే దేశము అశాశ్వతమే.
1: ద సెన్స్ ఆబ్జెక్ట్స్, ద బాడీ అండ్ ద కంట్రీ వేర్ యు లివ్, దెమ్సెల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: కనుకనే మనము శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మానసిక తత్వాన్ని సరైన స్థితిలో మనం ఉంచుకోవాలి.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎంజాయ్ పర్మనెంట్ జాయ్ అండ్ బ్లిస్, యూ విల్ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఇన్ ఎ ప్రాపర్ స్టేట్.
0: ఈనాడు వైజ్ఞానిక పరిజ్ఞానము,
1: సైన్స్ టుడే,
0: నైతిక భౌతిక ధార్మికమైనటువంటి యొక్క అభివృద్ధులు,
1: దేర్ ఆర్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్
0: రాజకీయ పరిణామము,
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
0: ఆర్థిక పరిణామము,
1: ది ఎకనామిక్ రెవల్యూషన్
0: వైజ్ఞానిక పరిణామము,
1: సైంటిఫిక్ రెవల్యూషన్
0: లౌకిక పరిణామికము,
1: ది వరల్డ్లీ రెవల్యూషన్,
0: అన్ని అభివృద్ధి అంచినాయి.
1: ఆల్ రెవల్యూషన్స్ హావ్ టేకన్ ప్లేస్,
0: కానీ మానసిక పరిణామం మాత్రం కలగలేదు.
1: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ మానసిక పరిణామం తర్వాత ఆధ్యాత్మిక పరిణామం కూడా అత్యవసరం.
1: ఆఫ్టర్ దిస్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో ఈజ్ నెసెసరీ.
0: అయితే ఈ మనసు ఎక్కడ నుంచి మనకు ఆవిర్భవిస్తుండాలి?
1: ఫ్రమ్ వేర్ డస్ దిస్ మైండ్ టేక్ ఇట్స్ బర్త్?
0: దీని యొక్క పుట్టుక స్థానం ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్?
0: ఏదో మనం విచారం చేస్తూ అనేక గ్రంథములు డిక్షనరీలు ఏమేమో తీసుకున్నా కూడా అది మన తలకు అంటటం లేదు.
1: ద బుక్స్ అండ్ డిక్షనరీస్ విల్ నాట్ రివీల్ దిస్ మిస్టరీ ఆర్ ది సీక్రెట్.
0: సులభంగా మనం విచారణ చేస్తే నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం నుండే అభివృద్ధి అవుతుండాలి ఈ మనస్సు.
1: ది మైండ్ ఈస్ టేకింగ్ ఇట్స్ బర్త్ ఫ్రమ్ ది ఫుడ్ దట్ యు టేక్ ఎవ్రీ డే.
0: మనము తీసుకునేటువంటి యొక్క ఆహారము,
1: ద ఫుడ్ దట్ యు పార్టేక్,
0: జీర్ణించిన తర్వాత మలంగా స్థూల రూపంలో వెళ్లిపోతుండాలి.
1: ఆఫ్టర్ ఇట్ ఈస్ డైజెస్టెడ్ ద గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ ఎస్ ద రిఫ్యూజ్.
0: సూక్ష్మమైనటువంటి యొక్క ఈ ఆహారమే రక్తము కండలుగా మారిపోతుండాలి.
1: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫుడ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్.
0: ఆహారమే మనసుగా రూపొందుతుండాలి.
1: ద సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ మైండ్.
0: కనుకనే మన మనసు యొక్క ప్రభావం అంతా మనము అనుభవించేటువంటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు పార్టేక్.
0: దీనికి ప్రాణం అత్యవసరము.
1: దేర్ ఇస్ నీడ్ ఫార్ అండర్స్టాండింగ్ దిస్.
0: ప్రాణమయమైన తర్వాతనే మనోమయం.
1: ఫర్ దిస్ లైఫ్ ప్రాణం
0: మనోమయమైన తర్వాతనే విజ్ఞానమయము.
1: ఆఫ్టర్ మైండ్ దెన్ విజ్ఞానమయమైన
0: తర్వాతనే ఆనందమయం.
1: ఆఫ్టర్ దాట్ సీత్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: కనుక అతి స్థూలమైనటువంటి యొక్క దేహం నుండి ఈ ప్రాణమయం ప్రారంభించాలి.
1: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ ప్రాణ లైఫ్ హ్యాస్ టు స్టార్ట్.
0: ఈ ప్రాణం ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: ఫ్రమ్ వేర్ డు యూ గెట్?
0: ఎవరు తెచ్చి పెడుతున్నారు?
1: ఫ్రమ్ వేర్ డు
0: ఏ కనెక్షన్ తో ఇది ప్రాకుతుండాలి?
1: How is it connected to various things?
0: ఏమి లేదు, అది కూడా మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి ఆహారం యొక్క సారమే.
1: దట్ ఆల్సో ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్.
0: మనం త్రాగేటువంటి నీరు స్థూలమైనటువంటిది మూత్ర రూపంలో పోతుండాలి.
1: ది వాటర్ దట్ యు పార్టేక్, ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ గోస్ యాజ్
0: అతి సూక్ష్మమైనటువంటి యొక్క జలమే ప్రాణంగా మారుతుండాలి.
1: The subtle aspect of the water becomes prana or life principle.
0: Annamu manasuganu, neeru pranamuganu, cheri, manavuni yendu, rendinti yokka sammilitamaina swaroopame vijnanamayanga maarutundadi.
1: The food becomes mind. The water becomes life. The mind and the life principle together become the vijnanamaya or the intelligence sheath.
0: ఈ విజ్ఞానమనగా కేవలము భౌతిక లౌకికమైనటువంటి విజ్ఞానము కాదు.
1: Here the intelligence referred to is not the external one.
0: ఇది బాహ్య ప్రపంచమునకు మాత్రమే, స్థూల జగత్తుకు మాత్రమే.
1: The external intelligence is only applicable to
0: జాగ్రత్త మాత్రమే,
1: only for the waking state.
0: కాని సూక్ష్మావస్థ యందు అంతర్భావమైనటువంటి యొక్క ఆత్మతత్వం నందు ఇది ఏమాత్రం కూడాను పనికి రాదు.
1: But this is not useful for understanding the principle of Atma or its functioning.
0: Aithe bahyanni aadharam chesukoni antarbhavamunu poshinchukovadaniki tagina krishi cheyali.
1: We have to make efforts to base our understanding on the external life.
0: Anni manayante untunnavu kaani baita ekkadi nunchi raavatam ledhu povatam ledhu.
1: Everything exists inside of you. There is nothing which comes externally.
0: Atmaku అహంకారములకు ఉండిన వ్యత్యాసం కూడా మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఆత్మ అండ్ అహంకార ఈగో.
0: ఇది ఆత్మ నుండియే ఆవిర్భవించింది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండియే తలంపు బయలుదేరింది.
1: ద థాట్ కమ్స్ ఫ్రమ్ ఆత్మ.
0: ఈ తలంపు నుండియే వాక్కు వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ థాట్ ద వర్డ్ హ్యాస్ కమ్.
0: ఏతా వాత వాక్కు తలంపు అహంకారము ఈ మూడు కూడాను ఆత్మ సంబంధమైనటువంటి యొక్క కుటుంబమే.
1: ద వర్డ్ ద థాట్ దే ఆర్ బేసికలీ అండ్ ఈగో హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆత్మ ఓన్లీ.
0: కనుక అహంకారం అనేటువంటిది ఆత్మకు పుత్రుడు.
1: ఈగో ఈజ్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మకు తలంపు పుత్రుడు.
1: థాట్ ఈజ్ ద సన్ ఆఫ్ ఈగో.
0: తలంపుకు వాక్కు పుత్రుడు.
1: వరల్డ్ ఈజ్ ద సన్ ఆఫ్ థాట్.
0: కనుక ఈ వాక్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: దిస్
0: గ్రేట్ గ్రాండ్ సన్.
1: దిస్ వరల్డ్ ఈజ్ అ గ్రాట్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, సన్, ఫాదర్, ఇవంతా ఒక కుటుంబానికి చేరినటువంటి వారు కదా.
1: గ్రేట్ గ్రాండ్ సన్, గ్రాండ్ సన్, సన్ అండ్ ఫాదర్ ఆల్ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: ఈ అహంకారం అనేటువంటిది కేవలం వచ్చి పోతూ ఉంటుంటాయి.
1: దిస్ ఈగో ఇస్ వన్ విచ్ అపియర్స్ అండ్ డిసపియర్స్.
0: రాకపోకలతో కూడినటువంటిది అహంకారం.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మతత్వం.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్ స్టేస్ కంటిన్యూస్లీ.
0: కనుక ఆత్మకు అహంకారములకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలంటే మనం అహంకారాన్ని ఈగో ఈగో ఈగో అంటాము. ఇది చాలా తప్పు పదం.
1: టు డిస్క్రైబ్ ది అహంకార విత్ ఈగో ఈజ్ రాంగ్.
0: అహంకారం అనగా కేవలం శరీరకు సంబంధించినటువంటి అహంకారం అనేటువంటిదిగా భావిస్తున్నారు. కాదు, దేహమే నేను అనేటువంటి భ్రాంతియే నిజమైన అహంకారం.
1: ది ఫీలింగ్ దాట్ యు ఆర్ ది బాడీ, దిస్ ఈజ్ రియల్ అహంకారం.
0: ధనమును పట్టి, గుణమును పట్టి, కులమును పట్టి, విద్యను పట్టి వచ్చేటువంటి అహంకారము అది అహంకారం కాదు.
1: ద ఈగో
0: కేవలం ఒట్టి భ్రమ.
1: ద ఈగో దట్ కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ వెల్త్, యువర్ క్వాలిటీస్, యువర్ స్కాలర్షిప్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: ఏ ధనమును చూచి నీవు అహంకార పడుతున్నావా అంటారు. ఆ ధనమును చూచి అహంకారం కాదు తాను పడేది, భ్రమ పడుతున్నాడు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది వెల్త్ దట్ యు హావ్ ఆర్ యు ఈగోయిస్టిక్ హూ సే,
0: నీ విద్యను చూసి నేను గొప్ప విద్యావంతుడని అనుకుంటున్నావు, ఇది కేవలం ఒట్టి భ్రమగా ఉంటుండాలి.
1: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్
0: అహంకారం అని చెప్పకూడదు.
1: దట్ షుడ్ నాట్ బి కాల్డ్ రియలీ అహంకారం.
0: ఒకరికి విద్య ఉండి కూడాను ఈ విధమైనటువంటి భ్రమ లేకుండా ఉండొచ్చు.
1: దేర్ మే బి సమ్ పీపుల్ హూ హావ్ ఎడ్యుకేషన్ బట్ మే
0: నాట్ ఉండి కూడాను ఈ యొక్క భ్రమ లేకుండా ఉండొచ్చును.
1: విత్ వెల్త్ దేర్ మే నాట్ బి ది డెల్యూజన్ ఆఫ్ ది.
0: కానీ అందరి యందు సమంగా అహంకారం అనేటువంటిది ఉంటుంది.
1: బట్ ఆల్ పీపుల్ హ్యావ్ ఈక్వలీ దిస్ అహంకార.
0: అనగా దేహమే నేను, దేహమే నేను అనేటువంటి యొక్క ఇది భావం ఉండటం చేతనే అతని అహంకారం అనేటువంటి స్వరూపం ధరించింది.
1: ది ఫీలింగ్ దట్ ఐఎమ్ ద బాడీ, ఐఎమ్ ద బాడీ కన్ఫర్స్ దిస్ అహంకార ఆన్ యూ.
0: కనుక ఈ అహంకారం అనేటువంటిది బుద్ధిని ఆవరించటం చేత అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గం పట్టిస్తుంటాది దేహాన్ని.
1: the intelligence will be putting the body into wrong path because it is enveloped by ahankara.
0: Kanuka ee buddhi aneetuvanti daniki shraddhanu develop cheskovalanukunte ee ahankaraanni mottamotta manam nirmoolam cheyali.
1: Destroy the ahankara if you want to make your intelligence develop shraddha.
0: Inka rendavadi ee pachchika undinatuvanti deento kudu prakka rutam.
1: The right wing of this bird intelligence is rutam.
0: Rutam anaga sarva samanyanga vedantamunandu satyamu ani cheptu vacharu.
1: Usually in the common parlance while speaking about Vedanta, ruta is taken as truth, satyam.
0: Rujumargamunu chupeyatuvantide rutamu ani.
1: Showing the proper and right path, that is rutam.
0: Aithe satyamunakunu rutamunakunu vyathyasam untunnadi.
1: There is a difference between satya, truth,
0: satyame rutamu, rutame satyam ani chepparadu.
1: It is wrong to say satyam as rutam and rutam as satyam.
0: Matato cheppinatundi danni chetito cheyatamu, chetito chesinatundi danni matato cheppatamu, idi satyam.
1: It is truth when you do something and speak out what you have done. When you tell something and also do the same thing,
0: aide rutam anetundi adi kaadu.
1: Rutam refers to something else.
0: Manasulo puttina danni మాటలో చెప్పటము, మాటలో చెప్పిన దాన్ని చేతితో చేయటము, ఇది త్రిగుణాత్మకమైనటువంటి తత్వంతో కూడినటువంటిది కనుక దీనికి రుతము అన్నారు.
1: రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్, ద థాట్, ద వర్డ్ అండ్ డీడ్.
0: రుతం అనేటువంటిది మానసిక సంబంధమైనదని, సత్యమైనటువంటిది లౌకిక సంబంధమైనటువంటిదని దీనిని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ జస్ట్ సే దట్ రుతం ఈజ్ అసోసియేటెడ్ విత్ ద మైండ్ and satyam is associated with the body.
0: Aithe satyam satyam anetundi trikala bhajyam antaru.
1: That is why truth is called,
0: kani idi trikala bhajyam kavachu,
1: it is associated with the three times trikala,
0: kani triloka bhajyam rutam.
1: But rutam is associated with the three worlds,
0: anaga manasnandu, vaakunandu, kriyandu ekatvanni pondeetundi rutam. Kanukane రుతము అనేటువంటిది కూడాను, సత్యము అనేటువంటిది కూడాను ఈ రెండు రెక్కలు చేరినటువంటిది అయినప్పుడే మన యొక్క బుద్ధి సరి అయిన స్థితిగా ఉంటుంది. కనుక శ్రద్ధ ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు. ఈ శ్రద్ధకు ఈ రుత సత్యములు కూడాను ఏకం కావాలి. ఈ బుద్ధి అంటే సామాన్యమైనటువంటి బుద్ధిగా మనం భావించరాదు.
1: ది ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ద వన్ రెఫర్ టు హియర్.
0: రుతం సత్యముతో కూడినటువంటిదే ఈ యొక్క బుద్ధి.
1: ఇంటెలిజెన్స్ to be correct must be associated with shraddha, rutam and satyam.
0: Aithe deeniki toka vere untundadi.
1: It has also one tail.
0: Ee toka endu kosam?
1: Why is this tail?
0: Rekkalanu samanvaya parche nimittamai balance sariga pette kosam ee toka atyavasaram.
1: This tail is necessary in order to bring about balance between two wings.
0: Ruta satyamulanu ee jagattunandu క్రియారూపములో ప్రసరింపచేయడానికి ఈ యొక్క యోగము అనేటువంటి తోక అవసరము.
1: ద టెయిల్ ఆఫ్ యోగా ఈజ్ నెససరీ ఫర్ మేకింగ్ మ్యాన్ ప్రాక్టీస్ రుతం అండ్ సత్యం ఇన్ డైలీ లైఫ్.
0: లౌకిక జగత్తునందు ఎయిర్ప్లెయిన్ మనం చూస్తుంటాం.
1: విల్ బి సీయింగ్ ఇన్ ది వరల్డ్ ది ఎయిర్ప్లెయిన్.
0: దీనికి రెండు రెక్కలు ఉంటుంటాయి.
1: ఇట్ హ్యాస్ టూ వింగ్స్.
0: కానీ రెండు రెక్కలతో మాత్రమే ఈ ఎయిర్ప్లెయిన్ పరిగెత్తదు.
1: But the aeroplane will not be able to fly.
0: ఈ రెండు లెక్కలకు సమన్వయపరిచేటువంటి తోక కూడా ఒకటి ఉండాలి.
1: It must have a tail which can bring about balance between these two wings.
0: ఈ మూడింటి ద్వారానే మధ్యనున్నటువంటి ఒక దేహము బ్యాలెన్స్ లో ఉంటుంటారు.
1: The body in the midst of all these three will enjoy balance only when you have got all these three.
0: ఈ ప్లేన్ లోపల కూర్చున్నప్పుడు మీరు చూచారో లేదో,
1: while sitting in the plane, I don't know whether you have seen,
0: ఎక్కేసమిలో ఒక రెక్క కొంచెం కింద పడుతుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: వైల్ గోయింగ్ అప్ వన్ వింగ్ స్లైట్లీ గోస్ అప్వర్డ్స్ అండ్ అనదర్.
0: ఇదే సమయంలో మరి ఒక రెక్క క్రిందికి వస్తుంది, ఒక రెక్క పైకి పోతుంది.
1: వైల్ ల్యాండింగ్ వన్ వింగ్ విల్ బి ఆల్.
0: అనగా ఇహ సంబంధమైనటువంటి జగత్తులో మనం జరిపించుకునే సమయంలో సత్యము ముందుగా వస్తుంది, రుతం వెనుక వస్తుంది.
1: ఇదే వెన్ యూఆర్ క్యారీయింగ్ ఆన్ యువర్ వరల్డ్లీ వర్క్, సత్యం కమ్స్ ఫస్ట్ అండ్ రుతం కమ్స్ నెక్స్ట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ సలిపేటప్పుడు రుతం ముందు వస్తుంది, సత్యం దాని వెంట పడుతుంది.
1: వెన్ యు ఆర్ లుకింగ్ ఇన్ టూ అండ్ ఎన్క్వైరింగ్ ఇన్ టూ స్పిరిచువల్ వరల్డ్ రుతం కమ్స్ ఫస్ట్.
0: కనుక ఇదంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుంటారు.
1: ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ ద బ్యాలెన్స్.
0: అన్ని రకములైనటువంటి యొక్క బ్యాలెన్స్ కూడా సరి అయినటువంటి ఉండినప్పుడే ఇది బుద్ధిగా రూపొందుతుంది.
1: Intelligence will be really able to function as intelligence when there is a balance and equilibrium in all these aspects.
0: Kevalamu rutamu satyamu yogamu lekunda pote idi kevalamu idi buddhe kaadu.
1: You cannot call that intelligence at all if it is not associated with rutam satyam and yoga.
0: Ee yogam ante emiti?
1: What do you mean by yoga?
0: Emiti kriya yogama?
1: Is it kriya yoga?
0: Leka hata yogama?
1: హఠయోగం
0: లేక రాజయోగమా?
1: రాజయోగం
0: ఏ యోగం? ఇది ఏ యోగము కాదు. యోగం అనగా ఏమిటి? ఆసనాలు వేయటమే యోగము కాదు. ఇది కేవలము ఒక విధమైన ఫిజికల్ ఇది ట్రైనింగ్, ఒక విధమైన కసరత్.
1: నౌ ది యోగా విచ్ ఈస్ నార్మలీ అండర్స్టూడ్ రెఫర్స్ టు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇస్ నాట్ రియల్ యోగా అట్ ఆల్.
0: ఇవన్నీ కేవలం దేహాన్ని పోషించే నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ దీస్ ఆర్ గివెన్ టు మెయింటైన్ ది బాడీ.
0: నిజమైన యోగం ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధక, మన ఇంద్రియమును అరికెట్టినటువంటి యోగమే నిజమైన యోగం.
1: రియల్ యోగా ఈజ్ వన్ విచ్ కంట్రోల్స్ ది సెన్సెస్.
0: ఈ యోగం అనేటువంటిదే తోక,
1: దాట్ ఈస్ ది టెయిల్.
0: ఈ యోగముతో కూడినప్పుడే బుద్ధి సరి అయిన మార్గంలో నడుస్తుంది.
1: ద ఇంటెలిజెన్స్ విల్ బి ఏబుల్ టు ఫంక్షన్ ప్రాపర్లీ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ యోగా. కేవలం
0: తెలివితేటలతో మేధాశక్తితో కూడినటువంటి వాడిని వీడు చాలా బుద్ధిమంతుడప్ప అంటారు. ఇది బుద్ధిమంతుడు కాదు. ఇది
1: యూజువలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ సమ్ క్లెవర్నెస్ ఇంటెలిజెన్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ మేధస్ యాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అట్ ఆల్.
0: ఇది తెలివివంతుడు కావచ్చు,
1: హీ మే హావ్,
0: అక్కడ బుద్ధిని ఉపయోగించరాదు.
1: It is not proper to use the word buddhi or intelligence there.
0: దీని ఉపయోగించాలంటే ఎక్కడ ఉపయోగించాలి?
1: తెలివి
0: అంతర్ సంబంధమైనటువంటి యొక్క శ్రద్ధ, సత్యము, రుతము, యోగము, ఈ యొక్క మహత్తత్వము, ఈ ఐదింటి యొక్క చేరిక సమయం నుండే దీనికి బుద్ధి అని ఉపయోగించవచ్చు.
1: యూ కెన్ కాల్ దట్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శ్రద్ధ, సత్యం, రుతం అండ్ యోగం అండ్ మహాశక్తి.
0: ఈ యొక్క యోగము ఉండినప్పటికీ మధ్యలో దేహం ఉంటుండాలి, అదే మహత్తరమైన తత్వం తత్వము అని.
1: అండ్ దట్ బాడీ విచ్ కమ్స్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దిస్
0: మహత్ అనగా గొప్ప అని అర్థం.
1: మహత్ రెఫర్స్ టు గ్రేట్.
0: తత్వము అనగా రెండింటినీ గుర్తించినటువంటిది అని.
1: తత్వము ఈజ్ మీన్స్ వన్ విచ్ అండర్స్టాండ్స్.
0: అందువల్లనే మహామంత్రములు యందు తత్వం అసి అన్నారు. తత్వం అసి అదే నేను అన్నాడు.
1: ఇన్ మహత్తత్వ ఇట్ ఇస్ సెడ్ తత్వం అసి థౌ ఆట్ దట్ ఐఎమ్.
0: అనగా ఈ సర్వశక్తితో కూడినటువంటి యొక్క దివ్యత్వమే నేను అనేటువంటి యొక్క తత్వమే మహత్తత్వం.
1: ది మహత్తత్వం రెఫర్స్ టు ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ ది ఆల్ పవర్ఫుల్ ఆత్మ ద ప్రిన్సిపల్.
0: నేనే సత్ చిత్ ఆనందమును అనేటువంటిది మహత్తత్వం.
1: ద రియల్ మహత్తత్వం ఈజ్ టెలింగ్ దట్ ఐఎమ్ సత్ చిత్ అండ్ ఆనంద.
0: స్వస్వరూప సందర్శన భాగ్యమే తత్వము.
1: అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద రియల్ ఫార్మ్ అండ్ రియల్
0: స్వరూప సంధానమే తత్వము.
1: తత్వం ఈజ్ స్వస్వరూప సంధానం.
0: అనగా తానెవరో తనను గుర్తించుకోవటమే ఇది ఒక సరైన తత్వము.
1: ద రియల్ తత్వం ఈజ్ రికగ్నైజింగ్ యువర్ రియల్
0: సెల్ఫ్. బుద్ధి తానెవరో తాను గుర్తించుకోగలదు, అదే నిజమైన బుద్ధి.
1: రియల్ బుద్ధి ఆర్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్
0: కేవలం తెలివితేటలతో ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నంత మాత్రమే వీడు బుద్ధిమంతుడు కాదు.
1: యూ కెనాట్ కాల్ ఎనీ పర్సన్ బుద్ధిమాన్ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ వన్ జస్ట్ బికాస్ హి అండర్స్టాండ్స్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: తనను తాను తెలుసుకున్నటువంటి వాడే బుద్ధిమంతుడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ నోస్ హీ రియలీ ఈజ్ ఎన్ ఇంటెలిజెంట్ వన్.
0: ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని కేవలం సామాన్యమైనటువంటి యొక్క పేరుతో, సామాన్యమైనటువంటి స్థితితో మనం అనుభవించరాదు.
1: హూ షుడ్ నాట్ థింక్ దట్ బుద్ధి రెఫర్స్ టు దిస్ ఆర్డినరీ క్లెవర్నెస్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: ఇది కేవలము ఆత్మకు ప్రతిబింబమనే చెప్పవచ్చు.
1: who can say that this buddhi is a reflection of atma.
0: Idi atma yokka reaction ane cheppavachunu.
1: You can say that this is a reaction of atma.
0: Idi atma yokka reflection ane cheppavachunu.
1: You can say that this is a reflection of atma.
0: Idi atma yokka resound ane cheppavachunu.
1: You can say that this is resound of atma.
0: Kanuka resound, reflection, atma yokka tattvame buddhi yokka pramanam.
1: The real intelligence is the reaction and reflection and resound of atma.
0: Kanuka vidyarthulu ee vidhamainatundi buddhi yokka rahasyanni chakkaga telusukunnappude nenu buddhimantuda leka bhramato koodina vaada ani tanaku taane nirnayam chesukovachu.
1: Only after the students understand the real nature of this intelligence in all its aspects, one can tell oneself whether he is really intelligent.
0: First rank vachinanta matramana leka o grade vachinanta matramana nenu chaala telivitetagala vaadani bhavinchukovachu. Telivitetalu undavachunu, adi medha shaktiki sambandhinatundi.
1: Now just because you get a first rank or o grade, if you say that you are extremely intelligent, well, you have cleverness, you have that intellect.
0: మే అది మేధా శక్తి. మేధ దాంట్లో పుట్టినటువంటి శక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ విచ్ హస్ టేకన్ ఇట్స్ ఆరిజిన్.
0: మేధా శక్తియే మాయా శక్తి.
1: దిస్ పవర్ ఆఫ్ మేధ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇల్యూజన్, ది పవర్ ఆఫ్ మాయా.
0: రామచంద్రుడు 14 సంవత్సరం అరణ్యవాసం చేసి శ్రీ అయోధ్యలో ప్రవేశించిన తరువాత కైక తన దోషమును తాను గుర్తించి ఒంటరిగా ఉన్న సమయం నందు రాముని దగ్గరికి వెళ్లి, నాయన, నా వల్లనే నీకు ఇన్ని కష్టములు కలిగింది. నీవు సాక్షాత్ భగవంతుడవని తెలిసి కూడాను నా విషయవాసన చేత, నా అభిమానం చేత, నా మమకారం చేత నిన్ను ఈ విధమైనటువంటి కష్టములకు గురి చేస్తుంది. నాయన, ఈ పరిహారార్థమై నీవు ఏదైనా ఒక చక్కని ఉపదేశం చేసి నా యొక్క ఈ పాపను క్షీణింపచేయమని చెప్పిన కోరింది.
1: After Rama returned from exile, Kaikeyi was highly repentant. She went to Rama at an appropriate time and asked him, I have sinned. I have caused you untold troubles. Let me repent and expiate for what sins, whatever sins I have committed.
0: Ramulu directly cheppakunda indirectly ga aneka rakamaina margamu chupinchinadu.
1: Rama conveyed the various methods.
0: ఇది అనాది కాలం నుండి అవతారముల యొక్క రహస్యమే ఇది. ఏది డైరెక్ట్ గా చెప్పటం లేదు.
1: అవతారం
0: కొన్ని మాత్రమే చెప్పవచ్చును, కానీ కొన్ని మాత్రం ఇండైరెక్ట్ గా చెప్తూ వస్తుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ అవతార్స్ నెవర్ టెల్ ఎనీథింగ్ డైరెక్ట్లీ. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దే కన్వే ఇండైరెక్ట్లీ ఓన్లీ.
0: కారణం ఏమనగా, మానవత్వం నుండే ఒక దివ్యత్వం ఉన్నది కనుక ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పి ఆ దివ్యత్వం ద్వారానే తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ద రీజన్ ఈజ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ డివినిటీ బేసికలీ. ఇన్ ఆర్డర్ దట్ డివినిటీ మేనిఫెస్ట్,
0: అన్ని డైరెక్ట్ గానే చెప్తూ పోతుంటే తన యొక్క దివ్యత్వాన్ని తాను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేడు.
1: వెన్ ఇట్ ఈస్ టోల్డ్ డైరెక్ట్లీ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: తన దివ్యత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్వాతంత్రం కూడా అతనికి అందించే నిమిత్తమే ఇండైరెక్ట్ గా చెప్తుంటాడు.
1: In order to give that capacity and that freedom to understand his own real divinity, things are conveyed indirectly.
0: Ikkada amma neeku upadesham chestaru kaani sarayunadi teeramunaku velli snanam chesi akkada chuttu emaina untundayemo chusi avi em chestunnayo chuchukoni ramannadu.
1: Mother, well, I will teach you the necessary things, but go to river Sarayu, have a bath.
0: Aame ఈనాడు గొప్ప ఉపదేశం అందుకోగలుగుతున్నాను నా కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ద్వారా అని చాలా ఆనందపడి తన చెలికత్తెలతో సరియు నదికి పోయింది, స్నానం చేసింది, చుట్టూ చూసింది ఏమిటిండాయని. కానీ అక్కడ అంత గొర్రెలు ఉంటున్నాయి.
1: లుక్ టు ద సరౌండింగ్స్ అండ్ కమ్ బ్యాక్. షీ వెంట్ విత్ ది అదర్ అండ్ వెన్ షీ వెంట్ అండ్ హ్యాడ్ ద బాత్ ఇన్ సరయు రివర్, వాట్ షీ సా వాస్ గోట్స్ and sheep.
0: Chuchindi chuchetappudiki ekkada chuchina gaani me me me narustunnayi ee gorlu ee mekalu.
1: The sheep and these goats were మేకింగ్ ది సౌండ్ మే మే.
0: వచ్చింది పాపం, అమ్మా మీరు స్నానం చేశారా? చేశారు. సరియు నది ఒడ్డున ఏమి జీవిస్తున్నాయి, ఏ యొక్క మృగములు ఉన్నాయి, ఏ మనుషులు ఉన్నారు చెప్పమన్నాడు.
1: కైకే రిటర్న్ రామ ఆస్క్ మదర్ డిడ్ యు హ్యావ్ యువర్ బాక్ వాట్ డిడ్ యు ఫైండ్ వాట్ ఎనిమల్ డిడ్ యు ఫైండ్
0: ఆయన గొర్రెలు మేకలు పచ్చిగడ్డిని మేస్తున్నాయన్నాడు.
1: అండ్ షీ సెడ్ వెల్ దిస్ గోట్స్ అండ్ షీప్ వర్ గ్రేజింగ్
0: అవి ఏ విధంగా శబ్దం చేస్తున్నాయన్నాడు.
1: వాట్ సౌండ్ వర్ ద ప్రొడ్యూసింగ్ మదర్
0: దాని స్వభావమే కదా మే మే మే అని అరుస్తున్నాయన్నాడు.
1: ఇట్ ఇస్ దర్ నేచర్ టు మే మే
0: మే అంటే ఏమిటి అన్నాడు.
1: హి ఆస్క్ వాట్ యు అండర్స్టాండ్ బై మే
0: ఎవరు అనేటువంటిది, నేనెవరు అనేటువంటిది.
1: మే మీన్స్ హూ ఆమ్ ఐ.
0: గొర్రెలు కూడాను ఆశిస్తున్నాయి నేనెవరు నేనెవరు నేనెవరు నేనెవరు అని ప్రశ్నిస్తున్నాయి. కనుక నీవు మానవుడై పుట్టుకుంటావు, నీవు నేనెవరు అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకపోతే నీవు గొర్రెతో సమానమేనన్నాడు.
1: ఈవెన్ ది షీప్ గో ఆన్ ఆస్కింగ్ హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్. If you are not in a position to know, put the question to yourself to know who you are.
0: కనుక నేనెవరు అనేటువంటి ప్రశ్న మాత్రం వేసుకోకుండా నీవెవరు అతనెవరు ఇతనెవరు అని ప్రశ్న వేస్తుంటే వీరంతా గొర్రెలతో సమానమే.
1: టుడే if you don't put a question to yourself as to who you really are and are interested in knowing who the other person is,
0: ప్రశ్న వేసుకో who am I.
1: In the first instance put the question to yourself who am I.
0: కనుక నీ పుట్టినప్పుడు ఏ యొక్క దీనితో నీవు పుట్టావో నీవు గిట్టినంతటి వరకు కూడాను ఆ యొక్క దీనితోనే నీవు గిట్టరాదు.
1: విత్ వాట్ ఎవర్ యు ఆర్ బోర్న్ యు షుడ్ నాట్ డై విత్ ద సేమ్ థింగ్.
0: పుట్టినప్పుడు నీవు కోహం కోహం కోహం అని ఏడ్చినావు.
1: వెన్ యు ఆర్ బోర్న్ యు క్రైడ్ అవుట్ కోహం
0: కోహం అనగా నేనెవరు నేనెవరు.
1: హూ ఆమ్ ఐ హూ ఆమ్ ఐ దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కోహం.
0: చచ్చేంత వరకు నేనెవరు నేనెవరు అని చచ్చేస్తే ఇంకా పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Even at the time of death, if you die asking the question, who am I? What is the use of life?
0: Puttinappudu koham ani puttav satya samayalo soham ani chavali adhe sarthakam.
1: When you are born you said who am I, when you are dying you should say I am that and die. That sanctifies your life.
0: Kanuka manavuni endunnatundi ahankara tattvani manam nirmoolam kavinchukovalante oka margane manam anusarinchali.
1: If you want to destroy this ahankara for want of our ego, you will have to just follow a particular path.
0: ఇది ఒక భగవత్ యొక్క మార్గమును తప్ప అన్య మార్గంలో మనకి ఇది ఏమాత్రం కూడాను ఫలింప చేయదు.
1: ఎక్సెప్ట్ బై ఫాలోయింగ్ ది పాత్ డివైన్ దెర్ ఇస్ నో అదర్ పాత్ విచ్ కెన్ లీడ్ యు ఆన్.
0: అహంకారం కలిగినప్పుడు నీ ఒక ప్రదేశంలో కూర్చో.
1: వెన్ యు సఫర్ ఫ్రమ్ దిస్ అహంకారా
0: నీ శ్వాసను నీవు పరీక్ష గావించు.
1: You go on observing your own breath.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏమని పలుకుతున్నాయో నీ విచారణ చేయి.
1: Enquire into what you are inhaling and exhaling produces sound.

0: ఈ యొక్క శ్వాసను నువ్వు చక్కగా అనుసరించు.
1: అబ్జర్వ్ ద వర్డ్ సోహం, ఐ ఆమ్ దాట్.
0: సోహం అనగా సహ అహం, ఈ రెండింటి పదములు చేరే సోహం అయిపోయింది. సహ అహం,
1: సోహం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ సహ అండ్ అహం.
0: సహ నీవు, అహం నేను.
1: సహ ఈజ్ యూ, అహం ఐ.
0: సహ బ్రహ్మ, అహం నేను. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావం మనలో ఆవిర్భవించుకొని ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావాన్ని నీవు అభివృద్ధి గావించుకుంటూ వస్తే ఈ అహం అనేటువంటిది నీకేమాత్రం కూడా బాధించదు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ విత్ ఇన్ యూ అహం బ్రహ్మాస్మి, అయం బ్రహ్మ, అయం బ్రహ్మ, దెన్ దిస్ అహంకార విల్ నాట్ బాదర్ యు.
0: వేదాంత పరిభాష యందు హంస గాయత్రి అని చెప్తూ పోయారు. సోహం, హం అనగా హంస, హంస గాయత్రి యొక్క సోహం అని.
1: దిస్ సోహం మంత్ర ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ హంస గాయత్రి ఇన్ వేదాంతిక్ పార్లన్స్.
0: విద్యార్థులారా, మన యందు అంతర్వాణి అదే కాన్షియన్స్. ఈ సోహం తత్వంతో మనకు క్షణ క్షణం కూడా నువ్వు బోధిస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ వీఆర్ గెటింగ్ లెసన్స్ ఫ్రమ్ అవర్ కాన్షియన్స్ విత్ దిస్ సోహం ప్రిన్సిపల్.
0: ఒక దినమునకు 24 గంటలు,
1: ఎ డే కన్సిస్ట్ ఆఫ్ 24 అవర్స్.
0: 24 గంటల లోపల కూడాను మనము ఈ సోహం, సోహం అనేటువంటిదంతా కూడాను ఒక దినమునకు 21,600 పర్యాయము చెప్తుండాలి. 21,600.
1: We chant this soham within a day of 24 hours 21,600 times.
0: 21,600 times. నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ అని అంతర్వాణి నీకు ఉపదేశం చేస్తుంటే ఈ ఉపదేశాన్ని కట్టబెట్టి, ఒక తట్టు కట్టిపెట్టి దీనిని నేనే బ్రహ్మ అనేటువంటి దాన్ని మర్చిపోయి నేను రామయ్య, నేను సీమయ్య, నేను జోగయ్య, నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఇది ఏమైనా సరైన మార్గమా?
1: When your own conscience is repeating 21,600 times that you are a Brahman, and if you refuse to recognize that and go on with your own names as Ramayya, Krishnaya, are you just
0: Ramayya, Krishnaya anukoni neevu enta kaalam sadhana chesina kudanu idi prayojanamee ledu. Neevu Ramayya gaane untavu, neevu Krishnaya gaane untavu. Ee Ramayya Krishnaya dehaniki pettina perlu kaani nee perlu kaadu.
1: With the feeling that you are Ramayya and Krishnaya, you may do this sadhana any duration of time. It is useless. The name is given to your body and not to yourself.
0: ఇది దేహానికి పెట్టిన పేరు.
1: This name is given to the body.
0: నా సోహం అనేటువంటి పుట్టిన పేరు.
1: This soham is my name from birth.
0: పుట్టిన పేరు శాశ్వతం కానీ పెట్టిన పేరు శాశ్వతమా?
1: The name which is born with you is permanent. No, name which is given is not
0: permanent. Artificial.
1: Whatever is given is artificial.
0: పుట్టినది real.
1: Whatever is born with you is real.
0: అదే నీ సత్యం.
1: దాట్ ఈజ్ యువర్ ట్రూత్.
0: ఆ సత్యమే ఋతముగా భావించుకోవాలి.
1: దాట్ ట్రూత్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ ఋతం.
0: ఈ సత్య ఋతములు రెండింటిని ఏకత్వం గావించుకుని దివ్యత్వమైనటువంటి సచ్చిదానందాన్ని పొందాలి.
1: ఇఫ్ యూ యునైట్ దిస్ ఋతం అండ్ సత్యం, యూ బి ఏబుల్ టు రీచ్ సచ్చిదానంద.
0: కనుక బుద్ధి అనేటువంటిది కేవలము లోక సంబంధమైన రీతిగా మనము ఉచ్చరించేటువంటిది కానీ, అనుభవించేటువంటిది కానీ, దానిని ఉపయోగించేటువంటిది కానీ కాదది.
1: The real intelligence is not the one which is commonly used and commonly understood and experienced as intelligence in the worldly sense.
0: Kanuka buddhi aneetundi dani yokka rahasyanni chakkaga gurtinchukoni tadwara ee ratasarathi yokka vishayanni manamu poorthi telusukunnappude ataniki mana jeevitham aneetundi rathanni ataniki arpitam cheyataniki oka vidhamaina avakasam untundi.
1: Only when we understand the secret and the full aspects of buddhi, we would be able to hand over this chariot to the charioteer with full satisfaction.
0: Krishnudu partha sarade ainadu.
1: Krishna was partha sarade.
0: Parthudu ante evaru?
1: Who is partha?
0: Kevalam Arjunudu maatrame kaadu.
1: It is not Arjuna alone.
0: Prithvi putrudainatunte vaade parthudu. Kabatti meerandaru prithvi putrule, meerandarkini partha sarade. Aa bhagavantuni saradiga meeru tisthikarinchali.
1: It is not merely Arjuna. Everyone born on earth is the son of Prithvi, and that is Partha. You have to accept the Lord as the charioteer.
0: Idi bhagavantuni atma pratibimbam ainatundi ganaka ee buddhi, buddhini saradiga pettukoni
1: as intelligence is a reflection of God,
0: మీ పెన్నిధి అయినటువంటి యొక్క భగవంతుని సన్నిధిని చేరడానికి కృషి చేయండి.
1: With itself, try to reach the lotus feet of the Lord.
0: ఈ అన్నింటికి ప్రేమ అత్యవసరము.
1: Love is essential for all these things.
0: ప్రేమ లేకుండా ఏ కార్యము కూడాను మనం చేయడానికి వీలు కాదు.
1: It is impossible to accomplish anything without love.
0: కేవలం తినటము త్రాగటం కూడాను ప్రేమ ఉండినప్పుడే దాన్ని తినడానికి త్రాగడానికి కొనుక్కుంటాం.
1: Even eating and drinking depends upon the love.
0: కనుక ఆ ప్రేమ స్వరూపుడే భగవంతుడు.
1: God is the very embodiment of
0: భాస్కరుడే భగవంతుడు.
1: He is the సత్యమునకు
0: నిలయమైనటువంటి వాడే సత్య.
1: And he is the one who knows truth.
0: కనుక ప్రేమ చేత మీ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తించడానికి బుద్ధిని ఆశ్రయించి తద్వారా మీ యొక్క మానసిక తత్వాన్ని పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి నవ్యమైనటువంటి భవ్యమైనటువంటి రూపకంగా తీర్చిదిద్దుకుంటారని నేను ఆశిస్తున్నాను.
1: త్రూ లవ్ ట్రై టు రికగ్నైజ్ యువర్ రియల్ నేచర్ with the help of the proper intelligence and purify your mind, and through that you sanctify your lives.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఓర్నమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రభాతే, తెల్లవారి సూర్యోదయము కేవలము వెలుగును ప్రసాదిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద సన్ రైజ్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ప్రదోషే, ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయం అనేటువంటిది కేవలము చీకటిని ప్రసాదిస్తుంది.
1: ఆఫ్టర్ ది సన్సెట్ ఇస్ ద మూన్ దట్ షెడ్స్ ఇట్స్ లైట్ ఇన్ ది డార్క్ నైట్.

0: గుణవంతుడైనటువంటి కుమారుడు తన కులమునే పోషిస్తాడు.
1: A virtuous son is the beacon for the whole of the lineage.
0: కనుక సుపుత్రుడు అన్నింటికంటే గొప్ప ఆదర్శమైనటువంటి వాడు.
1: A good son, a virtuous son is an ideal.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము వీటన్నింటికంటే కూడాను గుణవంతుడైనటువంటి కుమారుడు మహా గొప్పవాడు.
1: మోర్ దెన్ ద వన్ విత్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అవేర్నెస్, వాట్ ఎవర్ యు మే కాల్, ఎ వర్చువస్ సన్ ఈజ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ గుణవంతుడైనటువంటి కుమారుడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ వర్చ్యూస్.
0: ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటుంటారు.
1: ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ ప్రిసెప్టర్, గురు.
0: కానీ వినాయకునకు ఎట్టి గురువు లేరు.
1: వినాయక హ్యాస్ నో గురు ఆర్ ప్రిసెప్టర్.
0: అతనే సర్వులకు నాయకుడు.
1: He is the leader of all leaders.
0: తనకు మాత్రం ఎవరు నాయకుడు లేరు.
1: He has no master or leader above him.
0: కనుకనే ఇతని పేర్ల యందు వినాయక అని కూడాను సార్థకమైనటువంటి నామం వచ్చింది.
1: So he has got a befitting name. As he has no leader above him, he is called Vinayaka.
0: ఎట్టి నాయకుడు లేకుండా సర్వకులు నాయకుడైనటువంటి వాడు వినాయకుడు, కనుక ఇతనికి వినాయక అని పేరు వచ్చి.
1: As he has no master above him, he being the leader to all, he is called Vinayaka.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఏ పూజలు ప్రారంభించినప్పటికీ మొదలు వినాయకుడిని ప్రార్థించి పూజలు ప్రారంభిస్తుంటారు.
1: All forms of worships, any path for that matter, begin with offering of puja to Lord Vinayaka to begin.
0: సంగీత సాహిత్యమునందు కూడాను ప్రారంభములో మొట్టమొదట వినాయకుని వలె ప్రభువే అని ప్రార్థిస్తారు.
1: The music and literature, they also begin with prayers to Vinayaka.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: So Vinayaka is the leader of all.
0: Itti Vinayakunni manamu adarshanga teeskunnappude sarva karyamulakunu siddhinchutundi.
1: When we have Vinayaka as our ideal, we'll have fulfillment, we'll be successful in every task that we undertake.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Vinayakunaku ఒక తొండం ఉంటుండాలి.
1: వినాయక హ్యాస్ గాట్ ఎ ట్రంక్.
0: అనగా ఏనుగు యొక్క తల.
1: దట్స్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: తెలివితేటలు ఎందుకని, గుణములు ఎందుకని, విచారములు ఎందుకని ఏనుగుతో సమానమైనటువంటి వాడు వినాయకుడు.
1: Elephant stands for intelligence, the loyalty and discrimination, and Vinayaka represents all these qualities.
0: Prati daniki ni vicharana chesi yenugu mundu adugu pettutundi.
1: Elephant proceeds forth exercising discrimination first.
0: Adhe vidhamgane nityanitya parisilana jarigina tarvatane vinayakudu ముందుకు సాగుతాడు.
1: లైక్వైజ్ వినాయక స్టెప్స్ అహెడ్ ఆఫ్టర్ థరోలీ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ టెంపోరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: గణపతి ఈ నాలుగు అక్షరములతో కూడాను విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి వాడు వినాయకుడు అని పేరు.
1: వినాయక రిప్రజెంట్స్ The excellence of wisdom contained in all the four letters, Ganapati.
0: Itti Vinayakunni Inadu, Sarvalakunnu Visparinchi, Yedo Kunni Pujalu Jarupthu Untuntaru.
1: All people seem to have forgotten this aspect of Vinayaka and yet offer worship.
0: Ee Pujalu Jaripinappatikini, Vinayakuni Pooja Matramu Manaradu.
1: Whatever path you may proceed, but you can never give up worship to Vinayaka.
0: Itti sarvulaku nayakudainatundi Vinayakunni manam nayakuduga teesukovatamu vidyarthulaku pradhana kartavyam.
1: It is the main duty of all students to consider Vinayaka as the leader who happens to be the leader of everyone.
0: Itti kudumbam kaliginatundi Vinayakudu jagattulo endunu kaanaladu.
1: Vinayaka, with all these virtues and qualities, unparalleled, second to none.
0: Atti Vinayakuni manam adarshanga teesukoni mana vidyabhuktri yandu manam nadchukodaniki prayatnam chesinappudu sarva vidyalu kudanu manaku sampraptam avutayi.
1: When we take Vinayaka as ideal, acquire knowledge and the intellect appropriate, and tread our life accordingly, we'll be successful.
0: Itaniki bojju chala peddadi.
1: He has got a wide, big stomach.
0: Anaga budhamku nindu kudanu jnaname ataniki pradhanamainatundi shakti.
1: The main power of wisdom is contained in his stomach.
0: Itti nayakudainatundi Vinayakudini inadu manamu poojinchali.
1: We must worship Vinayaka of this stature.
0: Itaniki తండ్రి తల్లి ఎవరని?
1: ద మదర్ అండ్ ఫాదర్. హూ ఆర్ ది మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ వినాయక్?
0: ఏదో కొన్ని చరిత్రలు ఎందు చెప్తున్నారు కానీ కాదు.
1: యాజ్ పర్ ద స్టోరీస్ దే సే ఈశ్వర్ అండ్ పార్వతి.
0: ఇతనికి నాయకుడు లేనట్టుగా తల్లిదండ్రులు కూడాను వినాయకుడికి లేరు.
1: యాజ్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్, హీ హాస్ నో పేరెంట్స్.
0: అందరికీ మాస్టర్ అయినటువంటి యొక్క వినాయకుడికి తల్లి తండ్రి అనేటువంటి మాస్టర్స్ ఎక్కడ ఉంటారు?
1: When Vinayaka is the master of everybody, how can you decide his parents?
0: కనుక ఇతనికి నాయకుడే లేనటువంటి వారు వినాయకుడు కనుక ఇతనికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం ఎవరు కూడా తెలుపుకోలేము.
1: We cannot understand the mystery, the divinity of Vinayaka. As he has no other master above him.
0: Prabhate deepaku ravihi. Ee tellavari chesinappudu manaku tejasu andinchetunti vaadu ravi.
1: It's only ravi the sun.
0: Vinayakuniki talli tandri aneetunti masters ekkada untaru?
1: When Vinayaka is the master of everybody, how can you decide his parents?
0: Kanuka

0: మనకు తేజస్సును అందించేటువంటి వాడు రవి.
1: ఇట్స్ ఓన్లీ రవి ద సన్ హూ గివ్స్ us లైట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ డాన్.
0: ఇట్టి రవికి ఎవరు తల్లిదండ్రులు?
1: హూ ఆర్ ది పేరెంట్స్ ఆఫ్ ది సన్ గాడ్ రవి?
0: ఇతని ఎవరికి తల్లిదండ్రులు లేరు, కానీ ఇతనికి తండ్రి తల్లి ఉన్నారంటే అది చాలా చాలా పొరపాటు.
1: టు సే దట్ వినాయక్ హ్యాస్ పేరెంట్స్, యు ఆర్ మిస్టేకన్.
0: సర్వులకు తానే నాయకుడు.
1: హీ ఈస్ ద లీడర్, మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: సర్వులకు మాతాపితులు తానే.
1: హీ ఈస్ ద ఫాదర్ అండ్ ద మదర్ ఆఫ్ ఎవ్రీ.
0: త్వమేవ మాతా చ పితా స్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవణం స్వమేవ. అన్నింటికి తానే మనకు తల్లి తండ్రి ద్రవ్యము అంతా కూడా తానే.
1: వినాయక ఇస్ ద మదర్, ఇస్ ద ఫాదర్, ఇస్ ద ఫ్రెండ్, ఇస్ రిలేషన్, అవర్ ఎవ్రీథింగ్, ద ప్రాపర్టీ, ద పొజిషన్స్, ఎక్విజిషన్స్.
0: ఇట్టి నాయకుణ్ణి ఈనాడు లోకము మర్చిపోతూ వచ్చింది.
1: We have forgotten Vinayaka in the recent times.
0: Sarvulunu alpa swarpamainatunte varini nayakuluga teesukuntunnam manam.
1: We go by low personalities as our leaders.
0: Vinayakuni kshikti samarthyamulu evvarikini chalavu levu.
1: The potentiality, the capacity and the leadership qualities in Vinayaka are not noticed in anybody.
0: ఈ ప్రపంచమునందు సర్వ విధములైనటువంటి యొక్క ప్రయత్నములకు వినాయకుడే ప్రధాన నాయకుడు.
1: వి ఫైండ్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ ఆఫరింగ్ అవర్ ప్రేయర్ టు వినాయక యాజ్ హీ హ్యాపెన్స్ టు ద లీడర్.
0: ఈనాడు అట్టి వినాయకుడి యొక్క జన్మం యొక్క సంపర్కము, దీని యొక్క స్వభావము అంతా ఈ దినము యొక్క సంబంధమే.
1: This day is related to the birthday of Vinayaka and the significance in the birth of Vinayaka.
0: అతను పుట్టిన వాడైనప్పుడు ఏదో ఒక దినము ఒక గంట కొన్ని స్థానములు చెప్పవచ్చును, అతను పుట్టినవాడు కాదు.
1: We may just decide the birthday in a calendar, but he has no birth.
0: సర్వ ప్రపంచమునకును తానే పుట్టించినటువంటి వాడు.
1: In fact, the whole universe has originated out of him.
0: ఇట్టి నాయకునికి ఇంకొక నాయకుడు ఎక్కడ కావాలి?
1: How do you expect a master above him?
0: వినాయక చరిత్రలో ఇది చవితి.
1: This happens with Chaviti, the fourth day.
0: అనగా చతుర్ముఖమైనటువంటి యొక్క దశ.
1: It is four faceted day.
0: వినాయక చవితి.
1: వినాయక చవితి, the fourth day.
0: దీనికి అతనికి అన్ని విధములు కూడాను నాయకత్వం వహించినటువంటి.
1: అండ్ హీ ప్రిసైడ్స్ ఓవర్ ద లీడర్ ఆఫ్ ఆల్ ది ఫోర్ ఫ్యాసెటెడ్ డే.
0: సర్వ వేదములు, సర్వ శాస్త్రములు, సర్వ ఇతిహాస పురాణములు కూడాను అన్ని కూడాను వినాయకుడి యొక్క ప్రబోధనలనే జరుగుతూ వస్తున్నాయి.
1: ద వేదిక్ గీతా, ద ఉపనిషద్ టీచింగ్ అండ్ ఆల్ దట్ ఈస్ కన్వేడ్ ఇన్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వినాయక, హిస్ గిఫ్ట్.
0: కనుక వేదములు ఎక్కడి నుంచినో ఉద్భవించినవి మనం తలుచుకోరాదు.
1: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ ద థాట్ దట్ వేద ఈస్ కంపోజ్డ్ బై ఎనీ పర్సన్.
0: చతుర్వేదములంతా కూడాను వినాయకుని యొక్క సంకల్పం ఇది.
1: ఆల్ ఫోర్ వేదాస్ రిప్రజెంట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిస్ డివినిటీ అండ్ ద విల్.
0: ఈ వినాయకుడికి సర్వమును స్వాధీనమైపోయినటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వినాయక.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ వినాయకునికి కోపం అన్నది ఎప్పుడు కూడాను లేదు.
1: వినాయక హ్యాస్ నో ఎలిమెంట్ ఆఫ్ యాంగర్ ఇన్ హిమ్.
0: ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడే.
1: హీస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఉండినటువంటి స్థానంలో ఈ కోపత అపయశ డంబములు ఏమాత్రము ప్రవేశించటం వీలు కాదు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ కెనాట్ బి ఎన్వి, ప్రైడ్, పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: అతని ముఖమును మీరు చూసి ఉంటారు.
1: You must have watched his face.
0: ఎక్కడే గాని వినాయకుడు కోపంగా ఉండేట్టుగా ఆ ముఖం మీరు చూడలేదు.
1: Have you ever seen the furious faced Vinayaka? You cannot even face him.
0: ఎప్పుడు చిరునవ్వుతోనే చిందులు దొక్కుతుంటాడు.
1: You see Vinayaka with a smiling face always.
0: తల్లిదండ్రులను పిలిచిపడినటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు కూడాను ప్రేమతోనే పిలువబడుతుంటారు.

0: fact, his approach to his parents, Parvati Parameshwara, is based on the foundation of love. There is a small story associated with this. On our way to Kodaikanal, there is a pilgrimage center.
1: అది వినాయకుడి యొక్క స్థానము అని.
0: ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వినాయక.
1: అక్కడ వినాయకుడు ఇక్కడ నుంచి వచ్చాడని.
0: వేర్ ఫ్రమ్ హ్యాస్ హీ కమ్ దేర్?
1: ఎక్కడి నుంచి రాదు, అక్కడికక్కడే పుట్టాడు.
0: హి హాస్ ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: అటువంటి స్థానం లోపల వినాయకుడికి ఎక్కడి స్థానము? సర్వత పాణిపాదం, తర్వతవచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ చూసినప్పటికీ ఉండేటువంటి వినాయకుడికి ఫలాని స్థానం తనది, ఫలాంటి కాంతి తంది అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
0: Though there is a center of worship, Vinayaka is present everywhere, in everyone, at all places, in all periods of time.
1: కనుక మనం ఏదో దృష్టికి మలుచుకునే నిమిత్తమై మనం ఒక స్థానం పుట్టిన స్థానమని, ఒక స్థానం పెరిగిన స్థానమని, ఒక స్థానం సంచరించినటువంటి స్థానమని దీనికి పేర్లు పెట్టుకుని తృప్తి పడుతున్నాము.
0: It is only for our practical purposes of visualization and personal experience we attribute a definite place of dwelling even to God.
1: భగవంతుడికి పుట్టిన స్థానం అనేటువంటి ఒక ప్రత్యేకంగా లేదు.
0: There is no separate birth place for God.
1: పెరిగిన స్థానం మరొకటి అనేటువంటిది ఇక్కడ లేదు.
0: There is no specific place where he has grown.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఏది పుట్టిన స్థానము, ఏది పెరిగిన స్థానము, ఏది సంచరించిన స్థానం?
0: When God pervades everywhere, so vast, all over the universe, what is the place which we can say it is birthplace or the place where he has grown?
1: ఎక్కడ భగవంతుడు ప్రాప్తిస్తు, ఎక్కడ సర్వ దుర్గుణములు కూడా దూరం చేసుకుంటారో అక్కడంతా భగవంతుడు ప్రత్యక్షమవుతుంటాడు.
0: The moment you give up bad qualities and start praying, appealing to God, he manifests himself there.
1: కనుక దుర్గుణములు దూరం చేసుకున్నటువంటి స్థానమే భగవంతుడి పుట్టిన స్థానం.
0: The birthplace of God is that where, the moment when we distance ourselves from evil qualities.
1: కనుక భగవంతునికు గుణదోషుడు కాలే కాదు, గుణాతీతుడు.
0: God is beyond attributes, attributeless.
1: అతనికి ఒక గుణము మరొక గుణము లేదని చెప్పుటకు వీలు కాదు.
0: We cannot specifically say that he has got one attribute and he is without another.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
0: He is attributeless, formless, eternal, immortal, nectarine and crystal clear, ancient.
1: గుణమే లేనటువంటి వానికి ఇంకా ఎక్కడ గుణం అని చెప్పాలి?
0: When he is attributeless, how do you say he has got a particular attribute?
1: కనుక గుణాతీతుడనగా భగవంతుడు మాత్రమే గుణాతీతుడు.
0: The one who has transcended attributes is God himself.
1: ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు గానీ అది కోపం కాదు.
0: He may appear to be angry. It is not anger in the sense.
1: భక్తులను మార్గంలో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా గలటిస్తాడు.
0: To set right the devotees, to see that they lead correct life.
1: ఆ కఠిన శబ్దమే లేకుండా ఈ భక్తులు కూడా వినడానికి వీలుండదు.
0: When God does not use harsh words, the devotees cannot be corrected.
1: కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు.
0: God pretends to be angry only to set right the devotees.
1: Anni kevalamu oka natakamale kaani sarinaatvanti sutyamudu kaadu.
0: In fact, this anger is only dramatic action but not reality.
1: Bhagavantuniki etti kopamulu revu.
0: God has no trace of
1: anger. Eppudu atti kopamuniki avakasame ivvadu.
0: He never gives scope for anger.
1: Manam doshamulu chesinappudu bhagavantuni kopinchutunnademo ani talichukuntam.
0: When we commit a mistake, we think that God is angry.
1: కాని నీ దోషమును నేను జ్ఞప్తి చెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు.
0: God pretends to be angry so that you will be reminded of your own mistakes.
1: కొన్ని కొన్ని సమయాల లోపల భగవంతుడు మీతో మాట్లాడకుండా ఉండే సమయం లోపల స్వామికేమో కోపం వచ్చిందేమో, ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తుంటారు.
0: At times when Bhagavan does not talk to you, you think that Bhagavan is angry with you and therefore stop talking to you.
1: దానికి కోపం అనేదే కాదు.
0: భగవాన్ హ్యాస్ నో యాంగర్ ఎట్ ఆల్.
1: అన్నింటి ఎందుకు ప్రేమతత్వమే.
0: భగవాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అది ఏ కోపంగా భావుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ష్ వర్డ్స్ మే లుక్ మే సౌండ్ యాజ్ ఇఫ్ హీస్ యాంగ్రీ బట్ ఇట్స్ రియాలిటీ ఇస్ లవ్ ఓన్లీ.
1: మన నిత్య ప్రార్థనల యందు కూడాను అట్టి దోషము మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి.
0: అండ్ వీ ఫైండ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ దట్ వీ కమిట్.
1: నాయన ఇట్రా అని పిలిస్తే ప్రేమతో పిలిచినట్టుగా అవుతుంది.
0: When he says softly, come close, it appears he is talking to you lovingly.
1: Naina, itra, annapudu kopamto cheppinattuga untadi.
0: When he says harshly, come here, it means he is quite angry.
1: Kanaka ivanni shabda pramanamule tappa anya pramanamulu kadu.
0: This is only change in the tone, nothing to do with the reality.
1: Idi durvasuniki vachinatuvanti peru.
0: This is an attitude of Durvasa at one time.
1: Durvasuniki kopame ledu.
0: Durvasa has no anger in him.
1: దుర్వాసుడు అనగా కోపం కలవాడు అని పిలుచుకుంటుంటారు ప్రపంచంలో.
0: We think Durvasa is the other name for anger.
1: కనుక మహాభారత యుద్ధ సమయమునందు
0: during Mahabharata battle
1: ఈ పాండవులను దాచిపెట్టేత
0: in order to keep the Pandavas hidden
1: వీరికి యుద్ధ సమయం లోపల ఎట్టి ప్రమాదము ఉండదు అని వారి యొక్క భ్రాంతి.
0: They never wanted to face any danger or risk in the battle.
1: Draupadi went. Durvasuni prarthinchindi.
0: And she prayed Durvasa.
1: Swami. Rishi na patraku shapam ichinattuga kanipistundadi.
0: You should only save them from this danger and the risk.
1: Suryodayam lopanne pandavulu natinchuru gaaka annadu.
0: They faced the risk of losing their lives. The next morning.
1: Kanuka na patulaku atti doshamu em matram antakunda kaapadamani korindi.
0: She prayed to the saints saying that they would be rescued and saved against this curse.
1: Kaapadtanu cheppadu.
0: And Durvasa promised.
1: Kani taanu kurchunnatundi seat kindane oka pedda 5 mandiki sambandhinchinatundi sthanam okati complete ga kaali cheyinchadu.
0: A huge pit was dug and emptied in order to make all these 5 Pandavas seated there.
1: Dani paina Durvasudu kurchunnadu.
0: And he spread a wooden plank over it and Durvasa sat on it.
1: Ee Durvasudiki kopam vasti evarni shapistadu aneetundi andariyandunu ee bhayam prameshinchindi.
0: No one dares to be close to Durvasa because he stands for anger and he may curse any moment.
1: Kani tirigi aa Durvasudu unnatundi sthanamuniki poyi
0: they went to that place where Durvasa was there.
1: Virodhi ainatundi vaadu
0: the enemy.
1: Swami meer sarvaloka samarthudu sarvajnana sampannudu.
0: Swami, O sage, you are omniscient, you are omnipotent.
1: Ee pandavulu ekkada unnaro kanipinchatam ledu.
0: I am not able to find Pandavas anywhere.
1: Varunna sthanamunu meer bodhinchandi annaru.
0: Please show me where Pandavas are.
1: Atanu cheppe samayalo kudanu pandavula నా కింద ఉన్నాను అని చెప్పాడు.
0: రెస్పాండింగ్ టు ద క్వశ్చన్ దుర్వాస సెడ్ హార్ష్లీ పాండవాస్ దే ఆర్ రైట్ నౌ హియర్ బినీత్.
1: ఇది కోపంతో ఉండినట్టుగా చెప్పాడు.
0: దిస్ హి సెడ్ ఫ్యూరియస్లీ హార్ష్లీ.
1: ఇంకా రెండవ ప్రశ్న అడిగేటప్పటికే తన్నే శపిస్తాడో ఏమనుకుని అడిగినటువంటి వారు వెనుకు వెళ్లారు.
0: దే డిడ్ నాట్ డేర్ ఎనఫ్ టు పుట్ ది సబ్సీక్వెంట్ క్వశ్చన్ బికాస్ దే ఆర్ అఫ్రైడ్ దట్ దే మే బి కర్స్డ్.
1: కానీ దుర్వాసుడు అసత్యమాడినాడనే కాదు.
0: దుర్వాస హాస్ నాట్ అటర్డ్ ఎ లై.
1: సత్యమని
0: హి సెడ్ ట్రూత్ ఓన్లీ.
1: శబ్దం మార్పు చేత ఆ విధంగా కనిపించింది.
0: ఇట్స్ ఓన్లీ చేంజ్ ఇన్ ద టోన్ దట్స్ ఆల్.
1: కాబట్టి సత్యానికి అసత్యానికి శబ్దములే భేదములు కాని సత్యం వేరు అసత్యం వేరు కాదు.
0: దేర్ ఫోర్ ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టోన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ ద లై.
1: ఎక్కడ ఉన్నారు పాండవులు? నా క్రింద ఉన్నారు అన్నారు.
0: And the question was put, where are the Pandavas? They are here right now beneath.
1: ఈ శబ్దమును పురస్కరించుకొని తాను శబ్దం వెళ్లిపోయాడు.
0: After having said, he left his place.
1: ఈ విధంగా ఈ కోపం అనేటువంటిది కూడాను శబ్ద మార్పు చేత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి.
0: By changing the tone, we can bring many modifications among people.
1: తెల్లవారు లేచి చూసినప్పటికీ ఈ ద్రౌపది చాలా బాధపడుతుండాలి. ఈనాడు నా పత్ర యొక్క ప్రాణం ఏమైపోతుందో అని బాధపడుతుండాలి.
0: నెక్స్ట్ మార్నింగ్ ద్రౌపది వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద రిస్క్ దట్ హర్ హస్బెండ్స్ ఆర్ గోయింగ్ టు ఫేస్.
1: ఎందుకంటే చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదు.
0: బికాస్ ద వన్ హూ హాస్ వౌడ్ టు కిల్ దెమ్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
1: కనుక అతని మాటలు సత్యమే అవుతాయి.
0: వాట్ హీ వౌడ్ విల్ హ్యాపన్.
1: కనుక తిరిగి తెల్లవారులేచిన తక్షణమే ఈ యొక్క దుర్వాస దగ్గరికి వెళ్ళింది.
0: నెక్స్ట్ మార్నింగ్ షీ అప్రోచ్డ్ దుర్వాస.
1: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేదు.
0: అండ్ హీ సెడ్, దేర్ ఇస్ నో డేంజర్ ఫర్ యువర్ హస్బెండ్.
1: ఇదిగో చూడు, ఇందులోనే ఉన్నారు నీ పతులు.
0: రైట్ నౌ దే ఆర్ హియర్.
1: అప్పుడు ఆమె ఆనందించింది.
0: షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్
1: హియరింగ్. పతిపిచ్చను ప్రసాదించినటువంటి యొక్క మీకు ఎంతనో నా జీవితం అంతా కృతజ్ఞతున్నాను.
0: She said that she is very grateful to the sage for having saved the lives of her husband.
1: Rishulu kani, yogulu kani, dhyanulu kani, tama yokka shabdamulu cheta aneka rakamulainatundi shikshalu, rakshanalu anni jarugutune untayi.
0: Sages, saints, aspirants, yogis, by changing their tone of their words, can bring about transformation. Punish people, correct certain people, make them tread along the right path.
1: కనుక దుర్వాసుడు కూడాను తన వాక్ శబ్దం చేతనే రక్షణ శిక్షణ జరుపుతూ వచ్చాడు.
0: Therefore the sage Durvasa, by changing the sound of it,
1: అనేక మంది అజ్ఞానులు దుర్వాసునకు ఇంత గొప్ప తపస్సు అయిపోయినప్పుడు ఇతనికి ఇంత కోపమా అని నిందిస్తారు.
0: Ignorant people go on blaming Durvasa for his anger. Who actually should not have the temper.
1: క్రోధం యొక్క అంతరాత్మను గుర్తించినటువంటి వారి ఈ సత్యాన్ని విచారిస్తారు.
0: దోస్ దట్ నో ద డెప్త్ ద రీజన్ బిహైండ్ దిస్ యాంగర్ విల్ అండర్స్టాండ్ ద రీజన్.
1: దైవానికి ఎట్టి కోపము లేదు.
0: గాడ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ యాంగర్ ఇన్ హిమ్.
1: కోపం కలిగినటువంటి వాడు దైవమే కాదు.
0: ఇఫ్ హెస్ యాంగర్ హీ కెనాట్ బి గాడ్.
1: కానీ రక్షించే నిమిత్తమై ఆ శబ్దమును మారుస్తూ ఉంటాడు.
0: Only to offer protection, he changes his sound.
1: Rakshinche kosamani aa shabdalu marustuntadu.
0: It's only to protect you, he changes his tone.
1: Ye rushini endukani, ye tapasvini endukani, itti kopam anetundi undane undadu.
0: No sage, no man of penance can have this anger.
1: Kopamnu abhiruddhi parchukune nimittame tapas aacharistunnaru ani kodanu kontra bodhisthaaru.
0: In fact, some feel that they would like to grow in anger, that's why they
1: కోపము సాధించడానికి ఈ తపస్సు కావాలనా?
0: ఇన్ ఫ్యాక్ట్ పెనెన్స్ ఇస్ నాట్ నీడెడ్ టు బి యాంగ్రీ.
1: కోపమునకు తపస్సే అవసరం లేదు.
0: ఫర్ యాంగర్ పెనెన్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్.
1: అది సహజమైనటువంటిదిగా వస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ నేచురల్ ట్రైట్.
1: కనుక ఇవన్నీ లోక సంబంధమైనటువంటి వాక్యములే ఇన్ని రకములైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వస్తున్నారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద వరల్డ్లీ ఫీలింగ్, ద కామన్ ఫీలింగ్ అమంగ్ అస్ దట్ మేక్ అస్ డిసైడ్ సో.
1: ఈ విధముగా లోక సమాచారములు ఈ చరిత్ర యందు అనేక రకములుగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ది హిస్టరీస్, ది స్టోరీస్ ఆఫ్ దిస్ నేచర్.
1: వినాయకుని యొక్క తత్వం కూడాను ఇట్టిదే.
0: దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: పార్వతి, నాయన వినాయక ఒకతూరి రా అని చెప్పింది.
0: పార్వతి కాల్డ్ వినాయక టు కమ్ క్లోజ్ టు హర్.
1: దీనిని ఈశ్వరుడు కూడాను కనిపెట్టారని కాచుకున్నాడు.
0: ఈశ్వర వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్.
1: అంటే ఈశ్వరుడు తెలియక కాదు.
0: Not that Ishwara does not
1: తెలిసి ప్రపంచానికి బోధించడానికి నిమిత్తమై ఈశ్వరుడు పిలిచాడు.
0: Though Ishwara is all knowing, only to teach the world, this is the action.
1: ఒక పరమును ఇచ్చి,
0: he gave him a fruit.
1: సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉండినటువంటి సమయం లోపల,
0: at a time when Vinayaka and Subramanya, both of them were there,
1: ఇరువురు పార్వతి బిడ్డలే.
0: Both of them are the sons of Parvati.
1: కానీ ఒక పరమును ఇచ్చి, నాయన ఈ ప్రపంచమంతా ఒక్క రౌండ్ లోపల చుట్టుకుని వస్తే వారికి ఈ పరం దక్కుతుంది అన్నారు.
0: పార్వతి సెడ్, దిస్ ఈస్ ద గిఫ్ట్ దట్ వుడ్ బి గివెన్ టు ఐదర్ ఆఫ్ యూ హూ వుడ్ సక్సెస్ఫుల్లీ సర్కమ్యాంబులేట్ ఆల్ రౌండ్ ద యూనివర్స్.
1: ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పళనిలో జరిగినాయి.
0: వేర్ హ్యాజ్ ఇట్ హ్యాపెన్డ్? ఇట్ హ్యాపెన్డ్ దేర్ ఇన్ పళని.
1: అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనం ఎక్కాడు, బయలుదేరాడు.
0: సుబ్రహ్మణ్య లెఫ్ట్ ద ప్రమిసెస్ ఫోర్త్ విత్ ఆన్ హిస్ చారియట్.
1: ప్రపంచాన్ని చుట్టే కోసమని.
0: He wanted to go around the world.
1: కానీ వినాయకుడు అక్కడే కూర్చున్నాడు.
0: వినాయక sat there all the time.
1: అడుగుతున్నాడు ఈశ్వరుడు, ఏ వినాయక, నీ ప్రపంచాన్ని చుట్టుకుని రావడానికి పోవటం లేదే అన్నాడు.
0: ఈశ్వర క్వశ్చన్ హిమ్, హౌ ఇస్ ఇట్ వినాయక, వై హావ్ యూ నాట్ ప్రిపేర్డ్, వై హావ్ నాట్ స్టార్టెడ్ యువర్ జర్నీ గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
1: ఆయన చెప్పాడు నవ్వు నవ్వి, తండ్రి నేను ఎక్కడికి పోనక్కర్లేదు అన్నాడు.
0: Vinayaka smiled and said, Father, I don't need to go anywhere.
1: నా దృష్టిలో సర్వము ఒక చోటనే ఉన్నది.
0: In fact, everything is here only.
1: సమస్తము ఇక్కడే ఉంటున్నది.
0: Everything is present right now here.
1: అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రదర్శన చేసి కూర్చున్నాడు.
0: హీ హాస్ డిసైడెడ్ టు గో రౌండ్ బోత్ ఆఫ్ ది పేరెంట్స్, సర్కమాంబులేట్ బోత్ ఆఫ్ దెమ్.
1: అప్పుడు నేనే జయించానన్నాడు.
0: అండ్ దెన్ హీ డిక్లేర్డ్ దట్ హీ ఈస్ ద విన్నర్.
1: ఇతను ఈ విధంగా చెప్పేటప్పటికి సుబ్రహ్మణ్యుడు వస్తున్నాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ సుబ్రహ్మణ్య
1: చాలా అలసిపోయాడు.
0: హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
1: అలసిపోయి, నాన్న నేను చుట్టుకొని వచ్చాను ప్రపంచాన్ని అన్నాడు.
0: Having gone round the whole world, he was tired and ultimately said, Father, I am the winner.
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, వినాయకుడు ఎక్కడా చుట్టలేదే అన్నాడు.
0: అండ్ దెన్ ఈశ్వర స్టార్టెడ్ టెల్లింగ్ దిస్ వే.
1: అప్పుడు ఆ వినాయకుడికి, నీయే పరని, నీవు పరించినావని ఆ ఫలము అతనికి అందించాడు, నీదే ఫలము అన్నాడు. ఆ ఫలము అనేటువంటి దాంట్లో పలనిగా మారిపోయింది.
0: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ద ఫలము. And that very word, that phalam, the result, has got over a period of time changed to palani.
1: Palani ani peru vachesesindi.
0: That's how the name palani got.
1: Anaga vinayakudu sadhinchinatvanti padam kabatti athini palani ani peru pettaru.
0: Since this is the achievement, the result of the pursuit of vinayaka,
1: itla aneka rakamainatvanti yokka samparkalu chetha ee peru kudanu maarutu untayi.
0: We have find so many words associated, names associated with the divinity.
1: Anaga talli tandrulu జగత్తు కంటే గొప్ప.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ వన్స్ ఓన్ పేరెంట్స్ ఆర్ గ్రేటెస్ట్.
1: కనుక ప్రపంచమంతా చుట్టి రావాలంటే తల్లిదండ్రులను ప్రదర్శన చేస్తే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు గో అరౌండ్ ద పేరెంట్స్, దట్స్ ఎనఫ్.
1: జగత్ అంతా నిండినటువంటి వారు తల్లిదండ్రులే.
0: ఇట్స్ ఓన్లీ ది కాస్మిక్ ఫార్మ్ ఆఫ్ ద పేరెంట్.
1: ఆ తల్లిదండ్రులే లేకపోతే ఈ కుమారుడే పుట్టింది వాడు.
0: Without the parents, the son won't have any place.
1: కనుక ప్రతి పుట్టిన పిల్లలు కూడాను సుగుణవంతులు కావాలంటే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి వారు.
0: So every son, in order to be great, he should be respectful and obedient towards his parents.
1: Sarva vijayamulu kodanu tallidandrule pradhanulu.
0: In fact, for his success, parents are mainly responsible.
1: Pillalu chaduvu kosamani pass kavalani aneka devalayamulku velutuntaru.
0: And students go visit temples to secure passes in the examinations.
1: Tallidandrulu edo vallu pocket money iste dani konabe kobberikayalu unadi palamulu koredi devuniki pettedi ee rakamainatundi బాహ్యమైనటువంటి ఆటలే ఆడుతుంటారు, కాని అంతర్ముఖమైనటువంటి భావాలు అర్థం కావు.
0: అవుట్ ఆఫ్ ది పాకెట్ మనీ ది స్టూడెంట్స్ రిసీవ్ ఫ్రమ్ ది పేరెంట్స్ దే బై సమ్ కోకోనట్ అండ్ మేక్ ఆఫరింగ్స్ టు గాడ్ దేర్ ఇన్ ద టెంపుల్.
1: కనుక మనం విజయాన్ని సాధించాలంటే ఒక తల్లిదండ్రులను ప్రసన్నులు గావించుకుంటే అంత చాలు.
0: ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: వారు సంతృప్తి పెడితే నీకు తప్పక సంసిద్ధుడవుతావు.
0: If your parents are pleased, you are bound to be successful.
1: Kanuka itti sampurnamainatvanti tattvanni prajalaku bodhinche nimittamai Ishwarudu Parvati ee rakamainatvanti pannagamana pannaru.
0: This has been the drama of Ishwara and Parvati to teach this lesson to the entire humanity.
1: Kanuka bhagavantunni prasannulu gavincharante prema cheta varini aadyam sirsavahinchukunte ante chalu.
0: Therefore, in order to please God, you should please your parents and you should have this love abundantly.
1: భగవంతుని ఆజ్ఞలు ఉల్లంఘించినను సర్వాలేదు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞలు మాత్రము జవదాటకూడదు.
0: At times you may not strictly adhere to the command of God, but you must be highly obedient to the command of your parents.
1: తల్లిదండ్రులకంటే మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: There is no other greater God than one's own parents.
1: తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి దేవతలు.
0: They are the presiding deities to everybody.
1: అట్టి తల్లిదండ్రులను మనం ప్రసన్నులు గావించుకోవడానికి వారి ఆజ్ఞలు శిరసావహించాలి.
0: To please them, one has to follow their command.
1: వారు ఎన్నో విధములుగా మిమ్మల్ని పోషించి,
0: they take care of you in every way.
1: ఇన్ని విధములైనటువంటి అభివృద్ధికి తెప్పించారు.
0: They are responsible for your career.
1: కనుక ఏ తల్లిదండ్రులు కూడాను కుమారుని ఉల్లంఘించినటువంటి వారు కనిపించరు.
0: And in fact, we do not find any parent who would not try to meet the demands.
1: ఏదో కొన్ని కొన్ని సందర్భముల లోపల తల్లిదండ్రులు కుమారుని కోపించినట్టుగా కొట్టినట్టుగా కనిపించవచ్చు.
0: It may appear as though the parents are angry with their children and even beat them.
1: కుమారుని పైన తల్లిదండ్రులకు ఎప్పటికీ కోపం ఉండదు.
0: In fact, parents are never angry with their children.
1: అది సమయ సందర్భం సాధారణంగా అది కొంచెం కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అది కోపం కాదు.
0: It is only the time and the situations that made them look angry.
1: అది కూడాను కుమారుని యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆ యొక్క కోపం కూడా చూపుతుంటారు.
0: They are angry only in the interest of their children.
1: కనుక తల్లిదండ్రులకు కోపం ఉన్నట్టుగా మనం ఎవరిని కూడా భావించరాదు.
0: We should never consider that parents are angry.
1: కోపమైనటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులే కాదు.
0: If parents are angry, they cannot be called parents in any sense.
1: ప్రేమ వారి యందు ఎంతో అమితంగా ఉంటుంటది.
0: They have limitless love in them.
1: ఆ యొక్క లిమిట్లెస్ లవ్ వల్లే వారిని పోషిస్తూ వస్తుంటారు.
0: It is their limitless love that is taking care of them. A small example.
1: కుమారుడు వస్తుంటారు.
0: Son visits.
1: కానీ ఒక్కొక్క సమయంలో కుమారుడు తప్పు చేసినప్పుడు,
0: when son commits a mistake,
1: తల్లి ఒక ఏటు కొడుతుంది.
0: Mother beats.
1: ఎట్ట కొడుతుంది?
0: How?
1: ఇట్ట పొదుపు పెట్టి పెట్టి శబ్దం ఎక్కువగా అయ్యేటట్టుగా కొడుతుంది.
0: As she beats, there will be more of sound than the effect.
1: కానీ తల్లి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తుంది.
0: It looks as though she beats him.
1: తల్లికి ఎట్టి కోపము లేదు, ఎట్టి భద్రతను కొట్టదు.
0: Mother is never angry with the son.
1: ఆ యొక్క కోపం కూడాను ప్రేమ చేతనే కొడుతుంది.
0: That anger is also prompted by love.
1: ఇట్టి కోపం కలిగినటువంటి తల్లిదండ్రులను మనం కోపం కలవని భావించరాదు.
0: Parents who pretend to be angry, we should never consider them.
1: తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మనపైన ప్రేమను చూపించేటువంటి.
0: Parents always shower love on their children.
1: తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కోపం అనేటువంటి లేదు.
0: Parents don't have anger in them.
1: కానీ మీరు కోపంగా భావిస్తుంటారు.
0: But we think that they are
1: అది మీ దోషమే కానీ తల్లిదండ్రుల యొక్క దోషం కాదు.
0: To think that parents are angry with you, it's only your mistake.
1: కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులే.
0: They are the very personification of love.
1: ఆ ప్రేమ వారి యందు అణగమణిగి ఉండినంత వరకు మీకు అది కనిపించదు.
0: So long the love is hidden, you don't see them, see it.
1: కనుక కోపం వారి యందు ఏమాత్రము పుట్టదు.
0: You don't find any scope for anger in parents.
1: కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
0: The one with anger will never accomplish.
1: ఏ పని ఫలింపకుండు ఎగ్గును గడుగును.
0: Not only that, he'll have so many obstacles and problems.
1: కానీ ఆ కోపం కలిగిన చీ బొమ్మని పించుకుంటే చేకూరుజుమి.
0: On the other hand, the man of anger will be put to shame.
1: చీ పో అంటారు తల్లిదండ్రులు.
0: People will kick him out.
1: కానీ కుమారుని శిక్షించే నిమిత్తమే చీ పో అని చెప్పదు.
0: All this is said not to punish the son.
1: ఆ చీ అనేటువంటిది కూడాను ఎంతో ముద్దైనటువంటి పదం.
0: And this humiliation, the insult, also has got a depth.
1: ఆ చీని చీ అనేటువంటిది ఎందుకంటే చిట్టి అనే కుటుంబం ఎంతో బాగుంటుంది.
0: And instead of totally dismissing by saying, asking, get out, it can be said in a pleasing form.
1: కనుక ఇవన్నీ కూడాను ప్రేమతో పలికేటువంటి పలుకులే కాని కోపంతో వచ్చేటువంటి పలుకులు కాదు.
0: All these things are prompted by love, not by anger.
1: ఇటువంటి తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని పిల్లలు చాలా ప్రేమించి దాన్ని కాపాడుకోవటం అత్యవసరము.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద లవ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ దెన్ బి గ్రేట్ఫుల్ టు దెమ్.
1: కనుక తల్లిదండ్రులకు పైన కోపం రావడానికి కుమారుడు కూడా అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ నో నీడ్ టు బి యాంగ్రీ విత్ యువర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులకు కోపం లేదనే వినాయకుడు జగత్తుకంతా చాటినటువంటి వాడు.
0: అండ్ దిస్ ఈస్ ద డెమోన్స్ట్రేషన్ ఆఫ్ వినాయక హూ వెంట్ అరౌండ్ ద హోల్ వరల్డ్.
1: తల్లిదండ్రులకి కోపం వస్తే నేను ఉండగలనా?
0: కెన్ ఐ ఎగ్జిస్ట్ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్
1: మీ? ఉండలేను.
0: నో.
1: కనుక నేను ఉన్నాను కనుక తల్లిదండ్రులకు కోపం లేదు.
0: సిన్స్ ఐఎమ్ వెరీలీ హియర్, మై పేరెంట్స్ ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ.
1: తన కోపమే తన శత్రువు.
0: యువర్ యాంగర్ ఈజ్ యువర్ ఎనిమీ.
1: తన సంతోషమే స్వర్గము.
0: అండ్ యువర్ వెరీ హ్యాపీనెస్ ఈజ్ ద వెరీ హెవెన్.
1: కనుక మనం సంతోషంగా ఉంటుండాలి కానీ కోపం ఉండాలని భావించుకోకూడదు.
0: And you should always be happy, you should never be angry.
1: కోపం కలిగిన వారికి ఏ పని పనింపకుండు.
0: In no task you will be successful if you are angry.
1: కనుక అట్టి కోపం లేనటువంటి తల్లిదండ్రులను మనం కాపాడుకుంటూ రావాలి.
0: Therefore we should take good care of our parents who have no anger.
1: వారి ఆజ్ఞలు శిరసావహించుకుంటూ పోవాలి.
0: We should follow their command order.
1: ఆ విధంగా శిరసావహించినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక adhere to the command of his parents.
1: కనుక ఇతనికి నాయకుడు ఎవరూ లేరు అని చెప్పి చెప్పారు.
0: సో వినాయక హ్యాస్ నో నాయక లీడర్ అబౌ హిమ్.
1: ముఖ్యంగా కుమారుడు సరిలేనప్పుడు తల్లిదండ్రులకే ఒక విధంగా కోపం రావచ్చు.
0: వెన్ దిస్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ ద సన్ ద పేరెంట్స్ మే బి
1: యాంగ్రీ. తల్లిదండ్రులకే కోపం లేదు కనుక నాకు కోపడేటువంటి వారి జగత్తులోనే లేరు అనేటువంటిది తనకు అర్థం చేసుకున్నాడు.
0: సిన్స్ ద పేరెంట్స్ హ్యావ్ నో యాంగర్ ఇన్ హి టువర్డ్స్ హిమ్, దేర్ ఆర్ నన్ టు బి యాంగ్రీ విత్ హిమ్. దట్ వాజ్ హిస్ కన్క్లూజన్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే సుగుణంలో యొక్క సంపత్తి.
0: సో ద రియాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఇన్ ద లైఫ్ ఆఫ్ వినాయక.
1: ఏదో ఒక్కొక్క సమయం లోపల కోపించినట్టుగా కనిపిస్తారు.
0: అట్ వన్ టైమ్ ఆర్ అదర్ వీ అపియర్ యాజ్ ఇఫ్ వీఆర్ యాంగ్రీ.
1: మరు క్షణంలోనే దాన్ని మార్పు తెచ్చుకుంటారు.
0: నెక్స్ట్ మూమెంట్ దేర్ విల్ బి చేంజ్.
1: కనుక ఇట్టి తల్లిదండ్రులను మనం కోపించుకునేటువంటి వారని మనం ఏనాడు కూడా భావించరాదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ అవర్ పేరెంట్స్ ఆర్ యాంగ్రీ విత్ అస్.
1: వారికి ఏదైనా ఒక విధమైనటువంటి సినిమాని పోవాలనుకుంటే డబ్బు అడుగుతారు.
0: ఇఫ్ యూ వాంట్ టు గో టు సినిమా యూ విల్ ఆస్క్ ఫర్ మనీ.
1: కానీ ఇవ్వకపోయినప్పుడు తల్లికి నా పైన కోపంగా ఉంది.
0: When they don't give you money, you think that your father is angry. So they did not give you money to buy
1: it. For the కారణం చెప్పుకొని తల్లి కోపంగా ఉండేటట్టుగా భావిస్తుంటారు.
0: ఫర్ ది సింపుల్ మీన్ డిజైర్ యూ థింక్ దట్ యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ విత్ యు.
1: అల్పమైనటువంటి దానిపైన తల్లి యొక్క కోపాన్ని మనం పోల్చుకోకూడదు.
0: యు కెన్ నెవర్ కన్సిడర్ టు బి యాంగ్రీ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ లో మీన్.
1: కానీ నిజమైనటువంటి ఒక ప్రేమనే ఉండినటువంటి సమయం లోపల
0: ఇఫ్ దే హ్యావ్ ద లవ్ ఇన్ ఫుల్
1: తన ప్రాణాన్నైనా అర్పితం చేసి కుమారుని రక్షించుకుంటుంది.
0: షీ ఈజ్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ హర్ లైఫ్ టు సేవ్ హర్ సన్. వాట్ ఏ మిస్టేక్ ఇట్ ఈస్ టు థింక్ దట్ యువర్ మదర్ ఈజ్ యాంగ్రీ విత్ యూ.
1: కానీ తల్లిపైన కోపం కలిగినటువంటి కుమారుడు ఎంతనో ద్వేషంగా కోర్టుకు కూడా పోతుంటారు.
0: దెర్ ఆర్ సమ్ పీపుల్ హు ఆర్ యాంగ్రీ విత్ దర్ మదర్ అండ్ దెన్ డ్రా హర్ ఈవెన్ టు ద కోర్ట్.
1: అలాంటి కుమారుడైనా ఉన్నారు కానీ కోపం కలిగినటువంటి తల్లిదండ్రులు లేరు.
0: There may be a bad son full of anger. There can never be a bad parent.
1: Kanuka inaadu kumarudu gunamule marchukoni talidandru prema swaroopulu aneetundi satyanni gurtinchukovatam athyavasaram.
0: So children today should understand that the parents are the very embodiments of love and should know their love.
1: Inni rakamainaatundi bedamulu inni rakamainaatundi chestalu kumarudu endi kalugutuntadu gaani talidandru eppudu ye maatram kalugadu.
0: The difference of opinion, the wrong actions are noticed among sons, but not among the parents.
1: Edo aa samaya sandarbhanusaranga taanu koppadutuntaru gaani
0: based upon the situation they just
1: aa kopam jeevitham anta kuda nu jarinchetundi kaadu.
0: That anger will not sustain longer.
1: Kanuka kumarudu endu kopam lenetundi talidandrulu lokamulo unnaru kaani talidandrulu paina kopam kaliginatundi kumarulu endaro unnaru.
0: There may be many children, the sons, who have got anger towards their parents.
1: వారి కూడా నువ్వు కొంచెం అల్పకాలమే.
0: And that's also last for a short time.
1: తర్వాత తల్లిదండ్రులు బాధపడితే తాము కూడా బాధపడతారు.
0: When parents feel sad, the children also feel equally sad.
1: కనుక తల్లిదండ్రులకును కుమారులకును ప్రేమ సంబంధం ఒక్కటే నిజమైన సంబంధం కానీ ఇంకా అన్ని సంబంధములు ఏమాత్రం ఉండవు.
0: It is really the bond of love, the proper relationship between a parent and the child. And no other relationship.
1: Inaadu
0: today
1: alpa kopamnu abhivruddhi parchukoni
0: on silly considerations we are angry.
1: Courtlu kudunu velli
0: we go even to the court.
1: Akkade velli satyanni palugutaru
0: and there we spell out truth.
1: Appudu courtlu yajamandu ayya mee talli peru emi nadite.
0: And where they put a question, what's the name of your mother?
1: Eduruga vaadichetvanti talli peru aan pere cheptadu aan peru nadu.
0: And he tells the name of his mother who is there on the other side.
1: Ime Isharamma.
0: And she is Isharamma.
1: Isharamma evaru?
0: Who is Isharamma?
1: Na talli.
0: My mother.
1: Chusava. Akkada kuda tirigi na talli ani cheptaru.
0: And they also say my mother.
1: Ee tallini adiginappudu ee kumarudu evaru ante.
0: And if you ask the mother who is your son?
1: Aa tallini kumarudu peru kuda nu ellayya mallayya ani cheptundi.
0: And she tells the name. సో ఎల్లయ్య
1: ఆ పేరు ప్రత్యేకంగా చెప్పడం చేత తాను కుమారుడు కాకుండా పోడు. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పకుండా పోవటం వల్ల ఈమె తల్లి కాకుండా పోదు. ఈమె తల్లియే ఆయన కుమారుడే.
0: బై మెన్షనింగ్ ది నేమ్ ఆర్ బై నాట్ మెన్షనింగ్ ది నేమ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ద సన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్.
1: ఇది ఏ చరిత్ర యందు
0: దిస్
1: గొప్ప గొప్ప చరిత్ర యందు కూడాను ఈ యొక్క సంబంధాలు మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ is very well noticed in our history.
1: Talli paina kopam cheta
0: out of anger towards the mother
1: kumarudu court ku vellaadu.
0: The son has gone to the court.
1: Court ku vellin tarvata
0: having gone there
1: aa tallini himshinchaadu ani cheppani adara paina shiksha vachindi.
0: And he was punished for just persecuting the mother.
1: Appudu aa yokka court lopala ime talli ee talli tana kumaruniki chaala champadaniki prayatnam chesindi.
0: And she wanted to pacify him and explain in every possible way.
1: Ani cheppi vaadi paina uru shikshanu vachesindi.
0: And finally the son was put to hanging.
1: Kaani నా పైన శిక్ష తెచ్చాడు ఆ కుమారుడు అని తల్లి కూడా బాధపడింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది మదర్ ఆల్సో ఫెల్ట్ సో సాడ్ బికాస్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఎగ్జిక్యూషన్.
1: ఈ కుమారుడు కూడా తల్లి పైన చాలా ప్రేమ అభివృద్ధి.
0: అండ్ ద సన్ ఆల్సో స్టార్టెడ్ లవ్ టువర్డ్స్ ద ఫాదర్.
1: ఈ ఉరిశిక్ష ఇచ్చే పూర్వము నాయన నీవు తల్లి దగ్గరకు పోయి 2 నిమిషాలు నిన్న మంచిగా మాట్లాడు అని ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాడు.
0: బిఫోర్ ది సన్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ద సన్ వాస్ డైరెక్టెడ్ టు గో టు మదర్ అండ్ కన్వర్స్ విత్ హర్ ఫర్ ఎ షార్ట్ టైం.
1: కానీ కొంతమంది కుమారుడు ఆ తల్లిని చూసిన తక్షణమే కోపం అనేటువంటి అభివృద్ధికి తెచ్చుకుని 2 చేతులు పట్టుకుని గొంతును పిసికేసేస్తారు.
0: Some of them approach their mother, they try to kill her there at that moment.
1: సత్యాన్ని గుర్తించినటువంటి ఈ కుమారుడు ఆ తల్లి దగ్గరికి పోయి,
0: but the other boy went close.
1: తల్లి నిన్ను అనుదాని మాట్లాడున్నాను.
0: And he said, I said so many bad words.
1: అన్ని క్షమించు అని పాదాలు ముట్టుకొని ప్రార్థించి ఆమెకు ఒక ముద్దు పెట్టాడు.
0: And he just fell at her feet and sought her pardon and then prayed to her.
1: అట్టి కుమారుడు కూడా లోకంలో లేకపోలేరు.
0: Such sons are also there in this world.
1: కనుక కోపం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది కానీ కోపం స్థిరస్థాయి అనేటువంటిది కాదు.
0: ద యాంగర్ ఈజ్ ఓన్లీ ఎ టెంపరీ క్వాలిటీ బట్ నాట్ ఎ పర్మనెంట్ వన్.
1: ఇలాంటి టెంపరీ దీనికోసం మనం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
0: ఫర్ దీస్ టెంపరీ థింగ్స్ వీ షుడ్ నాట్ సాక్రిఫైస్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: వీ హ్యావ్ టు లవ్ అవర్ పేరెంట్స్.
1: తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించాలి.
0: And parents have to love their children.
1: వీరి ఇరువురికి ఉండినటువంటి సన్నిధి సంబంధ బాంధవ్యము ఒక ప్రేమ తప్ప అన్య మార్గం లేవు.
0: The intimate and the close association between the parent and the child is only the bond of love.
1: అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక సింబలైజెస్ ద టోటాలిటీ ఆఫ్ లవ్.
1: ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కట్టగలిపటికి ఆ ప్రేమనే అందిస్తుంటాడు.
0: And he showers love whosoever that approaches him.
1: భారతం రాయాలంటే
0: టు కంపోజ్ భారత.
1: వినాయకుడు నిరంతరం ప్రేమ స్వరూపుడే కనుక అతను నాకు నాయకుడుగా కావాలని కోరాడు.
0: ఇన్ఫాక్ట్ వినాయక వాజ్ ఆస్క్డ్ టు టేక్ ది డిక్టేషన్ బికాజ్ హిస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అప్పుడు ఈ మహాభారతం రాసే సమయంలో వినాయకుడు వ్రాతకోతలకంత యజమానుడుగా నిలిచాడు.
0: ఇట్ వాజ్ వినాయక హూ హాస్ టేకెన్ డౌన్ ది ఎంటైర్ డిక్టేషన్ ఆఫ్ మహాభారత.
1: కనుక ఇట్టి మహాభారతం నందు ఎక్కడే కాని ఒక్క దోషం కూడా రాలేదు.
0: ఇన్ ది ఎంటైర్ కంపోజిషన్ ఆఫ్ మహాభారత యు డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్.
1: ఎవరు రాసినది?
0: హూ కంపోజ్డ్ ఇట్?
1: వినాయకుడే.
0: అండ్ ఇట్స్ వినాయక ఇస్ కంపోజర్ హిమ్సెల్ఫ్.
1: కనుక ఆ వినాయకుడికి ఎట్టి దోషములు కూడా కనిపించవు.
0: దేర్ఫోర్ దేర్ విల్ బి నో మిస్టేక్ ఇన్ వినాయక.
1: అటువంటి వినాయకుడిని మనము నాయకుడిగా ఎంచుకోవటము చాలా అదృష్టము.
0: ఇట్ ఈస్ అవర్ గుడ్ లక్ టు హ్యావ్ వినాయక యాజ్ అవర్ లార్డ్ అండ్ మాస్టర్.
1: ఎట్టి పరిస్థితులు ఏంటో కూడా అతనికి ద్వేషం కానీ అసూయ కానీ డమ్మం కానీ ఆడంబరం కానీ రాదు.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ హాస్ నో ఎన్వీ నో ఈగో నో పాంప్ నో అగ్రాండైజ్మెంట్.
1: ఈ కోపతాప అసూయ డమ్మములు ఈ యొక్క నరధర్మములకు కలిసి కలిగినటువంటి యొక్క దోషం అనే తప్ప దైవంకు సంబంధించినటువంటి దోషములు కాదు.
0: ది యాంగర్ ద ప్రైడ్ ఎన్వీ జెలసీ are the weaknesses among the human beings, nothing to do with the divinity.
1: Kanaka ee naati nunchi meerandaru kodanu talli dandrula paina edaina anto into konjam kopam untunte vaadani chaminchukani korukoni vaarito aikamatyanga untundi anni vidhala vaari premanu meeru andukoni mee yokka abhirudhini kodanu chudandi.
0: Right from this day, if parents are angry with you, approach them politely, fall at their feet, seek their pardon and lead a good life.
1: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినప్పుడే మీరు వినాయకుడి యొక్క కుమారుడుగా తయారవుతారు.
0: ఇట్స్ ఓన్లీ ఇఫ్ యు కండక్ట్ దిస్ వే యూ విల్ బి ప్రాపర్ డివోటీస్ ఆఫ్ వినాయక.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు అన్ని పండుగల కంటే ముఖ్యమైనది కానా
0: దిస్ వినాయక చవితి? ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్.
1: దాన్ని ఒకతూరు చెప్పాడు.
0: సెడ్ వన్స్,
1: అన్ని పండుగల కన్నా ముఖ్యమైనది కానా అత్తవారింటికి ఏమో కొత్త పెండు కొడుక.
0: As it is the most important festival, the bridegroom visits his in-laws' house.
1: Muddu maradam neethoda mutchataadu.
0: And you converse with the relations there.
1: Odale neethoda maatiki varusalaadu.
0: And you go on joking with them.
1: Puri varam ninna ati gaaravumna manam sanpudu kuda nee maama kuda.
0: The whole neighborhood will come there to visit you. Your father-in-law also will talk to you sweetly.
1: Attavarintiki egiravayya neevu.
0: Better you go on visit your in-laws.
1: Akkadu poyinamantunte manasanta marpu vastesthundi.
0: The moment you go and visit, there will be total change in you.
1: కానీ ఇటువంటి కఠిన హృదయుడైనటువంటి వారు అత్తగారి పైన కూడా కోపం పెట్టుకుని ఆ ఇంటికి కూడా పోరు.
0: ద పీపుల్ ఆర్ సో హార్ష్, దే డోంట్ విజిట్ దేర్ ఇన్లాస్ ఆల్సో.
1: ఇవి ఈ విధమైనటువంటి చేష్టలు కొన్ని ఆహార విహారంతో లభ్యమయ్యేటువంటివి.
0: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ సర్టన్ హ్యాబిట్స్, అసోసియేషన్ అండ్ ఫుడ్.
1: కొన్ని ఫుడ్ వల్ల వచ్చేటువంటి,
0: దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ది ఫుడ్ దట్ వీ టేక్.
1: ఈ ఫుడ్ వల్లనే ఆ హెడ్ కూడా కుదరబోతుంది.
0: యాజ్ ఈస్ ది ఫుడ్ సో ఈస్ ది హెడ్.
1: కనుక ఫుడ్, హెడ్ గాడ్ ఈ ముగ్గురు కూడా సరి సమానమైనటువంటి వారు.
0: సో ఆల్ దీస్ త్రీ కమ్ ఇన్ సీక్వెన్స్, ద ఫుడ్, హెడ్ అండ్ గాడ్.
1: ఫుడ్ ఎలాంటిదో, హెడ్ అలాంటిది.
0: యాజ్ ఈస్ ది ఫుడ్ సో ఈస్ ది హెడ్.
1: హెడ్ ఎలాంటిదో, గాడ్ అలాంటి వాడు.
0: యాజ్ ఈస్ ది హెడ్ సో ఈస్ గాడ్.
1: కనుక మనం ఫుడ్ సరైనటువంటిదిగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ కరెక్ట్ ఫుడ్, రైట్ ఫుడ్.
1: దీనికి కొన్ని కోపం వచ్చేటువంటి ఫుడ్ ను మనం ముట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఫుడ్ ఇన్ యాంగర్.
1: అందుకోసమనే ప్రాచీన కాలం నుండి కూడాను యోగాభ్యాసం చేసేటువంటి ఋషులకు ఈ ఫుడ్ ను ఒక నియమితంగా పెట్టుకున్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది స్పిరిచువల్ డిసిప్లిన్ ద ఫుడ్ ఈజ్ ఇన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్.
1: సాత్వికమైనటువంటి ఫుడ్,
0: ఇట్ షుడ్ బి సాత్విక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ కాదు.
0: ద ఫుడ్ షుడ్ నాట్ బి రాజసిక్.
1: రజోగుణమైనటువంటి ఫుడ్ ను మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటుంది.
0: If you partake rajasic food, you'll be full of anger.
1: ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే మనం తినే సమయంలోనే తూకం వస్తుంటుంది.
0: If you eat tamasic food, you begin to sleep while eating itself.
1: కనుక ఈ రెండింటిని మనం త్యజించి సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ ని మనం తీసుకోవాలి.
0: Therefore, we should not take tamasic food or rajasic food.
1: ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ పులుపు ఇలాంటిది మనం భుజించకూడదు.
0: And we should not take too much of hot stuff or spicy stuff.
1: అందుకోసమే ఫుడ్ ని తినే సమయంలో ప్రార్థన చెప్పారు.
0: And so we offer prayer before we actually eat.
1: మనం తినేక ముందుగా ఏమని చెప్తాం ప్రార్థన?
0: What is our prayer in the before we dine?
1: చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతైన గంతవ్యం. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుండాలా. అక్కడ ఆ విధంగా చెప్పేటప్పటికీ, బ్రహ్మార్పణమని మనం చేసేటప్పటికీ, బ్రహ్మ తన నుంచినే ఇది విని తాను తిరిగి జవాబిస్తుంటాడు. అహం వైశ్వా నరవభూత్వ, ఒరే పిచ్చివాడా, నేనే నీ యొక్క రూపంలో ఉంటుండి నీ యొక్క తినేటువంటి ఆహారమును నేనే జీర్ణింపు చేస్తున్నాను.
0: Then once you offer your food saying this prayer, you get a reply from within. I am Vaishvanara in you.
1: Aham Vaishvanaro Bhutva. Pranam Deham Asita. Pranapana Samayuktaga Pacham Nanyam Chaturvidam. Nalugu vidamulaitundi annam nenu tintunnappudiki danantha kuda nene jeevinchutunnanu.
0: Though you take food in four different forms, I only ingest, digest and assimilate.
1: Kavi elanti danni manam jeevinchukodaginaatundi danni manam bhujinchali.
0: We have to take that food which is digestible.
1: జీర్ణించుకు వీలు కానటువంటి దాన్ని మనం ఏమాత్రం భుజించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ దాట్ ఫుడ్ విచ్ కెనాట్ బి ఈజీలీ డైజెస్టెడ్.
1: తినే సమయంలో ఏ విధంగా మనం ఆనందంగా వచ్చి కూర్చున్నామో,
0: ద కంఫర్టబుల్ ఫీలింగ్ విత్ విచ్ యూ సిట్ బిఫోర్ డైనింగ్,
1: భోజనం చేసిన తర్వాత లేచే సమయంలో ఆ విధంగా లైట్ గా లేయాల.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ మీల్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అప్ కంఫర్టబుల్లీ విత్ ఈజ్.
1: ఖాళీ కూర్చునే సమయంలో చాలా లైట్ గా వచ్చి కూర్చుంటారు.
0: యూ సిట్ లైట్లీ,
1: లేచే సమయంలో భారంగా లేస్తారు.
0: అండ్ యూ గెట్ అప్ హెవీలీ,
1: అది సరైన ఫుడ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: కనుక లేచే సమయంలో, కూర్చున్న సమయంలో లైట్ గా లేయాలి, లైట్ గా భుజించాలి.
0: యూ షుడ్ బి క్వైట్ లైట్ వైల్ సిట్టింగ్ అండ్ యూ ఈక్వలీ లైట్ వైల్ గెటింగ్ అప్.
1: ఇది వినాయకుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ క్వాలిటీస్ ఆఫ్ వినాయక.
1: కనుక వినాయకుడి యొక్క గుణములు చక్కగా మీరు దినదినములను ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీరు తప్పకుండా తొండము లేకపోయినా మీరు వినాయకులు అవుతారు.
0: Therefore, when we practice the qualities of Vinayaka, we may not have the trunk, but you are bound to be Vinayakas.
1: ప్రేమ ముదిత మనసే కహో కామరా.

ಭಕ್ತ ಜನರ ಜೀವನದ ಶೇಖರ.

సద్గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి, సద్గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి, భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు.

0: The primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: Kayamu ye nimittamai yerpadinatundani prati vyaktikidanu gurtinchadam atyavasaram.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: Paropakaratham idam shariram,
0: the body
1: oka karmaacharana nimittamai manaku ఈ కాయం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్, ఇన్ ఆర్డర్ టు డూ వర్క్. దిస్ బాడీ హెస్ బీన్ ఎండౌడ్.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, శాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work has been is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado adhe vidhamugane manavudu cheyu prati karma endukudanu manchi chedda anetvanti oka ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనులు ఎందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ అలోన్ యు హ్యావ్ ది రైట్. యు హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క
0: calm and peaceful mind and very enthusiastically.
1: కనుక పనులు ఎందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతుంది.

0: కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ థెరాఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
0: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్.
1: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi satkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్. ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూ.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: Therefore, it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలం.
0: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ. వర్చ్యుయస్
1: క్యారెక్టర్.
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడాను సహించదు.
0: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni abhruti parichukuntu divya bhavalato taanu poshistu vastundi.
0: Not only that, it will make him do more and more work with greater and greater and better motives.
1: Antiye kaaka sanghika jeevitamunaku sarvottamainatundi sthananni kudanu అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
1: ఇంతియే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హీ ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటుంది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటాది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టరు ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం

0: చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
1: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
0: ఇంతే కాక కేవలము విద్యావంతులమని వెర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
1: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
0: ఈనాడు విద్యయందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
1: Today, the educated people are masters of so many books. But in actual practice of what the books contain and what they profess, they are failing badly.
0: Itti character nu manamu abhruddhi gavinche nimittamai Satya Sai Balavika, Satya Sai Vidya Vihar, Satya Sai Unnata Pathashala, Satya Sai Junior College, Satya Sai Degree College, ee vidhamainatundi perlato manamu అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాం.
1: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: వీ సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్. But what exactly is character, we have not yet understood.
0: Kevalam sakkarmala acharinchinanta matramana, bhajanalu chesinanta matramana, satsangamulo praveshinchinanta matramana, idi gunamulu yokka sahajamulu kaaneram.
1: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
0: Ivi oka vidhamainatundi character ku sambandhinchinatundi kaavu.
1: These are not related to the development of character.
0: Durbhavamulu hrudayamulo cherakunda chuchukotam idi mottamodati character.
1: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
0: Vatini kriyacharanalo dimpakunda povatame oka vidhamainatundi character.
1: The character means that the words that you utter must be transformed into action.
0: Manamu edo oka paryayamu tappu chesinanta matramana adi tappu kaaneradu.
1: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
0: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
1: The greater mistake is to do the same fault again and again.
0: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
1: ఇట్ ఈస్ కోర్స్ వెరీ అన్నాచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
1: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
0: ఈనాడు మనం బాల వికాస్ నందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
1: టుడే ఇన్ ది బాల వికాస్ వీ మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్.
0: అయితే పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటకు పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
1: వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ we don't ourselves have that character, but if we go on telling the students to have that character.
0: Manam acharinchi pillalaku andinchadaniki samsiddhanga untundali adhyapakudu.
1: We must practice it and experience it, and then only can we communicate it to the students.
0: Ye tappuru chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alante tappu manamu cheyakunda chuchukovali.
1: Whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించటంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: The prosperity and peace of the future depends upon the students developing this kind of character and our practicing it.
0: ఈ ప్రపంచములో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
1: వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ యూ ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
0: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. Man is the most precious thing in the world.
0: Manaku agocharamai apratyakshanga undinatvanti yokka bhoomi yandunnatvanti bangaram kudanu kanipetti danini parishuddham chesi viluvuga marchetunti vaadu kudanu manavudi.
1: It is man who discovers the veins of gold under the earth and then takes them out and purifies them and brings out what we call valuable.
0: Mottuga padi undinatvanti oka stone nu teesi aneka vidhamuluga danini cuttings chesi daniki diamonds ga marchi viluvana andinchetunti vaadu manavudu.
1: It is man who takes a lump of stone and cuts it and makes it and recognizes it is diamond and makes it bright and shining.
0: Kanuka విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ఫోర్ దట్ హస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: దేర్ఫోర్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈజ్ మ్యాన్.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
0: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
1: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫార్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫార్ ద డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
0: పల్లెల జీవితములో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్.
0: అయితే శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
0: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
1: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
0: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
0: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
0: చదువు సందెలియందా కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
1: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: ఇట్ బికాస్ హీ హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమిపైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనం యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్. ముఖ్యంగా
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
0: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
1: దిస్ యు మైట్ హావ్ రెడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
0: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
1: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
0: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
1: And in one corner, he found a drunkard who had fallen senseless on the floor.
0: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడాను ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
1: Then Jesus went to him and near him and said, Friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు.
1: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
0: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
1: I didn't know what life means or meant.
0: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: You gave me eyes and then all the joys and other things in this world I became conscious of them, and therefore I entered into those worldly
0: things. అప్పుడు చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
0: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada suchadu Jesus nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavo adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramo ani prashninchadu.
1: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
1: Then he said, Lord, I was a leper once.
0: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
1: Through your superhuman powers, I was relieved from that.
0: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడాను వచ్చేటువంటి వారు కాదు.
1: So long as I was a leper, nobody approached me.
0: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
1: At that time, I could not enjoy my senses.
0: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: Now you have given me very good health and therefore I am full of lust.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారానే ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
0: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్, ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్, what exactly is the purpose of life?
0: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ బీస్ హావ్ గాట్ ఎ సర్టెన్ సీజన్ అండ్ సమ్ రీజన్, బట్ వి హ్యూమన్స్ హావ్ నో సీజన్ ఆర్ రీజన్.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్.
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
1: There are three types of men at the present time.
0: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
1: One type of men have got the spirit of devotion.
0: Emotional.
1: They are emotional, governed by emotions.
0: రెండో తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
1: The other type are anxious to do work.
0: Active.
1: They are active.
0: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
1: The third type are intellectual for inquiry.
0: Rational.
1: And rational. Emotional.
0: Active and
1: rational.
0: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లేస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
0: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
1: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ and various activities which will produce joy in the world.
0: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
1: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
0: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active
0: work, worship and wisdom.
1: Work and then the worship for the emotional, work for the active and wisdom for the rational.
0: Aithe ee naadu ee padamulaku ee kartavyamulaku vipareetamainatundi arthamulu manamu kalpinchi విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
1: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్.
0: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: In order to discover the truth, and that alone, the rational mind must
0: be. Aithe ee naadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
1: But now intellectual inquiry is limited to low and narrow things.
0: Ee naadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
1: And the rational mind is now being devoted for selfish purposes.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: And the inquiry is dictated by the personal.
0: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
1: But these emotional, active and rational are not three distinct and separate.
0: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
1: They follow one the other.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: They are three very much interrelated.
0: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: You can't have one and the others separate.
0: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
1: Even in the emotional you have the active and the rational temperaments mixed.
0: ee active anetundi karma ni endu kudanu ee yokka emotional rational rendu kudanu antarbhutamai untunnayi.
1: And in the activity that is being done by the active people, the emotional and the rational also.
0: ee rational endu kudanu emotional and active rendu kudanu antarpravahanga untunnayi.
1: And in the rational also as an undercurrent you have got the emotional.
0: Kanuka rational anaga kevalamu కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: Therefore, if the rational people go on all by themselves without any emotional or active attitudes, దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
0: మన రేషన్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
1: రేషనలీ వి మస్ట్ ఎగ్జిబిట్ ఆర్ డెవలప్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక స్టూల్ ఉంటుంటాది, స్టూల్
1: స్టూల్
0: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగెడ్ స్టూల్.
0: ఈ మూడు కాళ్ల లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
1: అండ్ ఇఫ్ దిస్ త్రీ లెగెడ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్, ఇట్ కాంట్ స్టాండ్.
0: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
1: అండ్ ఇఫ్ దేర్ ఆర్ నో లెగ్స్ వి కాంట్ సిట్ అపాన్ ద స్టూల్.
0: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు,
1: దీస్ త్రీ, ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్.
0: అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
1: సో వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ ద త్రీ లెగ్స్.
0: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాము.
1: అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ ఎ సాఫ్ట్ ఫైన్ వెల్ పాలిష్డ్ ప్లాంక్.
0: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
1: ఇఫ్ యూ హావ్ నాట్ గాట్ ఎ ప్లాంక్ ఓవర్ ఇట్, యూ కెన్ సిట్ ఆన్ ఇట్.
0: కనుక ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దాని స్థానం.
1: సో అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫార్ ఆల్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
1: So if you got these three, active, emotional and rational as the leg, and if you got that universal love as the plank, then we can...
0: Kaluka, rational yandu kudanu, prema, alavasara.
1: Even the rational people should have...
0: Active yandu kudanu, prema avasara.
1: And in the active work also, you must have love.
0: Emotional lo kudanu, prema avasara.
1: And the emotional also, you must have love.
0: Ee moodinti paina, ee prema ane plate nu, cruise vesu biginchinavadu.
1: Because over all these you have got to screw the plate of the plank of love.
0: You screw on it when today faith is.
1: And the screw with which we fixed his love is faith.
0: Prema on it when palaka paina ee emotional, active, rational ane dantlo oka faith ane itunte screw beginning.
1: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
0: ఈ ఫెయిత్ అనేటువంటిదేగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
0: కనుక
1: you can't
0: confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
1: Therefore this faith is a very important thing.
0: ఈ ఫేత్ అనేటువంటి దేనిపైన ఉంటుండాలంటే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
1: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫేత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
1: అనదర్ ఎగ్జాంపుల్.
0: ఫేత్ లేక అదే కాన్ఫిడెన్స్, లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫేత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
0: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం
1: విచారించాం.
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటారు తల్లికి.
1: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
1: Love is now being experienced by us in worldly things.
0: ముఖ్యంగా సాయి సమస్తల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
1: Now this is very important for people in the Sai organization to recognize.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య ధర్మ శాంతి ప్రేమ
0: ట్రూత్ రైచియస్నెస్
1: పీస్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ డు ఆర్ దే బియాండ్ క్వాలిటీ.
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా, చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాస్ యెల్లో.
0: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గానీ యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా చేసి చూపించమన్నారు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్ ఇట్ మస్ట్ బి యాక్టెడ్ దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణ త్రికుణ త్రికురణం.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ థింగ్ సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్ ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్ బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్ బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్ we have
0: kanukane love is god anar.
1: That is why as god is above all qualities love also is above all qualities. So love
0: kanuka manamu ee premanu gunamula daggariki ee premanu dehamu daggariki ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
1: దట్ యూనివర్సల్
0: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్ ఇస్ ఆల్వేస్.
0: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tower God and send it up. Higher up to God.
0: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
1: సప్లిమేట్ దిస్ రైజ్ దిస్ మై
0: ఈ చైర్ దైవమే అని తీసుకెళ్ళి
1: దిస్ చైర్ ఆల్సో ఇస్ గాడ్ బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్ బట్ దిస్ ఎలివేట్ ది చైర్ ఇస్ గాడ్
0: అంతేకాని దైవమే చైరు దైవమే బట్ట దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురా
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్ గాడ్ ఈస్ ది cloth, God is the mic.
0: కనుక మనము చిన్న దానిని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగువ స్థాయికి తీసుకురాకూడదు.
1: All lower things must be elevated to the highest and not the highest brought down.
0: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
1: These four words, satya, dharma, shanti and prema, are like the four Vedas. The four great axioms.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: And the first three are related to the word, the thought and the deed. But love is
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: Now the emotional, the active and the rational. These are satya, dharma, shanti.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: And these are the three legs.
0: దీని పైన ఉండినటువంటి ఒక పేటే ఈ ప్రేమ.
1: And the plank upon that is this universal love.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
0: Mukhyanga manam adhyapakulam anetuvanti dantlo chaala takku sthayilo untunnattu variga manam bhavistunnam. Idi chaala porapatu.
1: We usually think that we teachers are a low profession.
0: Teachers anaga adhyapakulaku లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
0: India lo meer vini untaru Balagangadhar Tilak.
1: In India you might have heard of Balagangadhar Tilak.
0: Aina ee yokka swarajyam yokka dinlo poratamulo undanje vestu poyadu.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time some people asked him, Tilak, after getting independence will you be the prime minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను, కారణం ఏమనగా, నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతాను.
1: దెన్ హీ సెడ్, నో, ఐ డోంట్ వాంట్ టు బి వన్ అమంగ్ ద రూలర్స్, ఐ వాంట్ టు ప్రిపేర్ ద రూలర్స్ ఆఫ్ ది కంట్రీ.
0: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: ఐ విల్ బి ఎ టీచర్ ఇన్ వన్ ఆఫ్ ది హై స్కూల్స్ ఇన్ పూనా సిటీ.
0: కారణం ఏమనగా, లేత హృదయం ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
1: ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్. అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ, అన్ని రాజ్యములు కూడాను జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కాని తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
0: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: హీ వాజ్ నాట్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్ మేకర్.
0: కింగ్ గొప్పవాడా, కింగ్ మేకర్ గొప్పవాడా?
1: ఇస్ ఎ కింగ్ గుడ్ గ్రేట్ ఆర్ ఇస్ ఎ కింగ్ మేకర్ గ్రేట్?
0: కింగ్ మేకర్.
1: మేకర్ ఇస్ గ్రేట్.
0: అదే విధంగానే ఈనాడు అధ్యాపకులంతా కూడాను మనం పరిపాలకునిగా తయారు చేసేటువంటి వారు కనుక పరిపాలకుల కంటే అధ్యాపకులే గొప్పవారు.
1: సో బికాస్ ది టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ ద రూలర్స్ ఫర్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్, యూ ఆర్ గ్రేటర్ దెన్ ఈవెన్ ద రూలర్స్.
0: కనుక ఈ రూలర్స్ అంతా తయారు చేసేటువంటి వారు మీరు.
1: Therefore, you are the people who are preparing the rulers of the future.
0: మీ ప్రయత్నముపైన ఆధారపడి ఉంటుంది భవిష్యత్ యొక్క దేశం యొక్క ఉన్నతి.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: ఈనాడు మీరు దేశం యొక్క పవిత్రత, దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్, ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ చిల్డ్రన్.
0: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు?
1: అమంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ హియర్ హౌ మెనీ ఆర్ ద రియల్ టీచర్స్?
0: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే, కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో, పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: వి కాల్ అవర్సెల్వ్స్ టీచర్స్ బట్ వి ఆర్ నాట్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ దట్.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటుంది.
1: ఇఫ్ యు డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్ దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్.
0: ఉదాహరణ,
1: ఇవన్ ఎగ్జాంపుల్.
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: ఇన్ ఎ కాలేజ్ ఏ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హి ఇస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: Therefore, if we do the work with full heart, we will get full grace.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: all that is good and bad arises from the infinite time. For us to feel that there is dearth or that there is plenty is also the result of the feeling of infinite time. There is no one in this universe who does not and who will not have to surrender himself to time. Time is responsible for almost everything in this world. The Mohammedans say Allah. The Christians say Jehovah. The Vaishnavites refer to God as Kulabjaksha. The Shaivites refer to him as Shambho or Shankara. But all of them worship in the same way, and it is necessary for you to realize that the Supreme Self, the one divinity in this world, will grant you long life and happiness.
1: అనుష్ఠాన క్రియలు ఆచరణ పుత్రులైన అనాది భారతదేశీయులుగా పవిత్రమైనటువంటి మహాపర్వదినములలో సాత్వముల నుంచి నిమిత్తమై వాటి అంతరార్థమును అనుభవించి పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటి మహాపర్వదినములని భావిస్తారు.
0: Those of you who are immortal sons of this sacred country, the sacred India, you will have to regard these sacred days as days which will confer on you a certain amount of divinity and sacredness. We should not think that divine pursuits, adhyatmic life, is not something which is lonely and isolated.
1: మానవ సంబంధమైనటువంటి రాగద్వేషములకు ఎట్టి సంబంధము లేనటువంటి యొక్క మానవత్వాన్ని ఏకత్వంగా భావించి అందులో దివ్యత్వము మాత్రమే మనం ప్రకటింపజేసేటువంటి యొక్క మహాపవిత్రమైనటువంటి జన్మగా మానవత్వాన్ని విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు బిలీవ్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మ్యాన్స్ లైఫ్ is something which is extraordinary and which is able to eliminate from your minds all hatred, all attachment, and make you ultimately realize humanity as one.
1: ప్రకృతి యొక్క చైతన్యం నిరసనమైనటువంటిది కాదు, అది మహాపవిత్రమైనటువంటిది. కేవలం గుణములతో చేరినంత మాత్రమే అహంకార పూరితమైనప్పుడు అది కొంత వికారమైనటువంటి ఆకారము ధరిస్తుంది. అదే ఈశ్వరపరమైనప్పుడు అది సాధారణమైనటువంటి సత్య స్వరూపాన్ని అందిస్తుంది.
0: వాట్ యు సీ ది మూమెంట్ అండ్ ది లైఫ్ ఇన్ నేచర్ is not something which has no significance at all. You should not think just because when it is associated with yourself and with your ego, it is going to give you some pleasures and pains, that it has no divine significance. The very same nature, when it is associated with Ishvara Prakriti or the nature of Ishvara, it will give you happiness.
1: మానవ జీవితంలో ఈశ్వరత్వాన్ని మనం ప్రకటించవచ్చు, మానవత్వంలో కేవలం సమూహం యొక్క తత్వాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుని అనుభవించుకోవటంలో వ్యర్థమైపోతుంది జీవితం. మానవ సమాజంలో ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి యొక్క సత్యాన్ని కూడా మనం గుర్తించవలసింది.
0: ఇఫ్ వీ డూ నాట్ ఎస్టాబ్లిష్ అండ్ సీ ఇన్ మ్యాన్స్ లైఫ్ ది ట్రూత్ ఆఫ్ డివినిటీ అండ్ ది ట్రూత్ ఆఫ్ ది లార్డ్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ ఇన్ ది లైఫ్ వీ ఓన్లీ సీ ది సోషల్ ఆస్పెక్ట్ అండ్ ది గ్రూప్ ఆస్పెక్ట్, then we will be making a mistake. We will have to utilize our life for the purpose of establishing the divine aspects of life.
1: Kitti vikaramulaku vikrutamantapudalo kevalam gurumulaiki karanamga untu manavathulo oka kevalam samuham yokka tattvanni maatrame mana artham chesukoni anubhavinchukovatamlo vyaktamaipothundi jeevitam manava samajamulaku ee swetthame pradhanamai.

0: questioning the divine aspects of life.
1: స్థితి వికారములు వికృతులు అంతాకులను కేవలం గురువులే దీనికి కారణంగా ఉంటున్నాయి. దీనికి వ్యామోహములే దీనికి ఆధారంగా ఉంటున్నాయి. దీని యొక్క సంకల్పములే దీనికి శరీరకుంటి పరికరములుగా గోచరిస్తూ ఉంటున్నాయి.
0: For such distorted appearances, for such distorted views, it is only our gunas, that is our views and what we develop, our tastes and our lack of taste, our maya or vyamoha, our illusion, this is responsible for such distorted pictures.
1: ఆధ్యాత్మికం వ్యక్తిగతమైన చింతాలు సమస్య స్వరూపంగా సాక్షాత్కరించేటటువంటి సత్వరూపంగానే భావించాలి.
0: Spiritual development is not something that is characteristic of an individual. We shall have to accept spiritual development as something that is related to the entire society.
1: భగవంతుడు సర్వజ్ఞ జ్ఞాని సర్వభూత అంతరాత్మ ఇట్టి సత్యములను ఆధార రూపమైనటువంటి యొక్క మార్గములను ప్రవేశించినప్పుడే మనకు దాని యొక్క సత్యం కూడా గోచరిస్తూ ఉంటాయి.
0: God is present everywhere. God is in every living thing. It is only when we recognize and accept such a universal truth that we will be able to see the realities.
1: అట్టి సత్యమును మనం గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు ప్రధానమైనటువంటి యొక్క ఆధారాన్ని మనకు అందించినాడు. అదే బుద్ధి.
0: It is to enable us to recognize this truth and to accept such a truth. God has handed us something which is an essential quality of man, and that is our intelligence.
1: ఈ బుద్ధి ద్వారా తన యొక్క స్వరూపాన్ని వెతికి తద్వారా ఆత్మతత్వాన్ని గుర్తించి తన యొక్క ఆధారము మాత్రమే తన లక్ష్యంలో ఉంచుకోవటమే నిమిత్తమై ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క బుద్ధిని మనం ఉపయోగపెట్టవలసినటువంటి అవసరం.
0: It is by using this intelligence which God has given us that we should search for our inner self, that we should realize the divine spirit in us, and it is necessary that we should use the intelligence God has given us for this specific purpose. But today,
1: దాన్ని ఆ మార్గంలో ప్రవేశింప చేయక భిన్న మార్గంలో దాన్ని ఉపయోగపెట్టుకోవడం చేతనే మనకు భిన్న భావములతో మన జీవితంలో ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోతుండాలి.
0: బట్ టుడే వి ఆర్ యూజింగ్ దిస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అవర్స్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ కాంట్రరీ టు గాడ్స్ విష్. వి ఆర్ నాట్ యూజింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విష్. That is the reason why we are finding things which are contrary to truth and to nature.
1: మన జీవితం తెల్లవారి మొదలు రాత్రి వరకు బయట దృష్టిని ప్రవేశపెట్టి తద్వారా బయట యొక్క సుఖసంతోషాల కోసమే మనం ఆశిస్తున్నాము కానీ అంతర్ముఖమైనటువంటి దాన్ని మనం ప్రవేశపెట్టి తద్వారా ఆత్మతత్వాన్ని ఎదిగేటువంటి ప్రయత్నానికి మనం కూలిపోవటం లేదు.
0: We are using this only to develop our outer view. Therefore, we are devoting ourselves and attaching ourselves to outer pleasures. But we have not been using this to study and to look at an inner view and realize our inner self.
1: మనం ఆత్మవేదికే నిమిత్తమై అందించినటువంటి యొక్క ఈ బుద్ధి ద్వారా మనం అన్నమాటై ప్రాణాలాడుకోవటము ఇది మానవత్వానికి మతిమూర్తినట్టుగా ఉంటుంది.
0: So, to use the intelligence which has been granted to us by God in order that we may search and find and know the nature of the inner Atma, to use such intelligence merely for providing ourselves with food and with such pleasures, it will be degrading the human race itself.
1: Yetti vidyavantudaina, yetti balavantudaina, yetti gunavantudaina, yetti adhikaravantudaina kodu. కేవలం తన యొక్క ప్రవర్తనలు అన్ని కూడా అన్నపానాల నిమిత్తంగా ఉపయోగపెట్టినట్టుగా తాను భావిస్తూ ఆరాట పడుతూ తన జీవితంలో అర్థం చేసుకోలేని యత్నంలో తాను నిరసనను పొందుతున్నాడు.
0: నో మ్యాటర్ హౌఎవర్ ఎడ్యుకేటెడ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ క్లెవర్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ రిచ్ ఏ పర్సన్ మే బి, హౌఎవర్ పవర్ఫుల్ ఏ పర్సన్ మే బి, ఇఫ్ ఆల్ ది టైమ్ హీ స్ట్రగ్లింగ్ టు గెట్ హిస్ ఫుడ్ and to get his drink, then he is simply wasting his life.
1: మేధావులు ద్వాపరయుగములో ఉన్నటువంటి కోతులు కూడా గోపికలు కూడా ఆహార నిమిత్తమై వెతికేటువంటిది అన్నములు వెతికేటువంటి వారు పాపి.

0: ఆక్రమించేటువంటి వాడే గోపి అని కూడా వాడు వర్ణించారు.
1: Even in the yugas that have gone by, that is in the Treta Yuga and the Dwapara Yuga, the monkeys and the gopikas, they have described those who are searching only for food as monkeys, those who do not search only for food as gopis.
0: ఇలాంటి ఆత్మనిమిత్తమైన అనేటువంటి యొక్క పవిత్రమైనటువంటి చిత్తములు మనలో ఉండినప్పుడు, భగవంతునికి అర్పితం చేసినప్పుడు, తాను భూమి యొక్క పందరము నుండి ఈ చిత్తవృత్తుల యొక్క చిన్న చీకటి నుండి మనల్ని తన హస్తములకు చేర్చుకొని తర్వాత ఈ శిఖరముల మధ్యలో దాటించి మన చరణ మరణం అనేటువంటి యొక్క వైఖరిని లంఘింపజేసి నక్షత్రములు వచ్చి నడిపించి జ్యోతిర్మయములో చేర్పించి తన హృదయానికి హత్తుకునేటువంటి పవిత్రమైన చిత్తాన్ని తాను అనుగ్రహించడానికి ఎంతైనా సంసిద్ధులై ఉంటాడు.
1: ఇఫ్ వి దేర్ఫోర్ డివోట్ ఆల్ అవర్ టైం టు ది రియలైజేషన్ ఆఫ్ ది ఇన్నర్ డివైన్ స్పిరిట్ ఇన్ us అండ్ వి డెవలప్ what may be called a good spiritual heart, then there will be a chance. And in fact, God will then liberate you from this prison of earthly desires, from the earthly aspirations and passions, and He will also liberate you from the cycle of birth and death. He will take you to the high place of stardom, and in fact, He will take you into Himself.
0: కానీ వీటన్నిటికీ ఈ కామ క్రోధము అనేటువంటి మహాపిశాచుల మానవుడు వెంట అది దండవలే ఉంటుంది. కొంతవరకు కూడా అతన్ని మానవత్వానికిగా మరిపింపజేసి దానవత్వంగా తయారు చేస్తూ వస్తున్నాయి.
1: అన్ఫార్చునేట్లీ త్రూ ఆల్ దిస్ ది బ్యాడ్ క్వాలిటీస్ సచ్ యాజ్ లస్ట్ సచ్ యాజ్ యాంగర్ సచ్ యాజ్ గ్రీడ్ అండ్ సో ఆన్ దే ఆర్ కీపింగ్ దెమ్సెల్వ్స్ క్లోజ్ టు మ్యాన్ అండ్ దే ఆర్ turning him into inhuman and sometimes making a beast.
0: కనుకనే ఈ కామ క్రోధమును అరికట్టుకోవడానికి ఈ కామ క్రోధములకు మూల స్థానం అనేటువంటిది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: We should therefore try and control and limit this lust and anger. What is it that we have to develop in order that we may control this lust and anger?
0: ఈ రెండింటికి వాస్తవమైనటువంటి స్థానం ఇంద్రియములు మనస్సు.
1: ది ట్రూ ప్లేస్ వేర్ దీస్ థింగ్స్ రిసైడ్ ఆర్ అవర్ బాడీలీ ఆర్గన్స్ అండ్ అవర్ మైండ్.
0: తనలో ఉద్యమించి తననే ఆడించి తననే నడిపించి తననే స్వాధీనం చేసుకునేటువంటి తన ఇంద్రియములు మాత్రమే తాను స్వాధీనం చేసుకోలేకపోయినా ఇంకా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితి కానీ వాతావరణం కానీ తాను ఏ విధంగా స్వాధీనం చేసుకోవచ్చారో అర్థం కానిటువంటి స్థితిలో ఉంటుంటాయి.
1: The bodily organs are born with the body. They are born in him. They work with him. They work for him. And if man cannot control such organs which are born in him and which are intended for him, how is he going to control anything else outside himself?
0: నిత్య సత్యమైనటువంటి ఆత్మకు అతి దూరమైపోవడం చేత మనం అశాంతియంగా మన జీవితంలో అంకితం చేస్తున్నాము. కానీ ప్రశాంత సంబంధమైనటువంటి పవిత్రమైన ఆనందానికి అతి దూరమైపోతున్నాము.
1: బై లవింగ్ దీస్ లస్టీ డిజైర్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ టు ఓవర్ పవర్ అస్ అండ్ by allowing ourselves to be subservient to them, we are only becoming more and more distant from what is eternity, what is permanent truth. We are causing ourselves a considerable amount of disturbance and we are becoming further and further from peace.
0: జగత్తునందు పోటమయ్యేటువంటి ప్రతి పదార్థము కూడా మనకు స్థిరంగా నిలిచిందేటువంటిది కాదు, మనకు దక్కేటువంటిది కాదు. ఏదో కొంతకాలము ఏదో గాలి వేడల వలె లేక ఎండబావుల వలె మనకు కనిపించి మన జీవితంలో భ్రమింపజేసేటువంటి యొక్క మోసగాండ వలె మనకు కనిపిస్తూ ఉన్నాయి.
1: All the things that we see in this world, they are not going to be permanent. They are only transient. However, they seem to give us an impression which the mirage gives. We think that it is permanent, but this is going to vanish in time.
0: ప్రతి మానవుడికి కూడా మానసిక శాంతి అత్యవసరం.
1: For every man, peace of mind is absolutely necessary.
0: కానీ ఈ మానసిక శాంతి ధనం వల్ల కానీ ఫలం వల్ల కానీ ఇంకే విధమైనటువంటి బలం వల్ల కానీ మనకు లభించేటువంటిది కాదు.
1: బట్ దిస్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ గెట్ ఐదర్ బై ది పొజెషన్ ఆఫ్ మనీ ఆర్ బై ది పొజెషన్ ఆఫ్ పవర్ ఆర్ బై ది పొజెషన్ ఆఫ్ సమ్ స్టేటస్.
0: దైవభావం నుంచి మాత్రమే ఇది లభించేటువంటి పదార్థం.
1: It is only from our thinking of God and it's only by our feeling about God that
0: we are ఆధ్యాత్మిక మార్గంలో తప్పము మానవుని దైవం వైపు మరణించే నిమిత్తమై మేము ఆశించటం లేదు. దైవమును మానవీయంగా అవతరింపజేసేటువంటి సత్యాన్ని మాత్రమే గుర్తించి దివ్య జీవితమైనటువంటిగా మీరు అనుభవించాలని మేము ఆశిస్తున్నాము.
1: Today, all the spiritual paths which we are hoping, we are not wanting to turn man towards God. We are hoping that God will be established in man's mind and thus cause him happiness.
0: సత్య ప్రకటనకై ప్రతి ఆస్తికుడు పాటుపట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: దట్స్ టుడే దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ అవర్ టాకింగ్ అబౌట్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈజ్ పర్సూయింగ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్. బట్ వాట్ వీ షుడ్ రియల్లీ ట్రై అండ్ అటైన్ ఈజ్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్.
0: రాత్రి దొంగతనం చేసేటువంటి దొంగ కూడా నేను దొంగమోనేటువంటి సత్యం వాడి చేస్తూ కానీ పోలీసులు వారి బాధ కోసమే తాను అసత్యాన్ని మరుగు చేసుకుంటున్నాడు. తన సత్యం తెలియదు కాదు. కనుక సత్యము సత్యం యొక్క స్వరూపమై తన యొక్క స్వభావమై తన యొక్క ఆనందమయమై తన యొక్క ఆత్మ స్వరూపమై కూడా ఉంటున్నారు.
1: ఈవెన్ ది థీఫ్ హూ కమిట్స్ ద థెఫ్ట్ డ్యూరింగ్ ది నైట్ నోస్ వెరీ వెల్ ది ట్రూత్ దట్ హీ హాస్ కమిటెడ్ ది థెఫ్ట్. బట్ హీ ఈజ్ హైడింగ్ ది ట్రూత్ simply because he is afraid of proclaiming it. If when he proclaimed it, those who are responsible for punishing him, the police will get hold of him. Truth is part and parcel of every individual. That one must realize.
0: Atti satya margamu avalambhinchu chesi satya swaroopanni sandarshinchu chesi satya prakatana cheyyanadu manam aacharinchinappude manaku bharat desham yokka pavitramainatuvanti yokka srushtiye kaaka యావత్ ప్రపంచమును కూడా సుఖశాంతిని అందించడానికి తగినటువంటి కర్తవ్యం అయిపోతాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి యాక్సెప్ట్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వి ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ వి అల్టిమేట్లీ ప్రొక్లెయిమ్ ది ట్రూత్ అండ్ మేక్ ఇట్ ఎవిడెన్స్ టు ఎవ్రీబడి వి విల్ బి ఏబుల్ టు మేక్ అవర్ లైఫ్ ఇన్ దిస్ కంట్రీ ఎ వర్ది వన్.
0: అట్టి సత్యత్వాన్ని ప్రకటింపజేయటం నిమిత్తమై ఇట్టి పదజన్మలు అప్పుడప్పుడు మనకు తద్వారా మనకు జ్ఞాపకం చేయించి మన యొక్క జీవితంలో అసత్య మార్గం నుండి సత్య మార్గంలో ప్రవేశింపచేయడానికి తగినటువంటి యొక్క పురుగొలుసులు మనం చేస్తూ ఉండాలి.
1: ఇట్ ఈస్ టు ఎనేబుల్ అస్ టు ప్రొక్లెయిమ్ ట్రూత్ ఇన్ దట్ మేనర్ సచ్ సేక్రెడ్ ఫెస్టివల్ డేస్ లైక్ దిస్ come occasionally and out of the celebration of such sacred festival days that we are led from untruth to truth.
0: ఈ నాడు మహాశివరాత్రి యొక్క పవిత్రమైనటువంటి పర్వదినములకు అంతరాత్మ కోసం వేడుకుంటుంది.
1: టుడే ఫర్ ది సేక్రెడ్ డే ఆఫ్ మహాశివరాత్రి దేర్ ఈస్ ఎ సెపరేట్ ఇన్నర్ మీనింగ్.
0: శివరాత్రి నాడు తనకు తెలిసినో తెలియకునో భగవత్ ఆరాధన జరుగుతున్న చేతను ముక్తి పొందవచ్చును లేక మరొక విధమైనటువంటి సంస్కారం చేత తనకు కొంత పరిణామం కలగవచ్చునని కూడా మీకు అందించాడు. అంతేకాక భగవంతుడు ఆరాహారం తన కట్టమును ఉంచుకోవటం చేత తద్వారా ఈ యొక్క శివరాత్రి తాండవము దొరకడం చేత శివరాత్రి అనేటువంటి పవిత్రమైనటువంటి దినము మనకు ఒక పర్వదినంగా ఏర్పడిందని కూడా తెలిపాడు. కానీ ఇవన్నీ కూడా మానవునికి కొన్ని కథలమూలకంగా కొన్ని అనుభవం మూలకంగా కొన్ని ఆదర్శం మూలకంగా తన యొక్క నిజ స్థానమును గుర్తింపజేయడానికి సూచించినటువంటి సూచనలే కానీ ఇవి సత్యములు కాలేరు.
1: Professor Gokak told you that on this sacred day of Mahashivaratri, an individual, whether knowingly or even unknowingly, if he worships God, he is likely to reach realization. He also told you that Shiva on this particular day had swallowed poison and therefore he had a blue throat. These and such other interpretations of this sacred day are either stories or ideals that are put before man so that he may have some help in his effort, but these cannot be true incidents.
0: అందరి గంధమాలలో మేలుతో చూపించినట్టుగా మనకు అతీతమైన అనూహ్యమైన కొన్ని విధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం అందుకునే నిమిత్తమై ఇలాంటి కొన్ని అనుభవజ్ఞుల యొక్క ఆదర్శాలు మనకు అత్యవసరమే.
1: జస్ట్ యాజ్ ఈవెన్ ది మూన్ విచ్ వీ కెనాట్ రీచ్ వీ డూ షో ఇట్ టు అదర్స్ బై పాయింటింగ్ ది ఫింగర్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అట్ ది మూన్ సో ఆల్సో ది డివైన్ స్పిరిట్ విచ్ ఇస్ ఇన్ అవర్ బాడీ ది డివినిటీ which we cannot reach, we can show it by pointing such stories and such incidents to others.
0: భగవంతుని భగవంతునిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు భక్తులుగా బోధించడానికి వీలవుతుంది. కానీ భగవంతుని కేవలం ఒక ఆధారముగా మాత్రం మనం విశ్వసించి మన ఆరాధనను అందుకునేటువంటి యొక్క స్వరూపంగా మనం తలంచినంత మాత్రమున భగవంతుడు మనకు సత్యస్వరూపంగా అవతరించారు.
1: It is only when we are able to understand God as God and develop your devotion to Him as God that He will appear to you in His true form. But if you worship God as simply an idol or a picture or a photograph, then that is not going to hand you the truth at all.
0: భగవంతుని యొక్క సత్యస్వరూపానికి దూరం అవుతున్నారు. కనుక నేటి నుంచి ఎప్పుడు మనము మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియములను భగవత్ వినియోగ నిమిత్తమై మనం అంకితం చేసి సర్వ కర్మలను భగవత్ ప్రత్యర్థంగా భావించి డ్యూటీ ఈజ్ గాడ్ వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి మార్గంలో మనం ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటుండాలి.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వన్ షుడ్ రిమెంబర్ దట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ షో ఆర్ పబ్లిసిటీ All these external appearances have no use at all and have no truth in them, and one should develop understanding the true nature of God, and then you will realize that duty is God and work is worship.
0: మన విశ్వాసము అది శ్రద్ధగా మనం అభివృద్ధి పరచాలి.
1: We must develop with great care our own confidence and belief.
0: కానీ ఈనాడు విశ్వాసము సుఖములు సంతోషములు ఆదాయములు కొన్ని విధమైనటువంటి ఆనందములు అందించినంత మాత్రమున తమ యొక్క భక్తి సిద్ధులు ఆ రెండు జన్మలకు అభివృద్ధిగా ఉంటాయి. కొన్ని నష్టములో కష్టములో దుఃఖములో విచారములో మనకు సంప్రాప్తమైనప్పుడు ఆ భగవత్ విశ్వాసం కూడా అది మొదలైపోతుంటాయి.
1: టుడే అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ గెట్స్ సమ్ వాట్ స్ట్రాంగ్ ఇఫ్ వాట్ యు వాంట్ కమ్స్ అబౌట్ ఇఫ్ సమ్ గుడ్ హ్యాపెన్స్ టు యూ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్రాస్పెరిటీ. On the other hand, if what you want does not happen to you and if you get into some difficulties, then the belief and faith become very shaky.
0: కష్టములు సుఖములు కూడా నువ్వు వేరు వేరైనటువంటివి కాదు. కష్ట సుఖములు రెండు నువ్వు కలిసి ఉండు. దీని విడదీయ నెవరి ధరము కాదు. సుఖము ప్రత్యేకముగా నేను చూడబోము. కష్టము ఫలించలేదు సుఖం పటము.
1: Pleasure and pain are not two separate things. Pleasure and pain are always mixed up. No one in this world can separate pleasure from pain. It is only when pain fructifies and takes a mature shape you call it pleasure.
0: కనుక కష్ట సమయమునందు దీనికి కొన్ని కర్మలయందే సుఖ సమయం కూడా మనకు ప్రాప్తిస్తుందా అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
1: One has therefore to develop the faith and belief in one's mind very strongly that is it possible and it is perhaps so that only in painful and difficult times that you can really get some pleasure.
0: భగవంతుని నమ్మి చెందినటువంటి వారు లోకంలో లేరు.
1: There is no one in this world who has really been let down if one had developed faith.
0: భగవంతుని కర్మమైనటువంటి యొక్క కారణం చేత కొన్ని కష్టములు దుఃఖములు సంప్రాప్తమైనప్పటికీ అవి క్షణకాలం మాత్రమే మనకు బాధిస్తాయి. కానీ భగవత్ ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఆ బాధలు కూడా మనకు అతి ఆనందమైనటువంటి యొక్క చల్లని పన్నీరు మీద ఉంటుంటాయి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ momentary and transient situations, it is possible that one gets into some difficulties and one feels some pain. But if one develops love for God and attains God's love, then even those difficulties will give you the necessary happiness at the requisite time. While we are accepting and praying to stones, idols and so on, in whom there is no life, and accept them as symbols of God, then why should we not accept the living symbols of God, the human beings? Thus, God is present in every creature, in every living being. It is only when we accept this truth and when we worship the God that is present in every being and forget about whatever is not divine in Him, then only we will justify ourselves. But instead of that, if we develop the view that God is present only in one place or in one individual or is capable of being present only in chosen places, then we will be demeaning and degrading the power of God even. A teacher who was in the position of a teacher asked one of the devotees, "My dear boy, on all days, what is the name which you utter and worship?" His reply was, every day he has been uttering the word Sivoham, Sivoham. The teacher asked him, what is the meaning of your saying Sivoham, Sivoham? His reply was that the meaning as he understood it was that he was Shiva, he was Shiva. The teacher again pressed him and asked him, I see, are you Shiva? Are you Shiva? He said, yes.
0: I can Parvati ni ken kavali annadu.
1: The teacher then asked, if that is so, what is Parvati to you?
0: Mahabharata, Mahabharata, Parvati, Mahashakti annadu.
1: The devotee realized that he had fallen into a trap and he said, oh, I am very sorry, I have committed a big mistake. Parvati is a great Shakti, great power.
0: Anaga, Shivudu Parvati Bhakta Matrame Anekvanti Vishwasam Taru Pettukovadam Chetane Parvati Mahashakti Ani Nenu Shivudu Kadani Taru Vishwasanni Korukotunnanu. ఇంటి అల్పమైనటువంటి విశ్వాసములు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ అవి అభివృద్ధికి రావు. శివుడు అనగా సర్వవ్యాపిగా ఉన్నది సిద్ధించినప్పుడే పార్వతి శివుడే, శివుడు పార్వతి అనేటువంటి జవాబు మనం ధైర్యంగా ఉండడానికి అవకాశంగా ఉంటుంది.
1: దిస్ ఇస్ బికాస్ this particular devotee, he had the belief and the feeling in him about Shiva, that Shiva is the husband of Parvati, who is the Mahashakti. To have looked at Shiva in that limited concept as the husband of Parvati Mahashakti, that is what led him into the trap. However, if he had cultivated the belief that Shiva is an all-pervading God and he is everything, then Shiva is Parvati and Shiva is everything, and he would have had the courage to stick to what he said in the beginning.
0: కనుక భగవంతుడు ఏ వచ్చేలోను ఏ అమర్నాథ్లోనూ ఏ తిరుపతిలోనూ ఏ భద్రాచలంలోనూ ఉంటున్నాడని యొక్క భావనను మనం హృదయం నుంచి పూర్తి తీసుకురావాలి. భగవంతుడు సర్వహృదయవాసి సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని మనం ఆచరణ రూపంలో మనం ప్రకటించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నం కలపాలి. ఆనాడే మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి దేనికి ప్రకాశంతో వెలువందవద్దే కానీ కేవలం భగవంతుడు ఒక స్థానం ముందు ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటి వాడు అతని యొక్క స్థానం కైలాసము వైకుంఠము స్వర్గం అని మాత్రము ఒక్క దీనిని నిర్ణయం చేసుకోవటము సర్వవ్యాపకత్వానికి మనం పూర్తి అవమానిస్తున్నటువంటి వారమే చూద్దాం.
1: Thus, we must not stick to the idea and promote the idea in our minds that God is residing in some specific place like Badrinath or Amarnath or Tirupati or Bhadrachalam. We must develop the idea that God is omnipresent, that God is everywhere, and we should not diminish His presence to one or two chosen places. It is only when we recognize His omnipresence that the great spiritual strength of this country will shine forth, and it is only then that the real spiritual aspects of this country will come forward. That God is present everywhere, that He is omnipresent, it is that faith that must become our very life breath. That life breath, we should be able to see and recognize it as our true self.
0: ఆ శ్వాసం ఈ దేహం నుండి ఉన్నంత వరకు ఇది శివంగా ఉంటుంది, మంగళంగా ఉంటుంది. ఈ శ్వాసం ఈ దేహం నుంచి పోయినప్పుడు చలంగా మారిపోతుంది, అమంగళంగా మనం పరిచిస్తున్నాం.
1: It's only so long as that life breath, that kind of life breath is present in this body, then this body has the Shivam, has the Mangalam, has the happiness. But if that life breath goes out of this body becomes Shivam or a dead body. So, pleasure and bliss is something which we have to recognize in the shape of our life breath.
0: శివం అనగా మంగళం, రాత్రి అనగా చీకటితో చేరినటువంటిది.
1: టుడే ఇస్ శివరాత్రి. శివ మీన్స్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్, రాత్రి మీన్స్ ఇట్ ఇస్ డార్క్నెస్.
0: కనుక చీకటి అనగా అజ్ఞానమే చీకటి యొక్క చిహ్నం.
1: టు టాక్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ టు టాక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ యొక్క అంధకారంలో కూడా ఆనందాన్ని మనం అభివృద్ధి చేసుకున్నటువంటి దినమే శివరాత్రి దినంగా మనం విశ్వసించవలసింది. కానీ కేవలం చతుర్దశి దినం అంతా శివరాత్రిగా విశ్వసించాలి మన గోపాలకుడు చెప్పారు. ప్రతి చతుర్దశి దినం కూడా 14 రోజులు మనం కాసుకున్నట్టే మనకు ఏనాడు అజ్ఞానంగా ఉంటుంటారో ఆనందాన్ని మంగళకరమైనటువంటి యొక్క శివతత్వాన్ని మనం ప్రకటింపజేసుకున్నప్పుడు మనకు నిత్యము నిరంతరము కూడా శివరాత్రిగానే మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: It is only on the day when the darkness of ignorance is realized by us and is thrown out and we are able to enjoy bliss, such a day we can enjoy as a sacred day of Shivaratri. We do not have to wait for a whole year to get the particular sacred day of Shivaratri.
0: కన్నుల నిండుకు ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ హృదయం నిండుకు ఆశలతో మనం అల్లాట పడుకుంటూ శివరాత్రి శివరాత్రి అని మనకు జరుగుతుందంటే మాత్రం అది శివరాత్రి కాదు, మనకి నిరంతరము శివరాత్రిగానే ఉంటుంటాయి.
1: ఇన్ అవర్ బాడీ వీ ఆర్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, ఇన్ అవర్ మైండ్ వీ ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ప్లెజర్స్, ఇన్ అవర్ స్టమక్ వీ హావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. Under such conditions, if we want to take Shivaratri and describe it, that is going to be look like a night of corpses and not a night of pleasure or bliss.
0: అజ్ఞానం దూరం చేసుకునేదానికి తగినటువంటి యొక్క పరికరము తగినటువంటి యొక్క మహాశక్తివంతమైనటువంటి యొక్క నామంలో మనం కొంతవరకు అభివృద్ధి పరచుకోవాలి. అన్నింటికంటే కూడా ప్రేమ అతి సులభమైనటువంటిది. ప్రేమతో పరమాత్మని పొందడానికి ఎట్టి శ్రమ కూడా మనకు ఉంటుండదు. కనుక ప్రతి ఒక్క హృదయం కూడా ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ తర్క వితర్కములతో దూరం నింపుకోవడానికి మాత్రం మీరు కూలుకోకూడదు.
1: Therefore, we have to accept as our fundamental duty to dispel ignorance. And in order to dispel ignorance, the means for doing it is Namasmarana. Also, you can reach God and dispel ignorance by cultivating prema, by filling your heart with prema or love. There is no energy or shakti which is something stronger than love. There is no instrument or method or means stronger than love.
0: Dini start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. This is the way to God. ఈ ప్రేమతత్వంతోనే మన జీవితాన్ని తెల్లవారు లేచాం. ప్రేమతో లేమంటున్నాడు స్వామి. ఎట్ట ప్రేమతో లేచమంటే హృదయాన్ని చక్కగా విడింపు చేసుకుని అందరితోనూ ప్రేమతో మాట్లాడుకుంటూ ప్రతి పని కూడా ప్రేమతో నిరూపిస్తూ చేయించుకోవడానికి ప్రయత్నం చేయటమే ప్రేమతో స్టార్టింగ్ అవుతుంది. అంతేకాదు లేఖను తట్టడమే సర్వేంచుకోవాలని చెప్పబడతావు, లేక పాటలు తీసుకుంటారని కుమ్మక కుక్కుపడే కోపడతావు. ఈ రకమైనటువంటి యొక్క ద్వేషాలకు మాత్రమే
1: in the four statements, start the day with love, spend the day with love, fill the day with love, end the day with love. The first thing that Swami is asking you is to start the day with love. That means you must get up from your sleep with love. That means as soon as you get up, whosoever comes to your view, you must look at him with prema or love. But if you become angry with the servants, become angry with everybody in the house, as soon as you get up, that is not going to be starting the day with love.
0: ప్రారంభంలో ఉన్నే కోపతాపంలో మనం తోటించినప్పుడు ఇంకా అంతమంతప్పుడు నువ్వు దుఃఖములతోనే మనం అంతం చేస్తాము.
1: Even if in the beginning, as we begin, if we begin them with anger and with sorrow, then naturally we will end the day with greater sorrow and greater anger.
0: Kanuka maaku prarambhamu antamu rendu kudanu sakramaneetundi margani avarambhikalani kurukovali.
1: So we must accept and we must make up our minds to start as well as end with the proper way.
0: Soham soham ani puttinatundi kitta కొన్ని కొన్ని లోకం లోపల కోహం కోహం అనేటువంటి పుట్టినటువంటి బిడ్డ అంతంలో దానికి విరుద్ధమైనటువంటి పదంతోనే అంతం చేసినప్పుడు తనకు సార్థకత పొందిపోతుంది.
1: ది బేబీ విచ్ ఇస్ బోర్న్ విత్ ది వర్డ్ కోహం కోహం ఇన్ ది మౌత్, ఇట్స్ ఓన్లీ వెన్ ఇట్ కెన్ ఎండ్ ఇట్స్ లైఫ్ విత్ సంథింగ్ కాంట్రరీ దేర్ విల్ బి సమ్ యూస్ఫుల్నెస్.
0: కనుక మనం ప్రారంభంతో పుట్టినటువంటి యొక్క విషయం ఆకలంతా కూడా దీని అంత్యము అనేటువంటి యొక్క దీంట్లో లోపల దీన్ని పూర్తి విసర్జించేటువంటి స్థితిని మనం పొందినప్పుడే ఈ విధమైనటువంటి జన్మ సార్థకం అవుతుంది. కానీ మానవులైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వాన్ని విసర్జించి తాము చేసే ప్రతి కర్మను కూడాను దైవ ప్రీత్యాసంగా చేస్తున్నాను అనేటువంటి విశ్వాసాన్ని ఏనాడు పెంచుకుంటారో ఆనాడే మన జీవితానికి సుఖశాంతులు అద్భుతాయి. కానీ ఏదో జీవితంలో ఉన్నంత వరకు జనగనక వస్తు అనాలంతరం మనం యొక్క జీవితాన్ని జరుపుకోవాలనుకోవటంలో మన జీవితానికి కొంత విరుద్ధమైనటువంటి మార్గాన్ని నచ్చిన వారం అయిపోతాం.
1: When you are born with evil desires, it is necessary for you to make an effort as you reach the end of your life to give up these evil desires and end with something contrary to evil desires. It's only when man performs all the duties and tasks he is performing throughout his life and regards them as in God's pleasure, that there is some purpose in performing various tasks that are assigned to him. You do not have to spend your life with meditation. You do not have to do difficult tasks. You do not have to perform pujas. You have to develop and have Nama Sankirtan, which is an easy way throughout your life.
2: You were listening to a Divine Discourse delivered on the 13th of February 1972 on the occasion of Mahashivaratri at the Brindavan Ashram in Whitefield. In this discourse, Bhagwan Baba said, "The day when darkness, that is ignorance, is dispelled and one enjoys the bliss of divine communion, that day is Shivaratri." He went on to explain that this darkness of ignorance can be dispelled through the practice of Namasmarana, that is the constant and consistent repetition of Lord's name with love. Bhagwan also said that every day that is spent just for the sake of pleasing God and nothing else is truly a day of Shivratri. Thank you and Sai Ram.

0: Bharat, which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of castes and religions which are there.
1: Dhinna tegalunu vruttulu avenni unna.
0: There may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanambu nandajeyu divyajyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharatadeshamu anadi kalamu nundiyu ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra bharata deshamunandu janminchinatuvanti bharatiyulu yokka sukritamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra shirsha purushah sahasraksha sahasrapad. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ created ones.
1: Nijamuga manavuni yokka swabhavamu chaala pavitramainatundi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatundi,
0: extremely pure.
1: Nisvarthamainatundi,
0: absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా నువ్వు తొలగించలేవు.
0: However much wealth one may possess, whatever high position one may occupy, and whatever high education one may have, it is not so easy to remove ignorance which is in one's heart.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కాని, ఆనందము కాని, సుఖము కాని, ఐశ్వర్యము కాని వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చినవి మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: జాయ్ అండ్ సారో మే బి కంపేర్డ్ టు ద రిలేటివ్స్ హూ విజిట్ అస్ నౌ అండ్ దెన్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: We should not take shelter under that and go on living a life.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవి దుఃఖ దేహ. ఈ దేహము యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppudalampa.
0: If you were to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Panchabhutamulu panchabhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: Pavitramainatundi manavattvamu.
0: Humanity is essentially sacred.
1: Jeevinchadaginatundi manavattvamu.
0: Humanity lives forever.
1: Lakshyamunu veedaka.
0: Without forgetting the goal of life.
1: Manavattvamunu sarthakam gavinchukotame tama yokka kartavyamu.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: Shariramu, manasu, ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట, తెలుసుకునుట, ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్, బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కలుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు, అనుసరించుచు, ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte yokka karanamu ee yokka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని, వ్యక్తి కాని, విషయము కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై, సత్యమై, నిర్మలమై, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్జెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని, మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: ఇది మానవుని అంతరాత్మ యందు పరంజ్యోతిగా వెలుగుతున్నది.
0: ఇన్ ది ఇన్నర్ కోర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ దిస్ విల్ బి షైనింగ్ ఎఫల్జెంట్లీ.
1: దానిని దైవత్వం అని కూడా పిలుచబడుతున్నవి శాస్త్రములు.
0: ది స్క్రిప్చర్స్ హావ్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ డివినిటీ ఇట్సెల్ఫ్, గాడ్ హెడ్.
1: భారతీయుల పవిత్రమైన శాస్త్రములు, చరిత్రములు కూడాను ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పౌండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పౌండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: బైబిల్ హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ డివినిటీ ఓన్లీ వెన్ యూ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయము నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
0: ఖురాన్ ఆల్సో హెస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunuku maatrame sambandhinchinadi kaadu hrudayamunuku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atmaswaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchi poyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisi poyi bhagavantunni marchi pothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti darini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్ హీస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచు తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ not knowing what they will have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intetto tana yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavani endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులు కూడాను పతనము గావించుతున్నాడు. వాడుచు తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ థింగ్స్ నాట్ నోయింగ్ వాట్ దే విల్ హావ్ టు వర్క్ ఫర్ నాట్ నోయింగ్ వాట్ ఈస్

0: హెల్పింగ్ ద డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్.
1: తనకు తాను పతనం ఒకటయ్యే కాక తోటి మానవులు కూడా పతనం గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్,
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి ఒక జీవితమును అలక్ష్యం చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ రైట్ కాండక్ట్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ సమ్ డిసిప్లిన్.
1: ధర్మ ఏవతో మూలం, ధర్మము అన్నింటికి నీ మూలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ధర్మ, ద రైచియస్ కాండక్ట్ విచ్ ఇస్ ది రూట్ అండ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద అదర్ థింగ్స్.
1: ధర్మమే గొప్ప సుగుణము.
0: ధర్మ ఈజ్ ఎ గ్రేట్ వర్చ్యూ.
1: ధర్మమనగా కేవలము మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కాండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఈజ్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్య తత్వమును అహంకార భావం చే, అహంకార సూత్రం చే తట్టినప్పుడే ఇది తిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్ సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: బాహ్యమైన లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్,
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగమునందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విచ్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దేర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రిఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూల్ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట,
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యము వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్.

0: టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకెన్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఎ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి ఒక మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థములు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థం ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకం అవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ వెన్
1: ధర్మమును మాత్రం విసర్జించి అర్థకామములు ఎందే అరులు చాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో against dharma and follow artha and karma, you will be going on the wrong track.
1: Artha kaamamulu anetundi dharmamulu aacharinchinappudu mocham maaku sahasiddhanga yerpadutundi.
0: When artha and kama follow dharma, would be able to reach moksha easily.
1: Mohachayame mocham anetundi oka sulabha margaanni manamu anusarinchochu.
0: Freedom from infatuation is moksha. This we can achieve by that path.
1: Kanuka manavattam anetundi kevalamu ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
0: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
1: మా అనగా కాదు.
0: మా రెఫర్స్ టు నో.
1: నవ అంటే కొత్తది.
0: నవ రెఫర్స్ టు
1: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
0: మానవ మీన్స్ దట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ.
1: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే, రోతదే.
0: దిస్ ఈజ్ ద వన్ which has been coming from a number of births, very old one.
1: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
0: ఇఫ్ యూ గో ఆన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్?
1: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం నిరూపించాలి.
0: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
1: మన సమాజంలోని సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
0: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma. Sun is Brahma. Moon is Brahma.
1: Swargamananu Brahma. Vaikunthamadi Brahma.
0: Water
1: Taliyananu Brahma. Tandri Brahma.
0: Water is Brahma. Heaven is Brahma. Vaikuntha is Brahma. Father is Brahma. Mother also is Brahma.
1: Sampadantayu Brahma. Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma. And good objects are Brahma.
1: Puttinchutadi Brahma. Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma. Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma. Kayamvadi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma, pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, mariyu ee sabhayu Brahma.
0: Everything is Brahma. And this assembly itself is Brahma.
1: Satyamunu Brahma.
0: Truth is Brahma.
1: Telupu ee sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamnu Brahmamayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku vereinatvanti oka padartham marokati ledu.
0: There is nothing which is different from Brahma.
1: Sarvamu Bhagavat Swarupakanga undinappudu manam vetukute ekkada, taanu chikkute ekkada.
0: When everything is the manifestation of Brahma, where have to search Brahma? And how can he be found elsewhere?
1: Vishwamanta prana vibhuni mandiramaina vidivakli ekkada.
0: If the entire world is an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiramainappudu vidiki inkekkada sthanam unnadi. Vidiye lenappudu inka vakali deenekenduku.
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude, nee hudayeshwarudu.
0: The Lord of the universe is the Lord of your heart also.
1: Veena tantrulu meedi, prana tantrulu naati, ananda bhashmamuto atmarpanamu cheya. Adiye vaikunthamu, adiye daivattvamu.
0: If you play upon the strings of your heart, as if you are playing on the strings of Veena, and offer your own heart to himself, then you will find Vaikuntha there itself.
1: Bhagavantani yokka sampadalu kani, Bhagavantani yokka aishwaryamulu kani, manaku anukoolamainatundi margamlo andistu vachadu.
0: God has been giving the entire wealth and prosperity relating to God in the way that it is most appropriate.
1: Aishwaryamulaku varasule meerandaru.
0: You are all the heirs apparent for this particular wealth and prosperity of God.
1: Aishwaryam emito meeru gurtinchadaniki prayatninchali.
0: But you have to make efforts to recognize what that real wealth is.
1: Kaayikunnatti aishwarya sampadalaku.
0: The wealth and properties of Sai.
1: Saati aishwaryam unnadi echotanaina.
0: The Sai's wealth and property.
1: Sai aishwaryamemanna swartharahita nitya nirmala premaye nijamu nijamu.
0: If you ask what is the wealth and properties of Sai, it is only love.
1: Sai yokka aishwaryamulu ee bhavanamulu ee yokka mandiramulu ivi kaadu Sai aishwaryamulu. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: సాయి
1: ఆ ప్రేమకు మీరు వారసులై, ఆ ప్రేమను మీరు అనుభవించి, ఆ ప్రేమను మీరు అందుకొని, ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
0: Pai's wealth and property does not consist of all these bungalows and temples. It is basically all his property is selfless, pure love. You have to accept this particular fact and enjoy
1: it. Sarvajnudainatuvanti, sarvashaktimainatuvanti, bhagavantuniki meeru arpitam chesedi em untundi?
0: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
1: Bhranti matrame. మానసిక తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క అర్పితములు భావిస్తూ వస్తున్నారు.
0: ఆల్ ద థింగ్స్ విచ్ యు ఆర్ ఆఫరింగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇల్యూజన్ విచ్ యు ఆర్ హ్యావింగ్. ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్ దట్ యు ఆర్ ఆఫరింగ్ థింగ్స్ టు ద లార్డ్.
1: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి తనకు ఆలయం ఉనమర్చ అలవియగునా.
0: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్, కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
1: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపము ఎవరు పట్టగలరు?
0: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
1: అజహరాదులకైన అలవి కాని తత్వము అలది రాజులకైన అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము?
0: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
1: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
0: ఫర్ ద వన్ ఇన్ హూస్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్, హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ వన్?
1: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యు ఆర్ బౌండ్.
1: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ ప్లేస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయం చేత, ఏ వాంఛన చేత ఆరాధింతురో, ఆచరింతురో, ఆశింతురో, ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
0: గాడ్స్ ఫామ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై డిఫరెంట్ పీపుల్ డిపెండింగ్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ అప్రోచ్ దే హావ్, వాట్ టైప్ ఆఫ్ వర్షిప్ దే ఆఫర్.
1: భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు.
0: గాడ్ ఈజ్ విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ అండ్ సెలెస్టియల్ కౌ.
1: ఎవరు ఆర్థి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానినే తాను అనుగ్రహిస్తూ చేస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ వన్ హూ గోస్ ఆన్ కన్ఫరింగ్ టు ఆల్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సీకర్స్ ఆర్థి అర్థార్థి జిజ్ఞాసు అండ్ గాని జ్ఞాని డిపెండింగ్ అపాన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్.
1: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. To reach God, it is only love which is the most appropriate instrument.
1: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడవలనందే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్స్ లైటో, ఏ అరికంటనో, ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
0: If you want to enjoy the shining moon, there is no need for any other type of help like a torch light or another lamp to enjoy ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
1: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యాజ్ గాడ్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
1: కనుక ప్రేమనే మన యొక్క ప్రాణముగా మనం విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ఫర్మ్లీ బిలీవ్ దాట్ ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ అవర్ లైఫ్.
1: మానవుని నుండి మొట్టమొదట ఆవిర్భవింపజేసేటువంటిది, ఆవిర్భవించేటువంటి కూడా ఒక్క ప్రేమ మాత్రమే.
0: Right from the beginning it is the only love which manifests itself.
1: తదుపరి అన్ని గుణములు కూడాను ఆవిర్భవిస్తున్నవి.
0: It is only later on the other qualities have emerged.
1: కనుక ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయంలో ఉండకూడదు.
0: Therefore, your heart should not be the one which is devoid of love.
1: ప్రేమమయమైనటువంటి యొక్క జీవితాన్ని గడపాలి.
0: You must spend lives full of love.
1: మానవుని యొక్క భావములు అనేక విధమైనటువంటి రాగముల చేత కూడి ఉంటుంటాయి.
0: The feelings of human being are full of attachments.
1: రాగ ద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహు కేతువులు.
0: The true Rahu Ketus for human beings are likes and dislikes.
1: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కానీ ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
0: We are thinking that there are 9 planets, Navagrahas. They are giving us trouble. It is not these 9, only 2. That is Raga and Dvesha.
1: శంకరుల వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు ఒకటి.
0: తోటక, ఏ డిసైపుల్ ఆఫ్ శంకర, క్వశ్చన్ శంకర దస్,
1: గురుదేవ, ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
0: హీ ఆస్క్, ఓ మాస్టర్, హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
1: కేవలం రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
0: ద వన్ హూ హాస్ కాంకర్డ్ ఎ కింగ్డమ్ కెనాట్ బి కన్సిడర్డ్ విక్టోరియస్.
1: హిమాలయ పర్వతం ఎక్కి మొట్టమొదట అక్కడ ఒక ఫ్లాగ్ను చెక్కి ఇందులో గొప్ప వీరుడు అని భావించుకోవటము ఇది ఒక వీరత్వం కానేరదు.
0: టు గో అండ్ ఎస్టాబ్లిష్ ఎ ఫ్లాగ్, పుట్ ఎ ఫ్లాగ్ ఆన్ ద టాప్ ఆఫ్ హిమాలయ,
1: సముద్రం ఎదురగినటువంటి వాడు విజయాన్ని సాధించిన వాడు కానేరడు.
0: వన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ హూ హాస్ అచీవ్డ్ ఆల్ సక్సెస్ ఇఫ్ హి స్విమ్స్ ద ఓషన్.
1: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ won a number of prizes in games and sports.
1: Hiranyakashipudu samudramulandu digi danini sodinchinatvanti vadu.
0: Hiranyakashipu was one who entered into the depths of the ocean and conquered the oceans.
1: Ninnu nundi mannu nundi minnunu kuda nu jeyinatvanti vadu.
0: He is the one who has conquered the earth and the sky together.
1: Kani sarvatra kuda nu taanu sancharinchi daivatvanni గుర్తింపు చేయడానికి తగినటువంటి కృషిని చలిపినటువంటి వాడు.
0: హీఈస్ ద వన్ హూ వెంట్ రౌండ్ ఆల్ ద వరల్డ్ టు ఫైండ్ అవుట్ వేర్ డివినిటీ ఈజ్.
1: కానీ అట్టివాడు కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: ఈవెన్ దాట్ వన్ వాజ్ నాట్ ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ బికమ్
1: నిజమైనటువంటి విజయుడు ఎవరు?
0: హూఈస్ ద వన్ హూ హాస్ అచీవ్డ్ రియల్ విక్టరీ?
1: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడే నిజమైన విజయుడు.
0: ఓన్లీ ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ సెన్సెస్ ఈజ్ ద వన్ హూ హాస్ సక్సీడెడ్.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
0: ప్రహ్లాద హూ వాజ్ ఎ స్మాల్ బాయ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
1: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంకర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్ బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
1: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
0: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైయింగ్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ ఆఫ్టర్
1: యుద్ధంలో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
0: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ ఎనిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ డిస్ట్రాయ్ ద ఎనిమల్స్ ఇన్సైడ్ యువర్ ఓన్ హార్ట్ యూ వుడ్ బి ఏబుల్ టు.
1: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములు నీవు మొట్టమొదట జయించమన్నాడు.
0: హీ ఆస్క్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపున నెట్లు పట్టగలడు.
0: ద వన్ హూ ఈస్ సబ్డ్యూడ్ బై ద ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ద ఔటర్ ఎనిమీస్.
1: లోపల శత్రువులకే లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
0: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ డిఫీటెడ్ బై ది ఎనిమీస్ ఇన్ సైడ్ హౌ కెన్ హి కాంకర్ ది ఎనిమీస్.
1: అసాధ్యము,
0: దిస్ ఇస్ ఇంపాసిబుల్.
1: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రము మాత్రమే చదివినటువంటి ఆస్త్రము.
0: ఇఫ్ యూ వాంట్ టు డిఫీట్ ద ఇన్నర్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ కింగ్డమ్ ఫర్మ్లీ, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ యూ బి ఏబుల్ టు డూ ఇట్.
1: కనుక ప్రేమ చేతనే మన యొక్క జీవితమును సార్థకం గావించుకుని, ప్రేమ చేతనే మనకు అడ్డు తగిలేటువంటి యొక్క ఈ అర్షద్వర్గములను జయించుకుని, దివ్యత్వమైన దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయటము అత్యవసరము.
0: కాంకర్ ఆల్ అవర్ ఇన్నర్ ఎనిమీస్ అండ్ వి హావ్ టు కాంకర్ ద సిక్స్ ఎనిమీస్ విచ్ ఫేస్ అస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ సెల్ఫ్ ఫర్మ్లీ.
1: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
0: ది వర్డ్ మనుజ టెల్స్ అస్ దట్ వి ఆర్ ఆల్ వి హావ్
1: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
0: వి బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వి హావ్ ఇన్హెరిటెడ్ ఆల్ ద వెల్త్.
1: ధర్మము, సత్యము, ప్రేమ, సహనము, సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
0: హిజ్ నేచర్ ఈజ్ మొరాలిటీ, ట్రూత్, లవ్, కంపాషన్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్.
1: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి, అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫాలో దిస్ పర్టికులర్ పాత్ కెన్ వీ క్లెయిమ్ అవర్ సెల్స్ టు బి ద ఇన్హెరిటర్స్ ఆఫ్ అండ్ ది పర్సన్స్ బిలాంగింగ్ టు ద లీనియేజ్ ఆఫ్ మను.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: రూపనామములు ఎందుకని, వేష భాషలు ఎందుకని వేరు వేరు మార్గములను అనుసరించినప్పటికీ అందరు కూడా అందరికీ ఒక్క ప్రభువు మాత్రమే ఉన్నాడు.
0: People may be following different faiths, people may be having different names and forms, but there is only one Lord.
1: Tari okkade.
0: There is only one Father.
1: Kanukane brotherhood of man, fatherhood of God, ee rendintini manam sadhinchali.
0: That is why we have to achieve the brotherhood of man and fatherhood of God.
1: Ee lokamulo aneka vidhamulaina ashantilu cheta, akramamulu cheta, anacharamulu cheta, అధర్మములు చేత మానవుడు కుళ్ళి కృషించి కురికిపోతున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగుని అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్, కన్ఫ్యూజన్, అన్రైచియస్ కాండక్ట్ అండ్ అజిటేషన్.
1: ఇలాంటి దుష్టపరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని, మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితం సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: అట్ సచ్ ఎ టైమ్ వెన్ ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్, యూ హావ్ టు టేక్ అప్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అండ్ యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ రిమూవ్ ఆల్ ది ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా ఇన్ ది వరల్డ్.
1: కేవలం దేహమునే ఆశ్రయించకండి.
0: Don't take shelter only in the body.
1: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
0: You don't even accept the mastership of mind.
1: Deha manasulu yokka tattvamu cheta aatmanu aashrayinchandi.
0: Taking body and the mind, take real shelter only under atma.
1: Atti aatmanu aashrayinchinatunti vaade danyudu kaagaladu.
0: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
1: Adi eenaadu manam cheyavalsinatundi, jarapavalsinatundi sevalu.
0: This is the real service which we'll have to undertake and perform.
1: Manavattulo pratyekamainatundi sadhanalu cheyakapoyinappudiki sevana bhavam anetundi deentlo sevaka vrutti lopala jeevithanni sarthakam chesukovali.
0: You may not be able to undertake any other activity, but sanctify your life undertaking service as the activity.
1: Navavidha margamullo prana samanamainatundi madhyasthayato koodinatundi ee seva.
0: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
1: Ee seva dwarane aatmaarpitam jarugutundi.
0: It is only through service one would be able to offer his own atma to the Lord.
1: Ee aatmaarpitam jariginappude sneham prarambhamavutundi.
0: Only when one offers oneself completely, one would be able to perform
1: sneham chetane aikyataku cherutundi.
0: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Father Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chet 20 Paratattamu, Iri Atma Tattam Ane Vishwasin Chandi.
0: You will have to firmly believe it is only the same Atma which is shining in every
1: human being. Yavarini Meeru Gauravinchinappatikini, Yavarini Meeru Namaskarinchinappatikini, Idi Daivamunike Chendutundane Atuvanti Bhavanni Meeru Vishwasinchali.
0: You have to firmly believe to whomsoever you offer worship or obeisance, or you to whomsoever you
1: ఇది భారతీయ శాస్త్రములందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: It is in this context the scriptures of Bharat say that when you offer the నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యూ క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ you will have to just recognize the fact the Atma in everyone is the same.
1: Prema mudita manasikaho.

0: must one do to deserve God's grace? Bhagawan Baba, in His infinite compassion, reveals this divine secret in His discourse delivered on 22nd April 1998 at Kodaikanal.
1: ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియు లేక మానసంబున మంచి నీతి లేక చెడుగు

0: చెడును పరము చెడును.
1: Without righteous conduct, without any charity, without any morality or fear in the mind, such a mean man will ruin himself both here on earth and life thereafter.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee vishala prapanchamunandu,
1: in this vast world,
0: అనంతమైనటువంటి ఈ జనసమూహం నందు,
1: ఇన్ దిస్ ఇన్ఫినిట్ హ్యుమానిటీ,
0: మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు.
1: వి కమ్ అక్రాస్ త్రీ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్.
0: మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు.
1: ద ఫస్ట్ కేటగరీ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: రెండవ తరగతి వారు సమష్టి జీవులు.
1: ద సెకండ్ క్లాస్ ఆర్ సమిష్టి జీవాస్.
0: మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు.
1: థర్డ్ కేటగరీ ప్రవాహ జీవులు.
0: మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది.
1: ది కండిషన్ ఆఫ్ ది ఫస్ట్ కేటగరీ ది పీపుల్ ఈజ్ వెరీ మిస్టీరియస్.
0: ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి,
1: Pushti jivas are those who are here because of the meritorious deeds they did in the past.
0: Yetti sadhanalu cheyakapoyinappatikini,
1: without undertaking any spiritual pursuit.
0: Yetti shastra vicharamu jalilina telinappatikini,
1: without any knowledge of the spiritual text.
0: Veda shastra itihas puranamunu chadavanappatikini,
1: though they don't read any sacred text.
0: Ye peddala yokka darshana sparshana sambhashanalu కలగకపోయినప్పటికీ,
1: దో దే హ్యావ్ నాట్ బీన్ ఎనీ టైమ్ టు ఎనీ నోబుల్ సోల్ ఆర్ సెయింట్,
0: అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు.
1: దే ఆర్ లవ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: దీనికి మూల కారణము,
1: ద మెయిన్ కాజ్,
0: పూర్వ జన్మముల యొక్క సుకృతమే,
1: ఈజ్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్.
0: ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై,
1: it is the merit of the past that made him deserve God's grace now.
0: Bhagavantuni yokka aanandamunu anubhavistu,
1: experiences divine bliss.
0: Bhagavat premalo lolaladutu,
1: and dances in delight in God's joy.
0: Jeevitamunu prashantamaina jeevitanga gadaputuntaru,
1: and spends a peaceful life.
0: Deeniki etti sadhanalu cheyanakkarledu.
1: No spiritual endeavor is required.
0: Vanta poorthi aina tarvata kattinato padem undi.
1: After the cooking is over, why do you need firewood?
0: అదే విధంగాని
1: అనేక
0: జన్మలు ఎందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధన లక్కర్లేదు.
1: Likewise, all the merit accrued in the past lives, like the firewood, he does not need any kind of spiritual path now.
0: కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు.
1: Externally speaking, we don't see any wisdom in him.
0: Yetti satsangamunu cheraledu.
1: He is not in the company of the good.
0: Yetti vyakti yokka prabhavamu purva janma sukrutam yokka prabhavame.
1: All these good effects are because of the merit of the past life.
0: Atti vari jeevitame nijamainatuvanti jeevitam.
1: That is the true life.
0: Atti vari aanandame brahmaanandamu.
1: The joy of such people is the supreme bliss.
0: Adiye nityanandamu.
1: Eternal bliss.
0: Adiye advaitanandamu.
1: Non-dual bliss.
0: Adiye paramanandamu.
1: That is supreme bliss.
0: Itti paramanandamunku paatrudainatunte ma vyakti,
1: the person recipient of such blissful state,
0: ee prapanchamanandu ee baahyamainatunte jagattunandu etti sadhanalo cheyanakkarledu.
1: Does not need to undertake any spiritual pursuit externally.
0: ఇంకా రెండవ తరగతి వాడు,
1: ద సెకండ్ కేటగరీ,
0: తన యొక్క జీవితంలో,
1: ఇన్ హిజ్ లైఫ్ టైమ్,
0: అనేక శాస్త్ర ఇతిహాస పురాణములు చదువుతుంటాడు.
1: హీ రీడ్స్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ లైక్ ఎపిక్స్ అండ్ సో ఆన్.
0: అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు.
1: హీ రికగ్నైజెస్ సెవెరల్ ట్రూత్స్.
0: బాహ్యమైన జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంటాడు.
1: హీ వర్క్స్ hard, struggles to earn reputation, name and fame.
0: Itanu panditchyamunu pondinatunti vaadiga untadu.
1: He is a scholar for himself.
0: Goppa keethini arjistu vastuntadu.
1: He is a man of reputation.
0: Kani
1: yet
0: itti grantha parichayam cheta
1: The textual information,
0: ఈ పండిత ప్రాబల్యం చేత,
1: the scholarship either,
0: దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతున్నాడు.
1: Doesn't make him deserve God's grace.
0: దైవానుగ్రహం లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనం ఏమిటి?
1: Without God's grace, why should we read? That's all
0: in vain. జీవితమంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు?
1: When we go on reading lifetime, when are you going to practice it?
0: ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే.
1: We can understand the position of the people amounting to waste of time.
0: Aneka grandhamulu chadutu untaru.
1: They read many books.
0: Aneka mandi maharinulu darshistuntaru.
1: They go to noble souls.
0: Aneka samaveshamlo palgontuntaru.
1: They participate in congregations.
0: Kani enniti endu palgonnappatikini,
1: in spite of participation,
0: anugrahamulaku matram atyanta duranga untadu.
1: They are far off from God's grace.
0: Karanam,
1: why?
0: Tana hrudayamulo bhagavat bhavam ledu.
1: In his heart there is no divine feeling.
0: Granda parichayam matrame amitanga salpukuntu,
1: he is based on the bookish information.
0: He is superficial knowledge ga jeevisthuntadu.
1: He leads life relying on superficial knowledge.
0: Ilanti jeevitamunaku shanti annadi chaala dooramu.
1: Such a life is far from peace.
0: Kanuka idi rendava taragati vaari yokka paristhiti.
1: This is the plight of the second category of individuals.
0: Inka moodava taragati vaari yokka paristhiti e vidhanga untundi?
1: Then what is the position of third class of people?
0: Eppudu chuchinappudikini praaptamaina jagattunu gurinchi bhautikamaina jagattunu gurinchi vicharinchatam.
1: All the time they gone thinking of this physical, mundane, temporal world.
0: దేహములకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు.
1: దే ఎక్స్పెక్ట్ అండ్ వర్క్ ఫార్ బాడీ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: భౌతికమైనటువంటి వాంఛలు మాత్రమే ఆశిస్తుంటాడు.
1: దే వాంట్ ద ఫిజికల్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్.
0: ఈ విధమైనటువంటి వ్యక్తి,
1: సచ్ ఎ పర్సన్,
0: కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు.
1: విల్ నాట్ థింక్ ఆఫ్ గాడ్ ఈవెన్ ఇన్ హిస్ డ్రీమ్.
0: కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని కష్ట సమయంలో ఉందని కూడాను భగవంతుని స్మరిస్తారు.
1: వి ఫైండ్ వికెట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్.
0: కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకును దైవమును ఏమాత్రము చింతించరు.
1: ద థర్డ్ క్లాస్ ఆఫ్ పీపుల్ ప్రవాహ జీవాస్ విల్ నెవర్ థింక్ ఆఫ్ గాడ్ ఎనీ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి,
1: మ్యాన్ ఆఫ్ దిస్ టైప్,
0: గతియే లేదు.
1: నో destination at all.
0: ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు.
1: Such people are sure to be born again and again.
0: అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు.
1: However, in this class of people there are some people with certain hidden latent feelings.
0: బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు.
1: For the outside world they are not known as devotees.
0: Satsangamni ematramu kalavaru.
1: They will never join good company.
0: Satsam bhashanalu ematramu salaparu.
1: They don't listen to good talk.
0: Sadaacharamulu ematramu prakatimcharu.
1: They don't practice anything that's noble and good.
0: Ee vidhanga undi kudanu hrudayamulo bhagavantuni daachukunnetunte vaallu kontha mandi untaru.
1: Yet there are some who have God hidden in their heart.
0: Oka kutumbamulo భార్య భర్తలు ఉండేటువంటి వారు.
1: ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఇస్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్.
0: భార్య పరమ భక్తురాలు.
1: వైఫ్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ
1: ద వైఫ్ స్పెండ్స్ హర్ టైమ్ థింకింగ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది.
1: షీ హాస్ బీన్ వెయిటింగ్ యాంగ్షియస్లీ when her husband would speak of God.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు.
1: Husband never said, never uttered the name of God under any circumstances of trial.
0: కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది.
1: The wife is very much depressed for this reason.
0: జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము.
1: God's name is the main principle of life.
0: ఈ సంసార నామను ఈర్చడానికి భగవత్ నామమే ఇది ఒక నావ.
1: God's life, God's name is the boat to cross across.
0: ఇలాంటి పరిస్థితుల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో.
1: Under these circumstances when husband is not thinking of God, what would happen to him?
0: మానవుడై పుట్టి
1: Having been born a human being,
0: మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ,
1: ఎక్స్పీరియన్సింగ్ హ్యూమన్ లైఫ్,
0: దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు?
1: If he doesn't think of God, what for is this life?
0: ఇది నా దురదృష్టమా?
1: It's my bad luck.
0: లేక అతని అదృష్టమా?
1: Or is his fortune?
0: అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది.
1: She was very much worried and started crying.
0: ఒకనాడు భగవంతుణ్ణి గురించి
1: one day
0: అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది.
1: She prayed to God fervently.
0: ఓ దయానిధి,
1: ఓ కంపాషనేట్
0: గాడ్, ఓ కృపాసాగరా,
1: వన్ ఆఫ్ మెర్సీ,
0: నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు?
1: Why have you given that kind of mind to my husband?
0: నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటుంది. అది
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా నువ్వు భగవత్ నామాన్ని చింతించడు.
1: Under any circumstances, he is not thinking of you, O God.
0: కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు?
1: Why have you given him such
0: hard, tough heart?
1: Why have you made him a stone-hearted one, tough one?
0: నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు?
1: Why have you given me that devotion infinite?
0: నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదు.
1: There seems to be no relationship between the two.
0: ఇది నా కర్మన?
1: Is it my fate?
0: నా ప్రారబ్ధమా?
1: Is it my fate or destiny?
0: చాలా ఏడ్చింది.
1: She cried and cried.
0: ఆనాటి రాత్రి,
1: దట్ నైట్,
0: చక్కగా నిద్రపోతున్నాడు భర్త.
1: హస్బెండ్ వాజ్ స్లీపింగ్.
0: ఒకవైపున తిరుగుతూ,
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్,
0: రామా రామా అన్నాడు.
1: వైల్ టాసింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బెడ్ హీ సెడ్ రామా రామా గాడ్స్ నేమ్.
0: ఆ పదము భార్య వినింది.
1: ద వైఫ్ హర్డ్.
0: ఎంతటి అదృష్టం ఈనాడు.
1: How lucky I am.
0: నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయో.
1: మై ఇయర్స్ ఆర్ రియల్లీ ఫార్చునేట్.
0: నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదం నేను ఈనాడు వినగలిగాను.
1: ఐ కుడ్ హియర్ టుడే మై హస్బెండ్ అటరింగ్ గాడ్స్ నేమ్.
0: అతనికి తెలియకుండా బెడ్ నుంచి లేచింది.
1: విదౌట్ హిస్ నాలెడ్జ్ షీ గాట్ అప్ ఫ్రమ్ ద బెడ్.
0: తెల్లవారి సమయంకు ఫుడ్ ఫీడింగ్, బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది.
1: నెక్స్ట్ మార్నింగ్ షీ డిసైడెడ్ టు అరేంజ్ పూర్ ఫీడింగ్.
0: ముగ్గులు వేసింది.
1: షీ డెకొరేటెడ్ ది ఎంటైర్ అంబియన్స్.
0: మంగళ వాయిద్యాన్ని పిలిపించింది.
1: షీ అరేంజ్ ఫర్ మంగళ వాయిద్యం.
0: భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుంది.
1: బై ది టైమ్ హస్బెండ్ గాట్ అప్ హీ కుడ్ హియర్ దిస్ ఆస్పిషియస్ మ్యూజిక్ అట్ దట్ మోమెంట్.
0: ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ డెకరేషన్ వాజ్ మేడ్ టు ది పిల్లర్స్.
0: ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది భార్య.
1: ద వైఫ్ వాజ్ సీన్ డాన్సింగ్ ఇన్ జాయ్ అండ్ బ్లెస్.
0: భర్త అడిగాడు.
1: హస్బెండ్ ఆస్క్డ్,
0: ఏమిటి ఈనాడు పండుగ?
1: వాట్ ఇస్ ద ఫెస్టివల్ టుడే?
0: ఎందుకోసం నీవు ఇంత ఉల్లాసంగా ఉంటున్నావు?
1: వై ఆర్ యు సో హ్యాపీ
0: అని ప్రశ్నించేటప్పటికీ ఆమె భరించుకోలేక కాళ్లపైన పడింది.
1: వెల్ షీ కుడ్ బేర్ ఎనీ లాంగర్. షీ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: నా భగవంతుడు కృపాసాగరుడు.
1: మై గాడ్ ఇస్
0: దయానిధి.
1: ఇస్ ద వెరీ.
0: నా ప్రార్థన విన్నాడు.
1: మై గాడ్ లిసన్ టు మై ప్రేయర్.
0: ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది.
1: ఐ కుడ్ గెట్ రిప్లై బై యువర్ యాక్షన్.
0: ఏమిటి నా జవాబు?
1: హస్బెండ్ సర్, వాట్స్ దాట్?
0: నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు.
1: And wife said, while you were fast asleep last night, you uttered the name of God, Rama Rama.
0: Ni samvatsaramulo ainappatikini nee noti nundi Rama Krishna Govinda ane okka naamam naina nenu vinaledu.
1: All these years I never heard you spelling out God's name.
0: Nenu itar daggara Bhagavata naamanni emanna ఉచ్చరిస్తాడేమనుకుంటు అది కూడా నేను వినలేదు.
1: బై మిస్టేక్ ఆల్సో యూ నెవర్ సెడ్ గాడ్స్ నేమ్. ఐ నెవర్ హర్డ్.
0: రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు.
1: లాస్ట్ నైట్ వైల్ యూ ఆర్ టాసింగ్ ఆన్ ద బెడ్ యూ సెడ్ గాడ్స్ నేమ్.
0: మీరు పలికినటువంటి రామనామే నాకింత ఉల్లాసాన్ని అందించింది.
1: దిస్ మేడ్ మీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నాకింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
1: ఐఎమ్ సో హ్యాపీ నౌ.
0: దీన్ని భరించుకోలేక పది మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాను.
1: ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై బ్లిస్ఫుల్ స్టేట్. దిస్ ఐ వాంట్ టు షేర్ బై అరేంజింగ్ పూర్ ఫీడింగ్.
0: స్తంభించిపోయాడు.
1: ది హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. వాట్,
0: నా నుండి రామనామం బయటపోయిందా?
1: డిడ్ ఐ సే రామా? హ్యాజ్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ మై లిప్స్?
0: ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను.
1: ఐ కెప్ట్ గాడ్స్ నేమ్ ఇన్ ట్రెజర్.
0: నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను.
1: ఐ కెప్ట్ గాడ్ ఇన్ మై హార్ట్ ఆల్ అలాంగ్.
0: రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు?
1: రామా, హ్యాజ్ హీ కమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ లాస్ట్ నైట్?
0: అన్నాడు, ప్రాణమిచ్చాడు.
1: సో సేయింగ్ హీ బ్రీద్ హిజ్ లాస్ట్.
0: కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటున్నారు.
1: ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్స్టర్నలే ఫిజికలే ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ దే మే నాట్ సే గాడ్స్ నేమ్ యట్ దే హావ్ గాడ్ ఇన్స్టాల్డ్ ఇన్ దేర్ హార్ట్.
0: కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ
1: యంగ్స్టర్స్
0: నగర సంకీర్తనలో పాడుకుంటూ
1: పార్టిసిపేట్
0: భజన చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ యాజ్ దే డూ భజన్స్ పార్టిసిపేట్ నగర్ సంకీర్తన్ ఎల్డర్స్ ఆర్ వెరీ మచ్ టేకెన్ బ్యాక్ బై దిస్.
0: చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు?
1: హౌ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ డస్ భజన్?
0: నీ ఉద్యోగం చేసి
1: డూ ఏ జాబ్
0: రిటైర్ అయిన తర్వాత
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
0: నీకు కావలసినంత సమయం చిక్కుతుంది.
1: యుల్ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
0: అప్పుడు తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటారు.
1: యూ డూ ఏ జాబ్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ యూ హావ్ ప్లెంటీ ఆఫ్ టైం దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ దెన్ వై నౌ.
0: భగవత్ నామస్మరణ చేయడానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ టైమ్ ఆర్ ఎనీ స్టేజ్?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు.
1: There is nothing, no differences like the childhood, the infancy, the youth, adolescent and the old age whatsoever.
0: భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు.
1: The childhood doesn't come in the way.
0: దేహం బాల్యంగా ఉండొచ్చును కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు.
1: The childhood refers to the body but not the fundamental principle.
0: శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: So we can't go by the age of this body.
0: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
1: When the messengers of God of death spread the noose and drive you in.
0: దబ దబ బయట పెట్టుడని లాభము లేదని చెప్పు వేళ.
1: When people give up all hopes asking you to keep the body outside.
0: బిడ్డలం లబలమ ఏడ్చు వేళ.
1: When wife and children start crying.
0: తరమా.
1: Is it possible?
0: హరి నామము నోటను బల్క.
1: Is it possible to say the name of God at that moment?
0: దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటుంది.
1: This is the plight of the people that wait for the old age.
0: పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ.
1: The nose is thrown at you by the messengers of the God of death.
0: దబదబ బయట పెట్టుడు నీకు లాభము లేదని చెప్పు వేళ.
1: The relations hurry that the body be kept outside giving up the hope.
0: బిడ్డలను లబలబ ఏడ్చు వేళ.
1: The wife and children cry in vain.
0: వస్తుందా?
1: Can you think of God's name?
0: ఎప్పటికీ రాదు.
1: Impossible.
0: జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ.
1: What all that we do, the chanting God's name will come to our rescue.
0: ఈ జీవిత కాలంలో ఆదర్శమంతమంది భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించావు?
1: When we don't think of God, be ideal now. When can you be ideal later?
0: జీవిత కాలంలోనే భగవత్ చింతన అనేటువంటిదానికి ఆదర్శాన్ని అందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బి ఐడియల్ థింకింగ్ ఆఫ్ గాడ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్.
0: అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది.
1: దిస్ విల్ కమ్ టు అవర్ రెస్క్యూ.
0: ఆనందాన్ని ఇస్తుంది.
1: గివ్స్ అస్ జాయ్.
0: సార్థకతను చేకూరుతుంది.
1: విల్ రిడీమ్ అవర్ లైఫ్.
0: ఒక దేవాలయంలో
1: ఇన్ ఎ టెంపుల్
0: అనేక సంవత్సరం నుంచి
1: ఫర్ మెనీ లాంగ్ ఇయర్స్
0: పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి వారు
1: ఎ ప్రీస్ట్ వాస్ దేర్ ఆఫరింగ్ వర్షిప్.
0: అనేక సంవత్సరముల అభ్యాసం కావటం చేత
1: బికాస్ ఆఫ్ రిపీటెడ్ ప్రాక్టీస్
0: ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని
1: హి వాస్ హోల్డింగ్ ఎ ప్లేట్
0: మరొక చేతిలో గంట కొట్టుకుంటూ
1: హోల్డింగ్ ద బెల్
0: ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో హి జ్ఞానమభ్యాస. ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి కొట్టడం ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి.
1: హౌ కుడ్ హీ మేక్ బోత్ హిస్ హ్యాండ్స్ వర్క్ లైక్ దాట్ వైల్ ఆఫరింగ్ వర్షిప్ బికాస్ ఆఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్?
0: ఆ యొక్క పూజారి మరణించాడు.
1: దట్ ప్రీస్ట్ డైడ్.
0: కొత్త పూజారిని అపాయింట్ చేశారు.
1: ఎ న్యూ ప్రీస్ట్ వాజ్ అపాయింటెడ్.
0: ఆ పూజారి
1: దట్ ప్రీస్ట్
0: హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ ద బెల్
0: హారతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు.
1: దిస్ ప్రీస్ట్ స్టార్టెడ్ డూయింగ్ హిస్ వర్షిప్ వైల్ గివింగ్ హారతి ఆన్ వన్ హ్యాండ్ అండ్ రింగింగ్ ద బెల్.
0: శ్రేయో

0: గంట కొడితే హారతి నిలిచిపోతుంది.
1: వైల్ హీ వాజ్ గివింగ్ హారతి విత్ వన్ హ్యాండ్ హీ కుడ్ నాట్ రింగ్ ద బెల్. యాజ్ హీ రింగ్స్ ద బెల్ హీ కెనాట్ గివ్ హారతి విత్ అనదర్.
0: హారతికి తగినటువంటి గంట కొట్టడం లేదు.
1: అండ్ హీ ఈజ్ నాట్ డూయింగ్ బోత్ ద జాబ్స్ ఇన్ పర్ఫెక్ట్. వై?
0: తనకు అభ్యాసం పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం.
1: హీ హాస్ నో ప్రాక్టీస్ ఎర్లియర్.
0: బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు.
1: Unless we think of God from our childhood, it is not possible to think of Him when the end approaches.
0: అనేక మంది యువకులు,
1: many youngsters,
0: మిలిటరీలో ప్రవేశిస్తుంటారు.
1: Join the military.
0: ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు
1: there in the military, వీరికి
0: అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు.
1: Recruitment is made at that time.
0: కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు.
1: యూ విల్ నాట్ బి గివెన్ ఎ గన్ ద మూమెంట్ యు ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఆర్మీ.
0: మిలిటరీలో చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉండాలి.
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ద ఆర్మీ మిలిటరీ, టూ థింగ్స్ దే నీడ్ టు నో.
0: అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి.
1: వన్, దే షుడ్ నో హౌ టు ఫైర్ ద గన్.
0: ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి.
1: సెకండ్, దే షుడ్ నో మార్చింగ్.
0: ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ.
0: వాచ్మ్యాన్ కానీ, దోబీ కానీ, బార్బర్ కానీ, ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి.
1: బి దట్ ఏ దోబీ ఆర్ ఏ వాచ్మ్యాన్ ఆర్ ఏ కుక్ ఇన్ ద ఆర్మీ మస్ట్ నెసెసర్లీ నో దీస్ టూ.
0: అదేవిధంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వానికి,
1: ద వన్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్,
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి.
1: ద చైల్డ్ హుడ్, ద యూత్, ద అడాలసెంట్ అండ్ ద ఓల్డ్ ఏజ్, హీ షుడ్ నో దీస్ ఫండమెంటల్
0: థింగ్స్.
1: వాట్ ఆర్ దీస్ టూ?
0: భగవంతుణ్ణి ప్రేమించాలి.
1: హీ షుడ్ లవ్ గాడ్.
0: సమాజ సేవ చేయాలి.
1: హీ షుడ్ సర్వ్ సొసైటీ.
0: రెండింటి అందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి.
1: Divinity is present in these two.
0: Pavitramaina manavatvanni dharinchi,
1: having taken the sacred
0: divyamaina devatvanni pondadaniki,
1: to attain the divinity,
0: ee rendu moola karanam.
1: These two will be helpful.
0: Ee rendinti oka tattvamlo manamu jeevithamlo pravesi pettali.
1: We should carry our life with these two principles.
0: Chinna vayasu nunchi ivi tarbidu cheyali.
1: We should train ourselves right from the tender age.
0: Ee vayasu nandu manam chesinappude,
1: when we do it at this young age,
0: వార్ధక్యములో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రిడెంప్షన్, లిబరేషన్.
0: జీవితం ఎంతకాలమో ప్రయాణం ఎప్పుడు చెప్పలేరు.
1: వీ కెనాట్ డిసైడ్ హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు జర్నీ హియర్, ట్రావెల్ ఇన్ దిస్ లైఫ్.
0: ఎప్పుడు, ఎక్కడో,
1: వేర్ అండ్ వెన్?
0: ముదివి ఎందు,
1: ఓల్డ్ ఏజ్
0: లేక ముసలి ఎందు,
1: ఆర్ అడ్వాన్స్
0: ప్రాయమందు,
1: యూత్
0: లేక యువకునందు, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు డ్రాప్ దిస్ బాడీ, వీ డోంట్ నో.
0: మరణమే నిశ్చయము.
1: డెత్ ఇస్ సర్టన్.
0: బుద్ధిమంతుడైనా దేవ్ తెలివి ఉండినట్టు తాను తెలుసుకోవాలి.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ అనఫ్ నో గాడ్ రైట్ నౌ ఇన్ లైఫ్ టైమ్.
0: కనుక ఏ నిమిషంలో భగవంత్ యొక్క అనుగ్రహం తెక్కుందో,
1: at what moment you are going to receive God's grace?
0: ప్రాపంచికం యొక్క దృష్టి లోపల,
1: from the worldly point
0: of view, మనం ఫోటో తీవాలనుకుంటే,
1: if you want to click your camera and take the photo,
0: చక్కగా నిల్చుకోమని
1: you'll ask him to stand
0: ready అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడిపోతుంది.
1: The photographer says ready and clicks his camera and gets the picture.
0: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది.
1: దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ఫోటోగ్రాఫర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడో ఏమో.
1: బట్ ఇన్ స్పిరిచువల్ పాత్, వెన్ గాడ్ వుడ్ ఆస్క్ యూ టు బి రెడీ,
0: అతని హృదయంలో మన పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడో ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే ఉంటుండాలి.
1: వెన్ వీఆర్ గోయింగ్ టు పిక్చరైజ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్, వీ షుడ్ బి ఎవర్ రెడీ.
0: వయసు కోసం మనం వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ది ఏజ్.
0: కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు టేక్ టైమ్.
0: కర్మలను వెతకనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు ఫాలో డిఫరెంట్ యాక్షన్స్.
0: ఎప్పుడైనా ఎక్కడైనా సరే,
1: ఎనీవేర్ ఎనీ టైమ్ ఫర్ ఎనీ రీజన్,
0: నిరంతరము భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ బి రెడీ థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
0: భగవత్ చింతనే లేకపోతే,
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ గాడ్,
0: భగవంతుడు ఏ రీతిగా వస్తాడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ టు యూ?
0: రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: యజమానుడు మిద్దె పైన ఉంటుంటాడు.
1: ద మాస్టర్ ఈజ్ ఆన్ ది టాప్, ఆన్ ది
0: ద్వారం దగ్గర పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు.
1: మాస్టర్ ఈజ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టేర్స్. అట్ ది గేట్ దేర్ ఈజ్ ఎ డాగ్ అలసేషన్.
0: కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి.
1: టు గెట్ ఇన్ యూ షుడ్ సీ దట్ యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద అల్సేషన్ డాగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: లేక గట్టిగా ఆ యజమానినైనా మనం పిలిచాలి.
1: ఆర్ ఎల్స్ యూ షుడ్ షౌట్ కాల్ లౌడ్లీ ద మాస్టర్.
0: ఆ విధంగా చేయకపోయినప్పుడు మాస్టర్తో మనం కలచడానికి వీలు కాదు.
1: వి డోంట్ డూ దాట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ ద మాస్టర్.
0: కనుక ఈ అల్సేషన్ కుక్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అల్సేషన్ డాగ్?

0: ఈ మాయా,
1: దిస్ ఈజ్ అల్సేషియన్ డాగ్.
0: ఈ మాయను మనం వశమైనా చేసుకోవాలి.
1: యు హావ్ టు కంట్రోల్ దిస్ అల్సేషియన్ డాగ్ illusion.
0: లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి.
1: ఆర్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ లౌడ్లీ.
0: గట్టిగా భగవంతు నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు.
1: వెన్ వి సింగ్ లౌడ్లీ గాడ్స్ నేమ్, గాడ్ స్టేయింగ్ దేర్ ఇన్ ద అప్స్టెయిర్స్,
0: ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయ కూడా ఏం చేయదు.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ గాడ్ వీ క్యాన్ అషర్ ఇన్ టు దట్ మ్యాన్షన్, ద ప్యాలెస్ ఆఫ్ ద డివైన్, అండ్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అల్సేషియన్ డాగ్, ది ఇల్యూజన్.
0: కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి.
1: సో టు రీచ్ గాడ్ వీ షుడ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: ఇని ఎట్టి పరిస్థితి ఎందు అయినప్పటికీ,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని,
1: వీ హావ్ టు ట్రెజర్ హిమ్ ఇన్ అవర్ హార్ట్,
0: భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: అండ్ ఇన్స్టాల్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్.
0: భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము.
1: హ్యూమన్ హార్ట్ ఈస్ ద రియల్ ఆల్టార్ ఆఫ్ ద డివైన్.
0: ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో,
1: when Draupadi was humiliated,
0: aneka vidhamuluga prarthinchindi krishnunni,
1: she prayed Krishna in several ways.
0: Apadbandava anadarachaka,
1: oh the refuge of the forlorn,
0: Vrindavana vihari,
1: the one who goes around
0: sanchari, yemimo namamulanta cheppindi.
1: She called God in several names, the one who belongs to Vrindavana, the one who stays in Gokula.
0: Krishnudu raledu, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు.
1: కృష్ణ డిడ్ నాట్ రెస్పాండ్, హీ డిడ్ కమ్ టు హర్ రెస్క్యూ.
0: కడపటికి అలసిపోయింది.
1: అల్టిమేట్లీ షీ వాస్ టైర్డ్.
0: ఈ దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది.
1: షీ వాస్ అటర్లీ టైర్డ్ బికాస్ ఆఫ్ ది మిస్ డీడ్స్ ఆఫ్ దుర్యోధన.
0: కూలిపోతూ
1: షీ వాస్ జస్ట్ ఫాలోయింగ్ ఆన్ ద గ్రౌండ్.
0: హృదయవాసి అనింది.
1: Ultimately said, oh, she said, హృదయవాసి, ఇన్డ్వెల్లర్ ఇన్ మై హార్ట్, గాడ్ మేనిఫెస్టెడ్ దేర్.
0: ప్రత్యక్షమయ్యాడు.
1: ఎస్, గాడ్ అపియర్డ్ దేర్.
0: తన సంరక్షించాడు.
1: అండ్ ప్రొటెక్టెడ్ హిమ్.
0: సమయం పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద టైమ్,
0: ఒకానొక సమయంలో ద్రౌపది కృష్ణుని ప్రశ్నించింది.
1: అట్ వన్ టైమ్ ద్రౌపది క్వశ్చన్ కృష్ణ,
0: కృష్ణ,
1: ఓ కృష్ణ,
0: ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు.
1: ఐ ప్రేట్ యూ రిపీటెడ్లీ, యూ డిడ్ నాట్ రెస్పాండ్.
0: కానీ
1: బట్
0: నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు.
1: వెన్ ఐ వాజ్ అబౌట్ టు కొలాప్స్ ఫాల్, యూ మేనిఫెస్టెడ్ దేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ఇది భక్తులకు అందరికీ సరైన జవాబు.
1: నౌ దిస్ ఆన్సర్ ఇస్ అప్రోప్రియేట్ టు ఆల్ డివోటీస్.
0: ద్రౌపది,
1: ఓ ద్రౌపది,
0: నన్ను బృందావన విహారి అన్నావు.
1: యూ కాల్ మీ యాజ్ బృందావన విహారి.
0: నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను.
1: వెన్ యూ కాల్ మీ బృందావన విహారి, ఐ మస్ట్ గో టు బృందావన్ అండ్ రీచ్ హియర్.
0: లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు.
1: బికాస్ యువర్ స్టేట్మెంట్ విల్ నాట్ బి ట్రూ ఇఫ్ ఐ యాక్ట్ అదర్వైజ్.
0: మధురాపుర సంచారి అన్నావు.
1: యూ సెడ్ మధురాపుర సంచారి.
0: దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా?
1: సో ఐఎమ్ సో నియర్ బట్ ఐ హావ్ టు రీచ్ యూ వయా మధుర, దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్.
0: కనుక అక్కడి నుంచి రావడానికి నాకు ఏ విధమైనటువంటి ప్లేన్ లేవు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎయిర్ క్రాఫ్ట్ టు రీచ్ యూ సూన్.
0: హృదయవాసిని నేను.
1: ఐ ప్రెసెంట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంటాను.
1: యూ మే థింక్ ఆఫ్ మీ ఎనీ మూమెంట్, ఐఎమ్ ఎవర్ రెడీ.
0: కనుక నీవు లోపలనే స్మరించు.
1: యూ థింక్ ఆఫ్ మీ విదిన్.
0: మనస్సుతో స్మరించు.
1: థింక్ ఆఫ్ మీ
0: హృదయంతో వరించు.
1: హోల్ హార్టెడ్లీ.
0: ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు.
1: దిస్ ద ప్రాపర్ వే టు ప్రే అండ్ దిస్ ద ఆన్సర్.
0: కనుక
1: సో
0: మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి,
1: మ్యాన్ వాంట్స్ టు అటైన్ గాడ్ టుడే,
0: ఎన్నో విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు.
1: ఫాలోస్ డిఫరెంట్ పాత్స్.
0: కానీ ఈ మార్గములు అన్ని కూడాను,
1: బట్ ఆల్ దీస్ పాత్స్
0: భగవంతునంత సులభంగా పొందడానికి వీలు కాదు.
1: విల్ నాట్ ఎనేబుల్ యూ టు అటైన్ గాడ్.
0: ఏ మార్గం చాలా సులభమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్
0: హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని, హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు,
1: you have to visualize, experience God in your heart in full faith.
0: అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు.
1: Then God will protect you.
0: భగవంతుడు ఏ ప్రదేశమందు లేడు.
1: God is not
0: దేవుడు అనగా వేరు దేశమందు లేడు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనది దేహమందే.
1: God dwells in your heart, in your body.
0: కనుక ఏ టెంపుల్ నందో, ఏ మసీదు ఎందో, ఏ దీని ఎందో లేడు భగవంతుడు.
1: God is not present separately, either in a temple or a mosque or a church. God has not limited himself in a church or a synagogue. What is the chariot of God? It is the heart of a devotee.
0: కనుక భక్తుని హృదయమునందు పరమాత్మను వెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు.
1: Therefore, a devotee who has God in his heart will never face any problems, difficulties.
0: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
1: Man today sees God, yet he says he has not. How foolish he is.
0: కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు.
1: He calls for God externally.
0: బయట ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: God you find outside is your own reflection and reaction.
0: Reality లోపల ఉంటుండాలి.
1: The eternal reality is within you.
0: Reflection of the inner being.
1: Everything is the reflection of the inner being.
0: నీ హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
1: Have full faith in God who is present in your heart.
0: ఆ భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఒక భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో.
1: Strengthen the thought that God is present in your heart.
0: కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం.
1: So Gita says, yes, God has got his feet everywhere.
0: Sarvama vrtishtati ennadu.
1: The feet and the hands and the ears and the eyes of God are present all over.
0: Yadbhavam tadbhavati.
1: As is the feeling, so is the experience.
0: Bhagavantuda.
1: Oh God.
0: Enduku naa ventane jantane intane kantane undi nannu rakshinchakoodadu.
1: Oh God, why don't you protect me, be with me, in me, above me, below me, around me.
0: Alanti bhagavantudu okanaka samayamlo javabu cheppadu.
1: That God gave a reply at one time.
0: భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నేను ఎప్పుడు నీ వెంటనే ఉన్నాను.
1: ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యూ.
0: నీ వెనుకనే ఉన్నాను.
1: ఐఎమ్ బిహైండ్ యూ.
0: నీ వెనుకనే ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ యూ.
0: కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయొద్దు.
1: డోంట్ సర్చ్ ఫర్ మీ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: భగవంతుడా, నిజంగా నా వెనుకనే ఉన్నావా?
1: ఓ గాడ్, ఈజ్ ఇట్ ట్రూ దట్ యు ఆర్ బిహైండ్ మీ?
0: తప్పగా.
1: ఎస్, ష్యూర్.
0: నా నీడనే నీ దేహము.
1: ఆఫ్టర్ ఆల్, I am the shadow and you are the body there.
0: My shadow is your body.
1: My shadow is your body. My shadow is your body.
0: Ani cheppadu.
1: He said so.
0: Idi nijama?
1: Is it true?
0: Na venakane unnava?
1: Are you behind me?
0: Ani venaku tiri chuchadu.
1: And he turned behind.
0: Kanipinchaledu.
1: He didn't find God there.
0: Bhagavantuda.
1: Oh God.
0: Neevu kudunu asatyam aattama?
1: You also speak untruth.
0: నా వెనుకనే ఉన్నావు అని చెప్పావు.
1: You said that you are behind me.
0: కానీ నేను తిరిగితే నా వెనకలేదే.
1: But when I turned back, I didn't find you.
0: పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా.
1: And God says, oh mad cap, when you turn behind, your back also turns.
0: నేను కూడా తిరగవలసి వచ్చింది.
1: When you turn back, I too have to take a turn.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ నాట్ అండర్స్టూడ్ దిస్ ట్రూత్ అండ్ యూ అండర్స్టూడ్ యూ థాట్ దట్ దేర్ ఇస్ ఎ చైర్ బిహైండ్.
0: నీ ఇట్ట ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది.
1: వెన్ యూ ఆర్ దేర్ దేర్ ఇస్ చైర్ బిహైండ్.
0: నీ ప్రక్కన తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది.
1: వెన్ వన్స్ యూ టర్న్ బిహైండ్ యూ ఫైండ్ ది చైర్ బై యువర్ సైడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం.
1: సో హిస్ ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆర్
0: ఎవరెవరి ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాడో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ అండ్ అపియర్స్ యాజ్ పర్ యువర్ ఓన్ ఫీలింగ్ అండ్
0: సెంటిమెంట్స్. నా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా?
1: Oh God, don't you have ears to listen to my prayer?
0: Enduku naa prarthana nee vinatam ledhu?
1: Why don't you listen to my prayers?
0: Nee chevullo enduku naa prarthana pattam ledhu?
1: How is that my prayers don't get into your ear?
0: Adi variki,
1: to those that pray like that,
0: sarvata pani padam tasarvatochi siromukam, atti vaari daggara kevalamu chevulu maatrame undi vintuntayata.
1: There you find God listening with his ears.
0: Swami, నా బాధను నీ కంటి కనిపడలేదా?
1: స్వామి, డోంట్ యూ సీ మై సఫరింగ్?
0: ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు?
1: వై డోంట్ యూ సీ మై
0: ప్రాబ్లమ్స్? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర.
1: టు దోస్ దట్ ప్రే, ఓ గాడ్, వై డోంట్ యూ సీ మై సఫరింగ్, దేర్ హీ ఫైండ్స్ ది ఐస్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
0: ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు?
1: ఓ గాడ్,
0: ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాది.
1: ఓ గాడ్, వై డోంట్ యూ స్టే విత్ మీ, అరౌండ్ మీ, దెన్ హీ ఫైండ్స్ ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది?
1: వెన్ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్?
0: నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: ఇన్ దిస్ నాయిజీ బిజీ బజీ వరల్డ్ యూ డోంట్ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: నిశ్శబ్దమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది.
1: వెన్ యు ఆర్ ఇన్ డీప్ సైలెన్స్ యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియన్స్ స్పెండ్ టైమ్ ఇన్ అటర్ సాలిట్యూడ్ లిజనింగ్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్.
0: మన నుండియే వస్తున్నది ఈ శబ్దము.
1: దిస్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ విదిన్.
0: అది ఏ ప్రణవ శబ్దము?
1: దట్ ఇస్ ప్రైమల్ సౌండ్. ప్రణవ
0: చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి.
1: వెన్ యూ కీప్ యువర్ ఇయర్స్ వైడ్ ఓపెన్ యూ లిసన్ టు ఆల్ సౌండ్.
0: గట్టిగా మూసుకో.
1: Yes, close your ears tight.
0: కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తూ ఉంటుంది.
1: Then you listen to primal sound, Om, from within.
0: కనుక భక్తుడా,
1: ఓ డివోటీ,
0: నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు.
1: You are just watching me with your physical
0: ears.
1: You listen to me with your physical ears. Close these ears.
0: అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు.
1: Live in utter silence.
0: అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది.
1: Then you can listen to the sound of my footsteps.
0: ఈ విధమైన యొక్క మార్గములు అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు.
1: Like this, varied paths have been prescribed.
0: కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు.
1: దోస్ దట్ డు నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్స్ అండ్ మెసేజ్ ప్రాపర్లీ ఫేస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్. సూరదాస్
0: కనులు లేవు,
1: ఇస్ బ్లైండ్,
0: కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే.
1: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ మేకింగ్.
0: ఎవరో ఒక స్త్రీని చూచి
1: హీ వాచ్డ్ ఏ
0: లేడీ వెంట పడిపోతున్నప్పుడు,
1: వెన్ హీ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ దట్ వుమన్,
0: ఆమె భర్త నీ కన్నుల్ని ఇచ్చిండేది ఎందుకు భగవంతుడు.
1: హర్ హస్బెండ్ ఆస్క్డ్ Why God gave you eyes?
0: పరిస్థితిని చూచి నువ్వు వెంటబట్టానికి నీ కన్నులు ఇచ్చాడు.
1: Why God gave you eyes to run after a woman?
0: పోమని మందలించాడు.
1: And he just reprimanded him, asked him to get out.
0: ఆ బాధలను భరించుకోలేక,
1: he couldn't bear the suffering.
0: ఆ వ్యక్తి యొక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, మల్లెపు అనే నిమ్మ చెట్టు.
1: And there he could find a lemon tree in the yard.
0: ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు.
1: He picked up the thorns of the lemon tree and pierced his eyes all by
0: himself.
1: You know why eyes are given? Is it to go around
0: everywhere?
1: I don't want these
0: eyes.
1: Go, God, have you given me the eyes so as to be accused by others?
0: అప్పటి నుంచి,
1: సిన్స్ దెన్,
0: తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ
1: స్టార్టెడ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ కృష్ణ.
0: ద్వారకకు చేరాడు సూరదాసు.
1: సూరదాస్ రీచ్డ్ ద్వారక.
0: ఒకనొక సమయం లోపల,
1: అట్ వన్ టైమ్,
0: కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల,
1: యాజ్ హి వాస్ బ్లైండ్,
0: సూరదాస్ ద్వారక పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది.
1: అట్ వన్ టైమ్ యాజ్ హి వాస్ ప్రొసీడింగ్ టు ద్వారక, బీయింగ్ టోటలీ బ్లైండ్, హి వాస్ అబౌట్ టు ఫాల్ ఇంటు ద వెల్.
0: కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు.
1: యాజ్ హి చాన్స్ ద నేమ్ ఆఫ్ కృష్ణ, కృష్ణ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ యంగ్ బాయ్.
0: చేయి పట్టుకున్నాడు.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్.
0: ఎక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు?
1: దిస్ లిటిల్ బాయ్ ఆస్క్డ్, ఓ దాసు, వేర్ డు యు వాంట్ టు గో?
0: నేను ద్వారకకు పోవాలి అన్నాడు.
1: ఓ బాయ్, ఐ వాంట్ టు గో టు ద్వారక.
0: నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు.
1: ద బాయ్ సెడ్, ఐ విల్ షో యూ ద వే.
0: సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు.
1: సో దాస్ సెడ్, ఓకే, అండ్ హి వాస్ వెరీ హ్యాపీ.
0: రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు.
1: కృష్ణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బాయ్ సెడ్, ఓ సార్, యూ లై డౌన్ ఇన్ దిస్ చౌల్ ట్రీ, టేక్ రెస్ట్ టు నైట్, ఐ విల్ వేక్ యూ అప్ టుమారో మార్నింగ్.
0: అయ్యో, నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో.
1: And Surdas was doubtful if the boy goes, he may return or not. So he never wanted the boy to go.
0: అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు.
1: In response to the prayers, the boy stood there and remained.
0: కలవనే పండుకో.
1: And Surdas wanted the boy to sleep by his side. I don't know when you would get up and leave.
0: నీ చేయి నా పైన వేసుకో.
1: Hold your hand on
0: me. నా చేయి నీ పైన వేసుకుంటాను.
1: And let me put my hand on you.
0: తెలుస్తుంది.
1: I will know when you go.
0: కనుక నీవు కదలడానికి వీలు లేదన్నా.
1: You cannot move about.
0: ఆ చేయి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది.
1: As the boy kept his hand on Suradas, because the effect of the divine touch, he could have awareness. Because of the touch, he is free from all the sins of the past lives.
0: తెల్లవారు లేచి,
1: హీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్,
0: సూరదాసు
1: సెడ్, సూరదాసు,
0: నేనే కృష్ణుణ్ణి,
1: ఐఎమ్ కృష్ణ.
0: నేను నిన్ను దాకి దారి చూపించే నిమిత్తమై,
1: టు షో యూ ద పాత్,
0: నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై,
1: టు డిస్పెల్ ఇగ్నోరెన్స్,
0: నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను.
1: దిస్ ఈజ్ ఆల్ మై డ్రామా.
0: నీ కన్నులు నిచ్చేదా?
1: షల్ ఐ గివ్ యూ ఐస్, రెస్టోర్ యువర్ సైట్
0: అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు.
1: At a moment he touched both the eyes. Immediately his sight is restored.
0: కృష్ణుని చూచాడు.
1: He saw Krishna.
0: కృష్ణ, ఇంకా నాకు ఈ కన్నులు అక్కర్లేదు.
1: Krishna, I have seen you. I don't want eyes anymore.
0: నిన్ను చూచిన కన్నులు ఇంకా గురించి చూడను.
1: I have seen you with these eyes. I don't want to see anybody.
0: నీ కన్నులు తీసుకుని పో, ప్రపంచంలో సంచరించు.
1: And Krishna said, go around the world with the eyes I have given you now.
0: ఎందుకోసం ఈ కన్నులు?
1: Why these eyes?
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరి.
1: దోస్ పీపుల్ హ్యావ్ ఐస్,
0: ఎంతమంది కన్నులు లేవు.
1: మెనీ పీపుల్,
0: వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
1: మెనీ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఐస్, డూ దే లుక్ ఎట్ గాడ్?
0: నాకు ఇంతే చాలు.
1: ఐ హావ్ సీన్ యూ, దట్ ఈస్ ఎనఫ్ మై లార్డ్.
0: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే హ్యావ్ నాట్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు లిసన్ టు ది మెలోడియస్ మ్యూజిక్ ఆఫ్ గాడ్.
0: ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దీస్ ఐస్ అండ్ ఇయర్స్.
0: నాకు జ్ఞాన చెవునిచ్చి,
1: ఐ వాంట్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తలపైన చేయి పెట్టాడు.
1: దెన్ కృష్ణ కెప్ట్ హిస్ హ్యాండ్ ఆన్ ది హెడ్ ఆఫ్ సూరదాస్.
0: అతని యొక్క ప్రాణం కృష్ణులో ఏకమైపోయింది.
1: అండ్ ది లైఫ్ ఆఫ్ సూరదాస్ మర్జ్డ్ ఇన్ కృష్ణ.
0: కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు.
1: వేర్ వెన్ వాట్ వై హౌ గాడ్ బ్లెసెస్ యూ నో వన్ కెన్ డిసైడ్.
0: ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు.
1: Chanting his glory, be ever ready.
0: ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు.
1: Consider that everything is God's play, whatever that happens in his world.
0: అబ్బాయి చెప్పాడు, రాజుకు వేలు తెగింది.
1: This boy said, now he, a king got his finger cut.
0: తెగిన తక్షణమే మంత్రి చూచాడు.
1: It was watched by minister.
0: మహారాజా, it is good for you అన్నాడు.
1: The minister said, oh king, it's good for you.
0: ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు.
1: అండ్ ద కింగ్ సెడ్ వాట్ ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద ఫింగర్ యూ ఇట్స్ ఫర్ మై గుడ్ యు మే సే టుమారో ఐ యామ్ బిహెడెడ్ ఐ డోంట్ వాంట్ దిస్ మినిస్టర్ ఇన్ మై కోర్ట్
0: ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు.
1: అండ్ దెన్ హీ వాంటెడ్ ద మినిస్టర్ టు బి ఇంప్రిజన్డ్.
0: ఆ మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: ద మినిస్టర్ స్మైలింగ్లీ పేయింగ్ హిస్ ట్రిబ్యూట్ సెడ్ దిస్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్, నథింగ్ బ్యాడ్.
0: పవిత్రుడు,
1: గాడ్ ఈస్ సెక్రెట్.
0: భగవంతుడు నిర్మలుడు,
1: గాడ్ ఈస్ ప్యూర్.
0: భగవంతుడు నిస్వార్థుడు,
1: గాడ్ ఈస్ సెల్ఫ్లెస్.
0: అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా.
1: దట్ సెల్ఫ్లెస్ గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్.
0: విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి.
1: విత్ దట్ ప్రిన్సిపల్ బిహైండ్ వీ షుడ్ టేక్ ఇట్ దట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: కనుక
1: సో
0: భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్ వీ షుడ్ నాట్ స్ప్రెడ్ అవర్ థాట్స్.
0: ఈ స్థానం ఆ స్థానం అని వెతకనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ సర్చ్ ఫర్ హిమ్ హియర్ అండ్ దేర్.
0: ఎందుకు వెతుకుతున్నావు నీవు?
1: వై డు యు సర్చ్ ఫర్ గాడ్?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమునికై ప్రీతి ఏలా.
1: వెన్ యూ హ్యావ్ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ బై అట్ ది బ్యాక్ యార్డ్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్?
0: కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు.
1: వై డు యూ కల్పవృక్షమే
0: మన దగ్గర ఉంటుండాలి.
1: యూ గాట్ ది విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అట్ యువర్ కోర్ట్.
0: ఇలాంటి ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి.
1: త్రూ లవ్ వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్.
0: ప్రేమ భావాన్ని అతనిపైన ప్రవహింపచేయాలి.
1: వీ షుడ్ అలౌ ద థాట్స్ ఆఫ్ లవ్ ఫ్లో టువర్డ్స్ గాడ్.
0: భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది.
1: దెన్ వీల్ ఎంజాయ్ ద డివైన్ లవ్ విత్ హిమ్.
0: నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు.
1: ఐ సే ఐ లవ్ గాడ్ బట్ ఐ డౌట్ వెదర్ గాడ్ లవ్స్ మీ ఆర్ నాట్.
0: నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఎగిన నీ ఫ్రెండ్ కు రాస్తే,
1: if you post a register letter to your friend,
0: అతనికి చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్లా తెలుస్తుంది?
1: How do you know whether the letter is received or not?
0: Acknowledgement నీకు వాపసు వస్తుంది.
1: You should get back the acknowledgement receipt.
0: ఈ acknowledgement వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు.
1: When you get the acknowledgement receipt, it means your letter reached.
0: Acknowledgement ఎప్పుడు రాలేదో ఆ కవర్ చేరలేదు.
1: That day the acknowledgement receipt is not received, it means letter has not been received.
0: కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది.
1: God also should love you. It means your love reaches God.
0: నీ ప్రేమ ఎట్టిదో అట్టిదో ఇట్టిదో తెలియదు.
1: You don't know what sort of love you have.
0: కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది.
1: When your love is pure, God's love flows towards you.
0: కనుక నీ భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు.
1: Never be carried away with the feeling that I love God. Wait and long for the divine love to be showered on you. At all periods of time,
0: దైవాన్ని చింతించండి.
1: Think of God.
0: నామస్మరణ చేత,
1: through chanting,
0: నామయైన రూపం మనకు ప్రాప్తిస్తుంది.
1: You'll have the very form of God manifesting in front of you.

0: today's discourse, Bhagwan says that Vedas must be spread to every country so that everyone learns and chants Vedas. The Vedas can be chanted by one and all for the welfare of the entire humanity. Let us now listen to excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam.
1: ప్రేమస్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: ఆంగ్ల భాష రూపం అవతరించగానే స్వమత వేదము సన్నగిల్లి.
2: విత్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, అటాచ్మెంట్ టు వన్స్ ఓన్ కల్చర్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
1: స్వమత భేదంబు సన్నగిల్లగాని సంస్కార భావంబు సుసిపోయే.
2: డిఫరెన్సెస్ ఆర్ ఆన్ ద రైజ్ and there's no refinement among us.
1: Samskara bhavambu sannagillagani manavata viluva marigipoyi.
2: With the absence of refinement and culture, the human values are fast disappearing.
1: Manavata viluva samasipogane nagarikatanta velchipoyi.
2: With the loss of human values, the very culture is lost.
1: ఇది పుణ్యభూమి, త్యాగభూమి,
2: ది ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్,
1: పవిత్ర భూమి,
2: విచ్ ఇస్ హైలీ సెక్రెడ్,
1: పతివ్రత మాతలను జన్మించినటువంటి యొక్క జన్మస్థానం.
2: దిస్ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్.
1: గత జీవుడగు పతిం బ్రతికించి ఎము గెలిచే సావిత్రి భారత సాధ్విగాదే.
2: I will not come across Savitri of this holy land who could bring back to life her dead husband.
1: ఏ దేశంలో తన పతిని తాను బ్రతికించుకున్నటువంటి ఒక స్త్రీ ఉన్నదేమో యోచించండి.
2: Just find out yourself, any nation where you find a woman bringing back to life.
1: అటువంటి పతివ్రత మాతలను జన్మించినటువంటి జన్మభూమి.
2: And this is the birthplace of such sacred women.
1: Gata jeevudagu patin pratikinchi emugelchi savitri bharata sadvigade tana satya mahimache davagdu challarche tuti chandramati bharatiyagade.
2: Chandramati, who could pacify, who could extinguish the whole fire, belongs to this country, Bharat.
1: Agni gundana prakatinchi sita bharata jatagade.
2: Is it not Sita who belongs to this country that could get into the fire and come out successfully?
1: Chana maina kudanu aa ravanu mogam chudaledu.
2: In fact, Sita did not look at Ravana even for a moment.
1: Kindiki vachukunnatundi tala paiki ettaledu.
2: Bent her head all through, did not raise it any time.
1: Kurasati tum agni gundana prakatinchi Sita Bharata dara daichagade.
2: Therefore the entire clan is glorifying because of Sita, who could withstand
1: Kinishi
2: the test of fire.
1: Durmadhuni kiraatuni bhuti gaadinche damayanti bharata ramani gaade.
2: I will not come across the story in the history of Damayanti who could kill all those people who were unrighteous, cruel and wicked.
1: Satyasagara vesti satmatramna bharata data pativrata prabhava bhava sampannataku gaade pantabhumi.
2: And this Bharat is the birthplace of such women of eminence, prominence, of chastity, integrity and character.
1: Anni deshamulo kuda nu Bharata deshamu oka teacher vantedi.
2: Bharat is the teacher of all the nations of the world.
1: Bhagavarendu atti unnat prabhavam kaliginatundi varu lekapoyinanu స్త్రీల ఎందు భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఎందు కూడాను ఆ పతివ్రతామ తల్లిలు సత్యమైనటువంటి భావము, నిత్యమైనటువంటి ధర్మము హృదయంలో నిండి ఉండేది.
2: Men may not equal them, but yet there are many women of truth, of righteousness, of sanctity and sacredness.
1: పతి వచ్చినప్పటికీ తలుపు మొర నుండి మాట్లాడేటువంటిదే కాని ఎదురు వచ్చి మాట్లాడేటువంటి వారు కాదు భారతీయుడు.
2: In fact, in Bharat, no woman confronts her husband, no woman opposes her husband.
1: Itti pavitramainatundi bhumi yandu shivudu puttaka inge ekkada puttadu.
2: And the reason why Lord Shiva has chosen as his birthplace.
1: Kevalamu, Ratamadu, Pujalu, Yajna Yagadi Kratudu, Saripinanta Matamana, Bhagavantudu Pratyaksham Kadu.
2: God would not manifest by mere performing spiritual rites, the sacred rites, like Vratas, Yajnas, Yagas.
1: Kani, Oka, Hrudaya Pavitrata Chetane, Gunamana Chetane, Bhagavantudu Pratyaksham Kagaladu.
2: God manifests in response to your virtues and the inner feeling and sacred sentiment.
1: Srishti yandunnatundi samasta vastuvulu samasta bhagamulu kudanu kevalamu oka vidhamainatundi oka srishti layamulu nundi uddhavinchinatundivi.
2: All those that you find in this entire creation pass through the three stages of birth, growth and death.
1: Ee padartham srishtina kudanu bhagavantu yokka phala prasadame.
2: Every object in this world is the gift of God.
1: ఏ వస్తువు చూసినా కూడాను భగవంతుడు ఉన్నాడు.
2: యు ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ మెటీరియల్.
1: ఈశ్వర సర్వభూతానాం.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: ఈశావాస్యం జగత్ సర్వం.
2: ద హోల్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్.
1: కనుక ఏ పదార్థం చూసినప్పటికీ అది ఈశ్వరత్వమే కానీ మనకు స్వరూపం కాదు.
2: దేర్ఫోర్ మెటీరియల్ ఇస్ నాట్ సింప్లీ ఎ మ్యాటర్ బట్ ఇట్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: ఇది వస్త్రం అంటారు.
2: Here you find the cloth.
1: కాదు ఇది వస్త్రం కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో.
1: దారంలో యొక్క చేరిక.
2: ఇట్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ థింగ్స్.
1: ఈ దారంలో యొక్క చేరిక కాదు.
2: నాట్ డెఫినెట్లీ సో.
1: ప్రతి ఒక్క పదార్థమే.
2: ఇట్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ఈ దారం యొక్క నేతికని ఈ యొక్క వస్త్రము.
2: బికాస్ ఆఫ్ ది యాన్ దట్ ఆర్ ఇంటర్వోవెన్ క్లోజ్లీ దట్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్లాత్ దట్ యు ఫైండ్.
1: కనుకని భగవంతుడి యొక్క సత్యతత్వము కేవలము అనిత్యము అసుకము అశాశ్వతము అని అనుకుంటారు.
2: You think that God is ephemeral, temporary and momentary.
1: Igunam nirajanam sanatanam niketanam itche shuddha buddha mukta nirmala swarupinam.
2: In fact, divine is nectarine, immortal, pure, crystal clear, blemishless.
1: Evaru tagirachunte vaari peru pettukuntaru kaani bhagavantuniki okka peru okka roopamu aneetundi ledu.
2: Each one of us give the name and the form of our own choice and preference.
1: సర్వతపాణిపాదం.
2: His feet and hands are all over the world.
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు భగవంతుడే ఉండేది.
2: It's only God who exists everywhere.
1: నువ్వు ఈ మానవ శరీరం అనేటువంటి ఒక రూపాన్ని చూస్తున్నారే కాని మానవ శరీరం అనేటువంటిది కేవలం నీటి పొడుగు వంటిది.
2: You just see the human body. It is just a water bubble.
1: ఇది భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదమే.
2: The body is the gift of God.
1: మైండ్ అనుకుంటే అది కేవలము బండల్ ఆఫ్ థ్రెడ్స్.
2: మైండ్ రిప్రజెంట్స్ ద బండల్ ఆఫ్ థ్రెడ్స్.
1: కనుక ఇట్టి మనసును అట్టి దేహమును మనం నమ్ముకొని జీవించరాదు.
2: వీ కెనాట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ బేసింగ్ ఆన్ ద బాడీ అండ్ ద మైండ్.
1: కనుక భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సర్వమును కూడాను భగవంతుని అర్పితమని భావించుకునే నిమిత్తమై మనం జన్మించాము.
2: వీఆర్ బోర్న్ ఇన్ ఫ్యాక్ట్ టు ఆఫర్ టు గాడ్ all that he has given to us.
1: Anduvalane krishnudu kudanu mamai vamsa jeevaloke jeeva bhuta sanatanaha.
2: That's the reason why Lord Krishna declared that you are all the sparks of his divinity and that the individual and the cosmic universe are one and the same.
1: Nayaka reflection, reaction, he sound,
2: and all the creation reflect represents reaction, reflection and result.
1: Neevu manavudu kaadu.
2: You are not just human.
1: ఈ మానవునికి పెట్టినటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టినటువంటివి.
2: The name that you have is christened by your parents.
1: పుట్టినప్పుడు ఎట్టి పేరు లేదు.
2: At the time of birth you don't have any name.
1: ఇట్టి మానవత్వం దివ్యత్వమైనటువంటిది కాని అపవిత్రమైనటువంటి ఒక శరీరం కాదు.
2: Therefore human life is beyond. He's not unsick.
1: ఇట్టి మానవును కాపాడే నిమిత్తమై దైవము అవతరిస్తుంటాడు.
2: God descends on earth to protect the entire humanity.
1: ఎక్కడ ధర్మం నశించను అక్కడ భగవంతుడు ఉద్భవిస్తుంటాడు.
2: వేర్ దేర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: ఇదా ఇదా హి ధర్మస్య నానిర్భవత భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సుధర్మం.
2: లార్డ్ క్లియర్లీ డిక్లేర్డ్ ఎంఫెటికలీ దట్ వెన్ దేర్ ఇస్ డిక్లైన్ ఆఫ్ ధర్మ రైటియస్నెస్ గాడ్ ఇన్కార్నేట్.
1: కనుక అందరినీ సృష్టించడం ధర్మోద్ధారణ నిమిత్తమై.
2: దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ is to emancipate, to uphold dharma righteousness.
1: ఈనాడు జగత్తులో ధర్మం నశించి సత్యం పారిపోయి అన్యాయ అక్రమ అనాచారములతో నిండి ఉన్నది.
2: దేర్ఫోర్ వి ఫైండ్ టుడే ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఫాల్స్హుడ్ అన్రైటియస్నెస్. దేర్ ఇస్ నో జస్టిస్ అట్ ఆల్.
1: భగవంతుని యొక్క విశ్వాసం ఒక్కటి మాత్రమే సత్యమైనటువంటిది.
2: In fact, there's only fact of facts, the truth, the faith in God.
1: Truth is God, love is God, live in love. Aa premato manam nivu jeevinchali.
2: Therefore, we have to live with this love.
1: Aa premane lekudina pranam edi.
2: In fact, there will be no life without love.
1: Kanuka prema chetane manam bhagavantuni preminchali, bhagavantuni pondali.
2: Therefore, you can attain divine God when there's connection, love to love and atma.
1: Ee rudramulandu panditulu vaaru cheppinattuga అనేక నమ్మక చమకాలు చేరటం చేతనే రుద్రములు అయిపోతున్నాయి.
2: As is Pandit declared here that Rudra consists of Namaka and Chamak.
1: 1335 నమ్మకాలు చేరటం చేతనే అన్ని రకములైనటువంటి యొక్క జీవితములు మానవత్వాన్ని జీవిస్తున్నాయి.
2: Therefore, the Namaka and Chamak are in perfect combination. 1135, that would make Rudra.
1: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి?
2: This mighty power. What's their origin?
1: Krishna Yajurvedam nandunnatundi yokka namak chamakalu teesukoni dinini poorthi ekibhavinchi aikyam chesi tadwara mantramunu yerparcharu.
2: Therefore namaka and chamaka is the harmony and the combination of all the verses contained in Krishna Yajurveda.
1: Ee Krishna Yajurvedam lo unnatundi ee deeni endu kuda kalara.
2: Those that are noticed in Krishna Yajurveda are not found anywhere.
1: ఈ వేద శాస్త్ర ఇతిహాస పురాణములైన ఆ వేదం నుంచినే మనము ఆవిర్భవించాలి.
2: In fact, the all of the spiritual texts had their origin out of this Krishna Yajurveda.
1: కానీ ఈనాటి వేదములన్నీ పేదబడిపోయినవి.
2: And the Veda is neglected today.
1: కారణం ఏమిటి?
2: Why?
1: దీన్ని ఉచ్చరించేటువంటి ఒక వ్యక్తులు లేకపోవటమే కారణం.
2: Because there are nobody who would repeat, who would chant.
1: వేదము పేద కాదు.
2: In fact, Veda is not so poor and low.
1: అది రిచ్. దానికి మించినటువంటి మరొకటి లేవు.
2: Veda is richest of all. There is nothing beyond.
1: అన్ని కూడా మానవుని యొక్క స్థితిగతులన్నీ కూడా వేదములు అందే మిడి ఉన్నవి.
2: Man's position and fight and condition are very well contained in Vedic text.
1: ఇటు వేదమును సర్వుడు కూడా ఉచ్చరించవచ్చునని భగవంతుడు అనుగ్రహించాడు.
2: God has gifted Veda such that all can chant repeatedly.
1: దీనికి జాతి మత భేదములు ఏ మాత్రము లేవు.
2: Veda chanting has no differences like caste, creed and community.
1: Come on, boy.
2: Boys.
1: American. Stay with you.

0: ఈ విధంగా ప్రతి దేశంలో ప్రతి జాతికి ప్రతి మానవులకు తెలిపించాలనేటువంటి ఉద్దేశము స్వామి యొక్క ఉద్దేశము.
1: ఇట్ ఈస్ భగవాన్స్ డెసిషన్ దట్ దేర్ షుడ్ బి వేదా చాంటింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ బై ఎవ్రీబడి బై ఎవ్రీ కాస్ట్ బై ఎవ్రీ కమ్యూనిటీ బై ఎవ్రీ ఇండివిజువల్.
0: ఇది కేవలం ఒక బ్రాహ్మణుకు మాత్రమే కానీ లేక ఒక ఇండియాకు మాత్రమే కానీ కాదు.
1: Veda is not limited to Brahmin community and to India alone.
0: మొన్నటి దినము పుట్టపర్తి కూడా ఇరాన్ ఇరాక్ వారు కూడా వచ్చారు.
1: The other day, here in Puttaparthi, there are many people, devotees from Iran and Iraq.
0: ఇప్పుడు ఇరాన్ వారు కూడా ఉన్నారు ఇక్కడ.
1: You have here Iranians right now.
0: మనము ఈ యొక్క వేదాన్ని బోధిస్తున్నాము.
1: They chant Veda also.
0: ఈ వేదము సర్వ వేదములను పూర్తి నివారిస్తుంది.
1: And Veda is the relief and the remedy for all ills of the society.
0: ఇది కేవలం ఒక పుత్రక అభిషేకం కోసం కాదు.
1: It's not merely to have the gift of a son meant for progeny alone.
0: ఇది అశ్వమేధ యాగం కాదు.
1: It's not the one like అశ్వమేధ యాగం.
0: ప్రతి మానవుని యొక్క ఉద్ధారం కోసమని ప్రతి మానవ కళ్యాణం కోసమని ఆవిర్భవించినటువంటివి.
1: In fact, Veda is meant for the progress, advancement, welfare of every individual.
0: కనుక అందరి కోసం ఇది ఉద్భవించింది.
1: Veda is meant for everyone.
0: కానీ అదృష్టవంతులైనటువంటి వారు దీన్ని నేర్చుకుని ప్రచారం చేస్తున్నారు.
1: The fortunate ones pick up, learn, publicize, teach and share.
0: కానీ దురదృష్టవంతులైనటువంటి వారు వేదం తెలిసి కూడాను ఎవరికి బోధించడం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్ పీపుల్ దే డోంట్ లెర్న్ ఈవెన్ ఇఫ్ దే లెర్న్ దే డోంట్ టీచ్ అండ్ షేర్.
0: ఇప్పుడు మా యొక్క సంస్థలో ప్రతి పిల్లవాడిని కూడాను మా దగ్గర పంపుతున్నారు.
1: టుడే భగవాన్ ఈజ్ సెండింగ్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ సత్య సాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ as emissaries, ambassadors of Vedic knowledge.
0: Motta motta sanskritam telisukovali.
1: In the first instance, to begin with, they have to study Sanskrit.
0: Ippudu mana Vinay Kumar Karnataka youth leader ga niminchamu.
1: Vinay Kumar is appointed as the leader of Karnataka youth wing.
0: Vinay Kumar kevalam Karnataka youth landarni kudanu cherchi varikandariki ee rahasyanni నిరూపించాలి.
1: ది ఎంటైర్ యూత్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక ఈస్ టు బి మొబిలైజ్ అండ్ దట్ టు గివెన్ ఎ ఛాన్స్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్.
0: అదే విధంగానే ఆంధ్ర కేరళ అన్ని దేశాలు కూడా మేము నియమించాము.
1: సిమిలర్లీ అదర్ స్టేట్స్ ఆల్సో హ్యావ్ బీన్ గివెన్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వేద డివోటీస్ ఫ్రమ్ ఆంధ్ర కేరళ అండ్ సో ఆన్.
0: భగవతే రుద్రాయ.

0: ఈ విధంగా అన్ని దేశముల వారు కూడాను నేర్చుకుంటున్నారు. ఇప్పుడు యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము అన్ని కూడా ఋగ్వేదము చాలా ప్రధానంగా నేర్చుకుంటున్నారు.
1: లైక్ దిస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ ఆర్ లెర్నింగ్ చాంటింగ్ ఆఫ్ వేద అండ్ ఆఫ్ ఆల్ ఋగ్వేద ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక మనము ఈ వేదము యొక్క విషయాన్ని మనం అలక్ష్యం చేయకూడదు.
1: Therefore, we should not neglect Vedic literature.
0: వేదములో ఎంతనో సృష్టి యొక్క రహస్యం అంతా ఉంటున్నది.
1: Vedic knowledge contains the mysteries of nature.
0: ఈ నేచర్ యొక్క సర్వ లక్షణములు కూడా అందులో నిరూపిస్తున్నది.
1: In fact, all the aims and objectives have been very well elaborated and explained in Veda.
0: ఒకటి అని కాదు, సర్వం కూడా ఈ వేదములో ఉన్నవి.
1: Not one or two, the whole thing totality is present there in Veda.
0: గృహస్థాశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమము నాలుగు ఆశ్రమముల యొక్క సత్యములు కూడాను ఈ వేదములను నిరూపించింది.
1: All four stages texts, ashramas are very well represented, explained. The stage of a celibate, the householder, recluse and renunciant have been explained there clearly.
0: ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు.
1: Now all are understanding the Veda.
0: ఇప్పుడు ఏ గ్రామం పోయినా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు కూడాను వేదాలు చెప్తున్నారు.
1: You go to any village, women also can chant Veda today.
0: కేవలము దేహంలో మాత్రము వ్యత్యాసం ఉండవచ్చు, కనుక ఈ యొక్క వేదము చాలా గొప్ప విచిత్రమైనటువంటిది, చిత్రమైనటువంటిది.
1: Therefore, Veda is mystical, very special and unique.
0: అతిరుద్ర వేదము చాలా గొప్పది.
1: This Atirudra is highest and greatest.
0: అన్ని రుద్రముల కంటే కూడా చాలా గొప్పది.
1: Atirudra is greatest of all forms.
0: దీంట్లో ఉన్నటువంటివి మరి ఇంక దేంట్లో కూడా లేవు.
1: That what you find in Atirudra is not found anywhere.
0: Rudra anaga emti kevalam Ishwarudu yokka peru ani anukuntaru.
1: What is Rudra? You think it is Shiva?
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalamu Rigvedamu, Ajurvedamu, Samavedamu, Atharvavedamu, anni vedamulu yokka oka saarame.
1: This Rudra represents the essence of four Vedas.
0: అంతేకాకుండా ఇందులో నమ్మకము, చమ్మకము రెండింటి యొక్క ఏకత్వమే దీనికి గొప్ప పటుత్వము.
1: ద స్ట్రెంగ్త్ లైస్ ఇన్ ద హార్మనీ అండ్ కాంబినేషన్ ఆఫ్ నమ్మకం అండ్ చమకం.
0: ఈ నమ్మక చమకాలంతా కూడాను నమ్మకము వద్దంటుంది, చమకము కావాలంటుంది.
1: దేర్ఫోర్ ది నమక డినైస్ వైల్ చమక డిజైర్స్.
0: కానీ అన్నింటి అందు కూడా ఉన్నటువంటి సారము ఒకటే, దేనిని వద్దంటుంది? చెడ్డను వద్దంటుంది, మంచిని కావాలంటుంది.
1: What is it that is denied? That which is bad and evil is to be denied. What is to be desired for? That which is great and auspicious.
0: కనుక మనం ఎల్లప్పుడు కూడాను రెండు కూడాను మనం నేర్చుకోవాలి.
1: Therefore, we have to learn both of the aspects.
0: చమకం అంటే కేవలము కోరికలతో నిండినటువంటిది.
1: The chamaka is full of ambitions, desires.
0: నమకము అనేటువంటిది అన్నింటిని విరక్తి చేసేటువంటిది.
1: నమక డినైస్, ఇట్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: దీంట్లో ఎవరు సన్యాసి, ఎవరు సన్యాసి కాదు అని విచారం చేస్తే,
1: ఇఫ్ యు ఎంక్వైర్ హూ ఇస్ రినన్షియంట్ హూ ఇస్ నాట్,
0: కామినీ శక్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కేవలము ఒక సన్యాసి కాదు.
1: ద వన్ హూ ఇస్ ఆఫ్టర్ మెటీరియల్ పవర్ ఈస్ నాట్ ఎ రినన్షియంట్.
0: కానీ కామినీ శక్తి ఫలమును దూరం చేసేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క త్యాగం.
1: Therefore, the true sacrifice in denying the materialism, the materialistic aspect.
0: ఇల్లు, వాకిలి, భూమిని, ధనమును అన్నింటినీ త్యాగం చేస్తే అది త్యాగం అని అనుకుంటున్నారు, అది త్యాగమే కాదు, అది సులభంగా చేయొచ్చు.
1: You think sacrifice meant giving up your family, running away from responsibility, is quite easy to do it.
0: కాదు.
1: No.
0: కామిని ఫలములను విసర్జించాలి.
1: In fact, one has to give up this desire, the materialistic attitude.
0: Result of desires.
1: The result of desires has got to be sacrificed.
0: అది నిజమైనటువంటి యొక్క త్యాగము.
1: The true tyaga, sacrifice, lies in sacrificing the fruits of your work.
0: Your desires.
1: Fruits of your desires.
0: కనుక మనం నేర్చుకోవాల్సినటువంటిది ముఖ్యంగా దీనికోసం మనం పుట్టాము.
1: Why are we born?
0: తిని తిరిగి సంచరించేటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి అందుకోసమే కాదు.
1: We are not born simply to eat, to sleep and to move about.
0: కాదు కాదు.
1: No.
0: మన తోటి మానవులకు సహాయం చేసే నిమిత్తము.
1: We are born to help the neighborhood, the community.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఎవరిని బాధించకూడదు.
1: Don't hurt anybody.
0: ఎట్టి కఠినమైన వాక్కులు కూడా చెప్పకూడదు.
1: Never use harsh words.
0: ఎవరిని కూడా నువ్వు మనము దూషించకూడదు.
1: We should not accuse anybody.
0: దూషించటమే మహాపాపము.
1: To criticize anyone is the worst of the sins.
0: ఎట్టి ద్వేషుడైనా కూడా నువ్వు అతన్ని దూషించకూడదు.
1: You may find an enemy, but you should not criticize or attack.
0: కనుక ఇలాంటి మంచి గుణములు మనలో దాగి ఉన్నవి.
1: All these virtues are hidden, latent within us.
0: పైన దేహం మాత్రము పాంచభౌతికముల యొక్క దేహము.
1: The one that is apparent is just the body of senses.
0: ఈ సెన్సెస్ అంతా కూడా డిజైర్స్ తో కూడినటువంటివి.
1: The senses are full of desires.
0: కానీ మనకు తెలియకుండా లోపల దాగినటువంటి కొన్ని ఉన్నాయి.
1: But unknowingly, that which is innate, immanent within us, there is another.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa.
1: Those which are hidden, latent within you, are the principles like truth, righteousness, sacrifice, peace and love.
0: Ivi manam lopala nunchi teppinchukovali.
1: We have to see that they manifest in the outer world.
0: Deenine educare annaru.
1: The manifestation of the inner values treasures is educare.
0: Inaadi pustakalu chadivetunna lopala idantha education.
1: All that you read, acquire out of the books is education.
0: Ee education kaadu manam nechukovali.
1: It's not the education that is to be bothered.
0: Evaro rasinatunte vishayalni manam chadukoni da nechukotam adi kevalam education.
1: Education comprises in learning from the books which are written by authors.
0: Evaru cheppakunda tanlo nundi tanu uddhavinchi pavitramaina margamlo praveshinchetuvanti educare.
1: Educare wants you to bring out that what is latent within you without being taught externally.
0: Aa education adi bhagavantuni yokka prasadam.
1: Therefore educare is the gift of God.
0: Adi bhagavantuni yokka anugraham chetane labhyam avutundi gaani lekundina adi labhyam kaadu.
1: You can acquire this educare because of grace of God alone.
0: Manam nirantaram kudanu sarvada sarvakaryeshu sarvatra chintanam.
1: We should think of God everywhere, every time, any moment.
0: Adi nijamainatundi yokka bhakti.
1: That is true devotion.
0: Manam bhagavantuni ishvara anna vishnu anna ye peru pettina peru anekamlu gaani vyaktitvam okate.
1: You may pray to any god in any name, but God is one.
0: Shringaramulu veru bangaram okate.
1: Jewels are many, but gold is one.
0: Pasula vannalu veru paalu okate.
1: Cows are of different colors are many, but the milk is one.
0: Kanukane antane bhagavantudu okade.
1: Likewise God is one.
0: Allanu yesunu ramanu krishnanu ee perena pettu bhagavantudu okade.
1: You may give any name, you may pray to God of any name of your choice. Allah, Yesu, Rama, Krishna, whatever name you like.
0: Idi amanta kudanu daivam yokka perle.
1: These are all the names of one God.
0: Karuka ekam satvi prabhavada vadanti.
1: It's only one God and we pray to him in different names.
0: Karuka ilanti dinto manam bhedam pettukokunna bhagavantuni yokka rahasyanni telusukovalante open heart kavali.
1: Therefore we need to have this open heart to understand the oneness and the unity of divinity.
0: Niki ye peru ishtamo adinu tatchuko tamaanu krishnaanu ye perena pettu bhagavantudu okkade.
1: You may give any name, you may pray to God of any name of your choice. Allah, Yesu, Rama, Krishna.

0: to understand the oneness and the unity of divinity.
1: నీకు ఏ పేరు ఇష్టమో అది నువ్వు తలుచుకో తప్పలేదు.
0: There's nothing wrong in praying to God of your joys.
1: కానీ గాడు అందరం ఒకటే గాని ఒక గాడిని దూషించటము మరొక గాడును పూజించటము ఇది చాలా తప్పు.
0: It's a big mistake if you criticize the God of another form, of another taste and temperament.
1: ఈశ్వరు అంటే ఇష్టపడకుండా పోవటం.
0: Some people do not relish the name of Shiva.
1: Some people నారాయణ అంటే ఇష్టపడటం.
0: Likewise, some people do not accept the name of Vishnu.
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: ఈశ్వరుడు నారాయణుడు ఇద్దరూ చేరి ఒకటే.
0: In fact, ఈశ్వర and నారాయణ are one and the same.
1: కానీ ఒకే దైవత్వాన్ని మనం అనేక పేర్లతో పూజిస్తున్నాం.
0: He's only one and we worship him in many forms.
1: ఆ విధంగా పూజించినటువంటి వారికి తప్పక మనసు యొక్క శాంతి కలుగుతుంది.
0: Those people that understand this principle of oneness and unity will have the peace.
1: ఒకదాన్ని ద్వేషించి మరొక దాన్ని ప్రేమించటం లోపల ఇది కేవలం మన అభిష్టం నెరవేరదు.
0: If you have got attachment to one and a kind of hatred to another, it amounts to a kind of absence of peace within.
1: ఇది మానవులకు మంచిది కాదు.
0: It's not good for mankind.
1: ఇది కేవలం యూత్కే మాత్రమే కాదు.
0: This is not for youth alone.
1: అందరూ కూడా దీన్ని అనుసరించవలసింది.
0: Bhagavan's message is meant for everybody.
1: దైవత్వం అనేటువంటిది ఈనాడు లోకాన్ని రక్షిస్తుండాలి.
0: It's only divine God protects the entire universe.
1: లోకాన్ని శిక్షిస్తుండది బాంబ్స్ అనుకుంటున్నారు.
0: And you think that world is punished by bombs?
1: కాదు కాదు కాదు.
0: No.
1: బాంబు ఒకటే ఒకటి.
0: After all, bomb is only one bomb after all.
1: అదే దైవ నామము.
0: God's name is more powerful than atom bomb.
1: చెడ్డను శిక్షిస్తుంది మంచిని పోషిస్తుంది.
0: And in fact it annihilates that which is bad and upholds that which is noble.
1: కనుక దైవత్వాన్ని మనం పూజిస్తుంటే సర్వము లోకరక్షణ జరుగుతుంది.
0: Therefore when you worship God, the whole world will be protected.
1: లోక కళ్యాణం కోసమని మేము చేస్తున్నాము.
0: And this yajna is for the welfare of humanity.
1: ఈ యొక్క మంత్రం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క అంశం ఉంటున్నది.
0: These mantras represent its one main principle.
1: అతిరుద్ర యజ్ఞముగా మంచి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని పోషించి దుష్టమైనటువంటి వాటిని శిక్షించి పవిత్రం గావిస్తుంది లోక కళ్యాణం.
0: Therefore this Atirudra Mahayajna will certainly sustain, will uphold all that is righteous, all that is great and noble, will punish, will remove, will dispel all that is wicked.
1: ఎవరైనా చేయవచ్చును.
0: Anybody can perform this.
1: కానీ ఈనాడు
0: today
1: మన వినయ్ కుమారు దీంట్లో ఎవరిని చేర్చుకోలేదు.
0: But Vinay Kumar did not entertain anybody else.
1: ఏదైనా బియ్యం ఇస్తాము లేక పదార్థం ఇస్తాము లేక పలుములు ఇస్తాము లేక కూరగాయలు ఇస్తాము అంటే ఎవ్వరూ వద్దు.
0: There are many people who want to associate. They are ready to give. They are ready to offer the rice and other materials.
1: ఈ యజ్ఞం అనగా చాలా కోటతో చేరినటువంటిది.
0: And this is highly expensive.
1: అలాంటి దాన్ని ఎవరిది పుచ్చుకోకుండా తాను ఒకడే ఒకడు తానే ఏకాంతంగా కూర్చొని తానే స్వయంగా తిరుగుతూ అన్ని సేకరించాడు.
0: వినయ్ కుమార్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ. దిస్ ఇస్ ఆల్ డిజైన్డ్ బై హిమ్ అలోన్.
1: కనుక అలాంటి సేవా లీడర్స్ ప్రతి స్టేట్ లో కూడా తయారు కావాలి.
0: ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ది టైప్ ఆఫ్ వినయ్ కుమార్.
1: కనుక వినయ్ కుమారు చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు.
0: In fact, Vinay Kumar is helping a lot.
1: నేను ఎంతో నేర్చుకున్నాను.
0: భగవాన్ ప్రైజ్ వినయ్ కుమార్.
1: ఎవరేమి ఇచ్చినా కూడా వద్దు వద్దు వద్దు.
0: Don't accept anything from anybody.
1: నాకు సాయి ఉన్నాడు.
0: There are people that would help.
1: సాయే నా సహాయము. సాయే నా సహాయము.
0: సాయి భగవాన్ ఈ సాయము ద డివైన్ హెల్ప్ బై యువర్ సాయి.
1: అతనికి వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది.
0: He was married 10 years ago.
1: కాని భార్య భర్తలు ఇద్దరు కూడాను ఇదే మార్గంలోనే ఉన్నారు.
0: Both husband and wife are highly spiritual and religious.
1: ఏ ఒక దీంట్లో ఏమా ఇప్పుడేమని యజ్ఞం చేస్తున్నాము కుమారుడు కావాలనా అంటే మాకు వద్దు స్వామి.
0: స్వామి సెడ్ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ యజ్ఞ డు యు వాంట్ ఎ సన్. దే సెడ్ నో స్వామి.
1: మాకేం కావాలి.
0: దెన్ వాట్ యు వాంట్.
1: మీరే కావాలి
0: స్వామి. వి వాంట్ యు. ద ఫాదర్ సెడ్
1: ఈ విధంగా పలికేటువంటి పలుకులు ఏ దంపతులు ఎందుకు కూడాను నేను వినలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్

0: bonds Swami has not got from any couple.
1: అటువంటి దీంతో చాలా ప్రేమతో చాలా హృదయంతో మంచి కార్యాలు చేస్తున్నాడు.
0: వినయ్ కుమార్ ఇస్ డూయింగ్ సో మెనీ థింగ్స్, అండర్టేకింగ్ సో మెనీ టాస్క్ అవుట్ ఆఫ్ లవ్, హోల్ హార్టెడ్లీ.
1: వారి తండ్రి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: హిస్ ఫాదర్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: అతను ఈ యొక్క లక్ష్మీనారాయణ చేరినటువంటి వాడు.
0: హీ వాజ్ ది కొలీగ్ ఆఫ్ శ్రీ లక్ష్మీనారాయణ.
1: వారిద్దరు కూడా చేరి కూడి పనిచేసినటువంటి వారు.
0: They were colleagues and worked for a long time.
1: ఇప్పుడు కూడాను ఆ యొక్క లక్ష్మీనారాయణతోనే మన వినయ్ కూడా చేరి ఉన్నాడు.
0: And now లక్ష్మీనారాయణ and వినయ్ కుమార్ are working together towards this యజ్ఞ.
1: వినయ్ కుమార్ ఒక తాత మాదిరి చూసుకుంటున్నాడు.
0: And వినయ్ కుమార్ is treating లక్ష్మీనారాయణ as his own.
1: కనుక ఇలాంటి వ్యక్తులు ఇలాంటి యూతులు జగత్తులో జగత్ వ్యాప్తి కావాలి.
0: భగవాన్ wants such leaders, such youngsters, such youth in this whole world.
1: ఈ లీడర్స్ మంచిగా ఉండినప్పుడే దానికి ప్లేయర్స్ అంత మంచిగా ఉంటారు.
0: When the leaders are perfect, the whole world would progress.
1: ఈనాడు లీడర్స్ సరిలేకపోవటం చేతనే ప్రపంచం అంతా ఈగిదిగి పడుతుండాలి.
0: Because of the poor leadership, this is the plight of the present day world.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 9th August 2006 during the Atirudra Mahayagnam in Prashanti Nilayam. Bhagavan says the Vedas are not to be neglected as the secret of the entire creation is contained in them. The name of God is most powerful, and with God's name the world will be protected.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతయు కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: జీవరాశులన్నీ కూడాను ధర్మంతోనే కూడి ఉన్నవి.
1: ద హోల్ ఆఫ్ క్రియేషన్ గోస్ అకార్డింగ్ టు ధర్మ.
0: కనుక జగత్తంతయు కూడాను సచ్చిత్ ఆనందమయమే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ సచ్చిత్ అండ్ ఆనంద.
0: అంతయు కూడాను దైవ స్వరూపమే.
1: Everything is God's presence and form.
0: భారతీయ వాంగ్మయమైనటువంటి వేదములు, ఈ వేదములకు తల్లి గాయత్రియే.
1: The Vedas of Bharatiya, of the Bharat, is the mother is Gayatri.
0: గాయత్రి చాందసాం మాత. వేదములకు మాతృమూర్తి ఈ గాయత్రి.
1: Gayatri is the mother of the Vedas.
0: ఈ మాతృమూర్తి యొక్క స్వరూపమే ఈ విశ్వము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ దట్ గాయత్రి.
0: కనుక గాయతే త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి సర్వత్రా నిండినటువంటి ఒక మాతృమూర్తి.
1: గాయత్రి ఇస్ అ మదర్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి మాతృస్మరీపమైన ప్రతి మానవుడు కూడాను మాతృస్వరూపియే.
1: ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద మదర్.
0: కానీ లౌకికమైన భౌతికమైన రూపనామములు విచారణ చేసుకుంటూ, ఇది మగ ఇది ఆడ అనేటువంటి భేదములను పాటించుకుంటూ భేదాభిప్రాయములు వర్ధించుకుంటున్నారు.
1: But the world has become divided, thinking that this is man and this is woman, forgetting that the mother is the one in each one of us.
0: స్త్రీ పురుషులు అనేటువంటి భేదములు ఏమాత్రము లేదు.
1: There is absolutely no difference between man and woman.
0: ఎల్లప్పుడూ మాం ఇచ్చా భవతి, ఆత్మా భవతి, రామో భవతి, తప్తో భవతి అని ప్రతి దాని యందు కూడాను మాతృతత్వమైనటువంటి యొక్క చైతన్యము ప్రతి వ్యక్తి యందు కూడాను గోచరించుచునే ఉన్నది.
1: ద డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ ద మదర్ ఇస్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్.
0: కనుక చైతన్యము లేనటువంటి ఒక జీవులు జగత్తులో కానరారు.
1: Without dynamism, there is absolutely no individual.
0: ఆ చైతన్యమే గాయత్రి స్వరూపము.
1: This dynamic consciousness is the form of the Gayatri.
0: అది ఏ సర్వశక్తిమయము.
1: This is so full of strength and power.
0: అట్టి యథార్థ తత్వాన్ని ఈనాడు మానవుడు స్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి రూపనామం ఆధారం చేసుకుని కేవలము అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: Man has forgotten this profound truth. And he now concerns himself with the outward form and things like that, and is now experiencing misery and suffering because of that.
0: కనుకనే ప్రతి మానవునకును సులభ మార్గమును చూపించే గోరి ఈ వేదమాత నాలుగు విధములైనటువంటి మాతృమూర్తులను సృష్టిస్తూ వచ్చింది.
1: So that to teach man something that is simple, Gayatri has now has a form of four mothers.
0: మొదటిది సత్యవతి దేవి అన్నారు.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సత్యవతి దేవి.
0: రెండవది అంగవతి.
1: ద సెకండ్ ఇస్ అంగవతి.
0: మూడవది అన్యవతి.
1: థర్డ్ ఇస్ అన్యవతి.
0: నాలుగవది నిదానవతి.
1: ఫోర్త్ ఇస్ నిదానవతి.
0: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అని నాలుగు మాతృమూర్తులను సృష్టించి ఈ నాలుగు మార్గములు ఎందుకును దివ్యత్వాన్ని దర్శించమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఇట్ ఇస్ బీయింగ్ టాట్ in the forms of these four mothers that profound lessons are imparted to humanity.
0: Satyavati aneetunti oka roopamunaku deeni artham emiti.
1: What is the meaning of satyavati?
0: Anaga sarvatra undinatunti oka satya swaroopame ee maatrumurti.
1: The all pervasive truth is the mother.
0: Palaloni patti binduvunandu kodanu venna unnadi.
1: In every particle of milk there is butter.
0: కానీ ఆ బిందువునందు ఈ వెన్నను మనం దర్శించాలనుకున్నప్పుడు దానికి అనేక రకమైనటువంటి పరిశోధన చేయవలసి వస్తుంది.
1: We have got to do a lot of things to find out that in every drop of milk there is butter.
0: కనుక వెన్న లేనటువంటి ఒక పాలు మనకి జగత్తులో కానరావు.
1: There is absolutely no milk without butter anywhere in the world.
0: ఈ జగత్తే ఒక బాండము.
1: The whole world is a big.
0: ఇది సర్వత్రా ఉన్నటువంటి చైతన్యమే ఒక పాలు.
1: The whole dynamic consciousness is the milk.
0: ఇందులో ఈ క్షీరమునందు సర్వత్రా వ్యాపించినటువంటిదే దివ్యత్వం అనేటువంటి వెన్న.
1: The divinity of butter is there in this whole world.
0: ప్రాచీన కాలం నుండి మహర్షులు వేదశాస్త్రి ఇతిహాస పురాణములను మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ దైవత్వము.
1: This divinity is one that has been churned and brought out and taught by the great rishis of the olden times.
0: కనుక దేనిని కూడా మనం వ్యర్థంగా భావించరాదు.
1: We should not think that anything is a waste.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడాను దైవస్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతిని అనేక విధములుగా వేదము దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ దట్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఇంక రెండవది అన్యవతి అని.
1: ద సెకండ్ ఇస్ అన్యవతి.
0: ఈ అన్యవతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ అన్యవతి?
0: అనగా పంచ బాణం పంచభూతముల యొక్క స్వరూపమే అన్యవతి.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ అన్యవతి.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఈ పంచభూతములు ఉంటున్నవి?
1: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ యొక్క భూతమునందు కానీ పంచభూతములు లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇన్ ఎనీథింగ్ దట్ కెనాట్ బి బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ప్రతి భూతమునందు కూడాను ఈ పంచభూత స్వరూపమైనటువంటి దివ్యత్వము ఆవిర్భవించి ఉంటున్నది.
1: డివినిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక నీవు వేరు నేను వేరు అనేటువంటి భేదములకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నాట్ ఫీల్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ అండ్ ఐ.
0: వీడి కూటి పేద నేను కోటీశ్వరుడు.
1: యూ మస్ట్ థింక్ దట్ హీఈస్ అ బెగర్ అండ్ ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్.
0: ఈ భేదములకు రూపమే కానీ కారణము ఇందులో దివ్యత్వం అనేటువంటిది సమత్వమే.
1: There might be differences outward, but divinity is the same for everyone.
0: Kanuka prati prani endukudunu panchabhutamulu shabda sparsha roopa rasa gandhadulu sarvulu endukudunu vyapinchi untunnavi.
1: So these five elements are all pervasive in every individual.
0: Kanukane deenini anyavati annaru.
1: So this is called anyavati.
0: Anyavati anaga emti? Okkokati okka bhuta swaroopani dharinchi untundadi.
1: Anyavati is taking the form of each of these elements.
0: కలుగునే పంచభూతముల చేత కూడినటువంటిదే అన్యవతి.
1: సో ద కాన్గ్లోమరేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇస్ అన్యవతి.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: అంగవతి కూడా ఉంటున్నది.
1: ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ బాడీ.
0: ఈ అంగవతి అనగా ఏమిటి? దీని అర్థము
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అంగవతి?
0: ఒక్కొక్క రూపమునకు ఒక్కొక్క చిహ్నమును ఆధారంగా చేసుకుని రూపొందుతూ వచ్చింది.
1: సో ఎవ్రీ ఫార్మ్ హ్యాస్ అ కైండ్ ఆఫ్ అ సైన్.
0: రాములు కేవలము దండపాణి.
1: So Rama has got the bow in his hand.
0: Ishwarudu pinakapani.
1: Ishwara has got the water.
0: Vishnudu venunadamu.
1: Krishna has got the flute.
0: Saraswati venunadamu.
1: Saraswati has got the sound of the veena.
0: Itta okkoka vyaktiki okkoka angamunu okkoka aadharam chesukoni nirupinchinatvantide ee oka nidanavati.
1: So each of these divinities has got some kind of symbol and this is nidanavati.
0: కృష్ణుని చూసినప్పుడు నెమలి పించముతో ఉండినప్పుడే కృష్ణుడు అనిపిస్తుంది.
1: సో వెన్ దర్ ఇస్ అ పీకాక్ ఫెదర్ దెన్ ఇట్ మీన్స్ హిస్ కృష్ణ.
0: ఈ డమరకము ఈ యొక్క త్రిశూలము ఉండినప్పుడే ఈశ్వరుడు అనిపిస్తుంది.
1: విత్ ద త్రిశూల అండ్ ద డమరుగ ఇట్ ఇస్ ఈశ్వర.
0: శంఖ చక్ర కదాధారి అయినటువంటి వాడే విష్ణు అని పిలుస్తుంది.
1: దెన్ ద శంఖ చక్రధారి ఇస్ విష్ణు.
0: అనగా ఒక్కొక్క రూపమునకు కొన్ని కొన్ని చిహ్నములను ఆధారం చేసుకుని దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: సో ఈచ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ హావ్ సర్టెన్ సింబల్స్ అండ్ దట్ ఇస్ హౌ దే ఆర్ నోన్.
0: ఇంకా నిదానవతి.
1: నిదానవతి
0: ఈ నిదానవతి అనేటువంటిది తొమ్మిది మార్గముల చేత దైవత్వాన్ని విశ్లేషించవచ్చును.
1: సో త్రూ నైన్ వేస్ వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: దైవాన్ని పొందవచ్చును.
1: వీ క్యాన్ అటైన్ డివినిటీ.
0: ఆ మార్గములే నవవిధ మార్గములు అని.
1: దీస్ వేస్ ఆర్ నైన్ పాత్స్.
0: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం.
1: ఇట్ ఇస్ ద వేరియస్ వేస్ ఆఫ్ లిస్నింగ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ రిసైటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ సర్వింగ్ ద లార్డ్ in many ways and in these nine ways of offering
0: yourself. ye margamlo manavudu prayanam chesinappatikini sadhanalu salipinappatikini gamyam okkati gaane koopichustundi.
1: Whatever path he may follow, man reaches the same goal.
0: Kaduka ee vidhamuga vedamu aneka vidhamulu ainappatikini ananto vai vedaha vedamulu ananta swaroopamainappatikini eka swaroopaniga nirupistu vachindi.
1: Vedas may be infinite but they show to us just one form.
0: సర్వ మానవుల యందు కూడాను ఉండినటువంటి యొక్క సౌండ్ శబ్దము భగవత్ స్వరూపము.
1: The sound within each man is a form of God.
0: కనుకనే శబ్ద బ్రహ్మమయి అని దాన్ని వర్ణిస్తూ వచ్చారు.
1: So that has been described as శబ్ద బ్రహ్మమయి.
0: ఈ శబ్దం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క నాభి నుండి ఆవిర్భవించేటువంటిది.
1: So this sound has emanated from within man himself.
0: కనుక స్త్రీ శబ్దం అనేటువంటి దానికి అనేక రకములైన అర్థములు ఉంటున్నవి.
1: So for the sound of స్త్రీ there are various meanings.
0: స్త్రీ సకార తకార రకారములు.
1: There is sakara takara rakara.
0: ఈ సకార తకార రకారముతో కూడినటువంటిదే స్త్రీ.
1: The combination of the sakara takara and rakara is స్త్రీ.
0: Yes, మొట్టమొదట సకారము.
1: First is sakara.
0: సకారం అనగా ఏమిటి?
1: What is the meaning of
0: సాత్విక గుణము?
1: It means సాత్విక క్వాలిటీ.
0: సాలోక్యము.
1: సాలోక్య.
0: సారూప్యము. సామీప్యము.
1: సామీప్య.
0: సాయుధ్యము. ఈ నాలుగింటి యొక్క తత్వమునకే సకారములని పేరు పెట్టారు.
1: ది మీనింగ్ ఆఫ్ దీస్ ఫోర్ అటైన్మెంట్స్ ఇస్ కాల్డ్ సకార.
0: కనుకనే స్త్రీలకు మొట్టమొదటి సత్యము మూలాధారము.
1: సో ద ఫౌండేషన్ ఫర్ అ ఉమెన్ ఇస్ ట్రూత్.
0: ఈ సత్యమును పలికేటువంటి వారు స్త్రీలు అని.
1: సో ఇట్స్ విమెన్ దట్ స్పీక్ ద ట్రూత్.
0: సామాన్యంగా మన భారతదేశం అంతే కాక అన్ని దేశముల యందు కూడాను సత్యం అంటే స్త్రీలకు చాలా ప్రీతి.
1: నాట్ ఓన్లీ ఇన్ భారత్ land but in all over the world women are very fond.
0: Aithe konni paristhithulu yokka prabhavanu puraskarinchukoni vaari padamulu maarustu untaru.
1: Because of the change of circumstances maybe they may change.
0: Kanuka motta motta vaari perunindu sakarame prarambham avutundi.
1: So the first in their name is sakara.
0: Idi saatvikamainti gunamu.
1: This is a quality saatvik.
0: Sreelalo anekattam lopala saatvikamaina gunamulu untunnayi.
1: So in all the diversities the woman has the sattvic quality.
0: Satyam,
1: truth,
0: dharmam,
1: righteousness,
0: nyayam, prema, sadhana, aadarana ityadanta kudanu sattvikamainti gunamulu untunnayi.
1: Truth, compassion, righteousness and lots of other things are there in woman.
0: Inka rendavadi takaramu.
1: The second one is takara.
0: Ee takaram anaga emiti tamasikam annaru.
1: సకారం మీన్స్ ద తామసిక్ క్వాలిటీ.
0: కానీ ఈ తామసికాన్ని ఆధారం చేసుకుని ఆడవారు కేవలం తమో గుణ సంపన్నులు అని పేరు పెట్టున్నారు.
1: ఇట్ మే బి సెడ్ దట్ బికాస్ ఆఫ్ ద సకార దట్ ద ఉమెన్ ఇస్ ఫుల్
0: తమో గుణం అంటే నిద్రాహారంతో కూడినటువంటిది కాదు.
1: తమో గుణ ఇస్ నాట్ దట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: విధేయము. విధేయత.
1: ఇట్ ఇస్ హ్యూమిలిటీ.
0: గౌరవము, మర్యాద ఇత్యాది సద్గుణములతో కూడినటువంటిదే తమో గుణము.
1: మోడెస్టీ, హ్యూమిలిటీ అండ్ honor is the quality of a woman.
0: Vinay vinayatalu streelayindu adhikanga untuntayi.
1: Humility and modesty is those that are in women.
0: Gauravam maryadalu kudanu gruhaniki kaapaadutu undedi streele.
1: Protecting honor is the work of the woman.
0: Illalu chuchi illu chudamantaru.
1: See the woman of the home and then see the home they see.
0: Kaga inti yokka gauravanni kaapaadetunte vaaru streele.
1: The woman it is that protects the honor of the house.
0: దేశం యొక్క గౌరవాన్ని కూడా నువ్వు కాపాడేటువంటి స్త్రీలే.
1: They also protect the honor of the nation.
0: కనుకనే మాతృదేశం అంటున్నారు కానీ పితృదేశం అని ఎవరు చెప్పటం లేదు.
1: That is why we say motherland, we never say fatherland.
0: కనుక తకారం అనేటువంటిది కేవలం తమో గుణం అంటే పనికిరానటువంటి గుణముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: People think that tamo guna is something that is derogatory. That is not correct.
0: ఇది గౌరవ మర్యాదలతో కూడినటువంటి గుణమే.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమిలిటీ.
0: ఇంకా రజోగుణము, రకారము.
1: ద రకార ఇస్ రజోగుణ.
0: రజోగుణం అనగా కేవలం రౌద్రము, కేవలం క్రోధము, ద్వేషము ఇత్యాది గుణములతో కూడినదని భావిస్తుంటారు.
1: రజోగ ఇస్ నాట్ సంథింగ్ దట్ ఇస్ ఫెరోషియస్ అండ్ ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ హేట్రెడ్.
0: ఇది కేవలము త్యాగము.
1: దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ sacrifice.
0: స్త్రీలు అనేక విధమైనటువంటి త్యాగములకు సిద్ధంగా ఉంటారు.
1: Women are always ready for sacrifice.
0: ఈ త్యాగం అంటే వారికి పుట్టిన ఇల్లు.
1: Sacrifice is something which is a part of them.
0: అవసరం వచ్చినప్పుడు దేన్నైనా ప్రాణమునైనా కూడా త్యాగం చేస్తారు.
1: When the necessity arises they are even ready to give up their lives.
0: కనుక కుటుంబ గౌరవాన్ని కాని పతి యొక్క గౌరవాన్ని కాని కాపాడే నిమిత్తము తన ప్రాణమును కూడా అర్పితం గావించేటువంటి వారు స్త్రీలు.
1: The honor of their house, the honor of their husband, the women think that is paramount in their lives.
0: కనుక త్యాగ భూమికి త్యాగ మనసుకు ఈ యొక్క రకారము చాలా అవసరమైనటువంటిదని భావించారు.
1: సో రకారం మీన్స్ సాక్రిఫైస్ ఇన్ ఆల్ వేస్.
0: సకార తకార రకారంతో కూడినటువంటి స్త్రీ తత్వము చాలా పవిత్రమైనటువంటిది.
1: So woman is very pure, who is a combination of the
0: sakara.
1: Who are women who are full of kind of friendliness and good behavior? They are full of holy virtues.
0: ఇట్టి స్త్రీతత్వాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize this quality of the woman.
0: ఏదో అబల అనేటువంటి పేరుతో బలహీనుడైనటువంటి వారిగా భావిస్తున్నారు.
1: They are thinking that she is abala, she is a weak person.
0: కాదు కాదు, వారి యందు ఉన్నటువంటి బలము ఏ పురుషుని యందు కూడా లేదు.
1: No man has the strength that a woman has.
0: వీరి యందు ఏడు శక్తులతో ఇమిడి ఉంటున్నారు.
1: Woman has seven types of strength.
0: మగవారు మూడు శక్తులతో మాత్రమే ఉంటున్నారు.
1: Men have only three types of strength.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకునలేక మానవులు కేవలం ఆకార తత్వాన్ని మాత్రమే గుర్తించి అబలలుగా భావిస్తున్నారు.
1: Man unable to recognize this truth, he considers woman as
0: వారు మహాబలులు.
1: They are full of strength.
0: ధీరులు.
1: They are courageous. They are warriors.
0: ఇలాంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీల తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ డివైన్ క్వాలిటీ ఆఫ్ ద ఉమెన్.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
1: ఇస్ నాట్ చంద్రమతి ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా హూ ట్రై టు క్వెంచ్ ద ఫైర్?
0: కులతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరాజాత కాదే.
1: ఇస్ నాట్ సీత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఉమెన్ హూ కుడ్ జస్ట్ ఎంటర్ ఇన్ టు ద ఫైర్ అండ్ కమ్ అవుట్?
0: కినిసి దుర్మద కిరాతియు భూతిగా వించే దమయంతి భారత రమణిగాదే.
1: ఇస్ నాట్ దమయంతి ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఇల్లస్ట్రియస్ విమెన్ ఆఫ్ ఇండియా హూ డిస్ప్లేడ్ సచ్ వండర్ఫుల్ వర్చ్యూ?
0: సత్ప్రసాగరమేస్తి తట్మాతలమున భరత దాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
1: Bharat is that wonderful land of plenty wherein it has got a great harvest of most
0: chaste women.
1: For the whole world, is this not a teacher?
0: Bharat desam anetvanti oka stree tattvamu sarva desamunukunu upadhyaya sthanamto undetvantidi.
1: The womanhood of Bharat is something like a teacher to the whole world.
0: Aada teachers bodhinchinatvanti oka bodhanle pillalaku chaala hrudayaniki attukuntayi.
1: It is such type of teaching that go right into the hearts of the children.
0: Maga teachers bodhinchinatvanti hrudayaniki varaku cheravu.
1: What the men teach, it doesn't touch the heart.
0: Karanam emiti?
1: What is the reason?
0: Sreelu prema cheta hrudayam cheta sanam cheta sanubhuti cheta paathamulu nerputuntaru.
1: Because women teach the children from the heart with love, with understanding and friendliness.
0: Kanuka manam ee naadu streela yokka tattvanni manam chakkaga gurtinchukunnappudu chaala maarpu kaligindi.
1: So lots of change can come about if we really recognize what the woman is.
0: Prachina kalam nundi undinatundi vedam hitamainatundi dharmamulaku ee naadi dharmamulaku chaala bedam yerpadindi.
1: Whatever the tenets of righteousness were there in the Vedic times and today, there is a world of difference.
0: Streelu chadukovatam manchide.
1: Women should study.
0: Kaani aa chaduvunu aacharanalo pettatam marinta manchidi.
1: But they have got to put that study into practice.
0: కానీ ఈనాడు ఆచరణలో పెట్టడం లేదు.
1: బట్ టుడే దేర్ ఇస్ నో ప్రాక్టీస్ వాట్స్.
0: కానీ ఆచరణలో ఉంటే మగవారి కంటే ఆడవారే ఎక్కువ ఆచరణలో పెడుతున్నారు.
1: బట్ విమెన్ ఇట్ ఇస్ దట్ ప్రాక్టీస్ మోర్ దీస్ థింగ్స్ మచ్ మోర్ దెన్ మెన్.
0: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోగా
1: ఇఫ్ మెన్ అండ్ విమెన్ బోత్ గో టు ది ఆఫీస్
0: పిల్లల పోషించు తల్లులేరి
1: వేర్ ఇస్ ద మదర్ టు లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా
1: ఇఫ్ దే టేక్ ద బుక్స్ అండ్ గో లైక్ మెన్
0: వంట ఇంటిని తిట్టు వలతలేరి
1: వేర్ ఇస్ ద వుమన్ టు కుక్ ద ఫుడ్ ఇన్ ద కిచెన్
0: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి
1: ఇఫ్ షీ గోస్ అండ్ టీచ్ ది అదర్ చిల్డ్రన్ వేర్ ఇస్ ద మదర్ టు టీచ్ హర్ ఓన్ చిల్డ్రన్
0: ఈ విధంగా మార్పు కలుగుతూ వచ్చేసింది.
1: So such type of differences have come today, changes.
0: ఉద్యోగములు చేసేటువంటి వనితకు ఏ మాత్రము సుఖం లేదు.
1: The woman who works, she has absolutely no happiness.
0: Dhanam valla kalugu ibbandi teerina intiloni korthalu ento undu.
1: If she gets over the difficulty of her financial position, what about the difficulties at home?
0: Sukhamu chuda bova shunyame udyogi padamiyandu unna padatike pudu.
1: seeking happiness through this type of way, the woman finds no happiness whatsoever.
0: ఉద్యోగం చేస్తున్నారే కానీ ఇంటి లోపల చాలా అశాంతి కలుగుతుంటారు.
1: They may be working women, but there's a lot of
0: work చేయవలసిందే. పని చేయవలసిందే.
1: Yes, they've got to do the work.
0: కానీ ఇంటి పని తర్వాతనే బయట పని.
1: They've got to do the household work and then only the work outside.
0: ఇల్లు తన ప్రధానమైనటువంటి ఒక స్థానము.
1: This is their chief.
0: అందువల్లే స్త్రీకి గృహలక్ష్మి, ఇల్లాలు, ధర్మపత్ని, అగ్నాంగి అనేటువంటి గొప్ప గొప్ప టైటిల్స్ ఉంటాయి ఇచ్చారు.
1: This is why she has got those various titles, గృహలక్ష్మి, ఇల్లాలు and so many other names and titles to her.
0: కానీ ఈనాటి మానవులు ఈ ప్రాచీన బిరుదులకు ఏమాత్రం కూడా వారు తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: But today one is not really making any effort for such type of activity.
0: ఈ భౌతికమైనటువంటి బిరుదు పద్మ స్త్రీ, పద్మ విభూషణ్ అంటే దానికి పడిచస్తున్నారు.
1: But they crave after these titles like Padma Shri and Padma Bhushan, etc.
0: ఇవి కాదు మనం చేసుకోవాల్సినటువంటి బిరుదులు.
1: These are not the thing, the titles that we should acquire.
0: ధర్మపత్ని అనేటువంటి దాన్ని మనం సాధించాలి.
1: We have got to first fulfill the title of Dharma Patni.
0: Grihalakshmi, intilo nirantaram kudunu navutu aanantanga aanandanga untundali.
1: That you are the Grihalakshmi who brings a lot of happiness and cheer to the home.
0: Ardhangi, pati yokka kashtamulaku nashtamulaku dukkhamulaku ardha bhaganga taaru nilchali.
1: She who takes half the difficulties and the miseries and bears it of her husband.
0: Dharma Patni.
1: She is a
0: dharmamulo ettri cheyiga untundali sthreeku.
1: She is the one who steers the dharma in the house.
0: ఈ విధమైనటువంటి ప్రాచీన ధర్మములు ఈనాడు మనం కోల్పోయి
1: we have forgotten these ancient ways of dharmic
0: activity. ఈ ఆధునిక యుగమునందు అనేక విధమైనటువంటి విరుద్ధములకు మార్గం ఏర్పడిపోయింది.
1: And in this modern age we are going absolutely at a tangent against
0: that. ఇప్పుడు కూడాను అనేక మంది సుతనులు చాలా ఉంటున్నారు.
1: But there are many good people even today.
0: పవిత్రమైన హృదయం ఇంకను ఉంటున్నారు.
1: There are people with pure hearts.
0: ఉద్యోగములు చేసుకుంటూ కూడాను తమ గృహకృత్యములందు ఏ విధమైన లోటు లేకుండా ఉండడానికి తగిన కృషి చేస్తున్నారు.
1: Though they are working outside, they try so much. They also keep their homes happy and
0: కనుక స్త్రీల యొక్క జీవితం అనేటువంటి చాలా ఆదర్శవంతమైన జీవితము.
1: So the life of a woman is exemplary.
0: ప్రపంచంలో ఏ చదువులు చదివినప్పటికీ, ఎంత మేధాశక్తి ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి గుణములు ఉండినప్పటికీ గృహమును నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి స్త్రీడే దీనికి మూలాధారం.
1: The woman it is who is most important to establish peace and happiness at home, no matter what are the outside activities, it be fame and name.
0: స్త్రీలు లేనటువంటి యొక్క ఇల్లు కేవలం అదొక మఠంగా ఉంటుంటాడు.
1: The home without the mother is absolutely a void.
0: కనుక ఒక చౌట్రీగా ఉంటుంటాడు.
1: It will be like a chowdhury.
0: కనుక మొట్టమొదటి ఇంటిలో స్త్రీలు చాలా ఆధారంగా ఉంటుండాలి.
1: So the women are the foundation of
0: తమ పిల్లలను తాము ఆదర్శంగా చూసుకోవాలి.
1: They've got to look after their children in
0: తమ పతి యొక్క సుక్షేమాన్ని సరిగా గమనించాలి.
1: They've got to look after the welfare of their
0: husband. తదుపరి ఏ పనులైనా చేసుకోవచ్చు.
1: Afterward they can do any work.
0: ఇది ప్రాచీన సాంప్రదాయం యొక్క ప్రధాన లక్ష్యం.
1: This is the old way tradition.
0: ఈనాడు దీనికి విరుద్ధంగా మారిపోయింది.
1: But today everything is going against such tradition.
0: కేవలం వంట ఇంట్లో పడి కుమిలేటువంటి యొక్క స్త్రీలుగా భావిస్తున్నారు.
1: They think they are only women who have to be confined to the kitchen.
0: కాదు కాదు.
1: Not at all.
0: ఇల్లునంతాగను వెలిగింపజేసేటువంటిది ఈ స్త్రీ.
1: Woman is the one who lights the whole home.
0: ఈ స్త్రీలు చక్కగా ఉండినప్పుడే తమ పిల్లలు కూడా ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంటాయి.
1: It is when these women are all right that the children become
0: అయితే ఈ స్త్రీలకు మాత్రం పురుషులు ఏమాత్రం కూడా కంటి నీరు పెట్టడానికి అవకాశం ఇవ్వకూడదు.
1: So men should not make a woman shed even a tear.
0: కరుకనే కలకంటి కంటి కన్నీరులకిన సిరి ఇంటనుండనొల్లదు సుమతి అన్నారు.
1: సో నో
0: అనగా ఆ ఇంటిలో ఒక స్త్రీ కంటి నీరే పెట్టుకుంటే ఆ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా కూలిపోతుంది.
1: If in a house a woman sheds a tear, all the wealth and happiness in a home will just disappear.
0: కరుకనే స్త్రీలకు ఆ కంటి నీరు రానివ్వకుండ చూసుకునేటువంటి బాధ్యత పురుషుల యందు ఉంటుంది.
1: So it is the responsibility of the men to see that the woman does not shed.
0: కానీ ఈ సత్యాన్ని పురుషులు ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But men today are unable to find out the truth of this.
0: పురుషుడు చాలా ప్రధానం అంటున్నారు.
1: They think men are important.
0: ఈ పురుషుడు అనేటువంటి పదములకు అర్థం ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: They do not know the meaning of purusha.
0: ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే పురుషుడు అవుతాడా?
1: They think if they wear a pant and a shirt,
0: కాదు కాదు.
1: Not
0: పురుష అనేటువంటిది ఏమిటి? దేహమునందు చైతన్య రూపంతో ఉండినటువంటి యొక్క ఆత్మతత్వానికే పురుషుడు అని పేరు.
1: పురుష ఇస్ దట్ వేరిన్ దేర్ ఇస్ ఇన్ ద బాడీ ద ఆత్మతత్వ.
0: కనుకనే ఎల్లప్ ద పుమాన్ అన్నారు. అనగా నకసిక పర్యంతమును సంచరించేటువంటి చైతన్య శక్తికే పురుషుడు అన్నారు.
1: ద డైనామిక్ కాన్షియస్నెస్ విదిన్ ఇస్ ద పురుష.
0: ఇంకా కొంతమంది ఈనాడు ఉద్యోగం పురుష లక్షణం అంటున్నారు.
1: టుడే దే సే ఇట్ ఇస్ ద జాబ్ విచ్ మేక్స్ అ మ్యాన్.
0: ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు లోకంలో?
1: హౌ మెనీ విమెన్ దేర్ ఆర్ హూ ఆల్సో పర్స్యూ ఎ జాబ్?
0: ఏ ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మెన్ దేర్ ఆర్ హూ హావ్ నో జాబ్స్?
0: కాబట్టి పురుష లక్షణమైనటువంటి ఉద్యోగమే కాదు.
1: ఇట్స్ నాట్ ద జాబ్ అలోన్ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద మ్యాన్.
0: కనుకనే గృహాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక బాధ్యత ఇరువురికి సంబంధించినటువంటిది.
1: సో టు ఎస్టాబ్లిష్ హ్యాపీనెస్ అట్ హోమ్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్.
0: ఇంటి యొక్క గౌరవ మర్యాదలను మనం నిలబెట్టుకునేటువంటి బాధ్యత ఇరువురి యందు ఉంటుంది.
1: బోత్ హావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఆనర్ అండ్ హ్యాపీనెస్.
0: ఇరువురి యందు కూడా సమత్వ భావం ఉంటుండాలి.
1: బోత్ ఆఫ్ దెమ్ షుడ్ ఫీల్ ఈక్వల్.
0: ఈనాడు ఈ వెలుగంతా వెలుగుతుండాలి అంటే దీనికి ఏమి విధానం?
1: ఇఫ్ ఆల్ దీస్ లైట్స్ ఆర్ బర్నింగ్ టు
0: నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే వెలుగు మనకు వస్తుంటుండాలి.
1: ఇఫ్ ద నెగటివ్ అండ్ ద పాజిటివ్ ఇస్ కంబైన్ అండ్
0: స్త్రీ పురుషుల యొక్క తత్వం రెండింటి యొక్క ఏకత్వంగా ఉండినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రకాశిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద విమెన్ అండ్ మెన్ కంబైన్ టుగెదర్ దెన్ వి ఫైండ్ డివినిటీ.
0: స్త్రీలకు కూడా తగినటువంటి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వచ్చు రావాలి.
1: సో విమెన్ ఆల్సో షుడ్ గెట్ ద ఫ్రీడమ్ టుడే.
0: అనగా దేనికోసం?
1: Why? For what reason?
0: ఇల్లును అభివృద్ధి పరిచే కోసమని, పేరు ప్రతిష్టను నిలబెట్టే కోసమని, ధర్మాన్ని స్థాపించే కోసమని, సత్యాన్ని ప్రచారం చేసే కోసమని ఈ స్వాతంత్రాన్ని ఇవ్వాలి.
1: They should have this freedom to establish truth, righteousness and bring happiness and harmony at home.
0: కనుక ప్రతి స్త్రీ కూడాను దీంతో తగినటువంటి ఆదర్శాన్ని చూపించాలి.
1: So every woman should show the ideal in her.
0: చక్కగా చదువుకోవచ్చును.
1: She can study.
0: డిగ్రీలు తీసుకోవచ్చును.
1: షీ కెన్ టేక్ డిగ్రీ.
0: ఉద్యోగాలు చేయవచ్చును.
1: షీ కెన్ ఆల్సో
0: దేశోద్ధారణ తగినటువంటి అవకాశం అందించవచ్చును.
1: షీ కెన్ ఆల్సో ప్రొటెక్ట్ ద కంట్రీ అండ్
0: పాలిటిక్స్ లో చేరవచ్చును.
1: షీ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: దాంట్లో తప్పు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్.
0: కానీ తన గృహమును ఆధారం చేసుకుని మిగతావన్నీ చూసుకోవాలి.
1: బట్ ఫస్ట్ ఇట్ ఇస్ ద హోమ్ దట్ మస్ట్ బి పారమౌంట్ అండ్ లేటర్ ఇట్ ఇస్ ది అవుట్ సైడ్.
0: ఈ గృహమే పెద్ద ఆధార సమస్యంటుంది.
1: The home is the one that is the very foundation.
0: Illunu vadali inki em chesinappudiki dinto peru pettukole maatrame undavu.
1: If you leave the home and work outside, you will not get a name and honor.
0: Kalaka grahastha dharmanni paatinchi pillalalu aadarshavantamainatunte oka jeevuluga pauruluga teerchididdaniki streele chaala important.
1: So women are very important in looking after the home and in training the children to become the warriors and the
0: ఈనాడు గుణవంతులైనటువంటి ఒక స్త్రీ పురుషులు జగత్తులో లేకపోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలములకు గురి అయిపోతుంది.
1: It is because there aren't ideal women and men today that the world is now subject to so much of misery.
0: ఈనాడు మనం కాపాడవలసింది దేనికోసం?
1: What is it that you should protect?
0: గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులను కాపాడాలి.
1: You've got to protect those good men and women today.
0: గుణవంతులైనటువంటి స్త్రీ పిల్లలను పాపలను కనాలి.
1: So you've got to give birth to children who are really
0: ఆ పిల్లలను సరైన శీల సంపత్తిని పెంచాలి.
1: So they have got to enhance the virtues.
0: ఎవరి కోసం?
1: For whose? For what reason?
0: కాదు.
1: It's not
0: దేశం
1: for
0: కోసం.
1: It's for the sake of the country.
0: ఈనాడు పాస్ చేసి అనేక యూనివర్సిటీస్ నుంచి కొన్ని వేల మంది అంతా కూడా బయట ప్రదేశానికి పంపుతున్నారు.
1: సో మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టడింగ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ గోయింగ్ అవుట్ సైడ్.
0: ఇది చాలా తెలివి తక్కువ.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హాస్ అబ్సల్యూట్లీ నో రీజన్ ఆర్ రైట్.
0: ధనం సంపాదించడానికి కోసం పంపడం.
1: ఆర్ యు సెండింగ్ దెమ్ మెర్లీ టు ఎర్న్ మనీ?
0: నాయన నీవు గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కామని కోరాలి.
1: యూ నీడ్ నాట్ బికమ్ అ బిగ్ మ్యాన్ బట్ బికమ్ అ గుడ్ మ్యాన్. దట్ షుడ్ బి
0: గుడ్ మ్యాన్ కావాలి, నాట్ గ్రేట్ మ్యాన్.
1: You've got to become a good man, but
0: ప్రతి తల్లిదండ్రులు కూడా నా కుమారుడు గొప్ప చదువు చదవాలి.
1: Every parent thinks that the son should study very hard.
0: నా కుమారుడు గొప్ప పదవి పొందాలి.
1: He has got to get a great
0: నా కుమారుడు గొప్ప పేరు తేవాలి.
1: He must get a good name, a great name.
0: ఎన్ని పేరు తెచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of earning many names?
0: మంచి పేరు తేవాలి.
1: He has got to get a good name.
0: ఈనాడు మనం చేయవలసింది ఏమిటి? Great person అనే దానికంటే good person అనేటువంటి తేవాలి.
1: What is it that we have got to do today? Not that we should become great persons, but good persons.
0: Good person కు great person కు ఉండేటువంటి difference ఏమిటి?
1: What's the difference between a great and a good person?
0: Great person anetunte vaadu,
1: the great person
0: naruni yandu kudanu oka narayanu yandu kudanu naruni chustadu.
1: He sees narayana even in man.
0: Idi great person annaru.
1: He is a great person.
0: Kaadu kaadu naruni yandu kudanu narayanu chudali. He is a good person.
1: The good person is one who sees God in every man.
0: ఇది గొప్పతనం.
1: దిస్ ఇస్ ద గ్రేట్నెస్.
0: రాముడు చదువుకున్న చదివే రావణుడు కూడా చదివాడు.
1: రావణ అండ్ రామ బోత్ స్టడీ.
0: రాముడు 36 విద్యలు నేర్చాడు.
1: రావణ న్యూ 36 టైప్స్.
0: రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: రామ ఆల్సో న్యూ 36 టైప్స్.
0: కానీ రాముడు నేర్చినటువంటి విద్య ఆచరణలో పెట్టి దాన్ని జీర్ణించుకున్నాడు.
1: But Rama put into practice what he had studied and he assimilated.
0: Kani Ravanu nechinatundi aachanalo pettaka ajinna rogam teppinchukunnadu.
1: But Ravana did not put it into practice and it caused him indigestion.
0: Tana vidyanni kudunu kevalam marchipoyi దుర్మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: He forgot all the education and went in the wrong path.
0: రాముని అన్ని కూడాను తన నేర్చిన విద్యనన్ని కూడా సమాజంలో ఆచరింపు చూచాడు.
1: But Rama put into practice in society all the education.
0: రాముడు గుడ్ పర్సన్, రావణుడు గ్రేట్ పర్సన్.
1: Rama is a good person and Ravana is a great person.
0: గొప్పవాడే రావణుడు.
1: Ravana is a great man.
0: కాని గుణము లేకపోవడంతోనే వాడు గుడ్ పర్సన్ కాకపోయాడు.
1: But because he has no virtues, he doesn't become a good man.
0: గుణము కలిగినప్పుడే వాడు గుడ్ పర్సన్ అవుతుంది.
1: Only when he has virtues he becomes.
0: ఎంత ధనమును సంపాదించు,
1: you may earn.
0: ఎన్ని పదవులు నేను, ఎంత మేధావి అయినాక నీలో గుణమే లేకపోతే నీవు కేవలం ఒక మంచివాడే కాదు.
1: You might earn a lot of money, you might get status, and you might become one of the greatest, knowledgeable.
0: ఏమిటి ఈ ధనం, ధనం, ధనం?
1: What's the use of this wealth?
0: ధనమును సంపాదించేటువంటి ప్రజలు ఎంతమంది లేరు ఈ లోకంలో?
1: There are so many in this world who yearn for money.
0: మరి పోయే సమయంలో ఒక్క నయా పైసా కూడా వారి వెంట రాదు.
1: But when they go, they do not take even one naya paisa with them.
0: ఇలాంటి ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of having such wealth?
0: కోటి విద్యలు ఉండి గుణము లేకున్నచో ఫలమదేమి, వాని విలువదేమి?
1: What is the price or the status of a man who has studied so much but doesn't have virtue?
0: కనుక మొట్టమొదట మనకు గుణం కావాలి.
1: సో ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ వీ మస్ట్ బి వర్చ్యుయస్. గుణము
0: కలిగినటువంటి మనిషే నిజమైన మనిషి.
1: ద వర్చ్యుయస్ మ్యాన్ ఇస్ ద వన్ హూ ఇస్ అ ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాడు గుణం అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
1: బట్ వీ కెనాట్ సీ గుడ్ క్వాలిటీస్ ఎనీవేర్ టుడే.
0: ఏ మానవుడు చూసినప్పటికీ ధనం, ధనం, ధనం, ధనం.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ ఆఫ్టర్ మనీ అండ్ మనీ.
0: ఈ మనీ వల్ల వచ్చేటువంటి యొక్క మనసు చాలా విజృంభించిపోతుంది.
1: So the mind which is just fixed on the mind becomes really distorted.
0: Man nan cheppat man man annaru.
1: So it is said man man.
0: M anaga emiti?
1: What's the meaning of M?
0: Maya.
1: It's maya.
0: Mayanu sadinchu.
1: You've got to get over the maya.
0: A. Atmanu darshinchu.
1: You've got to see the atma.
0: M. Nirvana pondu.
1: You've got to attain nirvana.
0: Mayanu sadinchi vasham chesukoni.
1: Getting over the maya,
0: ఆత్మను దర్శించి,
1: seeing the atma,
0: నిర్వాణము పొందటము, ఇదే మ్యాన్.
1: You will have to attain nirvana, that is man.
0: అంతేగాని the proper study of mankind is man అన్నారు.
1: So the proper study of mankind is man.
0: హృదయము, మాట, పని మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: So your heart, your speech and your words should be in absolute harmony.
0: కనుక మనం great person కానక్కర్లేదు.
1: We need not be.
0: నా కొడుకు great person కావాలని మీరు కోరకూడదు.
1: You should not desire that your son should become a great person.
0: Manchi kumarudu kavali.
1: He must become a good son.
0: Manchi perunu tevali.
1: He has got to get a
0: manchi
1: good name.
0: Manchi pannulu cheyali.
1: He has got to do good activities.
0: Manchi sahayamto jagatunu uddarinchali.
1: He has got to help the world at all times.
0: Ee manchi tananni penchadaniki ee kumarunu pooja aniki vidhamuga protsahinchali.
1: So you have got to encourage your son to become a good man.
0: కాని గ్రేట్ పర్సన్ అని కాదు, గ్రేట్ పర్సన్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: నో యూజ్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రేట్ పర్సన్.
0: ఎంతమందో గ్రేట్ పర్సన్స్ ఉన్నారు ఈ ప్రపంచంలో.
1: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పర్సన్స్.
0: ఎవరు తుచానందిస్తున్నారు?
1: ఎనీబడీ
0: వాళ్ళకి నిరంతరము విచారమే.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
0: ఈ గ్రేట్ పర్సన్ అనేటువంటి వాడికి ఏ క్షణమైనా కూడా శాంతి లేదు.
1: ద గ్రేట్ పర్సన్ హ్యాస్ నో పీస్ వాట్ సో ఎవర్.
0: కానీ గుడ్ పర్సన్ కి ఎక్కడ పోయినా కూడా శాంతి, శాంతి, శాంతి.
1: ద గుడ్ పర్సన్ హెస్ ఆల్వేస్ పీస్ వేర్ ఎవర్ హీ గోస్.
0: ఈనాడు మీరు చూడండి సైంటిస్ట్.
1: Today you see the scientist.
0: గొప్ప విజ్ఞానాన్ని సంపాదించారు.
1: He has attained a lot of knowledge.
0: చంద్రుడిని కూడా నువ్వు చేరగలిగారు.
1: He has even gone up to the moon.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: But what is the use?
0: చంద్రు చేరగలిగి కూడాను చంద్రజాలము శాంతి సుఖములు.
1: Although he has been able to go up to the moon, he has no peace within.
0: మూనుకు పోతున్నారు, బాడీ అంతా చల్లగైపోతుంది. అది
1: when they go up, the body becomes cold.
0: Mind heat అయిపోతుంది.
1: Mind gets heated.
0: ఇది గొప్పతనమా?
1: This is a great thing.
0: కాదు, కాదు.
1: Not at all.
0: మంచితనమే కాదు ఇది.
1: This is not at all a good thing.
0: నీవు మూనుకు పోయే బదులు నీ మనసులో ప్రభావించు.
1: Instead of going to the moon, go inside your mind.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. చంద్రుడు అనేటువంటి వాడు మనసే.
1: So the moon is the mind.
0: మూనుకు పోయినామంటే ఎక్కడో పోవటం కాదు, నీవు మనసు లోపల ప్రవేశించు.
1: Going to the moon is not going anywhere.
0: అది నీవు మంచివాడవుతావు.
1: But going inside your mind, then you become a good
0: person. చంద్రుడి దగ్గరికి పోతే great person అవుతాడు.
1: If you go to the moon, you become a great person.
0: కాని మంచి పర్సన్ కావాలి నీవు.
1: But you have got to become a good person.
0: నీ మనసును స్వాధీనంలో ఉంచుకో.
1: You have got to hold your mind under control.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క ప్రభావమే.
1: The whole world is controlled by the mind.
0: కనుక ఇట్టి మహాప్రభావమైనటువంటి మనస్తత్వాన్ని నీవు అరికట్టుకో.
1: So this powerful mind, you have got to keep it under control.
0: ఇది నీ యొక్క good work.
1: This is the good work that you can do.
0: ఈ గుడ్నెస్ మనం సాధించాలి.
1: So you have got to attain goodness.
0: ఏంటి సార్ వద్దు.
1: Not greatness.
0: కాదు ఈనాడు ప్రతి మానవుడు కూడాను నేను గుడ్ పర్సన్ కావాలి, గుడ్ పర్సన్ కావాలి అని ఆశించాలి.
1: So every man should desire that he should become a good
0: person. నేను గ్రేట్ పర్సన్ కావాలి, గ్రేట్ పర్సన్ కావాలి. ఏ మాత్రం కూడా కలలో కూడాను మీరు విచారించకూడదు.
1: Not even in your dream should you ever.
0: ఏంటి గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రేట్.
1: Even in your dream you should not feel you should be a great man.
0: ఈ గ్రేట్ అనేటువంటి తెలియనటువంటి వాడే గ్రేట్ పర్సన్ కావాలని ఆశిస్తున్నాడు.
1: If a person who doesn't know anything feels he must become great.
0: 10 మంది సమాజం లోపల తనను గౌరవించినప్పుడు అది గొప్పతనం.
1: ఇట్స్ వెన్ హీస్ ఆనర్డ్ ఇన్ ద సొసైటీ దట్ ఇస్ గ్రేట్.
0: కానీ సొసైటీ అధికారి ఇచ్చేది ఇప్పుడు.
1: బట్ సొసైటీ డజంట్ డూ దట్
0: టుడే. బాహ్యంగా చూస్తే ఎవరైనా ఒక మినిస్టర్ గారు ఇంకెవరైనా గొప్పవారు పోతే నమస్కారం అండి అని ప్రపంచ రీతిగా చెప్తారు.
1: బట్ ఇన్ ద వరల్డ్ టుడే దే ఓన్లీ ఆనర్ సమ్ పర్సన్ హూ ఇస్ అ మినిస్టర్ ఆర్ సంబడీ.
0: కానీ లోపల ఆ గౌరవం అనేటువంటిది లేదు.
1: బట్ ఇన్ సైడ్ దే డూ నాట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్.
0: వాడి హృదయం లోపల కూడా ఈ మంచితనం రావాలి.
1: He should get that goodness right from the heart.
0: Ayyo adan chaala manchi vaadra.
1: Oh, he should feel, oh, he's a very good
0: manchi peru samajamlo manam techukovali.
1: So we should earn that good name in society.
0: Adi ye nijamainatundi yokka jeevithamu.
1: That is real life.
0: 3 dinamulu bratikina kaani hamsavale manam bratakali.
1: If you live even for 3 days, live like a swan.
0: Enduku 100 samvatsaralu bratikina kaani kaaki vali enduku bratakali.
1: Why live for 100 years like a crow?
0: కాకి వలె కల కాలం బ్రతుకుక హంసమై క్షణమే ఆడుమురా. ఒక క్షణముండినా మనం చాలు.
1: ఈవెన్ టు లివ్ అ మోమెంట్ లైక్ అ స్వాన్ ఇస్ మచ్ బెటర్ దెన్ టు లివ్ మచ్ మోర్ లైక్ అ క్రో.
0: కనుక స్త్రీల యొక్క తత్వము ఇలాంటి పవిత్రమైనటువంటి మంచితనంతో అభివృద్ధి అయ్యేటువంటిది.
1: సో ఇట్ ఇస్ ద స్త్రీ హూ సార్ట్ ఆఫ్ ఎన్హాన్సెస్ దిస్ గుడ్నెస్.
0: కనుకనే 19th స్త్రీల దినంగా భావించారు.
1: So the 19th of November is considered the ladies day.
0: నవంబర్ 7వ తేదీ ప్రపంచమంతా కూడాను మంచితనమని భావించారు.
1: So November 7th is the day for the goodness of all mankind.
0: Russians anta kudunu 7th teedi chaala great dinam ani pettukunnaru. Ladies day ani pettukunnaru.
1: They think the 7th is a great day, the ladies.
0: Okkoka desham varu okkoka date nu ladies day ani ga pettukunnaru.
1: Each country has kept on particular day as a ladies day.
0: Endu kosam pettaru?
1: Why is it that it is so?
0: Deshaniki aadarshanga nirupinchali.
1: Because it's to hold a
0: matramurti aa vidhanga aadarshanga untunnappude పిల్లల యొక్క భవిష్యత్తు ఆదర్శవంతమైన భవిష్యత్తుగా ఉంటుంది.
1: ఇట్స్ వెన్ ద మదర్ ఇస్ ఎగ్జెంప్లరీ ఆల్ ద చిల్డ్రన్ బికమ్ ఎగ్జెంప్లరీ.
0: కనుకన్న ఈ ప్రపంచానికి గుణవంతులైనటువంటి యొక్క బాలబాలికలు అందించాలంటే మాతృమూర్తి ఒక మంచితనంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ డివైన్ మదర్హుడ్ హూ కెన్ గివ్ టు ద హోల్ వరల్డ్ చిల్డ్రన్ హూ ఆర్ వర్చ్యువస్.
0: ప్రతి పని ఎందుకును తాను ఆచరించి నిరూపించాలి.
1: She has got to do the work and practice it and show it as an example.
0: మొట్టమొదట తన ఇల్లును ఆధారంగా తీసుకోవాలి.
1: She should take her home as the example.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమెట్ట మనకు ప్రధానము, మన ఇల్లు కూడా మనకు అట్ట ఆధారం.
1: జస్ట్ ఆస్ ద బాడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ద హోమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
0: ఈనాడు ఇల్లుకు బీగం వేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు.
1: టుడే వి లాక్ ద హౌస్ అండ్ వి గో యాజ్ వి లైక్ అండ్ వాండర్ అబౌట్.
0: ఇది నిజంగా ఇది మంచితనం కాదు.
1: దిస్ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఏంటి ఫ్రీడమ్?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటి ఫ్రీడమ్.
1: దిస్ ఇస్ నాట్ వాట్ వి షుడ్ డిజైర్.
0: ఇది స్వాతంత్రం అనేటువంటిగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దట్ దిస్ ఇస్ స్వాతంత్ర.
0: స్వాతంత్రం.
1: స్వాతంత్రం.
0: స్వ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వ?
0: ఆత్మనే.
1: ఇట్ ఇస్
0: ఆత్మనే మన యొక్క తంత్రంగా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ అవర్ మెషిన్, అవర్ ఇన్స్ట్రుమెంట్.
0: మనం ఇంకొక విధంగా చూసినప్పుడు ఈ స్వ స్వేచ్ఛ అన్నారు.
1: స్వ ఆల్సో మీన్స్ ఫ్రీడమ్.
0: స్వేచ్ఛ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్వేచ్ఛ?
0: ఇష్ట ప్రకారం సంచరించడమా కాదు. స్వ ఆత్మ ఇచ్ఛ, ఆత్మ ఇచ్చనే స్వేచ్ఛ.
1: స్వ డజంట్ మీన్ వాండరింగ్ అబౌట్ యాజ్ వి లైక్, బట్ స్వ మీన్స్ గోయింగ్ అకార్డింగ్.
0: స్వార్థము అంటున్నారు.
1: ఇట్స్ కాల్డ్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం అంటే ఏమి? సెల్ఫిష్నెస్ అనుకుంటున్నారు.
1: యూ థింక్ దట్ స్వార్థ
0: ఇది కాదు స్వార్థము. స్వ అర్థం అనగా ఆత్మార్థమే స్వార్థము.
1: స్వార్థం ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: ఈ విధంగా సారోపి సారూపి సామీప్య సాహిత్యముల యొక్క తత్వము ఈ స్వ, అది ఏ స్త్రీ తత్వము.
1: ద మదర్హుడ్ ది ఐడియల్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ ఇన్ ది స్వార్థ అండ్ దట్ ఈస్ ద సారూప్య
0: సాహిత్యం. ఎవరు బోధించేవారు లేకపోవడం చేతనే వారు ఈ విధంగా పెడమార్గం పట్టాతున్నారు.
1: బికాస్ దర్ ఇస్ నోబడీ టు గైడ్ ద విమెన్ పర్హాప్స్
0: నిజంగా వారికి బోధిస్తే తప్పక ఆచరించి వాళ్ళు ప్రవర్తిస్తారు.
1: ఇఫ్ దే ఆర్ గైడెడ్ డెఫినెట్లీ ద విమెన్ విల్ గో ద రైట్ పాత్.
0: స్త్రీలంతా కూడా మంచివారైనప్పుడే దేశమంతా మంచిదవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ద విమెన్ ఆర్ గుడ్ ద హోల్ కంట్రీ విల్ బికమ్ గుడ్.
0: కనుక దేశమంతా మంచిపడాలంటే ఈనాడు స్త్రీలంతా కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందాలి.
1: ద హోల్ కంట్రీ షుడ్ బికమ్ గుడ్, ద విమెన్ షుడ్ బికమ్ ఐడియల్.
0: ఈ మంచితనం స్త్రీల ఎందు మాత్రమే ఉన్నది కానీ పురుషుల ఎందు లేదు.
1: దిస్ గుడ్నెస్ ఇస్ ఓన్లీ ఇన్ విమెన్ అండ్ నాట్ ఇన్ మెన్.
0: కానీ పురుషుల ఎందు గ్రేట్నెస్ ఉంటుండాలి.
1: మెన్ పర్హాప్స్ హావ్ గ్రేట్నెస్.
0: కానీ స్త్రీల ఎందు గుడ్నెస్ ఉంటుండాలి.
1: బట్ ఇన్ విమెన్ దర్ ఇస్ గుడ్నెస్.
0: కనుక ఈ సత్యాన్ని చక్కగా మీరు గుర్తించుకోవాలి.
1: సో యూ హావ్ గాట్ టు కన్సిడర్ అండ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: పనులు చేయవచ్చు మగవారు.
1: Men can do work.
0: చేతగాని పనులు కూడా సాధించవచ్చును.
1: They may do hard work.
0: ఎన్ని సాధించినప్పటికీ ఇంటిలో మాత్రం చక్కగా ఉండినప్పుడే అన్ని కూడా సాధించే వారు అవుతారు.
1: It's only in spite of doing any type of work outside, if you are good at home, that is what is required.
0: కనుక స్త్రీలకు మొట్టమొదటి గౌరవాన్ని ఇవ్వాలి.
1: You've got to give respect to the woman.
0: స్త్రీలకే గౌరవం ఇచ్చినప్పుడు దైవం అక్కడనే ప్రత్యక్షమవుతాడు.
1: Wherever woman is respected, there lives God.
0: కనుక స్త్రీలకు సరైన గౌరవ మర్యాదలు ఇచ్చి వారికి సరైనటువంటి స్థానం అందించి వారి ద్వారా మనం జగత్తును ఎంత ఎక్కువ సాధించడానికి ప్రయత్నించాలి.
1: Giving respect and woman, that you respect and this to woman, it's only then that the whole country can become good.
0: Kausalya karatam chetane Ramulu devuga maripoyaru.
1: It's because Kausalya gave birth, we have Rama.
0: Chusara ఎవరెవరి గర్భస్థానము ఎంత పవిత్రమైనటువంటిదో దానికి తగినటువంటి యొక్క పుత్రులుగా ఉంటుంటారు.
1: Whosoever womb is so pure, they get pure sons.
0: సీత లవకుశలను సాకటం చేతే కదా వారు అంత గొప్ప వీరులుగా మారిపోయారు.
1: ఇట్స్ బికాస్ సీత గేవ్ బర్త్ టు లవ అండ్ కుశ, దే బికేమ్ సచ్ గ్రేట్ మెన్.
0: జిజియాల లామా పెంచడం చేత, గొప్ప గొప్ప బోధన చేయటం చేత శివాజీ అంత గొప్ప వాడుగా మారిపోయాడు.
1: Because Jijabai gave such guidance to Shivaji, he became such a great man. So the teaching of the mother is very important.
0: ఎందుకంటే చిన్నపిల్లలు తల్లికి సమీపంగా ఉంటుంటారు.
1: బికాస్ లిటిల్ చిల్డ్రన్ ఆర్ క్లోజ్ టు ద మదర్.
0: ఆ వయసు నుండే తల్లులు వారికి సరైన మార్గం నిరూపించాలి.
1: సో ఇన్ దట్ యంగ్ ఏజ్ ద మదర్ షుడ్ గైడ్ దమ్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ పాత్.
0: కనుక మంచి తల్లులుగా ఉండినప్పుడు మంచి బిడ్డలుగా రూపొందుతారు.
1: సో గుడ్ మదర్స్ గెట్ గుడ్ చిల్డ్రన్.
0: కనుక మాతృభూమికి మాతృదేశానికి ఈ విధమైనటువంటి ఘనతను అందిస్తూ వచ్చారు.
1: సో టు ద మదర్ అండ్ ఇట్స్ వుమన్ హస్ గివెన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ఆనర్.
0: కట్టగలిపిన రావణ్ణి హతమార్చి లంకను పరిపాలించాలని కోరినప్పుడు అందరు కూడాను అప్పుడు రాముడు చెప్పాడు, ధరణీ ధర్మభూమస్య స్వర్గాధిపతి గరేసి అని. నా జన్మభూమి ఎలాంటిదైనప్పటికీ నా యొక్క జన్మభూమి అలాంటిది, నాకు మంచిదే.
1: సో విచ్ ఎవర్ కింగ్డమ్ ఐ రూల్ ద వే దట్ మై ఓన్ ల్యాండ్ ఇస్ దట్
0: నా ఈ దేహం కన్న తల్లి నేను జీవించినటువంటి యొక్క భూమి ఇవి రెండు నాకు చాలా ప్రధానమన్నారు.
1: సో ద మదర్ హాస్ గివెన్ బర్త్ టు దిస్ బాడీ అండ్ మై మదర్లాండ్ ఆర్ ద గ్రేటెస్ట్ టు మీ.
0: కనుకనే మాతృదేశం యొక్క దీన్ని కీర్తిని నిలపడానికి ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: సో యూ గాట్ టు ఎస్టాబ్లిష్ ద గ్లోరీ ఆఫ్ యువర్ మదర్లాండ్.
0: మాతృమూర్తికి ఎంత గౌరవం ఇస్తున్నావో మాతృదేశానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి.
1: ద రెస్పెక్ట్ వి గివ్ టు ద మదర్, వి హావ్ గాట్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్ టు ద మదర్లాండ్.
0: కానీ ఈనాడు నేషనాలిటీ అంటే ఏమో తెలియటం లేదు.
1: టుడే దే డు నాట్ నో వాట్ ఇస్ నేషనాలిటీ.
0: ఈ భారతదేశం యొక్క తత్వము మనం గుర్తించాలి.
1: వి హావ్ గాట్ టు రికగ్నైజ్
0: ఏ దేశంలో మనం పుట్టామో ఆ దేశం యొక్క సంస్కృతిని మనం పాటించాలి.
1: We have got to follow the culture of the land in which we are born.
0: ప్రతి వ్యక్తి కుడును పుట్టిన తక్షణమే తల్లి తండ్రులు ముందు జ్ఞాపకం వస్తారు.
1: సో ద చైల్డ్ రికగ్నైజెస్ ద ఫాదర్ అండ్ మదర్.
0: ఏ దేశంలో పుట్టామో ఆ దేశం యొక్క పేరు, ఆ దేశం యొక్క సంస్కృతి రెండింటిని కూడా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: సో ఇన్ విచ్ అవర్ కంట్రీ వి ఆర్ బోర్న్, వి హావ్ గాట్ టు రికగ్నైజ్ ద ట్రెడిషన్ అండ్ ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ.
0: ఏమీ లేదు.
1: టుడే దేర్ ఇస్ నథింగ్ వాట్సోఎవర్.
0: ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశమైనా పర్యాలేదు.
1: So we do not mind which of our countries we
0: are living.
1: We think it's just enough to eke a
0: life.
1: Is this a life? Even all the animals live such a life.
0: It's not that.
1: Man's birth is something very, very rare. You've got to pray to God under whatever circumstances, loss or gain. That is the culture of Bharat.
0: కనుక ఎటువంటి పరిస్థితి అయినా కూడా దైవాన్ని ఆధారం చేసుకుని దేహాన్ని మనం పోషించుకోవాలి.
1: సో యూ గాట్ టు టేక్ గాడ్ అస్ పారామౌంట్ అండ్ దెన్ లుక్ ఆఫ్టర్ యువర్
0: దేహ పోషణ గొప్ప పోషణ కాదు.
1: ఇట్స్ నాట్ లుకింగ్ ఆఫ్టర్ ద బాడీ దట్ ఇస్ గ్రేట్.
0: ఏదో అన్నం పెడుతుంటే దేహం కూడా పోషింపబడుతుంటుంది.
1: యెస్ ఇఫ్ యు కీప్ ఈటింగ్ ద బాడీ ఆల్సో ఐ సపోజ్ గెట్స్ నైస్.
0: చెత్త వేస్తుంటే గుంట కూడా కొన్ని దానికి నిండిపోతుంటుంది.
1: ఇఫ్ యు పుట్ గార్బేజ్ ఇన్ ఎ బిన్ ఇట్ గెట్స్ ఫుల్.
0: కాబట్టి గుంట పెరిగిందనా?
1: It's because a heap of garbage. It's not the body that grows. If you give nourishment, the body grows. The body will get burnt one day. This is the body. This will just deteriorate. You're not the one who will just deteriorate. You're not the person who will just vanish. You are the very form of the Atma.
0: ఈ దేహంలో ఉండి దీన్ని అనేక రకంగా పోషింపబడుతూ ఉండాలి.
1: ఇట్ ది ఆత్మా విచ్ ఇస్ విదిన్ యూ అండ్ ఇస్ నరిషింగ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు నేను ఈ దేహాన్ని పోషించుకుంటున్నాను అని అహంకారపడుతున్నాడు.
1: మ్యాన్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ హీ థింక్స్ ఇట్ ఇస్ హీ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ బాడీ.
0: పోషించేది
1: వాట్ ఇస్ దట్ హీ ఇస్ నరిషింగ్?
0: ఏది కాదు, అజ్ఞానము.
1: This is ignorance.
0: పోయేటువంటి ప్రాణాన్ని రక్షించుకోబడుతున్నాడా?
1: Is he able to hold back the life that goes?
0: అది చేత కాదే.
1: It's just impossible.
0: అది చేత కానప్పుడు నీవు ఎట్ట పోషించబడుతున్నావు?
1: Then if that's not possible, how are you nourishing yourself?
0: పుట్టడానికి ఎవరు మూల కారణము?
1: Who is important for the birth?
0: మరణించడానికి ఎవరు కారణము? దైవ హస్తములో ఉంటున్నాయి.
1: God has in his hands the principle of birth and death.
0: కనుక దైవమును మనం ఆశ్రయించాలి.
1: We have got to take protection.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: We have got to love God.
0: దైవ కార్యములో మనం ప్రవేశించాలి.
1: We have got to get into God.
0: దైవమును హృదయమునందే ఉన్నాడని పూర్తిగా విశ్వాసం చేయాలి.
1: You have got to have that full faith that God is
0: within
1: you. భగవంతుడు
0: క్షేత్రవాసి కాదు.
1: God is not anywhere else.
0: భగవంతుడు హృదయవాసి.
1: He is right within your heart.
0: అలాంటి హృదయమునందే భగవంతుడు ఉన్నాడు.
1: So God is within your heart.
0: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని ఎట్ట నీవు మర్చిపోతున్నావు?
1: He is so close to you. How can you forget him?
0: ఇది చాలా తప్పు.
1: This is a great fault.
0: అన్నింటికంటే మిత్రుడు.
1: He is your greatest friend.
0: త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధు సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవాని. నీవే నా స్నేహితుడు, నీవే నా తమ్ముడు, నీవే నా తల్లి, నీవే నా తండ్రి అని అనుకుంటూ వచ్చారు.
1: So it has been said that God is the mother, the father, the brother, the sister and the greatest friend.
0: కాని ఇవన్నీ గొప్పతనం కాదు.
1: This is not greatness.
0: అన్నింటికంటే గొప్ప great friend God ఏ.
1: God is your greatest friend.
0: Greatest friend. మిగతా ఫ్రెండ్స్ అంతా కూడాను పాకెట్ లో మనీ చూస్తారు, పొజిషన్ సరిగా చూస్తారు, అవి బాగా ఉంటే హలో హలో హలో అని వస్తుంటారు.
1: They are the friends of those who see the money in your pocket and then when they get coming out.
0: భగవంతుడు ఇవేది చూడడు.
1: But God doesn't see anything.
0: నీ హృదయాన్ని చూస్తాడు.
1: He sees your heart.
0: హలో కమాన్ అంటాడు.
1: హలో కమాన్ హీ సేస్.
0: ఎలాంటి పరిస్థితులు ఎన్ని కూడాను నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ వన్ హూ విల్ నాట్ డిస్కార్డ్ యు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ అ బుక్.
0: కనుకనే అవే మనకు అన్ని విధాల గుణపాఠం నేర్పుతున్నాయి.
1: సో దాట్ ఇట్ సెల్ఫ్ విచ్ టీచర్స్ అస్ వేర్.
0: కనుకనే నేచర్ ఈజ్ ది బెస్ట్ టీచర్.
1: సో నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్.
0: హృదయమే మనకు గురువు.
1: Heart is our teacher.
0: హృదయమే మనకు అనేకంగా బోధిస్తూ ఉంటుంది.
1: సో ద హార్ట్ టీచర్స్ ఆర్ సో మెనీ థింగ్స్.
0: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ ఆర్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్ లైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ.
0: కనుక భగవంతుని ఫ్రెండ్షిప్ చేసుకోండి.
1: Make friendship with God.
0: అయితే ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా అవుతుంది?
1: What type of friendship?
0: ఈ ఫ్రెండ్షిప్ మూల కారణము ధనం కాదు.
1: Wealth is not the basis of the friendship.
0: ఇంకేమి అదా ధైర్యం కాదు.
1: It's not courage.
0: ఇంకే విధమైనటువంటి ఒక ఆధారం కాదు.
1: It's no other type of thing.
0: ఈ ఫ్రెండ్షిప్ కు లవ్ ఒక్కటే సరైన.
1: లవ్ ఈజ్ ది ఓన్లీ ఫౌండేషన్ ఫర్ సచ్ ఫ్రెండ్షిప్.
0: మాకు ఒకే బంధము, అది ఏ ప్రేమ బంధము.
1: ద బాండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఈజ్ ఓన్లీ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏక.
1: సో మెనీ థింగ్స్.
0: గాడ్ ఏ మనకు ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ అవర్ ఫ్రెండ్.
0: ఈ మూడింటిని మనం ఆధారం చేసుకుంటే మన జీవితం ఎంతో కూడాను సార్థకమవుతుంది.
1: ఇఫ్ యూ టేక్ దీస్ థింగ్స్ ఆర్ ద వెరీ ఫౌండేషన్ ఆర్ హోల్.

0: మాకు ఒకే బంధము, అదియే ప్రేమ బంధము.
1: ద బౌండ్ బిట్వీన్ యూ అండ్ ఐ ఇస్ ఓన్లీ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనకు అంత ఏకత్వం అవుతుంది.
1: ఇట్స్ డ్యూ టు దిస్ లవ్ వి కెన్ ఫైండ్ దట్ యూనిటీ.
0: ఈ ప్రేమ చేతనే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ కలుగుతుంది.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ లవ్ వి కెన్ గెట్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ద్వేషం చేత ఏమాత్రం కూడా నీవు ఆనందాన్ని పొందలేవు.
1: యూ కెన్ నెవర్ గెట్ హ్యాపీనెస్ ఆఫ్ బికాస్
0: ప్రేమ చేతనే ఆనందము.
1: ఇట్స్ బ్లెస్ వెన్ వి
0: ఆనందము ప్రేమలోనే ఉంటుంది, అది కానీ మనకు దాంట్లో లేదు.
1: బ్లెస్ ఇస్ ఓన్లీ ఇన్ లవ్, ఇట్స్ నాట్ ఫౌండ్ ఎనీ.
0: మొక్కను మట్టిలో పూడ్చినప్పుడే వృక్షంగా మారిపోతుంది, అది కానీ
1: it's when you plant the tree in the mud then it becomes a tree.
0: ఒక టిన్నులో పెట్టి నీళ్లు పోస్తే అది మొక్క రాదు.
1: If you put it in a tin it doesn't grow.
0: అదే విధంగా ధార్మికమైనటువంటిది మన హృదయమునందే మాత్రమే అభివృద్ధి అవుతుంది.
1: So righteousness emanates from the heart.
0: ఆధ్యాత్మిక నైతికములు మన హృదయం నుండి ఆవిర్భవిస్తుంటాయి.
1: సో ద స్పిరిచువల్ వర్చ్యూస్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ
1: లవ్ లవ్ లవ్.
0: ఆ ప్రేమ చేతనే మనం దైవాన్ని స్మరించాలి.
1: With love, we have got to think of God.
0: ఈ ప్రేమ చేతనే మనం దైవం యొక్క ఫ్రెండ్షిప్ ను పొందాలి.
1: With this love, we have got to make friendship with God.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును సహజంగా ఉండేటువంటి ప్రేమను మనము సహజంగా అభివృద్ధి పరచుకోవాలి.
1: So the natural love that is within us, we have got to make it even much more and increase.
0: ఆ ప్రేమనే మనకు రమింపజేసేటువంటి రాముడు.
1: It is that prema which makes us so happy. Like Rama.
0: రమేతి ఇతి రామః అన్నాడు. రమించేటువంటి హృదయమే.
1: It's the heart which makes you happy.
0: ప్రేమ ముదిత మనసే కహో రా.

0: వాటి కాపున విద్వత్తు వరనట్లు విజ వెనుకల జ్ఞానం వినయమనయు ఎట్టి గుణమున్నవాడే విద్యార్థియగు.
1: When clouds gather in the sky, in the neighborhood of those clouds we see that lightning appears. In the same manner, wherever there are educated people gathered, wisdom should appear like lightning appears when clouds gather. Only such man who has these qualities will be entitled to be called an educated person.
0: Vidyarthulara, vidyabodhakulara, vidyabhimanulara, సనాతన భారతీయ సంస్కృతి యందు సర్వోత్తమైనటువంటి మార్గం అనేటువంటిది భారతీయులు విశ్వసించటమే కాకుండా సర్వదేశీయులు కూడాను అంగీకరించినటువంటి సత్యం.
1: స్టూడెంట్స్, టీచర్స్, పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్. That the spiritual path, the path which our ancestors have laid down, is the greatest of all paths, has been accepted all the world over.
0: కానీ దీనికి ఇంతటి ప్రసిద్ధి రావడానికి కారణము వేదమే దీనికి మూలం.
1: The main reason for which this path, the spiritual path laid down by our ancestors, has been accepted so widely is the fact that it is supported by our Vedas.
0: మానవుడు మానవత్వం నుండి దిగజారక సర్వ జీవుల కంటే ఉన్నతమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించేటువంటి యొక్క నీతిని నియమములను ఈ విద్య యొక్క వేదవిహితమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ నీతిలో ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మెథడ్ ది పాత్ విచ్ టేక్స్ అస్ హైయర్ అండ్ హైయర్, విచ్ ఎనేబుల్స్ మ్యాన్ టు రిమైన్ హ్యూమన్ అండ్ నాట్ డిటీరియరేట్ అండ్ బికమ్ ఇన్హ్యూమన్, దిస్ ఈస్ ఇంప్లైడ్ అండ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ పాత్ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: భారతదేశం నందు ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం కానీ శిష్యులు తమ యొక్క విద్యను గడిపిన తర్వాత వారి స్వగృహములకు అంపేటువంటి సమయంలో గురువులు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూత్రులు కానీ మరి ఏ దేశమునందు కానీ మరి ఏ మతమునందు కానీ కానరావు.
1: In Bharat, our country, the kind of relationship that existed between the teacher and the disciple, or the teachings that the teacher gives to the disciple on completion of his education and when he goes home, the significance of these things are not seen anywhere in any other country as they are seen in our own country.
0: Satyam vada, dharmam chera, matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, anetunte pavitramaitunte yokka suttulu vidyarthulaku bodhinchi వారికి అనేక ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక మార్గములను కూడా శాంతి శాంతి శాంతి అని ముమ్మారు ఉచ్చరించి వారికి జీవితమంతా కూడాను పూర్ణమైనటువంటి ఆనంద శాంతులతో సమాజం యొక్క ఆదర్శమైనటువంటి జీవితంతో వర్ధిల్లుగాక అనేటువంటి యొక్క ఆశీర్వాదంతో వెనుకు పంపేటువంటి వారు.
1: Our teachers used to send their disciples on completion of their education back to their homes by blessing them and by telling them that they should respect our great sayings, speak the truth and do the right conduct, follow the right conduct, speak the truth were told to them. They were also told Matru Devo Bhava, Pitru Devo Bhava, mother is God, teacher is God, father is God. Such good sayings are told to them before they go home. This was what they were doing and this was giving them in this world peace. They would say Shanti, Shanti, Shanti. Thereby they gave them bliss and peace all through their life.
0: నిజంగా ఈనాడు మనం చదివేటువంటి చదువు భారతీయ చదువు కానేరదు.
1: Truly, the education which we are getting today, can that education be called Indian education, education in the traditions of Bharat? No.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని నాశనము గావించేటువంటి మెకాలే స్థాపించినటువంటి యొక్క పద్ధతులను మాత్రం ఈనాడు పొట్టకూటి నిమిత్తమే ఆచరించేటువంటి మార్గం అనేటువంటిది స్పష్టమవుతుంది.
1: Today it is very clear that the kind of education which we have in this country is only a copy, is a duplicate of what Macaulay at one time established in this country for his own purpose.
0: Nijamuga dhairyamunu balamunu kramashikshanu tyagamunu abhyasinchetvanti de bharatiya samskruti bharatiya vidya
1: truly the education that is characteristic of our country and that is true nature of our country is that which gives you courage, is that which gives you strength, and is that which gives you bliss and happiness.
0: Sana kaala pai taanu nilchagaligeetundi shaktini anugrahimpajeseetundide bharatiya yokka vidya.
1: The education of our country is such that it will enable each individual after education to get the strength by which he can stand on his own legs.
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మములను ధైర్యంతో ఎదుర్కొనేటువంటి మగధనాన్ని అందించేటువంటి టానిక్ భారతీయ విద్య.
1: Our education is the tonic which gives you the strength and courage by which to meet injustice, by which to meet bad things, and by which to meet and face the world.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ విద్యను ఈనాడు మనం కోల్పోయి పరవిద్యను అభ్యసింపజేయడానికి మనం అనురక్తిగా అరులు జాచుతూ వచ్చున్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ యొక్క అభివృద్ధి, ఔన్నత్యము, భారతీయ సంస్కృతిని మనం ఏ రీతిగా నిలబెట్టడానికి వీలవుతుంది?
1: We have today forgotten this sacred education and the principles underlying our own inherent sacred education. We are showing great encouragement and love for education which has been borrowed and brought from outside and implanted in this country. Under those conditions, how can the prosperity, how can the growth of this country be assured and achieved by people who are educated in this manner?
0: Velaka vela rupayalu ధారబోసి ఆస్తిపాస్తులను అమ్మి కేవలము డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రం చేతబట్టి గడప గడపకు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి బిచ్చనెత్తేటువంటి హీనులుగా యువకులను తయారు చేసేటువంటి విద్య మన భారతీయ విద్య కానేరదు.
1: That education which makes you sell your property, go and spend thousands of rupees and in the end get degrees which are only begging bowls, which make you go from door to door with the help of this begging bowl and ask for a livelihood, that kind of education can never become the Indian education.
0: Navutu jeevitanni bharata mataku tyagam chesi kevalam oka dhairya sahasamuto jeevitanni gadipitu kevalam vajra sankalpulainatundi yuvakuru ee naadu tayar ainappude idi bhavi bharat తయారుగా మనము నిత్య కళ్యాణ పచ్చం తోడముతో మన భారతదేశాన్ని అనాది భారత విధమైన ధర్మాన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: It is only when our young people can be turned out into students who are happy, who are smiling, and who can face life with courage, and who can sacrifice for the sake of the prosperity of their own country, then we can resuscitate the glory of this country. With the help of such students, we can re-establish our traditions and bring back our country to the initial glory it had.
0: నిజముగా మనం యోచించినప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తుకు తారక మంత్రము రాజకీయం కానేరదు. కేవలం బాంబులు కాదు, తుపాకులు కాదు, ప్రజల యొక్క హృదయాల్లో కరుడు కట్టినటువంటి యొక్క త్యాగము, దేశాభిమానము క్రమశిక్షణ, ఈ మూడే మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
1: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness and prosperity of this country, the reason can never be the politics or the political situation. That also makes it clear that our weapons or our strength or our bombs can never secure for us the future of this country. That the future of this country can be secured by the people, by their sacrifice, and by the discipline which they will show, and by the patriotic feelings which they can show.
0: వేదవిహితమైనటువంటి ధర్మములు ఎందు విశ్వాసము దేశం యొక్క అభివృద్ధిని ఆశించేటువంటి యొక్క ప్రజలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: People who have faith in the Vedas, who have belief in what the Vedas have given to us as the ultimate truth, and who can sacrifice for the country, such people should become larger and larger in number today.
0: కేవలం లౌకిక భోగ భాగములు ఎందు భాగ్యములు ఎందు ఆధారపట్టి ఉండినంతన మాత్రం మన జీవితము ఒక సౌభాగ్యమైనటువంటి జీవితంగా రూపొందుతున్నటువంటి విశ్వాసము ఇది మూఢ విశ్వాసము.
1: If one thinks that by going after material pleasures and acquiring wealth and living in a material world will bring prosperity to us and to the country, that kind of belief is a very foolish belief.
0: కేవలం ఐహిక భావములు ఎందు ఆశ ఉండినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడా త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchichuche kanulu, vanchitamulu chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka petukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani varunu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దల యందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: Meenadu vidyarthula kante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu untinappude vidyarthulu chakkaga abhivruddhi kavadaniki avakasam untundi.
1: More than purifying the minds and ideas of young students, today, if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: ఏమి తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: అప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడా తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: ee naati paristhithini manam kontha vicharinchu chuchinappudu bharatadesham yokka pavitrata enta attadugulaku digijari poyindane itundi kodanu manaku artham avutundi.
1: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
0: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టకూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుకున్నామనేటువంటి యొక్క భావములు వారు దూరం చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ today should make a determination to do some service to the country and to give all their effort to the country. They must set aside selfishness. They should not do things which are for their selfish interests, but they should do service to the community.
0: Kevalam manavudu neeti paina unnatundi talappu bottu vale jeevinchadaniki veelu kaadu samajam nunde putti samajam nunde perigi samajamulake jeevithanni arpitam gaavinchukuneetundi jeevithanga tayar chesukovali.
1: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
0: Manaviki manaviki madhyana unnatundi sannigitha bandhavyanni manam kontha varaku nu gurtinchukoni melagali.
1: We should recognize the close relationship that exists between man and man. Recognizing that and in that context, we should lead our lives.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలు అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వెన్ వీ కెన్ టర్న్ అవర్ ఎడ్యుకేషన్ టు ప్రమోటింగ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ విల్ వీ బీ ఏబుల్ టు పుట్ దీస్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్స్ టు సమ్ గుడ్ యూస్.
0: మనం విద్యార్థులమై మన కాలమును కాయమును కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మునుముందు ఉద్యోగ పరిస్థితిని యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తామో యోచించుకోవాలి.
1: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education in under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
0: ఈనాడు విద్యారంగమునందు ఒక విద్యార్థికి 125 మార్కులో లేక 30 మార్కులో వస్తే పాస్ అయిపోతారనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంటుండాలి.
1: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
1: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
0: అలా పాస్ అయినటువంటి విద్యార్థులు మున్ముందు వీరు ఉద్యోగ సమయం నందు 100కి 100 తప్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
1: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
0: Sanuka mana yokka vidyalu desamuniki em matram kodunu upakaram kaadu kevalam upakaram kaakunda apakaram chesinatunte varam avtam.
1: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
0: కనుక ఇలాంటి విద్యను మనం చదివేటువంటి దానికంటే కేవలం భూములు దున్ని కేవలం డొక్కలు కుట్టుకోవడం ఒక విధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవటము చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
0: మన ఇంటి యందు మన తల్లిదండ్రులు సేవ చేసుకుని వారికి సహాయంగా మన జీవితాన్ని అర్పితం గావించుకోవటం లేదని మన యొక్క సార్థకత ఉంటుంటుంది.
1: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
0: Manam chuchetunte drishti kani vineetunte vishayulu kani palakeetunte vachyamulu kani pavitramainatunte ganu paralanu badimpanaatunte ganu untunnappude mana yokka vidyadasi yandu pavitramaina chittam yerpadutundi.
1: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
0: Mohan Das Karamchand anetunte atanu chinna vayasunandu tana tallito shravanudu anetunte yokka డ్రామాకు హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్రమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్య మార్గంలో త్యాగం చేయాలి, సత్య మార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
1: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohanchand Karamchand turned out to be Mahatma Gandhi.
0: Kaluka ee naadu manavudu madhavudu kavalanna kevalam samanyudu sarva swaroopudu kavalanukunna ఒక పవిత్రమైనటువంటి దృశ్యాన్ని పవిత్రమైనటువంటి విషయాన్ని మనం కొంతవరకు చిత్తానికి చేర్చుకోవటానికి తగిన ప్రయత్నం సల్పాలి.
1: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
0: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu manavattam nunchi divinyattaniki godaniki taginatundi prayatname manavuni yokka kartavyam.
1: As Subbaraidu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature and thereafter rising from being a human being to divine nature.
0: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహమే కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజము.
1: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
0: దైవం ఉన్నాడా లేదా దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని దీనిని తర్కించి అనేక విధముగా పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడుగా మారిపోయినటువంటి వారు.
1: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has bothered people from time immemorial. Great men, thinking men, men capable of analysis have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
0: దైవము లేడు అనేటువంటి సమయమునందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారికి తెలియలేదు.
1: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
0: అట్టివారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవము లేడు అన్నారు, ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అంటున్నారు జవాబు.
1: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
0: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి తుణుకున్నప్పుడు, అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకు చెప్పడానికి అధికారం ఏమిటి?
1: Then will follow a question, yes, you may not have your God, you may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
0: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు, లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు, నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
1: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
0: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానేరదు.
1: These are beliefs which are personal and which are individual.
0: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గం నందు ఈ సమస్యను పరిహరించడానికి కానీ లేక పరిహారం చేయడానికి కానీ పూనుకోవటానికి కేవలం ఒక వెరితనము.
1: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
0: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికంగా గావించుకోవాలి.
1: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
0: Ganuka manam ee naadu janminchinanduku manavudai janminchinanduku kevalam pasipatti mrugadala vale kevalam tini traagi jeevinchatam lopana maatrame mana jeevithanni antyam gaavinchukokoddu.
1: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
0: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కాలేదు.
1: Our life should not be totally eating, drinking, sleeping and dying.
0: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞాన తత్వానికి విజ్ఞాన తత్వానికి సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమనే విద్యార్థులందు డిసిప్లైన్ డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకారత్రయం దాన్ని హృదయంలో చర్చించుకోవాలి.
1: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty.
0: ఈనాడు డిసిప్లిన్ విద్యార్థి యందు చాలా అవసరం.
1: Today, amongst the students, discipline is very essential.
0: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమ అనాచారంతో ప్రవేశాను చల్పుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
1: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
0: Vidyarthule bhavi bharatodharakulu.
1: The students are the future citizens of the country.
0: Kanuka prema swaroopulaina vidyarthulara, vidyarthinulara, meeru pavitramainatuvanti yokka భావాల చేత ఆదర్శమైనటువంటి జీవితాన్ని మన యొక్క సమాజంలోకి అందించి భారతదేశం యొక్క బాధలను దూరం చేసి మన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క భారతదేశము సర్వదేశమునకు ఉపాధ్యాయ స్థానంను అలంకరించడానికి తగినటువంటి కృషి చెప్పాలని నేను ఆశిస్తూ, చురుకు చురుకుమైన సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింప చేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది కనుక నా యొక్క సంభాషణను నేను ముగిస్తున్నాను.
1: Pavitratma Swarupa's students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble by my talking longer. I am bringing this discourse to a close. I hope you will develop into future good citizens of this country.
2: That was Bhagwan Baba enlightening us on the true purpose of education, wherein he described how exemplary citizenship of Bharat can be achieved through the path of the three D's, namely discipline, devotion and duty. This divine discourse was delivered on the 11th of July 1976 on the occasion of the inauguration of new building for Ishwaramma High School, Prashanti Nilayam. Thank you, Sai Ram.

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయము అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీస్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: അജ്ഞാന ഹൃദയഗ്രന്ഥേർനാശേ ഇതി ശ്രുതി. പ്രേമസ്വരൂപുലര്
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്.
0: മോക്ഷമെന്നത് ആകാശം നുണ്ടി ഊട്ടിപ്പടത്.
1: ലിബറേഷൻ ഡസന്റ് ഡിസെൻഡ് ഫ്രോം ദ സ്കൈ.
0: പാതാള ലോകം നുണ്ടി പുട്ടി രാതു.
1: നോർ ഡസ് ഇറ്റ് കം ഫ്രോം ദ ബോട്ടം ഓഫ് എർത്ത്. പാതാള
0: ഭൂമിനന്ദു മനക്ക് ലഭ്യം കാതു.
1: യു ഡോണ്ട് ഗെറ്റ് ഇറ്റ് ഓൺ ദിസ് എർത്ത് പ്ലാനറ്റ്.
0: അജ്ഞാനമുന മന ദൂരം ഗാവിച്ചുകൊന്നപ്പോഴേ ഇട്ടി പവിത്രമേനപ്പെട്ടി മോഹക്ഷയമേനപ്പെട്ടി മോക്ഷം മനക്ക് ലഭ്യമാവുന്നു.
1: The moment the ignorance is totally killed, then you'll give up all attachment.
0: Jantu naam narajarma durlabham. Manava jarmam chala utkrishtamainatundi, saujanyamainatundi, sausilyamainatundi.
1: Human life is noblest and the highest, full of fragrance and all abilities.
0: അനേക ജന്മല പുണ്യഫലമുന പ്രോഗു ചേസി അന്തിച്ചി അന്തുകുന്നതുവണ്ടി ഒക്ക ജന്മം ഈ മാനവ ജന്മം.
1: ഹ്യൂമൻ ലൈഫ് ഈസ് ദ റിസൾട്ട് ഓഫ് മെരിറ്റ്സ് ഓഫ് ദി പാസ്റ്റ് ലൈവ്സ്.
0: ഇന്ത തപസ്സു ചേസി എന്നി പ്രാർത്ഥനലോ സലിപ്പി എന്നി വിധമെന്നി ശ്രമലക്കോ മനം ഓർച്ചി തട്ടുകൊരി നെട്ടുകൊരി മുന്തുക്ക് സായി വസ്തുന്നതി ഈ മാനവ ജീവിതം.
1: ദിസ് ഹ്യൂമൻ ലൈഫ് ഈസ് കാരിഡ് ഓൺ in penance, prayer, the struggle.
0: Inta sraminchi palinchinatvanti oka ee manava janmamunu sarthavu kaavinchukonaka nirattakam chesukuntunnam ee naadu.
1: Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption.
0: Ee manava janmam yokka utkrishtam emiti?
1: What is the greatness of human life?
0: Deeni yokka lakshyam emiti?
1: What is the purpose of life?
0: Deeni yokka gamyam emiti?
1: What is the goal of life?
0: Endu nimittamai manam ee manava janmam darinchamu?
1: Why have we taken upon ourselves
0: ee satyanni manavudu kodanu gurtinchavalsina avasaram?
1: Everyone has to recognize this truth.
0: Kaani duradrishtavasattu manava janmam labhyamai kodanu itti pavitramainpatti tarunamunandu దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వి ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు క్రిమికీటకాదులు చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ట్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ their own duty.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: The wild and the cruel animals also do their duties.
0: కాని మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: But man has forgotten to discharge his responsibilities.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: The time is passing off like the whirlwind.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐ.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనమేమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నర జన్మ దుర్లభము ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏ మాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this factor.
0: గుర్తించటం లేదు, ప్రార్థించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatvanti ee janmamunu manam enni vidhamainatvanti oka sadupayogamu chesukovali.
1: We have to make full use, good use of this sacred life.
0: Kani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇదియే మన లక్ష్యమని భావించి, ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కానీ మానవుని యొక్క సహజ లక్ష్యము నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is the inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: When wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu bendu baru. Enda barunu buddhulu bendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ ఇట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడాను భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ హి ఆల్సో వర్షిప్డ్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహముతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ఫిజికల్ వరల్డ్ ఇస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిగినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: When once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైన శాశ్వతమైన ఆనందం మనకి ఎట్ట లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హావ్ టు సాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియలీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: However, the safety, security and peace are not present in the outer world.
0: శాంతి భద్రత తనయందే ఉన్నవి.
1: Peace and security are within.
0: సర్వము తనయందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావన చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: The whole universe is the form of Brahma.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు and the experience that you pass through are those of Brahma.
0: చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యూ లుక్, దట్ విచ్ మేక్స్ యూ హియర్, దట్ విచ్ మేక్స్ యూ పాస్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫర్గెట్ ఇన్ ఎక్స్టసే ఈజ్ ఓన్లీ దిస్ బ్రహ్మన్.
0: కనుకనే మమాత్మ సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచంలో.
1: Then once everyone understand this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: జగత్తును ఎందు చూచినప్పటికీ ఒకే విధమైనటువంటి కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: Everywhere, all over the world, today we find the conflict. Infights, war, everywhere.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ us టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్.
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ అన్ అనిమల్ ఐదర్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వాన్ని నుంచి పశుత్వానికి రివర్స్, వెనుకకు తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వే టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ అన్ అనిమల్ ఐదర్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం

0: దయాసఖ శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జన బాంధవ.
1: జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
2: ది ట్రూ మదర్
1: సత్యమే తల్లి,
2: ట్రూత్ ఈజ్ ద మదర్.
1: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
2: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: సత్యములకు మించినటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ట్రూత్.
1: త్రికాల భాగ్యం సత్యం.
2: ఇట్స్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: దీని మార్పుటకు దేశకాల పరిస్థితుల ప్రభావములు ఏమాత్రం కూడా పనికి రావు.
2: ఇట్స్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, అన్చేంజబుల్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
2: That eternal truth, divinity, is forgotten today.
1: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
2: In order to visualize divinity, you don't need to exert yourself.
1: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
2: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
1: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
2: దెర్ ఆర్ టూ ప్లానెట్స్ విచ్ మేక్ అస్ సఫర్, దే ఆర్ ద రాగ ద అటాచ్మెంట్, ద్వేష ద హేట్రెడ్.
1: ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావించమా, మనకు మనమే బ్రహ్మము.
2: వెన్ వన్స్ యూ గివ్ అప్ దీస్ టూ, యూ బికమ్ బ్రహ్మన్.
1: సర్వం విష్ణుమయం జగత్,
2: ది హోల్ యూనివర్స్,
1: జగత్ అంతా కూడా దైవ స్వరూపంగా రూపొందుతుంది.
2: ది ఎంటైర్ యూనివర్స్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద డివైన్.
1: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైన కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.
2: We have to make every effort to know a fraction of the divinity at least.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: నిజముగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
2: You think that spirituality is very difficult.
1: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
2: The spirituality is much easier than your education. Just 1,000.
1: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత చాలా సులభమైనటువంటిది.
2: స్పిరిచువల్ నాలెడ్జ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ ఈజియర్ దాన్ ద ఫార్మల్ నాలెడ్జ్.
1: తెలుసుకోలేకపోవడం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది
2: యాజ్ యూ డూ నాట్ నో యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
1: ఏబీసీడీలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
2: హౌ మచ్ యూ స్ట్రగుల్ టు లెర్న్ ఆల్ఫాబెట్స్ ఏబీసీడీ.
1: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
2: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవడం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
2: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
1: దేవిహితమైనటువంటి యొక్క ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
2: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములంత వేదబడియే.
2: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Veda Shastra.
1: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గలిగే.
2: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
1: ఏది MA BA?
2: What are these degrees, MA's
1: and MA? MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
2: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
1: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
2: దే ఆల్ మిస్లీడ్ యూ.
1: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువు చదవటం లేదు.
2: We just study to carry out our living, to earn our daily bread.
1: మనసు నిండాలి, హృదయం పండాలి.
2: The heart should fructify, the mind should be gratified.
1: అదే జ్ఞానం మనకు హృదయావేశంగా వస్తుంటాయి.
2: And then there comes the

0: trait in you.
1: ఏ యొక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు, ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు.
0: వాట్ ఎవర్ డిగ్రీ వన్ మైట్ రిసీవ్ హీ రిజిస్టర్స్ హిస్ నేమ్ విత్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
0: దిస్ నాట్ ద వన్ దట్
1: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
0: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
0: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
1: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
0: Without the truth, the righteousness, love, peace and non-violence, all this education, the value is just a zero.
1: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
0: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and void.
1: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
0: Without these human values, there's no value in occupying the exalted positions of authority.
1: ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
0: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
1: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
0: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్ దీస్ ఆర్ ది పిల్లర్స్ ద ఫౌండేషన్.
1: కనుకనే ఈ నాలుగు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
0: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
1: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
0: Every house should have four walls.
1: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
0: Our life is spent at the center.
1: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
0: Today walls.
1: నివాసం జరగలేకపోతుండాలి.
0: There's no life actually.
1: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
0: We are just spending our lifetime under the shade.
1: ఈ మానవత్వము.
0: Is that the human
1: life? పచ్చలు బ్రతకడం లేదా?
0: Don't you find birds?
1: తిమికీటి కాదులు బ్రతకడం లేదా?
0: Don't you find sex living?
1: క్రూరమైనటువంటి మృగములు బ్రతకటం లేదా?
0: వైల్డ్ యానిమల్స్.
1: అవి ఏ బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
0: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
1: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
0: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
1: ఏమీ లేదు.
0: నథింగ్ వాట్స్ ఆర్.
1: రేపు ఏమి అనేటువంటి చింత కూడా పచ్చలకు లేదు.
0: ద బర్డ్స్ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ టుమారో.
1: కానీ మానవుడు 5 ఇయర్స్ ప్లాన్, 10 ఇయర్స్ ప్లాన్ వరకు కూడా ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటుంటాడు.
0: బట్ మ్యాన్ థింగ్స్ ఆఫ్ 5 ఇయర్ ప్లాన్ అండ్ మోర్ అండ్ మోర్.
1: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
0: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
1: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
0: టు ఫిల్ దిస్ స్మాల్ బెలి we study so much and struggle hard, but we don't have
1: janadu
0: full happiness.
1: Konam chikkulanunduchu
0: to fill this small belly
1: koti vidyalan punika mirane chi
0: with all the determination we study well.
1: Paripurna sukhamunu pondaleka
0: we are not able to get the total happiness.
1: Ee manava jati dukkhamuna braggaga netiki
0: why should this human society be full of greed?
1: Manava.
0: Oh man, understand this.
1: Yemti manam chestundedi.
0: What is that we do?
1: Nidura nundi lechi.
0: Right from the time we get from bed. Mari nidura
1: boyadu dadi.
0: Until we retire.
1: Pottakai haddunu padduleka.
0: Without any limits for our living.
1: Yayamandaga jeevitu jeevitambu.
0: We spend all our life.
1: Nee vidya daravosi.
0: We dedicate, spend all our life.
1: Aravinda jalachuni vismarinchi.
0: We forget God.
1: Ye pedda sukhamu nonditiro. Preetiga yochana cheyu. Manava.
0: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
1: Preetiga yochana cheyu. Manava. Preetiga yochana cheyu. Manava.
0: Oh man, understand clearly, examine clearly.
1: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒక ప్రధానం.
0: What are essentially required are the moral, ethical and spiritual value.
1: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములనేటువంటివి అడుగంటిపోయినాయి.
0: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
1: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
0: You don't find them anywhere.
1: ఈ ధర్మమును న్యాయమును అంతా కూడా అడవి పాలైపోయింది.
0: You find the morality and the
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడాను గ్రామములో నిండిపోయినాయి.
0: Villages are full of injustice and cruelty.
1: ఏ రోగమునకైనా నివారణకు మందు ఉన్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
0: There is a cure and a remedy for any sort of a disease.
1: కారణం ఏమిటి? స్వార్థము, స్వప్రయోజనమే.
0: The reason is selfishness and self-interest.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: స్వార్థము అవసరమే.
0: You need to be
1: సప్రయోజనం అవసరమే.
0: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక
1: కానీ ఒక పరిమితం ఉండాలి.
0: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
0: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
1: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
0: What kind of happiness you have in
1: this body?
0: What is happiness?
1: తినటం సుఖమా?
0: Eating?
1: నిద్రించడం సుఖమా?
0: Sleeping?
1: బిడ్డలు కనటం సుఖమా?
0: Or have progeny, children?
1: ధనం సంపాదించడం సుఖమా?
0: Or money?
1: లేదు, లేదు.
0: Nothing.
1: దేని యందు సుఖం లేదు.
0: There is no happiness anywhere.
1: ఆ సుఖములంతా కూడాను క్షణవంతం.
0: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుదన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందము అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషము.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్టర్.
0: ప్రమోషన్ వస్తుందో మోషన్ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్. ఆనందం అనుకుంటారు. థింక్ దట్ దట్
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మొగడికి జపడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You've
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం, ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పారు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ టు త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఈజ్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things to make.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: not. కానీ మితిమీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: But you should not be in excess.
0: ఎంత వరకు అంత, enough.
1: You should have the extent enough.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: To the extent enough needed.
0: మనం భుజిస్తున్నాము.
1: You eat.
0: బాగా భుజిస్తున్నాము.
1: You eat more.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Poorge bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Chinnatvanti danini vadalali.
1: That which has to be is partaken
0: which we sent out.
1: You breathe in and that must be exhaled.
0: It's
1: not possible to hold
0: it. We must
1: earn money like
0: this. All that
1: earned must
0: be sacrificed. You
1: should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: poor. మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములను చెప్తూ వస్తుంది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: న ప్రజయా, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయా ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సాక్రిఫైస్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: Ashtipasthu tyagam cheyala?
1: Or should we sacrifice your property?
0: Kaadu kaadu kaadu. Bhagavantudu deenni edi tyagam cheyavani cheptam ledu.
1: God never tells you to sacrifice these things.
0: Ee durgunalni tyagam chey.
1: Give up, sacrifice the bad quality.
0: Bhagavantuni kuda nee ivvalsinatundi mee sadgunalu bhagavantudu emaatram koratam ledu.
1: God doesn't want your good qualities or virtues.
0: Mee durgunalu bhagavantuniki andinchandi.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: Evaru dinni nachinatundi variki andinchali.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరు అంగీకరించరు.
1: Nobody will relish.
0: ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your bad quality.
0: విద్యార్థులారా,
1: చూడండి,
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వయస్ సంస్థలు సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: Chala panikiranaatvadiga untundali.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: Chala malinyam cheri untundali.
1: It is very dirty.
0: Enta chuttani kudanu impuga untundadu.
1: You don't want to look at it.
0: Aa yokka 100 rupayal note bichigaadiki ichina gaani ishtapadadu.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండ పోయి ఇచ్చేసి అద్దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: నోబడీ విల్ యాక్సెప్ట్ యు ది
0: తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ ఆ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్డ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటుని మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్ నాట్ రేజ్ గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God
0: way. జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం.
1: Oh God, I offer all my actions so as to please you.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ అంతా అర్పితం చేసి.
1: Offer everything to God, who is your mother, you are a father.
0: నీ పరులు నువ్వు చేయి, నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు.
1: Do your duty.
0: అర్పితం అంటే ఏమిటి?
1: What do you mean by the surrender offering?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: Not to sit like a lazy fellow.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: All your actions must be offered to God.
0: వారి తమ తానే అందిస్తాడు.
1: And he will give you the reward.
0: నువ్వు రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: You must write your letter.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్ యు.
0: అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికదే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నీవు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యూ డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యూ జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యూ డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండాలి.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ అ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, puna punaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్, నాట్ వర్స్.
0: ఉండొచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్ నేను
0: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ పిల్.
0: నీవు ఇంటికి పోతే ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తావు, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first
1: modern
0: semester,
1: youth wants
0: this test. Second semester, third semester, post, you want the test blue, any test blue jarugutundi.
1: You got so many tests, first semester, second semester and so on.
0: Ee vidhanga pillalku test ante chaala test.
1: students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he has swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is he?
0: Ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరింగ్ క్రైమ్ ఫర్ అవర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్డ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది పాపం.
1: దే వర్ ఆల్ ఫీలింగ్ దే వర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్
0: దేర్. ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సోయారి సమయానికి.
1: హీ కేమ్ దేర్ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్ వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ వై వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త అతనిపోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు. లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి. ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్ ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I am the only daughter of my parents.
0: Nenu pothe na telidandru pranam teeskuntaru.
1: If I die my parents will not be able to live.
0: Kabatti dai chesi nenu traganu anindi.
1: So I am not prepared to drink this tumbler water.
0: Nee bhartadu amma nee chaavu tappemi innadu.
1: Your husband will come back to life. Better you die.
0: Chacche vaade etaina chachadu taane poni swami nee pothunna.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: Sare talliki chupinchadu amma neevu traagutava ani.
1: Then he asked mother, are you ready to drink?
0: Ayyo nayana intiki naa bidda prasvaniki vachindi aanaku prasanam chese vaallu evaru leru inka iddaru aada biddalu unnaru vaallu pendindi kavali ivanni naa baadhyataga untundali neenu etla chachipoyedi.
1: The mother said the first daughter came for delivery. There are two more daughters kept in waiting to be married. How am I to die now?
0: Sare tandiki cheppadu.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్ద నేను.
1: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ మా.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: అండ్ ది డాటర్
0: నా భార్య కూడా ముండం వస్తుంది.
1: అండ్ సో ఆల్సో ది వైఫ్.
0: ఇంట్లో మగ దిక్కే లేరు.
1: సో దేర్ ఇస్ నో మ్యాన్ టు లుక్ ఆఫ్టర్.
0: ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
0: ప్లాన్ వేశారు మాస్టర్ ప్లాన్.
1: ది డివైస్ ఎ మాస్టర్ ప్లాన్.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు. నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: బాబు. నీ ధర ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? తల్లి ఏం చెప్పింది? కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ. Life is misery. Death is misery. No one has
0: got to be anyone.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలు మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్ నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్ టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరిబడీ.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
0: మీ. ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone as the form of God.
0: అందరిని సేవించు.
1: Serve all.
0: అందరిని భజించు.
1: Love all.
0: అందరిని నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యు షుడ్ బి
0: కేర్డ్ అవే. దేహము భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహి నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: It is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: మరినపు కొంప.
1: The body is full of
0: రోగముల రగ్గెడు సేవక గంప.
1: It is full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like
0: a సాగర మీదగలేని కంప.
1: It cannot cross across the ocean of life. Therefore it is full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనం.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయములో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైన అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: Dharmikamina samargamlo praveshinchandi.
1: And develop ethical values.
0: Adhyasthikani anubhavinchandi.
1: And experience the
0: laukika meeku sukhamga untundi.
1: And then you will enjoy this world.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeku ee yokka paathshala endukani కళాశాల ఎందుకని ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని ఒక దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: వెన్ యూ ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ one or two.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యు లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

ಪರಮಾತ್ಮನ.

0: ساعت مجنون نچیت رہا ساعت مجنون نچیت رہا ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందు కూడాను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh.
0: Aduvune leka ye padartham kudanu gocharam kaadu.
1: Without an atom anything cannot be seen.
0: Trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu aduvul yokka cherikiye.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka ee paramaanuvuli yokka tattvanni manam chakkaga vicharana chesinappudu ee paramaanu yokka swaroopame ee prapanchamu.
1: So the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ హీఈస్ ఇమనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యూ థింక్ దట్ ఆటమ్ ఈస్ దట్ విచ్ ఈస్ సీన్.
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయంబున నడవాయకుందువట, అణువు రేణు త్రుడకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదుట. నిను గనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్. స్ప్రెడ్ ఇన్ అమాంగ్ ది 84 లాక్స్ ఆఫ్ స్పీషీస్, కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణువుతత్వాన్ని గుర్తించటపై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: Kani barudaina prahladudu yenado ee anuswarupame daivattam anetuvanti okka dinini gurtinchutu prabodhisthu vachadu.
1: But Prahlada could know that the divine is in an atom and taught it.
0: Indukaladanduledani sandehamu valadu chakri sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
1: You cannot say that God is here, that he is not there. Wherever you search, you will certainly find him there.
0: Kanuka yantra shakti kante mantra shakti chala uttamainatundi chala viluvainatundi shaktivantamainatundi anetundi satyanni ee naadi yuvakulu gurtinchali.
1: The modern youth should know that the mantra is more mightier, is stronger than machinery.
0: Pranava hrutkalamlo kala ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వము ఇవ్వండి ఉంటుంది.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి ఈ శివత్వమునకు రసాయనక శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ, ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: However, electrons revolve at a high speed round the protons.
0: దీనిని వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: This is explained by Veda in different ways.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి. ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: దెన్ ఇట్ ఈస్ సెడ్ ఫర్ ఎన్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ ఈజ్ ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జెన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: ద లైట్ కమ్స్ అవుట్ ఆఫ్ డార్క్నెస్.
0: అశాంతిలోని ప్రశాంతి, ప్రశాంతిలోని ప్రకాంతి, ప్రకాంతిలోని పరంజ్యోతి, పరంజ్యోతియే పరమాత్మ స్వరూపము అని. కనుక ఈ అశాంతి అనేటువంటి చీకటి నుండి ప్రశాంతి అనేటువంటి వెలుగు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore, out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter, prashanti.
0: దీనిని తహ మహ అన్నారు, అనగా తమహ అని.
1: దిస్ ఇస్ కాల్డ్ తమహ.
0: తహ అంటే అమృతము అని ఒక అర్థము, రెండవది గర్భము అని రెండవ అర్థం.
1: వన్ మీనింగ్ ఈస్ దిట్స్ అమృత అండ్ నెక్స్ట్ ద అదర్ వన్ ఈస్ ద వూంబ్.
0: ఈ గర్భమునే మనము స్పేస్ అని పిలుస్తూ వచ్చారు విజ్ఞానులు.
1: ద సైంటిస్ట్ కాల్డ్ దిస్ వూమ్ యాజ్ ద స్పేస్.
0: ఇంకా రెండవది మహా అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుండాలి.
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైమ్.
0: కనుకనే తమహా అనేటువంటిది స్పేస్ అండ్ టైమ్ అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహ కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యూ ఫైండ్ ది హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము ఉద్భుతంగా రూపొందుతుంది.
1: It shapes into a Buddha or a bubble on the seventh day.
0: పదహైదో దినము పిండముగా రూపొందుతుంది.
1: on the 15th day it will be an embryo.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: On the 30th day it becomes strong.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: On 60th day emerges the head.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: The life enters on the 210th day.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: Full form is formed on 240th day.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: And is delivered on 270th day.
0: ఇది మానవ జన్మమునకు కాలము స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: Veda speaks of time and space which are very important.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: Man is not making an attempt to know the secret of life.
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాలయందు మానవుడు తన కాలమును కాయమును కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: Man is spending all his time in fleeting physical worldly matters and has forgotten the essential.
0: కనుక వేద ప్రమాణమునకు విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ఈ నాటి విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయము చాలా తక్కువ.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamunaku undinatvanti oka divya shakti manavattamulo enta varaku unnadaneetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu dehabhimani ayi aneka vidhamulaga dehamulato kattupadi ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకొనను ఆనాడే జీవత్వము శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: There is no small thing
0: in it. అంతా కూడాను అంతర్భాగమునందే ఉంటున్నది.
1: Everything arises from within.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడాను మన లోపలిదే కానీ బయటది కాదు.
1: The seen outside is actually present within.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: Man should know this truth clearly.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: All the heads here are present within, not outside.
0: Reflection of the inner being.
1: Reflection of the inner being.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: You aspire, you want any object.
0: కానీ అది తనయందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు. అంతర్భాగమునందే ఉంటున్నది.
1: Everything arises from within.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడాను మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ద సీన్ అవుట్ సైడ్.

0: you want any object.
1: కాని అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
0: But you forget the fact that it's present within you, but what you want it outside.
1: ఏ విధంగా?
0: How?
1: ప్రతి ఒక్క వస్తువు కూడాను లోపల నుండే వెలుపల వచ్చి వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
0: Everything comes from within and then get in.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: వర్షం కురుస్తుండాలి.
0: There is rain there.
1: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
0: Thousands of rivers merge in an ocean.
1: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
0: In spite of the merger of the rivers, the sea does not increase.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
0: The thousands of rivers that have merged in the ocean have arisen out of
1: మేఘ రూపంలో బయటపోయి కొంతకాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
0: In fact, they have come out of ocean, settled in the form of a cloud.
1: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
0: Therefore, that which doesn't come out of the ocean cannot
1: come back. So, సముద్రంలోకి అన్ని కూడాను ఏనాడో ఒకనాడు సముద్రం నుంచి వెలుపల పోయినటువంటివి.
0: So all that merges in an ocean once came out of it.
1: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయటకు పోయినటువంటివి అవి.
0: So all that we see around, in fact, have come out of it.
1: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కానీ ఇవన్నీ కూడాను మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
0: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
1: అదే విధంగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
0: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
1: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
0: హీస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువు నందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
0: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్, అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
1: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
0: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
1: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
0: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందింది.
0: వాట్ సార్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇట్ హస్ బీన్ త్రూ.
1: ఆవిరిగా మారి
0: becomes vapor,
1: మేఘములుగా రూపొంది,
0: settles as a cloud,
1: వర్షముగా కురిచి
0: comes down,
1: వంకలుగా ప్రవహించి
0: flows as a,
1: నదులుగా దీనిలో ప్రవేశిస్తుందని
0: shapes into a river and merges into an ocean.
1: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
0: Transforming into vapor is satya.
1: మేఘములుగా ఉంచటమే ధర్మము.
0: Settlement as a cloud is dharma.
1: Rain drops అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
0: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
0: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
1: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
0: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
1: కనుక ఏనాటికైనా కూడాను తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
0: వన్ డే అదా ఇట్ మస్ట్ రీచ్ ద గోల్.
1: ఎచ్చట పుట్టి నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికి.
0: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ద లివింగ్ బీయింగ్స్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుక మానవుడిగా పుట్టి జీవుడిగా జీవించి తిరిగి మాధవునిగా రూపొంది తిరిగి దివ్యత్వంలో లీనమైపోతుంది.
0: Therefore man stops his life and leads like an individual and merges in the divinity.
1: దైవము రూపరహితుడు కదా.
0: God is formless.
1: కనుక ఇతనికి ఏ రీతి మనం నిర్ణయించవచ్చు.
0: How can you decide then?
1: అన్ని కొన్ని రకములైనటువంటి యొక్క శాస్త్రములు దీన్ని తర్కిస్తూ వచ్చింది.
0: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
1: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
0: There is nothing in this world that is formless.
1: చిన్న పరమాణువు కూడాను ఒక రూపాన్ని ధరించి ఉంది.
0: In the smallest atom has a form.
1: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడాను రూపం ఉంది.
0: A fool thinks it has no form, but in fact it has.
1: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: How can you deny its form?
1: అందుకొనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: So ancient saints worship various forms.
1: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ

0: రూపమని
1: And all drops have given this form.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని
1: The form is a combination of atoms.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని
1: By worshiping an atom, one can know the spirit.
0: ఆనాటి వారి విశ్వాసం
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటుంది
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్
0: తమహ అనగా చీకటి
1: తమహ మీన్స్ డార్క్నెస్
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక చీకటి రాత్రి వలే కాక ఇది శివరాత్రిగా రూపొందింది
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్
0: రాత్రి అనగా చీకటి
1: నైట్ మీన్స్ డార్క్నెస్
0: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే
1: ఈవెన్ టుడే ఇట్స్ బౌండ్ టు బి
0: డార్క్ మంగళకరమైనటువంటి యొక్క రాత్రి
1: బట్ ఇట్స్ వెరీ ఆస్పిషియస్
0: కారణం ఏమిటి
1: వాయ్
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటితమవుతుంది
1: టుడే వి ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ ఇది వేదం యొక్క ప్రమాణం చంద్రమా మనసో జాత చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమైంది
1: మైండ్ ఈజ్ ది మూన్
0: ఈ మనస్సుకు 16 కళలు ఉంటున్నాయి
1: దిస్ మైండ్ హ్యాస్ 16 డిజిట్స్
0: చంద్రుడు కూడాను 16 కళలు ఉంటున్నాయి
1: సో ఆల్సో మూన్
0: ఈ చతుర్దశి దినము 15 కళములు లయమైపోయి ఉంటాయి
1: ఆన్ దిస్ డే 15 డిజిట్స్ ఆర్ గాన్
0: ఒక్క కళ మాత్రమే ఉంటుండాలి
1: ఓన్లీ వన్ ట్రేస్ ఈజ్
0: లెఫ్ట్ కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుండాలి ఇది
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: the day when all devotees gather together and praise the Lord.
1: Sattvattulandaru bhagavantudayantu chevulakimpuga smarana cheyudinamu.
0: That day when all devotees gather and sing the glory of the Lord.
1: Vidalagatalanni pitito neravechi annadammula maatkinunna dinamu.
0: That day when we alleviate the suffering of the poor people and mingle with them as brothers.
1: Daiva chintana cheyu dasa brindambulaku preeti mrushtanambu pettu dinamu.
0: The day when we serve delicious food to the servants of God.
1: Mahaniyulavaraina manakadake tenchi chelimi bhagavat katalu cheppu dinamu.
0: The day when noble souls come to us and speak of spiritual matters.
1: Dinamu kaka aa diname dinam.
0: That's only the day.
1: Migilinavanninu taddinaru.
0: The rest is an obituary.
1: Tat dinamulu tad dinamulu.
0: That is an obituary.
1: Shraddhamulu kaadu.
0: Is not the other way around.
1: Eenadu ee pavitramainatvanti oka tattvamlo 15 gunamulu layamai untunnayi.
0: Today 15 digits are merged.
1: Plato kudanu cheppetunti vaadu.
0: Plato also said
1: truth, goodness and beauty.
0: He referred to truth, goodness and beauty.
1: Dinne upanishattulu satyam shivam sundaram.
0: Upanishads call it Satyam Sivam Sundaram.
1: Kanukane ee yokka Sivam aneetvanti oka vidhamaina mangalakaramainatvanti yokka tattvam.
0: Sivam means that which is auspicious.
1: Oka vaipuna sundaramu oka vaipuna satyamu renditti yokka ekatvamto kudinatvanti.
0: It is the combination of truth and
1: ilanti dinamunu manamu pavitra dinamuga bhavistu vacharu prachinu.
0: The ancients considered this day very sacred and auspicious.
1: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
0: They have recognized this blissful state and shared with everybody.
1: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడాను మన లోపల నుండి వెలువడుతున్నవి.
0: All that is blissful has emanated out of us within.
1: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: But we are not making an attempt to know this truth.
1: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నించడం?
0: Why?
1: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
0: We consider this physical life as truth.
1: ఇది ఎంతకాలం సత్యం?
0: How long does it last?
1: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
0: It's something like a passing cloud.
1: కనుక ఈ బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
0: Therefore, the childhood, the youth and the recluse.
1: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
0: One is present in the other.
1: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
0: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ది రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
1: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
0: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
1: 10 సంవత్సరంలోపు బాయ్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
1: 30 సంవత్సరంలోపు మ్యాన్.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
1: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
0: 75 గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుడు ఒకదాని ఎందుకు వీడి ఉంటున్నాయి.
0: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
1: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
0: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా యవ్వనం యవ్వనంగా వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
0: బట్ వి కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్ హుడ్ అండ్ ది యూత్.
1: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వము. ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యుల్ బి హైలీ ఈగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో.
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములు మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కాని, చేసిన ఉద్యోగములు కాని, సంపాదించిన ధనము కాని, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ద లర్నింగ్ అండ్ ద జాబ్ అండ్ ద మనీ యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమైనటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: యు మే క్వశ్చన్ దిస్ అన్ట్రూత్, ద లైస్, ద నాన్ రైచియస్నెస్, ఇన్జస్టిస్ ఆర్ ద డివైన్.
0: పరమ సత్యము,
1: ఇట్స్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ ఎ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేదే కనిపించదు.
1: When one has faith in the divine, there is nothing like bad.
0: దీన్ని భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ వచ్చాడు.
1: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
0: అర్జున, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
1: Why do you doubt?
0: ఈ యుద్ధమునకు నేనే కారణము.
1: And the cause for the war.
0: ఇందరి మరణాలకు నేనే కారణము.
1: And the cause for the death.
0: కాబట్టి చావును, చంపించేవాడు, చచ్చేది అంతా కూడా నేనే కారణం.
1: So the death and the killer for myself.
0: నిమిత్త మాత్రం భవసవ్య సాచి. నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
1: You are only an instrument.
0: అన్ని జరిపేది నేనే.
1: I am the director.
0: అయితే అన్నింటి యందు నేనే.
1: I am in all.
0: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
1: I act according to the role.
0: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
1: He is the director and actor.
0: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతోనూ కూడా అతనికి బాధ ఉంటుంది.
1: When he knows the relationship between the two is not affected by pain.
0: నేనే పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ
0: టైమ్స్. ఆగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
1: ఆగయ్య హస్ టేకెన్ ద రోల్ ఆఫ్ చాగయ్య.
0: అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
1: ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ విల్ నాట్ ఫీల్ దట్.
0: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
1: వితౌట్ బీయింగ్ నాగయ్య కెనాట్ బి చాగయ్య.
0: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: బట్ ఇన్ ద రోల్ ఆఫ్ చాగయ్య హీ యాక్ట్స్ అకార్డింగ్లీ.
0: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
1: దెన్ వన్స్ హీ చేంజెస్ ద డ్రెస్
0: నాగయ్య త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
1: నాగయ్య త్యాగయ్య ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: న్యాయాన్యాయంలో రెండు కూడా ఒక్కటే.
1: జస్టిస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ వన్.
0: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
1: When once along in justice line
0: nijamuga nyayanni kanipinchinappudu sarvam kunnu nyayame ani visheshinchinappudu edi anyayame manu kanipinchadu.
1: In fact you find justice everywhere, you don't notice injustice.
0: చాగయ్యను నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించడు.
1: దెన్ నాగయ్య టేక్ ది రోల్ ఆఫ్ చాగయ్య, హీ విల్ నాట్ డినై హిజ్ ఎగ్జిస్టెన్స్.
0: అదే విధంగానే
1: ఆల్సో
0: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
1: సో వెన్ యూ థింక్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో రీజన్.
0: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీ ఇస్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ భ్రమ మాత్రమే.
1: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
0: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
1: అండ్ యూ గివ్ అప్ ఇల్యూజన్, యూ కెనాట్ సీ బ్రహ్మన్.
0: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ యూ షుడ్
0: ఎట్టి భ్రమ వదలాలి. దేహభ్రాంతి వదలాలి.
1: బాడీ అటాచ్మెంట్
0: అనగా దేహమే నీకు ఉండవలసింది. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
1: Yes, body is needed with which you act.
0: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
1: Without body you cannot act.
0: అయితే ఈ యొక్క పనిముట్టుగా మనం తీసుకోవాలి.
1: Yet the body is an instrument.
0: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
1: Taking body as an instrument, perform various activities.
0: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ దివ్యత్వం అనేటువంటిది అందరి యందు ఒకటిగానే ఉంటుంది.
1: నో మ్యాటర్ ఇస్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
0: కాన మనము దైవ స్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
1: Therefore, we should follow the command of the divine, consider ourselves divine and lead our life. Many scientists deny God.
0: కాని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
1: But they say electrons and protons exist.
0: ఈ న్యూట్రాన్స్ అనేది కూడా ఉంటుందంటారు.
1: There's also neutron.
0: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
1: It's only difference in names, but material is same.
0: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
1: There's water in this cup.
0: దీనిని నేను జలం అంటున్నాను.
1: భగవాన్ calls it water.
0: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
1: ఫారినర్స్ కాల్ ఇట్
0: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
1: తమిళియన్స్ తన్ని.
0: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
1: హిందూస్ కాల్ ఇట్ పాని.
0: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
0: అదే విధంగానే
1: సో
0: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనప్పటి దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
1: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్ yet they call it in different
0: ways. ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
1: At one time one came to Buddha and asked a question.
0: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలమును వ్యర్థం చేస్తున్నారు మీరు?
1: Why do you waste your time in arguing?
0: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
1: You don't believe if I say God.
0: అలాంటి పరిస్థితిని మీకు చెప్పి ప్రయోజనం ఏమిటి? నా కాలమును వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness and unbiased.
0: Truth is God.
1: Truth is God.
0: అది నీవు దాన్ని ఆధారించేసుకో.
1: Take it as the basis.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow the truth.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: Everything would be ready.
0: దేవుడు అంటే ఎంత ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: You may say, how is God?
0: రూపం లేదు కదా, దీన్ని ఎంత మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాము.
1: God has no form. How do we go by that?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: It's all foolishness.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: This is a flower.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: బట్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: బట్ వుడ్ యూ డినై బికాస్ ద స్మెల్ హ్యాస్ నో ఫామ్?
0: వాసనకు రూపముంది. ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఇస్ దాట్?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: ది ఫామ్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ దట్ ఆఫ్ ఎ ఫ్లవర్.
0: ప్రేమ.
1: లవ్.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ లవ్?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: యూ డోంట్ బిలీవ్ దాట్.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: లవ్ హ్యాస్ ఎ ఫామ్.
0: ఎట్లా ఉంది?
1: హౌ?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుందా?
1: ది లవ్ విల్ టేక్ ది ఫామ్ ఆఫ్ ద లవ్.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: విదౌట్ లవర్ దేర్ ఇస్ నో లవ్.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: విదౌట్ ఫ్లవర్ దేర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్.
0: కాబట్టి ఇవి రెండు కూడా అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
1: సో బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
0: కనుక రూపం లేకుండా ఉందనేది చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: సో ఇట్స్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ సే దట్ దేర్ ఇస్ నో ఫామ్.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: ఇఫ్ యూ టెల్ ద నేమ్ అండ్ ఫామ్ ఐ
0: ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 feet height,
0: 40 అడుగులు లావు,
1: 40 inches
0: లావు,
1: 40 inches width,
0: 70 kilos weight,
1: 70 kilos of weight.
0: కాబట్టి weight, height, fat, మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ద హైట్ అండ్ విడ్త్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ లేవా?
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్బేరెన్స్, సాక్రిఫైస్ అండ్ లవ్.
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూసినంత మాత్రం కాదు.
1: హైట్, వెయిట్ అండ్ ఫ్యాట్ ఆర్ ఆఫ్ నో
0: యూస్. ఈ రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: ఓన్లీ ఫూలిష్ పీపుల్ గో బై ద ఫామ్.
0: రూపమే కాదు, దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందుంటున్నాయి.
1: ద ఫార్మ్లెస్ వర్చ్యూస్ ఆర్ దేర్ బిహైండ్.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్చ్యూ, యూ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: ఇది ఏ జనక మహారాజ్ ఆస్థానం నందు
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: The body has 8 bends.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: Scholars saw him.
0: పక్కున నవ్వారు.
1: They laughed.
0: కానీ అష్టావక్రుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర is not ordinary.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: He laughed more.
0: ఆ పండితులకందరికి ఆశ్చర్యం వేసింది.
1: The scholars were surprised.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము. దీనికి కారణం ఉంటుండాలి. నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: We have one reason to laugh at you. Then why do you laugh?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: He gave a reply.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు. కనుక ఈ మూర్ఖులు చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ విల్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్. దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: యు ఆర్ నాట్ స్కాలర్స్.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన సమత్వమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ది ఈక్వల్.
0: ఈ సమత్వము లేనటువంటి ఒక పండితులు చర్మకారులు చర్మం యొక్క మనిషి చెద్దులే వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
1: ఐ లాఫ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వంటి వారు.
1: టుడే హూ గో బై ద ఫామ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుల దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక గుడ్డివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్. దే ఆర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ గుడ్డివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు.
1: ద స్కాలర్
0: నాయన కొంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: యు నో ద క్రేన్స్ విల్ బి ఇన్ కాంబినేషన్.
0: దానిలో ఉన్నటువంటి యూనిటీ ఐకమత్యం మరొక దాంట్లో లేదు.
1: ద యూనిటీ అమంగ్ దెమ్ ఇస్ వెరీ గ్రేట్.
0: కొన్ని వందల కొంగలన్నీ కూడా ఒక తూరి ఎగిరిపోయినాయి. ఆ శబ్దమే వినిపించింది అని.
1: సో హండ్రెడ్స్ ఆఫ్ క్రేన్స్ వర్ పాసింగ్ బై. దట్స్ ద సౌండ్.
0: కొంగలంటే ఎట్టుంటాయండి అన్నాడు.
1: దెన్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ హౌ డస్ ఇట్ లుక్.
0: తెల్లగా ఉంటాదండి.
1: ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్.
0: తెలుపు అంటే ఎట్టుంటాదండి.
1: వాట్ ఈస్ వైట్ కలర్?
0: పాల వలె ఉంటాదండి అన్నారు.
1: ఇట్ లుక్స్ లైక్ మిల్క్.
0: పాలంటే ఎట్ట ఉంటాదండి అన్నారు.
1: హౌ డస్ ద మిల్క్ లుక్?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికి పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: దెన్ ద
0: స్కాలర్ ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద పర్సన్ హూ డజంట్ నో ఎనీథింగ్.
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్ట ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: యూ కెనాట్ ఆస్క్ ఎన్ అన్మ్యారీడ్ గర్ల్ హౌ హర్ వుడ్ బి హస్బెండ్ లుక్.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్టుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నా వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందని?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్. మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధములైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుండాలి.
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్
0: గాలికి ఏ రూపం ఉంటుండాలి.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది. బెలూన్లు వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్. ఇట్ టేక్స్ ఈ గాలికి
0: ప్రత్యేకించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హ్యాస్ నో సపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మత్స్య ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: సే రామ దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము. ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది వీరి నమ్మకము. అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హస్ గాన్ ఇన్ టు ద
0: బెలూన్. భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకునే భగవంతుని రూపాలు
1: కనిపించుతుంటాయి. బేసింగ్ ఆన్ ది ఫేత్ ఆఫ్ ది డివోటీ గాడ్ టేక్స్ దట్ ఫామ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్ అటామిక్ లెవెల్ ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వి షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవరీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సర్వ్. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్ టు
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్ ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ డాన్స్.

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హీ విల్ మేక్ యూ మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: హీ విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యూ మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత వినో బాలరామ.
0: ఎ మిలియనేర్ బికమ్స్ ఎ పాపర్, పాపర్ బికమ్స్ ఎ మిలియనేర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునికి పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ద డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యము.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్.
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ the crop.
1: గుణము లేని మానవత్వము,
0: and human life without character.
1: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
0: And the devotion without faith, these are the diseases.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of devotion without
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of man without
1: కృషి దర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: How do you expect the crop without
1: శీలము లేని విద్య ఉండి చేసి ప్రయోజనం ఏమిటి?
0: Why education without character?
1: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: So we need three.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో విలీనమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్, ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: ది సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్.
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గానీ దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ God, live in love.
0: Love is God, live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there is love, there is no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There is no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You never have bad character.
1: అన్ని సక్రమమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమని దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమ ధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీమ్.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసినది కాదు.
0: It's not gifted. It's not manufactured.
1: ప్రేమ నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్ ఫ్రమ్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ లోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్
1: ఆఫ్ అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు బర్త్.
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్.
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్.
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది ఏ నీ సరైన యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాని సరైన రీతిగా నీవు నీలో ఉండి దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యువర్
1: టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుండాలి.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీ పై నీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుండాలి.
0: యూ జస్ట్ టేస్ట్ ద వాటర్ అబౌవ్ సో ఇట్ ఇస్ టేస్ట్లెస్.
1: స్పూన్ తీసుకో.
0: టేక్ ద స్పూన్.
1: దాని లోపల వేయి.
0: పుట్ ఇట్ ఇన్.
1: చక్కగా తిప్పు.
0: స్టర్ ఇట్ అప్.
1: అడుగునున్నటువంటి చక్కెర అన్ని భాగంలోనూ ప్రవేశిస్తుంది.
0: వాటర్ ఎట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ విత్ ద రెస్ట్.
1: ఇప్పుడు ఈ చక్కెర ఎక్కడ ఉంటుండాలి?
0: వెరీ షుగర్ నౌ.
1: నీ జలములో సర్వత్రా ఉంటుండాలి.
0: ద షుగర్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వాటర్.
1: దీనికి తిప్పకమునుపు ఎక్కడ ఉంటుండాలి?
0: బిఫోర్ యూ స్టార్ట్.
1: అడుగు భాగంలో మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ద బాటమ్.
1: అదే రీతిగా నీ హృదయమే ఒక కప్పు.
0: యువర్ హార్ట్ ఇస్ ఎ కప్.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి యొక్క సర్వాంగంలోన ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోనా స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసింది ఏమిటి? నీలోనే ఉంటుంది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగముగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దేన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సేడ్
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సేడ్ ఓ డివోటీస్ కమ్ హియర్ ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ లవ్ గాడ్స్ నేమ్ కమ్ హియర్ ఓ డివోటీస్.
1: వేద సారమను గోధుమ పిండిలో.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ వీట్ ఫ్లోర్.
1: వేద వాక్యమను చీరమే పోసి.
0: అండ్ ద మిల్క్ ఆఫ్ వేద ఇస్
1: ఆధారమైన పెద్ద పాండువ తీసి.
0: ఎ బిగ్ వెరి కంటైనర్ ఇస్ టేకెన్.
1: ఆదిమునులు దీని బాగుగా కలిపిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ అప్ వెల్. ఓ డివోటీస్ కమ్ అండ్ టేక్ ది స్వీట్.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్యమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
1: ఆదిమునులు దీని భాగము బట్టి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యు డోంట్ నీడ్ టు స్పెండ్. నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని.
0: దిస్ ఇస్
1: పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్స్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దేర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యు బాయ్ bad things, bad qualities.
1: కనుకనే సుబుద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దేర్ ఇస్ షుగర్ ఆఫ్ గుడ్
1: మైండ్. అపత్తమని అది మలినము తీసి.
0: అండ్ డర్ట్ ఇస్ లైఫ్.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: అండ్ ఏన్షియంట్ రిషీస్ మేడ్ స్వీట్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుకనే సర్వవేదంలో సారము.
0: ఎసెన్స్ ఆఫ్ వేద.
1: సమస్త మార్గముల గమ్యము.
0: గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది. ఏ ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ హిస్.
1: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా నువ్వు శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతను ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఇగో ఈ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసును.
0: తెలుగు పీపుల్ నో.
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం.
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
0: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
1: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం, అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
0: దట్ విత్ ఈగో ఇస్ శవం, డెడ్ బాడీ విదౌట్ ఇట్ ఇస్ శివం.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
0: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో యూ కెన్ నెవర్ బి నియర్ దిస్ ఫామ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరందరూ ఎక్కడెక్కడ నుంచినో, ఎన్ని కష్టములకో, ఎన్ని బాధలకో ఓర్చుకుని, ఎంత సెలవులో చేసుకుని ఇక్కడికి వస్తున్నారు.
0: యూ హావ్ కమ్ హియర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ బేరింగ్ ఆల్
1: ఇన్కన్వీనియన్స్.
0: What invitation is sent to you?
1: ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు?
0: Why are you here?
1: సాయి దగ్గర ఉన్నటువంటి ప్రేమతత్వం కోసమని మీరు ఇంతగా వాడుతున్నారు.
0: You are here.
1: ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఎంతో కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడి, హీ మూవ్స్ అబౌట్.
1: ఈ ప్రేమతత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
1: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, ఇట్ కమ్స్ టు యు.
1: కనుకనే
0: సో
1: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
0: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
0: స్వామి వి షుడ్ బి విత్ యు ఆల్వేస్.
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వన్ ఆఫ్ థింగ్
0: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: పుష్పమువై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐల్ బి లైక్ ఎ బీ.
1: నీవెప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
1: వృక్షంబువై నీవు వెలుగొందుచుండినా.
0: When you grow like a tree,
1: ruchanga neevu maartivante vallika nai neeku allukundu.
0: Oh Krishna, if you are a tree, I am a creeper around.
1: Nenu creeper maadri ninne vinchukokunda ninnu allukuntu vastanu.
0: I am a creeper coiling around you.
1: Vara samudrude neevaina.
0: If you are the ocean,
1: vahini yaguchu nenu neelona aikyamagudu.
0: I am falls and merge in you.
1: మేరు పర్వతమే నీవైనా పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
0: ఇఫ్ యూఆర్ మౌంటైన్
1: ఫాల్స్, వాటర్ ఫాల్స్,
0: వాటర్ ఫాల్స్
1: ఉంటాను నీకు.
0: ఐ విల్ బి విత్ యూ ఆల్వేస్.
1: ఆ విధంగా నన్ను చేయి.
0: మేక్ మీ లైక్ దాట్.
1: అనంత ఆకాశమే నీవైనా.
0: ఇఫ్ యూఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై.
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: ఐల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
1: అది భగవత్ సంబంధము, అదే బాంధవ్యం.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక జీవులకు దేవునికి ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ గాడ్.
1: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
0: బట్ వి హావ్ ఫర్గాటెన్.
1: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
0: వి ఆర్ ఇన్
1: బాధం అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
0: వి ఆర్ రెస్ట్లెస్.
1: కాలం తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: ఇట్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: వి హావ్ టు లివ్. ఇట్ హస్ టు బి లివ్డ్.
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ లైఫ్.
1: మానవ దేహమున కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
0: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మా యొక్క జీవితం ఏమిటి?
0: వాట్ ఇస్ అవర్ లైఫ్?
1: మలయ మారుతం వలే కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్డ్ విండ్ దట్ చేంజెస్.
1: మంచు గడ్డ వలె క్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించకపోవడమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము?
0: Why have taken human life?
1: జంతువున నరధర్మ దుర్లభమని ఎందుకు చెప్పాము?
0: Why did you say that human life?
1: ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
0: What is speciality?
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: Proximity to the Lord is speciality.
1: అక్కడ నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: We have come from God and go back to Him.
1: అదే మన లక్ష్యం.
0: That's our goal.
1: అదే జీవితం యొక్క పర్పస్.
0: That's the purpose of life.
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: We should preserve the truth in our hearts.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్ కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
0: You too many plans.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: in spite of them all,
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏ నాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: Never forget God. Never give up His name.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్. యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: ఇఫ్ యూ సే దట్ యు ఆర్ లీగల్ హైయర్స్ టు దేర్ ప్రాపర్టీ అండ్ డోంట్ సర్వ్ దెమ్, ఇస్ దట్
1: ఇన్వెస్ట్? అన్నిటికీ వారికి మానసు వారసులే.
0: యు ఆర్ ద హైయర్.
1: వారి ఆజ్ఞను శిరసా వహించాలి.
0: ఫాలో దేర్ కమాండ్.
1: రాముడు దేవుడైనాడు.
0: రామ ఇస్ గాడ్.
1: ఎట్లయినాడు?
0: హౌ?
1: నేను దేవుడిని నేను ఆకాశం నుంచి ఉట్టిపడ్డా?
0: హ్యాస్ హి కమ్ డౌన్ ఆన్ ఎర్త్ డిక్లేరింగ్ సో? నో.
1: సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: హీ ఈస్ లైక్ ఆర్డినరీ హ్యూమన్.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: వై హ్యాస్ హి బికమ్
1: గాడ్? ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తుకు చూపించాడు.
0: బికాజ్ హి హ్యాస్ గాట్ ఐడియల్స్ అండ్ లెడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణము లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ at the time he was incarnated.
1: ఆడిన మాట తప్పకూడదు.
0: We should not.
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: For truth is sacrificed.
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: He observed the command of the father.
1: తండ్రి ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటుపడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ద సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాలు నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ వి డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి?
0: ఐఎమ్ ఏ బాయ్, వాట్స్ మై డ్యూటీ?
1: వినయ విధేయతలతో,
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి,
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: after marriage
1: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ప్రిన్సిపల్
1: సమాజ ధర్మములకు ఏమాత్రం విరుద్ధం కాకుండా,
0: నాట్ అగేన్స్ ద నార్మ్స్ ఆఫ్ లైఫ్,
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: యూ షుడ్ రిడీమ్ యువర్ లైఫ్ బై ట్రేడింగ్ అలాంగ్ ద రైట్
1: పాత్. భారతీయ సంస్కృతి.
0: దిస్ ఇస్ ది కల్చర్.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: వాట్ ఈస్ ఇట్
1: అనగా, పవిత్రమైనటువంటి భావాలతో,
0: సీక్రెట్ థాట్స్,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: విత్ ఆల్ ప్యూర్ యాక్షన్స్
1: అనగా, ఏ విధమైనటువంటి యొక్క దోషములు లేనటువంటి మనసుతో,
0: and mind without any mistake.
1: మనం ప్రవర్తించినప్పుడు ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: ద వర్డ్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్,
1: హింసాదులతో దూషితం కానటువంటి దేహము,
0: ద బాడీ షుడ్ నాట్ బి పుట్ వైలెన్స్,
1: క్రియాశులతో దూషితం కానటువంటి వాక్కు, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది యూనిటీ విచ్
1: త్రికరణ శుద్ధి అన్నారు.
0: దిస్ కాల్డ్ యూనిటీ ఇన్ ట్రినిటీ.
1: అది ఏది? ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: దాట్ ఈస్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తగినటువంటి
0: ఫలం. Sacrifice, develop love and then you can serve.
1: అది నిజమైన సేవ.
0: That's true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because
1: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: హూమ్ ఆర్ యూ సర్వింగ్?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీ ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ ఓన్ ఎమాన్సిపేషన్.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: నాట్ ఫర్ ఎనీబడీ.
1: ప్రతి సేవ కూడాను నిన్ను నీ ఉద్ధరించుకోవటమే.
0: ఎవరీ సర్వీస్ ఫర్
1: ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: అపకారం
1: చేయవద్దు.
0: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: ఎవరిని బాధ పెట్టవద్దు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: ఎవరిని హీనంగా చూడవద్దు.
0: డోంట్ లుక్ డౌన్.
1: ఎవరిని హాస్యాస్పదంతో నీవు భావించవద్దు.
0: డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడీ.
1: ఇవన్నీ కూడా తిరిగి నీకు వెనుకకు తిరిగేటువంటివి.
0: బికాస్ దే విల్ కమ్ బ్యాక్ టు యూ సమ్డే.
1: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
0: సో బీ గుడ్, డూ గుడ్.
1: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
0: డూ ఇట్ టు యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను, ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనము శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి హావ్ రికగ్నైజ్డ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్ల బాపి కోన మన

నీ చింతలెల్ల బాటికొని శివమెత్తి జగము.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the third discourse on Gita Bhagavan delivered on 4th August 1984. In this discourse, Bhagavan gifts us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. What could be a greater fortune than to hear from the Lord Himself how to love Him? Sri Bhagavan Uvacha.
1: Bhaktiman me priyo naraha idi Bhagavat Vani. Bhaktiman భక్తి కలిగిన వాడు మే నాకు ప్రియో నరః అట్టివాడే నాకు ఇష్టుడు అనగా భక్తి కలిగినటువంటి వాడే నాకు ఇష్టుడు అని దీని యొక్క అంతరార్థం.
2: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ భక్తిమాన్ మే ప్రియో నరః ఈజ్ ద వన్ హూ హ్యాస్ డివోషన్ ఫర్ మీ is dear to me.
1: ప్రపంచములో మానవుడు అనేక విధములైనటువంటి ఫలములను స్వీకరిస్తున్నాడు.
2: ఇన్ ది వరల్డ్ మ్యాన్ హెస్ బీన్ రీపింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: ధన కనక వస్తు వాహనాదులను ఆర్జిస్తున్నాడు.
2: He is earning wealth, gold and properties.
1: Gaurava pratishtha padavalanu kudanu pondagalugutunnadu.
2: He has gained honor, position and prestige.
1: Ivanni kudanu chadabhanguramulu anetuvanti satyanni 12va adhyayamaina bhakti yogamunandu nirupistu vachindi Bhagavad Gita.
2: Bhagavad Gita has been proving in Bhakti Yoga, the 12th chapter, that all these things, worldly attainments, wealth, etc., are transient.
1: Prapanchamulo manamu pondavalasinatuvantidi mahodgalamainatuvanti sahityamainatuvanti sarasahitamainatuvanti అమూల్యమైనటువంటి వజ్రము భగవత్ ప్రీతి. అయితే ఇట్టి ప్రేమ మనకు ఏ మార్గమునందు లభిస్తుంది, అనుసరించాలి అని యోచించాలి.
2: దెన్ వి హావ్ టు థింక్ హౌ టు అక్వైర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ది పాత్ టు బి టేకన్, వాట్ వే టు బి ఫాలో టు అచీవ్ దిస్ లవ్ ఆఫ్ గాడ్.
1: క్షేత్రమును పరిశుద్ధము చేయక విత్తులు నాటినప్పుడు పంటలు పండవు.
2: వితౌట్ క్లీన్సింగ్ ద ఫీల్డ్ అండ్ ప్రిపేరింగ్ ది ఫీల్డ్, ఇఫ్ యూ సో ది సీడ్ యు విల్ నాట్ గెట్ క్రాప్.
1: అదే విధముగానే హృదయ క్షేత్రమునందు అహంకారం అనేటువంటి ఈ దుష్ట సంబంధమైనటువంటి విషయములను దూరము గావించినప్పుడే ఆత్మానందం అనేటువంటి పంట మనకు లభిస్తుంది.
2: ఇన్ ద సేమ్
1: దీనిని భగవద్గీత యందు దేహాభిమానమును దూరం గావించుకోవాలి అని బోధిస్తూ వచ్చింది భక్తి యోగం.
2: ది సేమ్ థింగ్ ఈజ్ టాట్ ఇన్ భగవద్గీత ఇన్ ది చాప్టర్ భక్తి యోగ దట్ ది అటాచ్మెంట్ టు ది బాడీ విల్ హావ్ టు బి రిమూవ్డ్.
1: మానవుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా భావించుతున్నాడు కానీ తద్వారా లభించేటువంటి ఫలితము శూన్యం.
2: Man has been imagining that he is loving God, but with mere thoughts like that, the results would be nil.
1: Bhagavantudu nannu premistunnada leda aneetundi vishayamu pradhanamaina lakshyam.
2: The most important thing to be kept in view is to find out whether God is loving me or not.
1: Neevu bhagavantunni preminchinanu bhagavantudu ninnu preminchakundina phalitam shunyam.
2: Even if you love God, if God does not love you, the result is nil.
1: అయితే భగవంతుని ప్రేమను పొందేటువంటి మార్గం ఏమిటి?
2: ఇన్ దట్ కేస్ వాట్ ఇస్ ది వే టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్?
1: సంతుష్టః సతతం అని చెప్పింది భక్తి యోగం.
2: భక్తి యోగం హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్మెంట్ అండ్ టు బి ఆల్వేస్ ఇన్ యోగా ఆర్ యూనియన్ విత్ గాడ్.
1: దృఢ నిశ్చయః అని కూడా బోధించింది.
2: ఇట్ ఇస్ ఆల్సో టాట్ స్టెడీనెస్, a steady resolve.
1: Santushtaha satatam, nirantaramu kudanu truptudai untundali, santruptudai untundali.
2: Santushtaha satatam means that one should be always contented.
1: Trupti veru, santrupti veru.
2: There is a little difference between trupti and santrupti.
1: Sangeetamu samyak kirtanam, kirtanam అనేటువంటి యొక్క తత్వంలో కొంత వ్యత్యాసం మనకు గోచరిస్తుంది. కీర్తనం సంకీర్తనం, సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని. అనగా కీర్తనం పాడటంలో కేవలము పెదవుల నుండి, గొంతు నుండి ఈ యొక్క వాక్యములు వెలువడవచ్చు.
2: టు అండర్స్టాండ్ దిస్ వీ కెన్ టేక్ ది ఇల్లస్ట్రేషన్ ఆఫ్ సంగీత అండ్ గీతం. కీర్తనం, సంకీర్తనం అండ్ కీర్తనం. కీర్తనం ఆర్ మ్యూజిక్ comes only from the lips, whereas sankirtanam is an integral music coming from the core of the heart.
1: Sankirtanam anetvantadi hrudayam nundi karivi kadadi sechito aanandamuto bhayaprantam lekunda gaavinchinatvanti dinine sankirtanam ani cheptu vacharu.
2: Sankirtanam may be described as that music which comes from the core of the heart without any sense of fear, spontaneously, freely, and with a lot of joy.
1: Adhe vidhamugane trupti santrupti. Trupti anetuntadi tatkalikamainatundi laukika vyavaharamunaku sambandhinchinatundi trupti.
2: In the same way, the difference between trupti and santrupti.
1: Idi vyavaharika sambandhamainatundi jagatunaku sambandhinchinatundi.
2: Trupti refers to the satisfaction derived from the world.
1: Idi prapanchika sambandhamainatundi yokka pravrutti.
2: This is with reference to the world, apparent world as such.
1: Sankirtanam annittiga ye vidhanga cheptaru ade vidhamune santrupti kudanu idi kevalam hrudaya sthayi nundi shashvatamainatundi ganu satyamainatundi ganu పరమైనటువంటిది గాను నివృత్తికి సంబంధించినటువంటిది గాను గోచరిస్తుంది సంతృప్తి.
2: ఇన్ ది సేమ్ వే లైక్ సంకీర్తన, సంతృప్తి ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద హార్ట్. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ట్రూత్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు నివృత్తి అండ్ డిటాచ్మెంట్.
1: సంతృప్తికి మార్పు లేదు.
2: ఫర్ ది సంతృప్తి దెర్ ఇస్ నో చేంజ్,
1: లేక కూర్పు లేదు.
2: There is nothing by way of addition to it.
1: Marpu kurpu ledekunti yokka nityatvamto kudinatundi santrupti.
2: Santrupti is one which does not undergo a change, but to which there is no addition and subtraction.
1: Kanuka bhaktudainatundi vaadu laukika sambandhamainatundi yokka phalamunaku kaani leka phala viruddhamunaku kaani emaatramu chintinchaka sthirathvamainatundi yokka manasattvamunu abhivruddhi parchukovalani dini yokka antarartham.
2: The inner meaning of this is that a devotee should not be carried away or attach any importance to the worldly things, but he has to steady his mind and develop steadiness of the mind.
1: Jayapajayamulaku longaka, manabhimanamulaku gongaka, sukadukkamulaku gongaka, ee manavattamaneetundi samattamto bhavinchukuneetundi yokka tattvamulaki santrupti aneetundi yokka padamunaku arthamu.
2: Santrupti refers to the equanimity of the mind, equal-mindedness, which is the same whether there is victory or defeat, whether there is profit or loss, whether there is joy or sorrow.
1: Kanukane bhakti anaga yetti maarpunu chendinatvantadi, yetti koorpunu kaluganatvantadi, adi nischalamai nirmalamai undinatvanti yokka prema tattvamulake santrupti ani kudanu bhavinchavachchu.
2: Therefore devotion or santrupti refers to steady feeling of love and satisfaction rather than things which change, which will be undergoing with some addition.
1: Bhagavantudu yedi anugrahinchina ఏది ప్రసాదించినా తన యొక్క ప్రేమ ప్రసాదముగానే భావించుకుని తృప్తి నొందాలి.
2: A devotee has to accept whatever is given by God with a lot of satisfaction, thinking that it is a gift of love given for his own good.
1: ఇది ఇట్టి సంసారములు కలిగి ఇట్టి సమస్తము చేత ప్రవర్తింపచేసేటువంటి ఒక చిత్తమునకే సంతృప్తి అని కూడా చెప్పవచ్చు.
2: That particular heart, which it reads with equal mindedness, all these things may be described as having santrupti.
1: Drudhanichyaha. ఇది ఒక విధమైనటువంటి దృఢమైనటువంటి స్థిరమైనటువంటిది గాను నిశ్చలమైనటువంటిది గాను ఉంటుండాలి.
2: దృఢ నిశ్చయ ఇట్ రిఫర్స్ టు ఫర్మ్ రిజాల్వ్.
1: ధైర్య సాహసములు దృఢశక్తులు మానవులకు సహజంగానే ఉంటుంటాయి.
2: ఇట్ ఈస్ నేచురల్ ఫర్ ఎ మ్యాన్ టు హ్యావ్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ కరేజ్.
1: ఈ దృఢత్వమును ఈ ధైర్య సాహసమును అనేక విధములైనటువంటి మార్గములలో దీనిని అనుభవిస్తుంటాడు జీవుడు.
2: ఏ లివింగ్ బీయింగ్ విల్ బి ఎంజాయింగ్ ది స్టెడీనెస్ ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఇన్ ద లైఫ్.
1: ఇది దృఢమైనటువంటి ధైర్య సాహసమును కొంతమంది మేరు పర్వతం ఎక్కేటువంటి విషయంలో మహాధీరుడై ఉంటుంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి యూజింగ్ దిస్ ఫర్మ్నెస్ resolve and steadiness in climbing the mountains.
1: Itti dhaitya sahasamulu dhuda shakti kudanu anantamainatundi samudramulo daatetundi idetundi vishayamulo kudanu sthirachittulai untaru.
2: The same courage and adventure may be used by some people in crossing the oceans.
1: Mari kondaru bhayankaramainatundi bhikararanyamulo prayanam chesetundi dhirulai untaru.
2: Some people will be using this courage in traversing in the wild forest.
1: Daya dakshinyam lekunda itarulu himsinchi dalavunu probu chesukuneetundi vishayamlo daitya saasa drudashaktulu kaligi kontha mandi pravartistuntaru.
2: Some people will be using these things and behaving in almost a merciless fashion in earning their properties and in earning wealth and making profit.
1: Manavattamuni maraki daivattamunu visarinchi kevalamu ఒక దానవత్వంగా ప్రవర్తించి క్రూరత్వంలో ప్రవర్తించేటువంటి యొక్క ధీరత్వం కలిగినటువంటి వారు మరికొందరు ఉంటారు.
2: సమ్ పీపుల్ విల్ బి కరేజియస్ ఇన్ బీయింగ్ ఆల్మోస్ట్ మర్సిలెస్ లివింగ్ క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ డివినిటీ అండ్ ఆల్మోస్ట్ అక్వైరింగ్ ది ఫీచర్స్ ఆఫ్
1: ధీరత్వమును దృఢత్వమును మంచిగానూ ఉపయోగించుకోవచ్చును చెడ్డగాను ఉపయోగించుకోవచ్చు.
2: ది ఫర్మ్నెస్ అండ్ రిజాల్వ్ మే బి యూజ్ ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
1: వాల్మీకి రత్నకారుడుగా ఉండినప్పుడు తన యొక్క దైత్య సాహస దృఢశక్తులన్నింటి కూడాను దుర్మార్గములో ప్రవేశపెట్టాడు.
2: వెన్ వాల్మీకి వాజ్ రత్నాకర హీ వాజ్ యూజింగ్ ఆల్ హిస్ పవర్ ప్రవర్ కరేజ్ ఎట్సెట్రా ఇన్ ఎ బ్యాడ్ వే.
1: సప్తఋషుల యొక్క సంపర్కము చేత వారి ప్రబోధన చేత తన యొక్క ధైర్యమును సాహసమును దృఢశక్తిని కూడాను పవిత్రమైనటువంటి రామనామములో ప్రవేశపెట్టాడు.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ సప్తర్షిస్ అండ్ బై లిసనింగ్ టు దర్ ప్రీచింగ్ హి హస్ బీన్ ఏబుల్ టు చేంజ్ హిస్ రిజాల్వ్ ఎట్సెట్రా టువర్డ్స్ గుడ్ అండ్ హి యూజ్ ఇట్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిపీటింగ్.
1: అనుకునే వాల్మీకి రామాయణమునకు దాతగాను ఒక విధమైనటువంటి యొక్క కర్తగాను రూపొందుతూ వచ్చాడు.
2: దట్ ఈస్ హౌ వాల్మీకి బికమ్ ది ఆథర్ ఆఫ్ రామాయణ.
1: కనుకనే మానవుని యొక్క దృఢశక్తి అనేటువంటిది కేవలం లౌకికమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి విషయం నందు ప్రవేశపెట్టుట కంటే ఇంద్రియ నిగ్రహమునందు కూడాను దైవాపేక్ష ఎందు కూడాను దివ్యమైనటువంటి యొక్క ప్రపంచ మార్గమునందు కూడాను ఈ ధైర్య సాహస ధీరత్వమును ప్రవేశపెట్టడం సార్థకమవుతుంది.
2: మ్యాన్ షుడ్ నాట్ యూజ్ హిస్ స్టెడీనెస్ అండ్ ఫర్మ్నెస్ ఇన్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్ ఆర్ ఇన్ ఓన్లీ థింగ్స్. But on the other hand, you should use them in acquiring the grace of God.
1: Indulo manavattamunandu oka vidhamainatundi visishtata roopondimpa chestundi.
2: This principle is sort of uniqueness in man.
1: Kanukane sagunopasana nirgunopasana gurinchi ee yokka bhakti yogamu adhikanga bodhistu vivaristu vachindi.
2: Therefore, this Bhakti Yoga has described at length the అండ్ నిర్గుణోపాసన. వర్షిప్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్.
1: ఈ సగుణ నిర్గుణోపాసములు కాని, సాకార నిరూపారములు కాని, నిరాకారములు కాని, ఏది ఉత్తమమైనటువంటిది, ఏది సాధకులకు అక్కడ కానటువంటిది అనేటువంటి విషయాన్ని భగవద్గీతనే బోధిస్తూ వచ్చింది.
2: భగవద్గీత హెస్ టాట్ బిట్వీన్ సగుణోపాసన నిర్గుణోపాసన అండ్ సాకార నిరాకార, విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ ఈజీ, విచ్ ఈస్ సేఫ్ ఫార్ ది డివోటీ.
1: సగుణ నిర్గుణములే లేక, సగుణ సాకారములే లేక, నిర్గుణ నిరాకారములు మనం పొందలేము.
2: వితౌట్ గోయింగ్ త్రూ ది అట్రిబ్యూట్ ఫార్మ్ ఫార్మ్ విత్ అట్రిబ్యూట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గో టు నిర్గుణ అండ్ నిరాకారం.
1: దేహాభిమానం ఉండినంత వరకు, దేహభ్రాంతి ఉండినంత వరకు, దేహాతీతమైనటువంటి నిర్గుణత్వాన్ని కాని నిరాకార తత్వాన్ని కాని మానవుడు ఏమాత్రం కూడా అనుభవించలేడు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ అటాచ్మెంట్ టు ది బాడీ అండ్ బాడీ కాన్షియస్నెస్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ గో టు నిర్గుణ అండ్
1: సాధకునకు దేహాభిమానము, లోకాభిమానము, ఈ అభిమానములు సంపూర్ణంగా తొలగించినప్పుడే, తొలగినప్పుడే ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వాన్ని కొంతవరకు సాధించడానికి అర్హుడవుతాడు.
2: మ్యాన్ వుడ్ గెట్ ది నెసరీ క్వాలిఫికేషన్ టు రీచ్ ఆర్ టు వర్షిప్ నిర్గుణ నిరాకార ఓన్లీ ఆఫ్టర్ హీ హాజ్ ఓవర్కమ్ అటాచ్మెంట్ టు ద బాడీ అండ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అదర్ అటాచ్మెంట్.
1: నేను దేహము, నాకు దేహం ఒకటి కలదు, నేను మానవాకారుణ్ణి అనేటువంటి భావం ఉండినంత వరకు కూడాను మనకు నిరాకారం అనేటువంటిది ఏమాత్రం కూడా సాధించడానికి ఎట్టి వారికైనా సాధ్యం కాదు.
2: సో ఐ హావ్ వన్ ఐడెంటిఫైస్ వన్ సెల్ఫ్ ద బాడీ అండ్ వన్ థింగ్స్ దట్ హీ హాస్ గాట్ ఎ పర్టికులర్ ఫారం హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫాలో నిర్గుణ నిరోగ.
1: కనుకనే దేహమాం అన్నాడు కృష్ణుడు. దేహాభిమానం ఉండినంత వరకు, నేను దేహము అనేటువంటి భ్రాంతి ఉండినంత వరకు ఈ నిరాకార తత్వాన్ని సాధించటం సాధ్యం కాదు.
2: Therefore, Krishna has said that so long as one identifies himself with the body, he would not be able to follow the path of nirakara tattva.
1: Kanuka bhaktulainatunti vaadu, sadhakudainatunti vaadu, saguna sakaraanni prathamalo aaradhanaku prarambhinchali.
2: A sadhaka or a devotee, therefore, in the very first instance, has to follow saguna and sakara.
1: Ee kontha kaalam varaku saagina tarvata, kramakramena ఈ సాకారముని ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో ప్రవేశిస్తుంది.
2: ఫర్ సమ్ టైమ్ ఇఫ్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ వే గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ విల్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు నిర్గుణ అండ్ నిరాకార.
1: విశ్వస్వరూపాన్ని కూడాను ఆరాధన చేయవచ్చునని కూడాను భావిస్తూ వచ్చారు. కానీ విశ్వస్వరూపం కూడాను ఒక సాకారమే కదా.
2: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దాట్ ఇట్ ఇస్ పాసిబుల్ టు వర్షిప్ విశ్వరూప ఆకారం, ఈవెన్ దాట్ ఈస్ వర్షిప్ ఆఫ్ ద ఫారం.
1: విశ్వస్వరూపం అనేటువంటిది భూతాకాశం.
2: విశ్వస్వరూపం ది వరల్డ్ ఫారం హెవ్ డిస్క్రైబ్ యాజ్
1: విశ్వ విరాట స్వరూపం అనేటువంటిది ఇది కేవలం చిత్తాకాశం.
2: విశ్వ విరాట స్వరూపం హెవ్ డిస్క్రైబ్ యాజ్ చిత్ ఆకాశం.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి యొక్క మనో ఇంద్రియములకు అతీతమైనటువంటి యొక్క స్థాయిని చిదాకాశం.
2: ద వన్ విచ్ ట్రాన్సెండ్ దీస్ టు మే బి డిస్క్రైబ్ యాజ్ చిదాకాశం.
1: మనం జాగ్రత్త అవస్థ ఎందు అనుభవించినటువంటి అన్ని కూడాను కొన్ని కాకపోయినను కొన్ని మనకు స్వప్నావస్థ ఎందుకు గోచరిస్తూ ఉంటాయి.
2: ద థింగ్స్ విచ్ వుడ్ ఎంజాయ్ ఇన్ ది వేకింగ్ వరల్డ్ వన్ ఆర్ అట్లీస్ట్ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ బి ఎంజాయింగ్ ఈవెన్ ఇన్
1: జాగ్రత్త అవస్థ ఎందు మనో ఇంద్రియముల యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది.
2: డ్యూరింగ్ వేకింగ్ స్టేట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ వుడ్ బి వెరీ మచ్
1: కానీ స్వప్నావస్థ ఎందు ఇంద్రియ ప్రభావం లేకపోయినప్పటికీ మనో ప్రభావం ఉంటుంది.
2: During dream state, there may not be the effect and the influence of the sense organs, but there will be effect.
1: అదే కారణమైనటువంటి సుషుప్తి అవస్థ యందు మనస్సు కూడా లీనమైపోతుంది.
2: In the causal state of sushupti, the mind also gets dissolved.
1: చిత్తకల్పితమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి యొక్క ప్రభావమే భూతాకాశం.
2: The one which is associated with sense organs is భూతాకాశం.
1: మానసు సంబంధమైనటువంటి ప్రభావం యొక్క ప్రవృత్తిలే ఇది చిత్తాకాశం.
2: చిత్తాకాశ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ ద మైండ్.
1: మనో ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి ఏకత్వ స్వరూపమే ఇది చిదాకాశం.
2: చిదాకాశం రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్.
1: కనుక సుషుప్తి అవస్థ ఎందు మాత్రమే ఇది నిర్గుణ నిరాకార తత్వాన్ని భావించడం సాధ్యమవుతుందో ఏమో.
2: ఓన్లీ ఇన్ సుషుప్తి స్టేట్ ప్రాబబ్లీ ఇట్ బి పాసిబుల్ టు జస్ట్ హ్యావ్ నిర్గుణ అండ్ నిరూప.
1: నిరంతరము సాకారమే ఆధారం చేసుకున్నట్టు వీలు లేదు.
2: వీ కెనాట్ గో బేసింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆన్ సాకారాలో.
1: సాకార నిరాకారములు రెండు కూడా సాధకునికి అత్యవసరం.
2: సాకార నిరాకార బోత్ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: పక్షికి రెండు రెక్కలు ఉండినట్టుగా,
2: లైక్ హ్యావింగ్ టూ వింగ్స్ ఫర్ ఎ బర్డ్.
1: పండికి రెండు చక్రములు ఉండినట్టుగా,
2: ఇన్ ద వే దాట్ దేర్ ఆర్ టూ.
1: మనిషికి రెండు కాళ్ళు ఉండినట్టుగా,
2: లైక్ ఎ మ్యాన్ హ్యావింగ్ టూ లెగ్.
1: సాకార నిరాకారములు భక్తి ప్రభావము చే ప్రయాణం చేసేటువంటి సాధకులకు అత్యవసరం.
2: సాకార నిరాకార ఇన్ ది సేమ్ వే ఆర్ లైక్ ది టూ వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ ఎట్సెట్రా ఫర్ వన్.
1: ఒకటి ముందు ఒకటి వెనుక, ఒకటి ముందు ఒకటి వెనుక. ఈ విధంగా సాకార నిరాకారంతో ప్రయాణం చేసినప్పుడే సాన్నిధ్యము అనేటువంటి యొక్క గమ్యమును మనం చేరడానికి వీలవుతుంది.
2: ది గోల్ ఆఫ్ సాన్నిధ్య కెన్ బి రీచ్డ్ విత్ ది టూ లెగ్స్ ఆఫ్ సాకార నిరాకార, వన్ పుటింగ్ ది అదర్ ఇన్ ఫ్రంట్ అండ్ దెన్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ ది అదర్.
1: అయితే సాకారము క్షణకాలం.
2: బట్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సాకార ఇస్ ఓన్లీ ట్రాన్సియంట్.
1: నిరాకారము శాశ్వతం.
2: నిరాకార ఇస్ పర్మనెంట్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరం లోపల ఒక వేల మంది కూర్చున్నారు.
2: ఇన్ ప్రశాంతి నిలయ మందిరం ఏ థౌసండ్ పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్.
1: ఇది ఒక గంట లేక ఒకటిన్నర గంట కాల నియమం.
2: దిస్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ అవర్ ఆర్ వన్ అండ్ అవర్.
1: దీనితో పాటు ఈ ప్రశాంతి నిలయం నందు నేను కూడా ఉంటున్నాను.
2: ఇన్ దిస్ వరల్డ్ అలాంగ్ విత్ దిస్ థౌసండ్ పీపుల్ దెర్ ఇస్ స్వామి ఆల్సో.
1: అందరూ ఈ హాల్కు లోపల భాగంలో కూర్చున్నారు.
2: ఆల్ ది పీపుల్ ఆర్ బీయింగ్ సీటెడ్ విత్ ఇన్ ది ప్రశాంతిలయం హాల్.
1: ఇది కాల పరిమితితో కూడినటువంటిది.
2: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లిమిట్ ఆఫ్ ద టైం లిమిట్.
1: ఇది కర్మ నిమిత్తంతో కూడినటువంటిది.
2: ఇస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ యాక్షన్.
1: అయితే ఈ భావాన్ని మీ మీ గ్రామములకు మీరు వెళ్లిన తర్వాత ఒక్కతూరి మీరు చిత్తాకాశములను స్మరించినారంటే ఈ ప్రశాంతి నిలయము, ఇన్ని వేల వ్యక్తులు, స్వామి మీ హృదయంలో నిలిచిపోయాడు.
2: బట్ ది సేమ్ థింగ్ కెన్ బి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూ గో హోమ్. ఇఫ్ యూ వర్ టు జస్ట్ థింక్ అవే ఇన్ చిత్తాకాశ ఆల్ ది థౌసండ్ పీపుల్, స్వామి, ప్రశాంతి నిలయం అండ్ హాల్, ఆల్ ఆఫ్ దెమ్ యూ కెన్ గెట్ ఇన్ యువర్ చిత్తాకాశ.
1: కేవలము ఇది బాహ్యమైన దృష్టిలో జాగ్రత్త అవస్థలో చూసినప్పుడు మీరందరు కూడా ప్రశాంతి నిలయం హాలులో జీవిస్తున్నారు, నివసిస్తున్నారు.
2: ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్ అండ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్ యూ కెన్ జస్ట్ సీ దట్ ఆల్ ఆఫ్ యువర్ నౌ రిసైడింగ్ ఇన్ ది హాల్ ఆఫ్ ప్రశాంతి మందిరం.
1: కానీ మీరు మీ గ్రామములకు వెళ్లి మీరు చింతించినప్పుడు మీరు ఈ ప్రశాంతి నిలయము నివసిస్తూ ఉంటుంటారు.
2: బట్ వాట్ హ్యాపన్ ఇఫ్ యూ గో టు యువర్ విలేజెస్ ఆర్ యువర్ ప్లేసెస్ అండ్ యూ థింక్ ఆఫ్ దిస్ ప్రశాంతి నిలయం విల్ బి ఇన్సైడ్ యువర్ హార్ట్.
1: ఈ ప్రశాంతి నిలయంలో ఉండినటువంటిది మీరు ఒక గంట అయినప్పటికీ ఈ ప్రశాంతి నిలయం మీలో నిలుచుకోవటము శాశ్వతంగా జీవితం అంతా నిలిచిపోయింది. మీరు ఎప్పుడు చింతించినా కూడా ఈ యొక్క దృశ్యం మీలో శాశ్వతంగా చేరిపోయింది.
2: యూ హ్యావ్ బీన్ హియరింగ్ ప్రశాంతి నిలయం ఫర్ వన్ అవర్, బట్ దిస్ కెన్ బికమ్ ఎ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూ ఫర్ ఎవర్ వన్స్ యూ గో అండ్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఇన్ చిత్ ఆకాశ.
1: కనుక జాగ్రత్త అవస్థలో మనం అనుభవించడం చేత కదా ఈ యొక్క చిత్తాకాశం అనేటువంటి యొక్క నిరాకారతత్వం మనలో శాశ్వతంగా నిలిచిపోయింది.
2: ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఇన్ ది దిస్ బికమ్స్ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ చిత్ ఆకాశ.
1: ఈ సాకారతత్వమే మనం అనుభవించుకుంటున్న నిరాకారమైనటువంటి దృశ్యం మన చిత్తంలో నిలిచిపోదు.
2: వితౌట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ సాకార తత్వం ఇన్ ద హార్ట్ దిస్ వుడ్ నాట్ హావ్ బికమ్ ఎ పర్మనెంట్ ఇంప్రెషన్ ఆన్ ది హార్ట్.
1: కనుకనే దేనినైనా కూడా సాకార సగుణోపాసన ప్రారంభించిన తరువాతనే నిర్గుణ నిరాకారమైనటువంటి ఒక తత్వము హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది.
2: దేర్ఫోర్ ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాకార సగుణ నిర్గుణ నిరాకార ఇన్ ఏబుల్ జస్ట్ ఎక్స్పీరియన్స్ లేటర్.
1: ఒక పిల్లవాడికి కుర్చీ అనేటువంటి యొక్క పేరు నేర్పుతున్నాం మనం.
2: టు ఎ స్మాల్ చైల్డ్ యూఆర్ టీచింగ్ హెయిర్ ఎ వర్డ్ హెయిర్.
1: కానీ కుర్చీ అనేటువంటిది తెలిపినప్పుడు దీనికి ఆకారం ఏమిటో ఆ పిల్లవాడికి ఏం అర్థం కాదు.
2: వెన్ యూ అట్ ద వర్డ్ హెయిర్ ఇట్ డజంట్ బికమ్ క్లియర్ టు హిమ్ వాట్ ఇట్ ఫారమ్ ఈ
1: విధంగా ఒక ఆకారాన్ని చూపించి చిత్రించి దీనికి కింద దీనికి కుర్చీ అని రాసినప్పుడే ఈ కుర్చీ అనేటువంటి పదములకు ఇది ఆకారము అని గుర్తించి, తర్వాత ఈ ఆకారం లేకపోయినప్పటికీ కుర్చీ అనేటువంటిది వాడు ఎక్కడ ఉండినప్పుడు చెప్పగలడు.
2: దిస్ కెన్ బి అండర్స్టూడ్ బై ఇల్లస్ట్రేషన్. సపోజ్ యూ షో హిమ్ ఏ చైర్ లైక్ దిస్ అండ్ దెన్ మేక్ హిమ్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ బిలో దట్ యూ రైట్ chair and later on whenever this word is uttered chair he becomes very clear to him regarding the form of the chair
1: because ee kurchi ane tundi acharam nerchukoneenta varaku kudanu ee charam ane tundi aakaram unde teerali
2: until one understands the letter the permanent one chair unless he sees the particular form he would not be able to just learn it
1: kanuka idi charam adi acharam
2: the chair this form is impermanent
1: రాని అక్షరాన్ని చరమే నిరూపించింది.
2: ది పర్మనెంట్ వన్ ఇస్ ప్రూవ్డ్ బై ది ఇంపర్మనెంట్ ఫారం.
1: కనుకనే దైవత్వమనేటువంటిది కేవలము అక్షర స్వరూపమైన అయినప్పటికీ దీనికి ఆకారం అనేటువంటిది ఆధారంగా మనం చేర్చుకోవాలి.
2: దేర్ఫోర్ ది డివినిటీ ఇస్ నిరాకారం బట్ వీ హ్యావ్ టు జస్ట్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ ఫారం టు అండర్స్టాండ్ ఇట్.
1: ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అదే దృఢనిశ్చయ అనగా అందరికీ అంత దృఢమనేటువంటిదిగా ఉంటుండదు.
2: హియర్ వన్ హ్యాస్ టు జస్ట్ సీ వెదర్ ఆల్ పీపుల్ హ్యావ్ ఎ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది ఫ్యాక్ట్ వెదర్ దేర్ ఇస్ గాడ్.
1: మనలో అటు ఇటు భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, కంటికి కనిపించడం లేదు, ఇది సత్యమా అసత్యమా, ఇది కేవలం భ్రాంతియా లేకపోతే నా ఊహాగానమా అనేటువంటి భావాలతో తాను తికమకలపడుతుంటాడు.
2: Mind will be oscillating and a person will be questioning quite a few times whether there is God, whether there is no God, what exactly is truth, I have not seen God.
1: కనుక ఈ విధమైనటువంటి ఒక సంక్షిప్త అవస్థలో నిలుచుకోకుండా ఒక దృఢ నిశ్చయం అనగా విశ్వాసమును అభివృద్ధి పరచుకోవడానికి కొన్ని విధమైనటువంటి ఆకారమును మనం ఆధారం చేసుకోవాలి.
2: From traveling from this unsteady mind to the steady state, we have to just go through the form.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ. దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న.
2: దెర్ ఇస్ ఏ క్వశ్చన్ పుట్ వెదర్ దెర్ ఇస్ గాడ్.
1: దీనికి సరైనటువంటి జవాబు ఈ దేవుడు అనేటువంటి పదమే.
2: ది ప్రాపర్ రిప్లై ఫర్ దిస్ ఇస్ ద వర్డ్ గాడ్ ఇట్సెల్ఫ్.
1: దేవుడు అనేటువంటి యొక్క ఆకారమే లేకపోతే, వస్తువు అనేటువంటిదే లేకపోతే ఈ దేవుడు అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది?
2: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ లైక్ God, no form like God, the word God cannot come. From where can it come?
1: లేని వస్తువుకు పేరు ఏమాత్రము ఉండదు.
2: There cannot be any name for a thing which does not exist.
1: పేరు ఉండనా వస్తువు ఉన్నది.
2: If there is a name, the thing does exist.
1: కనుక దేవుడు అనేటువంటి పదమే ఉన్నాడు అనేటువంటి దానికి సరైనటువంటి యొక్క స్థిరత్వాన్ని బోధిస్తుండాలి.
2: Therefore, the existence of the word God is a proof that there is God.
1: ఇది ఒక టంబ్లర్.
2: This is a tumbler.
1: ఈ టంబ్లర్ అనేటువంటిది ఒక పదం.
2: దిస్ ఇస్ ఎ వర్డ్ వర్డ్ టంబ్లర్ ఇస్ ఎ వర్డ్.
1: ఈ పదములకు అర్థమే ఈ ఆకారం.
2: ది మీనింగ్ అండ్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ వర్డ్ టంబ్లర్ ఈస్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఇట్సెల్ఫ్.
1: పదములకు అర్థమే అవుట చేత దీనికి పదార్థము అని పేరు వచ్చింది.
2: ది వర్డ్ డిరైవ్ పదార్థం ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ ది దేర్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్.
1: కనుక జగత్తునందుంటున్నటువంటి ప్రతి పదార్థము కూడాను పదములకు అర్థమే.
2: Every object that exists in the world is only proof of the word which is used to describe
1: it. Kurchi aneetundi padamulaku ee aakarame artham.
2: For the word chair, this particular form itself is the proof.
1: Padamulaku arthamunu bodhinchetundi ee shabdam.
2: Sound or shabdam is to the word which proves the object.
1: Kanaka padamu shabdamu rendinti yokka ekatvame padartham.
2: The word and the sound, these two together become the object.
1: కనుక దేవుడే లేకపోతే దేవుడు అనేటువంటి పదం అనేటువంటిదే రాదు.
2: ఇఫ్ దర్ ఇస్ నో గాడ్ ద వర్డ్ గాడ్ కెన్ నెవర్ కమ్.
1: అయితే కొన్ని కొన్ని పదములు అర్థం లేనటువంటి పదములు కూడా ఉంటున్నాయని మీరు ఊహించవచ్చు.
2: బట్ యూ మే ఇమాజిన్ అండ్ సే దట్ దేర్ ఆర్ సమ్ వర్డ్స్ విచ్ డు నాట్ హ్యావ్ మీనింగ్.
1: గగన కుసుమము అనగా ఆకాశ పుష్పము అని ఒక పేరు ఉంటుంది.
2: దెర్ ఇస్ word which says in Telugu that there is a flower of the sky.
1: Akashamulo pushpam ekkundi perundi kada gagana pushpam ani.
2: How can there be a flower in sky?
1: Idi padamu kaadu samasam.
2: This is not a word, this is a phrase.
1: Rendu padamulu yokka cherikai.
2: This is a combination of two words.
1: Akashamu pushpamu renduga cherindi kabatti ivu rendu kuda untunnayi.
2: there is sky and there is flower, but a combination of these two words, they do not exist.
1: అదే విధముగానే ప్రతి పదమును కూడా ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు ఆకారం లేకుండా ఉండడానికి సాధ్యం లేదు. వీలు కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఇమాజిన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అ వరల్డ్ విచ్ ఇస్ నాట్ ప్రపోర్షన్ టు ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్.
1: మీరు చదువుకున్న విద్యార్థులు అధ్యాపకులుగా ఉంటుంటారు. ఒక డిక్షనరీ తీసుకుందాం.
2: దేర్ ఆర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ హియర్.
1: ఈ డిక్షనరీ లోపల అన్ని పదములు కూడా ఉన్నవా కాదా?
2: You take a dictionary and go through the world and then find out whether there are objects for all the
1: words. పదముల కంటా కూడా స్వరూపం ఉన్నవా లేదా?
2: For all the words used in the dictionary, whether there is a form or not, you check.
1: ఈ యొక్క డిక్షనరీ లోపల కూడా GOD God అనేటువంటి ఒక పదం ఉంది.
2: In this dictionary also there is a word by the spelling GOD.
1: ఇది లేని దేవుడే అయితే ఈ డిక్షనరీ లో ఈ పదం ఎందుకు పెట్టాలి?
2: If God doesn't exist, how would this word GOD come into this dictionary?
1: కనుక మీరు చూచినా చూడకపోయినా అనుభవించినా అనుభవించకపోయినా పదమే ఈ యొక్క ఆకారములకు స్వరూపము. ఇది ఏ సాక్షాత్కారం?
2: వెదర్ యూఆర్ ఏబుల్ టు సీ ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు సీ, వెదర్ యూఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు.
1: మొట్టమొదటి ఆకారము, రెండవది పదము.
2: దేర్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ షోస్ దట్ దేర్ ఈస్ ది ఆబ్జెక్ట్.
1: ఇది చేరేగిన లేకపోతే, ఈ ఆకారమే లేకపోతే దీనికి చేరనే పదమే రాదు.
2: ఇఫ్ ఏర్ డస్ నాట్ ఎగ్జిస్ట్, there cannot be a world like chair.
1: కనుక సాకారము మొదలు, నిరాకారం తరువాత.
2: Therefore, first comes సాకార and afterwards నిరాకారం.
1: సాకారాన్ని విదిలి నిరాకారంలో ప్రవేశించడానికి సాధ్యం కాదు.
2: Without going through the సాకార or its form, it is not possible to enter.
1: ఇది ఒక చిన్న మరొక ఉదాహరణ.
2: Here is a small example.
1: ఇది ఒక దిండు.
2: This is a pillow.
1: దీనికి పైన ఉన్నటువంటిది ఏమిటి?
2: What is it that covers this?
1: ఇది గుడ్డ, బట్ట అంటారు.
2: దిస్ ఇస్ క్లాత్.
1: లోపల ఉన్నది ఏమిటి? ప్రత్తి.
2: వాట్ ఈస్ ది కంటెంట్? కాటన్.
1: కానీ పైనది బట్ట, లోపలది ప్రత్తి అని మీరంటారు.
2: ఎక్స్టర్నల్ దేర్ ఇస్ క్లాత్ అండ్ ఇంటర్నల్ దేర్ ఇస్ కాటన్, దట్స్ వాట్ యు సే.
1: నేను చెప్తాను రెండు ఒక ప్రత్తి అని అంటారు.
2: స్వామి సేస్ దట్ దిస్ బోత్ టుగెదర్ ఇస్ కాటన్ ఓన్లీ.
1: అనగా ఈ నిరాకారమైనటువంటి ప్రత్యే ఆకారమైన దారంగా తయారై, ఈ ఆకారమైన దారమే ఒక స్వరూపమైనటువంటి యొక్క గుడ్డగా తయారైంది.
2: ది ఫార్మ్లెస్ కాటన్ హ్యాస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ థ్రెడ్ అండ్ దిస్ థ్రెడ్ హ్యాస్ బికమ్ క్లోత్ అండ్ దిస్ క్లోత్ ఇస్ కవరింగ్.
1: పట్టని సాకారం అన్నారు, పత్తిని నిరాకారం అన్నారు.
2: క్లోత్ ఈజ్ సాకార అండ్ కాటన్ ఈజ్ నిరాకారం.
1: కానీ ఈ నిరాకారం నుంచి సాకారం, సాకారం నుంచి నిరాకారం, ఈ రెండింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క దివ్యత్వమునే దైవత్వము అని చెప్పారు.
2: ఫ్రమ్ ఫారం టు ఫార్మ్లెస్, ఫార్మ్లెస్ టు ఫారం, అండ్ దిస్ పర్టికులర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ డివినిటీ.
1: అయితే మన వినియోగం కోసమని ప్రతిని మనం ఇంత దగ్గర పెట్టుకుని నేను ఆనుకొని కూర్చోలేము.
2: బట్ ఫర్ అవర్ యూస్ వీ కెనాట్ యూస్ కాటన్.
1: ఈ ప్రతిని ఒక ఆకారంగా తీసుకుని మనము కొన్ని విధమైనటువంటి వినియోగార్థమై ఈ విధమైనటువంటి స్వరూపాలుగా మనము ఉపయోగపెడుతున్నాం.
2: ఫర్ అవర్ యూస్ వీఆర్ కన్వర్టింగ్ కాటన్ ఇంటు క్లోత్ అండ్ క్లోత్ ఈజ్ యూజ్ ఫర్ మేకింగ్
1: మన దేహాభిమానం ఉంటున్నంత వరకును ఈ ఉపయోగములు మనకు తప్పినది కాదు.
2: సో లాంగ్ యాజ్ వీ హావ్ అటాచ్మెంట్ ఫర్ ది బాడీ, వీ విల్ హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: కనుక నేను దేహము, దేహం అనేటువంటి దేహాభిమానం ఉండినంత వరకు కూడా సాకారం అనేటువంటి దాన్ని వదలడానికి సాధ్యం కాదు.
2: So long as one has the feeling that he is the body, it is impossible to give up this sakara or
1: sakara pooja. Yendu kudanu aneka vidhamaina poojalu manam chestunnamu, shodashopacharam chestunnamu, pushpamulu chestunnamu, jalamuto abhishekam gavistunnamu, aneka vidhamaina yokka archana chestunnamu, dhoopa deepa naivedyalu kudanu.
2: In the worship of the formful god we are doing in 16 types of worship.
1: Idi కొన్ని విధములుగా సాకారమైన యొక్క తృప్తి.
2: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ క్రమక్రమేణ నిరాకారతత్వమైన ఉదయములో ప్రతిష్ట అయిన తర్వాత, దేహ ప్రాప్తి విసర్జించిన తర్వాత దీనిని అనేక విధమైన భావ పుష్పములతో పూజిస్తాం.
2: నౌ ఎక్స్టర్నల్లీ యూఆర్ వర్షిపింగ్ దిస్ ఫారం అండ్ వన్స్ యూ ఎస్టాబ్లిష్ దిస్ పర్టికులర్ ఫారం ఇన్ సైడ్ యువర్ హార్ట్ అండ్ త్రూ ది ఫ్లవర్స్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ ఫీలింగ్ యూ కెన్ వర్షిప్ ది ఫారం విచ్ ఇస్ వితిన్ అవర్ హార్ట్.
1: మనం సాకారంగా ఆరాధన చేసేంత వరకు జాజి పుష్పము, మల్లె పుష్పము, బంతి పుష్పము, ఇంకా చామంతి పుష్పము, ఇలాంటి అనేక పుష్పములతో మనము భగవంతుని ఆరాధన చేస్తాం.
2: సో లాంగ్ యాజ్ యు ఆర్ వర్షిపింగ్ ఎ పవర్ఫుల్ గాడ్, యు విల్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ జాజి.
1: చేసే దేహము కానీ, చేయబడేటువంటి పుష్పములు కానీ, అనిత్యములైనటువంటి
2: ది బాడీ విచ్ ఇస్ వర్షిపింగ్ ద ఫ్లవర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దే ఆర్ ఆల్ ఇంపర్మనెంట్
1: అయితే నిరాకార తత్వంలో ఆరాధన చేసుకోవాల్సినటువంటి పుష్పములు వేరుగా ఉంటుంటాయి
2: బట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ ద ఫార్మ్లెస్ గాడ్ హూ ఇస్ ఇన్ ద హార్ట్ ది ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్
1: అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం క్షమా పుష్పం శాంతి పుష్పం దయా పుష్పం సత్య పుష్పం తప పుష్పం ఇలాంటివంతా నిరాకార పుష్పములకు చేరినటువంటివి
2: ది ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ నాన్ వైలెంట్ ట్రూత్ పేషెన్స్ పర్సివరెన్స్ లవ్ కంపాషన్ మర్సీ
1: ట్రూత్
2: సాక్రిఫైస్ అండ్ ఆల్ దీస్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ యూజ్ ఫర్ వర్షిపింగ్
1: కనుకనే మనము ఈ ఉన్నత స్థాయికి పోయేంత వరకు కూడాను ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రవేశించేంత వరకును ఈ యొక్క ప్రవృత్తిని మాత్రం వెళ్ళడానికి వీలు కాదు
2: అంటిల్ వీ గెట్ అవర్ సెల్ఫ్ ఎలివేటెడ్ టు ది వర్షిప్ ఆఫ్ ది నిరాకార ఫార్మర్స్
1: వీళ్ళని ఆధారం చేసుకుని 12వ అధ్యాయమునందు భక్తి యోగములో భక్తుని యొక్క గుణగణములను మాత్రమే ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటిదే గీతాచార్యులు బోధించారు
2: గీతాచార్య హ్యాస్ టాట్ ఇన్ 12th చాప్టర్ బేస్డ్ అపాన్ ది సాకార వర్షిప్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ భక్త ఆర్ ఎ డివోటీ విచ్ వన్ హ్యాస్ టు డెవలప్ ఇఫ్ యూ వాంట్ టు బి లవ్డ్ బై గాడ్
1: ముఖ్యంగా భక్తుడైనటువంటి వాడు సతతం శాంతి తత్వం ను బోధించుకోవాలి శాంతిని వహించాలి
2: ప్రైమర్లీ ఎనీ పర్సన్ హూ వాంట్ టు బి ఎ డివోటీ హ్యాస్ టు టీచ్ హిమ్సెల్ఫ్
1: దృఢ నిశ్చయుడు కావాలి
2: పీస్ అండ్ ఫర్మ్ రిజర్వ్
1: సంతృప్తి ఉంటుండాలి
2: హీ మస్ట్ బి కంటెంటెడ్
1: ఎట్టి బాధలకు కానీ ఎట్టి విచారములకు కానీ హృదయమునందు అవకాశములు ఇవ్వరాదు
2: హీ షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వరీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ ద హార్ట్
1: కనుకనే ప్రహ్లాదుణ్ణి ఈ భక్తి ప్రపత్తులకు ఒక ఆదర్శ వ్యక్తిగా నిరూపిస్తూ వచ్చింది వేదాంతు ఒక భాగవతం
2: భాగవతం హ్యాస్ హెల్డ్ అవుట్ ప్రహ్లాద్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ బికాస్ హీ హ్యాస్ దీస్ క్వాలిటీస్
1: తన్ను నిదాచలు పొడువ
2: వెన్ ది డెమన్స్ వాస్ గివింగ్ ట్రబుల్ టు ప్రహ్లాద్ త్రూ
1: దైత్య కుమారుడు
2: ది సన్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెమన్స్
1: మాటి మాటికి
2: ఎవ్రీ టైం
1: ఓ పన్నగ చాయి ఓ ధనుజవర్జన ఓ మహాసన్య అని వరించగాని స్మరించగాని తా కన్నును నీరు తేడు భయకంత సమేతుడు కాడు నువ్వరా అనగా ఏమిటి ఎలాంటి బాధల సమయం నుండి కాని ఎలాంటి కష్ట సమయం నుండి కాని నిరంతరం కూడాను ఏ నారాయణ ఓ అమన శరణ్య అనేటువంటి యొక్క దైవ నామముని దైవ చిత్తాన్ని స్మరిస్తూ వచ్చారు కాని కంటి నీరు పెట్టుకోలేదు బాధలకు ఏమాత్రము అవకాశం ఇవ్వలేదు ఇవి బాధలే అని ఊహించలేదు
2: వాట్ ఎవర్ ట్రబుల్స్ ఫర్ గివన్ వాట్ ఎవర్ వాస్ ది పెయిన్ దట్ హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ హీ నెవర్ గేవ్ రూమ్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్ ఇన్ హిస్ హార్ట్ హీ వాజ్ ఓన్లీ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ నారాయణ యాజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ద వన్ హూ టేక్స్ షెల్టర్ ఇన్ హిమ్ అండ్ హీ నెవర్ షెడ్ ఎనీ టియర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దిస్ ట్రబుల్
1: కనుకనే ప్రహ్లాదుని సతతం యోగిన అన్నారు
2: ప్రహ్లాద్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ హూ ఈజ్ ఇన్ యోగ
1: అతను దేహధారి లేనప్పటికీ లౌకికమైన జగత్తునందు ఈ లౌకికమైన యొక్క వాంఛనలో తాను ఉండినప్పటికీ తనలో ఎట్టి వాంఛలు కూడా ప్రవేశించలేదు
2: ఆల్దో హీ హ్యాడ్ ఎ ఫామ్ హీ వాజ్ లివింగ్ ఇన్ ద వరల్డ్ స్టిల్ హీ డిడ్ నాట్ అలౌ ఎనీ వన్ ఆఫ్ దీస్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్స్
1: కనుకనే భక్తునికి ఈ కోప తాప ఈర్ష్య అసూయ ఛాడీలు ఇలాంటి దుర్గుణములు ఏమాత్రం కూడా హృదయంలో ప్రవేశించరాదు
2: Therefore, for a devotee, there should not be any evil traits of jealousy, hatred, anger, and carrying
1: hate. Bhaktiki pradhanamaina kunti yokka shatrulu nalugu untunnaru.
2: There are four important and primary enemies for any devotee.
1: Kopamu.
2: Anger.
1: Asuya.
2: Jealousy.
1: Dveshamu.
2: Hatred.
1: Inka aneka vidhamainatuvanti vanchalu.
2: And all sorts of other.
1: Ivanni kudanu ఒక విధమైన భక్తి ప్రవేశమునకు చాలా అడ్డు తగులుతుంటాయి
2: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అబ్స్టికల్స్ ఫర్ ది డివోషన్ టు ఎంటర్ ఇన్ వన్ సిస్టమ్
1: అందరి ఎందుకు సమభావాన్ని భావించాలి
2: వన్ షుడ్ డెవలప్
1: ఎవరినో ఒకరిని మనం ద్వేషించినామంటే నీవు ఆరాధన చేసే దైవాన్ని నువ్వు ద్వేషించినావు
2: ఇఫ్ యు ఆర్ హేటింగ్ ఎనీబడి యు ఆర్ హేటింగ్ ద లార్డ్ హూమ్ యు ఆర్ వర్షిపింగ్
1: అహంకారం చేత ఇతరులపై ఏమైనా కూడా మనం చర్య తీసుకున్నామంటే నీవు నీ దైవంపై నువ్వు చర్య తీసుకున్నావు
2: అన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఈగో అండ్ యువర్ పర్సనల్ పవర్ ఇఫ్ యు టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్
1: కనుకని మనము అద్వేష్ట సర్వభూతానాం అని ఈ యొక్క భగవద్గీతలో ప్రధానమైనటువంటి హెచ్చరిక.
2: దేర్ఫోర్ అద్వేష్ట సర్వభూతానాం ఈజ్ ద ప్రైమరీ వార్నింగ్ గివన్ ఇన్ భగవద్గీత.
1: ఏ విధంగా క్షేత్రమును పరిశుద్ధం చేయక విత్తులు నాటితే ఈ పంట పండదు, అదే విధంగానే ఈ దుర్గుణములైనటువంటి చిత్తం నుంచి దూరం చేయక మనం ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ ఈ ఆత్మానందం కానీ దైవ ప్రీతి కానీ మనకి ఏమాత్రం కూడా లభించదు. భక్తియోగంలో ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యం ఏమిటనగా ఇతరులు దైవ సమానంగా భావించుకుని కేవలం దైవాన్ని ఆరాధన చేసినంత మాత్రం ప్రయోజనం లేదు, జీవులను కూడా నువ్వు గౌరవించాలి, జీవులను కూడా నువ్వు ప్రేమించాలి.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ఫోర్ వన్ విల్ హావ్ టు లెర్న్ ఫ్రమ్ భక్తి యోగ ఇస్ దట్ వన్ విల్ హావ్ టు నాట్ ఓన్లీ లవ్ గాడ్ బట్ ఆల్ బీయింగ్స్ అండ్ ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్.
1: దేవుణ్ణి పూజించడం, జీవుల్ని హింసించడం, ఇది భక్తికి లక్షణం అవుతుందా?
2: వర్షిపింగ్ గాడ్ అండ్ హార్మింగ్ అన్ ఇండివిజువల్ అండ్ డూయింగ్ వైలెన్స్ అన్ ఇండివిజువల్
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క పరస్వరూపమే.
2: Can this prove devotion? It is only a manifestation of ignorance.
1: ఇలాంటి వ్యక్తులు భక్తి యొక్క స్థానంలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
2: Such people can never enter into the area of devotion.
1: కనుక భక్తి యోగంలో ఇంకను మనం నేర్చుకోవాల్సినటువంటివి, భక్తులు అనుసరించవలసినటువంటివి, ఈ కాలాన్ని ఏ విధంగా పవిత్రం చేయాలనేటువంటిది, కర్మలు ఏ విధంగా సార్థకం గావించుకోవాలని, కాయమును ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది మున్ముందు జరుగుతుంది.
2: In the days to come, we'll have to just learn how one devotee has to sanctify his time and his action and make his life worthy.
0: That was the third discourse in a series of 34 discourses on Gita, Bhagavan delivered in 1984. In this discourse, which was delivered on 4th August 1984, Bhagavan gifted us the essence of Bhakti Yoga, the 12th chapter on devotion. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: టు ది గాడ్
1: స్వరూపులైన విద్యార్థులారా,
0: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితమనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూమ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈజ్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసార. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ troublesome samsara. Divyatma Swarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
0: Aithe manamu ee putte gittudaku madhyalo unnatundi kalamunu ye rakamainatundi margamunandu manam pradesha petti mana jeevithamunaku taginatundi yokka saarthakathanu manam andukuntunnamu aneatundi yokka vishayanni prati manavudu kudanu vicharinchavalsinatundi avasaramu.
2: Every human being must consider and make an inquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
0: నిజముగా ఇట్టి లోతుగాదికి విచారం చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడా రాక తప్పదు.
2: For one who makes a deep inquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
0: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidamainatvanti yokka bhavamuto ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి చెప్పండి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world we are spending this life.
0: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life and along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
0: Aithe janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prati manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an inquiry of that kind is made, man finds that birth follows death and death follows birth.
1: We ask ourselves, why do we die? To be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావు అంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరి అయినటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
1: If we ask any individual, why are you taking medicine? The man finds that birth follows death and death follows birth. We ask ourselves, why do we die? To be born again? Do we get birth to die again? And

0: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంకా పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
0: సిమిలర్లీ ఇఫ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్ వై హ్యావ్ యూ టేకన్ దిస్ బర్త్ ది కరెక్ట్ ఆన్సర్ వుడ్ బి ఐ హ్యావ్ టేకన్ దిస్ బర్త్ సో దట్ ఐ మే నాట్ అగైన్ రిపీట్ అండ్ టేక్ ది సేమ్ బర్త్.
1: కానీ జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని ఈ కాలచక్రమను జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
0: హౌఎవర్ టు బి బోర్న్ సో దట్ యు డై, టు డై సో దట్ యు మే బి బోర్న్ అగైన్ అండ్ దస్ గెట్ కాట్ ఇన్ దిస్ వీల్ ఆఫ్ టైమ్ ఈజ్ నాట్ ది ట్రూ థింగ్ దట్ వీ షుడ్ డూ. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
1: Aite dehame lekapothe ee jagattunandu etti karyam kodanu cheyataniki veelu kaadu. Dehamu stula duham stula roopamainatunte dehamu jagattuku avasarame. Aite deenini manam upadiga teesukoni తద్వారా మనం సాధించవలసినటువంటి లక్ష్యం లోపల దీనిని ప్రవేశించుకోవటం, ప్రవేశింప చేసుకోవటం ఇది సామాన్యమైనటువంటి యొక్క మానవత్వంలో కర్తవ్యం.
0: Without having a body, one cannot do anything in this world. The body has got a gross shape, but this gross shape of the body has to be understood as only a means. Adopting this means, we should fulfill the main purpose for which we have come into this world.
1: ఈ దేహము బంధనకు ఎంత కారణమో మోక్షమునకు కూడాను అంత కారణమే. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయుః అంటున్నారు. కాదు, దేహము కూడాను బంధమోక్షములకు మూల కారణమైనటువంటిదిగా ఉంటుంటుంది.
0: దిస్ బాడీ ఈజ్ యాజ్ మచ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ యాజ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ లిబరేషన్. దే సే దట్ మైండ్ మ్యాన్స్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ హిస్ లిబరేషన్. నో, నాట్ ఓన్లీ దట్ ది బాడీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ బాండేజ్ అండ్ ఫర్ అవర్ లిబరేషన్.
1: దేహమే లేకపోతే మనసు తత్వాన్ని గుర్తించడం సాధ్యం కాదు.
0: Without the body, one cannot recognize the aspect and the nature of one's mind.
1: ప్రాణము, మనసు, బుద్ధి, చిత్తము ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను దేహమును పురస్కరించుకుని ఈ యొక్క జగత్తునందు ప్రకటన అవుతున్నది.
0: ది లైఫ్, ది మైండ్, ది ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవిడెంట్ టు దిస్ వరల్డ్ ఓన్లీ బై అకాంపనీయింగ్ ది బాడీ.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దేహమును మనము సార్థకమైనటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి సత్యాన్వేషణ యందు మన యొక్క జీవితమును అంకితం చేసి నిత్యకృత్య కర్మము నిర్బంధ జీవితం కోసం కర్తవ్య ధర్మను ఆచరించుకోవటం ఈ యొక్క పవిత్రమైన దేహము వరప్రసాదంగా అందుకున్నటువంటిది.
0: Therefore, we must use this sacred body for the useful purpose of looking at truth, of finding out what the truth is. This life which has come to us as a compulsory thing should be regarded as God's gift and we must make use of this body for this purpose.
1: Manava janmamu maha pavitramainatundi. Jantunam narajalma durlabham. Enni janmala yokka punya phalamu chetano ee manava janmam praaptistundi. అట్టి ప్రాప్తించినటువంటి మానవ జన్మమును మనము సార్థకమనించుకునేటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. దీనిని గురించే శంకరుల యొక్క శిష్యులు ఈ విధమైనటువంటి యొక్క పునరపి జననం, పునరపి మరణం, అయ్యా పుట్టటము చావటము, ఇంకా తల్లి గర్భం లోపల ఆ పిండము ఆ స్వరూపాన్ని ధరించడానికి పడేటువంటి కష్టములు అలవి కానటువంటిది, అనగా మీకు ఆ స్థితి ఎందు తెలియదు కనుక మీకు అర్థం కాదు, నిజముగా పిండము రూపముగా మారే సమయం లోపల నరక వేదన అనుభవిస్తుంది. అలాంటి వేదన ఎక్కడ అనుభవిస్తుంది? మూత్రపిండములో అనుభవిస్తుంటుంటాది. ఇలాంటి దేహమును ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు కోర్చి ఈ జగత్తును కళ్లారా చూచినటువంటి ఈ దేహము పవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశింపకుండా చేసుకోవటము నిజముగా మానవత్వం అంటే కూడాను చాలా అవమానకరంగా ఉంటుంటాది.
0: Man is a sacred animal. Of all the animals, which includes man, to be born as a man is something which is an extraordinary gift. Therefore, one must use the life as he is born as man in a purposeful manner.

0: disciples of Shankara, in order to bring out the significance of man's birth, have referred to the fact that man is born again and again, he dies again and again, and while he goes through this process of being born and dying, he lies in a miserable state in the womb of the mother. It is not really describable, the pain through which he goes when he gets life into himself and the dormant condition in which he lies in the womb of the mother. These things are really indescribable suffering. When once you come out of such suffering into the world, and when you look with your eyes at the world, you must realize that you must make your life a sacred one and live a purposeful life.
1: ప్రతి మానవుడు కూడాను జగత్తు లోపల ఒక ఆదర్శాన్ని నిరూపణ చేసేటువంటి యొక్క దివ్య కార్య నిమిత్తంగా వచ్చినాడు. ఈ జగత్ అనేటువంటి పెద్ద ఒక మిషన్ లోపల ఒక్కొక్క మానవుడు కూడాను ఒక్కొక్క పార్ట్ వంటి వాడు, ఒక స్క్రూ, ఒక బోల్ట్, ఒక నట్, ఏదో ఒక విధమైనటువంటి యొక్క దీంట్ లోపల ఈ జగత్ అనేటువంటి ఒక కర్మాగారం లోపల ప్రతి మానవుడు కూడాను ఒక్కొక్క అంగంగా ఉంటున్నాడు.
0: Every man comes into this world with a specific ideal to demonstrate on his side. This individual comes into the world which in itself is a very big machine, is a big workshop. Each person is a screw or a bolt or a nut, and all these people make up together this big machine of the world.
1: మన లక్ష్యమునందు ఏదో మన యొక్క జీవితం వ్యర్థమైనటువంటిది, చిన్న పిన్ను వంటిది అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్ను లోపలనే ఉంటుంటాది మిషన్ యొక్క లైఫ్ అంతా కూడా.
0: ఇన్ అవర్ కాన్సెప్ట్ వి మే థింక్ దట్ అవర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్ బికాస్ ఇట్ ఈస్ కంపేర్డ్ టు ఎ స్మాల్ పిన్ ఇన్ దిస్ బిగ్ మెషీన్, బట్ ది ఎంటైర్ యూస్ఫుల్నెస్ ఆఫ్ ది మెషీన్ విల్ లై ఇన్ ది యూస్ఫుల్నెస్ ఆఫ్ దట్ స్మాల్ పిన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము, పెద్ద ట్రైన్ బయలుదేరి చాలా స్పీడ్ గా పోతుంటుంటాది.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. యూ హ్యావ్ ఎ హ్యూజ్ ట్రైన్ విచ్ స్టార్ట్స్ అండ్ ట్రావెల్స్ ఎట్ గ్రేట్ స్పీడ్.
1: కానీ దానిని నిలపాలని లక్షల మంది ప్రజలు వెళ్లి ఆ యొక్క దీనిని పట్టుకున్నప్పటికీ వారికే ప్రమాదం అందిస్తుంది, కానీ ట్రైన్ నిలచడానికి పూనుకోదు.
0: Even if lakhs of people with a view to stop the train go and catch hold of the train, they will be harmed, but the train will not stop.
1: Kani engine room lo unnatundi driver brake aneetundi chinna pinnu nu vesetappudiki adu nilichipothundi.
0: But the driver who is in the engine room, if he puts on a small pin which is the brake for the train, then the train comes to a stop.
1: Inta veganga parigettevatundi pedda train inni lakshala mandi pattukunnappudiki nilichakapoyinappudiki aa okka chinna pinna dwara ee train control lo vippindi. కనుకనే మానవుడు ఏ ఏ మనసు, ఏ ఏ వ్యక్తి, ఏ ఏ భావంతో ఈ జగత్తు యొక్క దుర్మార్గమును, అన్యాయమును, అక్రమమును, అనాచారమును, అసత్యమును నిలిపివేసేటువంటి యొక్క శక్తి కలదో చెప్పడానికి సాధ్యం కాదు. కనుక ప్రతి వ్యక్తి కూడాను ఉపయోగకరమైనటువంటి యొక్క, దేశం కళ్యాణమును ఆశించేటువంటి యొక్క వ్యక్తిగా భావించుకోవటం ఉత్తమమైనటువంటి లక్షణం.
0: This train which is traveling with such great speed, which could not be stopped by lakhs of people making an attempt, that it could be stopped by putting a brake in the form of a small pin shows the importance of the small pin. In the same manner, man, when he uses his mind, his ideas and his intelligence, and when he faces the sorrow, the trouble and the untruth that is going in this world, one can see that he, although he is compared to a small pin, can have the capacity to counter this sorrow and this untruth in this world. Therefore, he must regard himself even as a small pin to be a good, useful person in terms of the prosperity of the world.
1: ఈ దేహము నుండి ప్రాణము పోయేటువంటి యొక్క పరిస్థితికి మనం ఏమాత్రం కూడా వెరవకు నక్కరలేదు. ఇది సహజమైనటువంటిది, లోహ సహజమైనటువంటి యొక్క భౌతిక దేహములకు సంభవించేటువంటి యొక్క సామాన్యమైనటువంటి యొక్క ధర్మమే.
0: We should not be afraid at any time that life will fly away from this body. This is a natural thing. This body is a material body, and that life should fly away sometime or other is an obvious and natural thing.
1: ఉండటమే మనకు పెద్ద ఆశ్చర్యం అనిపించుకోవాలి.
0: రియలీ వెన్ వీ థింక్ డీప్లీ అండ్ కన్సిడర్ దిస్ మ్యాటర్, ఇట్ షుడ్ నాట్ బి ఎ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్ దట్ లైఫ్ విల్ ఫ్లై అవే ఫ్రమ్ దిస్ బాడీ. వాట్ షుడ్ కాజ్ సర్ప్రైజ్ ఈస్ దట్ లైఫ్ షుడ్ అట్ ఆల్ స్టే ఇన్ దిస్ బాడీ ఫర్ దట్ టైమ్.
1: అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: దిస్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక సైకిల్ టైర్ ఉంటుంది, లేక కారు టైర్ ఉంటుంది, అందులో ఏదైనా చిన్న ఒక పిన్ కుర్చుకుందంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా వెళ్లిపోతుంది.
0: We have a cycle tire or a car tire. If in that tire, if you pierce a small pin, then all the air that is contained in the tire will go out.
1: అంత చిన్న పిన్ను కుచ్చుకున్నటువంటి ఆ టైర్సే దానిలో ఉన్నటువంటి యొక్క గాలి అంతా కూడా కోల్పోతున్నటువంటి సమయం నందు ఈ దేహం అనేటువంటి టైర్స్ కు 9 రకములైనటువంటి పెద్ద పెద్ద పంక్చర్స్ అంతా ఉంటున్నాయి, కానీ ఈ గాలి పోవటం లేదు. దీనికి మనం ఆశ్చర్యపడాలి.
0: Even when a small pin is pierced into those tires, all the air just goes out. Under such conditions, we should really wonder how this tire, the tire of our body, when it has 9 punctures to it all over the body, that in that
1: big
0: the
1: punctures.
0: 9 big punctures all over the body, in under such conditions, how does this life, the air of life, stay without leaking out in this body?
1: కనుక మనకు ఈ యొక్క జీవితం అనేటువంటి ఇంతకాలం ఈ దేహాన్ని నిలబెట్టినందుకు మనము తగినటువంటి కృతజ్ఞతను అందించడానికి పవిత్రమైనటువంటి కార్యము లోపల మన కాయమును ప్రవేశపెట్టాలి.
0: We should therefore be grateful for life having remained in this body for such a long time, and in return show our gratitude by using the body for sacred purposes only.
1: ఆ దేహమునందు ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపుడైనటువంటి యొక్క హంస గాయత్రి జపమును స్మరించేటువంటి యొక్క ఆ యొక్క గాలి యొక్క తత్వాన్ని మనము అర్థం చేసుకోవటానికి పునుకోవాలి.
0: In this body, the process of breathing, taking in the breath and giving out the breath, this process should be remembered as something which reminds us of the Hamsa Gayatri, the sacred mantra of Gayatri, and we should remember that it has special significance.
1: కనుక సర్వత్ర భగవత్ స్వరూపమే, సర్వత్ర భగవత్ యొక్క శక్తియే. కనుక మనం ఈ దేహమును మాత్రమే ఒక లక్ష్యం ఉంచుకొని దేహమే నా యొక్క ఆధారమని ఈ జగత్తునకు ప్రధానమని భావించుకోవటం అది సరి అయినటువంటి లక్షణం కాలేదు. దేహం అనేటువంటిది ఒక ఉపాధిగా మనం భావించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమే మన యొక్క లక్ష్యం ఉంచుకున్నప్పుడు సర్వత్రా ఆనందమునే అనుభవించుకోవటానికి అవకాశం ఉంటుంది. కొన్ని నిమిషములకు పూర్వము పాగే చెప్పాడు, ఆదిత్య వర్ణం తమస పరస్తాత్ అన్నారు. ఈ యొక్క ఉపనిషత్తు యొక్క వాక్యమును కూర్చి కొన్ని రకములైనటువంటి దీనిని మనం ఉచ్చరించాలంటే నీ కన్నులతో నీవు జగత్తును చూస్తున్నావు అని భ్రమిస్తున్నావు, కాని చూచేది నీ కన్నులు కాదు, భగవంతుడే తన యొక్క కన్నులతో ఈ యొక్క దీనిని చూపిస్తున్నాడే కాని భగవంతుని కన్నులు చూస్తున్నాయి కాని నీ కన్నులు భగవంతుని చూడటం కాదు. నీ ద్వారా భగవంతుడు జగత్తును చూస్తున్నాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ రియలైజ్ దట్ అవర్ బాడీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్ ఫర్ రికగ్నైజింగ్ దిస్ ట్రూత్. వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ దాన్ టు అక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ మీన్స్ బై విచ్ వీ కెన్ రికగ్నైజ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్సెప్టింగ్ ది డివినిటీ అండ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఎవ్రీవేర్. A few minutes ago, Sri Page told you that the whole world is such that it is not with your eyes that you are seeing the world, that it is with God's eyes, and God is seeing through you everything that is contained in this world. Therefore, you are only a means, and God is present and seeing everything in this world.
1: కనుక నీ కన్నులతో నీవు చూస్తున్నావని నీవు భ్రమిస్తున్నావు కాదు కాదు దైవం యొక్క కన్నులతోనే నీవు చూస్తున్నావు.
0: You are imagining that you are seeing everything with your eyes. No, you are seeing everything with God's eyes.
1: Kana sarvamu bhagavatmayamainatundi ee jagattunandu ee anityamo ashashtamo asatyamainatundi neeti budaga vanti ee deha nimittamai manamu paritapinchanakkaraledu. ఈ దేహ నిమిత్తమా మనం పరితపించవలసింది. ఇది మనుషుని యొక్క లక్షణం కాదని కూడాను మరొక కవి కూడాను ఒక భావోద్రేకంతో చెప్పాడు. ఏమని చెప్పాడు? పుట్టినప్పుడు ఏడ్చినావు, చచ్చునప్పుడు ఏడ్చుతావు, మధ్యనెన్నో రోగాలకు ఎన్నెందుకు ఏడ్చుతావు. ధర్మజ్ఞాని అనుసరింప, ధర్మజ్ఞాని కలుగుచుండా ఉద్ధరింప ఏడ్చినావా? లేక నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు స్వరూపించడం దర్శించడం కోసమని నీవు ఏడ్చినావా? ఎందుకోసం ఏడ్చినావు? చావు కోసం ఏడ్చినావా, ఏడ్పు కోసం ఏడ్చినావా అని ఆ యొక్క హృదయాన్ని చక్కగా పట్టి ప్రశ్నిస్తాడు.
0: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్, ఎవ్రీవేర్ గాడ్ ఈజ్ ప్రెసెంట్. అండర్ దోస్ కండిషన్స్ టు గ్రీవ్ ఫర్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ, విచ్ ఇస్ అన్ట్రూ, విచ్ ఇస్ గోయింగ్ టు పెరిష్, ఈజ్ నాట్ మ్యాన్స్ క్వాలిటీ ఎట్ ఆల్. దట్ షుడ్ నాట్ బి మ్యాన్స్ క్వాలిటీ. For describing this situation, a poet with great emotion asked the following questions. You cry when you are born. You cry when you die. You cry for everything in between your birth and death. Have you ever cried when you found dharma declining? Have you ever cried for the sake of truth? Have you ever cried that you should have the vision of the true quality of Atma? You have not done that. This is how the poet, in great emotion, asks you certain questions.
1: Kanuka, manamu, ee jagattunu paripalinchetuvanti yokka divya swaroopudainatuvanti daiva paripalanayandu manam okka anuvuluga untunnam. కనుక ఈ దైవ పరిపాలన యందు మన యొక్క బాధ్యతను కూడాను, మన భాగములకు వచ్చినటువంటి యొక్క కర్మను కూడాను మనం సక్రమమైన మార్గంలో వినియోగించుకోవాలి అనేటువంటి యొక్క సద్భావమును మన హృదయంలో నింపుకోవటానికి పూనుకోవాలి.
0: సో వీఆర్ ఓన్లీ వన్ లిటిల్ బిట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ప్రిసైడెడ్ ఓవర్, విచ్ ఇస్ రూల్డ్ బై గాడ్. And we should recognize that we are only a part of this entire universe, and recognize that we should conduct ourselves in a manner that befits our being one in the rule of God.
1: మనము ఇంద్రియములను నిగ్రహించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి, కానీ కేవలము దేహమును మాత్రమే అరికట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. పుట్ట మీద మర్దించిన పాము మరణమొందున తనువును తా దండించిన విషయభోగములు అనుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును.
0: దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంట్రోలింగ్ ఓన్లీ యువర్ బాడీ. వన్ షుడ్ ట్రై అండ్ కంట్రోల్ ఆల్ అవర్ ఆర్గన్స్, దెన్ ఓన్లీ ది డిజైర్డ్ రిజల్ట్ విల్ కమ్. ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ సింప్లీ ఆన్ ది అవుట్ సైడ్, విల్ ది స్నేక్ ఇన్ సైడ్ ది అబోర్డ్ డై? ఇఫ్ యూ పనిష్ అవుట్ in an outward manner, will the result be got? Will your thirst be quenched if you simply look at water? If you just utter mantras and words, will you have the knowledge of the divine?
1: Kanuka mottamoda taanevaro telusukovataniki prayatnam cheyali.
0: First thing to do is to find out who you are.
1: Adi teliyinanta varaku kudanu మనం ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎన్ని రకములైనటువంటి యొక్క సాధనలు కలిపినప్పటికీ మనకు ఈ యొక్క ఆత్మతత్వం అనేటువంటిది అర్థం కాదు.
0: టిల్ యు అండర్స్టాండ్ హూ యు ఆర్, డజంట్ మ్యాటర్ హౌ మచ్ సాధన యు డు, హౌ మెనీ గుడ్ థింగ్స్ యు డు, యు విల్ నాట్ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
1: అందువలననే పెద్దలైనటువంటి వారిని, అనుభవజ్ఞులైనటువంటి వారిని కూడి చేరి వారి యొక్క ప్రబోధలను, వారి యొక్క ఉపదేశములను చక్కగా మనం ఆచరణయందు ఉంచి తద్వారా మనము కొన్ని రకములైనటువంటి యొక్క స్వశక్తితో కూడాను కొన్ని సాధనలు చేకూర్చుకున్నప్పుడు దాని ద్వారా కొంత అర్థం కావటానికి అవకాశం ఉంటుంటుంది.
0: సో బై గోయింగ్ టు ఎల్డర్స్, బై మీటింగ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, బై లిసనింగ్ టు దేర్ సేయింగ్స్, బై అండర్స్టాండింగ్ దేర్ టీచింగ్స్ అండ్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్, thereafter with our own effort, ourselves doing part of these good things, that is the way by which you can understand the true situation.
1: Kani mee adrishtavashattu meerai aa anubhogulu daggariki velladaniki badulu mee chendake anubhogulainaatunte peddalu anni vidhamulainaatunte yokka vidyanu ardhinchinaatunte yokka anubhogulu mee chendake vachi nityamu vaari yokka prabodhalanu, వారి యొక్క పవిత్రమైనటువంటి యొక్క టీచింగ్స్ కూడాను మీకు అందిస్తుంటే మీ యొక్క అదృష్టవశాత్తు దీనిని అంతో ఇంతోనైనా ఆచరణలో పెట్టి మీరు దీనిని ఈ యొక్క నిలయందు కూడాను కొంత మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం చేత మన భారతదేశమునకు మీరు ఎంతనో ఉపకారం చేసినటువంటి వారైపోతారు.
0: హౌఎవర్ బై యువర్ గుడ్ లక్, ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హ్యావింగ్ టు గో టు సచ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండ్ ఎల్డర్స్, the experienced people and elders are coming to you during this month. Daily in their teachings and in their sacred sayings, they are telling you what is good And if out of that even some small portion can be put by you into practice, and if you understand the significance of those things, in future you will become valuable acquisitions for our country.
1: దీనికి ఒక చిన్న కథ.
0: There is a small story for this.
1: వచ్చినటువంటి వారి అందరిని కూడాను ఒక రాజు మూడు ప్రశ్నలు వేస్తూ వచ్చేటువంటి వాడు.
0: One king used to ask 3 questions of all people who came to him.
1: మొదటి క్వశ్చన్ ఎవరు శ్రేష్ఠుడు అనేటువంటిది.
0: ఫస్ట్
1: రెండవది ఎట్టి కాలము శ్రేష్టమైనటువంటి కాలము అని. మూడవది ఏ కార్యము శ్రేష్టమైనటువంటి కార్యము అని. ఎట్టి కార్యము శ్రేష్టము, ఏ కాలము శ్రేష్టము, ఏ వ్యక్తి శ్రేష్టము, ఈ మూడింటిని కూడా తాను తెలుసుకోవటానికి చాలా పరితపిస్తూ ఉండేటువంటి వాడు.
0: The first question which the king used to ask was, who is the best of people? The second was, what is the best amongst the times? The third was, of all things, of all works, type of action, what is the best action? The king was very anxious to know, what is the best type of work, what is the best time, and who is the best person?
1: కానీ ఎంతమంది ఎన్ని రకములైనటువంటి జవాబులు చెప్పినప్పటికీ ఆ రాజునకు సంతృప్తి కలిగేటువంటిది కాదు.
0: These people used to give different kinds of answers, but the king was never satisfied.
1: ఒకనాడు విహారార్థమై అరణ్యమునకు వెళ్ళాడు.
0: One day he went to the forest in order to have some pleasure.
1: పర్వతములు, కొలనులు, వృక్షములు పరికించుతూ ఏదో అలసిపోయి ఏదో ఒక తెల్లగా ఒక ఆశ్రమం కనిపించేటప్పటికి ఆ ఆశ్రమం చేరుకున్నాడు.
0: He was moving about the hills and the lakes and the trees, and after having looked at them, he felt a little tired. Then he found at some distance a white ashram. He wanted to go there and take rest. He went to the ashram.
1: ఇతను ఈ మహారాజు ఆశ్రమంలో చేరేటప్పటికి ఆశ్రమ వాసి అయినటువంటి ఒక సాధువు పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుండినాడు.
0: By the time this king reached the ashram, the sadhu who was living in the ashram was giving water to various flower plants.
1: కానీ ఈ రాజు అలసి వచ్చటము తాను గమనించాడు. తక్షణమే తాను పోస్తున్నటువంటి ఒక పాత్రను ఒకచోట పెట్టి ఈ సాధువు పరిగెత్తి వెళ్లి తనకు చల్లటి నీరును, తీయటి పండును అందించాడు.
0: This sadhu found that the king came there rather tired. He saw that. So he at once kept the vessel with which he was pouring water in the plants, ran up to the king and gave him cool water and sweet fruits.
1: ఈ లోపలనే ఏదో ఒక వ్యక్తికి దేహమంతా గాయములు తగిలి కొంతమంది సాధువులు ఆ వ్యక్తిని ఆ ఆశ్రమానికి ఎత్తుకుని వచ్చారు.
0: At that time, another individual was brought by other sadhus to the same ashram, and that individual was wounded all over his body.
1: ఆ యొక్క వ్యక్తిని తెచ్చిన తక్షణమే తాను చక్కని శుద్ధమైనటువంటి జలముతో ఆ గాయములంతా కడిగి అతనికి కొన్ని రకములైనటువంటి యొక్క ఈ చెట్టు మూలికల ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఔషధములు వేసి అతని ఉపశాంతి నిమిత్తమై చక్కని బోధలు చల్పుతూ అతని దగ్గర కూర్చొని మనశ్శాంతి నిమిత్తమై అతనికి చక్కని ఉపదేశములు అందిస్తూ వస్తున్నాడు.
0: As soon as he saw the individual being brought into the ashram, he took some pure clean water and washed all the wounds, and he had some herbs of various trees with which he could cure those wounds. He gave him the herbs and he sat by his side and he was telling him various good things so that he might cause him rest and peace of mind.
1: సాధువు యొక్క చల్లని మాటల చేత అతని బాధలంతా కూడా మర్చి చక్కగా నిద్రించాడు.
0: By listening to the soft words of this sadhu, this wounded person forgot all his pain and he slept away.
1: తక్షణమే ఈ మహారాజు కాలాతీతమైనది, నేను ఇంక నా గ్రామమునకు వెళ్ళొస్తానని సాధువుకు కృతజ్ఞత చెప్పే నిమిత్తమై సాధువు దగ్గరకు వచ్చాడు.
0: The king came to the sadhu with a view to tell him that it is now time for him to go back to his place, and he just wanted to express his gratitude to the sadhu.
1: సాధువు చక్కగా ఆశీర్వదించి అతను ఇంక వెళ్లి రావచ్చునని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఈ మహారాజునకు తనలో మెదులుతున్నటువంటి ఈ మూడు కోరికలు ఈ సాధువునేమైనా అడిగితే చెప్తాడా అనేటువంటి ఉత్సాహంతో తిరిగి అతని దగ్గర ఈ మూడు కోరికలు కూడాను వెలువరిచాడు.
0: The sadhu blessed the king and said, yes, now you can go back. But the king had the three questions which he was asking everyone, troubling him. He thought, if I put the three questions to the sadhu, maybe I will get the correct answers. And he asked the three questions.
1: ఈ యొక్క ప్రశ్నకు సాధువు చెప్పాడు, ఇంతవరకు జరిగింది కదా, ఇంతవరకు జరిగినటువంటి యొక్క క్రియ లోపల నీ మూడు క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఉన్నాయన్నాడు.
0: సాధు రిప్లైడ్, yes, in what you have seen till now, in what has gone on till now, the answers to your three questions are contained.
1: ఈ మహారాజుకు ఏమాత్రం అర్థం కాలేదు. స్వామి, నేను కొంతవరకును అమాయకుడిగా ఉంటున్నాను, ఇది ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో ఏది ఈ మూడు క్వశ్చన్ కు ఆన్సర్ సరిగా ఉంటున్నావో తమరు విశదీకరించి చెప్పాలి అని ప్రార్థించాడు.
0: ది కింగ్ డిడ్ నాట్ అండర్స్టాండ్, దేర్ఫోర్ ది కింగ్ ఆస్క్ ది సాధు, ఐ డూ నాట్ సీమ్ టు బి సఫిషియెంట్లీ షార్ప్ యాస్ టు బి ఏబుల్ టు గెట్ ది ఆన్సర్స్, ఐ రిక్వెస్ట్ యూ టు ఎక్స్పాషియేట్ అండ్ ఎక్స్పాండ్ దెమ్ అండ్ గివ్ మీ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది త్రీ క్వశ్చన్స్.
1: నీవు ఆశ్రమానికి వచ్చే సమయం నందు నేను పూల మొక్కలకు నీరు పోస్తున్నాను, అది నా కర్తవ్యం.
0: At the time when you came to the ashram, I was watering the flower plants. That was my duty.
1: Kani atti kartavya karmanu aacharinche samayam nandu neevu ashramaniki vachchavu. Kanuka vachina tachaname naa kartavyanni akkada petti tirigi ashramaniki vachinatundi aditi abhyagatanu aadarincheetundi naa prathama kartavyam. Kanuka vachanu neeku challani neeru tiyani pandlu ichanu neeku shrama teerchanu.
0: At the time when you entered the ashram, I was giving water to the plants. But as soon as you came to the ashram as a guest, my duty was to receive you. So I stopped watering the plants. I came to you, I gave you clean water and I gave you good sweet fruits.
1: Ninnu kontha varaku shanti parche samayamunde inkoka oka badalato vachinatundi vyakti akkada cheraadu. అతని బాధలను నివారించేటువంటి నిమిత్తమై నా యొక్క కర్తవ్యాన్ని నేను అక్కడ నిర్వర్తించాను.
0: వైల్ రిలీవింగ్ యూ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ యువర్ టైర్సమ్నెస్, దేర్ కేమ్ అనదర్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సమ్ గ్రేట్ ట్రబుల్స్. దేర్ ఫోర్ ఐ గేవ్ అప్ ది డ్యూటీ ఆఫ్ సర్వింగ్ యూ అండ్ ఐ వెంట్ టు దట్ ఇండివిజువల్ హూ ఇస్ హ్యావింగ్ సమ్ ట్రబుల్.
1: కనుక ఎవరు మన దగ్గరికి వచ్చి మన యొక్క సేవను కోరుతారో వారు శ్రేష్టమైనటువంటి వ్యక్తి. ఇంకా కార్యం ఏమిటి అంటావా, నా యొక్క కర్తవ్యం లోపల ఏ కాలమునందు మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే మనకు శ్రేష్టమైనటువంటి కర్మ. ఇంకా కాలమునందు ఏది మంచి కాలం అంటావా, వర్తమానమే మంచి కాలము. భవిష్యత్తు ఎక్కడో చేరుకొని ఉంటుండాలి, మనకు కంటికి కనిపించినటువంటి యొక్క పరిస్థితిలో ఉంటుండాలి, కంటికి కానరానటువంటి పరిస్థితిలో ఉంటుండాలి. కనుక అట్టి భవిష్యత్తును మనం విచారించి ప్రయోజనం లేదు. ఇంకా గడిచిపోయినటువంటి దానిని మనం విచారిస్తామంటే గడిచిపోయిన చూచే పంపించాము, దానిని విచారించనక్కర్లేదు. కనుక జరుగుతున్నటువంటి దానికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. కర్తవ్యాన్ని మనం చక్కగా నిర్వర్తించడము, ప్రస్తుత కాలమును పవిత్రము చేయటము, మన యొక్క అతిథి అభ్యాగతను ఇంటికి వచ్చినటువంటి వారిని మంచి మాటతో మంచి పలుకుతో మంచి గౌరవంతో వారిని ఆదరించటము, ఈ మూడే సరైనటువంటిది. మన దగ్గరికి వచ్చినటువంటి వాడు మంచివాడు ఎవడైనా సరే. ఇంకా నీవు చేసే కర్తవ్యం ఎత్తిదైనా పర్వాలేదు, కర్తవ్యం ప్రధానమైనటువంటిది కనుక నీవు అది మంచిదిగా నీవు చూచుకో. వర్తమానం, ఈ వర్తమానం మనం చేసినప్పుడే ఈ భవిష్యత్తుకు తగినటువంటి భద్రత కలుగుతుంది. కనుక ఈ మూడు పవిత్రమైనటువంటివి అని అతను ఆన్సర్ చెప్పాడు.
0: Whoever comes seeking service from you, he is the best of individuals. At that time, whatever service you can do to that person and give him satisfaction, that will be your duty and that is the best of work that you can do. The time, the present time, right now, when you can do something useful is the best of times. Future is something which you do not see. Your eyes cannot perceive what the future is going to be. Therefore, you should not care for the future. Past has gone. You can do nothing about the past. Therefore, you should not regard past as the best of times. Of all the three, the present time, which you can use well, fulfilling your duty in serving the person who comes to you and whoever comes to you seeking your service, these are the three best things and these are the three answers to your questions.
1: ఈ యువకులుగా ఉన్నటువంటి ఈ సమయమునందు ఈ వర్తమానమునందు మీ కర్తవ్యం ఏమిటి? ఒకవైపున తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను ప్రసన్న హృదయులుగా గావించి మీ యొక్క విద్యాభ్యాసయందు ఎట్టి ఉడుదుడుకులకు కూడా మీరు చేరకుండా మీరు ఏ యొక్క కార్యమునందు మీరు కాలిడినారో ఆ కార్యమును సక్రమమైనటువంటి రీతిలో సాధించడానికి మీరు పూనుకోవాలి. ఈ సక్రమమైనటువంటి రీతితో సాధించటము సరి అయినటువంటి కర్మ. ఈ కాలమునకు మీరు కొన్ని రకములైనటువంటి నీతి నిజాయితీల యొక్క తత్వముతోపల గుణమును పోషించుకోవటము, ఇది సరి అయినటువంటి యొక్క టైం. అయితే ఇంకా చేయవలసినటువంటి ఏమిటంటే తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవమే కాకుండా వారికి సార్థక నామాన్ని అందించడమే కాకుండా మన భారతదేశం యొక్క భవిష్యత్తును కూడాను సంస్కృతిని కూడాను పునరుద్ధరించడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: At this young age of yours, that is the right now, the present time, you should recognize that as the most important time. You must fulfill your duty, which is the best of work that you can do. What is that duty? Your duty is to respect your mother and father. Your duty is not to take a bad path. Your duty is also to do whatever work you have undertaken to do in the best possible manner. You have to understand, therefore, that this time is the best of time. Your duty is the best of duty to your mother and father. Your best of work is to do the work that you have undertaken in the best possible manner. Therefore, in doing such good work, you will not only do the best of things, you will also serve your country in the best possible manner.
1: Kanukare. ఈ డిసిప్లైన్, డివోషన్, డ్యూటీ ఈ మూడింటిని మనం సరి అయినటువంటి రీతి లోపల ఈ వయసు లోపల భద్రపరచుకోవాలి.
0: Therefore, these three things, discipline, devotion and duty, at this right age of yours, you must take great care and strengthen these three things.
1: కనుక మనము కాలములో ఏది కాలము మంచిదంటే నిజంగా ఈ యొక్క వయసు ఎంత పవిత్రమైనటువంటిదో చెప్పడానికి సాధ్యం కాదు. ఈ పవిత్రమైనటువంటి వయసు లోపల అపవిత్రమైనటువంటి మార్గములు మనం త్రొక్కటం చేత మన జన్మము చాలా అల్లకల్లోలమైనటువంటి స్థితిలో అల్లాడిపోతుంది. ప్రస్తుతం మీకు తెలియదు, కానీ భవిష్యత్తుకు ఈ విధమైనటువంటి యొక్క జీవితం తిరిగి రామంటే రాదు. కనుక ఉన్నటువంటి ఈ కాలమును పవిత్రమనరించుకునే నిమిత్తము మీ యొక్క గుణములు పరిశుద్ధమైనటువంటివిగా పెట్టుకోవటానికి ఈ లోకమునకు భారతదేశమునకు మన యొక్క మనస్సు, బుద్ధి, దేహము కూడాను త్యాగం చేయటానికైనా సంసిద్ధులుగా ఉండేటువంటి యొక్క పరిస్థితికి మీరు సంసిద్ధులు కావాలి.
0: సో వి ఆస్క్ అవర్ సెల్ఫ్స్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్? ది బెస్ట్ ఆఫ్ టైమ్ ఈస్ ది ప్రెసెంట్ టైమ్. ది ఏజ్ ఇన్ విచ్ యు నౌ ఆర్ ఈస్ ది బెస్ట్ ఆఫ్ టైమ్. Therefore, you must do sacred things in this age. You should not do bad things in this age of yours. If you do bad things, your future life will become an utter confusion. You are not likely to realize it. In fact, in future, if your life is not properly guided, this present life will not come back to you again. So, you must attach importance to good qualities. Your mind, your intelligence, your body and all your strength must be used for this purpose and for bringing glory to your country.
1: అట్టి పవిత్ర కార్య నిమిత్తమై వచ్చినటువంటిదే దేహం కాని కేవలము దేహం పుట్టింది దేహం పోతుందని ఈ దేహమును అలక్ష్యం చేయటము మన యొక్క ఇది కానేరదు. మానవత్వానికి అది సరి అయినటువంటి యొక్క పవిత్రత ఎట్టిదనగా దేహమును కాపాడుకోవాలి. ఎంతవరకు మన యొక్క లక్ష్యం ఎంతవరకు ఆ లక్ష్యమును చేరేంతవరకు కూడాను దేహం భద్రమైనటువంటిదిగా ఉంటుండాలి. అంతేకాని దేహంపైనే లక్ష్యం పెట్టి మన లక్ష్యాన్ని విసర్జించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం ఇది సరైనటువంటిది కాదు.
0: దిస్ బాడీ ఈజ్ అ సేక్రెడ్ బాడీ. ఇట్ హాస్ కమ్ టు యూ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ పర్పస్. Therefore, you should not neglect it. You should not think, oh, this is born, it is anyhow going to die, therefore let me not care for it. This is not right. You must protect it. How far should you protect it? You should protect it until you are able to reach the destination that is destined for you with the help of this body. You should not waste your life in any other manner.
1: మంచి చేసినా చెడ్డ చేసినా దేహములు కట్టకడపటకు విసర్జించక తప్పదు. ఎట్టివారి దేహమైన లోకము లోపల అశాశ్వతమే, కాని మనం ఉన్నంత వరకు కూడాను ఈ దేహమును తగినటువంటి శాశ్వత కీర్తిని అందుకోవాలి. కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చడమే ఆడుమురా. మంచి సత్కీర్తితో ఒక 5 మినిట్స్ మనం జీవించినా కూడా చాలు. అపకీర్తులతోపల 50 ఇయర్స్ మనం జీవించి కూడా ప్రయోజనం లేదు.
0: Whether anyone does good or bad, it does not matter. The body of all persons has to perish. every body of every person is temporary and it is bound to perish. It is not a permanent body. Therefore, it's much better you live as a swan. What is the point in living like a crow? It's good to live like a swan and a glorious life even for 5 minutes. What is the use of living a wasteful life like a crow even for 15 years?
1: Prahladur cheppadu. Chetularanga Shivuni Pujincharani. Noru Navanga Harikiti Nuduvareni. Dayayu Satyambu Dharanilo Talupadeni. Kaluganetiki Talula Kadupucheta.
0: Prahlada had said, with all your hands, use them to the fullest extent to perform puja to Shiva.
1: Satkaryam. Pavitramena karyam.
0: Use your hands to do sacred tasks. All the time you must use your hands to do sacred tasks. Similarly, you must use your mouth for uttering the name of the Lord, Hari. And if you cannot show kindness, if you cannot show truth, what is the use of being born? Such a birth is simply to ruin the mother's health.
1: Kanuka atti talli garbhamunandu janminchinatvanti yokka putrudu aa talli garbhamunu santrupti parche nimittamu kontha varaku manam krutagnata choopali. Mana yokka runamulu nalugu untunnayi. Matru runamu, pitru runamu, deva runamu, rishi runamu. ఈ నాలుగు రుణములు కూడా తీర్చుకునే నిమిత్తం ఈ పవిత్రమైన దేహం వచ్చింది. తల్లి ఎంత కష్టపడి తన రక్తమును, తన యొక్క ఆహారమును, తన సర్వస్వాన్ని కూడాను కుమారునికి దారబోస్తుంది. అట్టి తల్లికి కృతజ్ఞత చెప్పాలి. తండ్రికి పోషించి పెద్ద చేసి విద్యాభ్యాసం కల్పించి తగినటువంటి యొక్క సదుపాయాలను కూడా చేయించినటువంటి తండ్రికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మము మనకు రావటము మహర్షుల యొక్క ఆశీర్వాదము. కనుక వారికి కృతజ్ఞత చెప్పాలి. ఇట్టి అన్నింటికి కూడాను మూలాధారమైనటువంటి వాడు దైవము. కనుక దైవమును కృతజ్ఞత చెప్పాలి. ఏదో ఒక చిన్న ఉదాహరణము.
0: To have been in the mother's womb and to have given her so much trouble and to be born, you must do things in such a way that you will satisfy her. You must show her gratitude. We have 4 kinds of debts in this world. Debt to your mother, debt to your father, debt to the rishis, debt to the God Almighty. Now, so far as the mother is concerned, she has given you blood, she has given you her strength, and she has been responsible for your birth. You must return this debt by showing respect for your mother. The father, he helps you, he gives you money, he protects you, he puts you through various educational processes. You must show your gratitude to the father. The rishis, they have given you the birth of a man, they have given you human qualities. You should show your gratitude. Lastly, God, He has made all these things possible. You must show your gratitude to Him.
1: మన భారతదేశమునందు పశుబలి అనేటువంటిది కొన్ని ఉండేటువంటిది.
0: In our country, in India, there is what is called sacrifice of a pashu or an animal.
1: భూతబలి అని కూడాను ఉండేటువంటిది దీనికి.
0: There is also a name, భూతబలి, that is, you sacrifice a bhuta or a life.
1: బలి అనగా మన యొక్క లోకార్థమునందు మనం చక్కగా విచారణ చేసినప్పుడు దానిని హింసించటము అనుకుంటున్నాం. కాదు, బలి అనగా సుంకము.
0: ఇన్ ఆర్డినరీ పార్లెన్స్ దిస్ వర్డ్ బలి కన్వేస్ టు అస్ ది మీనింగ్ దట్ వీ కిల్ ఆర్ సాక్రిఫైస్ ది యానిమల్. నో, బలి మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్యాక్స్.
1: ఇప్పుడు మనము ప్రతి ఒక్క మానవుడు కూడాను కరెంటుకు ట్యాక్స్ కడుతున్నాం, నీటికి ట్యాక్స్ కడుతున్నాం, రోడ్డుకు ట్యాక్స్ కడుతున్నాము. ఈ విధమైనటువంటివంతా కూడా దేనికోసం కడుతున్నామంటే కరెంటుకు ట్యాక్స్ కట్టడం వల్ల ఎక్కడో మనకు అందలానటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి కరెంటును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. మన జలము ఎక్కడో మనకు అందుబాటుకు దూరంగా ఉన్నటువంటి జలమును మనకు అందుబాటులోకి తెప్పించినారు కనుక దానికి ట్యాక్స్. అదే విధముగానే భూత బలి అంటే మనము దేవతలంతా కూడాను మనకు పవిత్రమైనటువంటి మానవత్వాన్ని అభివృద్ధిపరిచి మానవత్వాన్ని అందించి వారు ఈ విధమైనటువంటి పవిత్రమైన జన్మం లోపల ప్రవేశపెట్టారు కనుక వారికి మనం అందరానటువంటి ఆనందమును, అందరానటువంటి సుఖమును, కొందరానటువంటి యొక్క స్వర్గతత్వమును మనము పొందించే నిమిత్తమై ఈ మనం చేసేటువంటి సాధనలు అనేటువంటిదంతా కూడాను భగవంతునికి సుంకంగా చేసుకోవటం నిమిత్తమై దీనికి భూత బలి అన్నారు. అనగా దైవమునకు అర్పితం చేయటమే దీనికి భూత బలి అని సరియైన అర్థం.
2: man pays various kinds of taxes. Tax is the meaning for the word bali. Man pays a tax for electric current. Man pays tax for water. Man pays tax for using the roads. Why? We ask ourselves the question. We pay tax for electric current because the current that is available at some distant place is brought to us and is given to us for use in our houses. Similarly, water that is available in some distant tank is brought to us and given to us for use in our houses. So we pay tax. We use the roads. So we pay tax. Therefore, Bhutabali means gods have given us this sacred birth. Gods have given us the possibility of understanding the nature of the divine Atma, to have bliss and so on. So we have to pay, by way of sadhana, by way of devotion, our tax to gods in return to the good they have done to us.
1: Kanuka prati manavudu kodanu sukamu, santoshamu, shanti, anandamu kavalanukuntunnadu. Kanuka ee anandamunaku mana sadhana tax, mana sukamunaku mana yokka prarthana tax, మన యొక్క సౌఖ్యానికి మన యొక్క ధ్యానం ట్యాక్స్. కనుక ఇవన్నీ కూడా నువ్వు ట్యాక్స్ల మాదిరి ఇచ్చి మనకు అతి దూరంలో ఉన్నటువంటి యొక్క సచ్చిదానందం, నిత్యానందం, బ్రహ్మానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం అనేటువంటి అట్టి ఆనందమును పొందే నిమిత్తమై మనము సత్ప్రవర్తన, సదాలోచన, సచ్చింతన, సద్గుణములు ఇలాంటివంతా కూడా మనం చేసినప్పుడు ఇవన్నీ అతనికి అందించి వాటిని మనం పొందుకునే నిమిత్తమై.
2: మ్యాన్ వాంట్స్ పీస్, మ్యాన్ వాంట్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ బ్లిస్. Man wants these various things for himself. How is he going to get it? You will have to pay tax by way of meditation if you want to get peace. You will have to pay tax by way of prayers if you want to have bliss. And you have to do various types of sadhana in order to get these good things for yourself. If you want to get them from the Sachidananda Swarupa, if you want to realize what Brahmananda is, you have to have various kinds of meditation, jhana, prayer, satsanga and so on. This is the tax you have to pay for the good things that can be brought to you from distance and given to you.
1: కనుక మనం ఏది కావాలని కోరుతున్నామో దానికి ఏదో కొంత మనం చెల్లించక తప్పదు.
2: సో in order to get what you desire, what you want, you have to in return pay something.
1: కనుక మనం ఈ జన్మం వచ్చినందుకు భగవంతునికి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి యొక్క సరెండర్ ను అందించి అతని దగ్గర నుంచి కూడాను పవిత్రమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించుకునే నిమిత్తమై ఈ యొక్క పవిత్ర మార్గములంతా కూడాను పెద్దలంతా ఏర్పరిచారు.
2: Since we have got this particular birth, we have to give to God by way of surrendering, a hearty surrender, and realize the sacredness and the bliss from Him in return.
1: Kani eenaadu manamu bhakti bhakti bhakti antunname kani bhakti ante emito kuda artham kaani paristhiti lopala bhakti bhakti bhakti ani manamu uchcharinchukuntu kuda kaalam vyartham chestunnam.
2: Today we talk of bhakti or devotion. We simply go on uttering the word bhakti or devotion without even understanding what really bhakti or devotion signifies.
1: Kani ee naadu nijamainatundi bhakti emanaga kashtamu raani sukhamu raani sarvam kudanu naa manchi nimittamai prati okkati kudanu bhagavantuni yokka anugraha varaprasadame aneetundi yokka ekatvaniki manamu samsiddhulai untundali.
2: What is true devotion? True devotion is, does not matter whether you are in troubles, does not matter whether you are happy and free from troubles. To recognize that whether it is trouble or good, whatever comes to you is only by grace of God and it is for your own good. This realization of oneness, whether it is trouble or happiness, this is true devotion.
1: మనము ఏమి చేసినా కూడాను మన ఫలితము మన కర్మను అనుసరించే ఉంటుంటాది.
2: Whatever we may do, the result will simply depend upon our own karma or action.
1: Neevu oka office lo full time ni work chestiva neeku full pay istuntadu kaani half time work chestiva neeku half pay istuntadu kaani ee naadu manchi full devotion ledu part time devotion ga untundadi dani valla nu chesedi part time adigedi full pay etla isthaniki veel avutundi.
2: In an office, if you work full time, you will get full pay. If you work only for half time, you will get half pay. On the contrary, today, in the matter of devotion, what we show is only part-time devotion. And we want full results and full pay in return to our part-time devotion. How can we get it?
3: కనుక మనము మనసు అంతో ఇంతో ఇచ్చి మనము ఫుల్ పే అనుగ్రహం అనేటువంటిది కావాలంటే అతను ఇవ్వడు. కనుక నీవు పూర్తి నీ హృదయపూర్వకంగా నా హృదయవాసి నీవు, నీ యొక్క తత్వం వలనే ఈ జీవితం చెదులుతూ ఉంటుండాలి, కదులుతూ ఉంటుండాలి. కనుక నా యొక్క హృదయవాసి నీవు, నా యొక్క ఆత్మస్వరూపుడే నీవు, నా యొక్క సర్వస్వము నీవు అనేటువంటి దీని కింద సంపూర్ణమైనటువంటి దీని కింద అర్పితం చేసుకున్నప్పుడు నీ యొక్క సంపూర్ణ బాధ్యతలంతా కూడాను తాను తప్పక చూసుకుంటాడు. ఇందులో ఎట్టి సందేహము లేదు. ఇచ్చి చూడండి, అనుభవించండి.
0: ఇఫ్ యూ గివ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్, షో ఓన్లీ పార్ట్ డివోషన్ అండ్ ఆస్క్ ఫర్ ఫుల్ రిటర్న్, ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ లైక్ ఆస్కింగ్ ఫర్ ఫుల్ పే. హౌ కెన్ యూ గెట్ ఇట్? ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యూ సరెండర్ విత్ ది ఫుల్నెస్ ఆఫ్ యువర్ హార్ట్, ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఎవ్రీ మూవ్మెంట్ ఆన్ యువర్ పార్ట్, ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఈజ్ బై గాడ్స్ గ్రేస్, దెన్ ష్యూర్లీ ది ఫుల్ రిటర్న్, ఫుల్ గ్రేస్ విల్ బి గివెన్ టు యూ బై గాడ్. యూ ట్రై అండ్ సీ ఇట్, యూ విల్ గెట్ ఇట్.

0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana swayamga satchit ananda swarupudai undinappatikini. Atti satyanni gurtinchukoleka. సచ్చిదానంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బైయింగ్ హిమ్సెల్ఫ్ బై ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్, బట్ యెట్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: తన యొక్క తత్వం తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ that he thinks of the world alone, he thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences and enjoys himself.
1: Vishwani visvasinchatam, Vishnu visvasinchatam, ee ajnaname annintikini moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga తానే విష్ణుస్వరూపుడై ఉండి కూడాను తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హిమ్సెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా నీటిని పాచి కప్పినట్టుగా సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
1: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది. అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, just as the cloud covers the very sun and light,

0: కాని పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When you remove the husk, you will get the grain, paddy.
0: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
1: When once you remove the moss, you will find the water.
0: మేఘమును కదిలిపోగానే సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తుంటాడు.
1: As clouds pass off, you will find the brilliant sun.
0: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
1: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
0: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
1: What do you mean by this ignorance?
0: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
1: It is just the counter thought that is taught.
0: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
1: In fact, ignorance and wisdom are not separate.
0: The action, reaction, sound and resound.
1: Their action and reaction, sound and resound.
0: జ్ఞానమే లేకుండినా అజ్ఞానమే లేదు.
1: When there's no wisdom, there's no ignorance in fact.
0: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
1: Because of wisdom, you find ignorance following it like a shadow.
0: కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
1: But we are following the shadow, but we are not following the form of the truth.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాడు.
1: In fact, it is this ignorance, the shadow, that goes forth, proceeds ahead of all of us.
0: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
1: A very good example so as to be easily understood by all.
0: సూర్యోదయమైంది.
1: Its sun has already
0: risen. నీవు సూర్యుని వైపున దృష్టి తిప్పినప్పుడు,
1: when you look towards the direction of the sun,
0: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
1: You don't see your own reflection.
0: నీవు ముందు ప్రతిబింబం వెనుక వస్తుంటాడు.
1: You will be in the front and the shadow will be behind.
0: కాని సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపున నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాడు.
1: On the other hand, if you walk opposite to the direction of sunlight towards the west, your shadow will be in the front.
0: దానిని వెనక వేయాలని నీవు ఎంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాడు.
1: By all effort, you cannot brush it aside and put it behind. It runs forward.
0: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటుంది.
1: దో వీ వాంట్ టు రన్ ఫాస్ట్ ఇట్స్ ఓన్లీ అవర్ స్లిప్పర్ దట్ గోస్ ఫోర్త్ ఫస్ట్.
0: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
0: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ విత్ ద ఫీట్ ఇట్ ద స్లిప్పర్స్ గో ఫ్రంట్ ఆర్ ఎల్స్ దే డోంట్ మూవ్ అట్ ఆల్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
1: లైక్ వైజ్
0: కనిపించనే కనిపించదు.
1: లైక్ వైజ్ when we look to God, who is awareness, bliss, naturally the ignorance will fall behind.
0: దైవమును విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తుంటాడు.
1: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
0: కనుకని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధతాని. ఓ మానవుడా, అజ్ఞానమనే నిద్రలో నీ ఉంటున్నావు.
1: ఓ మ్యాన్, యు ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
1: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ ట్రావెలింగ్.
0: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
1: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
0: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
1: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
0: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
1: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రెమ్ట్.
0: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
0: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
1: ఎ ప్రెసిడెంట్ డ్రెమ్ట్.
0: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
1: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రెమ్ట్.
0: ఆ కలలు ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
1: There he saw many of the meaningless things.
0: కానీ ఆ ప్రెసిడెంట్ కాని ప్రైమ్ మినిస్టర్ కాని స్వప్నంలో నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను.

0: అనేటువంటిది తెలియదు దానికి.
1: బట్ దేర్ ఇన్ ఎ డ్రీమ్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్ నార్ ద ప్రైమ్ మినిస్టర్.
0: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ డ్రీమ్డ్ దట్ యాజ్ ఇఫ్ హీ వాస్ డూయింగ్ సమ్ షాపింగ్ ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: విశ్వసిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ కన్సిడర్స్ ట్రూ.
0: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యం అతనికి గుర్తింపచేస్తుంది.
1: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ హీస్ ద ప్రెసిడెంట్ దట్ ఇస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
0: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
1: సో దేర్ ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్ నేమ్లీ సచ్చిత్
0: ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
1: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: అన్నింటికి దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
1: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
0: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటం చేతని ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది.
1: బికాస్ యూఆర్ ఇన్ ద స్లీప్.
0: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
0: ఇది అంతా ఇక్కడ స్వప్నమే.
1: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
0: ఇది ఏ అజ్ఞానం.
1: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
0: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ ఎక్వైర్.
0: జ్ఞానం అంటే ఏంటి?
1: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఈజ్ విజ్డమ్.
0: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
1: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
0: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
1: దే వర్షిప్ గాడ్.
0: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
1: దే థింక్ ఆఫ్ గాడ్.
0: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
1: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
0: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
1: So long you think of God, you are different from God.
0: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
1: So long you want him, you are separate from God.
0: మీరు ఇరువురు కూడాను ఒక్కటి కావాలి.
1: Both of you should become one.
0: అది ఎప్పుడు కావచ్చు?
1: When is it possible?
0: నిన్ను నీవు అర్పితము గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
1: When you offer yourself totally, you become one with him.
0: I and you are one.
1: I and you are one.
0: Tatvam asi.
1: Tatvam asi, that the word.
0: Aham Brahmasmi.
1: Aham Brahmasmi, I am Brahman.
0: Tanam tanu arpitam gavinchukunnatundi vanike iddaru lekunda okkati gane ayipothundi. Bhagavantudu tanu okkade ayipothadu.
1: The one who offers himself totally becomes one with God.
0: Antavaraku bhagavantudu bhagavantude, bhaktudu bhaktude.
1: Till then, God will be God and human.
0: నీవు నీవే, దేవుడు దేవుడే.
1: And you and God are separate.
0: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
1: So if you think that I should be one with God, you should offer totally yourself.
0: సర్బత్తు లోపల చక్కెర కలిపినాము.
1: Supposing you have mixed sugar in sharbat.
0: కానీ ఆ చక్కెర షర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
1: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్.
0: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
1: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
0: రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ బికమ్ వన్.
0: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
1: దో దే ఆర్ యునైటెడ్,
0: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
1: This human life which identifies with the body,
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక ఇంద్రియమును కూడాను దీనిని అర్థం చేసుకోనలేవు.
1: Senses of the human body cannot comprehend.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి ఒక బుద్ధి తత్వం కూడాను దీనిని అర్థం చేసుకోలేదు.
1: The intellect of the human life cannot reach anywhere.
0: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
1: Therefore, the divine principle transcends human intellect.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
1: Here is a tumbler.
0: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉంది అనుకోండి.
1: You have fruit juice there.
0: పండరసం నాకు అలవాటు లేదు.
1: Swami doesn't take any fruit juice.
0: కానీ పండరసంగా భావిస్తున్నాం.
1: But you consider fruit juice.
0: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
1: Fruit juice is here in this tumbler.
0: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్ కు తెలియదు.
1: But the tumbler does not know the taste of the fruit juice.
0: Tumbler ninduku untundadi pandarasam.
1: Though fruit juice is in full.
0: Kaani tumbler ku deeni ruchi teliyadu.
1: Tumbler doesn't know the taste.
0: Deento oka straw veyandi.
1: Put there a straw.
0: Ee straw vesi nee note lopala pilchukunnavu.
1: With the straw you draw the juice.
0: Aa straw ninduku sharbat aa yokka pandarasam pothundadi.
1: the fruit juice flows through this,
0: కానీ
1: this
0: straw. ఆ స్ట్రా కూడా దాని టేస్ట్ తెలియదు.
1: Even the straw does not know its taste.
0: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుప తీప అని అక్కడ మాత్రం తెలుస్తుంది.
1: As it goes to the tongue, it will know whether it is sour or sweet.
0: అదే విధంగానే
1: లైక్వైజ్
0: మన దేహమే ఒక టంబ్లర్.
1: Our body is a tumbler.
0: దీనిలో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు ఆ రసం ఉంటుండాలి.
1: The essence of the divinity, fruit juice, is there.
0: దేహానికి తెలియదు.
1: But the body, the tumbler, doesn't
0: know. ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
1: We experience through the senses, namely the straw.
0: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
1: The senses, the straw also does not know the taste.
0: బుద్ధి అదే జిహ్వ.
1: It is the intellect, the tongue.
0: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
1: ఇట్ ఇస్ చైతన్య హు స్టేటెడ్ దిస్.
0: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేత్వం.

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం, ఓ నాలుక రసము నెరిగినటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి, విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి,
1: ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ద డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్.
0: ఈ నామం నీవు చింతించు.
1: యు థింక్ ఆఫ్ దిస్ గాడ్స్ నేమ్.
0: ఇది అరిగిపోయేది కాదు.
1: ఇట్ కాంట్ బి డైజెస్ట్.
0: అరిగిపోయేటువంటిది కాదు.
1: ఇట్ వన్ మెల్.
0: కదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ మూవ్.
0: మెదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడా మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
1: ఇట్ గివ్స్ యూ ఆల్ ద స్వీట్నెస్ టు అవర్ హార్ట్ బీయింగ్ సెల్ఫ్లెస్ అబ్సల్యూట్లీ అండ్ ప్యూర్ అండ్ స్వీట్.
0: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
1: Therefore man today is worshipping God completely different from him.
0: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
1: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
0: పాలలో నీరు చేరినట్టుగా ఏకమైపోవాలి భగవంతునిలో భక్తుడు.
1: Just as water gets mixed in milk,
0: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
1: For this you don't need any,
0: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
1: You don't need to read any text.
0: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
1: You don't need to go to any teacher.
0: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
1: No penance or meditation are needed.
0: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
1: It's only possible through love only.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
1: It is Vedanta that teaches love.
0: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
1: యు మే డూ ఎనీ నంబర్ ఆఫ్ భజన్స్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ డ్యువలిజం దట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
1: So long you do bhajans, you nod your head in ecstasy.
0: Kani,
1: but
0: hrudayam nirantaram kudanu nindinatvanti dhirasamto.
1: But the heart is full of that essence.
0: Raso vaisaha ani bodhinchinadi upanishattulu.
1: Upanishad's teaching is the essence.
0: Bhagavantudu rasa swaroopude.
1: God is in the form of rasa, the essence.
0: Neevu nirasa swaroopude.
1: God is rasa, the essence. You are nirasa.
0: Nirasattam povalante ee rasattam swikarinchali.
1: So in order to be strong, you have to accept this essence.
0: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
1: వాట్ ఈస్ ది ఆరిజిన్ ఫర్ దిస్ వీక్నెస్?
0: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, యూ బికమ్ వీక్.
0: కాన్షియన్స్ అన్నారు.
1: దట్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఆత్మ.
0: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: బట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ఇట్ ఫుల్.
0: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడా అడ్డు తగులుతూ ఉంటాయి.
1: వీ డోంట్ డ్రా దిస్ ఎసెన్స్ టోటల్లీ బికాస్ ద ఈగో అండ్ అటాచ్మెంట్ కమ్.
0: ఆదిశంకర్లు జైత్రయాత్ర సలిపినప్పుడు,
1: వెన్ వాజ్ ఆన్ ఎ టూర్ టు కాంకర్ ద హోల్,
0: మండన మిశ్రుణ్ణి కూడాను చేరాడు.
1: దేర్ వాజ్ ఆల్సో మండన మిశ్ర దెన్.
0: మండన మిశ్రునుకు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
1: There is heated argument between Shankara and Mandana Mishra there.
0: Evaru gelchidam evaru odipovatam anetundi daniki oka judge undali.
1: A judge is needed to decide.
0: Ee judge ni evariga undali, evaru nirnayinchagalaru.
1: Who can judge properly?
0: Shankaralu vare cheppar.
1: Shankara himself said.
0: Shankaralu telusunu.
1: Shankara no.
0: Trikala gnani.
1: He knows all the three.
0: Mandana Mishra. Nee patri ainatundi okka Ubhaya Bharate manaku iddariki judge annadu.
1: Mandana Mishra, your wife, Ubhaya Bharati, is the judge. See the faith of Shankara.
0: Bhatta vaipane bharya satyam cheppochu kani, marakuru vaipane cheppadu. Kani, Ubhaya Bharati alantidi kadu.
1: Usually wife supports the husband, but Ubhaya Bharati is not of that sort.
0: Bheda rahitamainatundi yokka buddhi Ubhaya Bharati.
1: Ubhaya Bharati has no difference of that type.
0: Nadi, needi anetundi yokka bhinnavipraayamu levu.
1: She has no feelings of mind
0: and time. Adi, idi anetundi yokka tattvamu levu ayamalindu.
1: She doesn't consider this and that.
0: Ekam satyupra bahudavadanti, unnadi okkate satyamu.
1: She believes that in one truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
1: ఉభయ భారతి హాస్ నోన్ ద ట్రూత్.
0: కాబట్టి ఉభయ భారతిని మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
1: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
0: ఇద్దరు వాదించారు.
1: బోత్ ఆర్గ్యూడ్.
0: కడపటికి
1: ఫైనల్లీ
0: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
1: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
0: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా, ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
1: Ubhaya Bharati declared without any hesitation, fearlessly, that Mandana Mishra was defeated. To keep up to the word given, that is the
0: truth.
1: Immediately, Mandana Mishra accepted the state of total renunciation. I am your wife.
0: She too became a
1: renunciant.
0: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒక వైపున, పరతత్వం మరొక వైపున.
1: There is secular knowledge on one side, spiritual knowledge on the
0: other. ఇది ప్రవృత్తి, అది నివృత్తి.
1: One is outward, other is inward.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క సంబంధం అనేటువంటిది అవినాభావ సంబంధంగా నిరూపించింది ఉభయ భారతి.
1: It was Ubhaya Bharati who brought in this coordination between the two.
0: Shadow maadi teeskuntu vachindi.
1: She considered both.
0: Reflection, reaction, resound ga cheptu vachindi.
1: She started teaching that everything is reaction, reflection.
0: Eppudu sanyasasam teeskunnaro veru veru ayipoyaru.
1: The moment they became renunciants, they got
0: themselves. Ubhaya Bharati oka aasamu nirminchukoni akka seelalu maatrame cherchukoni aame varandarkini aatma prabodha salputundadi.
1: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
0: కొంతమంది స్త్రీలతో చేరి ఆమె గంగా నదికి స్నానంకు వెళుతుందని తెల్లవారి.
1: Along with some other women, she went to Ganges to have a
0: ఒక వైరాగ్యుడు అనేటువంటి పేరుతో ఒక
1: a man in the name of total ascetic.
0: ఒక చెట్టు కింద పండుకున్నాడు పాప.
1: Was just lying under the tree.
0: అతను సన్యాసి.
1: He is also an ascetic.
0: కేవలము అది కేవలము ఒక హృదయ సన్యాసం కాదది.
1: Is not one of the heart.
0: కేవలం వస్త్ర సన్యాసం అది.
1: ఈజ్ ఎస్థెటిక్ బై డ్రెస్.
0: కేవలం బట్టలు మార్చుకున్నారే కానీ బుద్ధులు మార్చుకోలేదు.
1: దే జస్ట్ కుడ్ చేంజ్ దే డ్రెస్ బట్ నాట్ దేర్
0: మెంటాలిటీ. మార్చుకున్నారే కానీ గుణములు మారలేదు.
1: దే కుడ్ చేంజ్ గుడ్డలు ఆర్ డ్రెస్ బట్ నాట్ గుణాలు ఆర్ ది క్వాలిటీస్.
0: కానీ ఆ పండుకున్నటువంటి వ్యక్తి తాను నిత్యము నీరు త్రాగే నిమిత్తమై ఒక సొరకాయని ఎండిపోయిన సొరకాయ లోపల నీరు పోసుకొని దాన్ని ఎప్పుడు వాడుకునేటువంటి వాడు. దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
1: దిస్ ఎసిటిక్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ క్యారీస్ విత్ హిమ్ ద బాటిల్ గోడ్ విచ్ ఇస్ డ్రై విత్ వాటర్ ఇన్ సైడ్ అండ్ వాజ్ హైడింగ్ ఇట్ సో దాట్ ఇట్ వుడ్ నాట్ బి స్టోన్.
0: అతనికి సరైన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
1: టు టీచ్ దిస్ లెసన్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ ఫాల్స్ ఎసిటిక్ Ubhaya Bharati told loudly to her associates.
0: Streelara.
1: Women.
0: Chudandi atanu vairagyudu.
1: See, he is a renunciant.
0: Kani.
1: But.
0: Atani ee okka ee surakai idi prakkana petti evaraina dongilistaru emani dani pai inta abhimanam pettukuntunnadu paapam.
1: He has got so much of attachment to this bottle god.
0: Inta nirupayogamainatundi.
1: It's useless.
0: Tuchyamainatundi danini vadalekapothunnadu paapam.
1: It is so low, he is not able to give up.
0: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అనింది.
1: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
0: విన్నాడు ఈ వైరాగ్యం.
1: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
0: ఛీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
1: హీ వాజ్ సో యాంగ్రీ బికాజ్ హీ వాజ్ ఇన్సల్టెడ్.
0: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
1: ఉభయ భారతి వాజ్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
0: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
1: Watching that, he just threw this bottle god across.
0: అప్పుడు ఉభయ భారతి చెప్పింది, అయ్యో పాపము, అభిమానమే అని అనుకున్నాను, అహంకారం కూడా ఉంటుందా ఇతనికి అని.
1: ఉభయ భారతి సెడ్, I thought it is only attachment. He has got this ego.
0: ఈ అహంకారమే లేకపోతే దీన్ని విసిరి నా కాళ్ళపై పడేస్తాడా?
1: In fact, he has no ego. How can he throw it like that?
0: రెండు నిమిషం నిలిచి,
1: he waited there for a couple of minutes.
0: సన్యాసి,
1: he said, oh, ascetic,
0: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
1: You have got this attachment ego on the rise.
0: మంచిది కాదు.
1: It's not proper.
0: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
1: At least you should respect the dress you have put on.
0: కనుక నీవు ఈ అహంకార మమకారములు ఉండినంత వరకు కూడాను నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
1: So long you are bound by this ego in attachment, you
0: cannot
1: be renunciant.
0: పూర్వం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
1: So you have to develop love towards this ఆత్మ.
0: మంచి మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
1: She taught in a very excellent way, in a palatable way.
0: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కడుంది?
1: There is no difference of
0: దేహమునకు స్త్రీలు పురుషులు.
1: It's only the body.
0: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
1: But those of the wisdom don't have any
0: ఏ జాతి భేదములు లేదు.
1: No difference
0: of వర్ణ భేదములు లేదు.
1: No color based on that.
0: ఏ ప్రకృతి భేదములు లేవు.
1: Nothing whatsoever.
0: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాల పైన పడ్డాడు సన్యాసి.
1: This ascetic ran and fell at her feet.
0: అమ్మా, ఎవరు ఈ సత్యాన్ని బోధించేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే ఈ విధంగా సన్యాసులు ఈ విధమైన నటన చేస్తూ పోతున్నారు.
1: As no one there to teach us truth, this has been my behavior.
0: నేటి నుండి మా ఉభయ భారతే నా గురువు అని తాను నమస్కరించాడు.
1: From this day he declared that ఉభయ భారతి is his guru.
0: ఈ విధంగా
1: like this
0: మానవత్వంలో ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినట్టుగా కనిపిస్తుంటారు.
1: In human life it appears as if we follow many spiritual paths. కాశాయ
0: వస్త్రము లేసిన గాని, కంఠమాల ధరించిన గాని, గడగడమని జపమాల త్రిప్పిన కడకు నీ యొద్దకు రావలే బాబా, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
1: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
0: ముక్కు మూసి జపమాచరించినా మ్రొక్కుచు బాగా నిలుచుండినా, మ్రొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిని నన్ను కరుగదు మనసు, దయచేత ధన్యులు కావలెరా, ఎంతటి వారుని దయచేత ధన్యులు కావలెరా.
1: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
0: ఏమి ప్రయోజనం? ప్రాకృతికంగా మనం చేస్తున్నామే కానీ ఈ జపములు ధ్యానములు దయకు సమీపమయ్యేటువంటి యొక్క స్థితిని మనం పొందగలుగుతున్నామా?
1: We chant
0: భగవంతుని యొక్క ప్రేమకు సన్నిహితులయ్యేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతుకుతున్నామా? సత్యాన్ని తమకు తాము చక్కగా విచారించి ఉన్నప్పుడు సత్యం మనకు తక్షణమే బయటపడిపోతుంది.
1: వన్ హ్యాస్ టు ఎంక్వైర్ విద్ ఇన్ వన్ సోన్ సెల్ఫ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: కనుక ఈనాటి ప్రజలందరూ కూడాను
1: ఆల్ పీపుల్ టుడే
0: కేవలం అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
1: దే ఫాలో మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: దీనికి మొట్టమొదట తనను చేరే పూర్వము స్నేహం కావాలి.
1: బిఫోర్ వీ మర్జ్ ఇన్ ద డివినిటీ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ విచ్ ఇస్ ఫోర్ మోస్ట్.
0: ఎవరితో ఫ్రెండ్షిప్ కావాలి?
1: With whom should we have this?
0: మారనటువంటి వాణితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: You should develop friendship towards the one who would not change.
0: అది అమృత స్వరూపమైనటువంటి దైవత్వం.
1: That is immortal divinity.
0: చూడండి, నవమిది మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలు విన్నారు.
1: You might have heard of nine paths of devotion.
0: శ్రవణం,
1: the listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: సత్యం, ఆత్మనివేదనం,
1: ది సరెండర్.
0: స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
0: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
0: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా నువ్వు ఫ్రెండ్స్ కానే కాదు.
1: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై పోయింది.
1: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
1: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యూ ఫైండ్ ద ఫ్రాగ్.
0: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్ ఏ యొక్క ఎమ్మెల్యేనో ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటాయి, తర్వాత నిన్నెవరు గుడ్ బై కూడా చెప్పారు.
1: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో అండ్ దే వోంట్ సే గుడ్ బై.
0: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు,
1: దేర్ ఇన్ there in London in those days,
0: Cromwell
1: was the president.
0: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరిశిక్ష వచ్చింది.
1: Something had went wrong and he was hanged.
0: పక్కా పాలిటిక్స్ అతను.
1: He's a పక్కా పాలిటీషియన్.
0: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
1: He spent crores and crores of pounds.
0: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
1: He purchased votes.
0: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
1: He went round every house.
0: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
1: He spent so much money.
0: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
1: When he was about to be hanged, he started thinking, so
0: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
1: What a waste I have done with this money.
0: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నాను.
1: I wasted my sacred time.
0: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తున్నాను.
1: I wasted this body which is divine and so sacred and important.
0: నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
1: I wasted my body, the time and the gold and everything else.
0: ఇదే భగవంతునికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది అటువంటి వాడను.
1: Had I but served my Lord with half the zeal,
0: ఉత్తమ స్థితికి నేను పొందిండేవాడను.
1: I would have come to exalted position.
0: ఇంత పెట్టి ఇంత చేసి ఇన్ని విధములుగా కూడా వ్యర్థం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
1: Having spent so much, is this my present plight?
0: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
1: I may be born repeatedly, but I will never serve any Lord.
0: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
1: ద మూమెంట్ హీ మేడ్ సచ్ ఎ ప్రామిస్ ద గవర్నమెంట్ ఓపెన్డ్ ఇట్స్ ఐస్.
0: తక్షణమే ఆ ప్రతిజ్ఞను క్యాన్సిల్ చేసేశారు.
1: అండ్ ద పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ వాస్ క్యాన్సిల్డ్ ఇమిడియట్లీ.
0: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
1: ఓ గాడ్, వై షుడ్ ఐ హ్యావ్ దీస్ హ్యాండ్స్ ఇఫ్ ఐ కాంట్ సర్వ్ యూ?
0: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై తుకారాం.
0: రామా, నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
1: ఇప్పుడే రామా, ఐఎమ్ క్రిపుల్డ్.
0: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
1: ఆల్ డిసైపుల్స్ సెడ్ హి డిక్లేర్స్ హింసెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ విత్ ఆల్ ద లింబ్స్ ఫైన్. వై?
0: నీ చేతులు ఉన్నాయి.
1: ఐ హావ్ హ్యాండ్స్.
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
1: With hands I am not able to serve you, therefore I am crippled.
0: కన్నులు ఉన్నాయి.
1: I have eyes.
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
1: I am not able to see.
0: ఈ కన్నులు ఎందుకోసమని?
1: What for then?
0: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
1: That's something like the fruits of the cotton plants.
0: చెవులు ఉన్నాయి.
1: We have ears.
0: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
0: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు.
0: కక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
1: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ ద డాగ్స్ కుడ్ ఎంటర్.
0: కాళ్ళు ఉంటున్నాయి.
1: ఐ హావ్ లెగ్స్.
0: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
1: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
0: బజారు బజారు తిరుగుతున్నాను.
1: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదూరే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగనుండరేల ఓ చెవులా, వద్దికగనుండరేల ఓ చెవులా.
1: ఓ యస్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
0: పనిలేని సునకంబు వల మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
1: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
0: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
0: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
1: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
0: సూరదాసు కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టేక్ బై సూరదాస్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరీ.
1: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
1: యూ వాంట్ గివ్ మీ విజన్?
0: నాకు కన్నులు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సైట్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
1: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
0: చెవియుండి చెమటులై అతి మనోహరమైన నీగాన మాలింప నెరరైరి.
1: Though they have ears, they are deaf. They are not able to listen to your music.
0: Pani pankajamandu paramatma undiyu paadu samsaram bukorireri.
1: Though God is imprisoned in one's own heart, but they want family life.
0: Hrudayamlone untunnadu paramatmudu.
1: God is in you.
0: Athanni vadilipettunnavu.
1: But you just leave him.
0: Ekkado bazaar venta terigi nivanni bidala ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
1: యు గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
0: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
1: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఇస్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
0: దీనినే పురందర్దాసు కూడా చెప్పాడు.
1: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for my eyes can look?
1: దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమై నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయటానికి కాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపం ఇస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will give him water.
1: హృదయపూర్వకంగా తన్ను స్మరిస్తుంటే తాను నిన్ను చూసుకోలేడా?
0: If we chant whole heartedly, will
1: ఇంత బ్రహ్మాండాన్ని చూసుకునేటువంటి వాడికి ఇంత వ్యక్తి మాత్రం బరువు అవుతాడా?
0: The one who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: He will take care of everything.
1: బెట్ట తుదియల్లి పుట్టిదా వృక్షకే కట్టెయను కట్టి నీవిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: Here is a rock.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: When you just break a boulder, you find a frog jumping out.
1: కల్లన

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
0: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసీదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బోల్డర్ ఎ స్మాల్
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకారపడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఎగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ద హోల్ కింగ్డమ్.
0: దీన్ని నువ్వేనా పాలించింది?
1: Are you really taking care of this frog?
0: నీ ఏమైనా దీన్ని ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: Peacock has got so many beautiful, lovely colors.
0: Yanta gopo best painters ani ekkadini ee rangullo peacock original rangulu akkada raavu.
1: Even the best painter can't bring out that original color.
0: Kevalam akkada artificial le vastayi gaani heartful ainaatundi colors raavu.
1: Everything will be artificial but not heartful.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్కు? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజముగా భగవత్ సృష్టి లోపల ఉండినటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: ఇందులో పిట్ట ఉంది. Egg లో.
1: In the egg there is present the young one there inside.
0: అరే చెప్పు.
1: There is inside the egg there is young one.
0: గుడ్డలో చెప్పాను స్వామి. బర్డ్.
2: బర్డ్
0: చెప్పు.
1: There is bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుట్టుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుట్టున్నాడు.
1: And therefore the seed
0: is ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born out of the
0: seed. ఇది ప్లానర్.
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాళ్ళు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామా అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరు ఒక్కటే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్ బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: సాహసం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యు.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుకలింగాన్ని ప్రే చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
1: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హీ రిజెక్టెడ్.
0: హనుమంతుడికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినట్టు లింగాన్ని విసిరి పారవేసేసేశాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ హి వాస్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ యూ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో ఉంటే కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను నాకు మన శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుక కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హింసెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హ్యాస్ నో పవర్.
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హి థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they're ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: How intelligent Bharata.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: If there is no power, why people from Argentina, in Italy, from different parts of the world, why should they come here?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: No invitation is sent to anybody.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడి.
1: హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని,
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్ళారు, ఇంతకాని చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుని పరీక్ష చేయాలి శ్రీరాముడు.
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తులు టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ ఎ స్మాల్
1: పెబుల్. తన కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళందరికీ కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెం.
1: హనుమంత,
0: హనుమాన్
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: దీని జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
1: ఇంకొక పర్యాయం, నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దీస్ పేపర్స్ ఫ్రమ్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హీ వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హీ డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగ పెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ అన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా ఏమిటి ఈ యొక్క నీ ఇల్లలు?
0: రామా వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ, వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాములే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హీ సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముల్లో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga, light came and merged in Rama. So also light of Rama.
1: Yedunekkine vaadu lingadu, gaddanekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yedunekkina gaddanekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird or the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokam lopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Isvarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okka kontha. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: Okade.
0: God is one.
1: Ekam satya.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Masirpa, kulabjam, barpi, palko, mitai, jileb, kheer. Enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosam ani inni vidhamainatvanti roopanamam ni kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
1: Kanukane. ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: When once you develop the feeling of oneness, you become one with God. Student.
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
0: embodiments of divine
1: ఆత్మ దైవాన్ని ఎప్పుడు దూరం అని మీరు భావించుకోకండి.
0: Do not consider that God is far off from you.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: Don't have mad feeling that God will manifest in front of you if you worship.
1: అతను నేనే, నేను అతనే.
0: You consider yourself as divine.
1: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: Offer yourself totally to God.
1: సులభంగా సులభంగా చిటికలో సరిపోతుంది అంట.
0: In a moment of time you can realize.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: You don't need to do physical exercise.
1: 10 years plan వేయనక్కర్లేదు.
0: 10 years plan, 5 plan not needed.
1: ఈ ప్లాన్ అన్ని వృథా.
0: Our plans are useless.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: Don't make prepare any master plan.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: Make God as master.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: That is the reality.
1: He is only master.
0: God is only master.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్
1: ఉన్నారు. చాలా మంది హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కటే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.
1: సత్యం.

వెలుగు నాలో నన్నున్నది, వెలుగు నేని అనుచు తలపుచు.

0: I am in the light and I am the light. The light is in me. Light am I. Thinking and contemplating on these lines in one's own heart, if one dwells continuously, such a person is Gnani, the knowledgeable one, the realized soul, and he becomes one with Brahman itself.
1: Prema Swarup Lara.
0: Embodiments of divine love.
1: Satyam Jnanam Anantam Brahma.
0: Truth
1: Anni Kalamuli Yandu, Anni Lokamuli Yandu Undagaliginatuvanti అనంతమైన జ్ఞానమే బ్రహ్మ.
0: బ్రహ్మ ఈజ్ దట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విచ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఆల్ ద టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ అండ్ ఆల్వేస్.
1: అదే నిత్యం, అదే సత్యం.
0: దట్ ఈజ్ ట్రూత్ అండ్ దట్ ఈజ్ పర్మనెంట్.
1: ఇట్టి బ్రహ్మను గుర్తించినటువంటి మానవుడు, మానవునకు తెలియనటువంటి పదార్థములను లోకములో మరొకటి ఉండదు.
0: సచ్ ఎ పర్సన్ హూ రికగ్నైజెస్ దిస్ ట్రూత్ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నథింగ్ విచ్ హీ డస్ నాట్ నో ఇన్ దిస్ వరల్డ్.
1: జ్ఞాన విజ్ఞాన సర్వము అతని యొక్క సొత్తే.
0: నాలెడ్జ్ ఆఫ్ దిస్ వరల్డ్, సైన్స్ అండ్ మెటాఫిజిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ.
1: ఇట్టి దైవత్వము నుండి శబ్దస్వరూపమైన ఆకాశం ఉదయించినది.
0: ఫ్రమ్ సచ్ ఎన్ ఎంటిటీ విచ్ ఇస్ గాడ్ ఎమర్జ్డ్ ద స్కై.
1: ఈ ఆకాశము నుండి వాయువు పుట్టినది.
0: ఫ్రమ్ స్కై ఆర్ స్పేస్ హ్యాస్ ఎమర్జ్డ్ విండ్.
1: వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ కూడాను ఆవిర్భవించినవి.
0: ఫ్రమ్ విండ్ ద ఫైర్ అండ్ ఫ్రమ్ ఫైర్ ఎర్త్ దే హావ్ ఎమర్జ్డ్ ఇన్ దట్ సీక్వెన్స్.
1: ఈ పృథ్వీ నుండియే ఔషధులు, ఔషధుల నుండియే అన్నము, అన్నము నుండియే పురుషుడు ఆవిర్భవించాడు.
0: ఫ్రమ్ ఎర్త్ ది ట్రీస్ అండ్ ద లైఫ్ అండ్ ఫ్రమ్ దాట్ the food and from food has emerged the man.
1: Yeta vata brahmaku purushunaku sambandhamu avichinnam ga jarugutu vachindi.
0: This someone substance of this is that there has been a continuous relationship between brahman and man right from the times immemorial.
1: Purushudu annasara swarupudu.
0: Man has taken the form arising out of food.
1: Itanu kevalamu annamaya swarupude kaaka stulamaya swarupudu kudanu.
0: He has the form of food and he has also a gross body.
1: Ee stula shariramu nundi sookshmamainatvanti pranamu marinta sookshmanga kanipinchutunnadi.
0: From the gross body has emerged a subtle body which is very subtle in fact.
1: Deenikante sookshmamainatundi manasu.
0: In the subtle body mind is one important as
1: manasu kante marinta sookshmamainatundi vijnanamu.
0: Wisdom or knowledge is subtler than mind.
1: Vijnanamu kante sookshmamainatundi aanandamu.
0: Bliss is subtler than wisdom or knowledge.
1: స్థూలమైన అన్నమయ శరీరం నుండి అతి సూక్ష్మమైనటువంటి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ జీవితములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: ఫ్రమ్ ది గ్రాస్ బాడీ ద సటిల్ బాడీస్ హ్యావ్ ఎమర్జ్ లైక్ ది షీత్ ఆఫ్ లైఫ్ ప్రాణమయ అండ్ మైండ్ అండ్ ఫ్రమ్ మైండ్ నాలెడ్జ్ అండ్ ఫ్రమ్ నాలెడ్జ్ బ్లిస్.
1: అన్నమనగా కేవలం మనం భుజించు ఆహారం మాత్రమే కాదు.
0: వెన్ వీ రెఫర్ టు ఫుడ్

0: not confined only to the one which you take through the mouth.
1: Pranamaya padarthamulu anni kudanu annamugane roopondutunnayi.
0: All the things which have life may be considered as food.
1: Kanuka annamaye annamaya swaroopanga roopondutunnadi.
0: It is in fact food which takes this human form.
1: Bhujinchuvadu bhujimpabadinati kudanu annamaye.
0: The one who partakes and the one which is partaken, everything is food.
1: Anname annamunu bhujinchutunnadi.
0: In fact, it is food which is eating food.
1: Oka prani maroka praniki aaharanga roopondutunnadi.
0: One life form becomes food for another life form.
1: Jagat tantai kodanu stulamainatunti roopamulo annamayamugane kanipinchutunnadi.
0: In the entire gross world, all the living beings are the different forms of food.
1: Kanukane annam brahma anetuvanti tattvanni kudanu nirupincharu rishulu.
0: It is in this context the ancient rishis have proved that food is brahman.
1: Ilanti annamayamainatuvanti okka deha tattvanni manomaya roopakanga marchukoni vijnanamayamulo aanandanni anubhavinchatame manavuni okka kartavyam.
0: Man's primary responsibility is to keep the physical form as a basis, and through the mind and through the knowledge and bliss he has to enjoy.
1: Ee yokka vijnanam anetundi sarva pranulakkudunu samanyamainatundi kaadu.
0: This knowledge is not available easily for all the living beings.
1: Ee kontamandiki maatramo ee vijnanam praaptistundi.
0: This knowledge or wisdom is available and accessible only for a few.
1: Pranamayamainatunti pasipakshi mrugadulu endukodanu ee okka manomayam undanappatikini indulo vicharana shakti lekapovatam cheta ivi atti pavitramainatunti gnana tattvanni pondalekapovutunnavi.
0: The other living beings also have the life in them and also the mind to the some extent, but still they do not have the knowledge and wisdom, therefore they have not been able to enjoy to the same extent as man.
1: Nitya nitya paritattamunu aa maatram ye maatram kolipoyi tan yokka manchi chedalu anetuvanti vicharana shakti shunyamai vichakshana lekapovatam chetane pasipakshi mrugadulu yendu ee vidhamainatuvanti vijnanamu kanipinchalekapovutunnadi.
0: Birds, bees and other living beings do not have the power of discrimination. They do not have the power to decide right and distinguish it from wrong. Therefore,
1: manchi chedala vicharana shaktini nityanitya visha parisilannu gavinchinatuvanti vaadu okka manavudu maatrame.
0: Therefore, they have not been able to enjoy all the facilities which man enjoys in terms of enjoying the bliss. It is only
1: manavude aanandamunu pondadaniki anubhavinchadaniki arhudavutadu.
0: It is only the man who has the power of discrimination he is entitled to enjoy bliss.
1: Annamuto prarambhamainatunti manavattam aanandamto antyam kavatame deeni yokka pradhana kartavyamu.
0: The most important responsibility of human beings is to realize that they commence from the gross body but end up with the bliss form.
1: Idi manavuni yokka pradhana lakshyamu.
0: This is the most important purpose and goal for humanity.
1: Aananda nimittame manavudu aneka vidhamulainatunti prayatnamulu salpichunnadu.
0: Man has been trying relentlessly and in a number of ways seeking bliss and happiness.
1: Nirvirama krishche nirantara tapatramulake antuleni aasalache artham kaani aavedanache apraapti roopamainatunti praaptiki praakulaadachu ashantiki guri avutunnadu manavudu.
0: He is making ceaseless efforts but not been able to just get the bliss which he is seeking for.
1: Kaani itti aanandamunu anubhavinchutaku manavuniki adhikaram undi kudanu దానికి తగిన ప్రయత్నం చేయలేకపోవటం చేతనే ఇట్టి శాశ్వత ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు.
0: While man is entitled to enjoy the bliss, he has not been able to do it because he is not putting efforts in the right direction.
1: ఆనందమే బ్రహ్మ.
0: Bliss is Brahman.
1: ఇదియే దైవము.
0: This is God.
1: దీనికి ఏ పేరేనను పెట్టుకోవచ్చును.
0: You can give any name for this.
1: కానీ దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావమునకు గురి అయి మానవుడు తన యొక్క యథార్థ స్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి లోక స్వరూపాన్ని విశ్వసించి తన యొక్క జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు the passing phases of the time and the country in which he is living, he is forgetting his real nature and he is under the spell of the delusion. Therefore, he is wasting his life.
1: మానవుడు తన యొక్క జీవితమును ఏ విధంగా అర్థం చేసుకున్నది తన యొక్క గుణములపైనను తన యొక్క భావంపైనను ఆధారపడి ఉంటుంటుంది.
0: If man wants to understand his real nature, it depends upon his own feelings and his own qualities and virtues.
1: ఏ తావాత ఒక దేశము కాని ఒక జాతి కాని మానవుని యొక్క ప్రవర్తనపైన గుణములపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: Again, the sum and substance of all this is that one, the whatever country one belongs to or the caste or the community one belongs to, one's basic nature, his behavior, his virtuous life will decide what type of person he is.
1: మానవుని యొక్క ప్రవర్తన మంచిదైనప్పుడు మానవుని యొక్క భావములు ఉత్తమమైనప్పుడు జాతి కాని దేశము కాని పవిత్రమైన ఉత్తమమైన ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అనుభవిస్తుంది.
0: If man's behavior is good and if man's feelings are proper to whichever country he belongs and to whichever community he belongs, he will be able to go on the right path and have all the happiness.
1: Manavuni yokka nadakalu bhavamulu vich oka vikrutamainappudu desham kodanu jati kodanu chininchi pothundi.
0: If man's behavior goes in the wrong direction and if his feelings are crooked to whichever community and country he belongs, he will be going in the wrong direction.
1: Kanuka manavuli yandu uttamaina kriti bhavamulu pavithramaina kriti nadakalu abhiruddhi parchukovadaniki krushi cheyali.
0: Man therefore has to make an effort to develop in himself good feelings, sacred thoughts and divine virtues.
1: Manavudanaga nammadaginatunti vaadu nammakam kalavaadani upanishattu yokka vakyamu.
0: Upanishads have declared, when man is described, man refers to the one who has faith.
1: Thanu vishwasinchinatvanti vishayanni aacharanalo pettinappude thana nammakam kudanu abhiruddhi gaatutu vastundi.
0: Only when man practices what he believes in, he will be able to make real progress.
1: Kaani ee naati manavunaku vishwasam aneetvantidi kevalamu taatkaalikamainatvanti roopani dharistundadi.
0: But today's man's faith is very temporary.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు.
0: He has not been able to transform all his faith into action and practice.
1: కేవలం మాటల చేతనే దీనిని మరుగు చేసుకుంటున్నాడు.
0: Only by words he is trying to satisfy himself.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. ఈ తత్వాన్ని మనం అనుభవించినప్పుడే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క భావతత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవచ్చును.
0: ఓన్లీ వెన్ మ్యాన్ రియలైజెస్ అండ్ ప్రాక్టీసెస్ ద సేయింగ్ దట్ మైండ్ వన్స్ థింకింగ్ వన్స్ వర్డ్ అండ్ వన్స్ డీడ్స్ మస్ట్ బి ఇన్ టోటల్ కన్ఫార్మిటీ, వెన్ హీ ప్రాక్టీసెస్ దిస్ దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఎ రియల్ గ్రేట్ మ్యాన్ అండ్ ఎ రియల్ మ్యాన్.
1: ఇది ఇట్టి నిత్యమైన సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడు యేసు.
0: జీసస్ వాజ్ వన్ who had recognized this particular truth.
1: Sarvamatamula saramu,
0: the essence of all the religions,
1: sarvashastramula yokka moolamu,
0: the root of all the
1: sarvamargamula yokka gamyamu,
0: the scriptures and the goal of all the religions,
1: okkate ayinatundi satyanni sarvamatamula kodunu chaatutu vachayi.
0: The all this is only one. This is the declaration of all the scriptures and religions.
1: భారతీయులు నమస్కారము అనేటువంటి పవిత్రమైనటువంటి చర్యల్లో ప్రారంభించారు.
0: భారతీయస్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ప్రాక్టీసెస్ విత్ వన్ థింగ్ కాల్డ్ నమస్కార్.
1: నమస్కారం అనగా రెండు చేతులు జోడించి అన్నింటినీ ఏకముగా ఆవించినటువంటిదే ఈ నమస్కారము. అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేదే నమస్కారము.
0: నమస్కార ఈజ్ సింబలైజ్డ్ బై బ్రింగింగ్ టూ పామ్స్ టుగెదర్. This is symbolic of unifying all the things and seeing the divine unity in the apparent multiplicity.
1: ఐక్యతే మానవుని యొక్క ప్రధానమైనటువంటి జీవిత కర్తవ్యం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: This also proves that unity is the very purpose of human life.
1: మహమ్మదీయులు సలాం సలాం అంటారు.
0: మహమ్మదన్స్ సే సలాం సలాం.
1: సా అనగా దైవము,
0: సా రిఫర్స్ టు గాడ్.
1: లా అనగా ఐక్యము, లయము.
0: లా రిఫర్స్ టు మర్జింగ్.
1: దైవంతో ఏకము కావటమే సలాం యొక్క అర్థముగా నిరూపిస్తూ వచ్చారు.
0: దే హావ్ బీన్ ఏబుల్ టు ప్రూవ్ దట్ సలాం రిఫర్స్ టు బికమింగ్ వన్ విత్ గాడ్, యునైటింగ్ విత్ గాడ్.
1: క్రిస్టియన్స్ యేసు యేసు యేసు అని పిలుస్తూ వచ్చారు.
0: క్రిస్టియన్స్ హావ్ కాల్డ్ యేసు జీసస్.
1: ఏ అనగా ఒకటి,
0: ఏ మీన్స్ వన్,
1: సు అనగా దైవము,
0: సు మీన్స్ గాడ్.
1: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ అండ్ రియల్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ద గాడ్ ఈజ్ వన్.
1: ఏతావాత సర్వ మాతములు కూడాను ఏకత్వాన్ని బోధిస్తూ వచ్చింది. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: The sum and substance of all this is that all the religions have declared oneness of God.
1: కాని దేవుడు ఒక్కడే అనేటువంటి గుర్తును నిరూపించేటువంటి యేసు తత్వమును అనేక మంది భిన్న అర్థములుగా విభజించి యేసు ఒక్కడే దైవము అనేటువంటి పెడర్థంగా వారు భావిస్తూ వస్తున్నారు.
0: Jesus has declared that God is one. People who have misunderstood this particular thing have gone on telling that Jesus alone is God.
1: Jesus okkade daivam aneetundi okka artham andulo ledu. Yesu ante okkade daivam. Ee tattvanni vishala drushtito pracharam chesina enta pavitramainundi okka margamunu avalambinchadaniki avakasam untundi.
0: Yesu stands for the declaration that God is one. But it is misinterpreted as Jesus alone is God. If only we understand the correct meaning of Jesus.
1: There is only one God. ఎక్కడ చూసినప్పటికీ నీ ఒకే దైవము. రూపములు వేరుగా ఉండవచ్చును, నామములు వేరుగా ఉండవచ్చును.
0: Wherever you see, you will find only one God. God is only one. And there may be different forms and different names.
1: ఈనాడు ఎంత చదువులు చదివినప్పటికీ, ఎంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు సాధించినప్పటికీ విశాల భావం మాత్రము క్షీణించిపోతూ ఉండాలి.
0: హౌఎవర్ మచ్ వన్ గెట్ ఎడ్యుకేటెడ్ దీస్ డేస్, ది మోర్ వన్ గెట్స్ ఎడ్యుకేటెడ్ ది లెస్ హీస్ బికమింగ్ బ్రాడ్ ఇన్ హిస్ అవుట్లుక్.
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ He does not know who he really is.
1: Enta chaduvu chadivi ye neeti undanu heenuni gunambu manaledu.
0: Whatever education one may acquire, a mean person will not be able to give up his own meanness.
1: Sarichi chaduvu chaduva tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
0: As people go on learning more and more education, they end up only in argumentation.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvoleyu.
0: What is the use of acquiring such useless book knowledge? You should acquire knowledge.
1: Ee naadu prathi manavuniki kudanu vishalamainatundi hrudayam athyavasaramu.
0: It is very important for the man of today to develop broad mindedness.
1: Vishala prema manam penchukovali.
0: We have to develop and foster love.
1: సంకుచితమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించరాదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు నారో మైండెడ్ నారో వ్యూస్.
1: ఈ తత్వాన్ని జీసస్ అనేక విధములుగా కూడాను విచారణ సల్పి చాలా నిజ సత్యాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
0: జీసస్ హెస్ ఎన్క్వైర్డ్ ఇన్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ట్రూత్, రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ డిక్లేర్డ్ ఇట్ సో.
1: జీసస్ కూడాను ప్రప్రథమంలో ద్వైత భావమునందే తన యొక్క సహజ భావాన్ని నిరూపిస్తూ ఐ ఆమ్ ది మెస్సెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఇన్ ది బిగినింగ్ జీసస్ ఆల్సో ఫాలోడ్ ది పాత్ ఆఫ్ డ్యూయలిజం అండ్ హీ సెడ్ దట్ ఐఎమ్ మెస్సెంజర్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ టూ ఎంటిటీస్ హియర్.
1: తదుపరి కొంతకాలం విచారణ సల్పి పరిశోధన సల్పి పరిశీలన యందు ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ఆఫ్టర్ హీ carried on his inquiry and his researches into the truth, he came to the next
1: kramakramina bhagavantuni sannigita sambandha bandhavyam ga nanu bhavistu vacharu.
0: I am the son of, I am the Son of God, he said, in the second stage. And further he carried on the things and he became closer and closer to God.
1: అప్పుడు 12 సంవత్సరములు ఏడారిలో సంచరించి దైవత్వమునకు మానవత్వమునకు ఉండినటువంటి యొక్క సంబంధాన్ని ఏకంగా అనుభవించి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: హీ స్పెండ్ 12 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ది హాట్ డెజర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ అండ్ వన్నెస్ విత్ గాడ్ అండ్ దెన్ హీ డిక్లర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అప్పుడే ప్రచార ప్రబోధములకు ప్రారంభించి నా జీవితము చాలా ఉల్లాసముగా ఉంటుందాది, జాయిగా ఉంటుందాది అన్నాడు.
0: దెన్ హీ టుక్ అప్ టీచింగ్ అండ్ టీచింగ్ టు ద వరల్డ్. దెన్ హీ డిక్లర్డ్ దట్ హీఈస్ హ్యావింగ్ ఏ వెరీ జాయస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ లైఫ్.
1: అతనితో సంచరించుచున్నటువంటి 12 మంది భక్తులు శిష్యులుగా చేరారు.
0: దెర్ ఆర్ 12 పీపుల్ హూ బికేమ్ హిస్ డిసైపుల్స్ హూ ఆర్ వాండరింగ్ విత్ హిమ్.
1: అందులో మొదటివాడు పీటర్.
0: ద ఫస్ట్ అమంగ్ దెమ్ వాస్ పీటర్.
1: ఇతన్ని అనేక విధములుగా విశ్వసించి సన్నిహితంగా అతనితో అన్ని విధములు కూడాను విడిగా మాట్లాడేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ అలాట్
1: ఏ విధమైన రహస్యం లేకుండా అతనికి తెలిపేటువంటి వాడు.
0: జీసస్ హ్యాడ్ అలాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ హిమ్ అండ్ హీ యూస్ టు ట్రీట్ హిమ్ యాజ్ అ వెరీ క్లోజ్ పర్సన్. హీ never had any secrets with him. All the secret things he used to discuss.
1: అందరిని ప్రేమించుటమే ప్రధానమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం అన్నాడు.
0: He declared that loving everyone equally is the primary duty of
1: love
0: man.
1: Love is God, live in love.
0: He declared love is God, live in love.
1: కనుక దైవమే ప్రేమ స్వరూపము.
0: God is the very embodiment of love.
1: ప్రేమ ఫలితాన్ని కోరేటువంటిది కాదు.
0: Love never expects any return.
1: అడిగిన వారికి అందించేటువంటిది ప్రేమ యొక్క లక్ష్యము.
0: Love knows only giving.
1: ఇట్టి ప్రేమతత్వంతో బ్రతికినప్పుడు మానవత్వము దివ్యత్వాన్ని అనుభవిస్తుంది.
0: Only when man lives with this kind of love and practice, then only he will be able to reach divinity.
1: అప్పుడే పీటర్ తనలో ఒక విధమైనటువంటి యొక్క జీసస్ జాయిని వేరే అర్థంగా తాను భావించుకుని దాన్ని స్మరిస్తూ వచ్చేటువంటి వాడు.
0: When Peter realized this particular thing and experienced in his own mind these things, he used to remember Jesus in a very special way and practice that particular thought.
1: Joy. J-O-Y.
0: In joy, there are 3 letters, J-O-Y.
1: J. Jesus is first.
0: J stands for Jesus. Jesus comes first.
1: Others are next.
0: O stands for others and others will come next.
1: Why? Nijanga why kunnatunte artham enti? Yourself is last ani.
0: Why actually stands for yourself is lost, but he has told himself myself is
1: J, lost. Jesus is first.
0: The first one J, Jesus is first.
1: O others are next.
0: O stands for others, others are next.
1: Why? Yourself is last.
0: Why stands for yourself? Yourself is the last.
1: ఎవరికి వారు? నేను అనేటువంటిది ఈనాడు ఫస్ట్ గా ఉంటుండాలి. గాడ్ అనేటువంటిది లాస్ట్ గా ఉంటుండాలి.
0: బట్ టుడే ఇట్ ఈస్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ ఆస్ ఫస్ట్, ఐఎమ్ ఫస్ట్ అండ్ గాడ్ హాస్ లాస్ట్.
1: కనుక ఈనాడు మనము గుర్తించవలసినటువంటిది దైవం ఫస్ట్, ప్రకృతి నెక్స్ట్, జీవుడు లాస్ట్.
0: టుడే వాట్ యూ హావ్ టు రికగ్నైజ్ వెరీ క్లియర్లీ ఇస్ గాడ్ ఈజ్ ఫస్ట్, నేచర్ కమ్స్ నెక్స్ట్ అండ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి ది లాస్ట్.
1: అనగా తన తత్వాన్ని తాను మరచినప్పుడే ప్రపంచం అనేటువంటి అద్దములో ఉండేటువంటి ప్రతిబింబము తాను విస్మరించుకుంటాడు. తక్షణమే జీవితము ఏకమైపోతుంది.
0: వెన్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ you will be able to just see the real divinity reflected in nature.
1: Kanukane manavattamulo itti divyatvani prabodhinche nimittamai sarva deshamulu kudanu sarva matamulu kudanu aneka vidhamainatunte margamunu nirupistu andulo undinatunte gamyanni okkatigane bodhisthu vacharu.
0: This kind of unity and oneness of God exists in every human being. All the countries and all the religions have adopted different paths in order to ఎక్స్పౌండ్ దిస్ పర్టికులర్.
1: కానీ మానవత్వంలో ఇట్టి విశాల హృదయము దినదినమునకు క్షీణించిపోవడం చేతనే భావములు మార్పు చెందుతూ వస్తున్నాయి.
0: బట్ ఇన్ హ్యూమన్ ఫీలింగ్స్ అండ్ ఇన్ హ్యూమన్ రెకనింగ్ దిస్ ఈస్ డిక్లైనింగ్, దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ డిక్లైనింగ్. దేర్ ఫోర్ ద టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ నౌ.
1: ఈనాడు మనం ప్రేమనే ప్రధాన లక్ష్యంతో మనం అభివృద్ధి గావించుకోవడానికి కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు డెవలప్ లవ్ ఇన్ అస్ బేసికలీ అండ్ ప్రైమరీలీ.
1: అందరూ ఒక ప్రభువు యొక్క బిడ్డలే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
1: అందరి మతము ఒక్కటే.
0: ఆల్ ది రిలీజియన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ ఓన్లీ వన్.
1: అందరి జాతి ఒక్కటే.
0: దేర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: అదే మానవ జాతి.
0: ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మన యొక్క పద్ధతి ప్రేమతత్వమే.
0: అవర్ మెథడ్ అండ్ అవర్ ప్రొసీజర్ మస్ట్ బి
1: సర్వమతముల యొక్క సమ్మతమే మన యొక్క అభిమతమని భావించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ యాజ్ అవర్ ఓన్ రిలీజియన్ విచ్ ఇస్ యాక్సెప్టబుల్ టు ఆల్ ద రిలీజియన్స్.
1: దానిని ఒక వ్రతముగా కూడా నువ్వు విశ్వసించాలి.
0: వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ వౌ.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వాన్ని విశాలము గావించుకున్నప్పుడే దివ్యత్వమైనటువంటి దానిగా పవిత్రంగా మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ వెన్ వీ బ్రాడన్ అవర్ హ్యూమన్ ఫీలింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ డివినిటీ ఇన్ ఎ గ్లోరియస్.
1: ఒక్క ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: కేవలం రూపమానవత్వమే మాత్రం ఇది సత్యంగా మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫామ్.
1: నేను మానవుడు, నేను మానవ జాతికి సంబంధించినటువంటి వాడను.
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ బిలాంగ్ టు హ్యుమానిటీ.
1: నాకు ఒక్కటే ఒక్క జాతి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాస్ట్.
1: నేను పవిత్రమైనటువంటి దేశమునందు పుట్టినటువంటి వాడను.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ ఎ సేక్రెడ్ ల్యాండ్.
1: నా దేశం ఏమిటి?
0: వాట్ ఈస్ మై కంట్రీ?
1: పవిత్రమైన భారతదేశము.
0: My country is Bharat.
1: ఈ భారతదేశముకి ఎల్లలు ఎక్కడ?
0: వాట్ ఆర్ ది లిమిట్స్ ఫార్ ది
1: ఒక వైపున హిమాచలము,
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఈస్ హిమాలయన్
1: మూడు వైపులా సముద్రము,
0: ఆన్ ది అదర్ త్రీ సైడ్స్ దేర్ ఆర్.
1: ఇలాంటి హద్దులతో నేను ఉండినటువంటి వాడను.
0: ఐఎమ్ విత్ ఇన్ ది రేంజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్.
1: హిమాచలం అనగా ఏమిటి అర్థము?
0: వాట్ డస్ హిమాలయన్ మౌంటైన్?
1: హిమము అనగా పవిత్రము.
0: Hima stands for
1: అనగా పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: దాని యొక్క గుణము చల్లదనము.
0: స్నో ఈజ్ ప్యూర్ అండ్ ఆల్సో కూల్.
1: అది ప్రశాంతతని బోధిస్తుంది.
0: ఇట్ టీచెస్ పీస్.
1: కనుక పవిత్రము, ప్రశాంతి, చలము అనగా నిశ్చలంగా ఉంటుండేటువంటిది.
0: సేక్రెడ్, సేక్రెడ్నెస్, పీస్ and steadiness, these are the three aspects of
1: achalanga undadi, charanam lekunda untundadi.
0: One should be steady, one should not be changing too fast.
1: Kanaka nenu bharatiyudainatunti valiki nischalamu nirmalamu prashanti na yokka prabhavamu na yokka swabhavamu.
0: Everyone has to see that if I am bharatiya, I must have steadiness, I must have purity, and I must have the sacred.
1: ee gunamule lekapoyina nenu bharatiyudane kaadu.
0: If I don't have these qualities in me, I am not a bharatiya at all.
1: ee bharat deshamulo ganga jamuna anaga gana tattvamaina saraswati upangamulaina unti oka godavari krishna kaveri jam ivanta sindhu nadulanta kuda nu pravahistunnai.
0: In the sacred land of Bharat there are a number of sacred rivers such as Ganges, Yamuna, Saraswati, Godavari and various other rivers.
1: Na pavitramaina Bharat deshamulo rakta naalamulu vale Ganga, Yamuna, Saraswati prasaristu untunnai.
0: In this sacred land of Bharat, which is my mother country, all these sacred rivers may be compared to the veins in which blood is flowing.
1: ఈ రక్తమునకు అర్థములు లేకుండా పోలేదు.
0: ఫర్ దిస్ బ్లడ్ ఆల్సో దేర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ మీనింగ్ అట.
1: గంగా ఇది పవిత్రమైన నిష్కామ కర్మకు చిహ్నం.
0: గంగా గ్యాంజెస్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఫర్ సెల్ఫ్లెస్ వర్క్.
1: జమున పవిత్రమైనటువంటి యొక్క భక్తి ప్రభావములతో కూడినటువంటి యొక్క చిహ్నము.
0: జమున స్టాండ్స్ ఫర్ ద సీక్రెట్ డివోషన్.
1: గంగ యందు నిర్మలము నిశ్చలమైనటువంటి యొక్క పవిత్రత ఉంటుంది, అదే కర్మయోగము.
0: ఇన్ గ్యాంజెస్ దేర్ ఇస్ సీక్రెట్ వర్క్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ కర్మయోగ.
1: ఫలాపేక్ష లేకుండా తాను పవిత్రమైన భావముతో సర్వులు ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి యొక్క విశాలమైన హృదయంతో సేవ సల్పటమే ఈ యొక్క కర్మకు సరి అయినటువంటి యొక్క గుర్తు.
0: Without having any fruits for the work which one performs, with sacred thoughts and sacred feelings, with a feeling that God exists in every human being undertaking activity as service, this stands for
1: ishavasyamidam sarvam. Sarvulu yendu undinatundi vaadu bhagavantudu okkade ani prema tattvamto ee yokka prabhavanni katirimpa chesinatundi de jamuna. Ade bhakti prabhavamu, ade bhakti kaanda.
0: Jamuna stands for devotion, which basically means that there is only one God who is residing in the hearts of everyone. With this particular feeling, one develops love, that becomes devotion.
1: Saraswati jnanamunu bodhinchinatundi.
0: Saraswati stands for the goddess.
1: Kevalam laukik jnaname kaadu
0: swami,
1: kevalam laukik jnanam maatrame kaadu.
0: Here it is not merely knowledge relating to the world.
1: ఆధ్యాత్మిక తత్వములో ఆరనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించేటువంటిది.
0: ఇట్ ఇన్ ఫ్యాక్ట్ ట్రైస్ టు లైట్ ది ల్యాంప్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్ సైడ్ ది హార్ట్.
1: దీనిని అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ఎక్స్పీరియన్సింగ్ యూనిటీ ఇన్ వన్స్
1: ఆత్మ దృష్టి కలిగినటువంటిది జ్ఞానం అన్నారు.
0: Developing the vision of atma is real wisdom.
1: Sukadukkamulu kaani paapa punyamulu kaani manchi chedalu kaani e maatram kodana avakasam ledu.
0: In real wisdom and knowledge there is no room for duality like happiness and sorrow, profit or loss, and
1: ilanti gaanatvamto kudinatundi Saraswati pravahamu.
0: The flow or the river of Saraswati is symbolic of
1: kalutaneena bharatiyudainatundi vaadiki
0: knowledge. Those people who claim themselves as Bharatiyas,
1: nishkama karma nacharinchatamu, nirmala bhaktito poojinchatamu, pavitramaina ekatvanni gurtinchatamu, ivi naa yokka pradhama lakshyamu aneetuvanti listo manam undali.
0: Those people who claim themselves as Bharatiyas should just say that I undertake work without expecting the fruits thereof, I undertake devotion which is pure, and I undertake to acquire the knowledge, real knowledge of spirituality.
1: Deshamunaku dehamunaku సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటున్నది.
0: దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద కంట్రీ ఇన్ విచ్ యు లివ్.
1: దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన, అనగా దేహం అనేటువంటిది కేవలం సామాన్యమైనటువంటి మానవ రూపకంగా మనం భావించరాదు.
0: వన్ షుడ్ నాట్ కన్సిడర్ ద ఫిజికల్ బాడీ యాజ్ అ వెరీ ఆర్డినరీ థింగ్.
1: దైవ నివాసమైనటువంటి మందిరము,
0: బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఈ మందిరమును ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలో, ఈ మందిరమును ఎన్ని విధమైనటువంటి యొక్క పరిశుద్ధంతో మనము దానిని ఆచరించాలో దానికి తగినటువంటి కృషిని మనం సల్పాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ టు కీప్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్ సచ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ విచ్ ఆర్ వర్ది ఆఫ్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: కేవలం స్వార్థ నిమిత్తమై అందించినటువంటి దేహం కాదు.
0: బాడీ ఈజ్ నాట్ గివన్ ఫార్ సెల్ఫిష్ పర్పసెస్.
1: సర్వోపకారార్థం ఇదం శరీరం.
0: బాడీ ఈజ్ గివన్ టు ఫర్ ది సర్వీస్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇతరులకు సేవ చేయాలి.
0: దేర్ఫోర్ వన్ హ్యాస్ టు అండర్టేక్
1: ఈ సేవ ఎందే జీసస్ తన కాలమునంతయు కూడాను పవిత్రము గావించుకున్నాడు.
0: జీసస్ శాంక్టిఫైడ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
1: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించాడు.
0: హీ హాస్ రికగ్నైజ్డ్ ద ఇంట్రికేట్ అండ్ ఇన్నిట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద కాజ్, ద టైమ్, ద కంట్రీ అండ్ ద ప్లేస్.
1: తనను ఎంతమంది విరుద్ధమైనటువంటి మార్గంలో తనను భావించినప్పటికీ తాను ఏమాత్రం కూడాను తాను సమత్వమునకు విరుద్ధంగా తాను నడుచుకోలేదు.
0: ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ మిస్అండర్స్టూడ్ హిమ్ బట్ హీ అండ్ దేవర్ అపోజింగ్ హిమ్ బట్ హీ మెయింటైన్ హిస్ ఈక్వానిమిటీ అండ్ ఈక్వాలిటీ.
1: లోకములో మంచి చెడ్డలు ఉండక తప్పదు.
0: ఇన్ ద వరల్డ్ దేర్ విల్ బి గుడ్ అండ్ బ్యాడ్ కో ఎగ్జిస్టింగ్.
1: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది.
0: లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ లైట్ అండ్ షాడో టుగెదర్.
1: మనం నీడగా భావించుకునేటువంటి దాని ప్రక్కనే ఎండ కూడా ఉంటుండాలి.
0: Where you find shadow, just besides, you will be having light element.
1: Enginne lekuntine needane kanipinchadu.
0: If there is no light, there cannot be a shadow at all.
1: Kanuka ee endaku abhavame needa.
0: There is that kind of relationship between light and shadow.
1: Lokani abhruddhileki techinatundi prathi manavudu kudanu itti kashtamulaku nashtamulaku nishtoramulaku nindalaku guri kaaka tappaledu.
0: Every person who has come into this world and has taken birth will be subjected to this kind of criticisms, difficulties, problems, trials and tribulations.
1: Satyanni dharmanni chaatinche nimittamai manavudu denikainanu kudunu siddhamga tyaganga undali.
0: One should be prepared to make any sacrifice if one wants to follow the path of truth and righteousness.
1: Bhagavat karyam yendu ee vidhamaina yokka yochana lekunda praveshinchali.
0: One should enter into the divine work and undertake
1: ఇట్టి పవిత్రమైనటువంటి విశ్వాసమును గాఢంగా మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: విత్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ విత్ ఫర్మ్ ఫెయిత్ వి షుడ్ అండర్టేక్
1: దైవ విశ్వాసమే నా శ్వాసం అనేటువంటి ఒక దీంతో విశ్వసించాలి.
0: యు షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ యువర్ లైఫ్ బ్రెత్ ఈస్ రియలీ యువర్ ఓన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వాడవుతావు.
0: దెన్ ఓన్లీ యుడ్ హావ్ రికగ్నైజ్ యువర్ రియల్ డ్యూటీ.
1: శ్రీరాముడు అవతార మూర్తిగా వచ్చినప్పటికీ,
0: when Sri Rama came as an incarnation on the earth,
1: kevalam oka kumaruniga taanu jeevinchadaniki prayatninchinappatikini,
0: he also tried to live as the son of a king,
1: pitruvakya paripalane lakshyam nanduchukoni,
0: but at the same time he remembered that it is his responsibility to
1: prajachayame tane drushtiyan dunchukoni,
0: to respect the words of his father and to look after the welfare of the
1: citizens kudano venta pettukoni.
0: Wherever he went, he took Sita also with him.
1: Kathinamainatunti adavulalo
0: he entered into forests which were very tough to live in.
1: Taanu jeevichutu vachinappatikini okka naadaina naaku kashtame aneetunti bhavam taanu ye maatramu talanchaledu.
0: In spite of all these kind of problems and trials which he faced, never, not even a day did he think that he was having some difficulty which he has to face.
1: Sarva kashtamulu kudunu aanandamto swagatam chestu vachadu.
0: He welcomed always all the difficulties and problems.
1: Idi daivattam yokka pradhanamainatundi yokka artham.
0: This is great significant thing about divinity.
1: Mottamota daivamu antante devudu ante deeniki artham emiti?
0: In the very first instance, you should understand what does God stand for.
1: Daanini dinamu ani cheptu vacharu. Dinam.
0: Daivamu is also described as dinamu, day.
1: Dinamu anaga day and night. Pagalu ratri ani.
0: Day consists of both day and night also.
1: Ee day and night ante pagalu ratri kaanatuvanti vaadu daivamu ani. Anaga kaalaatheetudainatuvanti vaadu daivamu ani deeni artham.
0: God is one who transcends both the day and night, and he is a transcendental principle. This is the meaning of daivamu or God.
1: తనకు కాలాతీతమైనటువంటి దైవత్వానికి ఈ కర్మలు ఏమాత్రం కూడా అడ్డం రావు.
0: ఫర్ వన్ హూ ట్రాన్సెండ్స్ ద టైమ్ ఎలిమెంట్ ది ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ కెన్ నెవర్ థ్రెటన్ హిమ్.
1: కర్మ తానే, కర్త తానే, భోక్త తానే.
0: హీఈస్ ద డూయర్, హీఈస్ ద వర్క్ అండ్ హీఈస్ ద ఎంజాయర్.
1: కనుక అక్కడ ఏమాత్రం కూడా విచారములకు అవకాశం ఉంటుండవు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాంగ్జైటీ ఆర్ గ్రీఫ్ for such entity as God.
1: కర్తవ్యమును ఆదర్శంగా నిరూపించడమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్మ.
0: God always considers his life should become an example for discharging duties.
1: అదే విధంగా కష్టములు యందు, నష్టములు యందు, దుఃఖములు యందు, విచారములందు మనం ఏమాత్రం కూడాను కృంగటమో పొంగటమో మనం ఏమాత్రం కూడా చేయరాదు.
0: వాట్ ఎవర్ బి ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ అదర్ trials and tribulations which we face, we should never get elated or never get depressed.
1: Enti endu undinatundi yokka samatvani aanandanga manam anubhavinchali.
0: We should be able to enjoy the divinity which exists in both with equal mindedness.
1: Pandavulu aneka vidhamaina mosamulaku judamulaku longi kanna kashtamulanu anubhavistu vacharu.
0: Pandavas, for example, had to suffer immensely being deceived by people entering into the play of the game of dice.
1: Kani satyaniki dharmaniki varu aa raktamanta daravostu vacharu.
0: But they dedicated themselves entirely for truth and righteousness.
1: Kanukane varini daivame mechukunnadu. Krishnude ventajanta intaliga untunnadu.
0: దట్ ఈస్ ద రీజన్ వై గాడ్ హింసెల్ఫ్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ దెమ్ అండ్ లివ్డ్ విత్ దెమ్ త్రూ అవుట్ దేర్ లైఫ్.
1: ఈ సమత్వమునకు దివ్యత్వమునకు ఏ విధమైనటువంటి దీని లోపల కూడాను జంకక అకుంకక తాను ముందంజ వేయటమే జీసస్ యొక్క కర్తవ్యంగా కూడా నిరూపిస్తూ వచ్చాడు.
0: జీసస్ ఆల్సో హాస్ ప్రూవ్డ్ దట్ వితౌట్ కేరింగ్ ఫర్ ద డిఫికల్టీస్ ఆర్ ద జాయ్స్ ఎట్సెట్రా వన్ షుడ్ గో
1: ఫార్వర్డ్. తన రక్తాన్ని కూడా తన దేశానికి దారబోశాడు.
0: అట్ ద ఎండ్ హీ ఫ్యాక్ట్ హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద హ్యుమానిటీ అండ్ హిస్
1: అనేక మంది తన భక్తులైనటువంటి వారు ఈ బాధను సహించుకునలేక దుర్మార్గులైనటువంటి వారిని దూషించడానికి పూనుకున్నప్పుడు అశరీర వాణి గనుక తాను ఒక సరి అయినటువంటి ఒక ఆన్సర్ తనకు అందించాడు.
0: వెన్ హిస్ డిసైపుల్స్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ అండ్ ఆగనీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీసస్ హీ గేవ్ ఎన్ ఇన్విజిబుల్ అడ్వైస్.
1: వీళ్ళందరూ కూడా దీనిని భరించుకోలేకపోయారు. ఉద్రేకం చేత విరోధులంతా కూడా అరికట్టడానికి వారిని ఎదుర్కోవటానికి సంసిద్ధులయ్యారు.
0: ఎక్సైటెడ్ దే వర్ రెడీ టు టాకిల్ అండ్ అపోజ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్.
1: ఆ సమయంలో కూడా ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైట్ టు ఎవరీ వన్ అన్నాడు.
0: At that particular point of time, he declared, "All are one, my dear son. Be alike to everyone."
1: Inte kaadu. Inka konni konni samayam lopala tannu aneka vidhamuga kudanu dushinchi tana paina kachchanu sadhinchalani cheppani paalu kudanu chaala punukunnadu.
0: Not merely this, Paul once upon a time wanted to just subject Jesus to a number of
1: Jesus ku modati virodhi Paul.
0: In fact, Paul was the first critic of Jesus.
1: Okanadu ee paluku daivamu swapnamlo kanipinchi
0: Paul appeared in the and the God appeared in the dream of Paul one particular day.
1: Paul, neevu chaala ajnanivi.
0: He told him, Paul, you are an ignorant person.
1: నీవు స్వార్థపరుడైనగా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ సెల్ఫిష్ పర్సన్ అండ్ యూ థింక్ దట్ జీసస్ ఇస్ సెల్ఫిష్.
1: జీసస్ లోకానికి ఏమి చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ ఇట్ దట్ జీసస్ ఇస్ డూయింగ్ ఫర్ ద
1: వరల్డ్? ఎవరికి ఏమి మోసం చేశాడు?
0: వాట్ హాస్ హి డిసీవ్డ్ ఎనీవన్ దిస్ వరల్డ్ అట్ ఆల్?
1: ఎవరికి ఏమి కష్టములు కలిగించాడు?
0: వాట్ డిఫికల్టీస్ హాస్ హి కాజ్డ్?
1: తన సర్వస్వాన్ని కూడా ప్రజలకే దారబోస్తున్నాడు.
0: He has sacrificed his all for humanity.
1: Alanti Jesus nu neevu dooshinchatamu chaala paapam annadu.
0: He declared that criticizing and condemning such Jesus who is
1: manchi variki ilantive jarugutunta eppudu kudanu.
0: Death is the proof of one's the
1: life. Kaachina chettuke raalu debbalu.
0: Only a fruit bearing tree will receive the shower of stones.
1: కనుకనే భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథములందు మంచి వారిని చెరకు గడగా గంధపు చెక్కగా భావిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ దే హావ్ కంపేర్డ్ ఆల్ గుడ్ పీపుల్ టు ఏ షుగర్ కేన్ ఆర్ టు ఏ శాండల్వుడ్ ట్రీ.
1: ఈ చెరకునందు తీయని రసం ఉంటుండాలి.
0: ఇన్ షుగర్ కేన్ యు గాట్ స్వీట్.
1: కానీ ఆ రసం మనకు లభించాలంటే చెరకును చాలా పిప్పి కొట్టాలి.
0: బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు గెట్ అట్ ద జ్యూస్ యు హావ్ టు క్రష్ ది కేన్.
1: దానిని శ్రమించక చేయక దానిని బాధించక దానిలో ఉన్న మాధుర్యం మనకు లభ్యం కాదు.
0: వితౌట్ క్రషింగ్ ద కేన్ యుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద స్వీట్ జ్యూస్ ఫ్రమ్ ది షుగర్ కేన్.
1: పిలచి అడుగా చెరకు పెట్టున బెల్లంబు పిప్పి కొట్టి రసము పీల్చకున్నా.
0: If you merely ask sugar cane to give you juice, would the sugar cane be able to give it? No, you have to crush
1: it. అదే విధముగా మంచి వారలంత చెరుకు గడ వంటి వారు.
0: In this way, all good people can be compared to
1: ఈ మహనీయులందు మధురమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి రసం ఉంటుండాలి.
0: In all great people, there is this kind of greatness.
1: ఆ రసమును జగత్తునికంతా పంచిపెట్టడానికి కొన్ని శ్రమలు పడవలసి వస్తుంది.
0: If you want to distribute such kind of greatness which you have యు మే హావ్ టు అండర్గో
1: కొన్ని కష్టములకు నష్టములకు నిష్ఠూరములకు కూడా నువ్వు గురి కావాల్సి వస్తుంది.
0: వన్ హాస్ టు సబ్జెక్ట్ వన్ సెల్ఫ్ టు టైప్స్ ఆఫ్ క్రిటిసిజమ్స్ కామెంట్స్ అండ్
1: కూడా నువ్వు మేలు కోసమే.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ వన్స్ ఓన్ గుడ్.
1: గంధపు చెక్క
0: యు టేక్ ఏ శాండల్ వుడ్
1: దానిని రాతిపైన వేసి నూరి నూరి నూరేంత వరకు కూడా చక్కని సుగంధంతో కూడినటువంటి రసం మనకు అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ యు ర్యాప్ దిస్ పర్టికులర్ స్మాల్ పీస్ ఆఫ్ శాండల్ వుడ్ ఆన్ ఎ స్టోన్ యు విల్ బి ఏబుల్ టు గెట్ ది
1: ఆ చెక్కను మాత్రం మనం బాధించకూడదు అనుకున్నప్పుడు సుగంధమే మనకు లభ్యం కాదు.
0: యు గెట్ శాండల్ పేస్ట్ ఓన్లీ వెన్ యు రబ్ లైక్ దట్. ఇఫ్ యు డోంట్ వాంట్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ ట్రబుల్ టు శాండల్ వుడ్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్.
1: కనుక జగత్తునందు ప్రతి పవిత్రమైనటువంటి యొక్క వ్యక్తులకు ఇలాంటి కష్టములు బాధలు తప్పవు.
0: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ హెల్ప్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రయల్స్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై ఆల్ గుడ్ పీపుల్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని ధరించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ వన్.
1: కేవలం మేము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మెసెంజర్ ఆఫ్ గాడ్ అనగా భగవంతుని యొక్క మెసెంజర్స్ గా భావించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: అతని యొక్క అంశంగానే మీరు విశ్వసించాలి.
0: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్.
1: విశ్వమంతా విష్ణు స్వరూపకంగా భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ ది ఎంటైర్ వరల్డ్ యాజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు గాడ్.
1: అప్పుడే మనము చెడ్డను దూరం చేసి మంచిని అభివృద్ధి పరచడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వారం అవుతాం.
0: Then only we will be able to get sufficient strength and stamina to develop goodness and to be free from all wickedness and evil.
1: Ee vidhamaina sampadinchavalante bhagavantuni premanu manu pradhananga pondali.
0: If you should really acquire this capacity and this strength, you must develop love for God.
1: Aneka mandi aneka vidhamulaga bhavinchavachunu. Nenu enniyo samvatsaramu nundi bhagavantuni nimittamai nenu enniyo sadhanalu chestunnanu. ఎన్నియో యాత్రలు చేశాను భగవంతుడు నాకు కనిపించడం లేదనుకుంటాను.
0: డిఫరెంట్ పీపుల్ మే బి థింకింగ్ డిఫరెంట్ వేస్ స్టేటింగ్ దట్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఐ బీన్ డూయింగ్ సాధన ఐ అండర్టేకన్ ఎ నంబర్ ఆఫ్ పిల్గ్రిమేజెస్ బట్ ఐ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ గాడ్.
1: భగవంతుని వెతికేటువంటి వారు అన్వేషణ జరిపేటువంటి వారు కోట్ల కొలది కనిపిస్తున్నారు ప్రజలు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎన్క్వైరింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్.
1: కానీ ఇది ఒక పెద్ద వెర్రితనంగా కనిపిస్తుండాలి.
0: బట్ ఆల్ దిస్ లుక్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్నెస్.
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
0: వెన్ గాడ్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్ వేర్ ఆర్ యూ లుకింగ్ ఫర్ హిమ్? హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్?
1: చాలా పొరపడుతున్నారు ప్రజలు.
0: పీపుల్ ఆర్ కమిటింగ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్.
1: సాధకులు భగవంతుని వెతుకుతున్నారా లేక భగవంతుడే సాధకుని వెతుకుతున్నాడా అని గుర్తించాలి.
0: One has to find out whether aspirants are looking for God or God is looking for a true aspirant.
1: దైవం సర్వత్రా ఉండినటువంటి వాడిని వెతకడానికి ఏ మాత్రం కూడా ప్రయత్నించనక్కర్లేదు.
0: When God is omnipresent, where is the need for making a special effort to find him in a particular place?
1: సరియైన భక్తుడు కనిపించటం లేదు.
0: But unfortunately, it is difficult to get a true
1: సంపూర్ణ శరణాగతుడైనటువంటి భక్తుడు ఈ యుగంలో కనిపించడం లేదు. సరి అయిన భక్తుని నిమిత్తమై భగవంతుడు వెతుకుతున్నాడే కాని భగవంతుని మీరు భక్తులు వెతకనక్కర్లేదు. సర్వత పాడి పాదం తత్సర్వతో తీసుకు ఎక్కడ చూచినా ఉంటున్నాడు. వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పవలే కాపాడుతున్నాడు.
0: In fact, God has been searching for a real devotee. Devotees need not search for God. God exists in the form of all the human beings and in the form of the world itself. He is omnipresent.
1: Kanuka ee vishala tattvanni meeru gurtinchukunte bhagavantuni vetakadaniki emaatram kuda meeru prayatnincharu.
0: If only you recognize this particular truth, there is no need for making an effort to find God in a particular place.
1: Taanu leni sthanamu తనది కాని రూపము ఈ జగత్తులో కానరాదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్. దెర్ ఇస్ నో ఫార్మ్ విచ్ హీ ఇస్ నాట్ ఇన్ ది వరల్డ్. ఎవ్రీ ఫార్మ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఈస్ ఫిల్డ్ విత్ హిమ్.
1: ఈ విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ ఫార్మ్.
1: ఇది సరి అయినటువంటి భక్తికి లక్షణము.
0: దిస్ ఈస్ ఎ ట్రూ ఇండెక్స్
1: ఏదో ధ్యానములు, పూజలు, యోగములు ఇలాంటివి చేయటము ఒక సత్కర్మల కింద చేరవచ్చును.
0: ది అదర్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మే బి కన్సిడర్డ్ యాస్ గుడ్ యాక్ట్స్, బట్
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్మలే ఇవన్నీ.
0: ది అదర్ యాక్ట్స్ ఆర్ ఓన్లీ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఫర్
1: సాంక్చురీ. కానీ కర్తను గుర్తించుకునేటువంటి మార్గం విశాలమైనటువంటి ప్రేమ తప్ప అన్య మార్గములు మనకు అక్కర్లేదు.
0: బట్ యాక్చువల్లీ వీ హావ్ టు డెవలప్ లవ్ విచ్ కెన్ గివ్ అస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనిటీ ఆఫ్ గాడ్.
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: ఇటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచుకొని దైవత్వాన్ని మనము ఎక్కడ చూసినా ఉన్నాడనేటువంటి విశ్వాసంతో మనము అతన్ని ధ్యానిస్తూ ఉంటే ఎక్కడికక్కడే కనిపిస్తాడు.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూ లవ్ అండ్ వీ హావ్ టు మెడిటేట్ ఆన్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. హీ మానిఫెస్ట్ హింసెల్ఫ్ వేరెవర్
1: హీ వాంట్స్. ప్రహ్లాద చరిత్ర లోపల తండ్రి అయినటువంటి దుర్మార్గుడు సర్వత్రా వెతికి మహావిజ్ఞాని హిరణ్యకశిపుడు.
0: ఇన్ భాగవత దేర్ ఇస్ ఎన్ ఇన్స్టెన్స్ ప్రహ్లాదాస్ ఫాదర్ హిరణ్యకశిపు హూ వాజ్ ఎ వికెట్ పర్సన్ లుక్డ్ ఫర్ గాడ్ ఇన్ ఆల్ ద వరల్డ్స్.
1: ఇతను ఈనాడి వైజ్ఞానుల కంటే చాలా గొప్పవాడు.
0: హీ కెన్ బి కంపేర్డ్ టు ఏ వెరీ గ్రేట్ సైంటిస్ట్, గ్రేటర్ దాన్ ఎనీ సైంటిస్ట్ ఆఫ్ టుడే.
1: సముద్రాన్ని శోధించాడు.
0: He has searched all the oceans.
1: ఆకాశములో పచ్చవల సంచరించాడు.
0: He has flown like a bird.
1: అణువణువునందు తను తన పరీక్ష జరుపుతూ వచ్చాడు.
0: Every step he tried to find God.
1: అడుగడుగున కూడా విచారం చేస్తూ వచ్చాడు.
0: Every step he looked in and inquired.
1: ఎక్కడే గాని దైవత్వం అంటే కనిపించలేదు.
0: He did not find God anywhere.
1: కారణం తనలో దేవుడు లేడు లేడు లేడు అనేటువంటి భావంతో చేతుటం చేత తాను లేకుండానే కనిపించాడు.
0: The reason as to why he did not find God is he was always looking with the feeling God doesn't exist at all.
1: ఎక్కడ చూసినా దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసం చేత ప్రహ్లాదునికి ఎక్కడ చూసినా దైవం గానే కనిపించాడు.
0: On the other hand, Prahlada was searching for God with the firm faith God exists everywhere. Therefore he found God everywhere. Your experience depends upon your own feeling.
1: తండ్రి అడిగాడు, ఎక్కడరా నీ దైవము అని అడిగాడు.
0: Father asked the son, where is your God? I say,
1: indukalada andulenu sandeham valadu annadu.
0: Son declared, don't have any doubt that God exists in one place and doesn't exist in another place.
1: Aithe ee stambhamlo untunnada ani nirupinchamannadu.
0: Then he said, can you just show me God in this pillar?
1: Tandri oka stambhame kaadu, ekkada chuchina taanu lenatundi sthalame ledannadu.
0: He declared, oh father, not merely in this pillar, anywhere you want to.
1: ఆ స్తంభాన్ని బ్రద్దలు కొట్టాడు, అందులో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు.
0: హిరణ్యకశిపు బ్రోక్ ఓపెన్ దట్ పిల్లర్ అండ్ ఫ్రమ్ దేర్ ఎమర్జ్డ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్?
1: దేహమే ఒక స్తంభం వంటిది.
0: దిస్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ పిల్లర్.
1: ఇందులో దైవత్వం అనేటువంటి చైతన్య స్వరూపంతో సర్వత్రా సర్వకార్యములు ఆచరిస్తున్నాడు.
0: గాడ్ హాస్ బీన్ ఎగ్జిస్టింగ్ performing various activities inside this particular body.
1: Kannulato chuchedi taane, chevulato vinedi taane, naalato ruchi chuchedi taane, maataadedi taane, sarvamu taane.
0: He is seeing through the eyes, listening through the ears, and tasting and talking through the tongue, and experiencing everything through the body.
1: Kanuka aa deha bhramte anetundi daanni braddalu chese tappudike daiva swaroopam pratyakshamayindi.
0: If you can destroy the body consciousness which you have with you, you will be able to experience divinity there itself.
1: Kanuka deha bhranti undinanta varaku kudanu daiva bhranti manaku abhiruddhi kadu.
0: So long as you think that you are the body, you would not be able to get the real experience of God.
1: Idi bhranti adi bhranti.
0: This is one type of illusion, that is another type of illusion.
1: Bhranti undinanta varaku nu brahma manaku praptinchadu.
0: As long as you are suffering from illusion, you can never experience divinity and God.
1: Kanuka deha bhranti ni kramakramena manamu kontha varaku nu tagginchukuntu raavali.
0: Gradually and slowly you should diminish that kind of body consciousness and attachment to the body.
1: Daivam yokka apekshanu penchukuntu povali.
0: You should develop attachment to God and
1: mana samasta premanu kuda nu bhagavantuni paine ankitam cheyali.
0: You should dedicate and offer your entire love to God alone.
1: Kanukani tvameva mata cha pita tvameva tvameva bandhustakatvameva tvameva vidya dravanam tvameva tvameva sarvam mama deva deva.
0: ఓ మై లార్డ్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్
1: ఎవ్రీథింగ్,
0: ఎవ్రీథింగ్ ఈజ్ మై, ఎవ్రీథింగ్ ఈజ్ యూ అండ్ యూ అలోన్.
1: ఈ తత్వాన్ని మనం ఏనాడు మనం అభివృద్ధి గావించుకుందామో, అభివృద్ధి గావించుకుందామో, ఇది దృఢమైనటువంటి రీతిగా మనము నిర్ణయం చేసుకుందామో, అప్పుడే మనకు అనుకున్న ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ డే వెన్ వి డెవలప్ టు ది ఫుల్ ఎక్స్టెంట్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అండ్ దిస్ ప్రిన్సిపల్ ఇన్ ఆస్, అండ్ వెన్ వి మేనిఫెస్ట్ దిస్ విత్ ఇన్ ఆస్, వుడ్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ ఎక్స్పీరియన్స్ దట్ వెరీ మోమెంట్.
1: మనసు నిండుకు ఏదో సందేహాలు పెట్టుకుని ఈ డౌట్స్ చేత మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ కడపటికి అనుభవించేటువంటి దాన్ని కూడా అనుభవించలేకపోతున్నాం.
0: ఇఫ్ యూ ఫిల్ యువర్ మైండ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డౌట్స్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ టు విచ్ యు ఆర్ ఎంటైటిల్డ్ టు.
1: చిక్కిన దాన్ని కూడా నువ్వు దక్కించుకోలేకపోతున్నాము.
0: ద వన్ విచ్ యూ హావ్ బీన్ ఏబుల్ టు గెట్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ దాట్.
1: కనుక చిక్కిన దాన్ని అనుభవించడానికి తగినటువంటి కృషి చెయ్యాలి.
0: ద వన్ విచ్ యూ హావ్ బీన్ ఏబుల్ టు అక్వైర్ should be able to make efforts to enjoy that.
1: Virodhulu kodanu manam premistu povali.
0: You should go on loving even your own enemies.
1: Vara tappaka manaku taginatunte oka margamlo varini manam maarchukodaniki veelavutundi.
0: If you love your enemies, you'll be able to turn them towards you the way that you want them to be.
1: Prema entadi dininaina kodanu cherustu vastundi.
0: Love always brings things together.
1: Samatvani samaikyatanu aavistundi.
0: It will be able to establish equality and unity.
1: ఒకానొక సమయం లోపల బుద్ధుడు ఎక్కడో ప్రయాణమై వెళ్తున్నాడు.
0: Once upon a time, Buddha was going to a particular place.
1: ఒక రాక్షసి ఆ మధ్య మార్గంలో అతన్ని పట్టుకుంది.
0: He came across a demon who tried to catch him.
1: నిన్నిప్పుడు చంపి నిన్ను భుజిస్తానన్నింది.
0: The demon said, I am going to kill you and eat you up.
1: బుద్ధుడు చిరునవ్వుతోపల, ఓ దైవమా, నీవు దయ్యం కాదు, నిన్ను నేను దైవంగా భావిస్తున్నాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: బుద్ధ విత్ ఎ స్మైల్ డిక్లర్డ్, వెల్ యు ఆర్ నాట్ ద డెమన్, యు ఆర్ గాడ్. ఐ లవ్ యు ఆల్సో, ఐ ట్రీట్ యు ఓన్లీ యాస్ గాడ్.
1: ఈ హృదయపూర్వకంగా బుద్ధుడు చెప్పినటువంటి మాట చేత ఆ దయ్యము మార్పు చెంది ఒక శాంతికి చిహ్నమైనటువంటి పావురంగా కూడా అది ఎగిరి వెళ్ళిపోయిందట.
0: వెల్ బుద్ధ అటర్డ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ దీస్ పర్టికులర్ వర్డ్స్, that demon became
1: anaga prema mundu virodham kudanu ye matram kudanu pani cheyaledu.
0: If you are having love, even enemies cannot do any harm to you.
1: Kanuka manamu premato evarina kudanu manamu premistu poyinappudu etti virodhayina kudanu mana yokka kakshanu sadinchukoledu.
0: If you are having love towards all people, even enemies will not be able to take vengeance against you.
1: కనుక మనమందరూ కూడా సమైక్యతను అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have, all of us will have to develop unity.
1: సమత్వాన్ని మనం సాధించాలి.
0: We have to achieve success by having unity and equality.
1: దివ్యత్వాన్ని మనం పోషించుకోవాలి.
0: We have to foster divinity in us.
1: అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: This is the primary purpose of human life.
1: కనుక క్రిస్టియన్స్ అని, ముస్లింస్ అని, హిందువులని, బుద్ధులని, జొరాస్ట్రియని, ఇంకా అనేక రకమైనటువంటి పేర్లంతా ఉంటున్నాయి. కానీ ఇవి ఏమాత్రం కూడా మనం భేదములు పెట్టుకోరాదు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లైక్ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్, బుద్ధిస్ట్, జొరాస్ట్రియన్స్ అండ్ ఆల్ దట్.
1: అన్ని మతములు కూడాను సత్యమును ధర్మమునే బోధిస్తూ వస్తున్నాయి.
0: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రియల్ ఫీలింగ్ ఆఫ్ డిఫరెన్స్ అమంగ్ అస్.
1: ఈనాడు మనం చేసేటువంటి సామూహిక బదులన్నీ కూడాను కేవలం పంజాబ్ లోని ఒక మహావీరుని వల్లనే ప్రారంభమైంది.
0: ఆల్ దీస్ రిలీజియన్స్ విల్ హ్యావ్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్ యాజ్ ద బేసిస్. ఆల్ ది భజన్స్ విచ్ యూ డూ టుడే,
1: కేవలం ఒక్కొక్క వ్యక్తి కూడి భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఇది కేవలం స్వార్థం అనేటువంటి రీతి కింద సామూహికమైనటువంటి ప్రార్థనలు జరిపినప్పుడు దైవత్వం లోపల ఏకత్వం ఏర్పడుతుందని గురునానక్ సామూహిక భజనలంతా ప్రారంభిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాజ్ గురునానక్ హూ స్టార్టెడ్ ద కమ్యూనిటీ సింగింగ్ దట్ ఈస్ ది భజన్స్ విచ్ వి క్యారీ ఆన్. హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ సెడ్ దట్ సింగింగ్ ఆల్ ఫర్ వన్ సెల్ఫ్ విల్ ప్రాంప్ట్ ఓన్లీ అండ్ ప్రమోట్ సెల్ఫిష్నెస్.
1: అందరూ ఏకకంఠంతో ఒక్కతూరి భగవంతుని ప్రార్థించినప్పుడు ఎంత పవిత్రమైనటువంటి వైబ్రేషన్, ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులు అభివృద్ధి పొందుతాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఆల్ పీపుల్ జాయిన్ టుగెదర్ అండ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ వన్ వాయిస్, వాట్ ఏ గ్రేట్.
1: కనుక ప్రతి మతమునందు కూడా మనం చక్కగా విచారిస్తే అన్ని సుబోధనలే చేస్తూ వచ్చాయి.
0: ఇఫ్ ఓన్లీ యు ఎన్క్వైర్ టు ఇన్ డెప్త్ ఆల్ ది రిలీజియన్స్ ఆర్ టీచింగ్ ఓన్లీ గుడ్ థింగ్.
1: కనుక ముఖ్యంగా జాతి మత భేదములను మనం త్యజించి,
0: దేర్ఫోర్ ప్రైమర్లీ యూ షుడ్ గివ్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ బిట్వీన్
1: ఇవన్నీ కూడా భ్రమలుగా భావించి,
0: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్
1: మన జాతి ఒక్కటే, అదే మానవ జాతి.
0: యూ షుడ్ కన్సిడర్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ క్యాస్ట్ ఇన్ ద
1: దేశములు వేరు కావచ్చు,
0: వీ మే బిలాంగ్ టు డిఫరెంట్
1: భాషలు వేరు కావచ్చు,
0: అవర్ లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్,
1: దేశములు వేరు కావచ్చు,
0: అవర్ ఫార్మ్స్ అండ్ అవర్
1: హృదయములు ఒక్కటే,
0: బట్ వీ హావ్ అవర్ హార్ట్ ఈస్ వన్.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ that kind of feeling that there is only one God who is in the hearts of everyone.
1: Srungaramulu veru bangaram okkate,
0: the jewelry may be different but gold is one.
1: Pashula vannalu veru palu okkate,
0: the colors of the cows may be different.
1: Jeeva jantulu veru jeevundu okkade,
0: the human beings may be different.
1: Jati neetulu veru janmam okkate, దేశములు వేరు కావచ్చు,
0: అవర్ ఫార్మ్స్ అండ్ అవర్
1: హృదయములు ఒక్కటే,
0: బట్ వీ హావ్ అవర్ హార్ట్ ఈస్ వన్.
1: ఆ హృదయ స్థాయి ఎందున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క లక్ష్యాన్ని మనము

0: ఒక్కటే. హ్యూమన్ బీయింగ్స్ మే బి డిఫరెంట్,
1: జాతి నీతులు వేరు,
2: జన్మం ఒకటే.
0: ది క్యాస్ట్ మే బి డిఫరెంట్ బట్ ది బర్త్ ఈజ్,
1: పూల జాతులు వేరు,
2: పూజలు ఒకటే.
0: ది ఫ్లవర్స్ మే బి డిఫరెంట్ బట్ ది వర్షిప్ దట్ యు డూ విత్ ఫ్లవర్స్.
1: తెలివి లేకను మానవు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి. ఈ బ్రతుకు కోసం ఇన్ని విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: నాట్ అండర్స్టాండింగ్ ద రియల్ మీనింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, దే హావ్ లాస్ట్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్.
1: దైవంతో బ్రతికేటువంటి బ్రతికే నిజమైన బ్రతుకు.
0: ట్రూ లైఫ్ ఈజ్ లైఫ్ లివ్డ్ విత్ లార్డ్.
1: దైవము లేని బ్రతుకు బ్రతికే కాదు, అదొక గతుకు.
0: Life without the Lord is no life at all. It is as good as death.
1: కనుక ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. అప్పుడే దేశమంతా కూడాను ఎంతైనా కూడా ప్రశాంతిని పొందగలదు.
0: We have to develop this kind of faith in us. Then only there
1: is ఈనాడు దేశంలో శాంతి భద్రతను ఏమాత్రం కూడాను కనిపించడం లేదు.
0: In the world of today, you don't have peace and
1: దీనికి కారణం మనమే.
0: Who are responsible for this? It is
1: మన నలతను, మన గుణములు పవిత్రముగా మార్చుకున్నప్పుడు దేశం కూడాను పవిత్రంగానే ఉంటుంది.
0: ఇఫ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ థింకింగ్ అవర్ ఫీలింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్, ది కంట్రీ అండ్ ద వరల్డ్ విల్ బి సేఫ్ అండ్ పీస్ఫుల్.
1: కనుక మన జీవితాన్ని ఒక పవిత్రమైనటువంటి ఆదర్శంగా మీరు విశ్వసించాలి.
0: వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు ఎన్ ఐడియల్ లైఫ్.
1: కేవలం మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి దేహంగా నీవు విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ దిస్ పర్టికులర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అండ్ విచ్.
1: నీది ప్రేమ స్వరూపమే.
0: యువర్ ఫారం, రియల్ ఫారం ఈజ్ లవ్.
1: కనుక ఎప్పుడు కూడా నువ్వు దీన్ని మీరు స్మరిస్తూ రాండి.
0: కంటిన్యూస్లీ యూ షుడ్ గో ఆన్ రిమెంబరింగ్ అండ్ కాంటెంప్లేటింగ్ అండ్ దిస్ పర్టికులర్ ట్రూత్.

மஞ்சி நடத்த ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ

0: People aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaranu Varaku Tanantanu Parichayam Chesukunna Samayamlo నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చిపచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి. కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించు వచ్చింది.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ ఎండో గిఫ్టెడ్ విత్ దిస్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్ దే టూ వుడ్ హ్యావ్ యూజ్డ్ దిస్ I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: నేను అనే పదము సామాన్యమైనటువంటి పదము కాదు.
0: దిస్ వర్డ్ ఐ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అహం బ్రహ్మాస్మి ఇది ఉపనిషత్ వాక్యము.
0: ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ ఈజ్ అహం బ్రహ్మాస్మి.
1: బ్రహ్మకు పూర్వమే అహం అనేటువంటి నేను ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుండాలి.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కాని అవి వారు కాదు.
0: ఇన్కార్నేషన్స్ లైక్ రామ అండ్ కృష్ణ దేవర్ నేమ్స్ సో క్రిజెంట్ సో నాట్ బోర్న్ విత్ ద నేమ్.
1: వారికి సరి అయినటువంటి ప్రేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: ద ట్రూ నేమ్ ఇన్ రియాలిటీ ఇస్ అహం ఐ.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: ది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద డివైన్ ఇస్ దిస్ ఐ నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తులకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: వీ కెన్ స్ట్రైటన్ ఎ ట్రీ విదౌట్ ఎనీ బెండ్ ఎనీవేర్.
1: తిప్పవచ్చు ఇది తిన్నగాను.
0: వీ కెన్ స్ట్రైటన్ ఇట్.
1: మనసు తిప్పగలరా మరి వంపు లేకుండా
0: Can you straighten your mind without any bend?
1: ఇది అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనసును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండివర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములకు అంతై తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకుని లేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: మెనీ హూ కెనాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డివినిటీ గివ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
0: ద గాడ్ ఈజ్ యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్. కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ ఎ టెంపుల్?
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నిమగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములయందు సంచరించేటి తనకు సరైన పేరు సాధ్యమగున.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చపోచము తనకు పెట్టదగున.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదేయుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వి వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ అహం.
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వమసి.
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka vedavakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted vakkate and experienced differently.
1: Ekam
0: reality is the only one.
1: Aa vakkate aham.
0: That ultimate reality is aham.
1: Ee ahamuku అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ హావ్ బీన్ అట్రిబ్యూటెడ్ టు ద డివైన్ ఫర్ వర్షిప్.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు కన్ఫర్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ద గేమ్ ఆఫ్ ద మైండ్.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: Chimalo domalo anni pradeshamulapaina valutuntai kaani agni paina matram valam.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: Adhe vidhamgane ee manassu sarvatra sancharistundi.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipunu matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిలిచినో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈస్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thoughts.
1: Idi prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi emiti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth, this is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhangane you are not one person.
0: Likewise you are not one person,
1: but three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏది ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు,
0: ఇన్ కేరళ,
1: బలి చక్రవర్తి,
0: ఎంపరర్ బలి,
1: వామనమూర్తికి,
0: టు వామన,
1: మూడు అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3-foot స్టెప్స్.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vidavadu ayi vachadu.
0: Vamana asked for a simple thing from this emperor Bali.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichcham adigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukune Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti degariki bichchamadukovadaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachchi vahana nariki అచ్చమందే ఉండగా బిచ్చమెత్తని ఏడే బిడిపడక.
0: విష్ణు హింసెల్ఫ్ హూ హస్ గాట్ ద బర్డ్ యాజ్ ద చారియట్ అండ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ రైట్ ఆన్ హిస్ చెస్ట్, వై షుడ్ హీ ఆస్క్ ఫర్ ఎనీథింగ్?
1: కనుక భగవంతుడు కూడాను చిన్నవాడికి అయినప్పుడే బిచ్చమెత్తుతూ వచ్చాడు.
0: గాడ్ ఆల్సో హ్యాస్ టేకెన్ ఎ స్మాల్ డ్వార్ఫ్ ఫామ్ బికాస్ హీ వాంటెడ్ టు బే.
1: ఆ చిన్నవాని పాదములు మరింత చిన్నవి.
0: అండ్ వాట్ హీ ఆస్క్డ్ ఇస్ స్టిల్ స్మాలర్.
1: మూడు అడుగులు మాత్రమే అడిగాడు.
0: Just he asked for 3 footsteps.
1: కానీ ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య ప్రిసెప్టర్ సెడ్,
1: బలి చక్రవర్తి యొక్క గురువు,
0: హీ ఈస్ ది ప్రిసెప్టర్ ఆఫ్ బలి.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: బలి ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: నీవు అతనికి మాట ఇవ్వద్దు.
0: డోంట్ గివ్ ఎ ప్రామిస్.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: బలి ఆన్సర్డ్ దిస్ వే,
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: ఐ విల్ నెవర్ విత్డ్రా మై ప్రామిస్.
1: మాట తప్పినేని మరినడు అవుతాడా?
0: ఇఫ్ ఐ గో బ్యాక్ బై ది ప్రామిస్ గివెన్ కెన్ ఐ బి ఎ కింగ్? నో.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: ఐ గివ్ ది ప్రామిస్.
1: ఏమైనా సరియే నేను తప్పకిస్తానన్నాడు.
0: కమ్ వాట్ మే ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్.
1: కనుక భగవంతుని యొక్క వాక్యములకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
0: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
1: వామనుడు అడిగినట్టుగా ఇచ్చాడు మూడు అడుగులు.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: With 1 footstep he occupied the whole earth.
1: భూర్భువస్సువః.
0: భూర్భువస్సువః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడా ఒక్క పాదములకు చేరిపోయింది.
0: ది ఎంటైర్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై జస్ట్ 1 footstep.
1: సువహ.
0: సువహ.
1: భూర్భువస్సువహ.
0: భూర్భువస్సువహ.
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: ద భూవర్ రిఫర్స్ టు ద రెల్మ్ ఆఫ్ థాట్.
1: అదే మైండ్.
0: దట్స్ ద మైండ్.
1: సువర్లోకము.
0: సువర్లోక.
1: అదే ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: కనుకనే మెటీరియల్ లోకం,
0: one the material
1: భావలోకము,
0: the realm of thought,
1: ఆత్మలోకము,
0: and that of the
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మా are one.
1: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైనటువంటి శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: Bhakti prapattulaku aatapattu.
0: It is the center of all devotion and steadfastness.
1: Tyagamanaku puttinillu.
0: It is the birthplace of sacrifice.
1: Yetti bichchagaadaina kudanu tanaku tagindanto bichchamistuntadu.
0: Any needy person would receive the alms that he would
1: ask
0: for. Yavadu
1: ledu ani cheppetuvanti vyakti ledu.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: Atuvanti punya bhoomi endu,
0: the land of merit,
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: దట్ వాజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి.
1: ఈ బలి చక్రవర్తికి,
0: ఫర్ దిస్ బలి,
1: గురువు శుక్రాచార్యుడు.
0: ద ప్రిసెప్టర్ హ్యాపెన్ టు బి శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి,
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డిసోబేయ్డ్ హిస్ గురు.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: హీ సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered
1: Bhudanamu,
0: to God.
1: Godanamu, annadanamu, sarvadanamu, suvarnadanamu, annidanamulu chesevarunnaru.
0: In fact, there are many people who would offer in charity the cow, the food and clothing.
1: Bali Chakravarti tanantane danam chesukunnadu.
0: Emperor Bali has surrendered himself to God.
1: Atti punya bhoomi Kerala desham.
0: Kerala is punya bhoomi, the land of merit.
1: Edo konni కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్స్ థింగ్స్ మైట్ హావ్ చేంజ్డ్ బట్ యెట్ కేరళ ఈజ్ నోన్ ఫర్ డివోషన్.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: కేరళ ఇస్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ ప్రహ్లాద.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: ప్రహ్లాద్ ఆల్సో డిసోబేయ్డ్ ద ఫాదర్.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise nu vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputakante paadi unne.
0: And it was the reply of the emperor, having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adaniki ichina maata tappaka nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: Ilanti maaniyulantaru kodanu pavitramaina Keralalo puttinatuvanti varu.
0: All noble souls have taken birth in that holy land of Kerala.
1: Prahladudu mahajnani.
0: Prahlada is one of wisdom.
1: Mahatyagi.
0: He is the one of sacrifice.
1: Paramabhaktudu.
0: He is the one of intense devotee.
1: Ilanti paramabhaktudu ayinatuvanti vadu tandri talli evaru cheppinappudikini vinaledu.
0: Prahlada didn't pay heed to the words of his father or mother.
1: Scientist nanta kudanu bhagavantudu edo oka pradeshamle ledu ekkada chusina unnadani cheptuntaru.
0: Many of the investigators, scientists say that God is present
1: in a certain place.
0: But the modern scientists deny God's existence. It's a big mistake. There is no place where there is no God. His feet are everywhere. His heads and ears
1: Sarvata
0: are everywhere. And he installed himself
1: everywhere. There
0: is no place where he does not
1: exist.
0: Never doubt that God is here and he is not there.
1: Wherever you search,
0: wherever you want him, you will find him
1: there.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
0: ప్రహ్లాద వాజ్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడాను గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడాను చంద్రమండలము సూర్యమండలము వెళ్ళాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kani nakshatra mandalam kodanu vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatra mandalam lopala ధ్రువ నక్షత్రాన్ని పోయి సోకేటప్పటికి భూమి తిరిగిపోయింది.
0: బై ది టైమ్ హీ రీచ్ దట్ స్టార్ ధ్రువ ద హోల్ ప్లానెట్ ఎర్త్ టర్న్డ్.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క సాహసానికి పూరుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు ఇస్ అ మ్యాన్ ఆఫ్ సచ్ వేల అండ్ కరేజ్.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: We do not find scientists of this day who could accomplish to that level.
1: ఒక్క ప్రేమ తత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: But you can know God only by following the path of love.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: There is no other path other than path of love.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Love is most important.
1: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: In fact, love would help you to surrender.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో గాడ్స్ నేమ్ ద ఫస్ట్ వన్ ఇస్ ఐ అహం.
1: అది ఏ బ్రహ్మ.
0: That is Brahman.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme Bliss.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is Eternal Bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this I.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: ఐ కేమ్ yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: హూ కేమ్ yesterday?
1: నీవా ఈ దేహమా?
0: యు ఆర్ యువర్ బాడీ.
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: బాడీ కేమ్ నాట్ యు.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: My leg fractured, you say.
1: Ninna dehame thanane branch tho nenu ninna vachanu antunnadu.
0: Identifying with the body, you said, I came yesterday.
1: Inaadu kaalu virigetappudiki naa kaalu antunnadu. Kaalu tanakante pratyekamaindi kada.
0: And today you say my leg. It means you are different from your body.
1: Ee my leg anetundi my evaru.
0: When you say my leg, who is this my?
1: Ee leg neevu kaadu.
0: You are not the leg.
1: Deham neevu kaadu.
0: You are not the body.
1: Kevalamu నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఇస్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల యందు ఉండేటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: Nene daivamu.
0: I am God.
1: Daivam rendavadi. Nenu modati.
0: I comes first, God next.
1: Kanukane prathi okkaru kudanu I aneetundi padam unna chotu daivam unnadu aneetundi vishwasanni manam penchukovali.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: Sarva sukhadukku manukudanu aye moola karanamu.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత అయ్యే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖ దుఃఖము లేదు.
0: Without this I, there's no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question, you are none of these.
1: Akara drushyamle kaani
0: they are just in form.
1: Ananda drushyamu kaadu,
0: but they are not the reality, the bliss.
1: Atma drushyamu kaadu,
0: they are nothing to reflect the self.
1: Adi ai,
0: that is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయిన మానవుడే లేడు.
0: Without this love, man cannot exist.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంట్ ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలగదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుక మాట్లాడుతుంది.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఇస్ నాట్ హిస్.
1: సర్వనామములు, సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: Whosoever you salute, it amounts to salutation unto the Lord.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: Whosoever you denies, it amounts to total denial of God.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: You may accuse anybody, you'll be accusing God.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: You may respect anybody, it's total respect to God. Finally,
1: గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: The respect and courtesy actually reach ఆత్మ అదర్
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: Don't struggle to earn respect.
1: నీ గౌరవాన్ని ప్రక్కకనెట్టు.
0: Brush it aside.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరును గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికీ నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this eye, ఆత్మా the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the self.
1: అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize in
1: various forms. ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరూ మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యు డోంట్ రెస్పెక్ట్ అదర్స్, యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుష రూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారం అంతా కూడా దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారం పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వి మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Or some other form.
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికీ రెండు నాలుగు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలా అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలా అంటాడు.
0: One will ask for another one.
1: రెండు నాలుగు ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని,
0: The forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారం కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: Whereas a matured man, a sadhaka, will know the essence.
1: చక్కెరని మాత్రమే లక్ష్యమునందుంచుకొని చూచేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
0: A true devotee will go by the essence.
1: కానీ ఆకారమును మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుక మనం ఆకారమును మనం చూచి భ్రమించగలదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: That ఆత్మ is బ్రహ్మన్.
1: అంత ఆత్మనే.
0: Everything is ఆత్మ. ఆత్మ
1: అనేక రూపనామములు ఉన్నాయి.
0: And it takes many forms and names.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: వి ఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
1: నామమును ప్రక్కకనెట్టు.
0: Brush them aside, keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: గో బై ది బేసిక్ ఎసెన్స్ ది ఫండమెంటల్.
1: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: బేసికలీ షుగర్ ఇస్ వన్.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే
0: వెన్ యు గో బై దిస్ ట్రూత్
1: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
0: ద వెరీ మ్యాన్ వుడ్ బి డివైన్.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: మ్యాన్ ఇస్ మైటీ అఫ్లూయెంట్.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్య ఆకారమే పెడతాడు కానీ మరొక ఆకారం చూడు.
0: The divine is picturized and portrayed in a human form.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: Therefore every man is divine.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: Upanishads call him as హృదయం.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: What is హృదయం?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానందిగా ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will become compassionate.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: No కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంత కరుణమయమే.
0: Everything will be full of compassion.
1: కనుకనే దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయ.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయ meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణనే ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయా హృదయం.
0: హృద్ దయా హృదయ.
1: దయా.
0: హృద్ దయా.
1: దయా అనగా కరుణ.
0: దయా compassion.
1: హృద్ మన యొక్క హృదయం అంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కన్వర్ట్
1: ఔర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ
0: ఇన్ ది నేమ్ ఆఫ్ హృదయ వీ థింక్ ఆఫ్ ఫిజికల్ హార్ట్.
1: అనే పేర్లు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: అది గుండెనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫిజికల్.
1: హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం. అదే అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
1: మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టే ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
1: చిక్కనే చిక్కవు.
0: You cannot hold.
1: మనకు దక్కనే దక్కవు.
0: There is no safety for the valuables.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువుకంతా ఉన్నను సరైనటువంటి హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వీ ఆర్ డూయింగ్ టుడే.
1: ప్రతి దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుర్గుడు,
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిత్తజనుండు,
0: whereas if you think of the intellect,
1: ఆత్మ కంటిని గొప్పయే అనర్చుండు,
0: and you will transcend the principle of the self,
1: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
0: we should keep in view the intellect.
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే అన్నాడు తిరుత్తుండాళ్వారు.
0: తిరుత్తుండాళ్వారు laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరీ.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములున్నాయి.
0: There are virtues,
1: సదాచారములు ఉన్నాయి,
0: గుడ్ ప్రాక్టీస్,
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి,
0: గుడ్ కాండక్ట్,
1: సచ్చింతనలు ఉన్నాయి,
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనం మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాం?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all our
1: ప్రేమనాధారంగా చేసుకో,
0: go with the love as the basis,
1: సత్యనాధారంగా చేసుకోండి,
0: and devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: gaani,
1: India gaani, America gaani, satyam is satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din yemi maatchadaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurtundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddari మినిస్టర్స్ కూడాను,
0: బోత్ ది మినిస్టర్స్,
1: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి,
0: ఫ్రమ్ దిస్ ఇయర్,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: కల్పిస్తానని దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్న దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశం.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అక్కడ ప్రేమ యందు సత్యం నందు ఎట్టి మార్పులు లేకుండా ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్
1: ధర్మంలో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కనుక ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore, the ancient culture of Bharat said, speak truth and follow dharma.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విద్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయిన్స్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటికి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
1: వారిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
0: Therefore, it is highly sacred.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ ద సొల్యూషన్
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫర్,
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి
0: because his penance
1: siddhashrama anetundi daniki shastramainatundi keertini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers. For it is highly sacred.
1: Siddhashramamu ani peru.
0: Its name was siddhashrama.
1: Siddhashrama anaga anni kudunu siddhimpa chesetundi.
0: Siddhashrama meant the land.

0: ద ల్యాండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్
1: కనుక అట్టి సిద్ధాసనము సర్వసిద్ధులకు కూడా మూల కారణమే.
0: అండ్ ఇట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ డివైన్ పవర్స్.
1: ఈ కారణాన్ని గురించుకొని బలిచక్రవర్తి కూడా అక్కడే పుట్టాడు.
0: దట్స్ ద రీజన్ వై ఎంపరర్ బలి వాస్ బోర్న్ దేర్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర
1: వామన జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలో పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
1: తెలుసు, కొంతమంది తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు,
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: Yet Vishwamitra was a big king then.
1: అతను రాజు అయినప్పటికి కట్టకడపటికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: దో హి వాజ్ ఎ కింగ్ టు బిగిన్ విత్, హి రినౌన్స్డ్ ఎవ్రీథింగ్. వశిష్ఠుల వారు
1: గొప్ప త్యాగభూమిగా పొమ్మించాడు.
0: అండ్ హీ ఆల్సో ఫాలోడ్ వశిష్ఠ ఇన్ దిస్ ల్యాండ్.
1: ఆధ్యాత్మిక మార్గంలో త్యాగి అనిపించుకున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ హీ స్టూడ్ ఫర్ సాక్రిఫైస్.
1: కానీ నేను కూడా రాజయోగి కాకూడదు, బ్రహ్మయోగి కావాలని విశ్వామిత్రుడు పట్టుబట్టాడు.
0: విశ్వామిత్ర వాంటెడ్ టు బి ఎ బ్రహ్మయోగి, బ్రహ్మర్షి అండ్ నాట్ రాజర్షి.
1: ఈ బ్రహ్మర్షి కావడానికి ఏది కారణము?
0: What is the cause for this title, Brahma?
1: దేశాన్ని త్యజించడమే బ్రహ్మర్షి కారణము.
0: Because he killed all the ego and hatred, so he could become Brahmarshi.
1: వశిష్ఠుల వారు ద్వేషాన్ని త్యజించడం చేతనే అతను రాజర్షి, ఒక బ్రహ్మర్షి అయినాడు.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahmarshi.
1: కనుకనే విశ్వామిత్రుడు కూడాను ఈ యొక్క క్రోధమును జయించటం చేతనే బ్రహ్మర్షి అయ్యాడు.
0: As Vishwamitra could win over this anger and hatred, he could become Brahmarshi.
1: నేను త్యాగాన్ని సాధించాను.
0: Now I could achieve the sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope, holy wedlock.
1: కల్పించాడు.
0: Creation, creator, Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: his activity. Siddhi gavinchukunnadu.
0: The fulfillment of all his thought is there.
1: Ennikini premane moola karanamu.
0: For all this, love is the main cause.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Andaru kudanu premane penchukondi.
0: All of you foster love.
1: Evvanni deshinchakandi.
0: Don't hate anybody.
1: Nee deshini kudanu nu preminchu.
0: You love even the one who hates you.
1: Nee pai neeku vai vaari pai kopam unna kodani aa kopanni premaga marchuko.
0: Convert all your anger into love.
1: Appude neevu kodunu goppa maharshiga maravachunu.
0: Then also you will become maharshi, a sage.
1: E deshini venikunutunda nee venta vachinappudu kodunu namaskaram chey.
0: Your enemy may come in front of you, still respect him.
1: Evvani neevu deshinchaddu.
0: Don't hate anybody.
1: Desham chaala goppadi kaadu.
0: The hatred is not good.
1: Chaala chaddadi.
0: It's very bad.
1: Kanukane premato vaarini palakarinchu.
0: Talk to them lovingly.
1: ప్రేమముదిత మనసు కహో.

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నో బ్లెస్డ్, రేరెస్ట్ హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu pottanimpukona chikkulanunduchu, janadu pottanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: we acquire various forms of knowledge from various fields.
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: we are not able to enjoy the total bliss.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: and really we are wasting our human life.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బులొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జానులో పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకొని ఏ విజ్ఞేశ్వరుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamuni chute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is really offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కాని,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti valinaina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamunandu manavattam anetundi chala uttamamainatundi anetundi kirtini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times, you must have come to know, the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటువంటి వారు.
0: In those days, elders corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై,
0: to make you recognize this,
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is గణపతి?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word gana is related to the intellect.
1: Na anetvantidi vijnanamunaku sambandhinchinatvantidi.
0: Na refers to wisdom.
1: Vijnana vijna prajnanamunaku adhipati ainatvanti vade ganapati.
0: Ganapati is the head of all secular, the spiritual knowledge.
1: Vinayakudanaga tanakante nayakudu marakudu ledu.
0: Vinayaka has no master above him.
1: Tanaku tane nayakudu.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: mushikamu anaga chikati.
0: Rat mushika stands for darkness.
1: Ratri yandu chikati chala adhikam kanukane elukulu kudunu ratri yandu sancharistuntai.
0: Night being very dark, the rats move about.
1: Chikati duram chesi prakasamna prakashimpa chesi janulaku aanandanni aadarshanni andinchetvantidi mushikamu.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way. దైవత్వాన్ని
1: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: Chala telivainatvantidi ee elephant.
0: Elephant is highly intelligent.
1: Chala vishwasamto koodinatvantidi.
0: It has got all faith and loyalty.
1: Pranam poyina sariye master nu maruvanatvantidi.
0: The elephant would rather give up its life.
1: Master nu maruvaka tana janmam undinanta varaku kudanu భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ద ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్, ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ అస్ ఎ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: అండ్ ద ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is truth.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: It is non-violence.
1: Chama sarvasrambhu.
0: It is everything.
1: Ee chamato koodinatvanti yokka swaroopame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuliki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: Manavunaku aadarshavantamaina margaani nirupinchetundi ee gajamu.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: Ee daari kudunu lenatundi aranyam lopala yeniki okka thuri praveshinchindatte manushulku daari yerpadutundi.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: Kalukune jeevita aranyamundu మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడిగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము
0: on this day of వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్తో కూడింది కాని తాను ఏమాత్రమూ ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్.
1: బియ్యము పిండి చేసి
0: the rice is made into flour.
1: అందులో నువ్వుల పిండి పెట్టి
0: and till is added to that.
1: దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడాను ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేని కోసం ఈ విధమైనటువంటి మార్గంని అనుసరింపజేశాడు.
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్య పిండి చేత
0: this hot preparation made out of rice flour
1: ee nuvula cheta
0: and the till
1: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: ఇందులో ఉండినటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ దిస్ స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our complaints.
1: ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: The rice flour, which is cooked with steam,
1: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: Easy digestion.
1: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
0: Because of easy digestion, you will never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
0: యూ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యూ విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastudu kudanu motta mota prarambhinche samayalo Vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka. Prarthana chetane aa yokka sangeethamnu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeethamnu ye maatram kuda prarambhincharu.
0: No music program ever begins.
1: Kali kaliyuga prabhavam cheta Vinayakatvanni ee naadu prakkaku nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvanu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for the
1: sukhshantini manam pondali.
0: In fact we should be peaceful.
1: Ee shashvata sukhshantini kevalamu oka vidhamainatundi oka daiva prarthana cheta kani maroka danto manaku praptinchadu.
0: You can only be peaceful, enjoy the peace, only by praying to God.
1: Dinadinani kudanu kalam gadiche konadi kudanu manavattam aneetundi peerti nasinchipothundadi.
0: As days pass by, you notice that the very human value, humanness is lost.
1: Manavata viluvalu marugaipothunnayi.
0: Human values are gone.
1: Manavudu cheyavalsinatundi paddhatulu ye matram kudanu cheyatam ledu.
0: Man is not following his prescribed code of conduct.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once thing is said to you, you should bear in your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Katta kalapadiki krutagnyaya namaha. కృతజ్ఞాయన
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్
1: కృతజ్ఞుడు కానటువంటి వాడు అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల ఎందున్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ in our eyes is because the grace
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వీ ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
1: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun god.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
0: the man who is not grateful,
1: netramu nunchi kudano adichudu vellipothadu.
0: Sun withdraws
1: anaga taanu andhudaipothadu.
0: Meaning he turns blind.
1: Andhakaram chetha manavudu ye matram pannulu cheyaledu.
0: Man cannot discharge his duty.
1: Goppa panditulu ainappatikini
0: He may be a great scholar.
1: కన్నును మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny object.
1: నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the shastra, the sacred text.
1: కనుకనే మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore, we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక వినాయకు యొక్క తత్వం నందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హ్యాస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesh has been followed and adopted.
1: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వారి ప్రోభమే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to Vinayaka to earn his grace.
1: Kanaka Vinayakunni prochinattuga nannu kuda brahmam ani cheppaaru.
0: Just as Vinayaka is blessed, I might be
1: blessed.
0: How is it possible?
1: Ye vidhanga kanipettundi?
0: How do you expect protection?
1: ఆ వినాయకుడిని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: Do you have the qualities of Vinayaka in you?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: Vinayaka is all pure.
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: In fact, his two eyes are the fulfillment.
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములని తన యొక్క పత్నులుగా భావించారు.
0: He considered siddhi fulfillment buddhi intellect as
1: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: And he is the master Vinayaka.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: For siddhi fulfillment you need intellect.
1: Buddhi undalante manalo unnatundi krutagnatanu penchukovali.
0: In order to have this buddhi intellect you should be grateful.
1: Krutagnudaina atundi vaniki buddhi kudunu nasanam avutundi.
0: An ungrateful man will never be an intellectual.
1: Ee buddhiye nasanam ayin tarvata siddhi manaku ee reethiga kalugutundi.
0: When once the intellect is gone you can never be successful.
1: Sarva siddhi sapradayamaha anni kudunu prasiddhi gavincheetundi vaadu vinayakudu.
0: In fact vinayaka confers success.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to know the inner significance of Lord Vinayaka.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పుడు మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
0: Today you may start doing any task.
1: ప్రవేశములు కానీ విద్యా ప్రధానములు కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణములు కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
0: You should pray to Vinayaka because he has no master above him.
1: ఇతనే నాయకుడు.
0: He is the last
1: సర్వమునకు నాయకుడు వినాయకుడు.
0: He is the master of all.
1: తనకు నాయకుడు మరొకడు లేడు.
0: He has no other leader.
1: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
0: Without praying to the master of masters Vinayaka, if you act in an egoistic way,
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
0: Bharatiyas on all sacred days begin their prayer by first praying to Vinayaka.
1: Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunti vaadu.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: moodintini manam kaapaadtu povali.
0: And we have to sustain, protect all the three areas.
1: Maa college lopala
0: in our college
1: MBA start chesamu.
0: We started MBA.
1: MBA ante emani adigithe pillalnu మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
0: వి సే ఎంబీఏ మీన్స్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
1: కాదు కాదు, ఎంబీఏ.
0: నౌ ఇట్స్ ఎంబీఏ.
1: ఎం మనసు.
0: ఎం స్టాండ్స్ ఫర్
1: బి బుద్ధి.
0: బి
1: అనగా దేహము.
0: బి ద బాడీ.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండు సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటిది,
0: బాడీ ఆర్ నాట్.
1: ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
1: దాని సక్రమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిందాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: The body should execute all that is decided by the mind.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: And here the intellect has got the sense of discrimination.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: The thought of the mind is well discriminated by the intellect.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధిలో యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: Therefore, man should understand that is a mixture, combination of
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: We have to purify and sanctify them.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రము అంగీకరించదు.
0: Without purifying the mind, it is not acceptable.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: Therefore, intellect that transcends all the senses has got the deciding faculty.
1: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: We go along the senses.
1: మనసును అనుసరిస్తున్నాము.
0: We follow the mind.
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: And the mind is the master of senses.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: Mind is not controlling the senses.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: And I say that I have sensitive mind.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
0: Yeah, that's not a sensitive mind, it's the mind of an animal.
1: Kalukane master the mind, be a master mind.
0: Therefore master the mind, be a master mind.
1: Kaluk ee senses nu manam control chesinaatundi mind e nijamaina master.
0: Therefore the mind that controls the senses is the master mind.
1: Ee manasthattvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Taanu kevalamu saakshibhootudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ye paluku kudunu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
1: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతము.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఎన్ ఎటర్నల్.
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణమేమిటి?
0: Why?
1: ఇవి రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంలో సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకు ప్రవేశించడు?
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: prescribed. దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్.
1: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
1: ఎప్పుడు క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధుడు పూర్తి సరైనటువంటి యొక్క మార్గంలో పొందినప్పుడు
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నేను అది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in
1: the ఒక సమయం లోపల.
0: At one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచం లోపల
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude?
1: సత్య ధర్మం చేత కాలములు గడిపేటువంటి వాడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, వాల్మీకి ఎందుకు నీవింత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు, 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee manavudu seelavantudu ante emti artham?
0: If you say the modern man is one of character, what does it
1: seelamulku gunamulku em matramu sambandham ledu?
0: And the quality
1: seelamulku roopam chupichetvanti vaadu evadu ledu.
0: There is no one who attaches value to the character.
1: Sat sankalpamulu, sadalochana, sat pravartana, ee moode deeniki mukhya karanam.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: కనుకనే మంచి గుణములు కలిగి,
0: with all virtues,
1: మంచి ప్రవర్తన ఉంటే,
0: with good behavior,
1: వాడే సత్శీలవంతుడు అన్నాడు.
0: Naturally will be one of character.
1: మంచి గుణములు ఉంటే మంచి ప్రవర్తన చేస్తాడు.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: మంచి గుణములే లేకపోతే మంచి ప్రవర్తనలో ప్రవేశించడు.
0: If you don't have noble qualities, your actions will never be noble.
1: ఇవి రెండే ఉండేటువంటి ప్రపంచంలో.
0: These two are present in this world.
1: మంచి గుణము,
0: good quality,
1: మంచి ప్రవర్తన,
0: and good conduct.
1: ఎలాంటిది? మంచి గుణము భగవత్ స్వరూపము.
0: The good qualities are the very personification of the
1: మంచి ప్రవర్తన భగవత్ స్వరూపమే.
0: The good conduct is divine.
1: అట్టి గుణమును కలిగి ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి,
0: the person has got the virtues,
1: మానవాకారంలో కలియుగంలో పుట్టాడు.
0: Is born here in this Kali age in the form of a human.
1: కనుక రాముని అనుసరించినాయనా అన్నాడు.
0: So he approaches Sri Ramachandra.
1: రాముడు ఎన్నో పనులు చేశాడు.
0: Rama did many.
1: ఎన్నో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given up.
1: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పినంత సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రవేణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think that Narada is responsible for all the conflict and
1: కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the beacon of light.
1: జ్ఞాన ప్రకాశుడు.
0: And is the light.
1: జ్ఞానమయుడు.
0: And is the light.
1: లోకమునకంతా జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంతా బోధించాడు.
0: And in fact, he has taught, handed over the Gayatri mantra.
1: భూర్భువస్వహా,
0: the three bhurbhuvasvaha,
1: tat savitarvarenyam,
0: savitarvarenyam
1: bhargo devasya dhimahi,
0: bhargo devasya
1: dhimahi dhiyo yona prachodayat,
0: dhiyo yona prachodayat
1: bhurbhuvasvaha,
0: bhurbhuvasvaha
1: mana prapancham lopala,
0: in this world,
1: shariramu,
0: the body,
1: manasu,
0: mind,
1: బుద్ధి,
0: అండ్ ది ఇంటర్,
1: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
1: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి,
0: భూర్ మీన్స్ రిలేటెడ్,
1: ఇది ఏ మెటీరియలైజేషన్,
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
1: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
1: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
1: సోపు,
0: సోప్,
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినటువంటి,
0: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్,
1: ఇదంతా మెటీరియల్.
0: ఇట్ ఈస్ జస్ట్ మెటీరియలైజేషన్.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
0: బాడీ ఈజ్ ఫిజికల్ వరల్డ్
1: ఇది భూ
0: దెన్ భూ
1: భువః
0: భువః
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
0: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
0: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
0: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
0: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
1: వైబ్రేషన్ మైండ్.
0: Mind symbolizes vibration.
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి. రేడియేషన్,
0: దాట్ ఈస్ రేడియేషన్.
1: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
0: భూర్భువస్వః మెటలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
1: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: What is happening now?
1: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
0: As is the feeling, so is the vibration.
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
0: if you think well,
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
0: You listen to bhajans.
1: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
0: You think that bhajans are going on here in bhajan hall.
1: సర్వత్రా ఉంటుంటది.
0: No, bhajans are there all over.
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
0: You find the vibrations even here.
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి అక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
0: You just listen to it carefully.
1: ee pillasanta vibration divine vibration.
0: That's all divine vibration.
1: ee vasanta divine vibration.
0: Everything all over.
1: ee mic anta divine vibration.
0: The mic has got within.
1: ee degamanta divine vibration.
0: The body is full of divine vibration.
1: Amanta divine vibration.
0: Everything is the result of divine vibration.
1: Kanuka ikka prarthana aa pradeshamunaku maatrame addu ani manu bhavincharadu.
0: Let us not restrict prayer to that particular.
1: Chesina prartha sarvatra kuda nu cheripothundali.
0: And this divine vibration spreads so vast.
1: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
0: విత్ ఎ స్టడీ మైండ్
1: నిర్మలమైన సంకల్పంతో
0: విత్ ఎ ప్యూర్ థాట్
1: నిస్వార్థమైన మనసు హృదయంతో
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
0: యూ కెన్ సర్టన్లీ లిసన్.
1: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: దట్ ఈస్ ద టీచింగ్
1: వేదమును
0: ద వేద
1: వీరందరూ కూడా శబ్దం చేతనే వినబడ్డారు.
0: యు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ వేద.
1: ఆ శబ్దం వైబ్రేషన్.
0: అండ్ ద సౌండ్స్ ఆఫ్ వేద ఆర్ ద వైబ్రేషన్స్.
1: ఎక్కడ ఎవరు చెప్పారు దీనికి వైబ్రేషన్?
0: హూ సెడ్ ఇట్?
1: ఎవరు బోధించారు ఈ వేదాన్ని?
0: హూ టాట్ దిస్?
1: ఎవరు కటించారు ఈ వేదాన్ని?
0: ఇన్ ఫ్యాక్ట్
1: ఎవరు పఠించారు ఈ వేదాన్ని?
0: హూ హావ్ గాన్ త్రూ?
1: ఎవరు పఠించలేదు.
0: నోబడీ.
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: ద వైబ్రేషన్ ఆఫ్ వేద హస్.
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
0: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్. యు విల్ సెటిల్ ఇన్.
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
0: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
1: లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
0: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
0: ఓంకార నాద ద సౌండ్.
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
1: అది ఏ నిజమైనటువంటి వేదము.
0: That is the Veda.
1: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ఆర్ ద డెరివేటివ్.
1: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని.
0: We have got harmonium in the reeds.
1: దాని గాలి ఒక్కటే.
0: The air is.
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
0: As you press each of the
1: సారీగామాపాదాని.
0: సారీగామాపాదాని.
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తుంది?
0: Where from you get the sound?
1: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
0: Out of the same air.
1: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
0: That same air is ఓంకారా.
1: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
0: The sounds are.
1: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు.
0: And the different forms of the same sound.
1: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
0: And వినాయక is the master of all this vibration.
1: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
0: The vibration is gifted to you by Vinayaka.
1: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
0: You may listen to any sound. The most sacred is Omkara.
1: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
0: In fact, the whole body is.
1: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
0: It is. If your body is full of wickedness, everything turns.
1: కనుకనే ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
0: Never allow man to be near you.
1: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
0: Because the wicked vibrations will get into you.
1: కనుకనే తేజ దుద్దన సంసర్గం.
0: Therefore run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Join the good company.
1: గురు పుణ్య మహారాత్రం.
0: Do good deeds day and night.
1: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If your thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he is not bad.
1: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is a reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with the other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It is not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విదిన్ యు.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
1: kevalam grantha parichayam maatrame untundadi kani
0: they know only the textbooks.
1: Hrudaya parichayam e maatramu ledu.
0: They don't have anything to do with the heart.
1: Pustakallo chustaru.
0: They go through books.
1: Dani kantastham chestaru.
0: They get them by heart.
1: Examination hall lo potaru.
0: They go to the examination
1: hall. Kantastham chesindanta kuda aa examination paper lo gummaristaru.
0: They just scribble something on the script.
1: Empty headed tho bayitiki vachestaru
0: and return empty headed.
1: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
0: In fact the student does not know what he has written there. That what's happening.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
0: It's not true education, in fact.
1: ఇది ఆర్టిఫిషియల్ డి.
0: ఇట్స్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూస్ బై
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: విత్ ఆల్ ది నాలెడ్జ్ అక్వైర్డ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ ది నాలెడ్జ్ యు అక్వైర్డ్ విల్ నెవర్ గివ్ యు టోటల్ విజ్డమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని.
0: ఆఫ్టర్ ఆల్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై? యు షుడ్
1: చదువుతున్నాము జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: గిడ్ గైస్ ను అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
1: ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ
1: టాట్? అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకుశ ఆదితేయాది విశుతో ఆదిత్యా సువర్ప అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకుశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహము ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
1: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
1: అందుకోసం అక్కడ చెప్పాడు మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాట్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామంపాతి సరస్వతి అన్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
1: తర్వాత లక్ష్మిని బోధించాడు.
0: అండ్ దెన్ హి ప్రేడ్ టు
1: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ essentially divine.
1: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
0: And in fact there are the footsteps of vinayaka.
1: Viktamainatti kaadu vivekavantamainatuntivi.
0: And they are highly discriminative.
1: Itti divyamainatunti bhavyamainatunti navyamainatunti bhavallu manam hrudayaniki nimpukokunda.
0: If we do not fill our hearts with the divine novel
1: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu గడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
0: We waste our life by entertaining bad thoughts, full of bad vibrations.
1: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు.
0: In ancient times, the men of
1: ఆనాటి యోగులు,
0: prayed for pardon.
1: ఆనాటి యోగులు.
0: And there are men of spiritual practice.
1: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
0: The one who does not pray for the pardon is a
1: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
0: Those people who want to enjoy the bhoga is bound to suffer roga.
1: దేనినైనా మన తప్పులు మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
0: Therefore we should seek pardon wholeheartedly.
1: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇది
0: నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
1: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
0: అండ్ దేర్ యు
1: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
0: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ దిస్ వరల్డ్
1: జరిగేదంతా కూడాను
0: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
1: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
0: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: మానవునికి సహజమైనటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్.
1: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్, వయలెన్స్.
1: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్డ్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్డ్ టు ద కంపాషన్, ద కైండ్నెస్?
1: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్డ్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్?
1: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్డ్ టు ద కంపాషన్?
1: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించడం.
0: Well, we don't find any trace of them.
1: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
0: We find only exhibition.
1: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
0: The pomp and show are useless.
1: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
0: And we have to repent wholeheartedly.
1: పరితపించాలి.
0: And we have to atone.
1: ప్రార్థించాలి.
0: And we have to pray.
1: అది ఏ నిజమైనటువంటి ఒక పరితాపము.
0: That is the true repentance.
1: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we have to repent in sincerity.
1: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is the personification of love.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ నేను లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హీ అపియర్స్,
1: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
0: హీ అపియర్స్ టు బి
1: అన్కైండ్. ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
1: ఆ దయను దయతోనే మనం చూడాలి.
0: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
1: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ హెట్రెడ్
1: అప్పుడు పూర్తి అర్థం అవుతుంది.
0: అవుట్సైడ్
1: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవునిగా మనం బ్రతకాలి.
0: యు హావ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్.
1: మానవత్వాన్ని పంచాలి.
0: అండ్ యు షేర్ ద హ్యూమన్. గాడ్ ఇస్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ నేను లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హీ అపియర్స్.

0: మానవునిగా మనం బ్రతకాలి, మానవత్వాన్ని పంచాలి, మానవత్వాన్ని ఆచరించాలి, మానవత్వాన్ని అనుభవించాలి, అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు. మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్,
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటండి.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్.
0: మాటలు ఎందా అసలే లేదు.
1: yes, there is not even a
0: ప్రవర్తన ఎందు పూర్తి పెడిమార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon.
0: కనుక దానవునికి దయ ఉండదు.
1: And the demon danava has no daya compassion.
0: మానవుడికి దయనే ఉంటుండేది.
1: Manava the human must have daya compassion.
0: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this compassion you can achieve.
0: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చును.
1: With love you can accomplish anything.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: in this barren land without love
0: ప్రేమాంకురములు పొంద
1: for the seeds of love to sprout
0: ప్రేమావేశముతో
1: with all the emotions
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: with the downpour of rain of
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
1: for the incessant flow of the river of love
0: గోపికలంతా ఈ విధంగా పాడారు.
1: Oh Krishna sing for us, that has been the prayer of Gopika.
0: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బ్యారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆ వర్షం కూడా కూర్చాలా.
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ రివర్ ఆఫ్ లవ్
0: గానము చేయగదే.
1: ఓ కృష్ణ
0: గానము చేయగదే.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఇస్
0: లూ? 9 చిల్లుల తోలుతు తీయగాని ఈ 9 చిల్లులన్నింటి దేహానికి 9 హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హాస్ 9 హోల్స్.
0: ఆ 9 హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
1: యు షుడ్ లిసన్ టు గుడ్
0: సాంగ్స్. అపస్వరాలు రాకూడదు. అపస్వతులు రాకూడదు.
1: యు షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయమనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్ ఆఫ్
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: ధర అర్త్ ఈజ్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
1: షీజ్ రాధ.
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: సో వీ కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ.
1: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మి తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
0: సీత తర్వాత రాముడు.
1: సీత
0: సీత ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ద ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వీ షుడ్ డు సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హీ కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాం.
1: Without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: Its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు.
1: Is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు వినాయక చవితి.
1: Today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The nature of వినాయక is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: He has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.

0: మన సిద్ధికి నాయకుడు అతనే, కనుక అతని నాయకుడిగా అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు. అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం
1: తీసుకోవాలి.
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: లీడర్ ఇస్ గుడ్,
0: గమ్యం మంచిదిగానే చేరుతుంది.
1: అండ్ యూ సర్టెన్లీ రీచ్ ద గోల్.
0: కానీ ఈనాడు లీడర్స్ సరైనట్టుగా లేదు.
1: టుడే వీ డోంట్ హ్యావ్ గుడ్ లీడర్.
0: ఎవరు లీడరు? మన కాన్షియన్సే మనకు లీడర్.
1: హూ ఇస్ ద లీడర్? యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ చాలా మయమయమిచ్చింది చేసుకున్నారు.
1: అండ్ యూ షుడ్ ఫాలో
0: మాలిన్యమైనటువంటి కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: యు హావ్ పొల్యూటెడ్ ఇట్.
0: దుర్గంధమైన కాన్షియన్స్ గా చేసుకున్నారు.
1: ఇట్ ఇస్ fully foul.
0: దురభ్యాసములతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
1: ఫుల్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ మెనోవరింగ్.
0: దుర్వాసనతో కూర్చిన కాన్షియస్ చేసుకున్నారు.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రైన్.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్.
0: కనుక అతి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక ఎన్ హీ లేస్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటారు.
1: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్.
0: కనుక ఆ స్మెల్ ను చూసేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని ట్రక్కి తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది
0: స్మెల్. ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి మూషికను మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
1: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్. ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్.
0: మన హృదయం నుండే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: అండ్ యు హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు గాని సేవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిషియస్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ ద
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన మీరు ఎంతో ధన్యుడవుతారు.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వారు.
1: యంగ్స్టర్స్ టుడే హ్యావ్ మంకీ మైండ్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
1: ఇట్స్ నాట్
0: ఇక దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has now bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఎట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way,
0: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said,
0: స్వామి
1: స్వామి
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
1: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్లీ గో
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదది.
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
0: మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ టాక్.
0: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని. నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై?
0: అన్ని తినేదందుక. కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద ఫీట్ ఆర్
0: గందులు గొందులు తిరుగుటగా.
1: కాదు కాదు కాదు.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్.
0: దీంతో సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వీ షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు, అధర్మాన్ని బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సాత్వికమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి.

हरी बजे न दीना सुख शांति नहीं, हरी बजे न दीना सुख

इदं एवं सर्वजीव हितं एवं भजत्येव।

ಸರ್ವಜೀವ ಹಿತಂ ದೇವಂ ಭಜತ್ಯೇ ಕತ್ವಮಾಸಿತಂ.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: ద వన్ హూ రియలైజెస్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ ఆత్మ ఇన్ హిమ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ అరౌండ్ విల్ ఎంజాయ్ ద ప్రాక్సిమిటీ విత్ ద లార్డ్.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా బైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బి దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ of God and considers it as the wealth.
0: Kanuka manam cheyavalsinadi emiti anaga sarvata paani padam sarva jeevuni endu undinatvanti okka aatma tattvam okkate ane satyanni gurtinchali.
1: So what we should do now, we have to recognize the fact the same spirit is present in everyone.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పెడత్తములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: In human life, we are not able to understand our true nature. Adding to that, we go by the distorted, perverted version and face all kinds of problems in life.
0: Kani nenu dehamunu aneetvanti pichchi pranti cheta tana ninja swaroopanni marchi satya swaroopanni vismarinchi anityamu ashashtamu asatyamaina deha tattvanni vishwasinchi kaalanni vyartham chestunnadu.
1: Man is wasting his time because of his identification with the body. It is a mistaken idea. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కానీ ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ from his position of the individual he travels towards community.
0: Atadupari spiritual line lo praveshistadu.
1: Finally he steps into spiritual field.
0: Kanukane taanu telusukovalsinatundi satyanni gurtinchavalsinatundi satyanni gurtinchukonaleka telusukonaleka aneka vidhamainatundi avasthala guri avutunnadu.
1: It's for that reason he is not able to recognize that which he is supposed to. He is not able to understand which he should know. Therefore, he is in problems.
0: Sai yokka sandeshamu idiye ani satyanni gurtinchali.
1: We should know that this is the message of Sai.
0: Yes, A.I. Sai.
1: Yes, A.I. Sai.
0: Yes, anaga spiritual mottamotta understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: ఏ అసోసియేషన్ చక్కగా తెలుసుకోవాలి.
1: ఏ సిగ్నిఫైస్ అసోసియేషన్ విచ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ.
0: తర్వాత ఇండివిజువల్ పైన ప్రవేశించాలి.
1: అండ్ లేటర్ వన్ షుడ్ గెట్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ నేచర్.
0: స్పిరిచువల్ అసోసియేషన్ ఇండివిజువల్ ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్ అసోసియేషన్ స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి ఒక ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: In fact, in this life journey, we are wasting our time.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికు ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాట్ల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta motta manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: this spiritual
1: aspect.
0: Association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual
0: backing. Ee yokka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: Ee association nunchi kudanu individual ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వి షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలో నీవు ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా నువ్వు స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ if you start with the individual, you can never understand the spiritual aspect.
0: దీనికంతా మూల కారణము
1: the main reason for this
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Durvasudu ilanti veerandaru kudanu ee yokka spiritual nu dooram petti individual paina pravesh pettaru.
1: We have many illustrations such as Hiranyakashipu, Hiranyaksha, Kamsa, who have distanced themselves from the spiritual aspect because they centered around the individual nature. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష ఇస్ హైలీ పవర్ఫుల్.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge of science?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: Hiranyakashipu, Hiranyaksha, they have filled their heart with all negativity.
0: Tama hrudayam nundi kudanu prakrutamainatundi vastuvulne pravesha pettukunnadu.
1: They have given place for all the worldly material and objects in their hearts.
0: Anityamu, ashastamu, asatyamu, prakruti yokka bhavamulu ivanni kudanu kevalamu anityamainatundivi.
1: All that is related to the world is momentary, is fleeting, temporary.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: They have filled their hearts with these fleeting momentary joys of the world that constitute absolute negative.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న.
1: The modern scientist has reached moon even.
0: కాని ఆనాడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష కుడ్ ఆల్సో రీచ్ సన్.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: సచ్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్, హౌ ఇస్ దట్ దే ఆర్ మిస్టేకెన్?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి ఒక వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: బికాస్ దే హ్యావ్ relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యములు మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమనే ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లేము.
1: ఓ మ్యాడ్‌క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరచు.
1: Concentrate towards that dawn.
0: ఈ తమో గుణమును దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛను వదలుకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడా గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దే వర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టగడపకు ఒక కించిత్తైనా కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైన చిన్న పిల్లవాడైన అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: చదివించిన నన్ను గురువులు.
1: Teachers taught me.
0: చదివితే ధర్మ, అర్థ, కామ, మోక్షములని.
1: I have learned the objectives of this world, the righteousness, the wealth, the liberation.
0: చదివినవి కలవు పెక్కు.
1: I have gone through many books.
0: తండ్రి.
1: Father.
0: చదువులలో మర్మం ఎల్ల చదివితే తండ్రి.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది బిగలో పెక్కులు అన్నావు, ఇది నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the
0: meaning. నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: Ignoring the knowledge of the wealth and the desire, how is it that you want liberation and acquire the knowledge towards that goal?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Then father was very angry and asked, where is God?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద, young boy, started replying.
0: ఇందుకు అలాడందు లేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pillavaadu nenu inta goppa scientist lainappudikini naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnadu choopunnadu.
1: సో వేర్ గాడ్ ఈజ్
0: ఎన్నెందు వెతికి చూసిన అందందే కలడు అన్నాడు.
1: వేర్ ఎవర్ యు మే సర్చ్ యు విల్ ఫైండ్ హిమ్ దేర్ సెడ్ ద బాయ్.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: డు యు ఫైండ్ హిమ్ దేర్ ఇన్ ద పిల్లర్?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: ద స్టడీ డివోషన్,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: స్టడీ ఫెయిత్.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరు మార్చలేకపోయారు.
1: ప్రహ్లాద్ హ్యాడ్ దీస్ టూ, నన్ కుడ్ చేంజ్ హిమ్.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: హిట్ హార్డ్ అట్ ద పిల్లర్.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: రైట్ ఫ్రమ్ ద పిల్లర్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: అనగా
1: మీనింగ్,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: పీపుల్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్, ఐడెంటిఫికేషన్ ద బాడీ అండ్ ట్రై టు మెయింటైన్.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: ద మూమెంట్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఇస్ గివెన్ అప్, యూ విల్ ఫైండ్ ద డివైన్ మేనిఫెస్టేషన్.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి యొక్క చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith.
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ఆఫ్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, పాలు మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ curdle it.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాము.
1: And then you can extract butter out of it.
0: వెన్న నుండి నెయ్యి చేశాము.
1: Thereafter you can have ghee.
0: ఇది ఏ ప్రత్యక్ష నిదర్శనము?
1: This is the direct evidence.
0: దైవమే బ్రహ్మ అనేటువంటి ఒక పాలు.
1: God, the divine, is milk.
0: ఆ మిల్క్ అనేటువంటి ఒక బ్రహ్మం నుండి పరిశీలన చేసి అక్కడ వెన్న తీశాడు.
1: And out of this, the butter is extracted.
0: కానీ మీకు తెలుసునో లేదు, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాల్చడానికి పోయినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పాల నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వము.
1: బటర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్, ద బ్యాక్
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మోమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి, ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neerantapudu aaviripovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham aneetundi antapudu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీక్.
0: ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: therefore
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kadu.
1: No.
0: Are you chittam? Kadu.
1: Are you the heart? No.
0: Inka neevu emiti?
1: Then who are you?
0: Pichi tandri, ee yokka manasu, buddhi, chittamu, ahankaram, ivanni kudunu ekkada nunchi puttayi?
1: What is the origin, birthplace of all these? The body, the mind, intellect, ego.
0: Ivanni kevalamu paalu nunchi vachinatuntivi.
1: They are all the products of the milk only.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk.
0: ఈ దేహాభిమానం నాకు అక్కర్లేదు.
1: I don't want any of the milk products.
0: ఈ మనస్సు యొక్క భ్రాంతులు నాకు అక్కర్లేదు.
1: I am not going to be carried away with
0: the imagination. నాకు అక్కర్లేదు.
1: I don't want any feeling or emotion.
0: ఇవన్నింటిని కూడా నేను త్యజించాను.
1: I have sacrificed them all.
0: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ అన్నింటిని కూడా నేను త్యజించిన చేతనే నేను పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క చిత్తం గల వెన్ననగా తయారయ్యాను.
1: యాజ్ ఐ హావ్ సాక్రిఫైస్ ద మైండ్, ద ఇంటెలెక్ట్, ద ఫీలింగ్, సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్, దేర్ఫోర్ ఐఎమ్ క్వైట్ ప్యూర్, స్టడీ అండ్ సీక్రెట్, రిప్లైడ్ ప్రహ్లాద.
0: ఈ ప్రాకృత సంబంధమైనటువంటి జలం అంతో ఇంతో చేరి ఉంటే ఇది కూడా నువ్వు దుర్గంధంతో చేరుతుంది.
1: So long there is this water or the worldly attachment, it will fall bare.
0: కనుకనే వెన్నను కాంచే సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు.
1: As you heat it, you will not find water anymore there.
0: ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది.
1: The water if it's still there, it smells bad.
0: మీరు చాలా మంది చూచి ఉంటారు వెన్నను కాంచే సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు.
1: Most of you must have noticed, when the butter is boiled, when made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyye antaru kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neerantha aaviri aipoyin tarvata etti durvasanam raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: ప్రకృతి యొక్క వాంఛనమైనటువంటి యొక్క ఈ జలము మనసు యందు నిలుచుకున్నంత వరకు కూడా ఇది దుర్గంధం పోదు.
1: Therefore, so long there is this water, a worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనప్పుడు ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్.
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ బటర్ఫ్లై, దేర్ విల్ బి బ్యాడ్ స్మెల్.
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ది స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్,
0: వారి ఉన్నటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ డిస్టెన్స్డ్ దెంసెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఫౌల్ స్మెల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసునందు ఉండినంత వరకు కూడా వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ఈనాటి మానవులందరూ కూడాను
1: today the humanity
0: కేవలము ఈ దుర్గంధమునికే లోటైపోయినారు.
1: Has submitted itself to this bad odor.
0: దీనికి అలవాటైపోయినారు.
1: Therefore they are not able to be free from that.
0: ఏదో భజన చేయటము, ధ్యానం చేయటము, జపం చేయటము, తపం చేయటము, ఇలాంటి ప్రాకృతమైనటువంటి వాంఛల్లోనే పడిపోతున్నారు.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడా నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: దిస్ ఫౌల్ డిజైర్ షుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివోటీస్ హూ ఆర్ వికెడ్, దే హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డిజైర్స్ ఆఫ్ వేరియస్ టైప్స్.
0: వీళ్ళు భక్తులా?
1: ఆర్ ద డివోటీస్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఈ భక్తులు అయిపోతే ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: ఇఫ్ దే ఆర్ రియల్లీ డివోటీస్, హౌ ఇస్ ఇట్ దట్ దే హావ్ దిస్ బ్యాడ్ ఓడర్?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ టు డివోట్.
0: శరీరమునందు దుర్గంధమే.
1: The whole body is
0: మనసునందు దుర్గంధమే.
1: The mind is full of
0: బుద్ధినందు దుర్గంధమే.
1: The intellect.
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: All their actions emit foul smell.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: And he is not able to know the inner his own defect.
0: భక్తులారా,
1: devotees,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: నాన్న,
1: ఫాదర్,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: ఐ మే హావ్ మెనీ డిఫికల్టీస్,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: ద బాడీ మే బి పుట్ టు సఫరింగ్ అండ్ పెయిన్,
0: నేను దీనిని లక్ష్యం చేయను,
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ ఆఫ్ దట్.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: ఐ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, ఐ విల్ నెవర్ గివ్ ఇట్ అప్.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్.
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ డిఫికల్టీ, ఎ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్.
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఎ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసమును కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళు శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: This is true devotion.
0: Bhakti, bhakti, bhakti, bhakti ani poojalu chesukuntu kevalam naamam cheppukuntu daarlanta tirugutunte adi bhakti kaadu.
1: Devotion does not mean mere acts of worship or chanting God's name and going along the streets.
0: Nee hrudayam nandu pavitramaina yokka divyatvanni pratishtha chesukovali.
1: You should install that sacred divinity in your heart.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్ ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina manendu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhaniketta moola karanam.
1: That remnants, that residue,
0: ee durvasanamanta manaku cheradaniki moola karanam.
1: That is responsible for all the fouls.
0: Ee dushpravartanalakanta moola karanam.
1: That is the main cause for all the bad.
0: Ee duravyasamanakanta moola karanam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalakanta moola karanam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క దురభ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ ఈ
1: నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు కోరికలు కోరికలు కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్స్? దట్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that, of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalante,
1: in order to be free from the bad
0: smell, anto into shesham unnatundi ee jalam anetundi okka durbhavamnu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it is gone,
0: indulo ye maatramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtavantude.
1: Man is really lucky.
0: Adrushtavantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హీ లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి,
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను,
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్,
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటానా,
1: నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ గివెన్,
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ టాక్స్,
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు,
1: వై ద టాక్స్ ఆర్ గివెన్,
0: పనులను మోసపుంచే కోసం,
1: యువర్ ఓన్లీ చీటింగ్ పీపుల్,
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు,
1: యువర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యు ఆర్ బిట్రేయింగ్.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు,
1: అట్లీస్ట్ ఇఫ్ యూ టెల్ వన్ థింగ్ దట్ యు హృదయం నుండి కూడా
0: అసత్యం అనేటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ పైల్స్ ఆఫ్ అటర్ బ్లేటెంట్ లైస్,
0: అసత్యం,
1: లైస్, అంట్రూత్,
0: అంట్రూత్. కనుక నీ హృదయం అంతా కూడా అంట్రూత్తో నింపుకున్నాం.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్,
0: అధర్మంతో మనం పెంచుకున్నాం,
1: అన్ రైచియస్నెస్,
0: అశాంతితో మునిగిపోతున్నాం,
1: రెస్ట్లెస్నెస్.
0: కనుకనే మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బి అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్,
0: అధర్మాన్ని కాల్చివేయి,
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచియస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవ స్వరూపం,
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఇంకేది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధన చేసుకుంటున్నామని మీరు గర్వపోతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: Manam penchukovasinaatundi pavitramainatundi oka sugandham.
1: What we have to develop is
0: adi ye sugunamulu,
1: the fragrance of virtues,
0: avi ye sushanti nandincheetundi,
1: the aroma will give you the peace.
0: Alanti nirgunam niranjanam sanatanam,
1: that which is unsullied, the pure and crystal clear eternal.
0: నిర్గుణం నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం నికేతనం,
1: దట్స్ ఎటర్నల్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: ఇట్స్ ప్యూర్ unpolluted, unsullied, and it's eternal and immortal.
0: కనుకనే మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: సో మేక్ యువర్ సెల్ఫ్ సీక్రెట్.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ వికెట్ థాట్స్,
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: అండ్ యూ షేర్ దెమ్ ఇన్ ద నైబర్హుడ్,
0: వాళ్లను చెడగొట్టటము, నీవు చెడిపోవటం,
1: యూ స్పాయిల్ ఎవ్రీబడి అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ బుక్స్,
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ,
1: దట్ ఈస్ శ్రద్ధ.
0: శ్రద్ధవాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫాస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ స్టెడ్ ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద డెవలప్ లవ్.
0: ఈ ప్రేమ పైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ద హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta shuddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruttunda alvarutundeetunte vaadu Tamil Nadu lopada.
1: In Tamil Nadu there is one person by name Tiruttunda
0: Alvar.
1: He used to say,
0: chitta shuddhi odu unnai pooja seidani.
1: Without the purity in heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annaru. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామం తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యు గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్.
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ డివోషన్ దేర్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బుర్కా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడీ.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడీ.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకము లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: Maatalato idi paniki raadu.
1: The words will not help you.
0: Chetalato pani cheyali.
1: Your actions will help you.
0: Manasu maata kriyayu manushiki okkati aina.
1: The thought, word and deed should be one.
0: Manasu maata kriya okkati kavali.
1: In fact, thought, word and deed should be one.
0: Manasu oka chotu maata maroka chetu thought inkoka chotu. ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ, ద యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఇస్ సెడ్. ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్ డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: bearing the name of Sai name.
0: Sarvatra vyaparam jarugutunnaru.
1: They do business in the name of Sai.
0: Sai namam cheta sarva vidhamulu kuda nu mosam chestunnaru.
1: In the name of Sai you are deceiving many people.
0: Idi naaku ishtam ledu.
1: Bhagavan does not approve.
0: Ilanti vaaru bhaktule kaadu.
1: They are not devotees at all.
0: ఏ దేశాలకు వెళ్లి ఏ ప్రాంతాలకు వెళ్లి సాయినామాన్ని అమ్ముకుని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేను ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నల.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ఫోర్ డివోషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో.
1: యూ డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ ఎవ్రీవేర్ ఇన్ సెవెరల్ కంట్రీస్.
0: లండన్, అమెరికా, జపాన్, జర్మనీ, సింగపూర్, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది.
1: దిస్ సార్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నోటీస్డ్ ఇన్ సెవెరల్ కంట్రీస్. లండన్, జపాన్, అమెరికా, మలేషియా, సింగపూర్ అండ్ సో ఆన్.
0: కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ బిజినెస్.
0: మన హృదయాది పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోండి.
1: We should maintain our pure and sacred heart.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: Then only you can call yourself
0: alive. ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వానికి తజ్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: Better we perform the obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్ యువర్ సెన్సెస్.
0: అంతర్మన్మాన్ మీరు గుర్తించవలేక అమాకులైపోతున్నారు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యు బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ they become bad and they're spoiling themselves because of bad practices.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with the approach of
0: tujjana samsaram.
1: There is this mixture of worldly desire.
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment.

0: దూరం పోవాలి.
1: యు జస్ట్ రన్ అవే ఫ్రమ్ హిమ్ విత్ అప్రోచ్ ఆఫ్
0: తుజ్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ,
0: బట్ సాధు సమాగమం,
1: బీ ఇన్ గుడ్ కంపెనీ,
0: కురు పుణ్య మహోరాత్రం,
1: డూ గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
0: అదే మనం చెయ్యాలి.
1: దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు
0: తేజ దుర్జన సంసర్గం,
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు, కానీ ఈ దుర్మార్గులను పాము దగ్గర పెట్టుకోకూడదు.
1: యూ కెన్ ఈవెన్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ స్నేక్ బట్ నాట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ మ్యాన్.
0: స్లోగా చెప్పు. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి,
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్
0: ఆన్, ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: ఇంతవరకు ఏనాడు కూడా ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరికీ కూడా డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ, హౌ కెన్ దే కాల్ దెమ్సెల్ఫ్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లి తండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిండో ప్యారెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: But yet it has not been said to everybody.
0: కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకుని,
1: టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామి,
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
0: కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు,
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్.
0: వీళ్ళంతా దైవద్రోహులు.
1: They are all the betrayers of God.
0: Swami peru pettukoni dhanam vasool chesukotam idi nenu angikarinchanu.
1: Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan.
0: Vichchamaina yetini ustundi gaani na peru pettukoni dinni upayogichukokoddu.
1: Never make use of Swami to raise funds, collect money.
0: Ee naadu
1: today
0: tellavari old students vacharu na daggara.
1: This morning all students came to Bhagavan. Today he came to
0: Swami.
1: Bhagavan. Swami,
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: Who will give you free education today?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: Who will give you to earn your livelihood?
0: హాస్పిటల్ లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
1: And there in hospital medicines are given free.
0: అక్కడ కూడా ఏ మాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: They don't charge you there in the hospitals.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటుందో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: The places, the villages where there are no schools, we'll start schools there, construct them.
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
0: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్లిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్డ్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత సర్వించి ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్తైనా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్ యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
0: కనుక నేను స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: He wanted Bhagavan to announce this evening.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాడు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ.

0: రెస్పాన్సిబిలిటీ తీసుకుని
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావాల్సినటువంటి నాకు మందిరాలు అక్కర్లేదు.
1: Bhagavan does not want mandirs, temples.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: Bhagavan does not want any
0: sign. ఆనందంగా సేవలు చేస్తురండి.
1: Bhagavan wants you to serve happily.
0: వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: You just give up though you are not. You are
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: It is their destiny.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: Youth, you proceed with all sincerity.
0: ఈ దిక్కులేనటువంటి వారికి అంతా కూడా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ ఫోర్ లార్న్ హు ఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ టు దోస్ హు ఆర్ హంగ్రీ అండ్ హు ఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కానీ ఫుడ్ హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్డ్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యూ జస్ట్ కలెక్ట్, దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్ మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వి సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడీ.
0: వాళ్ళని ఆశ్రయించాలి. ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతం అంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: Useless, useless, useless.
1: It is useless, useless, double useless, multiple useless.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: Not only here, everywhere similar.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: You go to any country, Germany, Japan, any country, same business.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది.
1: The same news is received here.
0: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఏ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవి నేను వినవలసింది.
1: ఇస్ ద థింగ్ దట్ యు షుడ్.
0: అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వి ఆర్ హ్యాపీ, దట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వి ఆర్ ప్రాస్పరింగ్, దట్ వి ఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెం అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
0: డివోషన్ అమ్మనే కూడదు.
1: వీ షుడ్ నాట్ సెల్ అవుట్ డివోషన్.
0: ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమే ఇవ్వదు.
1: ఈవెన్ ఓషన్ మే సప్లై యూ డ్రింకింగ్ వాటర్, నాట్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఓరియంటెడ్ డివోషన్.
0: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఫీ ఆస్క్స్ మనీ.
0: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
0: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ.
0: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యూ వుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
0: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేషన్.
0: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్
0: మనీ. ప్రేమతోనే అవసరము.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
0: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్ గివ్ అండ్ టేక్.
0: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
0: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
0: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: ఎనీ టాస్క్ యూ కెన్ డూ విత్ దిస్ లవ్.
0: ఒక టంబ్లర్ నీడు తాగేటువంటి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ సప్లై ద టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ టు వన్ హూ ఇస్ థర్స్టీ, దట్ ఈస్ ఎనఫ్.
0: అంతకంటే ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ఇస్ నీడెడ్?
0: దాహం తీర్చాలి.
1: యూ షుడ్ క్వెంచ్ ద థర్స్ట్.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
0: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: There are people who claim that they are devotees. 90% of them are thieves of the first order.
0: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
1: In fact, earlier days it was
0: భక్తులందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు.
1: In the earlier days, all devotees used to assemble.
0: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
1: Day by day, thieves number is increasing.
0: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
1: మార్నింగ్ దే స్మియర్ విభూతి ద వెర్మిలియన్ ఆన్ ది ఫోర్హెడ్, స్కార్ఫ్
0: పెట్టేస్తారు.
1: అండ్ దే విల్ హావ్ ద స్కార్ఫ్.
0: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
1: బట్ దే మూవ్ అబౌట్ వాండర్.
0: ఏమి తిరగటం వీళ్ళు?
1: వాట్ ఇస్ దిస్ వాండర్?
0: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లాయిటరింగ్, ద స్ట్రీట్ డాగ్స్ ఆర్ మచ్ బెటర్.
0: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్.
0: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
0: ఆ ప్రేమను తెంచుకోకుండా,
1: సీ దట్ యూ డోంట్ లూజ్ ఇట్.
0: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
1: యూ షుడ్ నాట్ కట్ ఇట్ షార్ట్.
0: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఫుల్ అండ్ ఇన్.
0: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ టెంపుల్.
0: ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు.
1: నథింగ్, నో కన్స్ట్రక్షన్.
0: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
1: నథింగ్, నో
0: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
1: నో టెంపుల్స్.
0: ఏది నాకు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్.
0: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
1: ద టెంపుల్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
1: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్, దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
0: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
0: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ.
0: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కుటుంబ సంచారం చేస్తున్నారే.
1: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి?
0: ఇది చాలా చెడ్డది.
1: ఇట్స్ వెరీ బ్యాడ్.
0: దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
0: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
0: అంతేకాని చేస్తానని చెప్పి ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
0: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
1: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
0: దైవత్వాన్ని ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ఈనాడు
1: టుడే
0: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
1: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
0: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
0: మెత్తగా వస్తారు.
1: They come to you softly.
0: Sir, నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిజినెస్ కు ఒక నమస్కారం, వెళ్ళిపోండి అని.
1: Somebody will come to you closely. Sir, I want to do business. You will say, okay, please go.
0: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులు గారు.
1: In fact, there are fools who will have friendship on
0: fools,
1: grounds of
0: fools,
1: business.
0: Fools,
1: fools, fools, fools, double fools. If they have friendship on grounds of
0: business. Don't
1: have friendship on grounds, reasons of
0: business. Say goodbye to such friendships.
1: Say goodbye to such friendships.
0: నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
0: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
1: భగవాన్ హ్యాస్ నెవర్
0: చేయను.
1: హీ విల్ నెవర్ డూ ఇట్.
0: అసత్యం చెప్పను.
1: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూత్.
0: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
0: కనుక ఎవరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
0: అనేక మంది
1: మెనీ
0: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
0: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తిలే.
1: When Bhagwan visited Bombay long back,
0: Nagar Sankirtan chestundetunti vaaru.
1: There was Nagar Sankirtan in those days.
0: Bhajanlu chestundetunti vaaru.
1: There were bhajans in those
0: days. Yeritlomlo kuda bhajan chestundetunti vaaru.
1: They have
0: road lo anta bhajan chestundetunti vaaru.
1: Namasmaran there aerodrome.
0: Ee naadu
1: aerodrome everywhere.
0: Ekkade gaani namasmarane ledhu.
1: Today there is no namasmarana anywhere.
0: Unnaru chaala mandi bhaktulu kodani.
1: In fact there are many devotees.
0: Kaani vaallu ilante pidinto praveshinchalaniki ishtam ledhu.
1: But they are not prepared to follow this path.
0: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
1: Sometimes భగవాన్ ఫీల్ sad.
0: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాస్, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే, మెడ్రాస్, హైదరాబాద్.
0: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
0: ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు.
1: టుడే భగవాన్ does not want to visit.
0: దైవ చింతన చేసేటువంటి ప్రజలను ఆదరించాలి.
1: And let us support those who think of God.
0: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
1: God will never give up anybody.
0: అందరినీ ఆదరిస్తాడు.
1: In fact, he will support everybody.
0: దైవం ఏమాత్రం కూడా భేదం పెట్టుకోడు.
1: God will not have any differences.
0: బయట ఉన్నటువంటి వారు ద్వేషం పెట్టుకోవచ్చును.
1: The other people may have hatred.
0: కాని దైవంకి ఏమాత్రము ద్వేషం లేదు.
1: God has no dislikes or hatred.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: God is full of love, love, love only.
0: ఈ ప్రేమని మిత్రం పెంచుకోండి.
1: And develop this love more.
0: రేపటి దినము
1: tomorrow.
0: కాన్వికేషన్ తో కాన్వికేషన్ కాదు.
1: Valedictory function. Tomorrow is a valedictory function.
0: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి, చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us. What we are supposed to do, what we should make others do in the organization.
0: నాకు భక్తులు ఎవరికను ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్, దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
0: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: This is only quantity.
0: I want only quality.
1: భగవాన్ wants only quality, quality.
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: One teaspoon of cow milk better.
1: One teaspoon of cow milk is much better.
0: కలుగురే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
1: If enough of you we have one or two with good ideas.
0: కనుక
1: so
0: state presidentlu,
1: the state presidents,
0: trust conveners తగినటువంటి జాగ్రత్తను వహించి,
1: they should take care.
0: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
1: And take every caution, every measure.
0: లేకపోతే వదిలిపెట్టండి.
1: Or else better they resign.
0: మేము చూసుకుంటాం.
1: And we'll take care of the responsibility.
0: మాకు చేతగాక మీకు అందించలేదు.
1: Not that we can't do, you are interested with this job.
0: మేము కావాల్సింది మేము చేయవచ్చును.
1: Yes, we can do for ourselves.
0: All India President కూడా ఉన్నాడు.
1: All India President is here.
0: ఈ All India President కూడా ఇక్కడ గమనించాలి.
1: All India President also should note.
0: ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసిపారవి.
1: All such people of this sort should be removed immediately, forthwith.
0: ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఇక్కర్లేట్లేదు.
1: We should not wait.
0: ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా?
1: What is that we lose by removing them?
0: ఎంతైనా జరుగుతుంది.
1: Yes, we can do a lot.
0: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
1: All such fools should be dismissed.
0: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
1: భగవాన్ ఇస్ feeling so sad about their
0: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
1: In fact, all such feelings are ever under or within him.
0: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
1: but since he didn't find proper place.
0: చెప్పాలి.
1: And he should find a place.
0: ఈనాడు అనేక మంది చేరినారు కనుకనే ఇది సరైన అవసరం.
1: Today, since all of you have assembled, this is the right time for Bhagavan to explain.
0: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
1: This is the right time that he has chosen to tell us.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: మీరందరూ ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
1: All of you develop love and cut that, kill that hatred.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
0: సత్యసాయి సమస్తం లోపల చాలా శాశ్వతమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: కేవలం పుట్టబత్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాట ఆడాలి.
1: By the time we cross the road, we dance along to the same tune.
0: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
1: We should burn all such evil traits.
0: ఆ విధంగా ఉంటుండి మీరు ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి.
1: We should develop that principles of theism in the
0: దైవం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటున్నాడు.
1: God is ever ready.
0: అడిగింది ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
1: The moment you solicit is ready to confer.
0: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
1: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే వెంటనే ఉంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
1: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
0: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
1: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
1: భగవాన్ ఇస్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
0: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి
1: నో దిస్ ట్రూత్ వెల్,
0: తెలియనటువంటి వారికి తెలియజెప్పి
1: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
0: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవలసినటువంటిది.
1: Demonstrate the devotion in the proper sense, which is in state of silence.
0: Asatyamto jeevitanni paadu cheyakandi.
1: Don't spoil your lives, proceed along the untruthful path.
0: Kalukane emaru satyam rujat, satyame daivamu.
1: Speak truth, speak truth.
0: Kaluka ee satyamto mee jeevitanni gadipi,
1: when you lead a truthful life,
0: ee satyam chetane mee jeevitanni antyam cheskondi.
1: And we have to end our lives in truth.
0: రేపటి దినము,
1: టుమారో,
0: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను తీసుకుని రండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
1: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్.
0: దుస్సంగాన్ని మాత్రము దూరం చేయండి.
1: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
1: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
0: అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు అవుతుంది.
1: వెన్ యు డు ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
1: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
0: నా పని నాకేమీ అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హింసెల్ఫ్.
0: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ అటెండింగ్ హిస్?
0: నేనే చేస్తున్నాను.
1: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హింసెల్ఫ్.
0: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
1: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్
0: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన కాడగను.
1: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడీ.
0: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
0: కనుక మీరేమి నాకు ఆ హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
1: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినాసుక శాంతి నటి హరి భజన బి

0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రము లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా? నాకు పెయిన్ ఎక్కడ రాదు.
1: వెన్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద పెయిన్ వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హిమ్సెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు బేర్ ద సఫరింగ్ టు ది ఎక్స్టెంట్ దే షుడ్.
0: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
1: అట్ దట్ టైమ్ భగవాన్ యాక్సెప్టెడ్ దిస్, రిసీవ్ దిస్.
0: వాళ్ళు తప్పింది కానీ నేను తీసుకున్నందుకు నేను అనుభవించలేదు కదా.
1: హీ కుడ్ ఎస్కేప్ బట్ భగవాన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: కాబట్టి నేను అనుభవించక తప్పదు.
1: సో హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ సఫరింగ్.
0: ఎంతవరకు ఆ కాలం వారికి ఉన్నదో అంతకాలము నేను అనుభవించాలి.
1: ద టైమ్ షెడ్యూల్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ టు సఫర్ హ్యాస్ టు బి ఎక్స్‌పీరియన్స్డ్ బై భగవాన్.
0: నాకెట్టి బాధలు లేదు.
1: హ్యాస్ నో సఫరింగ్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి కష్టము లేదు.
1: నో డిఫికల్టీ.
0: నీకు తెలుసును.
1: యు నో దిస్.
0: ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇంతవరకు ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
1: వెన్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్వెల్లింగ్ ఆన్ ది సైడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్పీక్?
0: నో,
1: ఇంపాసిబుల్.
0: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
1: నో సఫరింగ్ పెయిన్.
0: ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
1: బికాస్ భగవాన్ ఇస్ యాక్సెప్టెడ్ విత్ లవ్.
0: అందరూ క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి కంఫర్టబుల్.
0: నాకు ఎట్టి బాధలు లేవు.
1: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్.
0: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ భగవాన్ ఇస్ సఫరింగ్.
0: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు రిసీవ్ అవర్ సఫరింగ్ ఫర్దర్ మోర్.
0: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
1: బి హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్స్
2: ఎవర్. యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you, Sai Ram.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: భారతీయ వాంగ్మయము కేవలము అంధవిశ్వాసమని వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ట్ కాల్డ్ షడ్దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థమును మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: These three main principles of Shaddarshanas are the inner vision, the Veda and the Vishwasa, the lack of faith.
0: Bhuta bhavishyat vartakanamulano maranatvanti satyanni vishesha tattvanni prapanchamunaku andinchi మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమము ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెల్ఫేర్ అండ్ ఆల్ ది డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు కర్ములు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ద డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ us టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: These Shaddarshanas are Nyaya, Vaisheshika, Sankhya, Purva Mimamsa and Uttara.
0: Yoga,
1: Purva Mimamsa and Uttara Mimamsa.
0: Modatidi Nyayam.
1: The first Shaddarshana is Nyaya.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ who has got this tolerance, equality, freedom.
0: Anaga nyaya tattvam anetundi kevalamu konni pramanamula paina aadharapadi unnadi.
1: Meaning nyaya or justice is based on certain measures.
0: Vishayamunu vivarinchavalanannanu, vastuvulanu prakatinchavalanannanu, deenikudunu konni pramanamulu athyavasaram.
1: To explain the matter clearly and also to measure the objects, we need certain standards.
0: Manamanaga kolata.
1: It is measure.
0: Pramanaga mundu.
1: Pra means earlier.
0: Deenini manam vicharinchavalanannanu deeniki mundu oka vidhamainatuvanti oka pramanam manaku avasaram.
1: To inquire anything, we need a standard, a measure.
0: Kolata baddu cheta konni vastuvulanu, battalanu, ityadi konni niyamitamainatuvanti oka వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత,
1: ఫర్ ద మెటీరియల్ ఎ మెజర్,
0: విషయములకు ఒక కొలత,
1: అండ్ ఆల్సో ద మెజర్ ఫర్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: మెజర్ ఫర్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్
0: ప్రజ్ఞానములకు ఒక కొలత,
1: నాలెడ్జ్ ఫర్ గుడ్ నాలెడ్జ్
0: విజ్ఞానములకు మెజర్ కొలత.
1: దేర్ ఇస్ ఎ మెజర్ ఈవెన్ ఫర్ ఇగ్నోరెన్స్.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరము.
1: ఫర్ ఎనీథింగ్ మెజర్ ఇస్ నెసెసరీ.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: వీ కెనాట్ డిసైడ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్, ఎనీ మెటీరియల్, ఆఫ్ ఎనీ ఇండివిజువల్ వితౌట్ మెజర్.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ మెజర్స్ రెస్ట్ ఆన్ మైండ్.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: There are four types of measures.
0: Okati pratyaksha pramanam.
1: One is the direct proof.
0: Rendavadi anumana pramanam.
1: Then the proof based on doubt.
0: Moodavadi upamana pramanam.
1: Then standard on simile example.
0: Nalugavadi shabda pramanam.
1: That is the standard based on sound.
0: Ee nalugu pramanamulu kuda chetanu manavuni yendunnatundi sarva samshayamulu kuda nu nivarana gavinchi.
1: These measures will certainly solve certain doubts.
0: Manavattvam yokka visishtatanu guttimpa chesi
1: will make us realize the significance of human life.
0: Satya swaroopanni nirupana gavinchi
1: and it proves the true form.
0: Manavattvanni sarthakam gavistu vachinadi ee nyayamu aneetuvanti darshanam.
1: This darshana nyaya will make the human life sacred.
0: Modatidi pratyakshamu.
1: The one, the direct proof.
0: ఈ ప్రత్యక్షమనగా ఏమిటి?
1: What do you mean by direct proof?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షమని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైనటువంటి వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైన యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను,
1: ఐ,
0: కన్ను చూచినది,
1: ఐ సీస్,
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఈస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెల్లో అపియర్స్ యెల్లో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షం అవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the senses? కనుక
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివి.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణం కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: Nilo malaria fever egina vachinatte ee yokka nanuka teepunu kudanu cheduga roopondimpa chestundi.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: Idi pratyaksham ani ee reethiga nee vaadinchagalavu.
1: Then how do you consider it a direct proof?
0: Laddu teeyagane unnadi kaani nee chedantunnavu.
1: The laddu is sweet but you call it bitter.
0: Idi ee samayamunandu పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణమును కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నేను చేదుని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: ఇంకా మూడవది ఏమనగా,
1: ద థర్డ్ వన్,
0: పాలను ప్రత్యక్షంగా చూస్తున్నాము.
1: యు సీ ది మిల్క్ డైరెక్ట్లీ.
0: ఈ పాలలో కొంచెం మజ్జిగ తోడంట వేసినప్పుడు పెరుగుగా మారిపోతుంది.
1: వెన్ యు జస్ట్ డ్రాప్ లిటిల్ కర్డ్, ఇట్ కర్డ్స్ ఇన్ టు కర్డ్.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారిపోయింది.
1: మిల్క్ హెస్ బికమ్.
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: వెన్ యు చర్న్ కర్డ్ యు గెట్ బటర్.
0: వెన్నను మనం కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: Ghee, butter, curd are all contained in milk.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes we do,
0: కానీ
1: they shape differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: దిస్ ఇస్ డైరెక్ట్.
0: పాలు పెరుగుగా మారింది.
1: మిల్క్ హెస్ బికమ్ కర్డ్.
0: పెరుగు వెన్నగా మారింది.
1: ద కర్డ్ గేవ్
0: వెన్న నెయ్యిగా మారింది.
1: బటర్ బికేమ్ ఘీ.
0: ఇది దేనిలోన తిరిగి మన చేరదు.
1: దిస్ ఘీ విల్ నాట్ బికమ్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే.
1: ద బటర్ ద కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్
0: తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, కేమ్ అవుట్ ఆఫ్ కర్డ్, కేమ్ అవుట్ ఆఫ్ బటర్ మిల్క్, బట్ ఇట్ విల్ నాట్ గెట్ డిజాల్వ్.
0: దీనిని న్యాయ మీమాంసం అని కూడా చెప్పవచ్చు.
1: దిస్ ఆల్సో కెన్ బి సెడ్ న్యాయ మీమాంస.
0: అనగా మీమాంసం అనగా
1: మీమాంస మెంట్.
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: Vastuvu yokka chivara nishkarshane meemamsamu.
1: The end that you arrive at in discussion is meemamsa.
0: Neyi poorthi ainatundi katta kanipati amsamu.
1: Ghee is the final stage.
0: Neyi ni manam emi cheyagalamu?
1: What can you do with the ghee? You must partake. Neyi
0: maroka antyamu ledu.
1: It has no further end.
0: Pala yokka antyamu neyye.
1: The end of the milk is ghee.
0: Adi chivara nishkarshane meemamsam annaru.
1: The final stage is meemamsa.
0: Kanukane ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం, ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: దేర్ ఫోర్ ఇన్ దిస్ న్యాయ to take the direct proof as reality is acceptable to certain extent.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: The principles of న్యాయ are explained by Gautama.
0: న్యాయ శాస్త్రమునకు కర్త గౌతముడు.
1: The one who taught this న్యాయ
0: సూత్రములకు అన్నిటి కూడాను దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడాను మరొక పేరు.
1: This is another name, Gautama Sruta.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడాను సలిపి ప్రమాణములు కూడాను విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: ద సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్టర్ అండర్టేకింగ్ పెనెన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆఫ్టర్ డీప్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ దే అరైవ్డ్ అట్ దిస్ కంక్లూజన్స్.
0: ప్రమాణకర్తలు ఆనాటి పరిశోధన కర్తలు ఈనాటి యొక్క కర్తలకు పోలికనే లేదు.
1: There is no comparison between those people that investigated, experimented, and those present.
0: Anadi yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigate in those times have crossed the mind.
0: Dani taruvata unnatamainti manasunu super mind nu daati.
1: They crossed even super mind.
0: Aa super mind taruvata kodanu higher mind nu daati.
1: They crossed even the higher mind.
0: ఆ హైయర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ని దాటి
1: ఫ్రమ్ హైయర్ మైండ్ దే క్రాస్ ది ఇల్యూమినేటెడ్ మైండ్
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి
1: దే క్రాస్ ఈవెన్ ఓవర్ మైండ్
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: కేవలం లో మైండ్ నందే ఉంటుండి
1: they remain in the low mind.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక
1: not able to understand significant divinity.
0: ఆనాటి ఋషులు కూడాను కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో గొర్రెవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the earlier saints.
0: ఆనాడు ఋషులు కనిపెట్టలేనటువంటివి కాదు ఈనాడు మీరు కనిపెట్టిండేది.
1: You have not discovered anything new which you haven't.
0: ఆనాటి ఋషులు ఇవన్నీ కూడాను వ్యర్థమైనటువంటివి ఇవన్నీ కూడా లో క్లాస్ కు చెందినటువంటివి అని దానిని వదిలిపెట్టడం కూడా ఈనాటి వైజ్ఞానికులు కనిపెడుతున్నారు.
1: ద సెయింట్స్ లెఫ్ట్ దెమ్ దే కన్సిడర్ దెమ్ వేస్ట్ఫుల్ అండ్ దే ఆర్ పిక్డ్ అప్ బై ద మోడర్న్ సైంటిస్ట్.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తం జ్ఞాన స్వరూపములు కూడా అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ trying to discover the worldly things.
0: పదార్థములతో కూడినటువంటివి.
1: That's full of matter.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టినటువంటి పరార్థముతో చేరినటువంటివి.
1: But the scientists of those days has got the spiritual content.
0: కనుక ఈనాటి వైజ్ఞానికులు
1: so modern scientists
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను
1: what all that is discovered by science
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They're not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truth.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునకే అహంకారపడి
1: you pride yourself because of this low wisdom.
0: ఆత్మతత్వమైనటువంటి దైవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు.
1: You forget even this that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విస్మరించలేకపోలేదు.
1: సైన్స్ హాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ take it that way.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్ప బుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటారు.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంక గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: These glow worms pride themselves because they are bright in the night.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: Before the sunlight, what are they after all?
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది?
1: Before the wisdom of those saints, how fractional, how dismal is the knowledge of science. That just like glow worms.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: This knowledge of the scientists of those times equal to the effulgence of sun.
0: Kanuka vicharana cheta indriyamulanu maatrame lakshyam ga unchukoni idiye pratyaksha pramanam anukovatamu idi pedda ajnaname.
1: Therefore with all the inquiry to limit our knowledge to the senses is pure
0: ignorance. Cheyali.
1: We should inquire.
0: Kevalam yantra parishodhana kaadu.
1: Not merely mechanical.
0: Mantra parishodhana kaadu.
1: Not inquiry, machine.
0: పరిశోధన.
1: We have to investigate with heart.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: Inquiry of the heart is the true standard.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: The inquiry with the machine is low.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: If the machine is spoiled, you lose the reserve.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: Who discovered the machine?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి.
1: They are just.
0: ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును.
1: Today you know well.
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: Many scientists have discovered the computer.
0: ఈ కంప్యూటర్ ఎలాంటిది?
1: What sort of a thing is computer?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: It is rubbish.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: If you keep the rice, you get the rice flour.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
1: If you keep the dal there, you get the flour
0: below. వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: As you keep the material, so you get.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి ఫలితం వస్తుంది.
1: Therefore, scientists get the result depending upon the feeding that your computer.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా.
1: If there is any mistake in feeding at the computer,
0: ప్రమాదమే ప్రమాణం కాదు.
1: Everything is danger, no results.
0: ఈ కంప్యూటర్ లో మార్క్స్ అంతా కూడా రిజల్ట్స్ తెలిపేటువంటి కొన్ని కంప్యూటర్స్ లో పాస్ అయిన వాళ్ళను ఫెయిల్గాను ఫెయిల్ అయిన వాళ్ళను పాస్ గాను తెలుపుతుంటాయి.
1: The results announced by the computer sometimes declared fail those who passed. And vice versa.
0: కర్గీ యంత్ర ప్రమాణములంతా కూడా అల్ప ప్రమాణములే.
1: Therefore, the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ చేస్తుంది.
1: Therefore, the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్
0: సర్వమునకు స్వామి కారణమే. సర్వమునకు స్వామి కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ది గ్యాంగ్స్ ఇట్ ఇస్ ది ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore, the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము
1: but the modern knowledge
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా అన్యాయం న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి విజ్డమ్?
0: ఇలాంటి న్యాయస్థానములు న్యాయస్థానములు అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయములు ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఇట్ ఈజ్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్ ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫెట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్తోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఎస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లాక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes, the son fell and died.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం చేయాలన్నాడు.
1: ద సిపాయిస్ కేమ్ అండ్ సెడ్ సర్, 50 మోర్ ఆర్ రిమైనింగ్, వాట్ ఇస్ టు బి డన్?
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: హి సెడ్ లెట్ ది స్టోన్ విచ్ ఇస్ విప్లాష్.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత!
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్, వాట్ సార్ట్ ఆఫ్ శాంక్చిటీ దేర్!
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకొని,
1: టుడే వీ హావ్ ది ఫీలింగ్స్ మై
0: వాడైతే 10 సంవత్సరాలు శిక్ష,
1: ఇఫ్ అదర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్.
0: తన వాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: ఇఫ్ దే ఆర్ మై పీపుల్ ద కోర్ట్ విల్ జస్ట్
0: పేపర్ గా చూస్తుంది.
1: దట్స్ వాట్ వీ సీన్ ద పేపర్.
0: ఇది తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: దే విల్ ఆల్సో షో యూ ద వేస్ ఆఫ్ ఎస్కేప్.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is just.
0: అలాంటి దానిని గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయ.
0: ఇది ఏ న్యాయ దర్శనము?
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్, యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్, వేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్, బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find foul smell.
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఈ విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: Though you don't see the form, you see the nature and decide. That is called the proof based on doubt.
0: అనుమాన ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: This proof based on doubt is needed.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: in this divine nature,
0: కేవలం ఇంద్రియముతో కూడినటువంటి యొక్క దేహముతో,
1: the body with the senses,
0: హృదయము కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్, యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించక

0: ఈ ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణములుగా
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్
0: విషయాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్ ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము పారమార్థికము అనేటువంటిది కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫోమ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యు ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: అవుట్ ఆఫ్ దిస్ పారమార్థిక ద ఓషన్ వాటర్,
0: ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: యు ఫైండ్ ద వేవ్స్ ప్రాతిభాషిక,
0: ఆవిర్భవించినటువంటి ప్రాతిభాషికం అనేటువంటి అలలు ఎందే,
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ ప్రాతిభాషిక
0: ప్రాకృతమైనటువంటి ఒక నురుగు ఉంటుండాలి.
1: యు ఫైండ్ ది ఫోమ్ ద ప్రాకృత.
0: కనుక పారమార్థికము ప్రాతిభాషికము వ్యావహారికము, వ్యావహారికమే నురుగు.
1: దేర్ ఫోర్ దిస్ వ్యావహారిక ద ఫిజికల్ ఈజ్ ఫోమ్.
0: ఈ ప్రాతిభాషికమైనటువంటిది అలా.
1: దిస్ ప్రాతిభాషిక ఇస్ వేవ్.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి?
1: హౌ డు యూ డిసైడ్ థింగ్స్?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్,
0: సత్యాన్ని గుర్తించడానికి
1: టు నో ది ట్రూత్
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్.
0: ఈ ఉపమానాల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అక్కడ చూడు చందమామ ఉంటుండాలి.
1: దేర్ యూ సీ ద మూన్.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: ద మూన్ యూ సీ,
0: అందరాని చందమామను,
1: ద మూన్ హూమ్ యూ కెనాట్ క్యాచ్,
0: ఏ విధంగా చూపడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ?
0: అదిగో అక్కడ ఉండేటువంటి ఎక్కడో ఎక్కడో చూస్తాడు. కాదు కాదు, ఆ చెట్టు పైన ఉంటుండాది చూడు, ఆ గుట్ట పైన ఉంటుండాది చూడు, ఆ మిద్దె పైన ఉంటుండాది చూడు అని చెప్పినప్పుడు అప్పుడు చక్కగా దృష్టి అందులో ప్రసరించేస్తుంది.
1: When you say there is moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase.
0: చందమామను వేలితో చూపించినట్టుగా,
1: just as the moon is directed to the
0: finger.
1: విత్ ఎగ్జాంపుల్
0: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
1: దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ కుడ్ బి టాట్.
0: దీనిని ఉపమానము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఉపమాన ఆర్ ఎగ్జాంపుల్.
0: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
1: దెన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
1: దిస్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ప్రత్యక్షం
1: డైరెక్ట్,
0: అనుమానం
1: డౌట్,
0: ఉపమానం
1: ఎగ్జాంపుల్,
0: శబ్ద ప్రమాణం
1: దెన్ ద ప్రూఫ్ ఆఫ్ ద సౌండ్.
0: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
1: ది శబ్ద ప్రమాణం,
0: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
0: ఈ సత్య ప్రమాణమును,
1: దిస్ ట్రూత్,
0: ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
1: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad,
0: ఈ ప్రత్యక్ష ప్రమాణముల చేత ఏమవుతుంది? ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది?
1: How do you experience the direct proof?
0: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
1: We should subdue the nature of the senses.
0: చూచిన కన్నులకు,
1: the eyes that see,
0: విన్న చెవులకు,
1: the ears that listen,
0: కలిసిన మనసుకు,
1: and the mind that thinks,
0: విచారించినటువంటి బుద్ధికి,
1: and the intellect that discriminates,
0: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
1: We should go beyond.
0: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: దేర్ఫోర్ ది ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ ద సెన్సెస్.
0: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణ

0: ప్రమాణమును వదిలిపెట్టి శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to the
0: sakala
1: psalm.
0: Vidyalu nerchi
1: having a point of education
0: chagavachu.
1: You can be successful in congregation.
0: Sakala vidyalu nerchi sabhajayin chagavachu.
1: Having acquired all forms of
0: education,
1: you can also fight in the battlefield.
0: Raja rajai putti rajyame elagavachu.
1: Having been born as a king, you can rule the kingdom.
0: Hema godanamul iyavachu.
1: You can also offer the cow and the gold.
0: గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు.
1: యు కెన్ కౌంట్ ద స్టార్స్ అక్రాస్ ద స్కై.
0: చంద్రమండలమైన చేరవచ్చు.
1: యు కెన్ రీచ్ ఈవెన్ మూన్.
0: అష్టాంగ విద్యలు అన్ని నేర్చగవచ్చు.
1: యు కెన్ అక్వైర్ ఆల్ ది ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనేవాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV you will certainly watch with the help of the sound, either you can make your heart happy or miserable.
1: ఇవన్నీ కూడా శబ్ద ప్రమాణములు.
0: They are all the proofs of sound.
1: కనుక ఈ శబ్దములన్నిటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is the singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సంధించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural quality to come to see you.
1: ఎందుకు ఇతనికి సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు.
0: Narada has no family, no house, therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి, నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకున్నా అడ్రస్.
0: హి సెడ్,
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ట అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వసిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: తిష్ఠామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: Where the glory of the Lord is sung, that is శబ్ద బ్రహ్మ.
1: శబ్దం ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమే నిజమైనటువంటి ప్రమాణం.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ద సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: విత్ దీస్ సౌండ్స్ ఆఫ్ ద బాంబ్స్ ఆర్ ది ఇయర్ డ్రమ్స్ బ్రేక్.
1: ఈ గానం అనేటువంటి శబ్దాలంతా మన హృదయమంతా వికసింపజేస్తుంది.
0: విత్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్ ద హోల్ హార్ట్
1: బాడీని భేదింపజేస్తుంది.
0: అండ్ దెన్ ఇట్ ఆల్సో బ్రేక్ ఓపెన్స్ అప్.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: అండ్ దేర్ఫోర్ ది సౌండ్ ఈస్ ది స్టాండర్డ్ ఆఫ్ వేద.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: దిస్ వేద హ్యాస్ గాట్ దిస్ ప్రూఫ్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కదపటది శబ్ద ప్రమాణము.
0: Therefore in this branch of nyaya everything is explained in these four ways. The final is
1: ప్రమాణములు ఎందుకొడను న్యాయము సమానమైనటువంటి అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది.
0: And this nyaya justice is inner current in all the four.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: మనము శబ్ద స్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడో మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ వీ లీ గో అలాంగ్ ద రాంగ్ పాత్.
1: అటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు సీక్రెట్ సౌండ్.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు డివైన్ సౌండ్స్.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనం నందు,
0: సో ఇన్ దిస్ న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితం నందు కూడాను,
0: ఇన్ ది డైలీ లైఫ్,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకు విశ్వసించి,
0: హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ది హ్యూమన్ లైఫ్,
1: ఈ హృదయ సంబంధమైన యొక్క తాపము చేత,
0: విత్ దట్ యర్నింగ్ ఆఫ్ ద హార్ట్,
1: నిత్యానిత్య పరిశీలనా శూన్యుడై,
0: విత్ ది డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: ఏ జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదటి వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్కు మనస్సుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్కుగా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్కుగా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: దాట్ విచ్ ఇస్ ట్రూత్ ఈజ్ వైబ్రేషన్.
1: కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఇలాంటి కాన్షియన్స్ అనేటువంటి దానినే
0: దిస్ కాన్షియన్స్
1: భూర్ అని పిలిచేది వేదాంతం.
0: ఇస్ ఆల్సో కాల్డ్ భూ.
1: భువః
0: భువః
1: సువః
0: సువః
1: భూర్ అనగా ఈ శరీరమునందు.
0: భూర్ మీన్స్ ఇన్ దిస్ బాడీ.
1: సర్వత్రా వ్యాపించేటువంటి భువః.
0: దట్ భువః విచ్ ఇస్ ఆల్
1: వైబ్రేషన్.
0: దట్ వైబ్రేషన్
1: ప్రాణశక్తి.
0: ఈజ్ ద లైఫ్ ఫోర్స్.
1: ఈ ప్రాణశక్తి అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుండాలి?
0: వేర్ ఫ్రమ్ ద వైబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఒరిజినేటెడ్?
1: ప్రజ్ఞ నుంచి ఆవిర్భవిస్తుండాలి.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సువహ అవేర్నెస్.
1: నాట్ అవేర్నెస్, రేడియేషన్.
0: ఇస్ నాట్ అవేర్నెస్, ఇస్ రేడియేషన్.
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్, వైబ్రేషన్, దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్సువహ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ భూర్ భువస్సువహ.
1: ఈ వేదమునందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఇస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుండాలి?
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైనటువంటి మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ వెన్ ఇట్స్ వర్షిప్
1: విధమైనటువంటి స్వరము, శ్వాసం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దేర్ కమ్స్ ద బ్రెత్.
1: ఈ శ్వాసము సుస్వరంతో కూడినటువంటిది అయిపోతుంది.
0: దిస్ బ్రెత్ హాస్ గాట్ రైట్ ట్యూన్.
1: ఇది నిజమైన సామము.
0: దిస్ ఈస్ ద సామవేద.
1: సామగానం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ద సింగింగ్ ఆఫ్ సామ?
1: ప్రాణోపాసన చేత ఆవిర్భవించినటువంటి యొక్క,
0: ఇట్ ఈస్ దట్ బై వర్షిపింగ్ ద మైండ్.
1: శ్రవణానందమే సామము.
0: The bliss by listening
1: Gananandam
0: is
1: sadhana.
0: That we listen to that, that is samaveda.
1: Ee samavam yokka gunam elantidante suswaramainatundi ga undali.
0: The quality of sama should have good sound.
1: Suswaram kaanatundi idike maatramu sadhana kaadu, saadhyamu kaadu, ee vidhamainatundi yokka samaganam kaadu.
0: When there is no good tune, it cannot be samagana.
1: సుస్వరం తో కూడి ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ ట్యూన్.
1: అదే సామగానము.
0: దిస్ ఇస్ కాల్డ్ సామగాన.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుండి ఆవిర్భవించేటువంటి.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుడు తేజోమయుడిగా నిర్మించుకుని
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేటింగ్
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర
1: గానముతో ఆనందించమని కోరింది
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్
1: కాబట్టి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి
0: Rugveda, the God who is all
1: యజుర్వేద మంత్ర పూరకమైనటువంటి ఒక ఆరాధన చేత
0: యజుర్వేద వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర
1: సామవేదమైనటువంటి గానము చేత
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్
1: దీనము కా అని బోధించింది
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్ నాట్ అదర్వైజ్
1: చాలా మందికి మీకు తెలుసును
0: మెనీ ఆఫ్ యు నో
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు
0: మెనీ రిసైట్ పోయమ్స్
1: మాటలు చెప్తుంటారు
0: దే స్పీక్
1: మాటల చేతను పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్
1: ఒకడు రాముల ముందు పోయి రామ నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామ యు ప్రొటెక్ట్ మీ వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్
1: రామ నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రం కూడా కదలదు
0: ఇఫ్ యూ రిసైట్ బై వే ఆఫ్ పోయమ్ రామ యూ ప్రొటెక్ట్ మీ దెన్ దెర్ విల్ బి నో రియాక్షన్
1: రామ నన్ను కాపాడు
0: వెన్ ఇట్
1: హృదయాన్ని ఆకర్షిస్తుంది
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెడ్ ది హార్ట్ అట్రాక్ట్
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్
1: ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు
0: ద వేస్ట్ఫుల్ లైఫ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట పట్టిస్తుంది కేవలం బ్రద్దలు చేస్తుంది
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్ స్పాయిల్స్
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడాను హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అలా నువ్వు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mic.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ల కఠోరంగా ఉంటుంటాలి
0: బట్ ఇఫ్ ఎవ్రీవన్ హెస్ గాట్ డిజైర్ దట్ ఐ షుడ్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్వామి వన్ కెనాట్ లిసన్
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యూజిక్ దట్ అట్రాక్ట్స్ గాడ్ అండ్ మేక్స్
1: శబ్ద ప్రమాణము
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వం లోపల
0: the nature of God
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this దర్శన న్యాయ
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటివి ఎన్నో ఉంటున్నవి
0: there are lots of things needed for human life
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: making our heart ecstatic
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossoming
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ న్యాయ
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు
0: ఇఫ్ యు లిసన్ వన్స్ and understand clearly nothing you need to do in human life
1: karukane ee yokka chaddarshanam anta kudanu
0: all these six darshanas
1: srishti yokka rahasyani nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvantivi
0: prove publicize teach the secrets of nature
1: kanuka vidyarthulu ee bharatiya vaangmayamunu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలము బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్ దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ఐఎమ్ నాట్ అన్ అనిమల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ దట్ వీ షుడ్ హావ్
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: సెయింట్స్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ గేవ్ ది ఎసెన్స్.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: షడ్దర్శనస్ ఆర్ దట్ నెక్టర్ అమృత గివెన్ టు us.

0: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర
1: సుబ్రహ్మణ్యం
0: శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర
1: సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: అందు వెలుగున్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, వీ ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni andistu vachindi.
1: Bhagavad gita has set an ideal to the entire world by declaring that we are all the sparks of the divine.
0: Kani ee satyanni gurtinchaka ee vishayanni vishwasinchaka aneka mandi sadhukulu kodanu aneka badhalato aneka dukkhamulato aneka vicharamulato bhagavantunni prarthistuntaru.
1: This truth is not realized by the aspirants. They don't repose any confidence in it. They don't seem to believe it. And therefore, they suffer so many problems, anxieties and worries.
0: Nijamuga, mamai vamso jeeva loke jeeva bhuta sanatana ane 20 vishyanni visveshinchinatunti variki badhalu ekkada.
1: Truly speaking, if we consider ourselves as the sparks of the divine, ancient, eternal, immortal, where does this problem of suffering come in?
0: Bhagavantuniki dukkham lede.
1: There is no sadness in God.
0: Bhagavantuniki vicharam lede.
1: God never worries.
0: Alanti samayamlo aa amsame nee endunnappudu neekenduki dukkham, neekenduki vicharam?
1: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
0: Kanuka bhagavat amsame niyande undina neevu dukkinchadaniki veelledu.
1: Therefore, if there is divine spark within you, there shouldn't be any sadness.
0: Sarva jeevuni yendu ee oka amsam unnadi.
1: Yes, in all of the creatures there lies the spark of the divine.
0: Kani satyanni gurtinchaka asatyamainatundi prakrutini vishwasinchi దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము బాధ కష్టము అని విచారం చేస్తున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్. వి ఫాలో బై ది అన్ట్రూత్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ ఫ్లీటింగ్ ఇన్ ఎ ఫెరమరల్ అండ్ వీ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ యానిమాలిటీ ఆర్ బెస్టియల్ టెంపర్మెంట్. దేర్ ఫోర్ వీ సఫర్ అండ్ క్రై.
0: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ దిస్ యానిమాలిటీ, బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ వేవరింగ్ నేచర్, నాట్ ద డివినిటీ ట్రూలీ స్పీకింగ్.
0: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
1: దెన్ వాట్స్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ త్రూ భగవద్గీత?
0: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాన్ని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ భగవద్గీత, the one who cannot practice in the daily life, what is the fun of reading so many sacred texts?
0: Okanoka samayamlo arjunudu kudanu ide vidhanni prarthinchadu.
1: At one time Arjuna also prayed like this.
0: Krishna,
1: ninnu
0: nirantaramu smaristunnanu kada,
1: I think of you continuously Lord.
0: Naakenduki ee samasyalanta?
1: Why should I face this problem?
0: Ee yuddhamaneetundi naakenduku?
1: Why this battle?
0: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
1: Why family problems and anxieties?
0: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
1: Why do you give me all these difficulties?
0: అప్పుడు కృష్ణుడు నవ్వి,
1: Krishna smiled.
0: అర్జున, నిజముగా నీవు నీ రథంపైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
1: Yes, it is true that you made me sit on your chariot.
0: కాని బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
1: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
0: బయటది యంత్రము, లోపలది మంత్రము.
1: The external is yantra, machine. The inner one is mantra.
0: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
1: I am the very personification of mantra, the sacred, but not machine
0: yantra.
1: You think that you think of me constantly.
0: Mam anurucchaya anusmaranacha anaga ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
1: You do smarana, the chanting repetition, but not anusmarana.
0: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
1: స్మరణ, చాంటింగ్, హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
0: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
1: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్, ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
0: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
1: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
0: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమీను అంటరాదు.
1: This worldly suffering will be no way anywhere around you.
0: మాం అనుస్మరజ్యచ.
1: Yes, you indulge in constant
0: thought. యుద్ధమునందు కూడాను నన్నే నీవు స్మరించు.
1: You think of me even in the battlefield.
0: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
1: When you think of me so, you'll never suffer.
0: Swami.
1: Swami.
0: Nenu samanya kutumbudiku.
1: I'm an ordinary householder.
0: Aasti paastulato, rajya vaanchato, nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo. Anusmaranam. Nirantaramu ee vidhanga smarinchadaniki veelavutundi.
1: Arjuna says, Swami, I'm just an ordinary being. I have wife and children, family problems, and the responsibility of ruling the kingdom. Well, how can I constantly think of you?
0: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
1: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
0: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
1: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
0: అతనిచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
1: You have to necessarily discharge the responsibility given to you by God.
0: ఇది చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
1: As you do, take it as the gift of God.
0: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకు ఏమాత్రము అంటవు అన్నాడు.
1: If you do these things properly, thinking of the divine, you will never be put to any kind of difficulties.
0: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
1: హియర్ దర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
0: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
1: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
0: అపేక్షతో చేసేటువంటివి,
1: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
0: రెండవది నిరపేక్ష,
1: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బాయ్.
0: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
1: Nirapeksha does not mean that you don't anticipate any results.
0: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
1: This we can also say upeksha.
0: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
1: ఉపేక్ష is a tarakam, apeksha is marakam.
0: మారక తారకములంటి రెండు మార్గములో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man is traveling in these two paths. One is taraka, other is maraka.
0: Marakam anaga emiti?
1: What's meant by marakam?
0: Oka college lo oka principal udyogam chestunnadu.
1: There in a college we have a principal doing his job.
0: Aa college lo unnatundi sarva samanu kudanu aa principal yokka adhinamlo untunnavi.
1: All the belongings of the college are under the control of the principal.
0: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
1: He has got every right on all the belongings, furniture of the college.
0: Furniture kaadu. Aneka equipments kudanu, machineries kuda untunnayi.
1: Not merely furniture, the equipment and the machines.
0: Ee viluvainatvanti padarthamulu kudanu atani swadhinamunde untunnavi.
1: All these valuables of the college campus are under the control of the principal.
0: Kaani ataniki oka transfer vachindatte.
1: Yet when he is transferred,
0: inni saamanlu, ఇన్ని డెస్కులు, ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్ట నేను వదిలిపోయేది అనేటువంటి విచారం చేయడు.
1: హీ విల్ నెవర్ బాదర్, హీ వుడ్ నెవర్ క్రై హౌ టు పార్ట్ విత్ ఆల్ ది బిలాంగింగ్స్ ది ఎక్విప్మెంట్
0: ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దెం బిలాంగ్ టు మీ.
0: ఇదంతా ప్రభుత్వంది.
1: దే ఆల్ బిలాంగ్ టు గవర్నమెంట్.
0: కేవలం నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చారు.
1: ఐ వాస్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ.
0: నేను ఒక ప్రిన్సిపల్. ఐ
1: యామ్ ది ప్రిన్సిపల్.
0: కానీ దీన్ని అన్ని క్షేమాన్ని చూసుకోవటమే నా కర్తవ్యం.
1: ఇన్ మై responsibility lies in keeping them in safe custody.
0: ye padartham kudanu nashtam kalukkokunda
1: I should see nothing is
0: ithara apaharinchukunda ninnu kaapaadukovatam naa kartavyam.
1: I should keep them all in safe custody so that they are not stolen or damaged
0: ani cheppi kevalamu tanaku transfer vastane towel bhujam paina vesukoni velli pothadu.
1: So saying he leave them all and say goodbye, keep having the towel on the shoulder.
0: ఏమీ వరీ చేయడు.
1: హీ వరీస్ నో మోర్.
0: ఎట్టి బాధలు పడడు.
1: హీ విల్ నాట్ సఫర్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఇది ఏది నాది కాదు.
1: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
0: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
1: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
0: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
0: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
1: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
0: అదే ప్రిన్సిపల్,
1: ద సేమ్ ప్రిన్సిపల్
0: ఆ గ్రామం నందే ఉండి,
1: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
0: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
1: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
0: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి.
1: ఆన్ ట్రాన్స్ఫర్ గోస్ టు అనదర్ విలేజ్.
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
0: కేవలం సామాన్లే కాదు,
1: not merely the
0: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
1: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
0: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
1: బికాస్ దే బిలాంగ్ టు మీ, మై.
0: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
1: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ that makes him, that prompts him to collect the useless sandals and the broomstick as well.
0: ikkada edi tarakamu edi marakam.
1: Here what is tarakamu, what is marakamu?
0: ee abhimanam tho koodinatvantide kevalam oka marakamu.
1: Marakamu is the path where there is attachment.
0: etti apekshanu lekunda aa yokka kalaasharanu vadali thanu vellipotame tarakam.
1: Tarakamu means leaving the college without any kind of attachment thereby.
0: ee vidhamainatundi yokka sadhana lepala manavudu nitya jeevithanni gadapali.
1: With these spiritual pursuits man should spend his daily routine life.
0: Edi manaku shashtam kadu.
1: Nothing is permanent.
0: Evaru shashtam kadu.
1: None are permanent.
0: Unnanta varaku mana kutumbanni manam sakkaga gauravanga kaapadukovali.
1: So long we are alive we should uphold the good name.
0: Mana kartavyanni nirvartinchali.
1: But discharge of duty.
0: Aite
1: but
0: ee abhimanam aneetundi danni manasulo pettukoni.
1: With this attachment in our mind
0: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu.
1: If we go on worrying, how long can you worry like
0: enta kaalam deenni vadalakunda undagalavu.
1: How long can you live without giving them up?
0: Ivanni kudu kevalam oka maya prabhavamule.
1: These are all the effects of illusion.
0: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకము.
0: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
0: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
0: తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: కానీ
1: బట్
0: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
1: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
0: him. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
1: This is all God's will.
0: భగవంతుడి ఇచ్చినటువంటి వరప్రసాదము.
1: This gift of God.
0: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
1: The gifts of God should be experienced in the proper way.
0: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
1: we live in this world.
0: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
1: we experience this mundane world.
0: కానీ దేనిపై నన్ను అభిమానం అధికంగా పెట్టుకొనక.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ ఎనీ.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: అండ్ విల్ హ్యావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
1: దెన్ విల్ హ్యావ్ ది ట్రూ పీస్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద వర్డ్.
0: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములు మనం అనుభవిస్తూ పోవటం చేత,
1: బికాస్ వీ గో అగేన్స్ట్ ది పాత్ ఆఫ్ పీస్,
0: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
1: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
0: మనీ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
1: అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
0: మనం ప్రపంచంలో ఉన్నాము.
1: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
1: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
0: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
1: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
0: ఈ ప్రపంచమంతా భగవంతుంది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
0: సమస్త పదార్థములు భగవంతునివి.
1: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
0: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
1: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
0: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: ద రీజన్ ఈజ్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి
1: we should have full faith in this truth.
0: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
1: we should carry on discharging our duty.
0: ఇంతే కాక
1: not only this.
0: ఈనాటి మానవుడు
1: man today
0: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
1: man is carrying on his life sojourn doing certain things which are totally dissatisfactory.
0: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
1: He experiences dissatisfaction in every aspect.
0: కారణం
1: why?
0: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
1: Means he has no satisfaction with the lot on hand.
0: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: The man who is satisfied with the present is really true individual.
0: పాస్ట్ను తలచుకుంటూ
1: thinking of the past
0: future ni vicharam cheskuntu
1: worrying for the future
0: vartamananni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
1: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
0: Bhagavantudu kevalam prema swaroopudu.
1: God is the embodiment of love.
0: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
1: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ నాట్ బై హేట్రెడ్.
0: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రమూ ఉండవు.
1: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
0: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
1: డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
1: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
0: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
1: The one with true love will be fearless.
0: ప్రేమకు భయం లేదు.
1: Love has no fear.
0: కారణం స్వార్థం లేదు.
1: Because there is no selfishness there.
0: ఇంతే కాక
1: not only this.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
1: In fact, the love doesn't expect any reward.
0: ప్రేమకు ప్రేమనే ఫలము.
1: Love is the result for love.
0: ఇట్టి ప్రేమ తత్వాన్ని అనుసరించి
1: we should follow that love.
0: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటి ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
1: As we tread along the divine path, our life would be redeemed.
0: కనుక ప్రేమ అందరియందు ఉన్నది.
1: Love is in everyone.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man without love.
0: కాని ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
1: We should never experience love in a narrow sense, selfishly.
0: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కాని పుచ్చుకునేది కాదు.
1: It is the love of God that gives and gives, never receives.
0: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేది కాని ఇచ్చుకునేది కాదు.
1: But the worldly love only accepts and receives.
0: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
1: This is the difference between the physical love and the spiritual love.
0: Spiritual love ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
1: Spiritual love gives and gives and goes on giving.
0: కాని స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
1: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
0: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
1: బట్ భగవాన్ సేస్ వీ కెనాట్ క్యారీ ఆన్ విత్ వన్ ఆఫ్ ది టూ ఎగ్జిస్టింగ్ విద్ ఇన్ అస్ ద గివింగ్ అండ్ ద రిసీవింగ్.
0: ఈ ప్రాకృతమైన జీవితంలో
1: in this physical life
0: ee laukikamaina jeevithamulo
1: in this worldly sojourn
0: ee vidhamainatundi oka parakrutamaina puti jeevithamulo
1: in this ephemeral world
0: kevalam idi one way traffic kaadu
1: is not merely one way traffic.
0: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: You have to give and receive.
0: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
1: You have to receive from God.
0: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
1: And to the world you should give.
0: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: This is the main duty of every man.
0: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
1: Man today is not following this path.
0: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
1: Wherever he goes he wants to receive, accept.
0: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
1: There's no trace of giving at all.
0: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: So man is put to suffering and misery continuously.
0: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్చి మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
1: To receive from God is the path of richness, affluence.
0: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
1: And to accept from the world is poor path.
0: అందుకోసమే ఒకానొక సమయం లోపల బుద్ధుడు తనతో తాను ప్రశ్నించుకున్నాడు.
1: So at one time Buddha questioned himself.
0: Who is the richest man in this world?
1: Who is the richest man in this world?
0: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఐ థింక్ దట్ మై ఫాదర్
0: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
1: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ రాంగ్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
0: పూరెస్ట్ మ్యాన్ ఎవరు?
1: హూ ఇస్ ద పూరెస్ట్ మ్యాన్?
0: హీ హూ హ్యాస్ మచ్ డిజైర్ ఈజ్ ఎ పూరెస్ట్ మ్యాన్.
1: హీ హూ హ్యాస్ మచ్ ఆఫ్ ద డిజైర్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్.
0: కనుక ఈ డిజైర్స్ మనము క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోయినప్పుడే
1: when we lessen reduce our
0: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
1: we'll have the authority to receive the divine love.
0: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణ సన్నగించుకుంటూ పోవాలి.
1: therefore we have to lessen reduce this selfish love.
0: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణ తగ్గించుకుంటూ పోవాలి.
1: we have to exercise a check or a ceiling on desires.
0: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి యొక్క గమ్యాన్ని మనం చేరగలము.
1: when we follow this path we'll reach our destination.
0: ఈనాటు
1: today
0: ఆధ్యాత్మిక మార్గమునందు
1: in the spiritual path
0: అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు.
1: today in the spiritual path many follow many ways.
0: శ్రవణం కీర్తనం అన్నారు.
1: it is said of chanting and listening.
0: కృష్ణమూర్తి చెప్పాడు. మద్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
1: తమిళ నాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
0: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
1: దో దీస్ ఆర్ ట్రూ నో డౌట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దీస్ స్టోరీస్ హ్యావ్ ఎంటర్టైన్డ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: విష్ణువు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
1: వీ హ్యావ్ సో మెనీ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ such as Vishnu and
0: Brahma
1: Shiva.
0: ఎవరు?
1: Who is Brahma?
0: ఈ విష్ణు ఎవరు?
1: Who is Vishnu?
0: ఈ శివుడు ఎవరు?
1: Who is Shiva?
0: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
1: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
0: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
1: Till this day none ever saw Brahma Vishnu Maheshwara in form, in human form.
0: ఇలాంటి మాటలు వినటం చేతనే పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిపైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
1: బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్ ఫారినర్స్ డౌట్ ద భారతీయ కల్చర్.
0: ఇది కాదు సరైనటువంటి అర్థం.
1: దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
0: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
1: ద పయస్ క్వాలిటీ విద్ ఇన్ అస్ ఇస్ విష్ణు.
0: మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
1: ద రజోస్ రజస్ ఆర్ ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: మానవుని యందున్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము.
1: ద తమో గుణ ఆర్ ద డల్నెస్ ఈశ్వర తత్వ.
0: అందుకోసమని తమో గుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
1: సో వీ సే దిస్ తమో గుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
0: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమో గుణంగా ఉంటుండాలి.
1: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
0: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
0: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
1: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
0: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
1: ఇఫ్ హి ఓపెన్స్ ద ఐస్ వైడ్ ఓపెన్ హి విల్ సీ ద వరల్డ్.
0: కానీ అన్ని చంచలత్వం కూడా మనం చూడవచ్చును.
1: వి కెన్ సీ దట్ విచ్ మూవ్ అబౌట్.
0: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అవర్ ఐ సైట్ విల్ బి డిస్టర్బ్డ్.
0: పోని పూర్తి కన్నులు మూసుకుంటే
1: if we close our eyes completely
0: nidra vastundi
1: we might go to sleep.
0: kanuka poorthi nidra raakunda ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకునకుండా అర్ధ నిమీలితనేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర కెప్ట్ ది హాఫ్ ఐస్ క్లోజ్డ్ వై విదౌట్ గెటింగ్ టు స్లీప్ నాట్ సీ ద మూవ్మెంట్
0: పైన దృష్టి ఉంచుకోవటం
1: అండ్ టు కాన్సన్ట్రేట్ అట్ ద సెంటర్ ఆఫ్ ది టూ ఐబ్రోస్.
0: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రలను రాదు.
1: అండ్ వెన్ వన్ కాన్సన్ట్రేట్స్ ఆన్ ది టిప్ ఆఫ్ ది నోస్
0: ధ్యానము
1: యు నెవర్ గో టు స్లీప్
0: అర్థం అని చెప్తారు.
1: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ
1: విత్ మూన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
0: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
1: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
0: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
1: దిస్ ఇస్ ఆల్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ లార్డ్ శివ. దిస్ హెల్ప్లెస్ ట్రాన్స్లేటర్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్. కైండ్లీ బెగ్ యువర్ పార్డన్.
0: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: లయాకారుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
0: లియతే గమ్యతే ఇది లింగ. లియమనిగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
1: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
0: తమో గుణము.
1: దిస్ ఇస్ తమో గుణ.
0: గమ్యాన్ని చేరుస్తుండాలి.
1: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ you to the destination.
0: Vishnu anaga emiti?
1: Then who is Vishnu?
0: Ee vishnutvam anetundi rakshana karta.
1: Vishnu is sustainer, the protector.
0: Manavudu janminchina tarvata,
1: man having been born,
0: aa janminchina manavuniki aneka vidhamaina baadhalu addu tagultu untayi.
1: The man certainly faces so many obstacles on the way.
0: Ee addu tagilinatundi vaadini rakshinchi,
1: and God safeguards our interests.
0: Atani suchyamainatundi marganiki cherchatamu.
1: And Vishnu will take us in the safe way to our goal.
0: Brahmanaga
1: Brahma
0: kevalam srushtikartani kaadu idi arthamu.
1: Not merely creator.
0: Sarvatra vyapinchinatvanti vaadu Brahma.
1: Brahma is all pervasive.
0: Sarvatra vyapinchinatvanti vaadu Vishnu.
1: Vishnu is present everywhere.
0: Sarvatra vyapinchinatvanti vaadu Shivudu.
1: Shiva is the one present everywhere, all pervasive.
0: Ee mugguru kudunu sarvatra untunnaru.
1: All these three are expansive everywhere. Mugguru
0: kudunu trikala bhajyulu.
1: All the three are beyond time.
0: త్రిగుణాతీతులు.
1: Beyond three attributes.
0: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
1: The forms seem to be different.
0: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
1: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
0: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
1: What is this కౌంచ్?
0: శబ్దము.
1: Its కౌంచ్ stands for the sound.
0: చక్రం అనగా ఏమిటి? కాల చక్రము.
1: What's the wheel? The wheel of time.
0: కాలము.
1: The time.
0: కాబట్టి ఈ యొక్క చక్రము రెండింటి యొక్క శబ్దము రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: Therefore, the sound and the time are under the control of God.
0: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
1: The sound comes out of our navel.
0: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
1: Navel is the birthplace of Brahma.
0: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
0: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
1: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
1: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
0: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
1: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
0: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
1: And we see the pictures of Ishvara sitting posture in silent meditation.
0: సర్వులకును కనిపించేటువంటి ఒక తత్వము ఈ యొక్క ఏకత్వమే.
1: Everyone would notice the unity of these three principles.
0: కనుక కాలము,
1: టైం,
0: కేవలం ఒక శబ్దము,
1: ద సౌండ్,
0: బలము,
1: అండ్ స్ట్రెంగ్త్,
0: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
1: ద టైం, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం.
1: The three attributes are equal to three leaves.
0: Trigunam tridalakaram.
1: And just take the three leaves.
0: Triyatranta chiyayudam.
1: A three-eyed one.
0: Trijanma papa samharam.
1: With a trident.
0: Ekabilvam sivarpanam munnaru.
1: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
0: Yemiti.
1: What is this divinity then?
0: Kevalamu oka shivuniki matrame unnada.
1: Is Shiva only divine?
0: Bhagavantuni yokka triyatramu idiye.
1: This is three-eyed nature.
0: Manavuniki rendu netramulu untunnayi.
1: Man has two eyes.
0: పాస్ట్ ను చూడగలడు.
1: హి కెన్ సీ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ను చూడగలడు.
1: హి ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
0: ఇది రెండు నేత్రములు.
1: దీస్ ఆర్ ది టు ఐస్.
0: కానీ భగవంతుడు అది కాదు.
1: గాడ్ ఇస్
0: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
1: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హి సీస్ ద పాస్ట్.
0: మూడు కాలములను చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: అ త్రీ ఐడ్ వన్.
0: త్రిజన్మ పాప సంహారం.
1: విత్ అ ట్రైడెంట్.
0: ఏకబిల్వం శివార్పణం అన్నారు.
1: అండ్ ద లీఫ్ రిప్రజెంట్స్ ద త్రీ అట్రిబ్యూట్స్ అండ్ ద త్రీ క్వాలిటీస్.
0: ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?

0: చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
1: As God can see the past, present and future, he is three-eyed one.
0: అంతేకాని ఈ నష్టపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
1: Not that there is third eye on the forehead.
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
1: These are all artificial of our own making and rather narrowed down the divinity as well.
0: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వములో ఎట్టి భేదము లేదు.
1: In fact, the very truth, God manifests in front of you. దైవము
0: ఒక్కడే.
1: God is one.
0: జీవుడు ఒక్కడే.
1: ది ఇండివిజువల్ ఇస్ వన్.
0: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
0: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు
1: వెన్ వీ నో దిస్
0: ట్రూత్, మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
1: దేర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
0: మీరు అందరూ అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు, నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
1: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
1: బై థింకింగ్ ఐఎమ్ గాడ్, వాట్ ఈస్ ద రిజల్ట్?
0: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
1: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్,
0: వెన్
1: ఐ థింక్ దట్ ఐఎమ్ గాడ్, ఐ గెట్ డివైన్ థాట్స్, నాట్ వికెట్ థాట్స్.
0: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
1: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
1: రత్నకార్ ఐ రోబా. As he thought of Rama, he had on his face the radiance of Rama.
0: Prahladu nirantaram hari namana smarinchatam cheta aa prahladu yokka mukham nandu kudunu hari tejasu aavirbhavinchindi.
1: Prahlada was in constant thinking of the Lord and therefore the brilliance of his law of the divinity on his face.
0: Ee vidhamgane evaru denini chintistaro aa yokka swaroopanni pondutaru.
1: As you think, so you become.
0: ఈ ఉద్దేశం చేత మీరు దైవ స్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
1: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్, యు
0: నేను దైవాన్ని, ఈ పనులు చేయవచ్చునా నేను?
1: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
1: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
0: కాబట్టి నేను దైవమును,
1: ఐఎమ్ గాడ్,
0: పవిత్రమైన కార్యములు చేయాలి.
1: ఐ షుడ్ డూ సేక్రెడ్
0: యాక్షన్స్. పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
1: ఐ షుడ్ అట్టర్
0: పవిత్రమైన
1: సేక్రెడ్ వర్డ్స్.
0: పవిత్రమైన శ్రవణం చేయాలి.
1: I should listen to sacred
0: things.
1: పవిత్రమైన
0: మార్గంలో ప్రయాణం చేయాలి.
1: I should tread along the sacred path.
0: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
1: A constant caution, a reminder will be entertained within us.
0: దైవం వేరు, నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు. దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యు థింక్ దట్ గాడ్ అండ్ యు ఆర్ సెపరేట్, యు కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
0: దైవం మనకంటే వేరు కానే కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
0: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వులు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
0: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ కాన్షియన్స్.
0: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
0: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
1: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: These are four F's, F, F and F.
0: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరు నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: నీ గాడే నీ మాస్టర్.
1: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
0: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
1: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్. కాబట్టి
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
1: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
0: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఇస్ ది డెవిల్?
0: కేవలం ధనం కింద పోతుంది.
1: You think it's well.
0: ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
1: Don't have too much of desire for money.
0: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
1: This face the devil of money.
0: తర్వాత మూడవ ఎఫ్.
1: థర్డ్ ఎఫ్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
1: అండ్ ఫోర్త్.
0: అదే మన ముక్తి.
1: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
0: ముక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
0: మన జీవితం అనేటువంటి దాన్ని అంతం చేసుకున్నాం.
1: We have ended our lives.
0: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
1: And we certainly attain divinity during our lifetime.
0: అంతా మన యందే ఉంటున్నది.
1: Everything is within us.
0: మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు.
1: There is nothing more valuable than man.
0: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is trying to investigate the latent strength of man.
0: మానవునియందు శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
1: The human strength is as good as the divine strength. The divine strength is equal to human strength.
0: ప్రయత్నం చేస్తే ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.

0: By putting effort, you can achieve anything.
1: సాధనమున పనులు సమకూరుదలన
0: By constant effort, you will accomplish anything.
1: కానీ ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ వస్తుంటాయి.
0: Because of this mind which is a monkey, we have all doubts.
1: ఒకానొక సమయంలో చిన్న వయసునందు కృష్ణుడు
0: At a tender age, Krishna,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: Found the downpour of rain in Gokula.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned everybody.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith
1: went. నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith,
1: బాలుండి తడు.
0: Thought that he's a boy.
1: Konda doddadi.
0: Mountain is
1: Mahabharambu itandu moyenga jalada.
0: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: Itandu moyegalada.
0: Can he bear the heavy?
1: Manu tanapaina vestadu yemo.
0: Well, he may drop it on
1: our head.
0: Krishna may not be able to carry, lift this heavy mountain,
1: may drop on our head.
0: Those who had full faith in this statement, they were all protected
1: and saved. తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
0: There is an occasion when we know the divinity of Krishna, when Balarama complained to mother against brother. In fact, it's not the job of Balarama.
1: తల్లికి కృష్ణుడు ఇంతటి వాడు అనేటువంటి ఒక తత్వం గుర్తించాలని ఈ పని చేశాడు.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma.
0: Mother.
1: మన ఇంటిలో కావాల్సినన్ని ఉంటున్నాయి.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలము బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకున్ పోయి.
0: You go to the neighbor.
1: ఎన్న పట్టెళ్ళు గలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
1: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
0: She caught hold of his hand, asked him to open the
1: mouth.
0: And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: Krishna smilingly said,
1: అమ్మా,
0: mother,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకల్ లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: I'm not a child.
1: అమ్మా,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటడం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడవచ్చాడు.
0: Yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was usualized.
1: యశోద.
0: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదా కాదా?
1: ఎమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంత సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala koduku kadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balramudu.
1: Balrama said truth.
0: Kani velli talli daggariki cheppadu, amma nenu nee kodukulu kadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీదేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీదేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీదేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీదేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగు చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నట్టే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రస్ట్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ, ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హ్యాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గానీ నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: కౌసల్య was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా, రాముల్ని నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనా కూడా, ఏ అవతారం నందైనా కూడా, కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్,
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: Where is the need for Rama to follow the command of the Father?
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: Rama wants to demonstrate to the entire world that he would follow the command of the
0: Father. అదే విధంగానే అన్ని అవతారములు కూడాను
1: all incarnations
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీ అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy
0: rain. ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of the water.
0: భగవంతుడు
1: God.
0: ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ, చార్జ్ యూ, బీట్ యూ, వెల్ దట్స్ ఆల్ లవ్.
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడా జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్.
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్.
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు, కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని, దుఃఖం పెట్టని, విచారం చేయని, అనేక విధమైనటువంటి నీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ, ఇట్స్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్.
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ,
0: ఎందుకంటే మనము అంశము,
1: వేర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు,
1: బీయింగ్ ద
0: బాధలు లేవు, కష్టములు లేవు, కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని, విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్, ఈ ఫెయిత్ హియర్ దట్ వేర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, దేర్ బి నో ఎంగ్జైటీ, ద ట్రబుల్, వరీ, టెన్షన్, సాడ్నెస్ అండ్ మిజరీ.
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ.
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్, వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్.
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకున్న ప్రీతి ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు, ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One relishes laddu, another relishes
0: ఒకరు బర్ఫి కావాలంటాడు, ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫీ, అనదర్
0: జిలేబీ. కానీ అన్నింటి ఎందున్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్, ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటుంది.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్.
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి,
1: దాట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుకనే దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పార్ట్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైనటువంటి భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా, అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ అస్పిరెంట్స్ అండ్ ఫారినర్స్.
0: రాముడు, కృష్ణుడు, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, ఈ బ్రహ్మ, ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామాలు భేదం ఉండినట్టుగా ఉంటుంది, కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ, కృష్ణ, బ్రహ్మ, శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటినీ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారీ గామా పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమైనటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిదే కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati panaina chestundi.
1: Mantra can do a
0: lot. Entati sahajana aina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetam paina pratishtha chesukovali.
1: Let us install him at the altar of
0: atan
1: our heart.
0: Atanni vasamu hrudayame.
1: God's dwelling place.
0: Kanuka
1: atanki
0: hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంత పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ఇన్వర్డ్ లుక్ వీ హావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెంది పొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ ఎన్వీ ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొలది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీవు మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చో.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: Anduvalne manam shanti shanti shanti bhajana in tarvate moodu paryayam enduku shanti cheptunnaru.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: Kani rendu thurlu enduku cheppakoodadu?
1: Why not twice?
0: Kani naalugu thurlu enduku cheppakoodadu?
1: Why not four times?
0: Moodu thurlu enduku cheppali?
1: Why thrice?
0: Anaga emiti?
1: What does it mean?
0: Deha sambandhamaina shanti.
1: Peace at the body level.
0: Manasika sambandhamaina shanti.
1: Psychological peace.
0: Atma sambandhamaina shanti.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంలో శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్.
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతే వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికలీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేటువంటి మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్
0: ఇన్సిస్టెన్స్ భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ యు సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఈస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble. Don't follow the body. Mind is like a mad monkey. Don't follow the mind. Follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈస్ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్.
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: We should catch hold of the positive.
0: అది ఆత్మతత్వము.
1: That positive is atmic principle.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: With positive atmic principle within, we will not be affected by negative.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడాను వ్యర్థమే అన్నారు.
1: Everything will be useless.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: So we should have this
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపము. Love is God, live in love.
1: Love is God, live in love.
0: ఈ ప్రేమ తత్వాన్ని ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: What's type of love? Pure love, selfless love.
0: అనగా ఏమిటి? Self is lovelessness.
1: Self is lovelessness.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: కనుకని ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ లవ్వే నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: Not days, months, years and ages.
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: In a moment you will realize it.
0: ఓ స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: Just as when you put on the switch, the light start burning like that, you will have realization in a moment of time.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ
1: సో లాంగ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
0: ఈ జగత్తును కూడా గౌరవిస్తూ
1: రెస్పెక్ట్ ద వరల్డ్.
0: ఈ జగత్తు కూడా దైవ స్వరూపమే.
1: కన్సిడర్ ద వరల్డ్.
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు దైవ స్వరూపమే.
1: ఎంటైర్ మెటీరియల్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ కూడా దైవ స్వరూపంగా భావించుకుంటుంటే ఇదే మన నిజమైన కర్తవ్యం.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇది నిజమైన సాధన.
1: దిస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: ఇంతకంటే మించిన సాధన మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: ఈనాడు చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: ద స్పిరిచువల్ పాత్ స్వార్థముతో
0: కూడినటువంటివి.
1: ద మోడర్న్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అటర్లీ
0: ఈ స్వార్థమైనటువంటి దేనికోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వ అది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వ అది టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వము.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వేర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హెస్ నో.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడీ ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే
1: to know the divinity
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: we should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: when we purify our hearts we can see the reflection of God as we see our own reflection in a mirror.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యసూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.
0: Bratuk.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulare.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవుడికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైన శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడే కొలది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడుకూడను క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందు ఉన్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు ఎందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయి పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతే కాకుండా విదురుడు కూడాను మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: Vidura also said, by observing silence we will have the power.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధి గాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాడు.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadte anta sevalu manam aacharinchavachchu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitrutvanni kuda abhivruddhi gaavinchukovachchu.
0: Through service we can develop friendship.
1: Ee mitrutvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalamu hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు ఎందు అన్ని రంగములు ఎందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేయడానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటిది అన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించటం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu annaru. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattunandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bharta aina, kumarudaina, inkevarainappudikini anto into swartham anetundidi sapriyojanam anetundidi lakshyam nandinchukone itharunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka yetti swaprayojanamu leka preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self interest, there is only one God who loves you.
1: Yetti tatpaltamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evar mundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parichukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu అని మనం విచారణ చేస్తే తనకు తానే తను గుర్తించడానికి చక్కగా అవకాశం చిక్కుతుంది.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: ఎవరైనా నీ ఫ్రెండ్ నీవు ఎక్కడ ఉన్నావు అంటే పలాని రోడ్ లో ఉన్నానని చెప్పవచ్చును, పలాని నంబర్ ఇంట్లో ఉన్నానని చెప్పవచ్చును, లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: If you ask your friend, where are you? He will say, I am present at such certain place, in a hotel or his own residence.
1: Kani aa number intilo aa hotel lo nivasinchedi evaru?
0: Who is the one that stays there in that hotel?
1: Kevalam upadi maatrame nivasistuntundadi, deham maatrame nivasistundadi.
0: It's only the body that stays there in the hotel.
1: Kani dehame thana kaadu.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: తన హృదయమునందే నివసిస్తున్నాడు.
0: He lives in his own heart.
1: ఆ హృదయమునకే ప్రేమ అని పేరు.
0: That heart is called love.
1: కనుకనే ప్రేమయందే నివసిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: So man lives in love.
1: ప్రేమ చేతనే జీవిస్తున్నాడు ప్రతి మానవుడు కూడాను.
0: He carries out life so
1: ప్రేమ చేతనే తన నిత్య కర్మలను తాను ఆచరిస్తున్నాడు మానవుడు.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: He fulfills his life by spending time from dawn to dusk.
1: Kanuka tana yokka nivasam emiti premane pradama nivasam.
0: So what is, where is his residence? Love.
1: Atti nijamainatundi address ni tanu kanukunnappude manavudu sariyainatundi yokka pravartana chetanu sariyainatundi gunamulu chetanu manavatvanni aadarshavantamainatundi reetiga teechididdukogaladu.
0: When once he knows his own address, the love, he can shape his character, behavior accordingly.
1: Ee character anetundi kodanu maatalu chetanu చేష్టల చేతను నడతల చేతను ప్రవర్తన చేతను కొంతవరకు పోషించుకోవచ్చు.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: ఒకానొక సమయంలో షిరిడీలో ఉంటున్నప్పుడు బాబా,
0: at one time when baba was there in Shirdi,
1: Das Gan అనేటువంటి ఒక భక్తుడు ఉండేటువంటి వాడు.
0: There was a devotee by name Das Gan.
1: అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: He worked in the police department.
1: శ్రీరామనవమి మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ వర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడేది తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్ ఎ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్లా, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: నీవు కూడాను ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యు గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
0: హి సెడ్ సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి
1: సెడ్. ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్ళాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్
1: డిశ్చార్జ్డ్ హిస్ డ్యూటీ. నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years, he came, Bhagwan, I am crying for promotion for the last 3 years.
1: Kevalam na gauravam nimittamai nenu paatapadutunnanu kaani, dhanam kosam kaani, leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get
1: this promotion? Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ, హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవు ఇచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గారు, హావ్ యూ ఫర్గాటన్ ద ప్రామిస్ యూ హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతూరికి దీనిని ఎంక్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్ వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూ?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్లా వచ్చి చేరుతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ has fully realized that these false charges and allegations are because of the fact that he has forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and put himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖ దుఃఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపమనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: Man blames everyone responsible for his own position and plight.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్ కృష్ణ, యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ పొజిషన్ అండ్ ఫ్లై ఇట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.

0: అని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
1: అర్జున ప్రేడ్, కృష్ణ యు బి అవర్ ఎమిసరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
0: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
1: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డినరీ డివోటెడ్.
0: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
1: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
0: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
1: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
0: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానము చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
1: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ
0: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
1: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
0: నిరంతరము కృష్ణ చింతన చేతనే కాలమును కాస్త గడుపుతూ వచ్చాడు.
1: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ది టైమ్.
0: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
1: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
1: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా భావన హస్తినాపురం పంపటము ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ వితిన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే 10,000 నాకు అన్నా.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ది శాంక్టిటీ, ది సెక్రెడ్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, యాజ్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచ బుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజితలు లీల.
1: వై షుడ్ యూ త్రో ది జాస్మిన్?
0: నుష్కరుణి మ్రోల, హితోక్తులు మేల, గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
1: వై డు యూ త్రో ఆల్ దీస్ ప్రెషస్ థింగ్స్ ఇన్ టు ద ఫైర్? వుడ్ దే ఎవర్ యాక్సెప్ట్ ఫర్ ద కాంప్రమైజ్? వై ఆల్ దే
0: సాలిక
1: ఎనఫ్?
0: ఉత్తర దక్షిణ ధ్రువములు కలియునా?
1: ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ ఎవర్ దే మీట్?
0: యుద్ధం సిద్ధమనక కాలహరణమిక ఏలా?
1: బీ రెడీ టు ఫైట్, వై డు వేస్ట్ టైం?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: Do you think the north and south would ever meet?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేసేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరి అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.

0: Krishna's heart melted, though he had all the valor and the courage.
1: ఈ బంధుమిత్రులను చూచేటప్పటికే మనసు మారిపోయింది.
0: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
1: Indari bandhu mitru guru putrula jampi bharintu tettulo.
0: How to bear the suffering, killing everybody, all relatives.
1: Krishna, na kannulu tiruguchunnavika kalamu gadupaka kadalu mintikin. Kalamu gadupaka kadalu mintikin.
0: My eyes are reeling, head is reeling. Let's go
1: Indari
0: back.
1: Indari bandhu mitru guru putrula jampi bharinchutettulo.
0: How to bear the suffering, killing the relations, brothers, the children of the teachers.
1: పూర్వమంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి, బంధుమిత్రులని తెలియదా?
0: Does he not know beforehand that they are their relatives?
1: కానీ ఆ సూరత్వం అనేటువంటిది ఆ యవ్వన వయసు లోపల ఆ విధంగా పుట్టి పడుతుంటాడు.
0: Because he was in full youth, the blood was boiling.
1: యువకుల యొక్క హృదయం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంటాది.
0: This is the heart of the man of a courage.
1: ముడుకు రక్తం అనేటువంటిది ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటుంటాది.
0: That is the trend of hot blood.
1: ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘం వంటిది.
0: The youth is like a passing cloud that comes.
1: బాల్యములో లేదు, వృద్ధాప్యములో లేదు, ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
0: The stage of youth comes in between and passes off.
1: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవ్వనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
0: Why do you pride yourself of this youth?
1: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుని యొక్క వయసు 74.
0: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైమ్ వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
1: అప్పుడు 74 76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
0: 74 76, యూత్, ఫుల్ యూత్.
1: ఇప్పుడు 18 20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
0: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18 20 యూత్.
1: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
0: Till 50, it is just childhood.
1: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
0: Youth begins after 75.
1: దీనికి యుద్ధం లోపల కమాండర్ ఇన్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
0: The commander in chief Bhishma was aged 112.
1: అలాంటి 112 years ఏజ్ వాడు కమాండర్ చీఫ్ గా ఉంటున్నాడు.
0: Bhishma aged 112 served as commander in chief.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆనాటి ఆహార విహారములే దీనికి బలమునకు మూల కారణములు.
0: The food and habits are responsible for their strength.
1: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమునకు కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
0: The modern food and habits make us age.
1: అంతే కాకుండా అనవసరమైన భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
0: Today we are stuffing our head with unnecessary ideas.
1: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
0: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
1: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
0: A student should remain as a student.
1: విషయంలో ప్రవేశించకూడదు.
0: He should not have any kind.
1: విషయంలో ప్రవేశించే విద్య నాశనం అవుతుంది.
0: Then you will spoil your education.
1: విద్యా, యా అనగా ప్రకాశము. ఏది?
0: యా
1: అనగా ప్రకాశము.
0: Which means
1: the ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
0: That which gives this brilliance, light, is vidya.
1: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
0: Therefore he should seek the light of knowledge, nothing else.
1: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తినంతా కూడా కోల్పోతున్నాడు.
0: The modern student by talking too much losing his power.
1: ఈ ఇంద్రియ శక్తినంతా కూడాను జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18 20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
0: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20.
1: విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
0: Therefore everyone should preserve this power, energy given to us.
1: చూపును కూడాను చక్కగా మనం కాపాడుకోవాలి.
0: We should also preserve.
1: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
0: Even youngsters, very young boys, they put on glasses.
1: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
0: Even youngsters have got hearing aids.
1: ఇదంతా ఏమిటి కారణము?
0: What's the responsible for?
1: కలి ప్రభావమా?
0: Is the effect of kali?
1: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
0: It's not possible to think so.
1: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
0: Your own weakness is the cause.
1: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
0: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
1: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్ అబౌట్ ఈ
1: విచారం. కేవలము కారణం లేనిటువంటి విచారం.
0: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్ అట్ ఆల్.
1: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
0: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ విల్ మేక్ హిమ్ వరీ.
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is mental created fear only.
0: It is mentally created fear only.
1: అంతే తప్ప దీనికి కారణాలే లేవు. దీనికి రూపమే లేదు.
0: It has no form either.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ధైర్య సాహసం చేత గుణమును పోషించుకొని నడతను పెంచుకొని ఆదర్శవంతమైనటువంటి రూపంగా మీరు తయారు కావాలి.
0: Therefore, you should be ideals by developing, fostering the virtues and proper
1: behavior. హృదయంలో ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: See that the love is directed along the sacred path.
1: అది దైవత్వము.
0: That is divinity.
1: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడా విలువలేనటువంటి ఒక కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
0: All the thoughts that come to us are so mean, so low as mud.
1: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
0: That's like a coal.
1: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
0: For coal, why should we spoil the precious diamond like life?
1: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలను ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
0: Do you buy coal paying diamonds?
1: మనలో కోపమే వస్తుంది.
0: We are angry.
1: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది.
0: And you are,
1: అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసిబొగ్గుల వంటివి.
0: The characters like jealousy, ego,
1: ఇవి చాలా చిన్నవి, విలువలేనటువంటివి.
0: They are mean, so low, no value.
1: ఇలాంటి విలువైనటువంటి దానికి మన విలువైనటువంటి యొక్క చమను, విలువైనటువంటి శాంతిని, విలువైనటువంటి యొక్క బుద్ధిని మనం పాడు చేసుకోవటం మంచిది కాదు.
0: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
1: పూర్వం చెప్పాను, పీ పీ పీ.
0: భగవాన్ రిఫర్ టు 3 P's.
1: P, purity.
0: First P, purity.
1: P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
0: We have to safeguard all the 3 P's.
1: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతం మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once there is purity, you will have patience.
1: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
0: Where there is purity, there is patience.
1: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
0: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్
1: డిటర్మినేషన్. ఒక విధమైనటువంటి పట్టుదల ఉండాలి.
0: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్. దేనికి? వాట్ ఫర్?
1: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
1: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
0: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
1: పరులకు కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
1: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
1: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
0: నాట్ టు బి వయలెంట్.
1: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
1: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
0: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్.
1: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
0: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
1: ఈ పట్టుదలను ఎప్పుడు, ఎక్కడ, ఎట్ట, ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి 4 ప్రశ్నలు వేసుకోవచ్చు.
0: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
1: ఎక్కడ, ఎట్లా, ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
0: Where and how, in what way we should make of this use of
1: ఈ విచారణ చేసినప్పుడు మన పట్టుదల సక్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When inquiring this direction, determination will be correct.
1: కానీ యువకులకు ఈ ఆవేశం వచ్చినంత తక్షణమే ఈ పట్టుదలను వదిలిపెట్టి అందులో కార్యరూపంలో ప్రవేశిస్తుంటారు.
0: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination, resort to action.
1: తొందరపాటు ఉండకూడదు.
0: Never be in a hurry.
1: శాంతంగా మనం ఒక కార్యంలో ప్రవేశించాలి.
0: Be peaceful and act.
1: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
0: In determination, discriminate.
1: మొట్టమొదటి విచారించాలి. Is it good or bad? Is it right or wrong? మొట్టమొదటి దీన్ని విచారించాలి.
0: First discriminate whether it's right or wrong, good or bad.
1: Right అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
0: When your conscience tells you it's right, come on, start.
1: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
0: You don't need anybody to stand
1: in the witness. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
0: Your conscience is the correct witness.
1: Chit.
0: That is chit.
1: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్
1: అదే అవేర్నెస్.
0: దిస్ చిత్ ఈస్ అవేర్నెస్.
1: అదే చిత్తు, అదే అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
0: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
1: పదములు వేరు వేరే కానీ
0: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
1: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
0: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
1: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
0: Though the object is one, it discharges varied functions.
1: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
0: When a Brahmin cooks, he is called a Brahmin cook.
1: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
0: As Brahmin worships, he is a priest Brahmin.
1: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణ అంటారు.
0: If he is an astrologer or a palmist, we say పంచాంగ బ్రాహ్మణ.
1: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
0: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
1: చిత్తన్న, అవేర్నెస్ అన్న, కాన్షియన్స్ అన్న ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
0: దేర్ఫోర్ చిత్ అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
1: చిత్ అనేటువంటి చాలా విలువైనటువంటిది.
0: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: సత్ చిత్తు సత్తుకు సమీపంలో ఉండేటువంటిది చిత్.
0: చిత్ అవేర్నెస్ ఇస్ close to sat being.
1: Sat anetundi dani nirupimpa chesetundi chitta.
0: It is the chit awareness that proves sat being.
1: Chitte lekapothe satam nirupinchadaniki veelu kaadu.
0: Without this awareness you cannot prove the existence of being.
1: Ee tumbler din edi nirupistundadi velige dinini nirupistundadi.
0: You find the tumbler, what is that proves the fact is the light.
1: Ee velige tumbler manaku prakashimpa chestundadi.
0: It is the light that makes the tumbler shine.
1: Tumbler suryuni prakashimpa cheyatam ledu.
0: It is not the tumbler that makes the sun shine.
1: Ee chit anetundi de ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది బీయింగ్
1: బీయింగ్ బీయింగ్
0: సత్ మీన్స్ బీయింగ్
1: ఉన్నది
0: ఎగ్జిస్ట్
1: ఎప్పుడు ఉన్నది ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
0: ఇట్ ఈస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ చేంజ్ లెస్
1: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటిది ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
0: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
1: కనుక మన కాన్షియస్ ని మనం ఫాలో చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
1: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఫోర్ ఎఫ్స్.
0: That's what Bhagavan tells us, four
1: F, F, F.
0: Four F's.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: Who's your master?
0: Who's your master?
1: Ni conscience ni master.
0: Your conscience is your master.
1: Kanka ni conscience ni follow chai.
0: So follow your conscience.
1: Ni conscience ni guru.
0: And your conscience,
1: ni conscience ni daivamu.
0: That's God.
1: Ni conscience ni witness.
0: That is the witness.
1: కనుకని ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ద మాస్టర్.
1: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
1: ఈ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకు.
0: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది వికెడ్ యాక్షన్స్ వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
1: కనుకని ఫేస్ ది డెవిల్.
0: ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
0: Let anything happen with all that determination, you should be ready to accomplish.
1: Pattinapattedo, pattane pattitiri, pattunegedudaka atte undu.
0: Having determined to do a task, just hold on until it is fulfilled.
1: Talachina dediyo, talachane talachitiri, talupu tireduduka povakundu.
0: Having thought, until the thought is answered, don't go back.
1: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
0: Having desired, until a desire is granted, don't leave.
1: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
0: Having asked, don't drop, don't give up until it is given.
1: Poru padaleka tanaina bravavalayu.
0: He has to confer grace out of disgust.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Or you should ask falling unconscious.
1: Antiye kaani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
0: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
1: Adiye determination.
0: That is determination.
1: Adiye pattudala.
0: That determination.
1: Aa pattudala deni paina undali.
0: What is it?
1: Pavitramainatundi dani paina.
0: You should
1: paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్ సర్వీస్
1: ఎవరికి ఉపకారం చేయక నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
0: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్ దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
1: ఆ మిత్రత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: అది ఏ దైవం.
0: A friend is God.
1: Real mitrudu daivame.
0: The real friend is only God.
1: Shrut ani cheppindi Geeta.
0: Geeta anaga emti
1: ee vidhamainatundi phalapeksha lekunda.
0: Without expecting anything in return.
1: ఏ దాన్ని కూడా నీ నుంచి ఆశించకుండా.
0: Does not expect anything from you.
1: నిన్ను ఏ విధమైనటువంటి దాన్ని కోరకుండా.
0: It doesn't ask anything.
1: సర్వసంగ పరిత్యాగంతో.
0: With total renunciation.
1: సర్వ కార్యములు ఎందుకు నువ్వు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
0: It is the divine hand that helps you in every task that you undertake.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
0: At all periods of time everywhere.
1: ఎప్పుడు కూడాను ఇది హెల్పింగ్ హ్యాండ్.
0: God's hand is always a helping hand.
1: కనుకని అట్టి సహాయాన్ని మనం కోరాలి.
0: That help we should always desire for.
1: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
0: What is the use of other sorts of help?
1: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానమవుతుందా?
0: You may have number of dogs, they can all never be equal to a tiger.
1: కాదు కాదు. ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైనటువంటి పట్టుదలను పడుతుంటారు.
0: The modern students with the courage, they determined.
1: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
0: This is the weakness in this modern age.
1: ఒకనాడు
0: one day
1: అడవి లోపల ఉండినటువంటి జింకలన్నీ చేరి
0: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
1: ఒక కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
0: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
1: ఈ కాన్ఫరెన్స్ లోపల
0: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
1: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
0: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
1: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా.
0: హీ సెడ్ ఓ డియర్ డియర్స్
1: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారం.
0: ఇన్ వాట్ వే వీఆర్ లెస్ దాన్ డాగ్స్.
1: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకు ఏమాత్రము లేదు.
0: వీ రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
1: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
0: వీఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
1: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
0: వీ కెన్ జంప్ హైయర్.
1: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
0: వీ కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
1: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి. కుక్కలకు అంతా కూడా తామసిక ఆహారమే.
0: వీ పార్టేక్ సాత్విక్ ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
1: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
0: The food and habits of a dog are so low and mean.
1: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
0: God loves them.
1: మనం సాత్విక హృదయులము.
0: You have pious heart.
1: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
0: We got so much of power and ability.
1: మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
0: The legs are short.
1: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలో ఉన్న పేగులంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
0: The moment it kicks with that little leg, all the intestines will come out.
1: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
0: We are so powerful. Why should we be afraid of a dog?
1: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
0: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
1: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేమందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
0: All these were ready, passing the resolution unanimously.
1: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
0: లిసనింగ్ టు ద వాయిస్ One dog there in the forest barked loudly.
1: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింకైనా లేదంతా పరిగెత్తిపోయినాయి.
0: By listening to the barking sound of the dog, not even one deer remained there.
1: ఏంటి ఈ నిర్ణయాలు?
0: What are these resolutions?
1: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
0: By the time it's a matter of action, all would run away.
1: ఈనాటి మాటలు కూడా అట్లనే ఉంటున్నాయి.
0: That's the modern trend.
1: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
0: We should not talk too much.
1: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
0: We are ready for food, for work we run away.
1: కాదు కాదు.
0: No.
1: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
0: వీ షుడ్ బి రెడీ టు డూ జాబ్.
1: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి రెడీ యాక్షన్ ఓరియంటెడ్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: దిస్ ఏజ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
0: ఇస్ వన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
0: ఇట్ గివ్స్
1: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసు చెడగొట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ స్పాయిల్ దిస్ సేక్రెడ్.
1: కాలం ఏ విధంగా కూడా వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్
1: కంపెనీ. ప్రవేశించకూడదు.
0: నాట్ హావ్ బ్యాడ్ థాట్స్.
1: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాటుపడాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్.
1: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
0: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్ ఎలాంటి
1: తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
0: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
1: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
0: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
1: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
0: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
1: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
0: ఎగ్జామినేషన్ ర్యాంక్, లైఫ్ ఇస్ బ్లాంక్.
1: ఉంటుంటాడు.
0: దిస్ ఈస్ ది ట్రెండ్ నౌ.
1: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
0: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
1: ఇంకే విధమైనటువంటి క్రాకర్ అక్కడ రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బెనీ క్రాక్ ఎనీ టైమ్.
1: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
0: If you meet a friend, say hello.
1: How are you? Goodbye.
0: That's all. You should not talk too much.
1: Amitanga maatadutu pothe yemi vastayo inka manu nunchi.
0: By talking too much, you indulge in vain gossip.
1: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
0: అన్నెసరీ మ్యాటర్స్.
1: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
0: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
1: ఈ బలహీన చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
0: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే విద్యార్థులు,
0: స్టూడెంట్స్
1: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
0: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
1: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
0: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
1: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
0: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
0: గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద
1: వే. తద్వారా శ్రవణం చేస్తాము.
0: యు లిసన్ టు ద వే.
1: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెట్టాము.
0: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటు యాక్షన్.
1: కనుక ఎవరి విషయంలో కూడా మనము దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
0: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడీ.
1: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
1: కనుకనే అమిత భాషించు సూరత్వం అధికమయ్యే.
0: Therefore, this kind of valor of talking
1: is more.
0: The action is less and less. Life is full of pomp and show.
1: నేటి విద్యార్థి బ్రతుకు ఈనాటిదా ఈ పాటిదాయే.
0: దిస్ ఈస్ ది సార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఆఫ్ ది స్టూడెంట్.
1: పేరు మనం తెచ్చుకోకూడదు.
0: వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
1: విద్యార్థి అనగా విద్యాం అత్తయతీతి విద్యః. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
0: స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫార్ స్టడీ.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గురువులను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
0: మదర్ ఈస్ గాడ్ టీచర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: యు షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: అప్పుడే మన విద్య యొక్క ఘనత విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
0: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
1: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
0: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
1: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
0: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
1: ఏమిటి?
0: వాట్?
1: బ్రహ్మచర్యం.
0: ఫస్ట్ బ్రహ్మచర్యం.
1: గృహస్థం.
0: హౌస్ హోల్డ్.
1: వానప్రస్థం.
0: వానప్రస్థ.
1: సన్యాసం.
0: అండ్ సన్యాసం.
1: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
0: దేర్ ఫోర్ స్టోరీస్.
1: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము విద్యార్థి దశ ఒక ఫౌండేషన్ పునాది వంటిది.
0: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
1: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
0: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్ ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
1: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్ యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్.
1: మంచి పేరును సంపాదించాలి.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
0: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: పుత్రోత్సాహమునాడు. పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు. పుత్రోత్సాహము
0: is not merely distributing sweets on the day one begets a son.
1: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be immediately happy on coming to know that he has a son.
1: పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
0: The day when he
1: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
0: When the whole world everybody praises your son, the son will be happy.
1: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
0: It is the duty of the son to make the father so happy.
1: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
0: Therefore parents want a son for this reason.
1: ఎందుకోసం?
0: Why?
1: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
0: They want to be happy in their old age listening to the name and the fame of their son.
1: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
0: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
1: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
0: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
1: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
0: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
1: మిత భాష అతి హాయి.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: సన్యాసాశ్రమం ముందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము వినటము మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
0: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్ విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
1: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
0: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
1: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
0: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
1: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
0: హౌ ఇస్ ఇట్?
1: నిశ్శబ్దంగా ఉండాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
1: ఆ నిశ్శబ్దములోని భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
0: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
1: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
0: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్
1: ఎంత నిశ్శబ్దంగా ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
0: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
0: సో సైలెన్స్ ఇస్ గాడ్.
1: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
0: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
1: ఇప్పుడు ఒక చూడండి, మీరు చక్కగా విచారించి చూడండి,
0: క్వైట్ క్లియర్.
1: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.